ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. వేదమునకు ఉపనిషత్తులే శిరస్సు. కర్మ జ్ఞానముల గురించి తెలుపునవే ఈ ఉపనిషత్తుల సారము. కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం చిత్తశుద్ధియే. ఆత్మతత్వాన్ని గుర్తించడానికి చిత్తశుద్ధియే ప్రధానం. ప్రతి మానవుడు తనను తాను తెలుసుకునే నిమిత్తమే ఈ శరీరము మనసు ఉన్నవని, కావున వాటిని సక్రమమైన మార్గంలో పెట్టినప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుందని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఉద్బోధించారు. 1993 అక్టోబర్ నెల 22న ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలలో ఉపనిషత్తుల గురించి భక్తులకు దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

ప్రేమస్వరూపులారా, జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే ఆత్మజ్ఞాని. జీవునకు దేవునకు భేదము లేదనేటువంటి యొక్క ఏకత్వాన్ని నిరూపించున్నదే ఈశావాసికోపనిషత్తు. వేదములకు ఉపనిషత్తులు శిరస్సు, ఉపనిషత్తులకు ఈశావాస్యం శిరస్సు. కనుకనే ఈ ఉపనిషత్తులకు ఇంతటి ప్రధానతను అందిస్తూ వచ్చారు మహర్షులు. వేద వాంగ్మయమునందు ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. ఇది మంత్రస్వరూపమైనది. మిగిలిన ఉపనిషత్తులన్నీను బ్రాహ్మణములకు సంబంధించినదో లేక అరణ్య భాగములకు సంబంధించినవో ఉంటున్నాయి. పరిపూర్ణ మంత్రస్వరూపము ఈశావాసికోపనిషత్తు. శుక్ల యజుర్వేదములో కూడాను ఇది మంత్రస్వరూపాన్ని ధరిస్తుంది. 36 అధ్యాయములు కర్మభాగంగాను, 40 అధ్యాయములు జ్ఞానభాగముగాను ఇది ప్రబోధిస్తూ వచ్చింది. కర్మ యొక్క పర్యవసానము జ్ఞానము, జ్ఞానములకు ఆధారము కర్మ. ఈ రెండింటిని సమన్వయపరిచినటువంటిదే ఈశావాసికోపనిషత్తు. కర్మకు ఫలము జ్ఞానము, జ్ఞానములకు ఆధారము కర్మ. కనుకనే మానవుడు కర్మచే బంధింపబడినాడు. కాన ప్రతి మానవుడు కూడాను మంచి మంచి మనస్సుతో మంచి మంచి కర్మను ఆచరించి తీరాలి. కర్తవ్యాన్ని నిర్వర్తించిపచేయినదే ఈ ఉపనిషత్తు యొక్క ప్రధాన సూత్రము. ఈ కర్మల యొక్క ఫలితం ఏమిటి? చిత్తస్య శుద్ధియే కర్మ. చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించను. చిత్తశుద్ధి లేనటువంటి మానవులకు ఎట్టి కర్మలు కూడాను అతనిని మార్చలేవు. అశుద్ధమైన హృదయమునందు అపవిత్రమైన భావములే ప్రవేశిస్తాయి, కాని పరిశుద్ధమైనటువంటి మంత్రములు భావములు అందులో ప్రవేశించవు. పాములు తేళ్లు విషపురుగులు చీకటి ఇంటిలోనే ప్రవేశిస్తాయి, కాని వెలుగున్నటువంటి ఇంటిలో ప్రవేశించవు. కనుక జ్ఞానమే ఇందులో వెలుగు. ఈ వెలుగుతో ప్రకాశించేటువంటి యొక్క మానవ జీవితంలో ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్మార్గపు వృత్తులు ఇందులో ప్రవేశించుటకు వీలు కాదు. తన యొక్క యునికిని తాను గుర్తించడానికి తగిన కృషి చేయాలి. తనను తాను గుర్తించుకున్నటువంటి వాడే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు. ఉనికి ఆధారము ఆత్మ, ప్రపంచమునకు ఆధారము బ్రహ్మ. ఆత్మ బ్రహ్మల యొక్క తత్వము ఏకత్వమే. పరిస్థితుల ప్రభావంను పురస్కరించుకొని దేశకాల పరిస్థితులకు కొన్ని మార్పులు కలుగుతూ ఉంటాయి. కేవలము మూలాధారమైన వస్తువు ఒక్కటే. మూలాధారమును గుర్తించక బాహ్యమైనటువంటి యొక్క రూపనామములనే ఆకర్షించటం చేతనే ఈ జగత్తు ఇన్ని విధములైనటువంటి అజ్ఞానములకు లోబడి అయిపోయింది. ప్రతి మానవుడు కూడాను మూలాధారాన్ని గుర్తించాలి. లోకములో విద్యావంతులున్నారు, మేధావంతులున్నారు, శ్రీమంతులున్నారు, బలవంతులున్నారు, గుణవంతులున్నారు, కానీ ఆత్మవంతులు కనిపించటం లేదు. శరీరము కనిపిస్తుంది, లోకాన్ని మురిపిస్తుంది, తనను తాను తలిపిస్తుంది, జ్ఞానమును మరిపిస్తుంది. దేహము కంటికి కనిపించినది మాత్రమే, మనసు ఉన్నట్టు అనిపిస్తుంది,
కానీ ఆత్మ కనిపించదు. అట్టి కనిపించని ఆత్మనే ఈ మనస్సునకు శరీరమునకు మూలాధారం. తన ఉనికిని తాను గుర్తించే నిమిత్తమై ఈ మనో శరీరములను అందించాడనేటువంటి సత్యాన్ని గుర్తించి ఈ శరీర మనసులను సక్రమమైన మార్గంలో వినియోగించుకున్నప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుంది. కనుక మానవుడు బాహ్యమైనటువంటి యొక్క చర్యలేందే, బాహ్యమైనటువంటి యొక్క జీవితమునందే, బాహ్యమైనటువంటి విషయములందే తమ యొక్క మనసును ప్రవేశపెట్టి మనస్సును మరింత మాలిన్యము గావించుకుంటున్నాడు. బురదను బురదతో కలిగినట్టుగా, మద్యపానమును మద్యపానముతోనే కలిగినట్టుగా మానవుడు మాలిన్యముతోనే తన యొక్క మాలిన్యాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధమైనటువంటి యొక్క సాధనలు తరతరమును ఆచరించినప్పటికీ తనకు తనివి తీరదు, తత్వము చిక్కదు. పై పై సాధనలు ఇన్ని విధములైనటువంటి యొక్క పవిత్రమైన సాధనలుగా భావించి చేసినప్పటికీ దీనివల్ల ఫలితమావాత్రము కూడా కలిగించదు. పచ్చకర్పూరపు మడి పాదు చేసి

పచ్చకర్పురపుమ్మడి పాదు చేసి కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్నా జగించునే కనకంపు ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయకు ఎన్ని విధమైనటువంటి యొక్క సపోర్ట్ సహాయములు చేసినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను దాని యొక్క పాత వాసన పోదు. కనుక మానవుడు తన యొక్క లోపల మాలిన్యమైనటువంటి భావములను నిర్మూలము గావించుకొని దివ్యమైనటువంటి యొక్క ఆత్మభావాన్ని కొంతవరకు మేల్కొల్పినప్పుడే తన యొక్క మానవత్వము తాను గుర్తించుకున్నవాడవుతాడు. ఈ మూలాధార సత్యం ఏమిటి? ప్రతిదానికి కూడా ఒక మూలాధారం ఉంటుండాలి. ఆ మూలాధారము కదిలేది కాని మారేది కాని కాదు. ఈ టేబుల్ ఉంటుండాలి. ఈ టేబుల్కు మూలాధారము చెక్క. కానీ ఈ చెక్క మారవచ్చు. ఈ యొక్క స్టాండ్కు మూలాధారం స్టెయిన్లెస్ స్టీల్. కానీ ఇది కూడా మారవచ్చు. కానీ మారనటువంటిది ఏమిటి? అది ఏ ఆత్మభావము? దానినే హిరణ్య గర్భాయ నమః అన్నారు. ఇది చూడండి, ఇది 1008 లింగములు కలిగినటువంటి చైన్. దీనిని కరిగించి మరి ఇంకొక 2-3 చైన్లు చేయించుకోవచ్చును. దీనిని కరిగించి ఒక నెక్లెస్ చేయించుకోవచ్చును. ఇది కరిగించి ఒక చిన్న టంబ్లర్ చేయించుకోవచ్చు. కానీ ఎన్ని రూపములు మార్చినప్పటికీ బంగారు మారదు. కనుకని ఈ మారినటువంటి యొక్క తత్వమే నిజమైనటువంటి హిరణ్యత్వము. కనుక దివ్యత్వం అనేటువంటి దాంట్లో అనేకత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నాయి. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి. కానీ ఏకత్వంలోని అనేకత్వాన్ని కాదు మనం గుర్తించవలసింది. ఈశావాసికోపనిషత్తు 3 విధముల ముక్కోణముతో ఉంటుండాలి. 1 శరీరము, మనసు, ఆత్మ. ఈ 3 కోణములు ఏకమైనటువంటివే. అయితే శరీరము మారుతుంది, మనస్సు చలిస్తుంది. అయితే ఈ మారేటువంటి శరీరమునకు, చలించేటువంటి మనసునకు ఏకత్వము గావిస్తుంది ఆత్మ. అయితే ఆత్మ కూడాను చలించినట్టుగా కనిపిస్తుంది, కానీ అది చలించదు. ఆత్మకు చేతులు లేవు, కానీ అన్నింటినీ పడుతుంది. కన్నులు లేవు, కానీ అన్నింటినీ చూడగలుగుతుంది. మనస్సు లేదు, సర్వమును సంకల్పిస్తుంది. అందువల్లే తన సంకల్పమే ఈ జగత్ సృష్టికి కారణము. బహుశ్యాం ఒక్కటే సంకల్పము అనేకత్వంగా సృష్టించబడింది. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక చలించే ప్రపంచాన్ని చూచి భగవంతుడు కూడాను చలిస్తున్నాడని భ్రమిస్తారు. ఇది ఒక కాగితం. ఇది గాలి వీచినప్పుడు కదులుతుంది. కానీ కాగితము కదులుతుండాలి, కానీ కాగితములో ఉండినటువంటి అక్షరాలు కదలవు. కనుక ఈ బాహ్యమైన పంచభూతములతో కూడినటువంటి ఈ ప్రపంచము కదులుతూ ఉన్నది, కానీ పంచభూతములకు ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వము ఎక్కడ కూడాను చెలించదు. అయితే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని ఈ యొక్క ఈశావాసికోపనిషత్తు చక్కగా బోధిస్తుంది. ఈ ప్రపంచానికి ఆధారం 1, ఆహారం 1, ఈ 2 అవసరం. నేల, నింగి, వేడి, ఇవి 3 కూడా ఆధారం. నీరు, గాలి, ఆహారం. ఆత్మ ఎక్కడ ఉన్నది అని మనం విచారణ చేసినప్పుడు నీరు, గాలి ఎక్కడ ఉన్నదో ఆత్మ అక్కడ ఉంటున్నది. ఈ నీటిని, గాలిని ఆత్మనే కల్పించుకున్నది.
కానీ ఆత్మ నీటిపైన గాలిపైన ఆధారపడలేదు. ఆ నీరు ఆధారమే అతన్ని ఆశ్రయించినాయి. కానీ ఆశ్రయించబడినటువంటిది ఆహారం, ఆశ్రయం ఇచ్చినటువంటిది ఆత్మ. కనుక ఆత్మతత్వం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆత్మ లేని స్థానమే లేదు. అయితే కంటికి కనిపించదు, మనకు అత్యంత సమీపంలో ఉండినప్పటికీ మనం ఆత్మను వెతకడానికి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాం. ఇది సరైనటువంటిది కాదని బోధించినా కానీ సామాన్యులు వినరు. చేసే జపములు, తపములు, ధ్యానములు, యోగములు, ఇవన్నీ కర్మలంతా కూడాను కేవలము మానసికమైన తాత్కాలిక తృప్తి నిమిత్తం చేసేటివి. కానీ అవి వదలమని నేను చెప్పను. కాలమును వ్యర్థం చేసే బదులు ఈ సత్కర్మలు ఆచరించండి. అయితే దీనివల్ల నీవు ఆశించినటువంటి ఆత్మానందం నీకు లభ్యం కాదు. ఆ సచ్చిదానందమును నీవు అనుభవించవలనన్నా సర్వము సచ్చిదానంద స్వరూపంగా విశ్వసించాలి. ప్రేమస్వరూపులారా, ఈనాడు మీరు ముఖ్యంగా గుర్తించవలసింది ఒకటి, ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట తనను తాను ప్రేమిస్తాడు. అది ఏ ఆధ్యాత్మిక మార్గానికి విరుద్ధమైనటువంటిది. అందరినీ ప్రేమించిన తరువాత కట్టకడపడ నిన్ను నీవు ప్రేమించు, అది సరైన మార్గం. నిన్ను నీవు ప్రేమించుకోవటం చేత ఆ ప్రేమను నీవు 10 మందికి పంచలేకపోతున్నావు. అయిపోతున్నావు మైజర్, కనుక నీవు దానిని దాచిపెట్టుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నావు. అది చాలా తప్పు. అందరినీ ప్రేమించి ఆ ప్రేమ ఏమైనా ఇంకా కొంత శేషం ఉంటే అప్పుడు నిన్ను నీవు ప్రేమించు. కనుక ఆధ్యాత్మికము లోపల ఈ యొక్క ఈశావాసికోపనిషత్తు ప్రబోధించేటువంటిది ఇదియే. నీవు ఆత్మ కానివాడు కాదు, నీవే ఆత్మ, ఆత్మనే నీవు. అయితే ఆత్మ నిమిత్తమై మనం అనేక విధములుగా కూడాను కొన్ని ప్రయత్నములు చలుపుతున్నాము, అన్వేషణ చేస్తున్నాము. అయితే అన్వేషణ చేసేకి పూర్వము నీవు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఫలాని వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఈ గుంపులో ఉన్నాడు అని తెలిస్తే అప్పుడు ఈ గుంపులో నీవు అన్వేషణ చేయవచ్చు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని నీవు తెలియనప్పుడు ఇతన్ని అన్వేషణ ఎట్లా చేయిస్తావు? ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది తెలియనప్పుడు ఆ వ్యక్తిని ఎట్లా నీవు అన్వేషించరు? కనుక మొట్టమొదట అన్వేషణ అనేటువంటి పదమే చాలా తప్పు. కారణం ఏమనగా, ఎక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా, సర్వత్రా ఉంటున్నాడా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలంటే దీనికి వేదము చక్కని ఆన్సర్ ఇచ్చింది. సర్వవ్యాప్య నారాయణ స్థిత, నీ లోపల నీ వెలుపల సర్వత్రా ఉన్నది అదే. సర్వత్రా ఉన్నదానిని వెతికేది ఇంకెక్కడ? ఈ వెతకడానికి ప్రయత్నం చేయటమే ఒక వెర్రితనం. ఈ మంచితనంతో చెప్పినటువంటి మాటలు బుర్రలకు ఎక్కవు. ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క పురాణములను ఆధారం చేసుకుని సాధనలు సల్పకుండా ఉండినటువంటి అజ్ఞాని ఉపదేశాలు చేస్తూ ఉంటే దానిని సక్రమంగా మనం విశ్వసిస్తున్నాము. కాదు కాదు, అనుభవజ్ఞుణ్ణి ఆశ్రయించాలి, ఆనందమయుణ్ణి ఆశ్రయించాలి, ఆత్మస్వరూపుణ్ణి ఆశ్రయించాలి. అన్యులను ఆశ్రయించి ప్రయోజనం లేదు. మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, చెడ్డ మాటలట్లే చెవికి చేరు. ఇట్టివారు ఆత్మ నెరుగంగ నేర్తురా, ఎంత చదువు ఉన్న ఏమి ఫలము. ఇట్టివారు బ్రహ్మ నెరుగంగ నేర్తురా, ఎట్టి సాధన

మంచి మాటను వినేటువంటి ఎక్కడ చెప్పినా మంచి మాట వినండి. ఏది ఆ మంచి మాట? నీకు దేనిని తలచినప్పుడు ఆనందం చేకూరుతుందో, నిన్ను ఎవరు ఏ విధంగా గౌరవించాలని నీవు ఆశిస్తావో, నిన్ను ఇతరులు ఏ విధంగా ప్రేమించాలని నీవు ఆశిస్తావో, ఆ విధంగా నీవు ఇతరులు ముందు ప్రేమించు, ఆ విధంగా నీవు ఇతరులు గౌరవించు, ఆ విధంగా నీవు ఇతరులను ఆశ్రయించు. ఏది చేస్తే నీకు మంచిదని తోస్తుందో ఆ మంచితనాన్ని నీవు విశ్వసించు. కనుకనే ఈశావాసికోపనిషత్తు యొక్క సర్వత్వం ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. ఓ మానవులారా, ఈశావాస్యం మిదం జగత్తు, జగత్తంతా నిండి ఉంటున్నాడు ఈశ్వరుడు. గురుడు శిష్యుడు, తల్లి బిడ్డ, తల్లి తమ్ముడు, ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యములన్నీ కూడా దేహాన్ని పురస్కరించుకున్నవే కాని ఆత్మకు సంబంధం కాదు. దేహముతో దేహములు పెరుగుతున్నాయే కాని దేహముతో ఆత్మ పెరగటం లేదు. ఆత్మ పెరిగేది కాదు, తరిగేది కాదు. సర్వత్రా ఉండినటువంటి దానికి స్థానం ఎక్కడుంది? ఇంకా పెరిగేకి ఎక్కడ చూచినా ఉంటుండాలి. ఏదైనా పెరగాలంటే ఇంక కొంచెం స్థలం ఉంటే కదా దానికి పెరగడానికి వీలవుతుంది. సూది మొన మోపడానికి స్థానం లేనంతలో ఉంటున్నాడు భగవంతుడు. అదే భాగవతము లోపల గోపికలు అనేక విధములుగా కృష్ణుడు మధురకు పోయినప్పుడు ఆయన వియోగాన్ని సహించుకునలేక పామరత్వముతో, ప్రాకృతమైన భావముతో, దేహం యొక్క కృషితో వారు అనేక కర్మలు ఆచరిస్తూ వచ్చారు. ఇంటిలో కూర్చుంది, తలుపులు తెరుచుకుంది. కొంతసేపు అయిన తర్వాత నా కృష్ణుడే వస్తే పర్వాలేదు, కానీ కృష్ణుడికి బదులు ఏ ఒక్క మహాపురుషుడు ఏమైనా, ఏ ఒక్క ఇతర పురుషుడేమైనా ఈ గృహంలో ప్రవేశిస్తాడు ఏమో అని కొంచెం తలుపు వేసుకుందామా అని ప్రయత్నించింది. తక్షణమే తలుపు ఒక ఆత్మజ్ఞానము, అదే నిజమైన పరిశుద్ధ హృదయము, కాన్షియన్స్ అంటారు. నేను తలుపు వేసుకుంటే కృష్ణుడే వస్తే తిరిగి వెళ్ళిపోతాడు ఏమో అని మరి సందేహం కలిగింది. తన ఊహను తాను ఆ విధంగానే భావిస్తూ వచ్చింది.

కైలాసమే వీధి వాకిలి. ఇంకా ఈ జగత్తులో మరొక వీధి వాకిలికి ఏమా వీధే లేదు, ఇంకా వాకిలి ఎక్కడ? కనుకనే సర్వత్రా నిండినటువంటి యొక్క ఈశ్వరత్వము ఒక్కటే అనేటువంటిది చక్కగా బోధిస్తూ వచ్చింది ఈశావాసికోపనిషత్తు. శుక్ల యజుర్వేదం నందు కూడాను ఇది మంత్రస్వరూపంగా నిలిచి జీవతత్వమును ఈశ్వరత్వమునకు ఎట్టి తారతమ్యం కూడాను లేదని ఏకత్వంగా నిరూపిస్తూ ప్రదర్శింపజేస్తుంది. ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వరూపుడే. దైవము సర్వత్రా ఉండినటువంటి వాడైనప్పుడు సర్వ ప్రాణులు కూడాను ఈశ్వర స్వరూపమే. కనుకనే ఆనాటి వేద కాలమునందు జనాభా చాలా తక్కువగా ఉండేటువంటిది. ప్రతి మానవుని కూడాను పరమాత్మ స్వరూపంగానే విశ్వసిస్తూ వచ్చింది. అది ఏ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సహస్ర శీర్ష పురుష 1000 తలలుగా ఉండేటువంటిది ఈ యొక్క భగవంతుడు అన్నాడు. 1000 నేత్రములతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నాడు. 1000 పాదములతో ఉండేటువంటి వాడు భగవంతుడు అన్నాడు. అనగా ఏమిటి? అన్ని పాదములు తనవే, అన్ని నేత్రములు తనవే, అన్ని శిరస్సులు తనవే, అన్ని దేహములు తనవే. ఈ విశ్వాసాన్ని మనము దృఢంగా మనము నమ్మినప్పుడే మనము సరియైనటువంటి యొక్క ఆనందాన్ని మనము అందుకోగలుగుతాము. నేనెక్కడ, దేవం ఎక్కడ, నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ, ఈ రకంగా మనం కంపేర్ చేసుకుంటూ ఈయన కూర్చుంటే ఇంకా 1000 జన్మలెత్తినా కూడా మనం ఆ స్థానానికి చేరలేము. ఒక చిన్న పురందరదాసు చెప్పాడు ఒక పాట, రామా నీవే దేవుడు, నీవే యముడు, యముడు వేరు లేడు, రాముడు వేరు లేడు, రాముడే యముడు, యముడే రాముడు, నమ్మిన విభీషణులకు రామునై నిలిచావు, నమ్మని రావణులకు యముడై నిలిచినావు. కనుక రాముడే, యముడు రాముడు ఇద్దరు ఒక్కటే. ప్రహ్లాదులకు నమ్మిన ప్రహ్లాదులకు శ్రీమన్నారాయణమూర్తిగా దర్శింపజేసుకున్నాడు, నమ్మని హిరణ్యకశిపునికి యముడుగా నిలిచాడు, నమ్మిన అక్రూరులకు కృష్ణుడుగా కనిపించాడు, నమ్మని కంసులకు యముడుగా కనిపించాడు. యముడెవరు, రాముడెవరు, దేవుడెవరు, యముడెవరు, ఇద్దరు ఒక్కటే. ఈ నమ్మక అపనమ్మకములో ఉంటుండాలి ఈ యొక్క రూపనామముడు. నమ్మిన వానికి దేవుడే, నమ్మని వానికి దయ్యమే. కనుక దయ్యమునకు దేవునకు ఏమిత్రము వ్యత్యాసం లేదు. కనుక నమ్మి జీవించమన్నారు. మానవుడనగా నమ్మకం కలిగినటువంటి వాడు అని. మానవుడు అన్నిటినీ నమ్ముతున్నాడు, కానీ దురదృష్టవశాత్తు లేక అతని జన్మాంతర కర్మలో దైవాన్ని నమ్మడం. ఆ నమ్మని వానికి దైవమే యముడిగా వస్తుంటాడు. ఆ యముడు పాశములు తీసుకుని రాడు. యమధర్మరాజుకు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా రోప్ ఫ్యాక్టరీ లేనే లేదు. ఏమిటి ఈ రోప్స్? అభిమానము మమకారము రెండింటినీ వేసి బిగించి తీసుకెళ్తాడు. నీ అభిమాన మమకారములే నిన్ను కొనిపోయేటువంటి త్రాళ్ళు. కనుక ఈ దేహాభిమానము, లోకాభిమానము, ఈ ధనాభిమానము, విద్యాభిమానము, ఈ సర్వాభిమానమును వదలి ఆత్మాభిమానములైపోతే ఎంతైనా ఆనందాన్ని పొందగలరు. ఆత్మాభిమానాన్ని మనం పెంచుకోవాలి. మనం ఏ అభిమానం తీసుకుంటున్నప్పటికీ ఇందులో ఆత్మాభిమానం అనేటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తుండాలి. ఆత్మాభిమానం లేకుండా ఏ అభిమానాలు మనలో ప్రారంభం కావటం లేదు. యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పినటువంటి యొక్క బోధ, కేవలము ధనాభిమానము, గుణాభిమానము, దేహాభిమానము, విద్యాభిమానము, బలాభిమానము, ఈ అభిమానములంతా కూడాను ఆత్మాభిమానంతో కూడినటువంటివి. లడ్డు చేసినా, మిఠాయి చేసినా, జిలేబీ చేసినా, గులాబ్ జామ్ చేసినా, ఇంకేమి చేసినా ఇవన్నీ చక్కెరతో కూడినటువంటివి. రూపనామములు వేరు కాని రుచి ఒక్కటే. అదే రీతిగా భిన్న రూపములు భిన్న నామములు కనిపిస్తున్నాయి, కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఆత్మరుచి ఒక్కటే. అది ఏ జ్ఞానస్వరూపము, అది ఏ నీరు గాలి. నీరు గాలియే ఆత్మస్వరూపము.
పంచభూతముల్లో శబ్ద స్పర్శ రూపరస గంధాదులు. నేల, నింగి, వేడి, ఇవి జగత్తుకంతా ప్రాణులకంతకుడును ఆధారము. ఈ ఆధారము లేకపోతే జీవులు నిలిచలేరు. వీరందరికూడను నిలచడానికి ఆధారము ఈ మూడు. రెండు భూతములు అనేటువంటిది ఆహారము. గాలి, అది ఏ నీటితో కూడినటువంటిది, అది ఏ మన ప్రాణము. ఎవరైనా మూర్చపడ్డారంటే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు, అనగా నీళ్ళలో ప్రాణముంది. నీళ్లు త్రాపుతారు, నీళ్ళలో ప్రాణముంది. ప్రతి మానవుడు కూడాను త్రాగే నీరంతా కూడాను ప్రాణమయమే, తినే తిండి అంతా కూడాను కేవలం మనోమయమే. మన మంచి చెడ్డలకు మన ఆహారమే మూల కారణము, మన చెడ్డ భావములకంతా ఆహారమే మూల కారణము. దీర్ఘకాలం జీవించడానికి ఈ నీరు, పరిశుద్ధమైన నీరే ప్రాణము. కనుక ఈ రెండింటినీ ఆధారం చేసి సృష్టించినటువంటి వాడు భగవంతుడే. ఆ భగవంతుడు ఎవరుంటే ఈ స్వరూపాలే, నీరు, గాలి. దివ్యాత్మ స్వరూపులారా, భగవంతుడు పంచభూత స్వరూపుడు. ఈ పంచభూత స్వరూపుడైనటువంటి ఒక పరమాత్మని, ఒక్కొక్క భూతాన్ని కూడా మనం ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నాం? గాలి భగవంతుడని దానిని ఎన్ని విధాలు అపవిత్రం చేస్తున్నాము? నీరు భగవంతుడని తెలిసి నీటిని ఎంత దుర్వినియోగం చేస్తున్నాము? శబ్దము భగవంతుడి స్వరూపమేనుకొని ఈ శబ్దము లోపల ఎంత కఠినమైనటువంటి శబ్దములు ఉపయోగపెడుతున్నాము? శ్రవణము చాలా పరమాత్మని యొక్క స్వరూపమేనని తెలిసి కూడాను దీనిని ఎన్ని విధమైనటువంటి చెడ్డ విషయాలు వింటున్నాము? కనుక ఈ పంచభూతమును కూడాను మనము అపవిత్రం చేసుకుని అనుభవిస్తున్నాము. కనుక ఈ పంచభూతములను పవిత్రమైన మార్గంలో మనం అనుభవించినప్పుడే పరమాత్మను మనకు సాక్షాత్కరిస్తాడు. కనుకనే మొట్టమొదట భగవంతుడు శబ్ద స్వరూపుడు. ఆ శబ్దాన్ని మనము, పవిత్రమైనటువంటి దాన్ని మనం వినాలి. పర దూషణ కాని, పర నిందలు కాని, పర హాస్యములు కాని మనం వినకూడదు. అలాంటివేవైనా మనకు సంభవించినప్పుడు నీవు స్థానం వదిలి వెళ్ళు. ఆ పరనింద నీవు విన్నప్పుడే నీవు మహాపాపిగా మారిపోతావు. నీవు వేరే పాపములు చేయనక్కర్లేదు. ఈ విన్నటువంటివే నీ యొక్క పాపానికి మూల కారణము. ఇంకా నీవు త్రాగేటువంటి జలమును పరిశుద్ధమైనటువంటిగా తీసుకో. నీవు మాట్లాడేటువంటి మాటలు చాలా పవిత్రమైనవిగా మాట్లాడు. పరులను గొప్పించేటువంటివి కాని, పరులను బాధించేటువంటివి కాని, పరులను ఏడ్పించేటువంటివి కాని నీవు మాటలు ఉపయోగపెట్టద్దు. దీనివల్ల ఎవరిని నీవు బాధ పెట్టినావో ఆ బాధకు పదింతల బాధ నీవు అనుభవించవలసి వస్తుంది. ప్రపంచమంతా కూడా ఒక పరిశుద్ధమైన అద్దం వంటిది. నీవు ఏమి చేస్తున్నావో అవన్నీ నీకు ప్రతిబింబంగానే వస్తున్నాయి వెనుక్కు. నువ్వు అనుకుంటావు ఎవరికో నేను అపకారం చేసినానులే అని. పొరపాటు పొరపాటు పొరపాటు, ఆ అపకారం తిరిగి వడ్డి వడ్డి వడ్డి వడ్డి వడ్డితో పాటు తిరిగి నీకు లభ్యమవుతుంది. అనేక రెట్లు అధికంగా నీకు మరి తిరిగి వస్తుంది. ఇది మంచిది కాదు. ఎవరిని కూడా మనం నొప్పించకూడదు. ఇంకొకటి, మనకు ఏదైనా ఒక విషయాన్ని మనం విన్నప్పుడు మన మనసు బాధ కలుగుతుంది. నీకు బాధ కలిగినటువంటి విషయము తిరిగి నీవు 10 మందికి చెప్పడానికి పోవటం అది కూడా పాపమే. ఆ మాట వినప్పుడు నీవే బాధపడుతున్నప్పుడు నీవు తిరిగి బాధ ఇతరులను బాధ పెట్టడం వల్ల నీవు పుణ్యం చేసినట్టు అవుతుంది. కనుక వాడు చేసిన పని నీవు చేసిన వాడు అవుతావు. నీకు ఏది కష్టమని తోస్తుందో ఆ కష్టమైన విషయం ఎవరికి నీవు హెచ్చరించకూడదు, ఎవరి చెవులోనా పడవేయకూడదు. కానీ ఈనాటి కలియుగ ప్రభావం ఏమైపోయింది, ఏదైనా ఒకటి చెడ్డ మాట విన్నప్పుడు అది నిజమో కాదో అది ఇంకా న్యూస్ పేపర్ మాదిరి బయలుదేరుతుంది. ఈనాటి మానవులు అమితమైన పాపములకు గురి కావటం ఇదే. అందరి మనసును నొప్పిస్తున్నారు, అందరి మనసును బాధిస్తున్నారు. వీడికి ఎంత మహాపాపి. కనుక అలాంటి మహాపాపానికి మాత్రం మీరు గురి కాకూడదు. చేతనైతే మంచి చెయ్యి, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. షటప్, ఇది సరి అయినటువంటి యొక్క మార్గం. ఏదో నేను అందరికీ చెప్పి ఇక్కడ ప్రచారం చేశాను, ప్రబోధన సల్పినాను అని అనుకోవటము కేవలం ఇది ఆడంబరములో అజ్ఞానం. కనుకనే ఎవరిని బాధించినా దైవాన్ని బాధించిన వాడే అవుతావు. ఎవరిని ఆనంద పెట్టినా నీవు భగవంతుని ఆనంద పెట్టిన వాడవుతావు. నీవు ఎవరిని బాధించకుండా చూసుకో. వ్యాసము కూడాను అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడయం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
నీ చేతనైతే ఉపకారం చేయి. ఉపకారం చేయడానికి చేతి కాకపోయేటప్పుడు అపకారం చేయొద్దు, అదే పెద్ద ఉపకారం. ఇలాంటి నిత్య జీవితంలో మనం చేయవలసినటువంటి యొక్క సత్కర్మలు ఎన్నో ఉండగా ఇవన్నీ మర్చిపోయి జపం జపం జపం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ చేస్తే వచ్చిన ఫలితం ఏమిటుంది? మొట్టమొదటి నీ పాత్రను శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని నిర్మలం చేసుకో. ఆ నిర్మలం చేసుకున్న తర్వాత ఆ నిర్మల మనస్సుతో ఏమి చేసినా కానీ దిగ్విజయం సాధిస్తావు. కనుక నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ ఏ యొక్క కేవలం ఒక రాయిని ముట్టినా రత్నంగా మారిపోతుంది, మట్టి ముట్టినా కూడా బంగారం అవుతుంది, కానీ మాలిన్యమైన మనస్సుతో బంగారం ముట్టినా మట్టి అయిపోతుంది. ఈ చిల్లర భావాలకు మన హృదయంలో ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు. ఈ అల్లర మార్గంలో మనం ప్రవేశించకూడదు. ప్రశాంతమైనటువంటి జీవితంలో మనం ప్రవేశించాలి. ఎక్కడ ఉంది ప్రశాంతి? ఎక్కడా లేదు. పంచభూతంలోనే లేదు ప్రశాంతి. కనుకనే దేశంలో ఇన్ని రకములైనటువంటి యొక్క విప్లవాలు సంభవిస్తున్నాయి. భూమి కూడాను కంపించిపోతుంటుండాలి, అగ్ని కూడాను ప్రజ్వరిల్లుతూ ఉంటుండాలి, ఈ యొక్క నీరు అనేటువంటిది సుడిగాలి లోపల తిరిగిపోతుండాలి. ఈ పంచభూతములు కూడాను మానవుణ్ణి అనేక విధములుగా బాధిస్తూ వస్తున్నాయి. ఈ కారణానికి మన యొక్క మనసులే కారణం. మన మనసులు మంచిగా ఉంటుంటే ఈ విధమైన యొక్క దుర్మార్గమైనటువంటి ప్రపంచంలో జరగడానికి వీల్లేదు. మానవుడు మితిమీరిన ఆశని పెంచుకుంటున్నాడు, మితిమీరిన ఆశ చేత మతిని చెడుకుంటున్నాడు. మతిని చెడుకోవడం వల్ల దేశమే చెడిపోతుండాలి. ఏ ప్రపంచంలో ఈ పంచభూతములు ఉంటున్నాయో ఆ పంచభూతములు తన ఎందు కూడా ఉంటున్నాయి. కనుక ఆ పంచభూతములకు ఈ పంచభూతములకు భేదమే లేదు. కనుక మొట్టమొదటి నీలో ఉన్నటువంటి పంచభూతములను నీవు పరిశుద్ధం చేసుకో. ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసంలో అమితంగా నీవు ప్రవేశించవద్దు. ఎంతవరకు అంతవరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కర్తవ్యం యోగముచ్యతే. దైవాన్ని చింతించు, దైవాన్ని స్మరించు. కానీ ఆ దైవాన్ని స్మరించి చింతించినటువంటి నానుకతో మరొకరిని దూషించకూడదు, మరొకరిని విమర్శించకూడదు, అసత్యం ఆడకూడదు. ఒకే నాలుకే చూచారా, రెండు కన్నులు ఉంటున్నాయి. అందువల్లనే భగవంతుడు ఒకే నాలుక ఇచ్చిండేది. రెండు కన్నులు ఇచ్చాడు, నాయన మంచి చెడ్డ రెండు చూడు. ఒకవేళ నీకు చూడటానికి ఇష్టం లేకపోతే మూతలు ఇచ్చాను మూసుకో. రెండు చెవులు ఇచ్చాను, నీవు మంచి చెడ్డల విషయాలు విను. నీకు రెండు ముక్కులు రంధ్రాలు ఇచ్చాను, కీడా పింగళ ఒక గాలిని పీల్చుకో ఒక గాలిని వదలు. పరిశుద్ధమైన దానిని పీల్చుకో, అశుద్ధమైన దానిని వదలు. కానీ నాలుక మాత్రం ఒక్కటే ఇచ్చాను, దీనిని దేనైనా ఒకదానికి మాత్రమే ఉపయోగించుకో. ఒక తూరి ఒకటి మరొక తూరి ఒకటి చెప్తే రెండు నాలుకలు ఉన్నటువంటిది విషపాము. కనుక నాలుక ఒక్కటే ఉంటున్నది. అది ఏకం ఏవా అద్వితీయం, అది ఏ అద్వితీయం. ఏకం సత్ విప్రామౌదావదంతి, సత్యం ఒక్కటే రెండు కాదు. కనుకనే మానవత్వంలో ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనం చేయవలసినటువంటివి మనం చక్కగా నేర్చుకోవాలి. కావలసినన్ని అబద్ధాలు చెప్పటము, కావలసినన్ని అన్యాయాలు చేయటము, నేను క్షేమంగా ఉండాలని ఆశించటము. క్షేమం వస్తుందా క్షామం వస్తుందా? కాదు కాదు. నీవు క్షేమంగా ఉండాలనుకుంటే క్షేమమైనటువంటి పనులు చేయి. నేను అన్ని విధాలు కూడా అన్యాయంగా అసత్యంగా పోకపోతే నా ఇల్లు జరిగేది ఎట్లా అంటావు? అసత్యాలతో ఇల్లు జరుగుతుండాలని నువ్వు అనుకుంటున్నావు, ఇల్లుగా జరిగేది ఇల్లు గొల్లైపోతా ఉంది. సత్యమైనటువంటి జీవితంలో చేయి, నీకు తప్పక అన్ని విధాలకు దిగ్విజయం సాధిస్తుందా. కనుక ఈనాడు ప్రపంచ వాంఛలు అమితంగా మీరి మీరిపోతున్నాయి. ఎంత ఆశలు మీరిపోతున్నాయో అంత ఆనందము తరిగిపోతుండాలి. రాగద్వేషాలు అధికమయ్యే కొద్దీ ఆయు ప్రమాణం కూడాను తగ్గిపోతుండాలి. మన ఆయు ప్రమాణం తగ్గిపోవడానికి ఈ ఆశలే మూల కారణం, ఈ విచారములే మూల కారణము. ఈ విచారములకు చోటు ఇవ్వద్దండి. ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు. నేను భగవంతుణ్ణే, నీవు భగవంతుడే, సర్వము భగవంతుడే. అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన ఒక్కడి ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు. ఇది ఈశావాసిక ఉపనిషత్తు మొట్టమొదటి ఉపనిషత్తు చక్కగా పునాది వేసి ప్రబోధిస్తూ వచ్చింది. ఎలాంటి పునాది వేసింది? అనేక అంతస్తులు కట్టుకోవచ్చును,
దేనికి ఏమాత్రము వెలువదిది. భూకంపాలకు కదలదిది. మనోకంపంలోనే భూకంపం వచ్చేసేసింది. భూమిలో ఏ కంపము లేదు. అన్ని కంపములు వీడి ఎందే ఉంటున్నాయి. మనోకంపముల యొక్క ప్రతిబింబాలే భూకంపాలుగా మారుతున్నాయి. కనుక ప్రేమ స్వరూపులారా, అందరు కూడాను భగవంతుని ప్రార్థన చేయండి. లోక సమస్త సుఖినో భవంతు, ఎందుకంటే అంతా భగవంతుని యొక్క స్వరూపమే అని సమస్త జగత్తును కూడాను, సమస్త ప్రజలకు కూడాను సుక్షేమం కలగాలి అనేటువంటి తీసుకుంటే ఆ భగవంతుడి ప్రార్థనను అంగీకరించి సర్వులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందించి కట్టగనపటకు ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాడు. అది ఏ మూలాధారము? మూలాధారాన్ని మాత్రం మనం వదలకూడదు. మనం చెట్టులు కొట్టు, కొమ్మలు కొట్టు, ఆకులు తీసివేయి, కానీ రూటును మాత్రం కొట్టవద్దు. ఆ రూటును కొడితే చెట్టే పడిపోతుంది. ఈనాటి మానవుడు కేవలము కొమ్మలను వదిలిపెట్టి ఏర్లునే కొడుతున్నాడు. ఏర్లు కొట్టాలి. దుష్టమైన భావమున వృక్షానికి ఏర్లు కొట్టండి, మంచిదానికి కొట్టకండి. అందరినీ ప్రేమించండి మొట్టమొదట. అంతో ఇంతో మిగిలితే నిన్ను నువ్వు ప్రేమించుకో. ఉన్న ప్రేమనంతా నీవే అనుభవిస్తూ ఇంకా తర్వాత ఇతరులకు ప్రేమను అందించాలంటే ఎట్లా అందించగలవు? ఒక సన్యాసి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడంట, పరమానంద శిష్యుడు. ఎవరో ఒక పాపం భక్తుడు తెచ్చి ఒక 6 5 అరటి పండు తెచ్చి గురువుకి ఇచ్చాడు. ఆ గురువు శిష్యుని చేతికి ఇచ్చి, నాయన ముక్కలు చేసి అందరికీ ప్రసాదం పంచరా అన్నాడు. అప్పుడు ఈ యొక్క ముక్కలు కోశాడు, ఒక్కోటి తింటూ ఉన్నాడు. స్వామి, ఆత్మతృప్తి అయిన తర్వాత కదా అందరి తృప్తి, నేను భుజించాను అన్నాడు. ఇలాంటి వాడు ఈనాడు కోట్లకు తయారైనారు. మొట్టమొదటి తన తృప్తి, తర్వాత ఇతరుల తృప్తి. ఇది ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఉపనిషత్తులు, ఏ యొక్క భగవద్గీతలు కూడా నువ్వు ఒప్పుకోవు. త్వరలోకి సంతోషపెట్టు, తర్వాత నీవు సంతోషించు. ఆ రియాక్షన్, ఆ రీసౌండ్, ఆ రిఫ్లెక్షన్ నిన్ను సరి అయినటువంటి ఉన్నత స్థాయికి తీసుకుని పోతుంది. కనుక మీరు ప్రేమను సంకుచితంగా పెట్టుకోకండి. ప్రేమ ముదిత మనసే.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. మానవుడు చెడు భావాల్ని నిర్మూలించి దివ్యమైన భావాల్ని పెంచుకొని ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. సర్వాంతర్యామి అయిన భగవంతుని అందరిలో దర్శిస్తూ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని స్వామివారు హితవు పలికారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

మన జీవితమంతా అహింసామయంగా ఉండాలి. మనం స్నానం చేసే సమయములో అనేక క్రిములు మరణిస్తూ ఉంటాయి. మనం నడిచేటప్పుడు అనేక జీవులు మరణిస్తున్నాయి. మనం చేసే పనులలో అనేక రకములైన క్రిములు నశిస్తూ ఉంటాయి. అంతవరకు పోనక్కరలేదు, మనం పీల్చే గాలిలో కూడా ఎన్నో క్రిములన్నీ నశిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా హింసతో కూడినవే. అందువలనే ఈ హింస మనలను బాధించకుండా చూచుకోవాలన్నప్పుడు సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అనే భావముతో మనం ఆచరిస్తే ఈ హింస మనలను బాధించదు. అట్లని తెలిసికూడా జీవులను బాధించి సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అంటే ప్రయోజనం లేదు. ఈ కాన్షియన్స్ ను వేదాంత పరిభాషలో చిత్ అన్నారు. ఈ చిత్నే అవేర్నెస్ అన్నారు, అనగా పరిపూర్ణముగా గుర్తించటమే. మన మనసునందే ఉంటున్నది. ప్రతి మానవుడు ఇట్టి పరిపూర్ణస్థితి అందుకోటానికి తగిన కృషి చేయాలి. కనుక అహింస మానవునిలోని మొట్టమొదటి ధర్మము.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. సదా భగవద్ విషయాలపై ఆసక్తి కలిగి భగవత్ చింతన కలిగి ఉండేందుకు బాలసాయి నేర్పే భక్తిగీతాలు, భజనలు భక్తులకు చాలా సులువైన సాధనాలుగా తోచాయి. కలికల్మష ప్రభావముకు లోనై నలిగి ఉన్న మానవాళికి భగవన్నామ సంకీర్తన ఒక్కటే తగిన మందు అని ఏనాడో మన పూర్వీకులు వచించిన దానినే స్వామి ఈనాడు భజనల ద్వారా నిరూపణం చేస్తున్నారు. చిరునవ్వులు తొణికిసలాడగా స్వామి ఈ విధంగా చెప్తుంటారు అప్పుడప్పుడు, ఈ కాలంలో అందరికీ సొగసే కావలసి వస్తున్నది. ఎద్దుబళ్లు పోయి సొగసైన కార్లొచ్చాయి, ముతక దుస్తులు పోయి సొగసైన సిల్కు బట్టలొచ్చాయి, బఠానీలు వేరుశనగలు పోయి టాఫీలు ఐస్ క్రీమ్స్ వచ్చాయి. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక సాధనలు కూడా సొగసైనవి రావాలి కదా. తీయని తేనె వంటి భగవన్నామామృతమును సులభంగా ఆస్వాదించేందుకే మీకీ నామభజనను అందిస్తున్నాను. మంత్రము, జపము, పూజ, యోగము వంటి సాధనలు మీకు కఠినము, కష్టసాధ్యము. అందువల్ల సులభమైన మార్గం నామ సంకీర్తనే మీకు తగిన సాధన. భగవంతుని దివ్యనామాన్ని మీ నాలుకపై నిలిపి మీ ప్రాణశక్తి అయిన శ్వాసతో లయం చేసి ఆనందంగా భజన చేయండి. తాళం వేస్తూ పాడండి. రెండు చేతులు కలిపి చప్పట్టు కొట్టగానే చెట్టు మీద చేరిన కాకి గుంపు ఒక్క మాటగా ఏ విధంగా ఎగిరిపోతుందో అదే విధంగా భజన చేసేటప్పుడు ఆ కరతాళ ధ్వనికి మీ మనస్సులో జనించే పాప పంకిల పుటాలోచనలన్నీ ఒక్క మాటగా ఎగిరిపోయి అచ్చట ఆ పరమాత్ముని నామము మాత్రమే నిలిచి పవిత్రమవుతుంది అంటారు స్వామి.

అని మనోహరంగా పాడి భక్తులను పరవశింపచేస్తారు స్వామి. తాను పాడుతూ ఇతరుల చేత పాడిస్తున్న బాలసత్యసాయి ఒక్కొక్క సమయంలో అమాంతంగా అదృశ్యమైపోయేవారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ నైష్ఠిక బ్రహ్మచారికి అప్పుడప్పుడు తన చుట్టూ ఉన్న కుటుంబ వాతావరణం సహించరానిదిగా ఉండేది. శ్రీ వివేకానందులు వారికి కూడా ఒక్కొక్కప్పుడు తన పరిసరాలలో నివసిస్తున్న గృహస్థుల జీవన వాతావరణం దుర్భరంగా తోస్తుండేదిట. ఎంతటి విరాగులకైనా మహాపురుషులకైనా కూడా వారెంతటి సమచిత్తులైనప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో ఈ లౌకిక వ్యవహారాల ధాటికి వెరచి దూరంగా తొలగవలసి వచ్చిందంటే దాని అంతరార్థమేమిటి? కామమనే మాయాజాలంలో పడవద్దని మనకు హెచ్చరిక చేయటమే. అప్పుడప్పుడు ఈ తీరున మాయమయ్యే స్వామి కొంతసేపటికి చిత్రావతి నది ఇసుక తిన్నెల మీదనో లేక పక్కనే ఉన్న తోపులలోనో గోచరమయ్యేవారు. జప తపాదులు యోగ సాధనలు మీ పోటి వారికి సులభ సాధ్యం కాదని చెప్తూ తాను మాత్రం అప్పుడప్పుడు ఆ విధంగా అదృశ్యమైపోయి తోపుల్లోనో ఇసుక తిన్నెలపైననో చేరి యోగ సాధన చేసేవారు అని విపరీత వ్యాఖ్యానాలు కూడా చేసేవారు మనలో లేకపోలేదు. శ్రీ కస్తూరి గారు చెప్పినట్టు ఇతరుల యోగక్షేమాలను తామే వహించటానికి వచ్చిన సాయికి యోగ సాధన చేసే ఆవశ్యకమేముంది? ఈ సత్యమును గుర్తించని వారే స్వామిని గురించి తమ చిత్తానికి వచ్చినట్టు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు అంటారు రాగణపతి గారు. ఆనాడు కృష్ణ పరమాత్ముడు ప్రవచించినట్టు మీ యోగక్షేమాలను బాధ్యతలను నేనే స్వయంగా వహిస్తాను అన్న వాక్కు ఇప్పటికీ చాలా కుటుంబాల పట్ల నిలబెట్టుకునేందుకు వచ్చిన కరుణానిధి మన స్వామి. అయితే ఇచ్చట ఒక్క విషయం గమనించాలి. గీతాచార్యుడు భక్తుల యోగక్షేమాలను తానే వహించగలనని చెప్పినప్పటికీ అక్కడ కొన్ని నిబంధనలను పేర్కొన్నాడు. సదా నాయందే చిత్తముంచవలను, అన్యచింతన ఉండకూడదు, కేవలం బాహ్యోపాసన మాత్రం చేస్తే చాలదు, అంతరంగికోపాసన చేయాలి. పరి ఉపాసతే అంటే అదే. ఈ ప్రకారం ఎవరైతే నాయందే మనస్సుని ఏకం కావించుకుని ధ్యాన నిమగ్నులై ఉంటారో వారి యోగక్షేమాలన్నీ స్వయంగా చూసుకుంటాను, వారికి సకల సౌభాగ్యాలను చేకూరుస్తాను అని సూచించారు కృష్ణ భగవానులు. పోని ఆ పరమాత్ముని వాక్యమును పాటించి ఒకవేళ ఎవరైనా సదా భగవచ్చింతనలో మునిగి ఉన్నప్పటికీ కూడా వారు పొందిన లౌకిక సుఖములో యోగక్షేమములో మాత్రము ఆ భగవంతుని ప్రసాదమే అని గ్రహించేవారు ఎంతమందున్నారు? లేక ఎన్ని సాధనలు చేసినప్పటికీ వారిని శోధించి కాచివడబోస్తే మాత్రం అది కూడా ఆ పరమాత్మని లీలా వినోదమే అని సరిపెట్టుకునేవారెందరూ? భగవంతుని చిద్విలాసము మానవులకు ఎరుగతరమా? కాని ఒక్కటి మాత్రం సత్యం, మన ఇప్పటి సాయికృష్ణుడు తమ భక్తులకు అటువంటి నిబంధనలు ఎప్పుడూ విధించలేదు. తన ఎందు అనన్యమైన భక్తి కలిగి ఉండాలని వారెన్నడూ ఆశించలేదు. లౌకిక వ్యవహారములలోనే పూర్తిగా మునిగి తేలుతూ తనని ధ్యానించినప్పటికీ వారి యోగక్షేమాలను తాను పూర్తిగా వహించేటందుకు సిద్ధంగా ఉన్నాను అంటారు స్వామి. ఆశించినది పొందటం యోగము, అలా పొందిన దానిని జాగరూకతతో కాపాడుకోవడం క్షేమం. భక్తుల యోగక్షేమాలను తానే వహిస్తానని ప్రప్రథమంగా బాలసత్యసాయి వాక్కిచ్చినది శ్రీ తమ్మిరాజు గారి సతీమణికే. ఆ కామేశ్వరమ్మ గారి విషయంలో మాత్రం తాను ఉరవకొండ నుంచి పుట్టపర్తికి వచ్చిన తర్వాత కూడా సత్యసాయి తనిచ్చిన మాటను తప్పలేదు. అది సాయం సమయం, తమ్మిరాజు గారింట్లో భజన చేస్తున్నారు. ఆ సమయంలో వీధి వాకిట్లో ఎవరో పెద్ద దుడ్డుకర్ర పట్టుకుని లొట్టు లొట్టు అంటూ నేల మీద గట్టిగా తట్టిన శబ్దం వినిపించింది. వెలుపలికి వచ్చి చూశారు, ఎవరూ కనిపించలేదు. తిరిగి లోపలికి వచ్చి భజన సాగించారు. మరల వాకిట్లో అదే శబ్దం. కీటకముగానూ వానరముగానూ దూతయి వచ్చి అనుగ్రహించిన షిరిడీ సాయి తన ముదుసలి రూపంలో కర్ర చేత పట్టుకుని వచ్చి ఉండొచ్చును కదా అని ఒక మెరుపులాంటి ఆలోచన తమ్మిరాజుగారి మనస్సులో మెదిలింది. కాని తోడు కామేశ్వరమ్మ కూడా మరొక మారు వాకిట్లోకి వెళ్లి బాగా చూసిరండి, ఇందాక అబ్బాయి
ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ ఇంట్లో కూడా కాలు పెట్టక గుమ్మంలో నుంచి ఒక్క కేక వేసి అటునుంచటే నాటకానికి వెళ్లిపోయాడు. ఏదో డబ్బు పెట్టి అని చెప్పినట్టు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది అన్నారు. అవును, వరండా పక్క గదిలో ఒక డబ్బు పెట్టి తాళం కూడా వేయకుండా పడి ఉంది. తెరిచూ చూస్తే ఇంకేముంది? అమ్మ బాబోయ్, 10,000 రూపాయల పైన చిల్లర రొక్కం ఉంది. ఆ దంపతులకి గుండెలదిరిపోయాయి. సాయిరాం అంటూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశారు వారి హృదయవాసి అయిన బాలసత్యసాయికి. కరువు నివారణాధికారిగా ఉన్న అబ్బాయి మరునాడు బట్వాడా చేసేందుకే ఖజానా నుంచి లెక్కపెట్టి తీసుకువచ్చిన ధనమే అంత అలక్ష్యంగా ఆ గదిలో పడివేసి నాటకానికి పరిగెత్తేశాడు. మన యోగక్షేమాలను చూచుకునేందుకు ఉన్నారుగా ఒకరు అన్న ధైర్యమో ఏమిటో! ఇటువంటి సందర్భాలు అసంఖ్యాకములు. తనకి కంటికి రెప్పగా కాపాడి రక్షించిన సన్నివేశాలు వర్ణించాలంటే ఈ భూమి అంతా కాగితంగా మరల్చి సముద్రమంతా సిరాగా వినియోగించినప్పటికీ సరిపోదనే చెప్పచ్చు. అయినప్పటికీ 15 సంవత్సరాల బాలస్వామి వయోవృద్ధుడైన ఒక సాధువుకు యోగక్షేమం వహామ్యహం అని అభయమిచ్చి పాలించిన వైనం ఇక్కడ వర్ణించకుండా ఉండలేం. తనను సత్యసాయిగా ప్రకటించుకున్నప్పటి నుంచి భక్తుల సంఖ్య పెరగటం మొదలుపెట్టింది. భక్తులు అధికమైన కొద్దీ విరోధిపక్షం కూడా అంతకన్నా రెట్టింపవుతూ వస్తోంది. సాయి అనే రత్నాభరణాన్ని పొందిన సాయి భక్తులు వ్యతిరేకులనే అంధకారమును తమ కీర్తి కిరణములచే పారద్రోలారు. ఈ విషయాలలో మన సాయి జాతకం అతి విశేషమైనదనే చెప్పాలి. మద్దెలకు రెండు వైపులా పోట్లే అన్నట్టుగా ఉండేది స్వామి జాతక ప్రభావం. సాధారణంగా మహాపురుషులైన వారిని ఒక్క నాస్తికులే ఎదిరిస్తూ ఉంటారు. కాని మన స్వామి విషయంలో మాత్రం నాస్తికులు ఆస్తికులు కూడా ప్రతిపక్షం వహించారు కూడా. కోటానికోట్ల ఊరపిచ్చుకులన్నీ చేరి గౌరీ శృంగ పర్వతాన్ని మోదినా ఆ పర్వతం ఏ విధంగా అయితే బాధింపబడదో అదేవిధంగా వ్యతిరేకులు ప్రతిపక్షాలు ఎంతమంది స్వామిని కించపరచాలని ప్రయత్నించినప్పటికీ సాయి ప్రతిభ దిగంతాలకు పాగుతోందే కాని కొంచెమైనా తరగలేదు. ఆ రోజుల్లో పుట్టపర్తి వంటి గ్రామాలలో గ్రామాధికారులు ప్రజల నుంచి పొందే గౌరవ మర్యాదలు ఈ తరం వారు ఊహించటానికి కూడా సాధ్యం కాదు. రెవెన్యూ విషయాలను చూసుకునే కరణం పోలీసు శాఖకు చెందిన వ్యవహారముల బాధ్యత వహించే రెడ్డిగారు. ఇక్కడ రెడ్డి అనేది ఒక పదవిని ఉద్దేశించబడింది. మొదలైన వారి పట్ల గ్రామ ప్రజలు చేతులు కట్టుకుని మౌనం వహించి నడుముకు అంగవస్త్రాన్ని చుట్టుకుని అప్పుడుగాని ఎదురుపడేవారు కాదు. అయితే ఈ గౌరవ మర్యాదలు వినయ విధేయతలు తమ పట్ల కన్నా బాబాపై అధికంగా చూపించబడుతున్నవనే ఈర్ష్యాభావం ఈ గ్రామాధికారులలో పడుసూపసాగింది. ఒక్కొక్క అధికారి తమ చుట్టూ ఒక గుంపును చేర్చుకుని బాబాను గురించి వ్యతిరేకంగా ఆర్భాటం చేయటం ఆ రోజుల్లో సహజంగా కనపడుతూ ఉండేది. మానవ స్వభావం ఈర్ష్యాశూలతో కూడినదేగాన ఇటువంటి ఆర్భాటాలు ఆ కాలంలో జరిగాయంటే అందులో వింతే ఉంది, సహజమే ఏమో అనిపిస్తుంది. అవును మరి, మన బాబా బాలసత్యగా ఉన్నప్పుడే అతి మేధావంతుడుగాను సుగుణ సంపన్నుడుగాను ఉండటమే కాక ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మ అనుగ్రహాన్ని కూడా పొందినవాడవటంతో అంతవరకు ఏ గ్రామాధికారులు పొందని అఖండ గౌరవ మర్యాదలు ఆ ఊరి ప్రజల నుంచి పొందగలిగారు. మధ్యలో తననేదో భూతమొకటి ఆవరించిందేమో అని ఆ గ్రామీణుల మనస్సులో కొంత సంశయం వ్యక్తమైనప్పటికీ తదుపరి తమను స్పష్టంగా సాయిబాబా అని నిరూపించుకుని అద్భుతాలను చేయటం, భక్తుల ప్రశ్నలను తీర్చటం ఆరంభమైన తర్వాత బాబా కీర్తి ఆ గ్రామ పరిసరాలందే కాకుండా కర్ణాటకమందు క్రమేపీ దూర ప్రదేశాలకు కూడా ఉదయభాస్కరుని కిరణాల వలె ప్రకాశించి వ్యాపించేసింది.

పర్యవసానంగా ఈ గ్రామాధికారుల మహత్వము అస్తమయ సూర్యునిలా కిందకి జారిపోయింది. తత్ఫలితంగా బాబా పట్ల వారిలో వైరుధ్యభావం కూడా పెరిగింది. ఇది సహజమేనేమో. ఈర్ష్యాసూయులు మానవునికి స్వాభావికమైనవి. అందువల్ల స్వామిపై పగబట్టిన ఆ అధికారులను మనం మరింత ఆడిపోసుకోవటం వల్ల ప్రయోజనమేం లేదు. బాబా పేరు ప్రఖ్యాతులకు కళంకం తెచ్చేటట్టుగా చివరికి వారి ప్రాణమునకే హాని చేయటానికి కూడా గ్రామాధికారులు వెనుకంజ వేయలేదని అప్పటి భక్తులు చెప్పుకునేవారు. అయితే అక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ఆనాడు ఆ అధికారులు ఆ విధంగా ప్రవర్తించారంటే అది కూడా ఆ మహామాయా చిద్విలాసమే అని గ్రహించి భక్తులమైన మనం వారి పట్ల ద్వేషం పెంచుకోక వారిని మన్నించటమే ప్రథమ కర్తవ్యం అని గుర్తించాలి. ఎలాంటి వారైనా ఆ దివ్యశక్తి చేతుల్లో కీలుబొమ్మలే. ఆ శక్తి ప్రభావంతో మానవుడు ఎటువంటి చేష్టలకైనా పాల్పడక తప్పదు. ఆ మాయను తప్పించుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు కూడా. అటువంటప్పుడు తరతరాలుగా తాము అనుభవిస్తూ ఉన్న గౌరవ స్థానాన్ని ఒక్క మాటగా పోగొట్టుకోవడం అనేది ఏమంత సామాన్య విషయం కాదు కదా. సాధారణ కుటుంబీకులైన ఒక నాటక కళాకారుల 14 సంవత్సరాల పిల్లవాడు, కనీసం పడి చదువు కూడా ముగించినటువంటి వాడు తమ స్థానభ్రష్టానికి కారణమైనప్పుడు మానవ మాత్రులైన ఆ గ్రామాధికారులు న్యాయాన్యాయాలను విసర్జించి బాబా పట్ల పగబూనడం అనేది పూర్తిగా ఆ మాయాశక్తి ప్రభావమే కాక మరేమిటి? మనం ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఇటువంటి వారిని మనస్ఫూర్తిగా క్షమించటమే శ్లాఘనీయం. ఇందులో విచిత్రమేంటంటే అంతవరకు ఆ గ్రామాధికారులు తమలో తమకు పడక ముసుగులో గుద్దులాటలా అంతర్యుద్ధం గావించుకుంటున్నవారు ఈనాడు స్వామి మూలంగా వారందరూ ఒక్కొమ్మడిగా అగౌరవం కలిగినప్పుడు మై ఎనిమీస్ ఎనిమీ ఇస్ మై ఫ్రెండ్ అన్నట్టు అందరూ ఒకటై రహస్యాలోచనలు చేసి స్వామి పట్ల పగ సాధించటానికి పన్నాగం కూడా పన్నారు. నిజానికి వీరి చర్యలన్నీ చూసి మనం జాలిభావంతోనే పరిగణించాల్సి వస్తుంది. మన కర్తవ్యం కూడా అదే. సుబ్బమ్మగారి భర్త కరణం గతించిన తర్వాత దత్తపుత్రుడై కరణం పదవికి వచ్చిన వారిని ఇక్కడ చూద్దాం. కరణం అన్న గౌరవస్థానం మర్యాద పోవడమే కాక వీరికి కలిగిన బాధలు అంతటితో ఆగిపోలేదు. ఒక సామాన్య మానవుని మనస్సు బాధించేటట్టుగా వేధించేటట్టుగా వీరికి ఆ కుటుంబంతో ఉన్న బంధువు అన్న స్థానం కూడా పోగొట్టటమే మరింత బాధ కలిగించింది. సుబ్బమ్మ కమలమ్మలు దత్తపుత్రుడైన వీరికి 2వ స్థానమిచ్చి కన్నబిడ్డ కన్నా ఎక్కువైనటువంటి వాడు అన్న పుత్రవాత్సల్యం ఒకవైపు, దైవములకే దైవము అన్న భక్తి శ్రద్ధలు మరొకవైపు అపారంగా స్వామి పట్ల చూపించి చివరకు ఆ గృహమే వారికి అర్పణ చేసి వారికి వారి భక్త బృందానికి సేవలు చేస్తూ భోజన సదుపాయాలు చూడటం ఈయనను ఇంకా బాధించేశాయి. అయితే రాగణపతి గారు వ్యక్తిగతంగా వారిని కలుసుకుని సంభాషించినట్టు వీరు స్వాభావికంగా కఠినాత్ములు కారని పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆనాడు స్వామిపై పగబూని వైరుధ్యాన్ని చూపించవలసి వచ్చిందని చెప్పారు. అటు పిమ్మట చాలా సంవత్సరాలు అనంతరం మన స్వామి ముందడుగు వేసి తనకు ప్రతిపక్షంగా ఉండిన ఈ గ్రామాధికారులందరినీ ప్రేమ వాత్సల్యంతో తనవైపు తిప్పేసుకున్నారు. అంతేకాదు వారిలో వారు పెంచుకున్న ద్వేషభావాలన్నీ కూడా తొలగించి ఒక చక్కని గ్రామ సముదాయాన్నే నెలకొల్పారు మన స్వామి. ఇది ఇలా ఉండగా స్వామి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలా వ్యాపించినందువల్ల విజ్ఞానులు గౌరవనీయులు అనేకులు అన్యదేశాల నుంచి కూడా బాబాను ఒక ఆర్తరక్షకునిగా భావించి పుట్టపర్తికి తరలిరావటం ఆ గ్రామాధికారుల మనోభావాలలో ఒక మెప్పు గౌరవం తెచ్చినందువల్ల క్రమేపీ ఈ అధికారుల హృదయాలలో స్వామి పట్ల నిండి ఉన్న పగాద్వేషము కొంత తగ్గుముఖం పట్టేశాయి. మొదట్లో మానసిక పరిపక్వత లోపించినందువల్ల తమ గౌరవస్థానం కోసం పోటీ వచ్చిందనే వీరు స్వామిపై పగబూని కక్ష సాధించుకున్నారు. ఒకవేళ బాలసత్యసాయి వీరు గ్రామ ప్రముఖులు గనక వీరి పట్ల కొంత ప్రత్యేకత చూపించి ఉంటే
ఈర్ష, అసూయ, ద్వేషం మొదలైనవి వీళ్లల్లో చెలరేగకుండా ఉండేవేమో, కాని కన్న తల్లిదండ్రుల పట్లే ఎటువంటి ప్రత్యేకత చూపించినప్పుడు ఆ ధర్మమూర్తి వీరి పట్ల మాత్రం పక్షపాతం చూపిస్తారా? అయితే తమపై పగబూనిన వారి అందు కూడా స్వామి తన బంగారు మనస్సునందు ఎట్టి ద్వేషభావం పెంచుకోలేదు. అంతేకాదు, అటువంటి వారి పట్ల ప్రతీకారం చూపకూడదని తమ భక్తులకు చాలా నిక్కచ్చిగా ఉపదేశించేవారు స్వామి. అయితే ఒక్క విషయం, విరోధుల పట్ల స్వామి ఎన్నడూ ఎట్టి ప్రత్యేకత చూపక తాను మాత్రం కృంగక పొంగక నిశ్చల స్వభావులై తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండేవారు. బహుశా ఈ నిశ్చలతత్వమే ఆ ప్రతిపక్షం వారికి మరింత ధూపం రేపేసిందేమో. ఇదిగాక గ్రామస్థులలో ఇంకా కొంతమందికి వీధి భాగవతాలు ఆడే భట్రాజులకు ఇంతటి యోగమా అని కడుపుమంటుండేది. దీనికి తోడు దురదృష్టవశాత్తు తన చుట్టూ ఎన్ని ఈతి బాధలు కల్పించుకోవాలని సంకల్పించారో ఏమో మనస్వామి. వారి కుటుంబీకులలో కూడా కొంతమంది కొంచెం అవివేకంగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. స్వామికి తన కుటుంబము తనవారు అన్న ప్రత్యేకానుబంధం కాని మమత కాని లేనప్పటికీ ఆ కుటుంబంలో కొంతమంది మాత్రం తరతమ భేదాలకు అంతస్తులకు తమకు తామే ప్రాముఖ్యత కల్పించేసుకుని ప్రవర్తిస్తూ ఉండేవారు. సత్యాన్ని స్వాములవారుగా చేసింది తామేనని, అందుకు ఆ పిల్లవాడు తమయందు కృతజ్ఞత కలిగి ఉండాలని భావించిన మేధావులు కూడా స్వామి కుటుంబంలో లేకపోలేదు. అయితే ఇటువంటి సత్యదూరములైన ప్రగల్భాలు పలికేవారిని స్వామి తమ నుంచి ఇంకా దూరంగా ఉంచేవారు. తత్కారణంగా ఆ తెగకు చెందిన బంధువులు రహస్యంగానో లేక బాహాటంగానో స్వామిని నిందించేవారి కోవలోనే చేరుతూ ఉండేవారు. శతవృద్ధులైన స్వామి పితామహులు శ్రీ కొండమరాజుగారొక్కరే స్వామిలోని స్వామిత్వాన్ని తెలుసుకోగలిగారు పూర్తిగా. ఈ కుటుంబానికే తిరిగి వచ్చి చేరిన ఆయన కూతురు కామకు స్వామిపై కొంత భక్తి విశ్వాసాలుండేవి. ఇక్కడ చిత్రం ఏమిటంటే, కన్న తల్లిని తండ్రిని గృహమమ్మాయి గృహమబ్బాయి అని స్వామి సంబోధించేవారు. అయితే మేనత్త అయిన ఈవిడను అంటే కొండమరాజుగారి కుమార్తెను మాత్రం గోనమ్మత్త అని పిలిచేవారట. కన్నవారికి అప్పగార్లకు స్వామి మీద భక్తి లేకపోలేదు. కాని ఆ కాలంలో మాయాలీలా విలాసముననో ఏమిటో వీరి భక్తి శరణాగతి అన్నంత ఉన్నత స్థాయికి అందుకోలేకపోయింది. అన్నగారైన శేషమరాజుగారు ఈతెగకు చెందినవారే అని చెప్పచ్చు. భగవాన్ సత్యసాయిబాబాకు నమస్కారము అని తండ్రి వెంకమరాజుగారు స్వామికి జాబులు రాసినప్పటికీ ఆంతరంగికంగా వారికి ఈశ్వరమ్మకు స్వామివారి మహత్వమందు పూర్ణముగా విశ్వాసము ఉండేది కాదు. అంతమాత్రం చేత వారిపై మనం నెపం వేయకూడదు. అది స్వామి సంకల్ప చిత్తము. ఏ అవతారమైనా ఆ విధంగానే వ్యవహరించాల్సి ఉంటుందేమో. అప్పుడే ఆ భగవంతుని అవతారతత్వంలో నరరూపలీలలు చక్కగా అమరగలవు. ఇటువంటి విషయాలు ఈ విధంగా బాహ్యంగా వ్యక్తం చేయటం సమంజసమా అని కొంతమంది సాయి భక్తులు భావించచ్చు. కాని స్వామి తన 14వ ఏటనందే ఎన్నెన్ని దుష్టశక్తులను ఆటంకాలను ఎదుర్కోవలసి వచ్చినది తుదకు తన దగ్గర బంధువులే తన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఎంతమాత్రమూ చలించక సమచిత్తంతో తన కర్తవ్యాన్ని తాము కొనసాగిస్తూ వచ్చారన్నది ఈ విషయాల వల్లే మనకు గోచరమవుతుంది. భక్తి శ్రద్ధల వల్లనే ఎవరైనా తనకు దగ్గర కావచ్చు, కాని ప్రతిఫలాపేక్షతో ఎంతమాత్రమూ కాదు అని స్వామి నిర్ద్వంద్వంగా చాలాసార్లు చాటి చెప్పారు. ఇందువల్లనే బంధుత్వం కారణంగానూ లేక పదవీ మూలంగానూ ఇతరులు తమ పట్ల వైరుధ్యం పెంచుకోవటానికి కొంతవరకు కారణమయ్యారు. ఇటువంటి కారణాలు ఎన్నింటినో పురస్కరించుకుని స్వామికి విరోధులుగా తయారైన వారితో అసలు ఏ కారణమూ లేకుండా కేవలం మహాత్ములంటేనే ద్వేషభావం కలిగే పుణ్యశాలులెందరో వారితో చేతులు కూడా కలిపారు. సన్మార్గము ధర్మవర్తన మొదలైన సద్గుణ సంపదను ఎదిరించే నాస్తికులకు అపనమ్మకస్తులకు పరమమూర్ఖులకు ఈ మాయా ప్రపంచంలో కరువు లేదు కాబోలు. ఏ అవతారంలోనైనా సరే శిశుపాల దంతవక్త్రుల్లాంటి వారు తప్పక ఉండే తీరుతారు. నన్నెదిరించే దుష్టశక్తులు నాకు కొత్త కాదు.
అవి నన్నెంత మాత్రమూ బాధించలేవు. మహామహా పర్వతాలను కూడా ఒక వజ్రాయుధం తుత్తునియలు చేసినట్టు పర్వతాల్లాంటి దుష్టశక్తులు ఉద్భవించినా సరే సాయి వజ్ర సంకల్పం వాటన్నింటినీ భేదించి తన లక్ష్యాన్ని సాధించే తీరుతుంది. స్వామి అన్ని దుష్టశక్తులను సహనంతో ఎదుర్కొన్నారు. మిగతా అవతారములకు సాయి అవతారానికి అతి మధురమైన ఒక భేదం కానొస్తుంది. పూర్వము అవతారములు శిశుపాల దంతవక్తులాంటి దుష్టశక్తులన్నింటినీ సంహరించే తీరాయి. కాని ఇప్పటి సాయి అవతారానికో సంహారము అన్న మాటకు అర్థమే తెలీదు. బాలసత్యసాయిగా తాను వ్యక్తమైన నాటి నుంచి, ముఖ్యంగా మొట్టమొదటి రోజుల్లోనే సాయికి ప్రతిపక్షం వారు ఒక దుష్కార్యమును ఒడిగట్టి పుణ్యం కట్టుకున్నారు. ఇతర ప్రదేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే యాత్రికులు ఆ కాలంలో మొట్టమొదట బుక్కపట్నమే తీరుతుంది. స్వామి అన్ని దుష్టశక్తులను సహనంతో ఎదుర్కొన్నారు. మిగతా అవతారములకు సాయి అవతారానికి అతి మధురమైన ఒక భేదం కానొస్తుంది. పూర్వము అవతారములు శిశుపాల దంతవక్తులాంటి దుష్టశక్తులన్నింటినీ సంహరించే తీరాయి. కాని ఇప్పటి సాయి అవతారానికో సంహారము అన్న మాటకు అర్థమే తెలీదు. బాలసత్యసాయిగా తాను వ్యక్తమైన నాటి నుంచి, ముఖ్యంగా మొట్టమొదటి రోజుల్లోనే సాయికి ప్రతిపక్షం వారు ఒక దుష్కార్యమును ఒడిగట్టి పుణ్యం కట్టుకున్నారు. ఇతర ప్రదేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే యాత్రికులు ఆ కాలంలో మొట్టమొదట బుక్కపట్నమో పెనుగొండో చేరి అక్కడి నుంచి పుట్టపర్తి వెళ్లాల్సొచ్చేది. అందువల్ల కొంతమంది ఆకతాయిలు తమ వారిని కొంతమంది పెనుగొండలోనూ బుక్కపట్నంలోనూ పెట్టి బస్టాండ్లలో ఈ యాత్రికులను అడ్డగించి పుట్టపర్తికి వెళ్లకుండా నిరోధించేవారు. అయ్యలారా, పుట్టపర్తి వద్దు, బాబా వద్దు, చాలు చాలు, వచ్చిన దారినే వెనక్కు పొండి, అక్కడ పోయి అనవసరంగా చిక్కుల పాలు కాకండి, పుట్టపర్తి బాబా అంతా ఒక పెద్ద బూటకం, మీ మంచి కోసమే చెప్తున్నాం అంటూ దుష్ప్రచారం చేసేసేవారు. వీరి మాట వినని వారిని ఆ దుష్టులు తమ ప్రచారానికి ఇంకా చిలవలు పలవలు చేర్చి ఆటంకపరిచేవారు కూడా. ఇక దీనికి వారు లొంగకపోతే చివరకు ఆ బాబా చేతబడులు చేస్తాడని, మాయాగారిడి చేస్తాడని, తాంత్రిక శక్తులను ఉపయోగిస్తాడని యాత్రికులను భయపెట్టేవారు కూడా. వీటన్నింటినీ కూడా అధిగమించి బాబా దర్శనార్థమై వచ్చే యాత్రికుల సంఖ్య ఆనాడు దినదిన ప్రవర్తమానంగా ఉండేదంటే దాని అర్థమేమిటి? ఆ సత్యసాయిరాముని మహిమాన్విత సత్యశక్తి ప్రభావమే కదా.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు తిరుపతి వాస్తవ్యులు స్వామివారి పూర్వ విద్యార్థి శ్రీ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్ గారితో ఇంటర్వ్యూ మొదటి భాగం వింటారు. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. భక్తుల జీవితాలను గమనించిన చాలు భగవంతుని లీలా వినోదాలను వీక్షించినట్లే. భక్తుల జీవితాల సంకలనమే భగవంతుని భాగవతము. కలియుగ అవతారి సర్వదేవతాతీత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుని సాయి భాగవతంలో అలాంటి ఒక అధ్యాయాన్ని ఈనాడు మనం తెరిచి చూద్దాం. స్వామి తరచూ అంటుంటారు, నా విద్యార్థులే నా ప్రాపర్టీ అని. ఈరోజు మన రేడియో సాయి స్టూడియో తిరుపతిలో మనతో తమ అనుభవాలను పంచుకోవడానికి విచ్చేశారు శ్రీమద్ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్. ఆయన స్వామి పూర్వ విద్యార్థి. స్వామి చిరకాల భక్తులు, తిరుపతి వాస్తవ్యులు అయిన శ్రీమద్ భాగవతం రఘునాథాచారి గారు, శ్రీమతి విజయలక్ష్మి గారి కుమారుడైన శ్రీ సాయి మాధవ్ ఈనాడు మనతో తన అనుభవాలను పంచుకుంటాడు. సాయిరాం మాధవ్ గారు, ఈనాడు మా స్టూడియోకి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ముందుగా మీ తల్లిదండ్రుల ప్రేరణ వల్ల, వారి ప్రోత్సాహం వల్ల మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు? మొట్టమొదట దర్శనం స్వామిది మీకు ఎప్పుడైంది? శ్రోతలందరితో మీరు పంచుకుంటారా?
1: తప్పకుండా. రేడియో సాయి స్టూడియోలో స్వామి గురించి మాట్లాడి స్వామి విషయాలు షేర్ చేసుకునే అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్స్. స్వామిని ప్రార్థిస్తూ, నవంబర్ 1981 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్వామి దర్శనం అయింది పుట్టపర్తిలోనే. ఆ సంవత్సరం పేరెంట్స్ తో కలిసి అమ్మ నాన్న నేను నాన్న తమ్ముడు మా బాబాయి మా అమ్మ చెల్లెలు పిన్ని మేము కలిసి వెళ్లాము. స్వామి దర్శనం అయింది. స్వామి అమ్మని నాన్నని పలకరించారు. అలా మొదలైంది ఈ ప్రయాణం. స్వామి అమ్మని నాన్నని ఇంటర్వ్యూకి పిలిచారు 1981 ఫస్ట్ టైం.
0: ఎన్నేళ్ళు?
1: నా వయసు 9 సంవత్సరాలు. స్వామి ఇంటర్వ్యూకి పిలిస్తే ఎవరు వెళ్లొచ్చు, ఎవరు వెళ్లకూడదు, అసలు వెళ్లొచ్చా లేదు, ఇవన్నీ కూడా ఏమి తెలియని వయసు నాకు. బట్ స్వామి పిలిస్తే కొంతమంది వెళ్తూ ఉంటారు. అది గమనించి నాన్న లేచి ఇంటర్వ్యూ రూమ్ వైపు వెళ్తున్నారని చెప్పి నేను కూడా హడావిడిగా, నేను విడిగా వేరే చోట కూర్చున్నాను, నేను మా బాబాయి పక్క పక్కనే కూర్చున్నాం, మా ఇద్దరం లేచి హడావిడిగా పరిగెడుతున్నాం ఇంటర్వ్యూ రూమ్ వైపు. ఇంతలోకి అక్కడ వాలంటీర్స్ వచ్చి ఎవరు ఏంటి అని ప్రశ్నించారు. ఈ కొంచెం ఈ హడావిడి చూసి స్వామి ఇంటర్వ్యూ రూమ్ దగ్గర నుంచి చేయి ఇట్లా చూపించి అభయహస్తం నుంచి ఆపేశారు. అప్పుడు మమ్మల్ని ఇద్దరిని ఇమీడియట్ గా వాలంటీర్స్ వెనక్కి పంపించేశారు. అలా స్టార్ట్ అయింది. తర్వాత ఏం జరిగింది అనేది మనకి అట్లీస్ట్ నాకు 1 అవర్ 15 మినిట్స్ దాకా ఏం తెలియదు. బయటకు వచ్చేసాము, చాలా బాధతో ఉన్నాం. ఏమైంది లోపల ఏంటి తెలీదు. పేరెంట్స్ అయితే లోపలికి వెళ్లారు, అమ్మ నాన్న మా పిన్ని. తర్వాత బయటకు వచ్చాక అమ్మ నాన్న విషయాలు ముచ్చటించారన్నమాట. ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, ఏం జరిగింది, అప్పుడు తెలిసింది. అంటే స్వామి ఇనిషియల్
0: ఇంట్రడక్షన్
1: టు మీ అనమాట. నాకు స్వామి సర్వాంతర్యామి, స్వామికి అన్ని తెలుసు అనేది చిన్న వయసులో అట్లా స్వామి మాటలు విన్నాక అర్థమైంది.
0: మీరు 1981లో కదా మీరు ఫస్ట్ టైం స్వామిని చూసింది. మీరు వెళ్ళినప్పుడు అప్పుడు పుట్టపర్తి ఎట్లా ఉండేది? ఇప్పట్లాగా ఎన్నో భవనాలు అవన్నీ ఉండేవి కావు.
1: అవును, పుట్టపర్తి మొత్తం ఇసుకతో నిండి ఉండేది మందిరం అంతా. ఫస్ట్ ఓల్డ్ మందిరం ఒకటి ఉండేది, తర్వాత ఇది మిడివియల్ టైం మందిరం, ఇప్పుడు సాయి కులవంతాలు. అప్పట్లో మొత్తం అసలు వన్ ఆఫ్ ద థింగ్స్ మొదట్లో మనకి బాగా ఆశ్చర్యం, అట్లీస్ట్ నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే నేను బొమ్మలు వేసేవాడిని చిన్నప్పుడు బాగా. ఇసుకంతా వాళ్ళు చక్కగా ఎంత స్మూత్ గా చిమ్మేసి పెట్టేవారంటే, ఎందుకంటే వేప చెట్లు ఉండేవి బాగా మొత్తం మందిరం చుట్టూ, ఆ వేప ఆకులు కాయలు అవన్నీ పడుతూ ఉండేవి. కానీ స్వామి వచ్చే టైంకి మొత్తం చక్కగా నేల సిమెంట్ నేల కంటే క్లీన్ గా అసలు పెట్టేసేవారు. స్వామి అడుగులు కనపడేవి అంత ఇదిగా. అది ఆ ఇసుక నాకు, నేను బొమ్మలేసేవాడిని కాబట్టి అది ఒక పెద్ద క్యాన్వాస్ లాగా అనిపించేది నాకు నీట్ గా. అందుకని స్వామి వచ్చే ముందు కూర్చుని ఇంకా ఇసుకలోనే బొమ్మలేస్తూ ఉండేవాడిని. అది నాకు స్వామికి తప్ప ఎవరికి తెలియదు, పక్కన ఉండే వాళ్ళకి. కానీ అది ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో నేను లేను కానీ అమ్మ వాళ్ళతో అన్నారన్నమాట. స్వామి చెప్పిన మాటల్లో అయితే నేను రాసుకున్నాను ఇక్కడ, నీ రెండవ వాడు మంచి ఆర్టిస్ట్, నాకు పెద్ద తలకాయ వేస్తున్నాడు.
0: సో మీ కళను స్వామి అప్పుడే గుర్తించారనమాట.
1: అట్లా మందిరం అంటే ఇంకా బయట బిల్డింగ్స్ అవి కూడా జస్ట్ ఈస్ట్ వెస్ట్ ప్రశాంతి అవి ఉండేవి. అండ్ ఆ సర్వధర్మ స్థూపం చుట్టూ కూడా ఏమి ఉండేవి కాదు. సో అక్కడంతా డివోటీస్ స్వామి దర్శనం కోసం కూర్చునేవాళ్ళు చాలా మంది. అక్కడ స్వామి ఎప్పుడు ఎక్కడి నుంచి తలుపు తీస్తారో కిటికీ అని, ఇంటర్వ్యూ రూమ్ పైన ఉండే విండో, అప్పట్లో స్వామి మందిరంలో ఉండేవారు కదా. సో ఇంటర్వ్యూ రూమ్ పైన ఒక్కోసారి సడన్ రాసుకున్నాను ఇక్కడ, నీ రెండవ వాడు మంచి ఆర్టిస్ట్, నాకు పెద్ద తలకాయ వేస్తున్నాడు.
0: సో మీ కళను స్వామి అప్పుడే గుర్తించారనమాట.
1: అట్లా మందిరం అంటే ఇంకా బయట బిల్డింగ్స్ అవి కూడా జస్ట్ ఈస్ట్ వెస్ట్ ప్రశాంతి అవి ఉండేవి. అండ్ ఆ సర్వధర్మ స్థూపం చుట్టూ కూడా ఏమి ఉండేవి కాదు. సో అక్కడంతా డివోటీస్ స్వామి దర్శనం కోసం కూర్చునేవాళ్ళు చాలా మంది. అక్కడ స్వామి ఎప్పుడు ఎక్కడి నుంచి తలుపు తీస్తారో కిటికీ అని, ఇంటర్వ్యూ రూమ్ పైన ఉండే విండో, అప్పట్లో స్వామి మందిరంలో ఉండేవారు కదా. సో ఇంటర్వ్యూ రూమ్ పైన ఒక్కోసారి సడన్ గా విండోలోంచి లైట్ ఎలగడం, అప్పుడు సర్వధర్మ స్థూపం దగ్గర నుంచి కూర్చుంటే చక్కగా దర్శనం అయ్యేది అక్కడ. అలా చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బ్యూటిఫుల్ గా ఉండేది.
0: సో స్వామి విద్యార్థి అవ్వాలన్న కోరిక మీకు ఎట్లా కలిగింది? మీ తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా దాని గురించి?
1: అది స్వామి విద్యార్థి అవ్వాలని కోరిక నాకు కలగకపోయినా కలిగించారు పేరెంట్స్. టు బి ఆనెస్ట్ పేరెంట్స్ ఫోర్స్ చేశారు ఫస్ట్,
0: ఓకే
1: నువ్వు చేస్తే మంచిది నీకు అని. నేను చాలా రిసెస్ట్ చేశాను, వద్దు. నాకు ఇంకా గుర్తు, ట్రైన్ లో వెళ్తున్నాను పుట్టపర్తి నుంచి 1983 వెళ్తుంటే సడన్ గా ఇట్లా అన్నారు అమ్మా నాన్న, నేను అక్కడ చేరిస్తే ఉంటావా అట్లా అని. నేను ఏం చెప్పాలో తెలియదు కానీ ఏడుపు వచ్చింది, ఇదేంటి వదిలేసి వెళ్ళిపోతారని అన్నట్టుగా, పేరెంట్స్ ని దూరంగా ఉండాలి అట్. తర్వాత 1980 అది స్వామి విద్యార్థి అవ్వాలని కోరిక నాకు కలగకపోయినా కలిగించారు పేరెంట్స్. టు బి ఆనెస్ట్ పేరెంట్స్ ఫోర్స్ చేశారు ఫస్ట్,
0: ఓకే
1: నువ్వు చేస్తే మంచిది నీకు అని. నేను చాలా రిసెర్చ్ చేశాను, వద్దు. నాకు ఇంకా గుర్తు, ట్రైన్ లో వెళ్తున్నాను పుట్టపర్తి నుంచి 1983 వెళ్తుంటే సడన్ గా ఇట్లా అన్నారు అమ్మా నాన్న, నేను అక్కడ చేరిస్తే ఉంటావా అట్లా అని. నేను ఏం చెప్పాలో తెలియదు కానీ ఏడుపు వచ్చింది, ఇదేంటి వదిలేసి వెళ్ళిపోతారని అన్నట్టుగా, పేరెంట్స్ ని దూరంగా ఉండాలి అట. తర్వాత 1983లోనే మళ్ళీ ఒకసారి రావడం జరిగింది స్వామి దగ్గరికి దర్శనానికి. అప్పుడు ఫస్ట్ లైన్ రావడం, స్వామి దర్శనానికి ముందుగా కూర్చోవడం అలా జరిగిందనమాట. అప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నా దగ్గర నా పక్కన అతనికి విభూతి సృష్టించి చేతిలో వేయబోతున్నారు. వేయబోతుంటే నేను కాస్త సడన్ గా లేచి చేతులు అడ్డం పెట్టాను, చేతులు అడ్డం పెట్టి నా చేతిలో కాస్త విభూతి పడింది అనమాట. స్వామి ఇమ్మీడియట్ గా నా మీద కళ్ళు ఉరిమి చూసి కోపంగా చూసి, ఏయ్ దున్నపోతావు, నో డిసిప్లిన్, నో డిసిప్లిన్ అని. 1983లోనే మళ్ళీ ఒకసారి రావడం జరిగింది స్వామి దగ్గరికి దర్శనానికి. అప్పుడు ఫస్ట్ లైన్ రావడం, స్వామి దర్శనానికి ముందుగా కూర్చోవడం అలా జరిగిందనమాట. అప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నా దగ్గర నా పక్కన అతనికి విభూతి సృష్టించి చేతిలో వైపోతున్నారు.

0: పోయిపోతుంటే నేను కాస్త సడన్ గా లేచి చేతులు అడ్డం పెట్టాను. చేతులు అడ్డం పెట్టి నా చేతిలో కాస్త విభూతి పడింది అనమాట. స్వామి ఇమ్మీడియట్ గా నా కళ్ళు ఉరిమి చూసి కోపంగా చూసి, ఏయ్ దున్నపోతావు, నో డిసిప్లిన్, నో డిసిప్లిన్ అని తిట్టారు. అప్పుడు ఆ విషయం అయిన తర్వాత ఇంకా కష్టం అనిపించింది. ఇంకా ఇక్కడ అసలు చదవకూడదు, ఇది మనకి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడైతే
1: రోజు ఇలాగే ఉంటుంది,
0: రోజు దున్నపోతూ తిట్లు లేకపోతే. అందుకని చాలా ఇష్టం అయితే ఉండేది కాదు, కానీ చాలా విషయాలు ఇష్టం లేనివే చాలా
1: మంచి
0: కష్టంగా ఉన్నవే ఇష్టం అవుతాయి,
1: మంచి
0: అవుతాయని లైఫ్ లో తర్వాత తెలిసింది. అది దట్ వాజ్ మై అది స్వామితో ఫస్ట్ డైరెక్ట్ ఇంటరాక్షన్, డిసిప్లిన్ తో స్టార్ట్ అయింది, తిట్టడంతో స్టార్ట్ అయింది. తర్వాత 1984 నేను 8వ క్లాస్లో నన్ను చేర్చారు. మామూలుగా 8వ క్లాస్లో అడ్మిషన్స్ ఉండేవి కాదు, బట్ స్వామి అనుగ్రహంతో స్వామి ప్రొఫెసర్ హబ్బు అని, ఐ మీన్ హబ్బు సార్ అని ఆయన ప్రిన్సిపల్ గా ఉండేవారు శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ కి. ఆయనతో చెప్పి పిలిపించి చెప్పి నాకు ఇంకొక 5-6 డివోటీస్ చిల్డ్రన్ కి కలిపి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టించి నాకు సీట్ ఇచ్చారు అప్పుడు. కానీ ఆ ఎంట్రన్స్ టెస్ట్ కూడా నిజానికి చెప్పాలంటే నాకు ఇంకా బాగా గుర్తు, మ్యాథమెటిక్స్ లో ఏమిచ్చారో తెలియదు కానీ ఇంగ్లీష్ లో బాగా గుర్తు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ ఒక ముక్క రాదు అప్పటికి, ఇంగ్లీష్ అనే పదం కూడా సరిగా వచ్చలేదు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ మీద వేస్తే రాయమన్నారు. అంటే ఫ్రెండ్ అనే పదం ఒకటే అర్థమైంది దాంట్లో నాకు కొంచెం, అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మిగతా ఏమున్నా లేకపోయినా అప్పటి వరకు ఫ్రెండ్ గురించి ఏదో రాయమంటున్నారు అని చెప్పి, ఇంకా నాకు తెలిసిందంతా ఫ్రెండ్ గురించి, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని చెప్పి మొత్తం ఫ్రెండ్ గురించి ఏమైతే ఆలోచనలు వచ్చా అన్ని రాసేసా అందులో, అది తెలుగు ఇంగ్లీష్ అన్ని కలిపి. మ్యాథ్స్ ఏమి రాసా నాకు గుర్తులేదు, ప్రాబబ్లీ కొంచెం బాగా చేశానేమో లెక్కలే కాబట్టి. తర్వాత అడ్మిషన్ వచ్చాక అప్పుడు అర్థమైంది మళ్ళీ స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఉంది కాబట్టి నాకు సీట్ వచ్చింది ఇక్కడ, లేకపోతే నా ఎగ్జామ్ మార్క్స్ బట్టి అయితే వాళ్ళు క్వాలిఫై కూడా చేసేవారు కాదు అని. అలా స్కూల్లో 1984 చేరానన్నమాట.
1: సో స్వామి విద్యార్థిగా ఉన్నప్పుడు మీ అనుభవాలేంటి?
0: 1984 చేరినప్పుడు స్వామి ఇంటర్వ్యూలో అన్నారన్నమాట, చేర్చక ముందు ఇంటర్వ్యూలో అమ్మ నాన్నతో అన్నారు. యాక్చువల్ గా దానికి ముందు ఒక ఇఫ్ ఐ కెన్ టేక్ ఒక 2 వెనక్కి ఇస్తే, ఫస్ట్ ఇంటర్వ్యూలో కబుర్లు 1-2 బాగా నాకు హార్ట్ కి అద్దుకున్నాయన్నమాట. అంటే స్వామి తన దివ్య అవతార లీలని ఇలా ప్రకటించారనిపించింది నాకు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత బాగా ఏడుస్తూ ఉన్నాను, అమ్మ నాన్న వచ్చి అడిగారు, ఐ మీన్ ఏంటి ఎందుకు ఏడుస్తున్నా, ఇట్లా స్వామి మిమ్మల్ని పిలిచారు, మేము వస్తుంటే ఆపేశారు, మేము రాలేకపోయాము, స్వామి ఆ విషయాలేంటి అని మా బాబాయ్ నేను అడిగాం. స్వామి నీ గురించి ఇట్లా అన్నారు ఇంటర్వ్యూలో, నీ రెండో వాడు తెలుసు నాకు, ఆర్టిస్ట్ బాగా పెద్ద తల వేస్తున్నాడు. తర్వాత స్వామిని నేను అడిగాను, స్వామి మరిది మా బాబు బయటే ఉన్నారు, రాలేకపోయారు, తెలుసు బంగారు, తెలుసు తెలుసు, చెట్టు వేళ్లకు నీళ్లు పోస్తే చెట్టు ఆకులకి అన్నిటికీ అందుతుంది, మొత్తం చెట్టు ఆకులన్నిటికీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు అని అట్లా అన్నారన్నమాట అప్పట్లో. ఆ తర్వాత అందరికీ నా అనుగ్రహం తప్పకుండా అందుతుంది అని చెప్పారు. తర్వాత వచ్చేసాము, ఆ ఇంటర్వ్యూ అయినా నాకేమంత సాటిస్ఫాక్షన్ లేదు, ఈ బానే ఉన్నాయి స్వామి చెప్పారు బట్ పర్సనల్ గా నాకైతే ఇంటరాక్షన్ లేదు అని. అప్పుడు అమ్మ నాతో అంది, నువ్వు బొమ్మలు అవి బాగా వేస్తావు కదా, బొమ్మ స్వామి బొమ్మ ఒకటి వేసి మన పూజ గదిలో పెడదాము అని. అట్లాగే వేశాను, వేసి అక్కడ పూజ గదిలో స్వామి ఫోటో పక్కనే నా బొమ్మ కూడా పెట్టాము. పెట్టే పక్క రోజు నేను లేచి స్నానం చేసి మామూలుగా అలవాటు అట్లా అమ్మ అలవాటు చేసింది, స్నానం చేశాక ఫస్ట్ పూజ చేసుకోవాలి, 5 అయినా సరే ప్రార్థించాలని. సరే వెళ్ళి దండం పెట్టుకుంటూ చూస్తే ఫోటో మొత్తం విభూతి నేను వేసిన బొమ్మకి.
1: అప్పుడు
0: అనిపించింది.

0: ఇదేంటి నేను రాత్రి కదా వేసి పెట్టాను. బట్ అగైన్ స్వామికి స్వామికి ఇన్స్టంటేనియస్ ఆయన రెస్పాన్సెస్ అన్ని మనకి అప్పుడు కొంచెం అనిపించింది. స్వామి మాటలు ఉట్టు మాటలు కాదు, స్వామి ఇంటర్వ్యూలో ఏం చెప్పారో అది తప్పకుండా అవుతుంది, అనుగ్రహం అందరికీ లభిస్తుంది అన్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్ స్వామి నన్ను స్కూల్లో చేర్చుకోవడం. సో అది చేర్చుకునే ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు అమ్మతో నాన్నతో అన్నారు, 6 నెలల తర్వాత వచ్చి చూడండి మీ పుత్ర కంఠీరవుడు, కుమార కంఠీరవుడు, కంఠీరవుడు ఎలా తయారు చేస్తాను, ఒక జమ్ లాగా తయారు చేస్తాను అని ప్రామిస్ చేశారు. తర్వాత నేను ప్రతిరోజు నేను చూసుకుంటాను, నేను పలకరిస్తాను, ఏమి బాధపడద్దు అని చెప్పి ఓదార్చారు అమ్మని. తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా అలాగే స్వామి చెప్పినట్టుగానే ప్రతిరోజు ఏదో విధంగా స్వామి దర్శనం అయ్యి వస్తుంటే నేను కావాలని స్వామి ఎక్కడికైతే క్లోజ్ గా ఇరుక్ గా ఉండే చోట వరండాలో ఎక్కడికైతే తప్పించుకుని పోలేరు ఫిజికల్ గా ఆ చోట్ల చూసుకుని ఎత్తుకుని కూర్చునేవాడిని. అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఆలోచిస్తే అంటే దేవుడు స్వామి అంటారు కదా, గాడ్ ఈజ్ హౌ మీరు ఎంత దూరం అనుకుంటారో అంత దూరం, ఎంత దగ్గర అనుకుంటారో అంత దగ్గర. అలా మన తపన ఎంత ఉంటుందో తన అనుగ్రహం కూడా అలాగే ఉంటుందని అనిపిస్తుంది ఇప్పుడు. అప్పట్లో అది తెలియకుండానే చేసేవాళ్ళం. స్వామి సర్కిల్ ఒకటి పెద్దది ఉండేది, మీకు గుర్తే ఉంటుందేమో తెలియదు, బట్ గణేష్ సర్కిల్ అని ఇసుక, ఆ సర్కిల్ కి వరండాకి మధ్యలో ఒక స్వామి, జస్ట్ స్వామి పడతారు అన్నట్టుగా. ఆ ఏరియా హాట్ ఏరియా అనమాట స్టూడెంట్స్ కి. ఆ ఏరియాలో కూర్చుంటే స్వామి అటు వస్తే మటుకు ఇంకా పాదాలు పట్టుకోవడం
1: ప్రైమ్ ప్లేస్,
0: ప్రైమ్ రియల్ ఎస్టేట్. అక్కడ కూర్చోడానికి ట్రై చేస్తుండేవాడిని ఎప్పుడు. స్వామి చెప్పినట్టుగానే ఇంటర్వ్యూలో అమ్మకి నాన్నకి మాట ఇచ్చినట్టుగానే ప్రతిరోజు ఏదో విధంగా పలకరిస్తూ ఉండేవారు. నేను నాకు ఇంకా చాలా విషయాలు రాసుకున్నాను, చూస్తూ ఉన్నా మనోగడ లెటర్స్ అవి రాసి పేరెంట్స్ కి లెటర్స్ రాయాలి ఎవ్రీ మండే స్కూల్లో ఉన్నప్పుడు. అప్పట్లో ఆ మండే మండే స్వామి విషయాలు, స్వామి ఇట్లా పలకరించారు, స్వామి ఇట్లా అన్నారు రాసుకుంటుండేవాడిని.
1: ఆ విషయాలు ఏంటి చెప్తారా మాకు?
0: అందులో డెఫినెట్ గా తప్పకుండా 1 or 2 విషయాలు బాగా గుర్తొస్తాయి. ఒకరోజు మళ్ళీ డిసిప్లిన్ మీదే, స్వామి స్కూల్లో డిసిప్లిన్ అనేది చాలా ఫండమెంటల్ కోర్ బిల్డింగ్ బ్లాక్.
1: మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్
0: డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మనకి మామూలుగా మిలిటరీ గుర్తొస్తుంది నాకైతే, కానీ
1: విత్ లవ్
0: అనేది స్వామి ఇన్స్టిట్యూషన్ లో డిఫరెన్స్. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అది మామూలుగా అయితే సాధ్యం కాదు, మిలిటరీలో ఉంటే లాగా ఉంటేనే పిల్లలు కరెక్ట్ గా ఉంటారేమో అనిపిస్తుంది, కానీ వీళ్ళు అక్కడ ఉన్న టీచర్స్ కానీ స్వామి కానీ విత్ లవ్ చేస్తారు కాబట్టి అది మనకి ఇంకా ఈజీగా వచ్చింది అనిపిస్తుంది. అటు స్వామి వెళ్తూ చాలా సార్లు అడిగేవారు, ఏంటి అమ్మ నాన్న ఎలా ఉన్నారు, జాబు రాశారా, లెటర్ రాశారా. ఒకసారి ఫస్ట్ టైం స్వామి మాటలు కొన్ని అర్థమయ్యాయి కావు నాకు, ఇంకా చిన్న వయసు ప్లస్ ఒక్కోసారి స్వామి భాషలో మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి.

0: ఒక్కోసారి స్వామి భాషలో మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి, రాయలసీమ యాసలో కూడా మాట్లాడుతుంటారు. సార్ ఫస్ట్ టైం ఒకసారి అట్లా వస్తూ దగ్గరికి వచ్చి ఇట్లా తల దించుకుని వస్తున్నా, నన్ను చూసి ఏమి జాబ్ వచ్చిందా అన్నారు. ఆ ఏంటి స్వామి అన్నా, వెళ్ళిపోయారు. అప్పుడు అరే స్వామి అడిగిన క్వశ్చన్ కి మనం సమాధానం చెప్పలేకపోయామని చాలా బాధపడ్డాను. అసలు ఏం అడిగారో కూడా తెలియదు. తర్వాత అడిగి కనుక్కుని నాన్న వాళ్ళతో ఫోన్ లో చెప్పి ఏంటి ఇట్లా అన్నారు, ఏంటి జాబ్ అంటే ఉత్తరం లెటర్ రాసారా ఏమన్నా పేరెంట్స్ అని. ఓహో ఈసారి మటుకు క్వశ్చన్ అడిగితే కంపల్సరీగా ఆన్సర్ ఉంటుంది నా దగ్గర. కానీ అప్పుడు ఏమనిపించిందంటే స్వామి సమ్టైమ్స్ మనకి అవకాశం ఇస్తారు, మనం అది సద్వినియోగపరచుకోవాలి, ఎవరు రెడీగా ఉండాలి. అది మటుకు బాగా టీచ్ చేశారనిపించింది ఆ టైంలో. దానికి పెద్ద టైం ఇవ్వలేదు నాకు, మళ్ళీ రెండోసారి రిపీట్ చేసి ఇంకా మా లెటర్స్ మార్చి వర్డ్స్ మార్చి ఏమీ లేదు, అడిగారు వెళ్ళిపోయారు. అట్లా ఏవో ఒకటి అడుగుతూనే ఉండేవారు, ఎలా ఉన్నారు ఎప్పుడు వస్తున్నారు అమ్మ వాళ్ళు నాన్న. అట్లా ఒకసారి మటుకు నన్ను నేను కొంచెం నాకు మొదటి నుంచి ఎందుకో హెయిర్ స్టైల్ అంటే స్వామిని చూసి మరి ఎందుకో నాకు తెలియదు హెయిర్ స్టైల్ కొంచెం పెద్దగా పెంచుకుని స్టైల్ గా ఉండాలి అని ఒక ఫుట్పాత్ లో చాలా కష్టం స్టూడెంట్ గా ఉంటూ అసలు జరగని పని. కానీ నేను అక్కడే అవి చేస్తుండేవాడిని, నేను కొంచెం రిబెల్ లాగా ఉండేవాడిని అక్కడ. అది స్వామికి ఒక రకంగా ఇష్టం అంటే అదొక అవకాశంగా తీసుకుని నాతో మాట్లాడుతూ ఉండేవారు అనిపించేది.
1: ఏం చెప్పేవారు స్వామి?
0: ఒకసారి సర్కిల్ దగ్గరే కూర్చున్నాను, ప్రైమ్ స్పేస్ లోనే తప్పైపోయింది, అట్లా సరిగా దూకోకుండా బాగా పైకి లేచి అప్పుడు అమితాబ్ బచ్చన్ స్టైల్ అంటుండేవారు, అది ఒక రకమైన స్టైల్ పైకి ఇట్లా దూకుని అసలు ఎవరు అట్లా దూకునేవారు. అది కూర్చుని అట్లా కూర్చుని ఉన్నాను, స్వామి చూసి దున్నపోతూ ఏమి నూనె పెట్టుకుని బాగా దూకుని రావచ్చు కదా అని తిట్టారు. తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకున్నానమాట.
1: మీరు అడ్జస్ట్ అవ్వలేదన్నమాట.
0: కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను, సరే స్వామి తిట్టారు కాబట్టి గమనిస్తున్నారు మనం, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్. కాకపోతే ఇంకా ఆ వయసులో తెలియదు కాబట్టి ఇట్లా సరే కొంచెం స్టైల్ మార్చి స్వామి కనపడకుండా అదే జుట్టుని ఇంకో రకంగా మార్చి దూకునేవాడిని. తర్వాత ఇట్లా ఒకసారి ఉంటారు స్వామి నాన్నగారిని దసరాకి వచ్చి ఉపన్యాసం ఇవ్వాలని, దాని గురించి చాలా సార్లు మాట్లాడేవారు బయట, ఎప్పుడు వస్తున్నారు లెటర్ రాశారు. నేను కస్తూరి గారు అప్పట్లో ఉన్నారు, నేను కస్తూరి గారితో కబురు పెడతాను, కస్తూరి గారితో లెటర్ రాయిస్తాను అఫీషియల్ గా, నువ్వు రాస్తే బాగుండదు నేనే రాయిస్తాను అవన్నీ చెప్పేవారు. దాని గురించి చాలా రోజులు
1: అంటే ఆ ప్రోటోకాల్ అంతా ఫాలో అయ్యేవారు స్వామి.
0: పర్ఫెక్ట్, అది స్వామి
1: పర్ఫెక్ట్ హోస్ట్,
0: అది హోస్ట్ నువ్వు రాస్తే బాగుండదు అని. నేను ఇంకా అవి అక్షరాలు అట్లాగే రాసుకున్నాను, మొన్న లెటర్ లో చూస్తున్నాను పేరెంట్స్ కి రాశాను. ఇట్లా అన్నాను స్వామితో, స్వామి నేను మీరు ఇట్లా అన్నారని చెప్తాను, రఘునాథాచార్య వస్తున్నాడా మీ నాన్న వస్తున్నాడా దసరాకి అన్నారని చెప్తాను, మేము వచ్చి ఉపన్యాసం ఇవ్వాలని కూడా అన్నారని చెప్తానంటే, లేదు లేదు నేను కస్తూరి గారితో కస్తూరితో చెప్పి రాయిస్తాను అఫీషియల్ గా, నువ్వు చెప్పొద్దు అన్నారు. అట్లా చాలా విషయాలు. ఒకసారి అయితే సెలవులకి ఫస్ట్ ఇయర్ అయిపోయాక నేను తిరుపతి వచ్చేస్తున్నాను, అప్పుడు స్వామి ప్రసాదం తీసుకుందే వెళ్లాలని లేదు, స్వామి అనుగ్రహం బ్లెస్సింగ్స్. సో స్వామి ఇంటర్వ్యూ సవి ఇచ్చాక బయటకు వచ్చారు. నేను చిన్న అప్పటికప్పుడు ఐడియా వచ్చింది, చిన్న స్లిప్ లో రాశానమాట, ఒక స్వామి సెలవులకి తిరుపతి బయలుదేరి వెళ్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ కావాలి ప్రసాదం ఇవ్వండి అని రాసి చిన్న స్లిప్ లో అది పెట్టుకుని కూర్చున్నాను. స్వామి ఇంటర్వ్యూస్ అవి ఇచ్చేసాక వచ్చి బయట పలకరిస్తూ వాళ్ళని నా దగ్గరికి వచ్చి ఆ లెటర్ జస్ట్ తీసుకున్నారు. అలా పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రోజుల్లో, సరే నడుచుకుంటూ పూర్ణచంద్రాల్లోకి వెళ్లిపోయారు. ఇంతలోకి కాస్త 5-10 మినిట్స్ తర్వాత భజన స్టార్ట్ అయింది. నేను అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను, స్వామి వస్తారు అక్కడి నుంచి భజనకి తప్పకుండా హారతి కన్నా వస్తారని. 15-20 మినిట్స్ అయిపోయింది, ఇంకా రాలే టెన్షన్. అప్పుడు స్వామి మొదట్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అమ్మ నాతో ఒకటి అన్నారనమాట, ముందు చీకటిస్తాను బంగారు తర్వాత వెలుతురిస్తాను, ముందు చీకటిస్తాను తర్వాత వెలుతురిస్తాను బంగారు. ఆ మాటలు గుర్తొచ్చాయి, సరే స్వామి టెస్ట్ చేస్తున్నారు చివరి వరకు తప్పకుండా.

0: డినయల్స్, దట్స్ రైట్, డిలేస్ అన్న ఆర్టిస్ట్ డినయల్స్ అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సరే స్వామి చివరికి వచ్చారు, 5-10 మినిట్స్ ముందు భజన అయిపోతుంది అనగా వచ్చారు బయటికి. ఇంకా భజన టైంలో మనం మాట్లాడు, అసలు మాట్లాడు మామూలుగానే స్వామి. సో ఇంతలో స్వామి 5:30 భజన అయిపోతుంది, 5:20-5:25 మధ్యలో పూర్ణచంద్రాలోంచి బయటకు వచ్చారు. వచ్చి అలా లేడీస్ వైపు దర్శనం ఇస్తూ మెల్లగా నడుచుకుంటూ మందిరం వైపు వచ్చారు. నా కళ్ళేం స్వామి మీద లేవు, స్వామి పాదాల మీద ఎక్కడ లేవు, నా కళ్ళన్న స్వామి చేతుల మీదే ఉన్నాయి. నేను ఇచ్చిన స్లిప్ ఏమైంది, ఈయన ఎక్కడ మర్చిపోయి పూర్ణచంద్ర కన్స్ట్రక్షన్ లో పడేసి ఉంటాడు. నా చిన్న కోరిక ఈయనకి ఒక లెక్క అనుకున్నా నేను. అట్లాగే అయింది అంటే చూడ్డానికి స్వామి చేతిలో స్లిప్ లేదు, ఇట్లా చేతులు ఊపుకుంటూ వస్తున్నారు, మర్చిపోయారు ఇంకా సరేలే కానీ అనుకుని బాధగా డీలా పడిపోయాను. స్వామి వచ్చారు, డైరెక్ట్ గా భజన హాల్లోకి వెళ్ళిపోయి సింహాసనంలో కూర్చున్నారు. స్వామి కూర్చోగానే అందరు స్టూడెంట్స్ వరండా మొత్తం కవర్ చేసేస్తారు వచ్చేసి స్వామి దర్శనం కోసం చూడ్డానికి. సో హడావిడిలో ఇంకొంచెం వెనకాల కూడా పడిపోయాను, ఇంకా అసలుకే మోసం. సరే చూస్తూ ఉన్నాను, 5 మినిట్స్ లో హారతి, స్వామి హారతి తీసుకుని బయటకు వచ్చారు. అప్పుడు ఇంకా దగ్గరగా కూడా లేను, ఇంకా లేచి చెప్పడానికి కూడా సరే జస్ట్ నాలో నేనే స్వామి బ్లెస్సింగ్స్ అవే దర్శనం అయింది దగ్గరగా, స్లిప్ తీసుకున్నారంటే స్వామికి అందినట్టే మెసేజ్ అనుకున్నాను. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి క్లోజ్ చేసేసుకున్నా తలుపు. 99.9% స్వామి తలుపు క్లోజ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ఓపెన్ అవ్వదు, అది మళ్ళీ దర్శనం టైం. కానీ ఇంకా అందరూ లేచి వెళ్ళిపోతుంది, ఏ మటుకు లేవలే, పర్సిస్టెంట్. మనకి స్వామి అంటుంటారు, పట్టిన పట్టు పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడి వరకు విడవలదు. అలా అవి మాటలు స్వామి చెప్తూ ఉంటారు కాబట్టి డిస్కోర్స్ లో అట్లా ఉండిపోయినాయి మనసులో,
1: ఆ టైంలోనే గుర్తొస్తాయి మనకి
0: అవి, అట్లాంటి టైంలోనే. అందుకనే స్వామి కావాలని ఆ టైం క్రియేట్ చేస్తారు. సో అట్లా కూర్చుని ఉన్నా, అందరు లేచి వెళ్ళిపోతున్నాం కూడా, ఒక 2 మినిట్స్ కూర్చుని వెళ్దాం. ఇంతలో టక్కని హ్యాండిల్ శబ్దం అయింది ఇంటర్వ్యూ రూమ్, ఇంత పొట్లాలు చేతి నిండా పట్టుకుని విభూతి బయటకు వచ్చి జస్ట్ నా కోసమే తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. అప్పుడు బ్లెస్ తీసుకుని స్వామి పాద నమస్కారం చేసుకోమన్నారు, మంచిది వెళ్ళరా అన్నారు. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎర్లీ డేస్ అగైన్. స్వామితో స్వామి చెప్పారు అంటే, స్వామి నా మాట సత్యం, నా బాట సత్యం, నేనే సత్యం అన్నారు. అది ఇంప్రింట్ అయింది స్వామి హార్ట్ మీద. అలా ఎవ్రీడే ఫర్ ది ఫస్ట్ ఫ్యూ మంత్స్, 3-4 మంత్స్ పైన 6 మంత్స్ అయిపోయింది. అప్పుడు నాన్న వాళ్ళు రావడం మళ్ళీ.
2: ఇంతవరకు మీరు స్వామివారి పూర్వ విద్యార్థి తిరుపతి వాస్తవ్యులు శ్రీ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్తో ఇంటర్వ్యూ మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండవ భాగం రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

அவனி சுகம் உலகல்லாடெடுமிக்கும் அவளுக்கு மிகி நேரி அடியே.

సమర్థు చెడ్డ పనులన్నీ చేయా నిమ్ము ఈశ్వరుండి తీసుకున్నాడ తెచ్చుకొని చెటులారా తెలివి ఇంకా లేనా నీరు సత్యదక హరి భజన.

మంచి మాటలు నేర్చిన మహిమేమి సూటిగా పెద్దల బాటలో నడిచిన

రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ చింత

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ వారి దివ్యానుగ్రహ ఆశీర్వాదములు సర్వులపై ఎల్లవేళలా ప్రసరించాలని స్వామిని ప్రార్థిస్తూ ప్రపంచ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి ఆలవాలమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు బృందం నుండి గణేష్ మీకు అందిస్తున్న శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి తెలుగు కార్యక్రమాన్ని వింటున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య ప్రసంగాలలో మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలను అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పద్యాల రూపంలో మనకి వివరిస్తారు. తమ దివ్యోపన్యాసం ప్రారంభంలోనే కాక మధ్య మధ్యలో కూడా వాటిని చేరుస్తూ తత్వ ప్రబోధాన్ని మనకి అందించారు. స్వామి ఒక పద్యం చెప్పినట్లయితే అది చదవగా చదవగా వాటిలోని నిగూఢమైన అర్థాలు మనకు గోచరమవుతాయి. పద్యలోకానికి సాక్షాత్ సాయి సరస్వతియే వన్నీ తెచ్చినట్టు మనకి అనిపిస్తుంది. ఈనాడు మనం మొట్టమొదటిగా స్వామి పద్యాల గురించి ప్రముఖ రంగస్థల నటులు నాటక రచయిత శ్రీ మీగడ రామలింగస్వామి గారితో సంభాషణ ద్వారా స్వామి రచించిన ఆసువుగా పాడే పద్యాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిచయ కార్యక్రమం విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియోలో ప్రత్యేకంగా రికార్డు చేయబడింది.
1: ఓం శ్రీ సాయిరాం. డాక్టర్ మీగడ రామలింగస్వామి గారు ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రసిద్ధ కవి, ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు, పద్య కవితలో దిట్ట రచయిత, వక్త. స్వామివారి సమక్షంలో శ్రీకాకుళం జిల్లా పత్తియాత్రలో పాల్గొని శ్రీకృష్ణ పాత్రధారిగా తన పద్య కవితతో పత్తీసును మెప్పించి వారు ఆశీస్సులు పొందారు. ప్రభుత్వ పరంగా 19 నంది అవార్డ్స్ ఏ కళాకారుని కూడా ఇంతవరకు రాలేదు. ఆ నంది అవార్డ్స్ పొందడం స్వర్ణ కంకణం ధారి, స్వర్ణ కిరీటం ధారి కూడా వారే. డాక్టర్ రామలింగస్వామి గారు, స్వామివారు తన దివ్య ప్రసంగం ప్రారంభించే ముందర ఒక పద్యాన్ని చదువుతారు, ఆకని ముగించేటప్పుడు చక్కటి భయం చేస్తారు. ఈ పద్య కవిత దాని తాలూకు విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా?
2: మనకు 1000 ప్రాభవం కలిగినటువంటిది పద్యం. ఈ పద్యం ఎవరు చదివినా చాలా హృదయంగా ఉంటుంది, అనవద్యంగా ఉంటుంది. అనవద్యము అంటే ఏ దోషము లేకుండా అనర్థం. కాబట్టి పద్యములోనే ఒక ఇంపుదనం మనకు వినిపిస్తుంది. ఎందుకంటే అది ఛందోబద్ధమైంది కాబట్టి. ఛందస్సే చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరు చదివినా ఆ పద్యాన్ని చాలా గొప్పగా ఉంటుంది. ఉదాహరణకి

0: అని మహాభక్తకవి పోతనగారు సెలవిచ్చారు. ఈ పద్యం వినడానికి ఎంత హాయిగా ఉందో ఒక్కసారి ఆ భావాన్ని గాని మనం పరిశీలిస్తే, మనిషి మనీషిగా ఎదగాలంటే, మనిషి ఉన్నతమైనటువంటి విలువలకు వెళ్లాలి అంటే, చేరాలి అంటే ఇందులో విశేషం చాలా స్పష్టంగా చెప్పారు. పద్యం చూడ్డానికి చాలా చిన్నదిగానే కనిపిస్తోంది. భక్తి అలాగే ప్రేమ, దయ, ఈ గుణాలన్నీ, ఈ మూడు గుణాలని స్పష్టంగా చెప్పారు. మహోన్నత మానవ విలువలకు దర్పణం ఈ పద్యం. మనిషిగా పుట్టినవాడు శివుని పూజించే విధానం, అలాగే విష్ణుని ఆరాధించే విధానం, అంతేకాకుండా దయయూ సత్యము, సత్య సంభాషణం, మనస్సులో దయ, ఈ గుణాలు మనిషికి ఉంటే చాలా గొప్పవాడవుతాడు, మహోన్నత మానవ విలువలకు దర్పణంగా ప్రభాసిస్తాడు. అదే మనకి స్వామివారు ప్రతి విషయంలో, ప్రతి ఆధ్యాత్మిక ప్రవచనంలో, ప్రతి దివ్య సందేశంలో మనకి ప్రత్యక్షలలోనూ ప్రత్యక్షీకరించారు. కాబట్టి పద్యం అంత ఉదాత్తమైనది, పద్యం అంత గొప్పది. కాబట్టే స్వామివారు ప్రతి సందేశంలో కూడా వారు పద్యంతోనే ఆరంభిస్తారు, పద్యంతోనే ముగిస్తారు. మనందరికీ తెలిసినటువంటిది
1: ఈ పద్య కవిత హృదయరంజకంగా ఉంటుంది. అయితే భగవాన్ సత్యసాయిబాబా వారు ఎన్నో ప్రబోధనలు చేశారు. వారి అవతారతంత్ర గురించి మాకు పద్య రూపంలో కొంత తెలియజేస్తారా?
0: స్వామివారి పద్యమే అవతార తత్వాన్ని చాలా స్పష్టంగా. ఇందులో ఒక విషయం ముందు చెప్పుకోవాలి, అవతార తత్వం గురించి వారు చెప్పినటువంటి దానికంటే ముందు, పద్యం కొంచెం సంస్కృత పదభూయిష్టమయ్యేసరికి సామాన్యులకు అర్థం కాదు. స్వామివారు బాబాగారు సామాన్యులకు, ధీమాన్యులకు ఇద్దరకు అర్థమైనటువంటి పద్ధతిగా వారు పద్యం, ఏ పద్యాన్ని చదివినప్పటికి కూడా, ఏ పద్యాన్ని వారు చదివి మనసులో ఉండి అది ఆవిర్భావం అయినప్పటికీ ఆ పద్యం ఎంత హాయిగా ఉంటుంది అని చెప్పడానికి దానికి వేరే వ్యాఖ్యానం అక్కర్లేదు. ఎలాగో చూడండి, వారి తత్వాన్ని వారే చెప్తున్నటువంటిది. అఖిల మానవులకు ఆనందమునగూర్చి

వారిని ఎన్నడును మరువనివాడనన్న మాటను. ఎట్టి కుచితము మదికి నే నేర్పకుందు, అట్టి నా పేరు చెడుట ఎట్ల

బీద సాధలకైనప్పటికి కూడా పెను బాధల్ని తొలగించి కాపాడతానని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు మూర్తిగారు, ఇంకో పద్యాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చాలా అలతి అలతి పదాలతో, చిన్ని చిన్ని పదాలతో, అడవిలోనున్న ఆకాశమున

0: పంచభూతాల్లో ఎక్కడున్నప్పటికి కూడా సాయి అని పిలిస్తే చాలట, నేను వస్తాను నిన్ను కాపాడుతానయ్యా అని ఇంతకంటే స్పష్టంగా అవతార విశేషం ఏమని చెప్పగలం?
1: స్వామివారు విశ్వవ్యాప్తంగా తన సందేశాన్ని అన్ని విధాలుగా అందిస్తూ మనకి సర్వమత సమానత్వం గురించి ఎన్నో బోధించారు. అందుకు మేము ఏం చెప్తామంటే సర్వమత సామరస్యమే సాయి మతము, సర్వమత సామరస్యమే సాయి మతము అని చెప్తుంటాం. ఈ మతాల వల్ల అంతా కూడా కోట్లాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి, అది కాదు. అన్ని మతాల్లో ఒకటే సుమ అని చెప్పి చాలా చక్కగా ఎన్నో పద్యాలు తెలియ రంజింపచేశారు. అవి మరొకసారి తెలియజేస్తారా?
0: తప్పకుండా. సర్వమత సమానత్వం అని మనం కావాలి అని చెప్పడం, మనం చెప్పడం వేరు. స్వామి అనేక రకాలైనటువంటి మనుషుల తాలూకా మనఃప్రవృత్తుల్ని చూసుకుని ఎప్పుడూ ఇన్ని విధాలుగా చెప్పినప్పుడు కూడా మనిషి అనేది సందేహంతోనే ఉంటాడు. ఎందుకంటే దేహంతో ఉన్న మనిషికి సందేహాలు చాలా తప్పదు కాబట్టి, ఎన్ని చేస్తున్నా ఎన్ని చూస్తున్నా సరే ఎక్కడో ఒక చోట ఆ మనస్సుకి మాలిన్యం అనేది అంటుతుంటుంది. అది మానవ సహజం. అందుకనే స్వామి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చాలా చక్కగా సర్వమతాలు ఒక్కటేనిరా అబ్బాయి అని ఆయన చాలా స్పష్టం చేశారు. వారి మాటల్లోనే ఒక్కసారి మనం వారి పద్యాల్లో ఛందోబద్దమైన పద్యం, ఛందస్సు అంటేనే అధికార ముద్ర వేసినట్టు.
1: అది
0: మామూలుగా మాటలన్నీ చెప్తే నిలబడవు.
1: అవును,
0: మాటలు ఉపన్యాసాలు గంటల తరబడి ఇచ్చినప్పటికి కూడా అవి నిలబడవు. కానీ ఒక పద్యం గాని వస్తే, నోటంట వస్తే, అది మనకు వస్తే వెంటనే అది జీవితాంతం మనసులో నాటుకుపోతుందనే ఉద్దేశంతోనే ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నప్పటికి కూడా, ఇన్ని దివ్య సందేశాలు ఇస్తున్నప్పటికి కూడా ఇవన్నీ కూడా నిక్షిప్తం చేశారు పద్యాల్లో అని మనం భావించవచ్చండి. చూడండి ఎంత గొప్పగా చెప్పారు సర్వమత సమానత్వం గురించి.

0: ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని వారు అనుసరించి చేస్తున్నప్పటికి కూడా అందరినీ ఆయుః భోగము భాగ్యము సంపత్ లాభము ఇవన్నీ కూడా సంపల్లాభంబు ఒసంగి అనేకమైనటువంటి ఇచ్చినటువంటి వాడు ఎవడయ్యా అంటే ఒక్కడే
1: పరమాత్మ
0: స్వరూపుడు ఒక్కడే. మీరందరూ అనవసరంగా ఇబ్బంది పడకండి, ఇంకొక సందేహాలు పెట్టుకోకండి అని చాలా స్పష్టంగా అద్భుతమైన పద్యంలో వారు సెలవిచ్చారండి. ఇంకోటి అంటున్నారు, మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే,

ఎన్ని ఆభరణాలు మనం చేయించుకున్నప్పటికీ కూడా బంగారం మాత్రం ఒక్కటే. పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే. జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కటే. కులములన్నీయు వేరు, పుట్టుక ఒకటే. ఎన్ని కులాలైనప్పుడు కూడా పుట్టుక మాత్రం ఒకటే. దర్శన

0: ఆరా.
1: ఇక్కడ పాదం అంతా ఒకే సమాసం వేశారు. ఉన్నదంతా కూడా ఎవరికైనా ఇబ్బంది పడతారేమో అని, ఎవరికి అర్థం కాదేమో అని చక్కని చక్కని చిక్కని తెలుగు తెలుగు మాటల్ని హాయిగా వేశారు. సాధు.

0: వస్త్రభేదము వేరు దారమొకటి. ఎక్కడికక్కడే దృష్టాంతాలు చూపించి ఇన్ని విధాలుగా శృంగారైన అనేకమైన ఆభరణాలు చేయించుకుంటాం, బంగారం ఒక్కటే అనరా, కానీ పశులు అవన్నీ వేరు, పాలు ఒక్కటే. ఎక్కడ ఏమీ మనం చెప్పక్కర్లేదు, వ్యాఖ్యానం చేయక్కర్లేదు, విశ్లేషించక్కర్లేదు. ఆ పద్యం అలా హాయిగా చదివితే అలా ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు ఇంకోటి, విష్ణువే గొప్పని వైష్ణవులను చూండ.
1: విష్ణువే గొప్పని వైష్ణవులను
0: శంభుండు గొప్పని శైవులనగా, గణపతి గొప్పని గాణాపతులు పల్క, శారద గొప్పని చదువరులనా, అల్లా ఘనుండని ఆ తురకలు చెప్ప, శాక్తేయులందరూ శక్తి అనగా, నేను గొప్ప యటనుచు నాదు భక్తులు చెప్ప. అక్కడ వారిని కూడా విడిచిపెట్టలేదు. అక్కడే లేదు లేదు, వీళ్ళందరూ కాదు, మా సాయే గొప్ప అని ఎవరైనా అంటారు అంటారు అన్నా సరే అని చెప్తున్నారు. నేను గొప్ప యటనుచు నాదు భక్తులు చెప్ప, అందరు ఒక్కటే అని కొందరనగా. భిన్న మతాలు సర్వమత సమ్మతముగా, సత్యమైన బ్రహ్మమొక్కటే అని మీరు పలుకవలయు, బ్రహ్మమొక్కటే అని మీరు పలుకవలయు ఇంతక

0: విష్ణువే గొప్పని వైష్ణవులను చుండ నేను గొప్ప యటనల్చు నాదు భక్తులు చెప్ప బ్రహ్మమొక్కటి అని మీరు పలుకవలయు.
1: చాలా స్పష్టంగా చెప్పారు, బ్రహ్మం అనేది ఒక్కటే. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా మీరు నా సందేశాన్ని అందుకుని అందరూ హాయిగా బ్రహ్మం అనేది ఒక్కటేనయ్యా అని చెప్పాల్సినటువంటి బాధ్యత మనసుల్లో స్థిరంగా నాటుకోండి అని స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. సర్వమత సమానత్వాన్ని ప్రత్యక్షరంలోనూ ప్రత్యక్షీకరించారు బాబావారు.
2: చాలా చక్కగా పద్యాన్ని ఆలాపించారు. భగవాన్ సత్యసాయిబాబారు నేటి మానవాళ్ళందరికి కూడా సత్యధర్మ శాంతి ప్రేమలతోటే ప్రపంచం అంతా నిలబడుతుంది, ఇంకేదీ కాపాడలేదు. సత్యధర్మ శాంతి ప్రేమలతోటే అందరూ కూడా మనం నిత్య జీవితంలో పాటిస్తే ప్రపంచం అంతా కూడా మనుగడ బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. వీటిని మానవతా విలువలు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఈ మానవతా విలువల్ని స్వామివారి ఒక వేదంగా అందించారు, అదే ఎడ్యుకేర్ అని అంటూ ఉంటాను. ఈ సత్యధర్మ శాంతి ప్రేమల గురించి స్వామివారు ఏమన్నారు తెలియజేస్తారా?
1: ప్రపంచంలో ఇవాళ ఈ మూడు గుణాలు లోపించడం వల్లే విపరీత బుద్ధులు కలిగి ఎవరిని ఏమి చేస్తున్నారో అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. స్వామివారి ఇవన్నింటినీ క్రాంతదర్శులు వారు, వారు అన్ని వారికి తెలియని విషయం లేదు కాబట్టి వారు ముందే ఊహించి చెప్తున్నారు.

మీరు చెప్పినట్టుగా ఎక్కడా దేనికి కూడా మనం మళ్లీ చెప్పక్కర్లేదు, అంత చాలా అర్థమయ్యే రీతిలో వారు చెప్పారు. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. ప్రేమను ప్రేమతో సంధిస్తే నియమం అయిపోతుందట. కాన

సత్యమైనటువంటి బాట మార్గము సాయి మాట. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక భూతదయ అంటే ఒక పద్యం తమకు మనవి చేస్తున్నాం. సర్వభూతదయకు

0: హింస కంటే పాపం లేదన్నారు. భూతదయ కంటే సర్వ ప్రాణుల యందు దయ కలిగి ఉండడం కంటే ఇంకో పుణ్యం లేదే లేదన్నారు. అదే పుణ్యము, ఇదే పాపము అని చెప్పేసి చాలా వేదార్థాన్ని, అనేక పురాణ సారాన్ని రెండే రెండు పాదాల్లో, రెండు పాదాలతో నడుస్తున్నటువంటి మనుషులకు అర్థం కావాలని ఎంత గొప్పగా సెలవిచ్చారు చూడండి. ధన్యవాదాలు సాయిరాం.
1: విన్నారు కదా స్వామి పద్యరత్నాల గురించి శ్రీ మీగడ రామలింగస్వామి గారి వివరణ. ఇప్పుడు స్వయాన సాయి భగవానుడు తమ మధుర గళంలో ఆలపించిన ఈ పద్యాన్ని విందాం.
2: శాస్త్రంబునెప్పుడు

ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా, ధనధాన్యములు కలిగి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా, వ్యవసాయ వృద్ధి చే వర్ధిల్లు చుండియు సుఖజీవనము జయు సుద్రులారా. కాలమంతయు ఊర

0: ద్వాపరయుగంలో గోపికల హృదయాలను తెలుసుకుని మధుర నుంచి ఉద్ధవుని చేత శ్రీకృష్ణుడు గోపికలకు ఒక లేఖ వ్రాసి పంపించిన వైనాన్ని గుర్తు చేసుకుందాం. గోపికలు చదవలేక ఉద్ధవుడినే ఆ ఉత్తరాన్ని చదవమన్నారు. ఆనాడు కృష్ణుడు ఆ లేఖలో వ్రాసిన ఆ సందేశాన్ని చూసి గోపికలకు కృష్ణుడికి మధ్య ఉన్న ఆ దివ్య ప్రేమానుబంధానికి ఉద్ధవుడు చెలించిపోయాడు. కాని మన సాయి కృష్ణుడు ఎంతో మంది భక్తులకు విడివిడిగా ఎన్నో లేఖలు వ్రాసి వాటి ద్వారా వారికి ఆధ్యాత్మికతను బోధించి మరొక్కమారు ప్రతి భక్తునితో తమకు ఉన్న ఆ ప్రత్యేక దివ్యానుబంధాన్ని వెల్లడి చేశారు. ప్రతి ఒక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడిగా ప్రత్యక్షమై సర్వ సృష్టి ఒక రాసరీలగా మార్చివేశాడు. ఆనాడు అదేవిధంగా ప్రతి భక్తునితో, అలా కోట్లాది మంది భక్తులతో వ్యక్తిగతంగా ఒక దివ్య బంధాన్ని ఏర్పరిచి సాయి కృష్ణునిగా తమ రాసలీలను అభివ్యక్తం చేశారు మన సాయీశ్వరుడు. వినండి స్వామివారి ఉత్తరాలపై, అనగా స్వామి వ్రాసిన లేఖలపై ఒక ప్రత్యేక అంశం.
1: ప్రతి అవతారంలోనూ భగవంతుడు మానవాళిలో మానవతా విలువలు వికసింపు చేయడానికి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాడు. శ్రీరాముడిగా ధర్మాన్ని ఆచరించాడు, శ్రీకృష్ణుడిగా గీతా ప్రబోధం చేశాడు, జీసస్గా దీనుల బాధల్ని పంచుకున్నాడు. కాని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి, వారి బాధ్యతల్ని గుర్తు చేయడానికి, వారిలో భగవద్విశ్వాసాన్ని దృఢతరం చేయడానికి సేవామార్గాన్ని తాను ఆచరించి అనుసరించమన్నారు. తమ అమృతవాణితో దివ్య ప్రబోధాలు చేశారు, తమ దివ్య లేఖనితో అసంఖ్యాకమైన రచనలు చేశారు, పాటలతో నాటకాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. మరింత సన్నిహితంగా భక్తుల హృదయంలో చెరగని ముద్ర వేయడానికి ఆత్మీయతానురాగాలు రంగరించి ఉత్తరాలు రాశారు. ఆ లేఖలు స్వామి మనతో మాట్లాడుతున్నట్టుగా, మన కన్నీరు తుడిచి మనని తల్లిలా బుజ్జగిస్తున్నట్టుగా, చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా, కొండంత ధైర్యాన్ని మన గుండెల్లో నింపుతున్నట్టుగా అనిపిస్తాయి, మన సన్మార్గంలో మళ్లిస్తాయి. అలాంటి లేఖలలో కొన్నింటిని ఇప్పుడు మనం విందాం. స్వామి అవతారం గురించి ఎంతో మందికి సందేహాలున్నట్టే స్వామి అన్నగారు రత్నాకరన్ శేషంరాజుగారికి కూడా ఉండేవి. ఆయనకు సందేహ నివృత్తిని చేసి తన అవతార లక్ష్యాన్ని అర్థమయ్యేలా చక్కని పద్యంతో స్వామి లేఖ రాశారు. ఆ లేఖ వినండి.
2: ప్రియమైన ఆత్మసోదర, నీ జాబు అందినది. సంశయములతోడను ఆవేదనలతోడను గర్భితమైన నీ భక్తి ప్రేమ ప్రవాహములు గమనించితిని. జ్ఞానులు, యోగులు, సన్యాసులు, భక్తులు, ఋషులు మొదలగు వారి స్వభావమును, నడవడుల మర్మమును గ్రహించుటకు సామాన్యజనులకు సాధ్యము కాదు. సామాన్య మనుష్యులు చిత్ర విచిత్ర స్వభావములు కలిగియుండి తమ ముక్కుకు సూటిగా ఇతరుల మనోభావమును గ్రహింపలేక విమర్శించుచుందురు. అది వారికి నైజము. లోకుల నిందాస్తుతులకు చెలింపక తమ ధర్మమునకే తమ నిర్ణయమునకే హత్తుకుని జ్ఞానులు ఉందురు. ఫలముల నొసంగు వృక్షమే రాతిదెబ్బలకు గురియగుచుండుట లోక విదితమే కదా. ధర్మము అధర్మమును నశింపజేయును, అధర్మము ధర్మమునకు అడ్డు తగులును. ఈ యదియే లోకములో పోకడ. ఇట్టి వైపరీత్యము కలుగనిచో అది ఒక విచిత్రమే. సత్య విషయంలో గ్రహింపజాలని సామాన్య మానవులను నిరసించుట కంటే వారి అజ్ఞానమునకు జాలిపడవలను. యథార్థమును గుర్తించేటువంటి ఓర్పు వారికి ఉండదు. ఎక్కువ కామక్రోధములచేతను దుర అభిమానములచేతను వారి మనస్సు పూరితమై ఉండును. అందువలన పూర్తిగా తెలుసుకుంట కూడా ప్రయత్నింపరు. తమ బుద్ధికి తోచినట్లు మాట్లాడుదురు, వ్రాయుదురు. అట్టి మాటలుగాని వ్రాతలుగాని లెక్క చేయకూడదు. ప్రస్తుతము నీవు ఆందోళన చెందనవసరం లేదు. సత్యమెన్నటికైనను జయించును, అసత్యము అపజయము పొందును. ఆదియందు అసత్యము జయించినట్లు కనపడినను క్రమముగా నశించును. అంతిమ విజయము సత్యమునకే లభించును. మహాపురుషులు పూజలకు పొంగరు, అవమానాలకు ఆందోళన పొందరు. ఏ ధర్మశాస్త్రములందును జ్ఞానుల లక్షణములు ఇట్టివనియు వారి నడవడిక ఇట్ల ఉండవలను అనియు శాసించి ఉండలేదు. తాము అనుసరించదగు విధానములను వారే తెలుసుకొందురు. వారి స్థిత ప్రజ్ఞయే పవిత్ర లోకసంగ్రహ కర్మములను వారి చేత చేయించును. ఆత్మవిశ్వాసము, లోక కళ్యాణము అను ఈ రెండే మహాపురుషుల నైజ ధర్మములు. శిష్టులను ధర్మాచరణ నిష్ఠులుగా ఉనర్చుచు నైహి కాముష్మిక ఫలముల నందునట్లు గ్రహించుచుందురు. ఆత్మవిశ్వాసము లోక సంగ్రహ కర్మమును ఈ రెండు నియములకు బద్ధుడనై ఉండు నన్ను గూర్చి నీవు ఆందోళన చెందనక్కరలేదు. నిందాస్తుతులు శరీరంనకే గాని అంతరాత్మను అంటనేరవు. ప్రజానీకము నుద్ధరించి శాశ్వత ఆనందమును సమకూర్చుటయే నా అవతార ప్రయోజనము. ధర్మ మార్గము నుండి దూరులైన మానవులను సంస్కరించి పునః ధర్మాచరణ పరాయణను చేసి సంరక్షించవలను అనియే నా నిర్ణయము. అదే నా ప్రతిజ్ఞ. నిరుపేదల బాధలను నివారణ చేసి సుఖ సంతోషములను వారికి అందించవలను అనుటయే నా ఆశయము. నన్నే నమ్మి పూజించు నా భక్తుల రక్షణే నా విహిత ధర్మము. నా భక్తులు సుఖ దుఃఖములందును లాభ నష్టములందును మాన అవమానములందును సమదృష్టి కలిగి ధీరులై ఉండవలను అన్నదే నేను బోధించు భక్తి మార్గమునందలి రహస్యము. నన్ను అనన్యగతికులై నన్నే నమ్ము నా భక్తులను ఎన్నడూ నేను విడువను. ఇట్టి లోక కళ్యాణ కర్మ నిష్ఠుడనై ఉన్న నాకెవరును కిడుచేయజాలరు. అనుచిత భాషణములను ఎన్నడూ లెక్క చేయకుము. పరులు తమ్ము పొగిడినంతనే ఔన్నత్యము మహాత్ములకు లభించదు. అల్పులు అనినంత మాత్రమునే అల్పత్వము సిద్ధింపదు. నల్లమందు గంజాయి సేవించుచు యోగులమని చెప్పుకున్నటువంటి వారును తమ ఆడంబరమును సమర్థించుకునుటకై శాస్త్ర ప్రమాణములను వల్లివేయువారును తమ కుతర్క నైపుణ్యమునకు అపార్థ శాస్త్ర పాండిత్యమునకును నుబ్బి తబ్బిబ్బులగుచుండు పండిత మన్యులను నిందాస్తుతకు చెలింతురు. అవతార పురుషులను గూర్చియు జ్ఞానులు గూర్చియు రచింపబడిన జీవిత చరిత్రలను చదివేయుందువుగదా. రామ కృష్ణావతార చరిత్రల్లో ఎందరెందరో దుష్టులు వారిపై ఎన్నెన్ని నిందలు మోపియున్నారో నీవు చదివే ఉందువు. ఆనాడు ఈనాడు అని తెల్పనేల సర్వకాలములందునూ సజ్జనులను దుయ్యబట్టుటే దుర్జనుల లక్షణమని గ్రహింపు. కావున అట్టి విషయములకు విచారింపవద్దు. ఏనుగులను నక్షత్రములను చూచి కుక్కలు మరుగుచుండును అన్నటువంటి సామెత నీవు వినలేదా? ఎంతకాలము ఈ దుష్ప్రచారము నిల్చును? నిజము నిలకడ మీద తెలియును, సత్యము జయించును. నా సంకల్పమును నా సందేశమును విడువను. నేను నా కార్యమును జయప్రదముగా నిర్వర్తించగలను. ఇందను కురించిగలుగు మాన అవమానములను నిందాస్థుతులను సమభావముతో ఎదుర్కొందును. నిజముగా అంతరంగములో నిర్వికారుడనై ఉన్నాను. బాహ్య ప్రపంచము కొరకే నా నటనమంతయు. లోక సంరక్షణార్థము అవతరించితిని. ప్రజలకు తెలుపుట కొరకే నేను ప్రజలతో కలిసిమెలసి వ్యవహరించుచుండుట. నేను ఏ దేశముకు కట్టుబడలేదు, ఏ నామముకును నేను కట్టుబడను. నాది నీది అను భేదమే నాకు లేదు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. ఎచ్చటికి పిలుచుకుని పోవలేయు అన్నను పోయదను. ఇది ఏ నా ప్రథమ శపథము. ఇంతవరకును ఈ విషయములు ఎవ్వరికిని తెలుపకుంటుని. ఈ మాయా జగత్తునకు దూరముగనున్నాను. మానవ ఉద్ధారణ కొరకు మాత్రమే కృషి సల్పుచున్నాను. నా మహిమను ఎంతటి వారైనను కనుగొనలేరు. మున్ముందు నీవే నా అద్భుత మహిమలు గాంచదవు. భక్తులకు దృఢ విశ్వాసమును నమ్మకమును తితీక్షయు ఉండవలయు. ఈ విషయములను ప్రచురింపవలను అన్నటువంటి కుతూహలము నాకు ఏనాడూ లేదు. కాని జవాబు వ్రాయకున్న బాధపడుదువని ఈ విషయములు జవాబులో చేర్చితిని. ఇంతియే ఇట్లు నీ బాబా.
3: ఇప్పుడు శ్రోతలు, 1962 సంవత్సరం జనవరి 21వ తేదీన పూర్తిగా నిస్సహాయ స్థితిలో తన వృత్తియందును కూడా నమ్మకము పోగొట్టుకున్న ఒక వేద పండితులకు స్వామి వ్రాసిన లేఖ సారాంశమును విందాం.
1: పామరులకే కాదు, వేదశాస్త్రాలు వల్లించిన పండితులకైనా ఒక్కొక్కప్పుడు అనుకున్నవి నెరవేరకపోతే అవతారమూర్తులపైన విశ్వాసం సడలిపోతూ ఉంటుంది. ప్రసిద్ధ విద్వాంసులు బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారికి కూడా అలాంటి అనుభవం కలిగి విశ్వాసం సడలిపోతున్న తరుణంలో వారిలో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి స్వామి బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారికి వ్రాసిన ఈ ఉత్తరాన్ని వినండి.
2: నాయనా, జీవితము విచ్చల విడిగా ఏ ఆటంకములు లేక సంచరించు సమయమునందు సర్వము వారివారి సంకల్పములే అని సర్వేశ్వరుని సహితము స్మరించకుండుట అడుగడుగున ఆటంకములు అశాంతులు అడ్డు తగిలిన ఏమి జీవితము అని పెదవి విరుచుట, ఇది మానవత్వము అందున్నటువంటి అవివేక తత్వమే కదా. అట్టి మానవ కోటికి చెందినవాడవే కదా నీవు కూడను. కాన నీకును అడుగడుగున అశాంతియే ఆవేశించుచుండుట చేత అట్టి విసుగు రావటము ఆశ్చర్యమే కాదు. బంగారు, మనిషికి రాక మానుకు కష్టాలు వస్తాయా? వచ్చినను మాను చెప్పుకున్నటువంటి చైతన్యమునా లేదు? మానవ జీవితము అమృతత్వమైన ఆనందమును అఖండమును అందించేటువంటి తత్వం అయినప్పటికీ ఆవేశించిన మనోబుద్ధి అహంకారములు ప్రకృతిని ప్రకృతి వాంఛలకు బానిసలై ఆత్మతత్వమును మరుగుపరుచుకొని మురిగిన నీటిలో మునిగి తేలుట చేత అశాంతి ప్రశాంతులు అనుభవించుచు ఆనంద దుఃఖములను ఆలవాలములు అస్థిరమైన భావనములు అల్లాడుచుండును. అంతమాత్రమునకే నీవింత కంగారు పడినా నీ ఆత్మతత్వమునకు ఔచిత్య భంగము కలిగించనవాడవు అగుదు. ఇన్ని వేదశాస్త్ర పురాణ ఇతిహాస ఉపనిషత్తులను బుర్రయందు ఉంచుకొని ఏమీ తెలియని బూడిదవలె తలంచుట తప్పించుట విలపించుట నీకు తగదు. అట్టి పవిత్ర భావములనే నీవు వికసింపచేయవలను. ఒక ధనలోభమునకు తనువున కృంగిపోవుట ఎందుకు? సర్వచింతలను మానవ మనోదౌర్బల్య రోగమును రూపుమాపునటువంటి ధన్వంతరి అయిన భగవన్నామమును నాలుకపై నాట్యమాడించక కష్టము దుఃఖము అశాంతి అని వాటి స్మరణ నీకు ఎందుకు? ఇన్ని సద్విద్యలన్నీ ఉండియు వాటి విలువలను వాటి అనుభవమును నీవు దృష్టియందు ఉంచుకనక కేవలము నీటియందు ఉచ్చరించుటే దేహమున ఆచరించుటే ప్రధానము అని గొప్ప తృప్తితో కాలమును గడుపుచున్నావు. కనుక ఇన్ని బాధలు నిన్ను హింసించుచున్నట్టు తలంచుచున్నావు అనుభవించుచున్నావు. నిజముగా ఇట్టివి కేవలము ప్రకృతి సంబంధమైన అశాంతి అనుభవములే. నా ఆత్మ ఆనందమును ఏమియూ అడ్డుపెట్టలేవు అని దృఢముగా గాఢమైన విశ్వాసముతో కొండ విరిగి నెత్తిన పడినను ప్రకృతి సంబంధమునకు అంటగట్టగా ఆత్మానందమును మననము చేసిన నీకెంత సుఖము ఎంత హాయి. బంగారు, ఇతరులకు చెప్పుట సులభం, కాని అందులో అనువంత అయినను అనుభవమును తెచ్చుకొనుట అతి కష్టం. స్వామికి సర్వము తెలియుననియు స్వామి సర్వాంతర్యామి అనియు కంటవలి కొట్టి చెప్పుదు. ఆ అనుభవము నీలో ఎందుకు మరుచుదు? నాకు తెలియదా, మొన్న నీవు మీ తండ్రిగారి దగ్గరకు పోయే సమయమున మీ భార్య మన కష్ట నష్టములో స్వామికి వ్రాస్తాను అనగా వీలులేదు వ్రాయవద్దు అని ఎందుకు అంటివి? నాకు తెలియదా? ఆమె తెలిపిననే నాకు తెలియవచ్చునా? పిచ్చి బంగారు, రామాపురం పోయి ఆదాయం కంటే నష్టమే ఎక్కువ చేసుకుని వస్తివి. నా విద్యలంతా వృధా, నా అనుభవమంతా నిష్ప్రయోజనము అని ఊరికే ఆరాటపడవద్దు. ఇంత లోకాన్ని పోషించు నాకు, నిన్ను నీ కుటుంబమును పోషించ కష్టమగునా? నీకు కొన్ని గుణపాఠములు నేర్పుటకే నీకు ఇట్టి ఇక్కట్లు పెట్టుచున్నాను. పఠన ప్రధానము కాదు, ఆచరణ అవసరం. నార పెట్టినవాడు నీరు పోయకపోడు, నీరు పోయిట ఇష్టం లేనివాడు నార పెట్టనే పెట్టడు. కాన ఈ రెండు అవినాభావ సంబంధమైన ఆత్మ జీవత్వములు నా స్వామినామము ఇంటింటా నాట్యమాడుచున్నదనియు నా స్వామి రూపము కంటి కంటికి కనిపించుచున్నదనియు రాస్తివా? దానికే ఇంత ఆనందము పునరించితివా బంగారు? ఇంటింటా కాదు, ఇంటింటికి సాయినామే భూవలయమై సంచరించును. అంతా సాయిమయం, ఈ జగమంతా బాబామయం అను నామము సార్థకము కాకపోతు. నీవు మాత్రము ధైర్యముగా ఆనందముగా నీ కర్తవ్యమును ఆచరించు, పురుషార్థమును అనుసరించుచు పరమార్థమును అనుభవించు. పర్తీషుడే నీ పాలి పరమేశుడై పైకి ఎత్తును, చేయి విడువడు. ధనవంతులను తూలనాడవద్దు, వారినే కాదు ఎవరినీ ఏ రీతిగా కూడా నిందించవద్దు. సర్వుల లోపల సాయి ఉన్నాడు, కాన సాయినే నిందించినట్లగును. వారి అహంకారములు వారినే ఆవరించునే కాని నిన్ను ఏమీ చేయలేవు. కాన నిజతత్వమును యోచించు, నిన్నెప్పుడును విడువను. నీపైనున్న దయా ప్రేమల వల్ల ఇంత రాస్తినే కాని కోపము కాని కష్టము కాని కాదు. బంగారు, ఆనందించు ఆచరించు. ఇట్లు నీ హృదయవాసి శ్రీ సత్యసాయి.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతార పురుషులు. వారు జనన మరణాలకు బాంధవ్య బంధాలకు సుఖదుఖాలకు అతీతులు. స్వామి పితృపాదులు శ్రీ పెదవెంకమరాజుగారు పరమపదించినప్పుడు ఎందరో భక్తులు తమ సానుభూతిని వ్యక్తపరుస్తూ వ్రాసిన లేఖలకు స్వామి సనాతన సారథిలో వ్రాసిన జవాబు ఈ విషయాన్ని స్పష్టంగా,
2: నిన్ను ఏమీ చేయలేవు, కాన నిజతత్వమును యోచించు, నిన్నెప్పుడునూ విడువను. నీపైనున్న దయా ప్రేమల వల్ల ఇంత రాస్తినే కాని కోపము కాని కష్టము కాని కాదు. బంగారు.

0: స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆ లేఖ ఇప్పుడు విందాం.
1: సానుభూతులు పంపిన సాధక బృందములకు సత్యసాయి సందేశం. ప్రేమస్వరూపులారా, ఈ ఉపాధి పితృస్వరూపులైన పెదవెంకమరాజు ఉపాధి విసర్జన విషయము అతి విచారముతో అనేక వేల మంది నాకు సానుభూతులు పంపిరి. వారి ఆత్మకు శాంతి చేకూర్చమని కోరిది. ఇది లోక సహజమేమో కాని నాకది అసహజముగా తోచుచున్నది. ఆయుః పరిమితి నిండగానే కాయము వీడుట అందరికీ సహజమే, అది తప్పినది కాదు. దానినే వీరును అనుసరించిరి. ఇంత మాత్రమునకు విచారము ఎందులకు? సహజమునకు విచారము విరుద్ధ ధర్మం. పుట్టిన ఏ వస్తువైనను మార్పు చెందక ఉండదు. పుట్టుట గిట్టుటకు అనున్నది గిట్టుట పుట్టుటకు అనున్నది సామాన్య వాక్యం. కాని పుట్టుట తిరిగి పుట్టకుండుటయే గిట్టుట తిరిగి గిట్టకుండుటకే అను సత్యమును సర్వులు ముఖ్యముగా తెలుసుకొనవలసిన విషయం. దేహమునకు వస్త్రమెట్టి సంబంధము, తేహికి దేహము అట్టి సంబంధము. అయితే నాకు అట్టి సంబంధము ఏమాత్రమూ లేదు. దేహ సంబంధములు అనిత్య అసత్యములైనవి. ఆత్మ సంబంధమే నిత్య సత్య నిర్మలమైనది. అదే నాకును మీకును లోకమునకు ఏక సంబంధము. అది బదులునది కదులునది కాదు. ఎన్ని వేల ఉపాధులు మన కండ్ల ఎదుట బదులుతున్నారు, చూచుచున్నారు, వింటున్నారు. కాని ఇంకనూ సత్యమును తెలుసుకునలేక ఈ విధమైన సహజమునకు ఆశ్చర్యపడుతూ విచారమున విలపించుచున్నారే అన్నదే నాకు పెద్ద విచారము. అంత తప్ప నాకు ఎటువంటి విచారమూ లేదు. ఇక వారి ఆత్మకు శాంతి చేకూర్చమని వ్రాసిరి. ఇది మరింత ఆశ్చర్యకరమైన విషయము. ఆత్మకు శాంతి స్వభావమై ఉండగా ఇంకా వ్యతిరేకించి శాంతిని చేకూర్చుట ఎట్లు? స్వభావ స్వరూపములు అవినాభావ సంబంధములు కాదా? స్వరూపము ఆత్మ, స్వభావము శాంతం, రెండును ఏకమై ఉండునవి. లోకమున ఏ చింతయు లేక, ఏ బాధలు పడక, ఎవరితో సేవ చేయించుకనక కడపటి శ్వాసము వరకు తన కర్మలు తాను చేసుకుంటూ మరణమును చింత కూడా లేక ఆనందముతో అంత్యశ్వాసమును విడుచుట అదృష్టమనియు పుణ్యాత్ముడనియు తలంతురు. ఇతను ఈ చిహ్నములే కాక ఈనాడే కాక ఏనాడు ఈ ఉపాధికి తండ్రి అని అనిపించుకున్నాడో, ఏనాడు ఈ ఉపాధి అతనికి పుత్రుడు అనిపించుకున్నానో, ఆనాడే అతని జన్మ ధన్యమైనది, పుణ్యమైనది. అట్టి ప్రాప్తి యుగమునకు ఒక్కరికే ప్రాప్తించును, అందరికీ సాధ్యము కాదు. ఎట్టివారికైనను ఎన్ని దినములు ఉండినను సత్కీర్తే స్థిరముగా నిల్చుచున్నది. మిగిలినవి గాలిలో లీనమై దేహమున్నంత వరకు సత్కర్మలు చేయించుచు, సద్గుణములు అలవర్చుచు, సదాచారములు సంచరించుచు సర్వేశ్వర చింతలో శ్వాసమును లీనము చేయుటే సార్థకత. కనుక పదలిన ఉపాధులకు చింతించుట మానుడు. ఉపాధులను వదిలి సమయమున ఉమాపతిని తలంచుట నేర్చుకునుడు. ఎట్టివారికైనను ఎన్ని దినములు ఉండినను సత్కీర్తే స్థిరముగా నిల్చున్నటువంటిది, మిగిలినవి గాలిలో లీనమగును.
0: ఒక్కొక్కప్పుడు భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో తెలియక భక్తుడు సందిగ్ధంలో పడతాడు. అలాంటి సందర్భంలో తన అవ్యాజ ప్రేమను వ్యక్తపరుస్తూ భగవంతుడే తనని ఎలా ప్రార్థించాలో ఉపదేశిస్తాడు. స్వామి అవ్యాజ ప్రేమకు పాత్రుడైన కస్తూరి గారికి స్వామి వ్రాసిన ఈ పద్యంలో ఎంత ఆవేదనాభరితమైన ప్రార్థన ఉందో వినండి. కరుణింప నీకంటే ఘనులెవ్వరిని కదా యాశ్రయించి తిని నీ పదాంబుజములు. కరుణింప నీకంటే ఘనులెవ్వరిని కదా యాశ్రయించి తిని పదాంబుజములు. మొరబెట్టుకొన్న వమ్ముగ చేయవని కదా ఎలుగెత్తి పిలిచిది ఇప్పుడు నిన్ను. ఏది వచ్చినను నీవే ఇంటివని కదా నమ్మితి నిన్ను నా మనంబులోన. అర్థించినప్పుడు లేదన నేరవని కదా చేతులొగ్గితి నీదు చిత్తమునకు. ఏమని తలంచుకొంటినన్నిప్పుడింక ఉద్ధరింపగనుంటి నీ యూహ ఏమి? ఎంతకాలంబు నిన్ను నేనిట్టు కొలుతూ ఎప్పుడు నీ వేలుదాక నేనిట్లే నిలుతూ. భక్తునికి ఉపశమనం కలిగించేవి, ధైర్యస్థైర్యాల్ని పెంచి జీవిత సత్యాన్ని బోధించేవి అమృత గుళికల్లాంటి మాటలు. స్వామిని తన ఆరాధ్యదైవంగా సేవించిన కస్తూరిగారు అస్వస్థతగా ఉన్న సందర్భంలో స్వామి ఎంత చక్కని సాంత్వన కలిగించే లేఖ వ్రాశారో వినండి. కస్తూరి, అందుకో ఆశీర్వాదములు. ఏమీ భయపడవద్దు. స్వామిని వెంటనే జంటనే ఉన్నారు. ధైర్యంగా ఉండు. స్వామి చింతనే చెయ్యి, అన్యచింతనలు మాను. దేహము నీటిపొడగ, దీనికి బాధపడ

0: వద్దు, దైవచింతనంలో కాలం గడుపు. ఇట్లు బాబా. భగవంతుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా తన భక్తుల్ని మరిచిపోడు. స్వామి తన లేఖలలో అందరికీ ఇది స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఆచరించి చూపిస్తారు. 1964 వెంకటగిరిలో పర్యటిస్తున్న కాలంలో ప్రశాంతి నిలయంలో ఉన్న భక్తుల యోగక్షేమాలు విచారిస్తూ వారెలా మసులుకోవాలో, ఏం చేస్తే తనకు ప్రియులవుతారో తెలియజేస్తూ డాక్టర్ సీతారామయ్య గారికి ఒక చక్కని లేఖ వ్రాశారు స్వామి. ఆ లేఖలోని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటగిరి, 16 డిసెంబర్ 1964. డాక్టర్ సీతారామయ్యకు అందుకో ఆశీర్వాదములు. వెంకటగిరిలో సభలు చాలా ఆనందంగా జరిగాయి. జనులు వేలాదిగా వచ్చారు. నిన్న పెద్ద ఆసుపత్రి ఒకటి కాళహస్తి సమీపంలో నేనే ప్రారంభించాను. దానికి బలరామరెడ్డి మినిస్టర్ అధ్యక్షత వహించారు. చాలా అద్భుతంగా జరిగింది. స్వామిని ఉత్సవంతో తీసుకువెళ్లారు. నేడు నాయుడుపేటలో సభలు, రేపు ఏర్పేడు మడయాల ఆశ్రమంలో మీటింగు, అనగా 17వ తేదీ. అది చూసుకుని 18వ తేదీ మద్రాసు వెళ్లి అక్కడ సభలలో పాల్గొని పర్తి చేరుకుంటాను. పర్తి నుండి బయలుదేరింది మొదలు ఎక్కడ చూసినా దినమంతా సభలే, ఒక్క దినమూ విరామం లేదు. అందుచేత జాబులు వ్రాయటానికి విలుపడలేదు. ఇక్కడ కూడా సభలు విరామం లేకపోయినా నేను ప్యాలెస్లో ఉండడం చేత ఇతరుల ఒత్తిడి అంతగా లేదు. ఆ కారణం చేత జాబు రాస్తున్నాను. మందిరంలోని భక్తులందరికీ ఆశీర్వాదాలు అందించు. వారందరికీ వారి వారి కార్యక్రమములు వారి శక్తిలోపం లేకుండా యథారీతిగా చేస్తూ, ప్రశాంతికి భంగం రాని లేని క్రమశిక్షణ పాటిస్తూ ప్రార్థనతో కాలాన్ని పవిత్రం చేయమని తెలుపు. స్వామి నిరంతరము వెంట ఉండి కంటితో చూస్తున్నారని తెలుపు. సర్వకర్మలయందు, సర్వకాలములందు, సర్వపదార్థములయందు సాయి ఉన్నాడనే భావంతో మెలిగితే అదే సరియైన భక్తి, అదే మానవత్వం యొక్క వివేకశక్తి, దివ్యమైన రక్తి. మద్రాసునందు జరిగే విషయాలు తెలుపుతాను. వచ్చే భక్తులకు కిష్టప్పతో ప్రసాదమిచ్చి పంపమని తెలుపు. నిశ్శబ్దంగా పరిశుద్ధంగా ఉండమని తెలుపు. భజనల్లో పోట్లాటలు లేక, రాగద్వేషములు లేక, రక్తి కట్టినట్ల మనసును హరించినట్ల ప్రార్థనలు చేయమని తెలుపు. వరాలమ్మ విషయంలో మీరు వెళ్లి జాగ్రత్తగా చూడమని తెలుపుతున్నాను. బయటకు వెళ్ళటకు వీలు లేకుండినా డాక్టర్ సరస్వతి ఉండిన ఇంట్లోనే ఆమెను పెట్టవచ్చును. విచారించి మీరు దానికి తగిన ఏర్పాట్లు తెలుపు. మగపిల్లలను బయట ఎక్కడా తిరగకుండా మందిరం ఆవరణలోనే తగిన జాగ్రత్తలతో మెలగవలనని హెచ్చరించు. మందిరవాసులు పనిలేని పనిగా బయట తిరుగుట సరైన లక్షణం కాదనియు, భక్తికి పూర్తిగా విరుద్ధమనియు, బయటివారితో చెలిమి అశాంతికి మార్గం తీయునని గట్టిగా చెప్పు. ఎవరి సాధన వారు చేసుకుంటూ మితభాషతో కాలమును పవిత్రము చేయుటే సాయికి హాయి అని నొక్కి చెప్పు. అందరికీ మరొక తూరి ఆశీర్వాదాలు అందించు బాబా. భగవాన్ మాటలు గాయపడిన హృదయాలకు చింతామణి పూతల ఉంటాయి. వారి ఆధ్యాత్మికతకు మెరుగులుదిద్దుతాయి. కుమారమ్మకు స్వామి వ్రాసిన లేఖలో ఈ విషయం స్పష్టమవుతుంది. కుమారమ్మ, అందినీ ఆర్తనాదం, కరిగెమదీయ హృదయం, పొంగిపొరలి వచ్చు భక్త్యావేశములు వెల్లివిరిసిపారెను. ప్రీతిధ్వనులతో మిన్నిముట్టెను, నా మనసు పట్టెను. నేను వశుడనే చింతిల్లకు సంతసము సమీపముననే పొందగలవు. సాయిమాత దయావుడిలో నీ దుఃఖమును దాచుకుందు, ఆనంద పాలపై ఆడిపాడుదు, ఆవేశమును అణచుకుందు, ఆ ఈశుని తలుచుకుందు, పరవశమున పానము చేయుదు. రమ్ము బృందావనము, తెమ్ము మీ పతిని సహితము, లెమ్ము ప్రయాణమునకు. గోవులు కృష్ణుడు మరొకరైనా జీవులు కృష్ణుడు నీకు చాలు. ఆ కృష్ణుడే ఈ కృష్ణుడు, ఈ కృష్ణుడే ఆ కృష్ణుడు. అవునా కాదా? కాదందువా వీలు లేదు, అవునందువా అరెట్లు? దీనికి జవాబు తీసుకునిరా నీ బాబా. స్వామి తన చిరకాల భక్తులకు తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు ఎంత మధురమైన భాషలో తెలిపారో వినండి. వర త్రిమూర్తులనైన పసిపాపలుగా చేసి తనరారు అనసూయ ధనమదీది, చండాలుడై తన్ను చెంతచేరగా వ్యాధు దహించు దమయంతి ధనమదేది, అగ్నిగుండము చుచ్చే అలయక దరహాసమును గొల్చు జానకీ ధనమదేది, ధవునికై పరులెండ్ల దాసి అయి ముదముంది ధరణి చంద్రమతి సద్ధనమదేది. ధవుని బ్రతికించు సావిత్రి ధనమదేది. ధరణి అఖిలార్ధ సాధక ధనమదేది. తరుణి అట్టి పాతివ్రేత్త ధనమేమీది, అంతకంటెను వేరు ఆభరణమేది. పుట్టపర్తి సత్యసాయి పుట్టిన పండుగ పలుకు పంచదార ప్రసాదమును ఆరగించి ఆయురారోగ్య ఆనందములతో పుత్రమిత్ర పౌత్రాభివృద్ధులై ప్రకృతిని జయించి పరమాత్మను సాధించండి. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తి. పిన్నలు పెద్దలు అన్న తారతమ్యం స్వామికి లేదు. పృథ్వీ అనే విద్యార్థికి తన లేఖలో ఎంత చక్కని సందేశాన్ని అందించారో చూడండి. తెలుగు ఉత్తరాన్ని స్వామి ఇంగ్లీష్లో వ్రాశారు. స్వామి చమత్కారానికి, హాస్య చతురతకి ఇదొక చక్కని నిదర్శనం. పృథ్వీ, అందుకో ఆశీర్వాదములు. గురుపూర్ణిమ విషయం అమ్మా నాన్నల వల్ల వినగలరు. టైము లేక త్వరగా వేశాను. బాగా చదువు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకో. అది నీ స్వామికి సంతోషం. ఎక్కడికి వెళ్లవద్దు. అమ్మా నాన్నల మాటలు నడుచుకో, అది నీ జీవితమునకు వెలుగు. ఆశీస్సులతో బాబా.
1: స్వామివారు తమ లేఖల ద్వారా కష్టాల్లో ఉన్నవారిని ఓదారుస్తూ, ఆనందంలో ఉన్నవారికి ప్రోత్సాహాన్నిస్తూ, సాధన చేసేవారికి మార్గం చూపుతూ, ఇలా ఎన్నో విధాలుగా భక్తులను ఆశీర్వదిస్తూ వచ్చారు. అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సాహితీ లోకానికే కాక భక్త కోటికి కూడా ఏ విధంగా ఆదర్శాన్ని, దిశానిర్దేశాన్ని, తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించారో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ అనంత ప్రేమసాగరంలో ఇది కేవలం ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. ఈనాటి ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమానికి తెరదించుతూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చక్కని పాటను వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. 2020 నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన రేడియో సాయి తెలుగు బృందం 2 అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఆ ప్రత్యక్ష ప్రసారంలోని 2వ అంశం ఉల్లాసంగా ఉత్సాహంగా రేడియో సాయి తెలుగు బృంద చిన్నారులు శ్రద్ద యశోధర్లు పిల్లల కోసం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు శతకోటి వందనాలు. అండ్ ముందుగా శ్రద్ధ, హ్యాపీ న్యూ ఇయర్.
1: థ్యాంక్ యూ యశోధర్, హ్యాపీ న్యూ ఇయర్.
0: అలాగే మన శ్రోతలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.
1: ఇవాళ పిల్లల కోసం ప్రత్యేకంగా ఫోన్ అండ్ లైవ్ ప్రోగ్రామ్ ఉల్లాసంగా ఉత్సాహంగా మీకు అందిస్తుంది మీ శ్రద్ధ,
0: మీ యశోధర్.
1: మరి ఎంతో మంది పిల్లలు కాల్ చేసి మనకి రెజల్యూషన్స్, వారు ఈ సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఏ గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నారో చెప్పే ముందు, ఈ ప్రోగ్రామ్ టైటిల్ ఉల్లాసంగా ఉత్సాహంగా కదా, మనందరికీ చాలా ఇష్టమైన థీమ్. యశోధర్, నువ్వు నీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేస్తావు? అంటే బేసిక్ గా ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఎలా చేసుకుంటావు?
0: శ్రద్ధ, నా ఉద్దేశంలో మామూలుగా సెలబ్రేషన్ అంటే మన వరకే కాకుండా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నేబర్స్ అందరూ కలిసి జరుపుకునేదే సెలబ్రేషన్.
1: మరి ఒక కాల్ వచ్చేస్తోంది, వినేద్దామా?
0: ఎస్. హలో సాయిరామ్, మీ పేరు?
2: నా పేరు సాయి తేజం రెడ్డి, సత్తుపల్లి నుండి మాట్లాడుతున్నాం.
0: ఓకే సాయి తేజ, హ్యాపీ న్యూ ఇయర్.
2: హ్యాపీ న్యూ ఇయర్ అండి.
0: ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
2: 7th క్లాస్.
0: ఓకే, సో న్యూ ఇయర్ 2020 వచ్చేసింది కాబట్టి నువ్వు ఏమైనా రెజల్యూషన్ తీసుకుంటున్నావా ఈ ఇయర్?
2: తీసుకుంటున్నానండి.
0: ఏంటి ఆ రెజల్యూషన్?
2: మా అమ్మతో కోపంగా ఉండకుండా చాలా ఆనందంగా ఇంకెప్పుడు ప్రేమతో ఉండాలని అనుకుంటున్నాను.
0: చాలా బాగా చెప్పావు.
2: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు ఒక రెండు చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. నా పేరు శ్రద్ధ.
2: ఓకే.
1: మీ ముందర స్వామి అపియర్ అయితే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
2: స్వామిని నేను పెద్ద తర్వాత ఏమవుతానని కోరుకుంటాను.
1: ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్. మీరు 1 నుంచి 100 లోపు ఒక నంబర్ పిక్ చేసుకుంటే స్వామి ఈ ఇయర్ మొత్తానికి మీకు ఒక చిన్న మెసేజ్ ఇస్తారు. సో 1 నుంచి 100 లోపు ఒక నంబర్ చెప్తారా?
2: 4.
1: ఒక్క నిమిషం. యూ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్ యూజ్ అని స్వామి మీకు చెప్తున్నారండి. మీరు మరి కాల్ డిస్కనెక్ట్ చేస్తే నెక్స్ట్ కాలర్స్ కి వెళ్ళిపోతాం మేము.
2: థ్యాంక్ యూ
1: సాయిరామ్.
2: సాయిరామ్,
0: చూసావా శ్రద్ధ, సాయి తేజ ఎంత బాగా చెప్పారో. మనం సాయి తేజ ఇంకా వాళ్ళ అమ్మతో కోపంగా ఉండకుండా హ్యాపీగా ఉంటాడని ఆశిస్తూ మనం కంటిన్యూ చేద్దాం. సో నేను చెప్తున్నా కదా, నా ఉద్దేశంలో నేను న్యూ ఇయర్ అంటే జనరల్ గా అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి కింద కేక్ కట్టింగ్, తర్వాత కొన్ని భక్తి గీతాలు, సినిమా పాటలు అలా కంటిన్యూ అవుతాము. మరి నీ ఉద్దేశంలో సెలబ్రేషన్ అంటే ఏంటి?
1: నేనైతే ఎవ్రీ న్యూ ఇయర్ 31st రోజున హైదరాబాద్ లో శివం కి వెళ్లి మేము భజన్స్ పాడతాము.
0: ఓకే,
1: రాత్రి 12:00 వరకు పాడి అందరు చిన్నపిల్లలు కలిసి కేక్ కట్ చేసి అందరం అది ప్రసాదంలా తీసుకుని మా న్యూ ఇయర్ బిగిన్ చేస్తాం. మన అందరం న్యూ ఇయర్ అనగానే రెజల్యూషన్స్ చేంజ్ అని, వేరేవి అన్ని కొత్త ప్రాక్టీస్ చేయాలని, గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలని చాలా అనుకుంటూ ఉంటాం కదా.
0: అవును.
1: అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తాం అనుకుంటావా? నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా?
0: శ్రద్ధ, నేను మొట్టమొదటిసారి రెజల్యూషన్ తీసుకుంది నా 3rd క్లాస్ లో. సో అప్పుడు ఏంటంటే నేను బాల్ వికాస్ కి కొత్త అన్నమాట. సో నాకు స్వామి మీద కానీ లేకపోతే ఈ బాల్ వికాస్ అని కానీ అంత ఇంట్రెస్ట్ నేను చూపించలే. సో ఆ ఇయర్ నేను తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే బాల్ వికాస్ కి, బాల్ వికాస్ ప్రోగ్రామ్స్ కి, స్వామి ప్రోగ్రామ్స్ కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి అని ఒక రెజల్యూషన్ తీసుకున్నా.
1: ఓకే,
0: కానీ అది ఒక 2 మంత్స్ వరకు రెగ్యులర్ గా ఇంకా భజన్స్ అటెండ్ అయ్యి క్లాస్ కి అటెండ్ అయ్యి చేసా. కానీ దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల, నా నెగ్లిజెన్సీ, లేజినెస్ వల్ల ఐ కుడెంట్ ఫుల్ఫిల్ దట్.
1: నేనైతే ఒక ఒక అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది గుడ్ హ్యాబిట్స్ అవి అలవాటు చేసుకోవాలి, మంచిగా ఉండాలని, కానీ ఒక 1 మంత్ చేస్తాను, తర్వాత నువ్వు చెప్పినట్టు లేజినెస్ వల్ల లేకపోతే టైం దొరకకో అవి అలవాటు చేసుకోవడం కష్టం అయిపోతుంది, అలానే అయిపోతూ ఉంటుంది ఎప్పుడు.
0: సో మనం స్వామి గురించి ఇన్ని తెలుసుకుంటాం కదా, మరి నీకు స్వామి చైల్డ్హుడ్ నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి?
1: స్వామి చిన్నతనంలో అంటే సింప్లిసిటీ. స్వామి ఎంత సింపుల్ గా ఉండేవారో, ఒకటే యూనిఫామ్ వేసుకుని మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి అది వాష్ చేసుకుని ధ్యానం చేసుకుని మళ్ళీ అదే వేసుకుని సింపుల్ గా ఎంత అవసరమో అన్నే జతలు బట్టలు ఉంచుకుని చాలా సింపుల్ గా ఉండేవారు. అది నాకు చాలా మనం కూడా అది అలవాటు చేసుకోవాలనే విషయం అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? నీవు
0: శ్రద్ధా, నాకు స్వామి నుంచి నేర్చుకోవాల్సింది నేనేమనుకుంటున్నా అంటే పంక్చువాలిటీ. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా గమనిస్తే స్వామి నేను దర్శన్ కి ఇంతకు వస్తాను ఈ టైంకి వస్తాను అని ఫిక్స్ అయితే స్వామి ఏ కండిషన్ లో ఉండు, అంటే స్వామి అలిసిపోయినట్టు గాని ఎలా ఉన్నా గాని స్వామి కరెక్ట్ టైం కి దర్శన ఇచ్చేవారు. సో అంటే మనం నేర్చుకోవాల్సింది ఆ పంక్చువాలిటీ, ఆ టైం మెయింటెనెన్స్ అనేది మనం నేర్చుకోవాలి.
1: ఈ క్వాలిటీస్ మరి మనం ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలా మనలో ఎంబైబ్ చేసుకోవాలి? మనం చాలా పెద్ద పెద్ద అనేసుకుంటూ ఉంటాం రెజల్యూషన్స్ అనేసరికి. న్యూ ఇయర్ కి మనం ఇంత లిస్ట్ చేసేసుకుని మనం అన్ని పాటించాలనుకుంటాం, కానీ నేను చెప్పినట్టు ఒక 1 మంత్ పాటిస్తాము, తర్వాత కష్టం అయిపోతుంది. సో స్వామి దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఒక స్టూడెంట్ కి చెప్పారట. మరి కాల్ వస్తుంది, కాల్ కి వెళ్ళిపోయి తర్వాత కంటిన్యూ చేసుకుందాం.
0: ఓకే, సో శ్రద్ధ కాల్ కట్ అయినట్టుంది, సో కంటిన్యూ.
1: సో ఒక స్టూడెంట్, పికిల్స్ అవి మనకు చాలా ఇష్టం కదా, సో స్వామి ఒక స్టూడెంట్ కి చెప్పారట ఒక 1 మంత్ అంతా ఒక చిన్న కప్ లో ఒక పికిల్ ఏదైతే నీకు చాలా ఇష్టమో ఎక్కువ రోజు తింటూ ఉంటావో ఆ కప్ లో తీసుకుని 1 మంత్ అంతా నువ్వు ఎంతైతే కొంచెం క్వాంటిటీ తీసుకుని ఆ మంత్ అంతా అందులోంచే తినాలి అని చెప్పారట.
0: శ్రద్ధ కాల్ వస్తున్నట్టుంది, మరి మాట్లాడేద్దామా?
1: ఎస్ ఎస్.
0: హలో.
3: హలో,
0: సాయిరామ్ అండి, మీ పేరు?
3: ఐఎమ్ సుమనశ్రీ ఫ్రమ్ సత్యసాయి విద్యానికేతన్, రైల్పేట్, గుంటూర్.
0: ఓకే, సో సుమనశ్రీ ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్.
3: సేమ్ టు యూ మ్యామ్.
0: ఓకే, సో సుమనశ్రీ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
3: ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్.
1: మీరు ఈ 2020 లో ఏదైనా రెసల్యూషన్ కానీ ఏమైనా పాటిద్దామని అనుకుంటున్నారా?
3: Yes, I have a bad habit of not getting up in the early morning.
1: Okay.
3: So I will leave that from today and I will get up at 5 o'clock. Sairam.
1: Okay. Very nice. సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీ నీ ముందు స్వామి అపియర్ అయితే నువ్వు దేని గురించి అడుగుతావు? స్వామిని ఏం కోరుకుంటావు?
3: మ్యామ్ ప్లీజ్ పార్డన్ మ్యామ్.
1: యా, మీ ముందు స్వామి అపియర్ అయితే సడన్ గా మీరు ఏం అడుగుతారు? మీరు స్పీకర్ ఆఫ్ చేస్తారా? చాలా డిస్టర్బెన్స్ వస్తుంది.
3: ఐ విల్ ఆస్క్ ఏ గుడ్ క్యారెక్టర్.
1: ఓకే, వెరీ నైస్. ఇంకొక చిన్నది, మీరు 1 to 100 నుంచి ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ న్యూ ఇయర్ కి స్వామి ఒక మీకు ఒక మెసేజ్ ఇస్తారు. సో 1 to 100 లోపు 1 నంబర్ చెప్తారా?
3: నెంబర్ 9.
1: 9. ఓకే. 9 ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని చెప్తోంది. సో స్వామి చెప్పే మెసేజ్ ఇది ఈ ఇయర్ కి. ఓకే సాయిరామ్, మీరు కాల్ కట్ చేస్తారా? వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో యశోధర్, ఇందాక నేను చెప్తున్నా కదా పికిల్ అని. సో
0: ఓకే శ్రద్ధ, సో ఇప్పుడు స్వామిది ఒక చిన్న డిస్కోర్స్ వినేసి మనం డిస్కషన్ లో ముందుకెళ్దాం.
1: ఓకే ఓకే. ఎస్.
4: 4-5 గంటల మధ్యలో సుప్రభాతం జరుగుతూ చక్కగా పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం జరుగుతున్నటువంటి సమయంలో మనం కాలమును అపవిత్రం గావించుకుని పెద్దగా రగ్గులు కప్పుకుని పండుకోవటం ఇది సరైనటువంటిది కాదు. ఇట్ ఈస్ ఫోర్ అండ్ ఫైవ్ టైమ్ మెంట్ ఫర్ సుప్రభాతం అండ్ ఓంకారం షుడ్ నాట్ బి యూజ్ టు స్లీప్ కవరింగ్ అవర్ సెల్ఫ్ విత్ రెడ్. ఈ విధమైనటువంటి కాలమును అపవిత్రం చేయటం చేత మన యొక్క కాంతిరేఖలు కూడా క్షీణించిపోతాయి. మనం నిదానముగా నిద్ర నుంచి లేచినటువంటి మానవుడు సోంబేరిగా రూపొందుతాడు. ఏ పర్సన్ హూ గెట్స్ అప్ లేటర్ ఇన్ ద డే బికమ్స్ ఎ లేజీ పర్సన్. ఈ రక్త బిందువులన్నీ కూడా రక్త కణములన్నీ కూడా అతి తీవ్రమైన పుట్టించో జ్ఞాపశక్తిని అందిస్తూ పోతుంటాయి సకాలంలో లేచినప్పుడు. ఏ పర్సన్ హూ గెట్స్ అప్ ఇన్ ది అప్రోప్రియేట్ టైం వుడ్ హ్యావ్ గుడ్ మెమరీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్. ఈ శారీరములకు తగినటువంటి కృషిని మనం అందించాలి. There is a need for undertaking physical exercises. Anduvalane krushi jalpinattu vaadu krushi avutadu annadu. That is why it is said a person who puts in proper effort.
1: Sai Ram.
5: Hello.
1: Sai Ram, nenu Radio Sai team nunchi Shraddhan maatladutunanu. Ullasam utsahanga program ki swagatham. మీ పేరేంటి?
5: శ్రీప్రియా.
1: శ్రీప్రియా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏ క్లాస్ లో చదువుతున్నాను?
5: టెన్త్.
1: ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ శ్రీప్రియా.
5: హ్యాపీ న్యూ ఇయర్ అక్క.
1: ఈ 2020 ఇయర్ లో నువ్వు ఏమైనా రెజల్యూషన్ తీసుకున్నావా?
5: ఎక్కువ కోప్పడకూడదని.
1: అబ్బో, ఓకే.
0: సో శ్రీప్రియా, నేను యశోధర్ మాట్లాడుతున్నా రేడియో సాయి టీమ్ నుంచి. ఒక చిన్న క్వశ్చన్, సడన్ గా స్వామి ఇప్పుడు నీ ముందు అపియర్ అయితే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
5: ఒక బిజినెస్ పెట్టాలని కోరుకుంటా. స్టార్టప్.
0: ఓ ఓకే, ఒక స్టార్టప్ బిజినెస్. ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్, 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. సో ఈ ఇయర్ కి స్వామి మీకు ఇచ్చే మెసేజ్ ఆ నంబర్ లో ఉంటుంది.
5: 9.
0: ఓకే, 9. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. సో సాయి ప్రియా, మీరు కాల్ కట్ చేస్తే వేరే కాలర్స్ లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడొచ్చు.
1: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సాయిరామ్.
5: సాయిరామ్.
1: సో ఈ కాల్లో శ్రీప్రియా అండి కోపం తగ్గించుకునే రెజల్యూషన్ తీసుకుంటా అని. మనం ఎప్పుడు అంటే అంత తెలియకుండా కూడా చాలా కోప్పడుతూ ఉంటాం కదా, అది తగ్గించుకోవాలి.
0: సో శ్రద్ధ, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దామా?
1: ఎస్.
6: హలో
1: సాయిరామ్.
6: హలో
1: సాయిరామ్ అండి, రేడియో సాయి టీమ్ నుంచి నేను శ్రద్ధ మాట్లాడుతున్నాను.
6: యశోధర్ ఉన్నారండి?
0: చెప్పండి, మీ పేరు?
6: సుష్మా అండి. సుష్మా.
0: ఓకే, సో సుష్మా మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
6: హైదరాబాద్ అండి.
0: ఓ ఓకే, సో ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్.
6: సేమ్.
0: మీరు ఏం చదువుతున్నారు?
6: ఐఎమ్ డూయింగ్ జాబ్ అండి.
0: ఓకే, సో మీ పాప గాని బాబు గాని మాట్లాడిస్తారా?
6: పాప లేదు, ఆ పాప వద్దు. నేను కాల్ చేసి, యాక్చువల్లీ యశోధర్ మా నైబర్ అండి.
0: ఇది యాక్చువల్ గా 8 to 15 ఇయర్స్ పిల్లల కోసమే.
6: ఓహో, ఓకే ఓకే.
0: సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
6: ఓకే
0: సాయిరామ్.
6: థ్యాంక్ యూ సాయిరామ్.
1: సో ఇందాక చెప్తున్నట్టు శ్రీప్రియా అంది కదా కోపం తగ్గించుకోవాలని, అది మనం కూడా ఒక రెజల్యూషన్ లా తీసుకోవాలి. అలానే ఇందాక నేను పిక్కిల్ గురించి మాట్లాడుతున్నా కదా.
0: అవును.
1: సో అలా మనం స్లో స్లోగా కొంచెం తగ్గించుకుంటూ వస్తే బ్యాడ్ హ్యాబిట్ కానీ, బ్యాడ్ హ్యాబిట్ వదిలించుకోవడం కానీ, గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకోవడం కానీ, స్లోగా స్టార్ట్ చేసి చిన్న అమౌంట్ లో చిన్న టైంలో స్టార్ట్ చేస్తే అది మనం స్లోగా అలవాటు చేసుకోవచ్చు.
0: ఓకే, సో శ్రద్ధ నెక్స్ట్ కాల్ కూడా అటెండ్ అయిపోదాం.
1: ఎస్.
7: సాయిరామ్.
0: హలో సాయిరామ్. సాయిరామ్.
3: సారామ్.
0: ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ పేరు?
3: చరణ్ సార్.
0: ఓకే చరణ్, నేను యశోద రేడియో సాయి టీమ్ నుంచి మాట్లాడుతున్నా. నువ్వు ఏ క్లాస్?
3: 4th.
0: ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: ESI మోడల్ కాలనీ.
0: ఓకే, ఏ ఊరు?
3: హైదరాబాద్.
0: ఓకే, సో నీకు హ్యాపీ న్యూ ఇయర్ చరణ్. అలాగే 2020 వచ్చేసింది కాబట్టి నువ్వు చరణ్, ఒక చిన్న పాయింట్, నువ్వు స్పీకర్ ఆఫ్ చేసేసి మాట్లాడు. ఓకే చరణ్, సో చరణ్ 2020 వచ్చేసింది కాబట్టి
7: మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.
0: ఓకే, సో
7: స్పీకింగ్ విత్
0: కాల్ కట్ అయినట్టుంది, సో డిస్కషన్ లో ప్రొసీడ్ అవుదాం.
1: యా, సో మనం అలా స్లో స్లోగా అలవాటు చేసుకుంటే కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది, మనకి కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అలా.
0: హలో.
8: హలో సారామ్.
0: సాయిరామ్, మీ పేరు?
8: మోహన్.
0: ఓకే మోహన్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
8: విద్యానికేతన్ రైల్వే గుంటూరు.
0: గుంటూరు.
8: ఎస్ మ్యామ్.
0: ఓకే, సో నేను యశోద రేడియో సాయి టీమ్ నుంచి మాట్లాడుతున్నా.
8: ఓకే మ్యామ్.
0: మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
8: గుంటూరు మ్యామ్.
0: ఓకే, మీరు ఏం చదువుతున్నారు?
8: 10th క్లాస్.
0: ఓకే, సో 2020 వచ్చేసింది కాబట్టి మీరు ఈ ఇయర్ ఏమైనా రెజల్యూషన్ గానీ ఏమైనా అలవర్చుకోవాలి, లేకపోతే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ వదులుకోవాలని ఏమైనా డిసైడ్ అయ్యారా?
8: నేను ప్రతిదీ కంప్లీట్ సర్వ్ చేయాలనుకుంటున్నాను.
0: ఓకే,
1: సో మీకు ఒక చిన్న క్వశ్చన్, మీ ముందు స్వామి అపియర్ అయితే మీరు ఏమని కోరుకుంటారో చెప్తారా?
8: నాకు 10th క్లాస్ లో 10/10 రావాలనుకుంటున్నాను.
1: వెరీ నైస్. ఇంకొక చిన్నది, 1 to 100 లోపు ఒక మెసేజ్ పిక్, ఒక నంబర్ పిక్ చేసుకోండి. ఈ 2020 ఇయర్ కి స్వామి మీకు మెసేజ్ ఇస్తారు.
8: 23 మ్యామ్.
1: 23. వాచ్ యువర్ వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్ అని ఈ మెసేజ్ మీకు స్వామి ఇద్దాం అనుకుంటున్నారు ఈ ఇయర్ కి. సాయిరామ్, చాలా థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మీరు కాల్ డిస్కనెక్ట్ చేస్తారా? నెక్స్ట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు.
0: సో ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో శ్రద్ధ, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, అటెండ్ అయిపోదాం.
1: సాయిరామ్.
9: హలో మ్యామ్.
1: సాయిరామ్, నేను రేడియో సైటీ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను.
9: హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్.
1: హ్యాపీ న్యూ ఇయర్ నీకు కూడా. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. మీ పేరేంటి? మళ్ళీ చెప్తారా?
9: ప్రసన్న.
1: ప్రసన్న, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
9: సత్యసాయి విద్యానికేతన్ రైల్పేట్ గుంటూరు.
1: ఓకే, సో ప్రసన్న, హ్యాపీ న్యూ ఇయర్.
9: సేమ్ టు యూ మ్యామ్.
1: ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
9: 10th క్లాస్ మ్యామ్.
1: 10th క్లాస్, ఓకే. సో ఈ 2020 కి నువ్వు ఏదైనా రెజల్యూషన్ తీసుకున్నావా?
9: ఎస్ మ్యామ్.
1: ఏంటది?
9: ఇప్పుడు ఏ విషయంలో అయినా నేను మా బ్రదర్ ని స్కోల్ చేస్తూ ఉంటాను మ్యామ్. కానీ బాబా చెప్తారు కదా లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, కాబట్టి మా బ్రదర్ నే కాదు ఇంకెవరు స్కోల్ చేయను.
1: వెరీ నైస్.
0: ఓకే, సో నేను యశోదర్ ని మాట్లాడుతున్నా రేడియో సాయి టీమ్ నుంచి. ఒక చిన్న క్వశ్చన్, స్వామి మీ ముందు అపియర్ అయితే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
9: కోరుకుంటాను.
0: ఒకసారి రిపీట్ చేస్తారా?
9: ఐ లవ్ దిస్ కంట్రీ మ్యామ్, సో ఐ వాంట్ టు సర్వ్ ది.
0: ఓ, యు వాంట్ టు సర్వ్ ది కంట్రీ. ఓకే, సో ఇంకొక క్వశ్చన్, 1 to 100 లోపు ఏదో ఒక నంబర్ పికప్ చేసుకోండి, ఆ నంబర్ లో ఉండే మెసేజ్ స్వామి మీకు ఈ ఇయర్ ఇచ్చే మెసేజ్. నంబర్ 9, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్.
9: మ్యామ్,
0: ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఫర్ ఉల్లాసంగా ఉత్సాహంగా. సాయిరామ్,
9: థ్యాంక్ యూ.
1: సో ఇందాక తను కాల్లో చెప్పింది కదా, ఎవరిని తిట్టుకోడదు, తను వాళ్ళ బ్రదర్ ని ఎక్కువ తిడుతూ ఉంటారని చెప్పారు, ఎవరిని తిట్టుకోడదు అని చెప్పారు కదా, మనం కూడా అది అలవరుచుకోవాలి.
0: అవును,
1: నెక్స్ట్ కాలర్ కి వెళ్ళిపోదామా మరి.
10: హలో
1: సాయిరామ్.
10: సాయిరామ్,
1: రేడియో సాయి టీం నుంచి నేను శ్రద్ధ మాట్లాడుతున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. మీ పేరు ఏంటండి? సాయిరామ్. చరణ్ సాయి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
10: హైదరాబాద్.
1: ఓకే, ఏ క్లాస్?
10: 4th.
1: ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ చరణ్ సాయి.
10: థ్యాంక్ యూ, సేమ్ టు యూ.
1: థ్యాంక్ యూ సో మచ్. ఈ 2020 కొత్త ఇయర్ లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావు?
10: అమ్మ నాన్న చెప్పిన మాట వెంట.
1: అబ్బో, ఓకే, వెరీ నైస్.
10: బాగా చదువుకుంటా.
1: ఓ వావ్, ఓకే.
10: బాలికాస్కి వెళ్తున్నా.
1: ఆ, బాలికాస్ కూడా వెళ్తావా?
0: ఓకే. సో చరణ్, నేను యశోదర్ని మాట్లాడుతున్నా రేడియో సాయి టీం నుంచి. ఒక చిన్న క్వశ్చన్, మీ ముందు స్వామి ప్రత్యక్షమైతే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
10: అందరు బాగుండాలని కోరుకుంటా.
0: ఓకే, సో ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్, 1 to 100 లోపు ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ మీకు స్వామి ఇస్తున్న న్యూ ఇయర్ మెసేజ్.
10: 50.
0: ఐ హావ్ గివెన్ యూ మై టాలెంట్స్, పుట్ దెమ్ టు యూస్. ఇది మీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
1: స్వామి నీకు చాలా టాలెంట్స్ ఇచ్చాట, అవన్నీ అవన్నీ యూజ్ చేసుకోమని చెప్తున్నారు. సాయిరామ్, మీరు కాల్ డిస్కనెక్ట్ చేస్తారా? మేము విల్ ప్రొసీడ్.
0: ఇంకొకసారి ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రద్ధ, లెట్స్ ప్రొసీడ్. ఓకే, సో శ్రద్ధ, ఒక చిన్న స్వామి డిస్కోర్స్ విందాం.
11: ఆరోగ్యం అనే నుంచి వాడు దేనిని కూడా సాధించలేడు. ఏ పర్సన్ వితౌట్ ప్రాపర్ హెల్త్ కెనాట్. ఈ ఆరోగ్య నిమిత్తము, ఆనంద నిమిత్తమే ఆటలు ఏర్పడినటువంటిది, పాటలు ఏర్పడినటువంటివి కానీ కేవలం ఒక వ్యాపార నిమిత్తమే ఏర్పడినటువంటిది కాదు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ మెంట్ టు కన్ఫర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్.
10: హలో మ్యామ్. హలో సార్.
0: నేను రేడియో సాయి టీం నుంచి యశోదర్ మాట్లాడుతున్నా. మీ పేరు?
10: చిట్కల మ్యామ్.
0: ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
10: శ్రీ సత్యసాయి విద్యానికేతన్, రైల్పేట్, గుంటూరు మ్యామ్.
0: ఓకే, సో ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్.
1: ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం.
10: థ్యాంక్ యూ మ్యామ్.
0: మీరు ఏ క్లాస్ చదువుతున్నారు?
10: 6th క్లాస్ మ్యామ్.
0: ఓకే, సో 2020 న్యూ ఇయర్ లో మీరు ఏమైనా రెజల్యూషన్ తీసుకుంటున్నారా?
10: Yes.
0: ఏంటి ఆ రెజల్యూషన్?
10: నాకున్న టైం వేస్ట్ చేయదు మ్యామ్, ఈ రోజు నుండి టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటాను.
0: Yes, time is precious. You should not waste it.
10: Yes, ma'am.
1: సో ఇంకొక చిన్న క్వశ్చన్, నేను నా పేరు శ్రద్ధ, నేను రేడియో సైటీ నుంచి మాట్లాడుతున్నాను.
10: Yes, ma'am.
1: సో మీ ముందు స్వామి సడన్ గా అపియర్ అయితే మీరు ఏమని అడుగుతారు, ఏమని కోరుకుంటారు?
10: మంచి బుద్ధినివ్వమని కోరుకుంటాను.
1: మంచి బుద్ధిని, వెరీ నైస్. ఇంకొక చిన్న ప్రశ్న, వన్ టు హండ్రెడ్ నుంచి ఒక నంబర్ పిక్ చేసుకుంటే ఈ 2020 కి స్వామి మీకు ఆ మెసేజ్ ఇస్తారు. సో వన్ నంబర్ ఫ్రమ్ 1 to 100.
12: 99 ma'am. 99.
1: So, this message says, respect your parents and elders.
12: Yes, ma'am.
1: Yeah. Sairam.
12: Sairam, ma'am.
1: Thank you for calling.
12: Yes, ma'am.
1: Call disconnect.
0: Okay, so Shraddha, nenu ippudu konni good habits gurinchi chepta. But before that, let's attend this call.
12: హలో మ్యామ్, సాయిరామ్.
0: సాయిరామ్, మీ పేరు?
12: కే వర్షిణి మ్యామ్.
0: ఓకే వర్షిణి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
12: సత్యసాయి విద్యానికేతన్.
0: ఓకే, సో మీరు ఏ క్లాస్ చదువుతున్నారు?
12: 8th class మ్యామ్.
0: ఓకే, సో వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా. నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ని మాట్లాడుతున్నాను. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో 2020 ఇయర్ కదా, సో మీరేమైనా రెజల్యూషన్ టేకప్ చేయాలనుకుంటున్నారా? ఏంటి ఆ రెజల్యూషన్?
12: నేను ఎప్పుడు పేరెంట్స్ వర్డ్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను మ్యామ్. ఈ ఇయర్ నుంచి వాళ్ళకి వాళ్ళ వర్డ్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఉంటాను మ్యామ్. స్వామి చెప్పారు కదా
0: వర్షిణి. వర్షిణి, నువ్వు రిపీట్ చేస్తావా?
12: ఓకే మ్యామ్. మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి నెగ్లెక్ట్ చేయకుండా స్వామి చెప్పినట్టు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనే కొటేషన్ పాటిస్తాం మ్యామ్.
0: ఓకే,
1: సో ఇంకొక చిన్న క్వశ్చన్ వర్షిణి, స్వామి మీ ముందర అపియర్ అయితే మీరు ఏమని కోరుకుంటారు?
12: ఐ వాంట్ టు హ్యావ్ మై హెల్ప్ ఫర్ నీడెడ్ పీపుల్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను మ్యామ్.
1: వెరీ నైస్. 1 to 100 నుంచి ఒక నంబర్ పిక్ చేసుకుంటే ఆ నంబర్ లో ఉండే మెసేజ్ మీకు స్వామి ఇయర్ ఇస్తారు. ఒక నంబర్ చెప్తావు 1 to 100 లో?
12: 79.
1: స్వామి చెప్తున్నారు, లీవ్ ఆల్ వరీస్ టు మీ, ఐ షెల్ టేక్ కేర్. సో అన్ని బాధలు వదిలేసే స్వామి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
12: ఓకే మ్యామ్.
1: ఓకే సాయిరామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
12: సాయిరామ్ మ్యామ్.
0: ఓకే, సో శ్రద్ధ, నేను గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తున్నా కదా, సో
1: కాల్లోకి వెళ్ళిపోదామా?
0: ఓకే
1: సాయిరామ్.
13: హలో సాయిరామ్.
1: సాయిరామ్, రేడియో సాయి టీమ్ నుంచి నేను శ్రద్ధ మాట్లాడుతున్నాను. మీ పేరేంటి?
13: సాయిరామ్, నా పేరు టి సాయి సృజన.
1: సృజన, ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
13: నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
1: ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు?
13: 8th class.
1: ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ సృజన.
13: హ్యాపీ న్యూ ఇయర్.
1: సో ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏదైనా గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా?
13: చేసుకుంటున్నాను.
1: ఏంటది?
13: నేను ఈ ఇయర్ నుంచి నేను సీలింగ్ ఆఫ్ డిజైర్ చేయాలనుకుంటున్నాను.
1: సీలింగ్ ఆఫ్ డిజైర్స్. ఓకే, వెరీ నైస్.
0: ఓకే, సో సృజన, నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ ని మాట్లాడుతున్నాను.
13: సాయిరామ్.
0: ఓకే, నీకు హ్యాపీ న్యూ ఇయర్.
13: హ్యాపీ న్యూ ఇయర్.
0: ఓకే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్, స్వామి నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
13: అందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను.
0: ఓకే, చాలా బాగా చెప్పావు. 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ మీకు స్వామి ఇస్తున్న న్యూ ఇయర్ మెసేజ్.
13: ఓకే, మై నెంబర్ ఇస్ 23.
0: ఓకే, 23.
13: Yes.
0: వాచ్ యువర్ వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్. ఇది మీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
13: థ్యాంక్ యూ.
0: ఓకే సాయిరామ్, కాల్ చేసినందుకు థ్యాంక్ యూ.
13: సాయిరామ్,
1: కాల్ ని డిస్కనెక్ట్ చేస్తావా? వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు.
13: ఓకే సాయిరామ్.
1: సాయిరామ్,
0: ఓకే గుడ్ హ్యాబిట్స్. సో ఫస్ట్ సాఫ్ట్ స్పీచ్ అంటే పిల్లలందరూ ఒకరొకరితో ఇంటరాక్ట్ అయినప్పుడు అలాగా వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ కొంచెం.
1: యశోద కాల్ తర్వాత మాట్లాడదామా మళ్ళీ.
0: ఓకే సాయిరామ్.
14: సాయిరామ్ అండి.
0: మీ పేరు?
14: మా పేరు నా పేరు సిహెచ్ మణిధర్ రెడ్డి.
0: ఓకే మణిధర్, ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్.
14: సేమ్ టు యూ.
0: ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
14: మేము నూజివేడు దగ్గర రెడ్డిగూడెం నుంచి.
0: ఓకే, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు?
14: మేము 10th.
0: ఓకే, సో 2020 వచ్చేసింది కాబట్టి నువ్వు ఈ ఇయర్ ఏమైనా హ్యాబిట్స్ టేకప్ చేస్తున్నావు? గుడ్ హ్యాబిట్స్?
14: గుడ్ హ్యాబిట్స్ అంటే నేను ఆల్రెడీ కొంచెం గుడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నా, ఇంకా ఏమైనా నాలో ఏమైనా లోపాలుంటే మార్చుకోవాలని అనుకున్నా.
0: వావ్, చాలా బాగా చెప్పావు.
1: సో ఇంకొక చిన్న క్వశ్చన్ మణిధర్.
14: చెప్పండి.
1: నా పేరు శ్రద్ధ.
14: మీ పేరు?
1: శ్రద్ధ.
14: పేరు?
1: శ్రద్ధ. రేడియో సైడ్ టీమ్ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను.
14: ఓకే చెప్పండి.
1: సో మీ ముందర స్వామి అపియర్ అయితే మీరు ఏమని కోరుకుంటారు?
14: నేను పెద్ద అయ్యాక మా పేరెంట్స్ ని మా ఫ్రెండ్స్ ని నేను ఎంత బాగా చూసుకుంటానో నాకు తెలియాలని అడుగుతా.
1: ఓకే నైస్.
14: హలో.
1: యా సాయిరామ్.
14: చెప్పండి.
1: సో 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకుంటే ఆ నంబర్ లో ఒక మెసేజ్ ఉంటుంది, స్వామి మీకు అది ఇస్తారు. సో 1 to 100 నుంచి ఒక నంబర్ చెప్తారా?
14: 21.
1: స్వామి రీడ్ సాయి లిటరేచర్ అని చెప్తున్నారు, స్వామి గురించి చదవమని చెప్తున్నారు.
14: రీడ్
1: సాయి లిటరేచర్ స్వామి బుక్స్ అవి.
14: ఓకే
1: సాయిరామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
14: థ్యాంక్ యూ.
0: సాఫ్ట్ స్పీకింగ్ అంటే మృదు భాష. నేను చెప్పినట్టు పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ని ఒక సాఫ్ట్ వేలో, వాళ్ళు సాఫ్ట్ గా మాట్లాడే సెట్ చేయాలి.
1: మనకు కాల్ వస్తుంది, కాల్ మాట్లాడాక మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం.
0: ఓకే
1: సాయిరామ్.
15: సాయిరామ్ మ్యామ్.
1: నా పేరు శ్రద్ధ, రేడియో సాయి టీమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి వెల్కమ్. మీ పేరు ఏంటి?
15: షేక్ నస్రీన్ మ్యామ్.
1: మళ్ళీ చెప్తారా?
15: హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్.
1: యా హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
15: గుంటూరు మ్యామ్. శ్రీ సత్యసాయి విద్యానికేతన్ రాయలపాటి గుంటూరు మ్యామ్.
1: ఓ నైస్. ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
15: 6th క్లాస్ మ్యామ్.
1: ఓకే. సో ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏమైనా గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా? ఏంటది? ఓకే. సో కోపం తొందరగా వస్తుందా? ఓకే ఓకే నైస్.
0: ఓకే సో నజరీన్, నేను యశోదర్ని మాట్లాడుతున్నాను రేడియో సాయి టీమ్ నుంచి. నీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఒక చిన్న క్వశ్చన్, స్వామి మీ ముందు ఇప్పుడు ప్రత్యక్షం అయితే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
15: నేను బాగా చదువుకొని అమ్మా నాన్నకు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.
0: ఓకే నైస్ థాట్ నజరీన్. సో నెక్స్ట్ 1 to 100 లోపల ఏదో ఒక నంబర్ చూస్ చేసుకో, ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇస్తున్న న్యూ ఇయర్ మెసేజ్. ఓకే. ద మెసేజ్ సేస్ దట్ వై దట్ కాస్టర్ ఆయిల్ ఫేస్, ఆల్వేస్ బీ హ్యాపీ.
1: నజీర్, నీకు ఇంకొక చిన్న టిప్ ఇస్తాను కోపం తగ్గించుకోవాలంటే. సో స్వామి చెప్తారు 1 to 10 నుంచి స్లోగా కౌంట్ చేసి కూల్ గా 1, 2, 3 అలా కౌంట్ చేస్తూ 10 వరకు కౌంట్ చేస్తే కోపం తగ్గుతుందట. సో ఈసారి అది ట్రై చేయి. ఓకే సాయిరామ్, థ్యాంక్ యూ.
15: థ్యాంక్ యూ సాయిరామ్ మ్యామ్.
1: సాయిరామ్ కాల్ డిస్కనెక్ట్ చేస్తారా? నెక్స్ట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సాయిరామ్
0: ఓకే. సో అది ఆ మైండ్ సెట్ అనేది పేరెంట్స్ వాళ్ళకి కొంచెం గైడ్ చేయాలి. అలాగే ఒకరికి ఆ హ్యాబిట్ ఉందంటే ఆ అబ్బాయి కూడా దానిని అందరికి నేర్పించేలాగా ఉండాలి. సో నెక్స్ట్ కాల్ కి వెళ్ళిపోదాం శ్రద్ధ.
1: ఎస్
0: హలో.
16: హలో
0: సాయిరామ్, ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ పేరు?
16: నా పేరు రాధిక.
0: ఓకే రాధిక, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
16: నేను ఉప్పల్ నుండి కాల్ చేస్తున్నాను.
0: ఓకే రాధిక, ఒక చిన్న రిక్వెస్ట్, నువ్వు స్పీకర్ ఆఫ్ చేసేస్తావా?
16: స్పీకర్ ఆన్ చేయలేదు.
1: అంటే పక్కకి, అంటే డిస్టర్బెన్స్
0: గా ఉంది.
16: అవునా, బయటికి వచ్చేస్తున్నాను.
0: ఓకే ఓకే. సో మీరు ఏ క్లాస్?
16: నేను 9th క్లాస్ అక్క.
0: ఓకే సో 2020 ఇయర్ లో మీరు టేకప్ చేయబోయే గుడ్ హ్యాబిట్ లేకపోతే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ని వదిలేస్తున్నారా?
16: అట్లాంటివి ఏం లేవు అక్క.
1: అవునా, ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్. నా పేరు శ్రద్ధ. స్వామి మీ ముందర అపియర్ అయితే సడన్ గా, మీరు ఏం కోరుకుంటారు స్వామిని? స్వామి మీ ముందర సడన్ గా అపియర్ అయితే మీరు ఏమని అడుగుతారు?
16: నేనా? వరల్డ్ లో అందరూ బాగుండాలి అని కోరుకుంటా, అంటే హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండొద్దు అని.
1: వెరీ నైస్ థాట్.
16: అంటే కొందరు అబ్నార్మల్ గా పుడతారు, అట్లా ఉంటది కదా, అలా ఏం డిజీజెస్ ఉండొద్దు అని కోరుకుంటా అక్క.
1: వెరీ నైస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకుంటే ఈ ఇయర్ కి స్వామి నీకు ఆ మెసేజ్ ఇస్తారు. సో ఒక నంబర్ చెప్తావా 1 to 100 లో?
16: నెంబర్ 1.
1: స్వామి ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ అట. వెరీ నైస్
16: అక్క.
1: స్వామి ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తున్నారు.
16: ఓ థ్యాంక్ యూ సో మచ్.
1: సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కాల్ డిస్కనెక్ట్ చేస్తావా? వేరే కాలర్స్
16: చేస్తున్నా.
0: సో శ్రద్ధ, రాధిక చెప్పింది విన్నావు కదా, వరల్డ్ లో అందరూ బాగుండాలి. అంటే స్వామి దీనికి ఏం చెప్పారంటే సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పారు స్వామి.
1: మనం డైరెక్ట్ గా హెల్ప్ చేయలేకపోయినా ఎలానో అలా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తూ ఉండాలి అందరికి.
0: అవును. సో ప్రొసీడ్ అయిపోదాం. సో గుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆ సందర్భంలో నేను చెప్పినట్టు పేరెంట్స్, నేను ఇందాక చెప్తున్నా కదా, ఆ పిల్ల ఒక పిల్లవాడు అనేది ఆ మైండ్ సెట్ తో ఉన్నప్పుడు అది వేరే వాళ్లకు కూడా నేర్పించదగినట్లుగా ఉండాలి.
1: సో మనం సాఫ్ట్ స్పీకింగ్, మృదు భాష గురించి మాట్లాడుతుంటే ఒక మంచి స్టోరీ తర్వాత కాలర్ అయిపోయాక స్టోరీ చెప్తాను.
0: ఓకే.
1: హలో సాయిరామ్. సాయిరామ్ నేను రేడియో సైట్ నుంచి. సాయిరామ్ వినిపిస్తోందా అండి?
17: హలో
1: సాయిరామ్.
17: సాయిరామ్,
1: నేను రేడియో సై టీమ్ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి వెల్కమ్. మీ పేరేంటి?
17: రంగసాయినాథ్.
1: రంగసాయినాథ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
17: హైదరాబాద్, శంకర్ నగర్.
1: ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ రంగసాయినాథ్.
17: థ్యాంక్ యూ.
1: ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
17: 8th
1: క్లాస్. సో నువ్వు ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే ఏదైనా వదిలించుకుందాం అనుకుంటున్నావా?
17: గుడ్ హ్యాబిట్
1: ఏంటది?
17: లేచి తొందర స్కూల్కి వెళ్ళడం, మంచి చదువుకోవడం.
1: వెరీ నైస్.
0: ఓకే సో రంగసాయినాథ్, నేను యశోదర్ని మాట్లాడుతున్నాను రేడియో సాయి టీమ్ నుంచి. ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్, అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం.
17: థ్యాంక్ యూ.
0: సో ఒక చిన్న క్వశ్చన్, స్వామి మీ ముందు ప్రత్యక్షమైతే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
18: అందరినీ మంచి చేయడమని.
0: ఓకే, సో ఇంకొక క్వశ్చన్, 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ పికప్ చేసుకోండి. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ మీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
18: 1 to 100?
0: 99. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్. ఓకే, కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. సాయిరామ్.
18: సాయిరామ్.
0: సాయిరామ్, మీరు కాల్ డిస్కనెక్ట్ చేస్తారా? వేరే కాలర్స్ లైన్ లో ఉన్నారు.
18: ఓకే.
0: శ్రద్ధ, ఇందాక నువ్వు ఏదో స్టోరీ అన్నావు, చెప్పు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
1: సో నువ్వు సాఫ్ట్ స్పీకింగ్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. సో ఆ స్టోరీలో ఏమవుతుందంటే, ఒక రాజు తన మంత్రుల్ని పిలిచి ఒక ఊళ్ళో మంచి వస్తువులు, మంచి విషయాలు వాటి.
18: ఓకే,
0: కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. సాయిరామ్.
18: సాయిరామ్.

0: ఒక రాజు తన మంత్రుల్ని పిలిచి ఒక ఊళ్ళో మంచి వస్తువులు మంచి విషయాలు వాటికి ఒక ప్రదర్శన పెట్టించమని అడుగుతారు. సో కాల్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను.
1: ఓకే
2: సాయిరామ్,
0: సాయిరామ్ నేను నా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. నా పేరు శ్రద్ధ. రేడియో
3: మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.
4: ఆప్ జిస్ వ్యక్తి సే బాత్ కర్ రహే హై ఉన్హోనే ఆప్కే కాల్ కో హోల్డ్ పర్ రఖా హై, కృపయా లైన్ పర్ బనే రహే. ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ టు కాల్ హోల్డ్ లో పెట్టారు, పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్, ప్లీజ్ స్టే ఆన్ ద లైన్.
3: మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్.
1: ఓకే, సో శ్రద్ధ కాల్ కట్ అయినట్టుంది, నువ్వు స్టోరీతో ప్రొసీడ్ అవ్వు.
0: యా, సో రాజు వాళ్ళ మంత్రులందరికీ చెప్తారు ఇలా ఇలా ప్రదర్శన పెట్టించు. మళ్ళీ మన కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడిద్దాం. సాయిరామ్,
2: సాయిరామ్
0: మీ పేరేంటి?
2: శ్యామ్ సుందర్.
0: శ్యామ్ సుందర్, హ్యాపీ న్యూ ఇయర్ శ్యామ్ సుందర్.
2: సేమ్ టు యు అక్క.
0: యా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
2: హైదరాబాద్.
0: హైదరాబాద్, ఏ క్లాస్ లో చదువుతున్నావు?
2: సిక్స్త్
0: క్లాస్. ఓకే, సో ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏమైనా గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా? ఏంటది?
2: అన్ని టైం కి చేద్దామని.
0: అన్ని టైం కి చేద్దామని, పోస్ట్ పోన్ చేయకుండా అన్ని టైం కి చేయాలని. వెరీ నైస్.
1: ఓకే శ్యామ్ సుందర్, నేను రేడియో సై టీమ్ నుంచి యశోదని మాట్లాడుతున్నాను. ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఇప్పుడు స్వామి నీ ముందు సడన్ గా అపియర్ అయితే నువ్వు స్వామితోటి ఏమని కోరుకుంటావు?
2: నేనేం కోరుకుంటా?
0: ఏమని కోరుకుంటావు? ఏం
2: కోరుకుంటా?
0: మంచిగా బిహేవ్ చేయాలని కోరుకుంటావా? వెరీ నైస్.
1: ఓకే, సో 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్. సో నంబర్ చెప్పు.
2: 16.
1: మెసేజ్ ఏమంటుందంటే, ఐ ఆమ్ యువర్ ట్రూ ఫ్రెండ్. అంటే స్వామి నీ నిజమైన స్నేహితురు అని చెప్తున్నాడు. ఓకే, సో సాయిరామ్ కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
2: సాయిరామ్ అక్క.
0: సాయిరామ్,
2: సాయిరామ్.
0: సో మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోదాము. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ చాలా ఎగ్జైట్ అయ్యి అన్ని చాలా వస్తువులు తెస్తారు, బంగారం తెస్తారు, పువ్వులు, అన్ని చాలా వస్తువులు తెస్తారు. తర్వాత ఏమవుతుందో చూద్దాం, ఫస్ట్ కాల్ అటెండ్ అవుదాం.
1: ఓకే,
0: కాల్ కట్ అయిపోయింది. సో ఊళ్ళో వాళ్ళందరూ చాలా వస్తువులు అన్ని తెస్తారు. రాజు అన్ని ఒక్కొక్కటి చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఫైనలీ ఒకంత వరకు వచ్చాక ఒక ముసలి తాత కనిపిస్తారు. ముందర ఒక నాలుక బొమ్మ, టంగ్ ముందర పెట్టుకుని కూర్చుంటారన్నమాట.
1: అదేంటి నాలుక పెట్టడం ఏంటి?
0: అది నీ కాల్ తర్వాత చెప్తాను, ఫస్ట్ కాల్ అటెండ్ అయిపోదాం.
1: ఓకే,
5: సాయిరామ్ మ్యామ్, హ్యాపీ న్యూ ఇయర్.
0: సాయిరామ్, హ్యాపీ న్యూ ఇయర్. మీ పేరేంటి? సాయిరామ్, మీ పేరేంటి?
1: శ్రద్ధ కాల్ కట్ అయినట్టుంది, స్టోరీ చెప్పు.
0: యా, సో నాలుక బొమ్మ, టంగ్ బొమ్మ ముందర పెట్టుకుని కూర్చుంటారు. అయితే రాజు కూడా అలానే. కాల్ వస్తుంది, మళ్ళీ తర్వాత చెప్తాను.
6: హలో సాయిరామ్.
0: సాయిరామ్, మీ పేరు?
6: నా పేరు రాఘవ సాయి.
0: ఓకే, నేను శ్రద్ధ మాట్లాడుతున్నాను రేడియో సాయి టీమ్ నుంచి. కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రాఘవ సాయి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
6: హైదరాబాద్, ఈఎస్ఐ.
0: ఓకే, ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
6: సెవెంత్
0: క్లాస్. సో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కొత్త ఇయర్ లో నువ్వు ఏమైనా అలవాటు, గుడ్ హ్యాబిట్ ఏమైనా అలవాటు చేసుకుందావా అనుకుంటున్నావా? ఏదైనా రెజల్యూషన్ తీసుకున్నావా?
6: స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫోన్స్.

0: పెట్టకూడదు అనుకుంటున్నాను.
1: ఓకే, వెరీ వెరీ నైస్.
2: ఓకే, సో నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోదర్ని మాట్లాడుతున్నాను. ఓకే సో రాఘవ్ సాయ్, ఒక క్వశ్చన్. స్వామి నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
0: నాకు ఇంకా చాలా వేదం రావాలని కోరుకుంటాను.
2: ఓ ఓకే, సో నెక్స్ట్ 1 to 100 మధ్యలో ఏదైనా ఒక నంబర్ చూస్ చేసుకో, ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
0: 17
2: మెసేజ్ ఏం చెప్తుందంటే బీ ఆర్గనైజ్డ్, అంటే నువ్వు అన్నిటినీ ఒక క్రమబద్ధంగా చేయాలి పనులన్నింటినీ అని చెప్తుంది. ఓకే సో సాయిరామ్, చాలా చాలా థ్యాంక్స్ కాల్ చేసినందుకు.
0: సాయిరామ్
1: కాల్ కట్ చేస్తారా, వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో రాఘవ్ సాయి చెప్పినట్టు మనం కూడా బాగా చదువుకొని బాగా చదువుకోవాలి. సో నెక్స్ట్ కాల్ కి వెళ్ళిపోదాం.
2: ఓకే,
3: హలో.
2: హలో సాయిరామ్.
3: సాయిరామ్ అండి.
2: ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం.
3: నా పేరు చరణ్య, నేను ఎస్ఆర్ నగర్ బాల వికాస్ నుంచి మాట్లాడుతున్నాను.
2: ఓకే చరణ్య, సో ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్.
3: సేమ్ టు యూ.
2: ఓకే సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
3: నేను 7th.
2: 7th క్లాస్. ఓకే సో 2020 ఇయర్ న్యూ ఇయర్ కాబట్టి ఏమైనా రెజల్యూషన్స్ టేకప్ చేసావా?
3: నేను భగవద్గీత అవి నేర్చుకుంటాను. సో నాకు భగవద్గీత ఇంకా వేదం భజన ఇంకా స్టడీస్ బాగా చేయాలని ఉంది. దానికి సత్సాయి బాబా నాకు అనుగ్రహ సత్సాయి బాబా బ్లెస్సింగ్స్ తో బ్లెస్సింగ్స్ కావాలని ఉంది.
1: ఓకే వెరీ నైస్. ఇంకొక చిన్న క్వశ్చన్, మీ ముందర స్వామి అపియర్ అయితే సడన్ గా మీరు ఏమని కోరుకుంటారు?
3: నాకు మంచి చదువుని నాకు మంచి చదువునిచ్చి మళ్ళీ మంచి బుద్ధిని ఇంకా భగవద్గీత వేద పారాయణం బాగా వచ్చేటట్టు చూడండి స్వామి అని కోరుకుంటాను.
1: వెరీ నైస్. సో ఇన్ని చెప్పావు కాబట్టి ఇంకొక చిన్న క్వశ్చన్, 1 to 100 లోపు ఒక మెసేజ్ ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో, అందులోంచి స్వామి
3: 1 to 100. ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది,
1: స్పీకర్ ఆఫ్ చేసేస్తావా? డిస్టర్బెన్స్. సో 1 to 100 నుంచి ఒక నంబర్ పిక్ చేసుకుంటే స్వామి ఈ కొత్త సంవత్సరానికి నీకు ఆ మెసేజ్ ఇస్తారు. సో ఒక నంబర్ చెప్తావా?
3: నేను చెప్పాలా లేకపోతే?
1: ఒక నంబర్ చెప్పు, నేను మెసేజ్ చెప్తాను.
3: 12.
1: ఓకే. స్వామి సేయింగ్ ఎక్స్పెక్ట్ మై డ్రీమ్. సో సాయం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: What I can't hear, what Swami is saying?
1: Expect my dream.
3: Okay.
1: Yeah. Swami kallo ki vastanu ani expect cheyamantunnaru.
3: Swami kallalo kostarana?
1: Thanks for calling, Sairam.
3: 1 minute. My brother will also talk.
1: Okay. Yeah, sure.
3: 1 minute.
2: హలో
3: కార్ణ్య, సారీ ఆంటీ, 1 మినిట్.
4: సాయిరామ్.
2: సాయిరామ్ మీ పేరు?
4: నేను ఎస్ఆర్ నగర్ బాల వికాస్ నుంచి మాట్లాడుతున్నాను.
2: మీ పేరు?
4: నేను స్టడీస్ లో ఫస్ట్ అవ్వాలనుకుంటున్నాను.
2: మీ పేరు?
4: కారుణ్య.
2: ఓకే కారుణ్య, సో ముందుగా హ్యాపీ న్యూ ఇయర్.
4: సేమ్ టు యూ.
2: నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
4: 4th.
2: ఓకే సో న్యూ ఇయర్ ఓకే సో న్యూ ఇయర్ లో ఏమైనా టేకప్ చేస్తున్నావా?
1: ఓకే, సో బాగా చదువుకోవాలనుకుంటు క్లాస్ లో ఫస్ట్ రావాలనుకున్నావా?
4: ఎక్కువ భజన్స్ నేర్చుకోవాలనుకుంటున్నా.
1: భజన్స్ ఎక్కువ నేర్చుకుని పాడాలనుకుంటున్నావు, వెరీ నైస్. ఇంకో ఓకే, సో నువ్వు 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకుంటావా, స్వామి ఒక మెసేజ్ ఇస్తారట నీకు.
4: ఓకే.
1: యా, 2. స్వామి చెప్తున్నారు సాయిస్ బంగారు, నేను సాయిస్ బంగారు అని పిలిచి చియర్ అప్ అని చెప్తున్నారు.
4: ఓకే ఆంటీ.
1: యా సాయి రామ్, థ్యాంక్ యూ సో మచ్.
4: ఒకసారి మా మమ్మీకి చెప్పండి.
1: యా ఇస్తావా?
5: హలో, నమస్తే అండి.
1: సాయిరామ్ అండి.
5: సాయిరామ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్.
1: హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మెసేజ్ ఏంటంటే, కారుణ్యకు వచ్చిన మెసేజ్, సాయిస్ బంగారు చియర్ అప్ అని చెప్తున్నారు.
5: చియర్ అప్, ఓకే ఓకే,
1: చాలా థ్యాంక్ యూ.
5: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: సాయిరామ్,
5: శరణ్యకి ఏమొచ్చింది మేడం?
1: ఎక్స్పెక్ట్ మై డ్రీమ్.
5: ఎక్స్పెక్ట్ మై డ్రీమ్, ఓకే ఓకే,
1: థ్యాంక్ యూ.
5: థ్యాంక్ యూ మేడం.
1: సాయిరామ్,
5: సాయిరామ్.
1: సో నువ్వు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నావు, ఇంకా వెయిట్ చేయి, తర్వాత స్టోరీలోకి వెళ్దాం. కాలర్స్ కాల్ చేస్తున్నారు కదా మరి. సాయిరామ్,
6: హలో.
1: సాయిరామ్, ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. నేను రేడియో సైటీ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను, మీ పేరేంటి?
6: శ్రీతేజ.
1: శ్రీతేజ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు శ్రీతేజ్?
6: ధర్మవరం.
1: ధర్మవరం, ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
6: ఫిఫ్త్.
1: ఫిఫ్త్, ఓకే. సో హ్యాపీ న్యూ ఇయర్ శ్రీతేజ్. థ్యాంక్ యూ. సో ఈ ఈ కొత్త న్యూ ఇయర్ లో నువ్వు ఏమైనా మంచి అలవాటు కానీ ఏమైనా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా, రెజల్యూషన్ లాగా? ఏదైనా గుడ్ హ్యాబిట్ ఏంటది? ఏమైనా మంచి విషయం నేర్చుకుందాం అనుకుంటున్నావా, ఏదైనా ఒకటి చెప్పు. ఏదైనా
6: క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలని.
1: క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలని, వెరీ నైస్.
2: ఓకే, సో శ్రీతేజ్, నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ని మాట్లాడుతున్నాను. ఓకే, సో హ్యాపీ న్యూ ఇయర్.
6: సేమ్ టు యు.
2: ఓకే, సో ఒక చిన్న క్వశ్చన్, స్వామి నీ ముందు ప్రత్యక్షం అయితే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
6: క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ కావాలి.
2: ఓ ఓకే, సో ఇప్పుడు 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో, ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
6: 50
2: ఏంటంటే, I have given you many talents, put them to use.
6: Okay.
2: అంటే స్వామి నీకు ఎన్నో టాలెంట్స్ ఇచ్చారు, వాటన్నిటిని నువ్వు ఉపయోగంలో పెడితేనే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావని స్వామి చెప్పారు. ఓకే, సో శ్రీతేజ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సాయిరామ్.
6: సాయిరామ్.
2: శ్రీతేజ్ కాల్ డిస్కనెక్ట్ చేస్తావా, వేరే కాలర్స్ లైన్ లో ఉన్నారు. సాయిరామ్, కాల్ డిస్కనెక్ట్ చేయండి.
6: హలో
1: సాయిరామ్.
6: సాయిరామ్,
1: మీ పేరు? మీ పేరేంటి?
6: శ్రీతేజ్.
1: ఓకే, మాట్లాడేసావు కదా, కాల్ డిస్కనెక్ట్ చేస్తావా, వేరే పిల్లలు కూడా మాట్లాడతారు. ఓకే, సో మళ్ళీ మన స్టోరీకి వచ్చేద్దాం, వేరే కాలర్ కాల్ చేసేలోపు. సో మీలాగే రాజు కూడా చాలా ఆశ్చర్యం అవుతాడు, అయ్యి అదేంటి, కీప్ వెయిటింగ్, మళ్ళీ మళ్ళీ చెప్తాను స్టోరీ.
2: ఓకే
7: మ్యామ్, హ్యాపీ న్యూ ఇయర్.
1: సాయిరామ్, హ్యాపీ న్యూ ఇయర్. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి వెల్కమ్. నేను రేడియో సైటీ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను, మీ పేరేంటి?
7: వాత్సల్యమని.
1: వాత్సల్య, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
7: శ్రీ సత్యసాయి విద్యానికేతన్ రాయల్ పైక్ గుంటూరు.
1: ఏ క్లాస్ లో చదువుకుంటున్నారు?
7: నైన్త్ క్లాస్.
1: నైన్త్ క్లాస్, ఓకే. సో ఈ న్యూ ఇయర్ కి మీరు ఏ గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నారు?
7: మా పేరెంట్స్ ని ఇప్పుడు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను.
1: వెరీ నైస్.
2: ఓకే, సో వాత్సల్య, నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ మాట్లాడుతున్నాను. సాయిరామ్, హ్యాపీ న్యూ ఇయర్. సో స్వామి నీ ముందు ప్రత్యక్షం అయితే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
7: ప్రపంచంలో దారుణమైన అకృత్యాలు తగ్గిపోయి అందరూ సంతోషంగా ఉండాలని, మంచి బుద్ధులతో ఉండాలని కోరుకుంటున్నాను.
2: వావ్, బాగా చెప్పావు వాత్సల్య. ఓకే, సో 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్. 29. హ్యావ్ విభూతి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్.
1: సో నువ్వు చెప్పినట్టు అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి అందరికి విభూతి ఇస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్తున్నారు స్వామి. సాయిరామ్, పరమం పవిత్రం చాంట్ చేస్తూ ఉండి అందరికి విభూతి ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. కాల్ కట్ చేస్తారా? వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో యా, నెక్స్ట్ కాలర్.
8: హలో
2: హలో
8: హలో
2: సాయిరామ్.
8: సాయిరామ్,
2: హ్యాపీ న్యూ ఇయర్.
8: థ్యాంక్ యూ, సేమ్ టు యూ.
2: ఓకే, మీ పేరు?
8: రంగసాయి పద్మావతి.
2: ఓకే, సో మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
8: శంకర్ నగర్.
2: ఓ ఓకే, సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
8: 6th క్లాస్.
2: ఓ ఓకే, సో 2020 న్యూ ఇయర్ లో ఏమైనా గుడ్ హ్యాబిట్స్ టేకప్ చేస్తున్నావా? ఏంటది?
8: మంచిగా చదువుకుందాం అనుకుంటున్నా.
2: ఓ ఓకే,
1: సో ఇంకో చిన్న క్వశ్చన్, నీ ముందర సడన్ గా స్వామి అపియర్ అయితే నువ్వు ఏమని అడుగుతావు స్వామిని?
8: నాకు ఇంపడట్లేదు.
1: స్వామి సడన్ గా నీ ముందర వచ్చి అపియర్ అయితే నువ్వు ఏమని అడుగుతావు?
8: నేనా? మా అమ్మ నాన్న నూరేళ్ళు బతకాలి.
1: అబ్బో, వెరీ నైస్. ఇంకొక చిన్న క్వశ్చన్, 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకో, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది.
8: 2.
1: సో ఇది నీకు ఈ మొత్తం ఇయర్ కి స్వామి ఇస్తున్న చిన్న మెసేజ్. సాయిస్ బంగారు చియర్ అప్ అని చెప్తున్నారు స్వామి.
8: ఓకే
1: సాయిరామ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
8: సాయిరామ్,
1: కాల్ కట్ చేస్తావా? వెరీ కాల్. ఇంకా 5 మినిట్స్ ఏ ఉంది, అందరు కాలర్స్ తొందరగా కాల్ చేసేయండి.
2: ఓకే, సో అనుకున్నట్టుగానే కాల్ వచ్చేసింది, అటెండ్ అయిపోదాం.
9: సాయిరామ్.
2: సాయిరామ్, మీ పేరు?
9: నా పేరు సిద్ధార్థ్.
2: ఓకే సిద్ధార్థ్, ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
9: హైదరాబాద్ నుంచి.
2: ఓకే, సో సిద్ధార్థ్, ఈ ఇయర్ లో నువ్వేమైనా గుడ్ హ్యాబిట్స్ టేకప్ చేయాలనుకుంటున్నావా?
9: ఈ ఇయర్ నుంచి నేను ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుంటా.
2: ఓ ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
9: 6th క్లాస్.
2: ఓ ఓకే,
1: సో ఇంకొక చిన్న క్వశ్చన్, నా పేరు శ్రద్ధ. నీ ముందర సడన్ గా స్వామి అపియర్ అయితే నువ్వు ఏమని కోరుకుంటావు?
9: నాకు మంచి చదువు కావాలని కోరుకుంటా.
1: మంచి చదువు, వెరీ నైస్. ఇంకొక చిన్నది, 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకో, ఒక చిన్న న్యూ ఇయర్ గిఫ్ట్ నీకు.
9: సరే, 18.
1: 18. సో ఈ మెసేజ్ లో ఏంటంటే స్వామి ఇది నీ న్యూ ఇయర్ కి చెప్తున్నారు, గో అండ్ మేకప్ విత్ హూమ్ యూ ఫాట్. సో నువ్వు ఎవరితోనైనా కొట్టుకుంటే మళ్ళీ వెళ్లి వాళ్లతో ఫ్రెండ్షిప్ చెయ్యి అని చెప్తున్నారు స్వామి. ఎవరితో కొట్టుకోకూడదు.
9: మా చెల్లి మాట్లాడుతుంది ఇప్పుడు.
1: యా షూర్.
8: హలో
1: సాయిరామ్. సాయిరామ్ నీ పేరేంటి?
8: భువనేశ్వరి.
1: భువనేశ్వరి, హ్యాపీ న్యూ ఇయర్ భువనేశ్వరి.
8: థ్యాంక్ యూ. సేమ్ టు యూ.
1: థ్యాంక్ యూ. ఏ క్లాస్ లో ఉన్నావు నువ్వు?
8: సెకండ్
1: క్లాస్. ఓకే. సో ఈ న్యూ ఇయర్ కి నువ్వు ఏమైనా బుద్ధి గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా?
8: అన్ని టైం కి చేద్దాం అనుకుంటున్నా.
1: అన్ని టైం కి చేద్దాం అనుకుంటున్నా. వెరీ నైస్. ఇంకొక చిన్న గిఫ్ట్ నీకు ఇప్పుడు, మరి 1 to 100 నుంచి ఒక నంబర్ చెప్తావా? చెప్పు. 1 నుంచి 100 లోపు ఒక నంబర్ నీకు ఇష్టమైనది.
8: 24.
1: ఓకే ఒక్క నిమిషం. సో స్వామి చెప్తున్నారు, సో స్వామి చెప్తున్నారు ఈ న్యూ ఇయర్ కి నీకు ఒక చిన్న మెసేజ్, యు ఆర్ గ్రోన్ అప్ బి రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు. సో యా సాయిరామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
8: మా కజిన్ మాట్లాడుతుంది ఇప్పుడు.
1: ఓకే ఓకే. ఇస్తావా ఫోన్
8: సాయిరామ్?
1: సాయిరామ్
2: సాయిరామ్ మీ పేరు? సాయిరామ్ మీ పేరు?
8: ఆశా.
2: ఓకే ఆశా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
8: ఫస్ట్ క్లాస్.
2: ఓ ఓకే. సో హ్యాపీ న్యూ ఇయర్.
8: హ్యాపీ న్యూ ఇయర్.
2: ఓకే. సో 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ కోరుకో.
8: 99.
2: స్వామి నీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్.
8: వాట్?
1: పెద్దవాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయమని చెప్తున్నారు స్వామి, పేరెంట్స్ ని, ఎల్డర్స్ ని, అందరినీ. ఓకేనా
8: సాయిరామ్?
1: సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్. కాల్ కట్ చేస్తావా సాయిరామ్?
8: సాయిరామ్
1: యా కాల్ కట్ అయింది. సో యశోధర్, మనం వేరే వాళ్ళందరి రెజల్యూషన్, చాలా మంది పిల్లల రెజల్యూషన్స్ గురించి అడుగుతున్నాం, మరి మన రెజల్యూషన్స్ చెప్పేద్దామా?
2: ఓకే శ్రద్ధ.
1: నీదేంటి, ఏమనుకుంటున్నావు ఈ న్యూ ఇయర్ కి?
2: నా రెజల్యూషన్ ఈ న్యూ ఇయర్ కి ఏంటంటే, నేను ఏ పని చేసినా.
1: సో మన లాస్ట్ కాల్ పికప్ చేసాక మన రెజల్యూషన్స్ చెప్దాం.
2: ఓకే
1: సాయిరామ్.
10: సాయిరామ్ హ్యాపీ న్యూ ఇయర్.
1: సాయిరామ్ హ్యాపీ న్యూ ఇయర్. మీ పేరేంటి?
10: లక్షితాదేవి.
1: మళ్ళీ చెప్తారా?
10: లక్షితాదేవి.
1: లక్షిత. ఓకే. ఏ ఏ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఓకే. ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు లక్షిత?
10: 8th class.
1: 8th class. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ఈ న్యూ ఇయర్ లో నువ్వు ఏమైనా రెజల్యూషన్ తీసుకున్నావా?
10: రైటింగ్ మార్చుకోవాలి.
1: రైటింగ్ మార్చుకోవాలి. ఓకే వెరీ నైస్.
2: ఓకే. సో స్వామి నీ ముందు ప్రత్యక్షం అయితే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
10: ఐ వాంట్ పవర్ఫుల్ లేడీ, మీన్స్ ఆల్ రౌండర్. లేడీస్ హావ్ నో ప్రొటెక్షన్, సో ఐ షుడ్ కంట్రోల్ ఎవ్రీథింగ్.
2: వావ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు 1 to 100 మధ్యలో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో.
10: 19.
2: స్వామి నీకు ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్ ఏంటంటే, డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్.
1: స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సో అది నీ న్యూ ఇయర్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సాయిరామ్. సో యా, నీ రెజల్యూషన్ చెప్తున్నావు యశోధర్, చెప్పు.
2: సో ఈ 2020 ఇయర్ లో నేను తీసుకోబోయే రెజల్యూషన్ ఏంటంటే, నేను ఏ పని చేసినా దాన్ని స్వామికి సమర్పించి చెడుదారిన పట్టకుండా స్వామి నన్ను నడిపించాలని కోరుకుంటున్నాను.
1: ఓకే,
2: సో శ్రద్ధ నీ రెజల్యూషన్ ఏంటి 2020 లో?
1: నేనైతే ఇందాక చెప్పినట్టు రెజల్యూషన్ తీసుకుంటే నాకు కష్టం కాబట్టి 1 మంత్ అది పాటిస్తాను, మళ్లీ ఫెయిల్ అయిపోతాను కాబట్టి మన ప్రోగ్రామ్ థీమ్ ఉల్లాసంగా ఉత్సాహంగా అది ఎప్పుడు, సో అది నా రెజల్యూషన్ అనుకున్నాను 2020 కి, ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలని అనుకుంటున్నాను. మనం ఇంత చిన్న చిన్న రెజల్యూషన్స్ తీసుకుంటున్నాము. స్వామి 1940లో తమ అవతార్ డిక్లరేషన్ చేశారు యశోదర్.
2: అవును,
1: తనని తాను మనకి సమర్పించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతేకాదు ఎల్లకాలం మనకి అన్ని అందిస్తూ ఆనందాన్ని అందిస్తూ ఉన్నారు కదా.
2: అవును, ఇంత సెల్ఫ్లెస్ గా స్వామే మనకి అందిస్తే మనం కూడా మన చుట్టూ ఉన్న వారికి మనం సేవ చేయాలి, హెల్ప్ చేయాలి. అందుకే స్వామి గాడ్ ఫస్ట్
1: అదర్స్ నెక్స్ట్
2: యూ లాస్ట్ అని అన్నారు. అలాంటి మన డియరెస్ట్ స్వామికి మనం ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. అందరి తరపున మనం ఈ 2020 సంవత్సరంలో స్వామికి తెలిపే ప్రార్థన,
1: వి లవ్ యు స్వామి.
11: 2020 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 2వ అంశం ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లల ఫోన్ ఇన్ ప్రోగ్రాం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org గాని లేదా వాట్సాప్ ద్వారా 9393258258 గాని పంపించవచ్చు. సాయిరామ్.

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: ఇంటికి దీపం ఇల్లాలు, దేశ ఔన్నత్యానికి స్త్రీయే ఆధారం, ఇలా స్త్రీ గొప్పతనం అందరికీ తెలుసు. మరి అలాంటి మహత్తరమైన ఉత్సాహ ధైర్య సాహసాలతో కూడిన స్త్రీలను తయారు చేయటానికి లౌకికమైన భౌతికమైన విద్యను అంతర్జాతీయ స్థాయిలో అందించటమే కాకుండా పారమార్థిక విద్యను యుక్త వయసు నుండే అలవరచటానికి భగవాన్ బాబావారు 1968లో ప్రత్యేకంగా స్త్రీల కోసం కళాశాలను ప్రారంభించారు. అదే తరువాతి కాలంలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంగా రూపొందింది. ఈ సంవత్సరం అంటే 2018లో స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. నిర్విరామంగా, నిరాటంకంగా 50 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను సాయి సైన్యంగా తయారు చేసిన వీరమాత శ్రీ సత్యసాయి అనంతపుర కళాశాల. సత్యసాయినాథుని దివ్య ఉద్యమంలో ఎందరో తమ జీవితాలను అందుకోసం అంకితం చేశారు. అనంతపుర కళాశాల తొలి సంవత్సరాలలోనే కామర్స్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి నేటికీ తమ సేవలను కొనసాగిస్తున్న సాయి పథంలో మహిళ ప్రొఫెసర్ నిరంజని గారు. ఇంతటి అంకిత భావానికి, సేవా తత్పరతకు కారణమైన వారి మనోగతాన్ని, జీవిత గాథను మనందరం తప్పక తెలుసుకోవాలి. రెండు భాగాలలో అందించబోయే వారి పరిచయ కార్యక్రమంలోని మొదటి భాగం వారి మాటల్లోనే విందాం. స్వామి దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామాలు చేసుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు మనతో తమ అనుభవాలను పంచుకోవడానికి డాక్టర్ నిరంజని గారు కామర్స్ డిపార్ట్మెంట్లోని అనంతపురం కళాశాలలో ఆనరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరు వారితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం మ్యామ్.
2: సాయిరాం
1: అమ్మ, మీరు స్వామి గురించి ఎలా తెలుసుకున్నారు, స్వామి మీ జీవితంలోకి ఎప్పుడు ఎలా వచ్చారో చెప్తారా?
2: నేను మైసూర్ నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు నుంచి నాకు షిరిడి బాబా తెలిసినారు. అంటే మా ఇంట్లో షిరిడి బాబా టెంపుల్ పోయి వచ్చేవారు మా ఫాదరు, నా మదరు ఇద్దరు. తర్వాత మా ఫాదర్కి అంతా ఒక ఇది లేదనమాట, నమ్మకం లేదు స్వామి అంటే. బట్ పోయి వచ్చేవారు. అప్పుడు కస్తూరి గారు, తర్వాత ప్రొఫెసర్ గోకాక్ మా ఫస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వీళ్ళు ముగ్గురు ఒక సమితిలో కలుసుకునేవారు.
1: ఇది ఏ సంవత్సరంలో అండి?
2: అంటే 1950, నేను పుట్టింది 1950లో. అప్పుడు నేను చిన్న బిడ్డ ఉండినప్పుడే మా గ్రాండ్ ఫాదర్ చనిపోయినారు సడన్ గా, అంటే వేరే ఊర్లో తుమ్కూరు అని అక్కడ చనిపోయినారు. పోతే మా మదర్కి మీ ఫాదర్కి చాలా సీరియస్, రమ్మని చెప్పారు. మేబీ నేను అప్పుడు ఒక 6 నెలల బిడ్డ. ఇప్పుడు మా మదర్కి చాలా బాధ వేసింది, ఈ బిడ్డ పుట్టి నేను నా ఫాదర్ని పోగొట్టుకున్నానని. తర్వాత అక్కడి నుంచి వచ్చాం మేము దావణగిరి అని, అక్కడ ఆ ప్లేస్ నుంచి ఇక్కడ తుమ్కూరు అనే ఊరికి వచ్చాము. అక్కడ వస్తే వచ్చినప్పుడు మేము గ్రాండ్ ఫాదర్ని ఒక డెడ్ బాడీ తీసుకుని శవాగారంలో పెట్టేసినారనమాట. మేము వచ్చి చూసిన తర్వాత మేము శవాగారంలో డెడ్ బాడీ చూసాము, మా మదర్ చూశారు. చూసి తనకి చాలా బాధ వేసింది, ఈ అమ్మాయి పుట్టి నాకు నా నాన్నగారిని పోగొట్టుకున్నానని చాలా బాధ వేసింది. సరే అప్పుడు విభూతి తీసుకుని షిరిడి బాబా విభూతి టెంపుల్ తీసుకొచ్చాం. అప్పుడు మా మదరు బాబా విభూతి మా గ్రాండ్ ఫాదర్ నోట్లో వేస్తే వెంటనే మా గ్రాండ్ ఫాదర్ కళ్ళు తెరిచారు. అంటే శవగా ఉండే మా తాతగారు కళ్ళు తెరిచారు. తెరిచి మా అమ్మని చూశారు. చూసి అంటే మాటలు రావట్లేదు. అప్పుడు మళ్ళీ సైన్లోనే మాట్లాడారు. అంటే అప్పుడు నన్ను చూపించారు, ఇదే ఈ బిడ్డ చూడండి అని మా నాన్నగారి గ్రాండ్ ఫాదర్కి చూపించారు. చూపించి తర్వాత మా గ్రాండ్ ఫాదర్ మా అమ్మనే చూస్తున్నారు, కళ్ళు నీళ్ళు కాలుతా ఉంది. చూసి తర్వాత నా మదర్ చెప్పారు గ్రాండ్ ఫాదర్ కి, సాయి సాయి అని చెప్పు అని. అప్పుడు నిదానంగా శవ నుంచి జీవనం వచ్చింది మా గ్రాండ్ ఫాదర్ కి. అప్పుడు కొన్ని ఫారిన్ డాక్టర్స్ మా గ్రాండ్ ఫాదర్ కి ఆపరేషన్ చేసినారు. చేసిన వాళ్ళకి కూడా ఆశ్చర్యం అయిపోయింది, అది ఎట్లా ఒక శవం ఇట్లా జీవం రావడానికి సాధ్యమని వాళ్ళకి కూడా ఆశ్చర్యం అయితే. అట్లా నాకు చిన్నప్పటి నుంచి షిరిడి బాబా తెలుసు, మా మదర్ ఇది చెప్పేవారు నేను చిన్నప్పుడు. తర్వాత ఏమైందంటే నేను 10th స్టాండర్డ్ లో చదివేటప్పుడు నాకు పుట్టపర్తికి రావాలి రావాలి అని ఉండింది. బట్ ఆ రోజులో ఏది ఫెసిలిటీస్ లేదనమాట రావడానికి, అంటే పెనుగొండ వరకు రావాలి మళ్ళీ బుల్లక్ కార్డ్ పట్టుకుని రావాలి. అట్లా అయిపోయి మా ఇంట్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు రావడానికి.
1: అది ఏ సంవత్సరంలో?
2: అది 1966 లో వచ్చాను స్వామి దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఏం ఫెసిలిటీస్ లేదనమాట, మేము చెట్ల కింద ఉండాలి అనమాట ఉండేవారు. తర్వాత ఏమైందంటే వచ్చేటప్పుడు నా అన్నయ్య అన్నాడు, ఊరికి ఎందుకు పోతాం మేము అక్కడ, అందరూ చెప్తారు తను అంటే రిచ్ పీపుల్ కి మాత్రమే చూస్తారంట, అంటే ఆర్డినరీ వాళ్ళని చూడరని చెప్పాడు. అప్పుడు ఒక చిన్న ఇది ఉండేది, చెట్ల కింద ఉన్నాము, చెట్ల కింద ఉండి ఆడిటోరియం ఇంకా కట్టలేదు అప్పుడు, ఊరికి ఒక చిన్న స్ట్రక్చర్ గా ఉండింది ఈ పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము అక్కడ వచ్చి రాత్రి పూట పడుకున్నాము. మూడో రోజు మా స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినారు, ఎంటైర్ ఫ్యామిలీ పిలిచి ఇంటర్వ్యూ మొత్తం మాట్లాడి చెప్పారు, ఇంట్లో ఏమేమి జరుగుతా ఉంది అదంతా చెప్పారు. చెప్పి తర్వాత నా బ్రదర్ కి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత విభూతి ఇచ్చారు. ఇచ్చేటప్పుడు స్వామి అడిగారు మీరు కారులో వచ్చారా అని. అంటే మా అన్నయ్య అన్నాడు, అంటే కారులో పోయిన వాళ్ళకి మాత్రమే స్వామి పలకరిస్తారు లేని వాళ్ళకి లేదని. అందుకే మొత్తం ఇంటర్వ్యూ అయిన తర్వాత మా అన్నయ్యని అడిగారు స్వామి మీరు కారులో వచ్చారా అని. అప్పుడు లేదు స్వామి అన్నారు. అవునా, నేను మీరు కారులో వచ్చారా అనుకున్నాను అనేసి అక్కడ ఆపేశారు స్వామి. నేను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అంత తెలిసిన వాళ్ళు అంటే మా ఫ్యామిలీ సీక్రెట్ మొత్తం చెప్పేశారు స్వామి. అంత తెలిసిన స్వామికి ఇది మాత్రం తెలియదా మేము కారులో వచ్చామా లేదా అని మాకందరికీ ఇది అయిపోయింది. తర్వాత నాకే అది ఫ్లాష్ అయిందనమాట. నా అన్నయ్యకి చెప్పాను నువ్వే కదా అనింది కారులో పోయిన వాళ్ళకి మాత్రమే పలకరిస్తారని, అందుకే అడిగారు లాస్ట్ లో అంటే ఓ అవును అవును నేను మిస్టేక్ చేస్తానని నన్నే అనుకున్నాడు. అప్పటి నుంచి మేము ప్రతి ఇది వచ్చేవారు, శివరాత్రికి స్వామి పుట్టిన పండుగకి అంతా వచ్చేవారు. తర్వాత నాది ఎంకామ్ అయిన తర్వాత నేను అక్కడ మైసూర్లో జాబ్ చేరుకున్నాను. చేరుకున్న తర్వాత ఒక రోజు నాకు స్వామి కళ్ళలో వచ్చి నువ్వు ఈసారి అనంతపురకు రా, నేనే నిన్ను డైరెక్ట్ అపాయింట్ చేస్తానని చెప్పారు. అప్పుడు నా ఫాదర్ చెప్తే ఫాదర్ అన్నారు ఎవరైనా కళలు నమ్ముకొని పోతారామా నీకు బుద్ధి లేదు అన్నారు. అని స్వామి క్లియర్ గా చెప్పారు. బర్త్డే తర్వాత మా క్యాంపస్ లో మళ్ళీ సెలబ్రేట్ చేసేవారు స్వామి బర్త్డే
1: అనంతపుర్
2: లో, మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు సెపరేట్ గా. అట్లా సెలబ్రేషన్ జరుగుతుంది. అప్పుడు స్వామి నాకు కళలో వచ్చి నువ్వు ఈ సరీరా నేనే నిన్ను డైరెక్ట్ గా అపాయింట్ చేస్తానని కళలో చెప్పారు. చెప్తే ప్రజ్ఞ లేచి మా ఫాదర్ చెప్పాను. మా ఫాదర్ ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఎట్లా వదిలేసి వెళ్తావమ్మా నువ్వు అప్పుడే జాబ్ చేస్తున్నావు ఎట్లా అంటే, స్వామి చెప్పారు నా కళలో పుట్టపర్తి నువ్వు బస్సు దిగిన వెంటనే నీకు చెప్తారు అక్కడ స్వామి ఇప్పుడే అనంతపురం పోయినారని, నువ్వు ఇంకొక బస్సు పట్టుకుని వచ్చేసి అనంతపురంకి అన్నారు. సరే నేను నా మదర్ తర్వాత నా సిస్టర్ శాంతమ్మ అని ఇక్కడ స్వామి హాస్పిటల్లో 20 ఇయర్స్ డాక్టర్ గా పనిచేశారు, మేము ముగ్గురు వచ్చాం. పుట్టపర్తి వచ్చి బస్సు దిగినాము వెంటనే అక్కడ ఓ మీకు తెలియదా ఇప్పుడే స్వామి అనంతపురకు వెళ్లారు అన్నారు. అప్పుడు నాకు కళ గుర్తు వచ్చింది, స్వామి చెప్పారు కళలో నాకు అని. మళ్ళీ మేము ఇంకొక బస్సు పట్టుకుని అనంతపురకు వచ్చాం. వస్తే అప్పుడు మా క్యాంపస్ కి కాంపౌండ్ లేదనమాట, ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా కనిపించేది ఈ మార్బుల్ ఫ్లోర్ నుంచి. స్వామి దిగి మార్బుల్ ఫ్లోర్ మీద నిలబడినారు నేను వచ్చిన వెంటనే. వెంటనే అడిగారు నన్ను వచ్చినావా అన్నారు. అవును స్వామి వచ్చినాను అని. అంటే కళలో ఏం చెప్పారో అదే అదే ప్రతి ఒక్కటి జరిగిందనమాట. నేను ఇప్పుడే ఇక్కడ ఒక డివోటీ ఇంటికి పోయి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి వస్తాను అని చెప్పారు. తర్వాత ఏమైందంటే నాకు మొత్తం అన్ని తెలుగు, నాకు తెలుగు అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను సాయంత్రం ఏమైందంటే నేను అప్పుడు స్వామి ఇక్కడ లాన్ పైన స్టూడెంట్స్ తో భజన అంతా జరిగింది, నేను అటెండ్ అయినాను, అది చూశాను ఏమేమి జరుగుతుంది అని. తర్వాత స్వామి రూమ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నేను ఇట్ వాజ్ ఇన్ 1975 అప్పుడు ఇక్కడ వచ్చాను స్వామి. తర్వాత నేను చూశాను ఎంత భజన అంతా జరిగింది, పిల్లలంతా భజన పాడారు స్వామి. తర్వాత రూమ్కి వెళ్ళిపోయారు పైన. నేను నా సిస్టర్ వాళ్ళని అందరూ తెలుగులో మాట్లాడుతుంటే నేను అనుకున్నాను, పో ఎందుకు నేను కూడా నమ్ముకొని వచ్చేసాను స్వామి కళని, ఇప్పుడు నేను ఎట్లా అడ్జస్ట్ చేశాను, నాకు ఒక్క మాట కూడా అర్థం అవట్లేదు తెలుగు అని ఈ బిల్డింగ్ వెనకాల వెళ్లి ఏడ్చడానికి మొదలుపెట్టాను. నేను ఉండను ఇక్కడ, నేను జాబు చేయను చేరును అని మన వాళ్ళకి చెప్పాను. అప్పుడు స్వామి ఏం చేశారు మధ్యాహ్నం నేను చూస్తానన్నారు. అంటే అప్పుడు మా సిస్టర్ అన్నారు ఉండామే రేపు చూద్దాము స్వామి ఏం మాట్లాడతారేమో అని. నేను వద్దులే, నాకు ఏం వద్దు, ఏ జాబు వద్దు, నేను వెళదాం వెళదామని ఒకటే ఏడుపు నేను. సరే పోనీ ఈరోజు రేపు చూసుకుని వెళ్ళిపోదాము అని. అప్పుడు స్వామికి ఎగ్జిబిషన్ అరేంజ్ చేశారనమాట ఇక్కడ. సో నెక్స్ట్ డే నేను సాయంత్రం 6 సాయంత్రం ఉంటే స్వామి బాల్కనీలో దర్శనమిచ్చారు. ఇస్తే నా పక్కన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నిలబడ్డారు విశ్వనాథ్ అని. అప్పుడు మీరు ఏ ఊరు నుంచి అని అడిగారు సడన్ గా. మేము చెప్పాము ఇట్లా మైసూర్ నుంచి వచ్చాము స్వామి ఇట్లా చెప్పారు. ఓ ఉండండి ఉండండి, వాళ్ళు కామర్స్ లెక్చర్ కోసం వెతుకుతున్నారు అని వాళ్ళు తను పోలీస్ ఇన్స్పెక్టర్ లోపల వచ్చి ప్రిన్సిపల్ డాక్టర్ హిమలత చెప్పారు. ఎవరో ఒక కామర్స్ అమ్మాయి వచ్చింది, మీరు పట్టుకోండి ఇప్పుడు అని అన్నారు. అంటే అప్పుడు నాకు చెప్పి పంపించారు, నన్ను రమ్మని లోపలికి. నేను బయట నిలబడ్డాను బాల్కనీ దర్శనం చేసుకుని. అప్పుడు డాక్టర్ హేమలత దగ్గర వచ్చాను. వచ్చే చూడమ్మా ఇట్లా మేము కామర్స్ టీచర్స్ కోసం వెతుకుతున్నాము, ఇక్కడ ఎవరు లేరు. ఉత్తి ఇంటర్మీడియట్ తెలుగు మీడియం జరుగుతా ఉంది, బట్ అది ఒక ఎకనామిక్స్ అమ్మాయి చెప్తా ఉంది, నువ్వు రెడీనా వచ్చడానికి రావడానికి అని అడిగారు. అప్పుడు నాకు మళ్ళీ కళ గుర్తొచ్చింది, నువ్వు రా నేను ఇక్కడ నిన్ను అపాయింట్ చేస్తానని చెప్పినారు. సరే ఉంటానంటే నువ్వు బాండ్ ఇస్తావా నేను ఇక్కడే ఉంటానని అని అడిగారు. నేను ఏమి ఆలోచకుండా ఇస్తాను ఇక్కడే ఉంటానని అని చెప్పేశాను. చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి సెలబ్రేషన్ జరుగుతుంది. నేను మార్బుల్ ఫ్లోర్ మీద కూర్చున్నాను మా సిస్టర్ మదర్తో పాటు. స్వామి వచ్చారు కింది. వచ్చి అప్పటికే నా దగ్గర ప్రీవియస్ నైట్ అప్లికేషన్ తీసుకున్నారు, నేను వాట్ నా బయోడేటా తీసుకున్నారు.
1: ఇదంతా ఏ సంవత్సరం జరిగింది?
2: 1975. సరే స్వామి రూమ్ నుంచి కిందకు వచ్చారు. కిందకు వచ్చి అదే దర్శనం అందరు కూర్చున్నారు, పబ్లిక్ కూడా బయట నుంచి వచ్చారు, వాళ్ళు కూడా మాతో కూర్చున్నారు. అందరూ దగ్గర వెళ్లి వచ్చి స్వామి అన్నారు, ఎవరు అమ్మాయి కామర్స్ అమ్మాయి అని అడిగారు. అప్పుడు నేను లేచి నిలబడ్డాను. నిలబడితే స్వామి అడిగారు దాన్ని, ఇంటర్వ్యూ నేను చేయాలా లేకపోతే నీకు కమిటీ చేయాలా అని అడిగారు. అంటే నేనే జాబ్ ఇంటర్వ్యూ చేస్తానని చెప్పారు కలలో కదా, అందుకే నేను నిలబడిన వెంటనే స్వామి అడిగారు ఇంటర్వ్యూ చేయనా అన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి ఇట్లా నాకు ఇంటర్వ్యూ చేస్తారని, మాట్లాడలేదు. అప్పుడు స్వామి అన్నారు, నీకు నేను ఇంటర్వ్యూ చేయాలా లేకపోతే కమిటీ చేయాలా అన్నారు. అప్పుడు లేదు స్వామి మీరే చేయండి స్వామి అని చెప్పాను. అప్పుడు స్వామి అన్నారు, అంటే అంతే మొత్తం స్వామినే మాట్లాడారు నా ఇంటర్వ్యూ చెప్పండి. నేను ఈ కాలేజ్ వచ్చే ముందు ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ లో పనిచేసేదాన్ని, అక్కడ 60 అట్లా క్లాస్ లో ఉండేవారు, అందరూ అబ్బాయిలే. అంటే నాకంటే పొడవుగా అట్లాగా ఉండేవారు, చాలా అల్లరి చేసేవాళ్ళు. నేను అప్పుడు ప్రేయర్ చేసుకునేదాన్ని స్వామి దగ్గర, స్వామి ఇట్లా సైలెంట్ గా ఉండేటట్లు చూడండి స్వామి. అప్పుడు నా క్లాస్ లో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండేది. నాకు ఇంటర్వ్యూలో స్వామి చెప్పారు, నేను నీ క్లాస్ లో కూర్చునేదాన్ని రోజు నా ఇంటర్వ్యూ చెప్పారు, నీ క్లాస్ లో కూర్చునేదాన్ని, అందుకే అంత సైలెంట్ గా ఉండేది నీ క్లాసు. తర్వాత బాగా చెప్తావే, మంచి టీచరు, చాలా బాగా చెప్తావు నువ్వు క్లాస్ లో అని అన్నారు. నాకు తెలియదు అంటే మా కొలీగ్స్ అన్ని అక్కడ చెప్పేవారు, హౌ ఇస్ దట్ యువర్ క్లాస్ ఇస్ సో సైలెంట్ అని. నాకు తెలియదు, నేను నా కెపాసిటీ అనుకున్నాను. బట్ ఇక్కడ స్వామి చెప్పారు, లేదు నీ క్లాస్ లో నేను కూర్చోదాన్ని, అందుకోసమే అంత సైలెంట్ గా ఉండేది నీ క్లాస్. అప్పుడు తెలిసింది ఓ స్వామి అంటే ఆమ్ని ప్రెసెంట్ గా కూడా స్వామి మాకు చేస్తూ ఉండేవారు అనమాట. అట్లా చెప్పారు అంటే భలే బాగా చెప్తావు, మంచి టీచరు అని కూడా అన్నారు. అని అక్కడ ఇప్పుడు చక్రవర్తి సార్ ఉన్నారు కదా, అప్పుడు కలెక్టర్ చక్రవర్తి అనంతపురంలో. సో చక్రవర్తికి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు స్వామి, చూడు నువ్వు స్టూడెంట్ అనుకున్నావా, ఈ అమ్మాయిని స్టూడెంట్ కాదు టీచరు, అది ఇప్పుడు నా కాలేజీలో పనిచేయడానికి వచ్చింది పని చేస్తుంది అని అన్నారు. అనేసి ఇక్కడ డాక్టర్ దక్షిణామూర్తిని అప్పుడు చూసుకునేవారు అడ్మినిస్ట్రేటర్. ఈ ప్రిన్సిపల్ రూమ్కే నాతో రా అని పీల్చుకుని వచ్చారు. పీల్చుకుని వస్తే అప్పుడు దక్షిణామూర్తి గారు నిలబడినారు. నిలబడి, స్వామి చూడు, నేను ఈ అమ్మాయికి ఇంటర్వ్యూ నేనే చేసేసాను, నేనే అపాయింట్మెంట్ కూడా ఇస్తాను అని అన్నారు. ఇప్పుడే అపాయింట్మెంట్ తనకి రెడీ చెయ్యి అన్నారు. అంటే అప్పుడు అన్నారు, స్వామి లేదు, ఇంకా అమ్మాయి పని చేస్తా ఉంది కదా అక్కడ, తను అక్కడ రిజైన్ చేసి రావాలి అని అన్నారు. స్వామి అన్నారు తర్వాత ఇంకొక మాట, అమ్మాయికి తెలుగు రాదు, ఎంత టైం ఇస్తావు అన్నారు. అప్పుడు తను అన్నారు, స్వామి ఒక నెల అన్నారు. స్వామి అన్నారు, ఏమి నువ్వు ఏదైనా నేర్చుకున్నావా ఒక నెలలో? అమ్మాయి పాప మైసూర్ నుంచి వస్తా ఉంది కొత్తగా, ఎట్లా ఒక 6 నెలలు ఇచ్చి చూడు ఎట్లా మాట్లాడుతుంది తెలుగు అని. సో నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండే తెలుగు బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్, ఎట్లా మాట్లాడుతుంది తర్వాత చూసుకో అన్నారు. ఒక 6 నెలల టైం ఇచ్చి చూడు తర్వాత ఎట్లా మాట్లాడుతుంది తెలుగు అన్నారు. అంతే. సో డైరెక్ట్లీ స్వామి అపాయింటెడ్ మీ హియర్. తర్వాత అన్నారు, లేదు నా కళ్ళు ముందేనే అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ నువ్వు ప్రిపేర్ చేయాలి అని చెప్పారు. లేదు స్వామి, నిజంగా నేను చేసి పంపిస్తాను స్వామి అట్లా అని అన్నారు. నేను అట్లా వచ్చి స్వామి అడిగారు, నువ్వు సంతోషంగా ఉంటావా అన్నారు. ఉంటాను స్వామి. అదేదో అంటున్నారు నువ్వేదో రిజైన్ చేసి రావాలి అని, అదంతా చేసేసి రా మరి అన్నారు. సరే నేను వచ్చాను. వచ్చి కాలేజీకి చేరాని ఇక్కడ 6 అడిగారు స్వామి, నువ్వు ఇక్కడ ఉంటానంటే నేను కామర్స్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తానన్నారు. నాతో ఈ కామర్స్ ఇది వచ్చింది, నేను ఉంటాను స్వామి అన్నాను. అట్లయితే ఈ రోజు నుంచే కామర్స్ ఓపెన్ అన్నారు అని అప్పుడు బీకామ్ డిగ్రీ నాతో నుంచే స్టార్ట్ అయింది. ఈ తెలుగు ఇప్పుడు నేను మాట్లాడుతుండేది బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఆ ఒక్క వర్డ్, 6 నెలల ఇచ్చి చూడు ఎట్లా మాట్లాడుతుంది అని అన్నారు. తర్వాత నేను లాంగ్వేజ్ పికప్ చేసుకున్నాను అట్లా అన్నమాట.
1: చాలా బాగుందండి. మరి మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ మీ వయసు సుమారు 25 సంవత్సరాలు అలా ఉంటుంది. అప్పుడు కుటుంబాన్ని అక్కడ అందరినీ విడిచిపెట్టి స్వామి కోసం మీరు అనంతపురం కళాశాలలో జాయిన్ అయ్యారు. అప్పుడు మీ అనుభవం ఎలా ఉండేది కళాశాలలో?
2: అంటే బిగినింగ్ లో ఏమైందంటే, నేను హాస్టల్లో ఉండి అంత మొత్తం తెలుగులో ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా, నాకు రోజు ఏడ్చేదాన్ని, నేను ఉండను ఇక్కడ, ఉండను ఇక్కడ అంది. అదేం చేసేదంటే, నేను టీచర్ కదా, అందరి ముందే ఏడ్స్తే బాగుండదని రాత్రి అందరూ పడుకున్న తర్వాత నేను బాత్రూంలో పోయి ఏడ్చేదాన్ని. అప్పుడు స్వామి మా ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మా అమ్మకి చెప్పారు, చూడు పాపము అది అక్కడ అడ్జస్ట్ అవడానికి అవ్వట్లేదు తనకి, అంత మొత్తము తెలుగు, అందు తెలుగులోనే మాట్లాడతారు, తనకి అర్థం అవట్లేదు, అందుకే రాత్రిపూట పాప అందరూ పడుకున్న తర్వాత బాత్రూమ్ పోయి ఏడుస్తూ ఉంటుంది. అది నేను చూస్తూ ఉంటాను, అది తను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది, నేను చూస్తూ ఉంటాను అది పాప నైట్ పోయి అక్కడ ఏడుస్తూ ఉంటుంది బాత్రూంలో అని చెప్పారు. అంటే బిగినింగ్ లోనే నాకు కొంచెం అడ్జస్ట్ అవడానికి అవ్వదు. సో హీ స్టార్టెడ్ షోయింగ్ మీ దట్, అంటే తను అంతర్యామి అని అప్పటి నుంచి నాకు చూపించినారు. అంటే నువ్వు ఏం చేస్తే కూడా నేను అదని అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పారు. తర్వాత మేము ఇక్కడ డిపార్ట్మెంట్ ల్యాబ్ ఓపెన్ చేయాలి అనుకున్నాము. అనుకుంటే అప్పుడు ఈ 3rd ఫ్లోర్లో ఓపెన్ ఒక రూమ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కామర్స్ ల్యాబ్ ఓపెన్ చేయడానికి. సో స్వామి వచ్చారు. వచ్చిన తర్వాత హోమ్ సైన్స్ ల్యాబ్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. తర్వాత అంటే కామర్స్ ల్యాబ్ అక్కర్లేదు అన్నారు మా ప్రిన్సిపాల్. అప్పుడు స్వామి అన్నారు, ఎందుకు కామర్స్ ల్యాబ్ నువ్వు చూడలేదా, బృందావన్లో ఎంత పెద్ద ల్యాబ్ ఉంది చూసావా లేదా అని అడిగారు. మరి ఈ అమ్మాయికి ఎందుకు వద్దు ఉంటున్నావు అని, రారా నేనే పైకి వచ్చి ఓపెన్ చేస్తానని స్వామి నన్ను తీసుకుని పైకి వచ్చారు. వచ్చి అక్కడ మేమంతా ఏదేదో చేసి పెట్టాను. నేను అప్పుడు ఒక పేపర్ ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేషన్ అని ఒక పేపర్ చెప్పేదాన్ని. ఆ పేపర్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉండాలి ఇండస్ట్రీ అని ఆ పేపర్లో ఉందన్నమాట. నేను పిల్లలతో ఆ మోడల్ అన్ని చేసి పెట్టించాను. పెట్టిస్తే స్వామి వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఫస్ట్ నాకు ఒక లెసన్ నేర్పించారు. ఏంటంటే ఆ బిల్డింగ్ మోడల్ అన్ని చూసి స్వామి నన్ను అడిగారు, నువ్వు చేసావా ఇదన్ని అన్నారు. లేదు స్వామి నేను చేయలేదు అన్నారు. మరి ఎవరు అంటే, నేను పిల్లలు స్వామిని పిల్లల్ని చూపించా. స్వామి సార్ మంచిది అంటే అక్కడ నేర్పించారు నాకు ఒక లెసన్ ఏంటంటే, ఎవరు ఏం చేస్తారో ఆ క్రెడిట్ వాళ్ళకే పోవాలి. సో దట్స్ ద ఫస్ట్ లెసన్ ఈ టాక్ మీ అదనమాట. అప్పుడు అంతా ఓపెన్ చేసి కామర్స్ ఇదంతా ఓపెన్ చేసి స్వామి కిందకి వచ్చారు. సో మాకు కామర్స్ డిపార్ట్మెంట్ వచ్చింది, కామర్స్ ల్యాబ్ వచ్చింది. అది స్వామి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. తర్వాత స్వామి ఇట్లా మాకు క్యాంపస్కి సడన్ గా వచ్చేవారు. అండ్ దెన్ ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద ఇది ఎక్లిప్స్ వచ్చిందనమాట. ఆ ఎక్లిప్స్ లో ఎవరు బయట రాకూడదు, వస్తే ఏదో చెడ్డగా అయిపోతుంది అట్లా ఇట్లా అని అన్నారు. సో సూర్యగ్రహణం అనమాట. సో హాస్టల్లో అందరూ ఉండేవారు, నేను ఒక్కదాన్నే హాస్టల్ నుంచి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చేసి స్వామి రూమ్ అంతా క్లీన్ చేసి, గ్రహణం అంటే అది చేస్తారు చూడండి
1: ఇంట్లో
2: చేస్తాము, అట్లా నేను పోయి వచ్చి స్వామి రూమ్ అంతా క్లీన్ చేసుకుని స్వామి రూమ్ లాక్ చేసుకుని కిందకు వచ్చాను. స్వామి కారు వచ్చింది. అప్పుడు స్వామి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నారు. అప్పుడు నేను ఇట్లా స్వామి ఈ రోజు గ్రహణము ఇదంతా రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టే వచ్చాను అని. సరే సరే అంటే దీన్ని స్వామి వచ్చారు కదా, అది అన్ఎక్స్పెక్టెడ్, గ్రహణం ఎవరు బయటకు రాకూడదు అట్లా అంటే నేను ఒక్కదాన్నే లేదు స్వామి రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టాలి అని ఎవరికి చెప్పకుండా వచ్చాను కదా. క్లీన్ చేసి వస్తే తనే నాకు దర్శనం ఇచ్చారనమాట. నేను హాస్టల్కి పరిగెత్తిపోయి చెప్పాను, స్వామి వచ్చారు స్వామి వచ్చారంటే అందరూ గ్రహణం దత్తం మర్చిపోయి అందరూ పరిగెత్తి వచ్చి స్వామిని తీసుకెళ్లారు. అది అట్లా జరిగిందనమాట. స్వామికి ఈ టీవీ చూసేది ఇష్టం లేదు. ఆడిటోరియం ఒకటే ఒక టీవీ ఉండేది, అందరూ ఎవరైనా కావాలంటే ఆడిటోరియం వచ్చి ఏమైనా చూసుకోవాల్సిందే. సో ఒకరోజు దుర్గా మేడం ఉన్నారు అన్నారు, అదే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఒక మంచి సినిమా పోయి చూద్దాం ఆడిటోరియంలో అన్నారు. ప్రీవియస్ డే నా స్వామి కళ్ళలో వచ్చి అన్నారు, ఇప్పుడు సినిమా కూడా మొదలైంది అన్నారు. అంటే మీరు సినిమా చూడడానికి రాలి, ప్రీవియస్ డేనే చెప్పారు నాకు. నేను అన్నాను దుర్గా మేడంకి, స్వామి నాకు కళలో ఇట్లా అన్నారు, ఇప్పుడు ఫిల్మ్ కూడా మొదలైపోయింది అని అందుకే రాను అని చెప్పాను. ఏ అవన్నీ ఊరికే అది కళ కళ కదా ఊరికే రాను అని దుర్గా మేడం నాకు చెప్పారు. మేమందరూ వచ్చాం. వచ్చి ఇంకా 10 గంటలకి ఫిల్మ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పటికే దుర్గా మేడం అయ్యో అక్కడ చూడు పెద్ద పాము పాము అన్నారు ఆడిటోరియం మూడియం దగ్గర. అందరూ ఓ అది పాము అని అంత అక్కడే మర్చిపోయినాం ఫిల్మ్ గిల్మ్ అని, అందుకే అందరు వెతుకుతూ ఉంటే స్వామి వచ్చి కూర్చునే చీరకు వచ్చి అది భయంతో అది వచ్చి హ్యాండిల్కి ఇట్లా చుట్టుకునింది, చుట్టుకుని ఇట్లా నిలబడిపోయింది. అంతే మేము అడిగిపోయినాము, ఇంక పోయి ప్రిన్సిపల్ లేపడానికి భయము. అది నైట్ ఇట్ వాస్ ఇది 2 o'clock, ఎట్లా పోయి ఇంకా మేడంని లేపుతామని అట్లా. సర్వత్తా మేము వాచ్మెన్ వాళ్ళందరూ పలిసే లేదు, మా నాగపామును చంపిస్తే మేము రాము అనేసారు. ప్రిన్సిపల్ లేపాను, నిద్ర నుంచి లేచినారు, లేచి ఏంటమ్మ మీరు మధ్యరాత్రిలో అని అన్నారు అనేసి తర్వాత పిలిచినారు వాచ్మెన్ వాళ్ళని పిలిచి, పోయి మొదట అదేదో చూడండి అని. వాళ్ళు వచ్చి తర్వాత చంపినారు నాగపామని, చంపి తర్వాత అదంతా ఏదేదో చేశారు రిచువల్ అదికి. అంటే అప్పుడు తెలిసింది నాకు, ప్రీవియస్ డేనే చెప్పారు కదా ఇప్పుడు ఫిల్మ్ కూడా మొదలైంది అని. ఫిల్మ్ చూడలేదు ఫైనలీ, అప్పటికి మానేసుకున్నాం. అంతే స్వామి ఎందుకు చెప్పేవారంటే మేమేం చూస్తే కూడా అది సంస్కారంగా మారుతూ ఉంటుందంట. మా మైండ్ లో అది డీప్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. టీవీలో ఏం చూస్తూ ఉంటాము అది సంస్కారంగా మారుతూ ఉంటుంది, అది మీకు తెలీదు అని మాకు టీవీ చూడడానికి స్వామి ఒప్పుకోట్లేదు. అంతే ఓ ఇష్టం లేదు స్వామికి అనమాట. అది చెప్పేవారు, మంచి సంస్కారంలో పుట్టాలి, ఇవంతా చెడ్డది చెడ్డదంతా చూసుకుని ఎందుకు మీ సంస్కారం పాడు చేసుకుంటారు అట్లా. ఈ మేము స్టూడెంట్స్ నైట్ స్టడీ అవర్స్ లో రౌండ్స్కి వెళ్ళేవారు ఎట్లా చదువుతున్నారో లేదా అని. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో స్వామి చెప్పారు, మీరేం రౌండ్స్ చేస్తారు ఊరికే, మీరు ఊరికే రౌండ్కి వెళ్ళి వచ్చేస్తారు, పిల్లలు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు మీకేం తెలుసు అన్నారు అని అన్నారు. అవును స్వామి అని అడిగితే వాడును, అవును టీచర్స్ రౌండ్స్ పోయే వరకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ ఉంటారు, ఆ టీచర్స్ రౌండ్స్ వస్తారని తెలిసిన వెంటనే అందరూ బుక్ పట్టుకుని కూర్చుంటారు, మీరు అదంతా చూడట్లేదు, ఎలాంటి రౌండ్స్ చేస్తారు హాస్టల్లో అని అడిగారు. అట్లా మాకు చూపించేవారు దట్ మమ్మల్ని వాచ్ చేస్తున్నారు స్వామి, ఎప్పుడు వాచ్ చేస్తున్నారని మాకు చూపించారు. అప్పుడు మేము అలర్ట్ అయిపోయినాము, స్టూడెంట్స్ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు స్టడీ అవర్స్ లో తర్వాత అని. తర్వాత మేము చాలా సీరియస్ గా స్ట్రిక్ట్ గా కొంచెం పోయి రౌండ్స్ చూసేది, నిజంగా చదువుతున్నారా లేదా అని చూసుకుని అట్లా మేనేజ్ చేసేవారన్నమాట.
1: మ్యామ్ మరి స్వామి ఎడ్యుకేషన్ తో పాటు అంటే క్లాసెస్ చెప్తూ సబ్జెక్ట్ తో పాటు విలువలతో కూడిన ఇది చెప్పమని చెప్తూ ఉంటారు, అలా మీకు చెప్పమని ఏమైనా స్వామి మిమ్మల్ని గైడ్ చేయడం గానీ ట్రైన్ చేయడం గానీ జరిగిందా?
2: అదే నాకు ఇప్పుడు అంటే ప్రతిసారి నేను స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్పేదాన్ని, అంటే మీరు అనుకుంటారు స్వామి ఇక్కడ లేరు అక్కడ లేరు అని, ప్రతి ఒక్కటి మమ్మల్ని స్వామి ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటారని నేను అప్రోప్రియేట్ గా అక్కడక్కడ చెప్పేదాన్ని. మాకు సిలబస్ ఫ్రేమ్ చేశారు 1981లో యూనివర్సిటీ వచ్చింది, అప్పుడు మా బీకామ్ సిలబస్ అంతా ఫ్రేమ్ చేశాం. ఫ్రేమ్ చేసినప్పుడు ఆ మీటింగ్ లో స్వామి ఉన్నారనమాట, మాకు ఫస్ట్ మీటింగ్ లో బీకామ్ సిలబస్ ఎట్లా ఉండాలి అట్లా అని చెప్పారు. ఒక 1.5 అవర్స్ మీటింగ్ ఉంది స్వామితో. అప్పుడు నేను ఒక్కదానే, మా అందరూ మగవాళ్లే, నేను ఒక్కదానే లేడీ దాంట్లో ఆ మీటింగ్ లో. అప్పుడు స్వామి చెప్పారు పిల్లలకి సిలబస్ ఎట్లా ఉండాలి, బీకామ్ సిలబస్ అంటే సీఏ సిలబస్ ఉండాలి, ఎంబీఏ సిలబస్ ఉండాలి, పేపర్స్ ఉండాలి. మన పిల్లలు బయట పోయిన తర్వాత నాకు ఈ పేపర్ తెలియదు ఆ పేపర్ తెలియదు అని మాత్రం చెప్పకూడదు. అంటే వాళ్ళు ఎంబీఏ పోతే కూడా ఓ ఇవన్నీ మేము చదివాము అనుకోవాలి, సీఏకి పోతే కూడా మేము అన్నీ ఉంది అనుకోవాలి, అట్లా మీ సిలబస్ స్వామి ఫ్రేమ్ చేయాలి అని చెప్పారు స్వామి. నేను అన్నాను స్వామి వాళ్ళు చిన్నవాళ్ళు కదా అంతంత పెట్టేస్తే ఎట్లా చదువుతారు స్వామి అని అన్నాను. అప్పుడు స్వామి అన్నారు ఈ చిన్న వయసులో చదువుకపోతే ఇంకెప్పుడు చదువుకుంటారు అని అట్లా చెప్పారు. సో ఈ స్వామి ప్రకారమే మేము సిలబస్ ప్రతి సంవత్సరం 2 సంవత్సరం ఒకసారి సిలబస్ మార్చుతూనే ఉంటాను. ఆ ఎంబీఏలో ఏం సిలబస్ చేంజ్ అవుతా ఉంది, సీఏలో ఏం సిలబస్ చేంజ్ అవుతుంది
1: అప్డేట్,
2: అదంతా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. అందుకే మన పిల్లలు ఏ బ్యాచ్ పిల్లలైనా బయటకు వెళ్తే వాళ్ళు అంటారు మేడం మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ, మాకు ఇప్పుడు తెలుస్తా ఉంది అని అంటున్నారు, మీరంతా నేర్చేసుకుని ఎట్లా వచ్చినారని ఒకసారి మమ్మల్నే క్లాస్ చేసుకోమంటారు అట్లా అని చెప్తుంటారు. అంటే మన పిల్లలు చాలా బాగా, నిన్న ఒక అమ్మాయి అమెరికా నుంచే వచ్చింది, వచ్చి అనింది మేడం ఇక్కడ బీకామ్ లో లేని ఫౌండేషన్ ఎక్కడ లేదు మేడం, నేను ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చాను. ఇక్కడ కూడా అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్, మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ బీకామ్ తనకి గోల్డ్ మెడల్ వచ్చింది, మళ్ళీ వెళ్లి అక్కడ ఎంబీఏ చేసి అమెరికాలో ఆ యూనివర్సిటీలో కూడా తన అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. అంటే వాళ్ళు అడిగారు నన్ను మీకు ఎట్లా తెలిసింటే మా ఇన్స్టిట్యూట్ లో అంత స్ట్రాంగ్ ఇది ఉంది, ఫౌండేషన్ ఉంది బీకామ్ అని అనింది. నేను అన్నాను అదంతా క్రెడిట్ భగవాన్కి పోవాలి, అంటే భగవాన్ ఆ ఇంట్రెస్ట్ తీసుకుని మీకు సిలబస్ కూడా భగవానే చేసినారు, అందుకే ఆ క్రెడిట్ మొత్తం తనకి పోవాలి అని చెప్పాను. అట్లా ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ కి ఎట్లా బెనిఫిట్ అవ్వాలి అట్లా అని మాకు స్వామి చెప్పేవారు అనమాట. అట్లా ట్రైనింగ్ ఇచ్చారు ప్రతిసారి, అందుకే నేను ఇప్పుడు ఏ లెసన్ కూడా చెప్తే కూడా స్వామి ఇది లేకుండా నేను చెప్పను, ఏదో ఒకటి వాల్యూ తీసుకుని వస్తాను మధ్యలో. అందుకే నిన్న పిల్లలు కూడా నాకు అంటున్నారు మేడం మీరు క్లాస్ లో చెప్పినట్లు మాకు ఎక్కడ దొరకట్లేదు మేడం, అంత మధ్య మధ్యలో స్వామి ఎక్స్పీరియన్స్ అది ఇది చెప్తూ ఉంటారు, మాకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేది అని. మధ్య మధ్యలో మాకు అట్లా మమ్మల్ని వాచ్ చేస్తున్నారు చేస్తున్నారని ప్రతిసారి స్వామి చూపించేవారు మాకు ఎక్స్పీరియన్స్ అదనమాట.
1: మరి స్టూడెంట్స్ కూడా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, అందరూ డివోటీస్ కాకపోవచ్చు, కొంతమంది డివోటీస్ చిల్డ్రన్ అయి ఉంటారు. వాళ్లకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే టీచర్ గా ఉంటూ అట్ ద సేమ్ టైం మీరే వాళ్ళకి తల్లి తండ్రి కుటుంబ సభ్యులుగా కూడా వాళ్ళతో రోజంతా ఉండి స్పెండ్ చేస్తారు కాబట్టి అలాంటప్పుడు వాళ్ళతో ఎలా డీల్ చేస్తూ ఉంటారు?
2: అది మాకు స్వామి చెప్పేవారు, ఇది టీచర్ ప్రొఫెషన్ అంటే అది ఆ సాక్రిఫైసింగ్ నేచర్ ఉంటే ఈ ప్రొఫెషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టీచర్ అయితే మీరు చేసి చూపిస్తేనే పిల్లలకి అది అది అర్థమవుతుంది, లేకపోతే మీరే ఏమి చేయకుండా చెప్తూ ఉంటే పిల్లలకి ఏ రెస్పెక్ట్ ఉండదు అని ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి పిల్లలకి మీరు మాట్లాడద్దు మాట్లాడద్దు అని చెప్తారు, మీరే అట్లా మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం రెస్పెక్ట్ ఉంటుంది? ఫస్ట్ మీరు మౌనం పాటించి వాళ్ళకి చూపించాలి ఎంత తక్కువ మాట్లాడాలి ఏమని, అప్పుడు మిమ్మల్ని చూసి అర్థం చేసుకుంటూ ఉంటారు. చాలా మంది పిల్లలు టీచర్ ఏం చేస్తారని చూస్తూ ఉంటారు, అంటే టీచర్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు టీచర్ జాబ్ అంటే చాలా త్యాగం చేయాలి, అట్లా అయితే ఈ ప్రొఫెషన్ తీసుకోవాలి అని చెప్పారు. తర్వాత నేను బిగినింగ్ లో ఒకసారి స్వామి నాకు వచ్చినప్పుడు పిల్లలకు చెప్పారు ఇక్కడ అనంతపురంలో థియేటర్కి పోయేదో లేకపోతే షాపింగ్ పోయేదో అట్లాంటి చేయకూడదు, ఎందుకంటే అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత స్వామి అన్నారు మీరేం చెప్తే కూడా మీరు ఎవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళు అంటారు సత్యసాయి సత్యసాయి అని, నా పేరు చెడగొడతారు అంతే. అందుకే మీరు ఏం చేస్తే కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం నేర్చుకోవచ్చు ఏం పాటించవచ్చు మిమ్మల్ని చూసి అని, అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. నేను వచ్చి చేరిన తర్వాత స్వామి ఎట్లా అన్నారు, ఒక థియేటర్ పోయే తర్వాత నేను స్వామి ఈ ఇన్స్టిట్యూట్ చేరిందే లాస్ట్, నేను ఇంతవరకు థియేటర్ పోలేదు, 43 ఇయర్స్ నుంచి నేను ఒక్క ఫిల్మ్ చూడలేదు, ఒక థియేటర్ ఎంటర్ అవ్వలేదు నేను. అది స్వామి అన్నారు అట్లాంటి త్యాగం కావాలి టీచర్స్కి, అప్పుడే ఏమైనా మీరు చెప్తే పిల్లలకి అది అర్థమవుతుంది అని. అట్లా మీరు టీచర్స్ మోడల్గా ఉంటేనే స్టూడెంట్స్ని చేంజ్ చేయడానికి అవుతుంది అని చెప్పారు. అదే స్వామి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను పిల్లలకి సినిమా చూడొద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చూడకూడదు. నేను ఇప్పుడు నాకు ఆ ఒక ధైర్యం ఉందన్నమాట, నాకు 43 సంవత్సరం నుంచి నేను యావద్దు ఏ థియేటర్ కూడా ఎంటర్ అవ్వలేదు కదా, అందుకే నాకు ఆ ధైర్యం ఉంది పిల్లలకి చెప్పడానికి నువ్వు ఫిల్మ్ చేయొద్దు చూడొద్దు అని. అట్లా స్వామి చెప్పినట్లు మేము పాటిస్తే మాకు ఒక ధైర్యం ఉంటుంది పిల్లలకి ఏమైనా చెప్పాలి ఏమైనా చేయాలి అంటే అదనమాట.
1: శ్రీ సత్యసాయి అనంతపుర కళాశాలలో గత 45 సంవత్సరాలుగా తమ సేవలను అందిస్తున్న ప్రొఫెసర్ నిరంజని గారి పరిచయ కార్యక్రమంలో మొదటి భాగం విన్నారు. వచ్చే శుక్రవారం సాయి పథంలో మహిళ కార్యక్రమంలో రెండవ భాగం వింటారు. అంతవరకు సెలవు, సాయిరాం.

0: రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని మీకోసం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: ఇంతవరకు మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ ప్రత్యేకంగా రూపొందించి అందించబడుతున్నది. 1989లో స్వామి ఎంబీఏ విద్యార్థులకు ఒక ఫోటోను సృష్టించి ఇచ్చారు. అందులో వారు తమతో తామే సంభాషిస్తున్నట్టుగా ఎదురెదురుగా నిల్చున్న స్వామి రూపాలున్నాయి. ఆ ఫోటో ప్రతులను వారందరికీ ఇచ్చి, ఇందులో స్వామి మాట్లాడుతున్నారు, స్వామే వింటున్నారు అని చెబుతూ, భవిష్యత్తులో మీరు మాట్లాడతారు, స్వామి వింటారు అన్నారు. మా కార్యక్రమాలను స్వామి స్వయంగా మా శ్రోతల రూపంలో వింటున్నారని మా భావన. రేడియో సాయి కార్యక్రమాలను శ్రద్ధగా విని శ్రోతలు తెలియజేస్తున్న అభిప్రాయాలు, సూచనలు కార్యక్రమాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. మాకు అందిన శ్రోతల అభిప్రాయాలలో కొన్ని మీరు కూడా వినండి.
2: మధురమైన సాయివాణి నేటికీ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది రేడియో సాయి మాధ్యమంగా నానాటికి విశ్వవ్యాప్తమవుతోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాలకు తెలుగునాడు నుండే కాదు, ప్రవాస ఆంధ్రుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ఈరోజు మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీ కవిలిగ నరసింహరావు గారు సాయివాణి అంటే స్వామివాణిగా అభివర్ణిస్తూ రేడియో సాయికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలు వినే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేశారు.
3: రేడియో సాయి యొక్క అభిమాన శ్రోతగా ఎంతో స్వామికి రుణపడి ఉన్నాము. స్వామివారి సంభాషణ, స్వామివారి మాటల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వామి యొక్క వాణి రేడియో సాయి వాణి. అయితే ఈ రేడియో సాయి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే అందిస్తున్నది అనేటటువంటి ఒక ధోరణిలో కాకుండా యువతల కళాత్మకంగా, అవతల వైజ్ఞానికంగా దేశ విదేశములలో జరుగుతూ ఉండేటటువంటి విశేషాలని, అద్భుతాలని రోజుకు ఒక్కసారైనా సరే శ్రోతలకి చక్కగా అందిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మనకి స్వామివారి దయవల్ల తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి రేడియో సాయి స్టూడియోలు నెలకొల్పుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటున్నాం. అయితే పుట్టపర్తిలో లాగా, ప్రశాంత నిలయంలో లాగా, ఆయా ప్రదేశాల్లో కూడా టీవీ ఛానల్లో రేడియో సాయి యొక్క కార్యక్రమానికి ఒక ఛానల్ కేటాయించి చక్కగా ఈ 24 గంటల కార్యక్రమాన్ని టీవీ ఛానల్స్ వారిని కొంచెం స్వామి యొక్క సందేశాన్ని ఈ విధముగా వినిపించండి అని చెప్పి వారిని మెల్లిగా తీసుకొస్తే ప్రశాంత నిలయంలో ఉన్న పుట్టపర్తి పట్టణ వాటికలో చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ లాభాన్ని, ఏ అదృష్టాన్ని అయితే పొందుతున్నారో ఈ భాగ్యాన్ని వారందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం.
2: శ్రీమతి నాగమణి గారు పుట్టపర్తిలో చిత్రవతి రోడ్లో ఉంటున్నారు. ఇంతకు ముందు వినని స్వామి ప్రసంగాలు రేడియో సాయి ద్వారా వింటూ ఉంటే స్వామి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నాగమణి, నేను చిత్రవతి రోడ్లో ఉంటుంటాను.

0: ఉదయం 5:30కి రేడియో సైన్ పెడతాను. రేడియో సై పెట్టినప్పుడు ఒక్కోసారి స్వామివి పాత స్పీచ్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఇంకోసారి ఏ పని కూడా చేయకలాగే కూర్చుంటాను. రేడియో సై ఇలా విన్నది వింటుంటే ఆ తిన్న ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంటుంది నాకు. నేను చేసుకున్న వంట అయినా కూడా రాత్రి కూడా 9 నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటుంటాను. అందులో ఈ మధ్య చాలా బాగుంటున్నాయి. ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఒకళ్ళ తాలూకా అనుభవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే అసలు అంతగా ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు మనం ఇండియాలోనే మనం అన్ని చోట్ల వినగలిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్లోని ఒక టీవీ కేబుల్ ద్వారా ప్రోగ్రామ్స్ అన్ని మేము వింటున్నాం, కానీ ఇదే పక్క ఊర్లో గాని ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. మరింత ముందు మన స్టేట్ లెవెల్లోని రేడియో సాయి త్రూ టీవీ అందరికి అందుబాటులో ఉండినట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేడియో సాయి పెట్టిన తర్వాత చాలా తెలుగు కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా ఆనందంగా అందరికి అనిపిస్తున్నది. సిఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన జిల్లెళ్ల మూడి అమ్మ గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రేడియో సాయి స్వామివి చాలా స్పీచెస్ వస్తాయి. అందులో స్వామి చెప్పినవి ఇప్పుడు 87 V, 86 V ఆ స్పీచెస్ అప్పుడు మేము ఎవరం వినలేదు. తర్వాత 90 తర్వాత స్పీచెస్ మాకు తెలుసు కానీ ముందుకు తెలియవు. అటువంటి స్పీచెస్ అన్ని వింటున్నప్పుడు ఎంత స్వామి ఎదురుగుండా మనకు వచ్చి మాట్లాడుతున్నారా అన్న ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది.
1: యుఎస్ లో కాలిఫోర్నియా బే సమీపంలోని సనోజాలో ఉంటున్న శ్రీ మదన్మోహన్ గంటి గారు రేడియో సాయి తెలుగు ప్రసారాలు తమకు ప్రశాంతి నిలయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. సేవపై ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల కలిగిన స్ఫూర్తితో తమకు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే అది యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
2: సాయిరామ్, నా పేరు మదన్మోహన్ గంటి, శానోజే, కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాం. ఈ రేడియో సాయి ప్రోగ్రామ్స్ తెలుగులో మొట్టప్పటి నుంచి నేను ఆసక్తితో వింటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న లైవ్ మాకు ఎదురకుండా ప్రశాంతతను ఎదురకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో నాకు నచ్చినది సాయి సంకీర్తన వారి ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ విత్ డివైన్ అని చెప్పి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆఖరణ 8:30కి సేవ గురించి పూర్వ విద్యార్థులు, స్వామి హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో దూర దూర కొండల మీద ఉండి నీళ్లు అందక అటువంటి ప్లేస్లో గణేశం గారు చేసిన సేవలు, మన నేషనల్ సేవా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు చేసిన పూర్వకాల చరిత్రలో వాళ్ళు సైకిల్ నుంచి పత్తి వరకు వచ్చి స్వామి ఎదురకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న సందర్భాలు, అప్పటి నుంచి వాళ్ళు చేసిన దినదిన కార్యక్రమాలు మాకు ఎంతో ఆనందంగా ఉంచింది. మాకు కూడా ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుందా అన్న భావన మాకు ఉండేది. అది ఒక్కటి మాకు ఈ ఓవర్సీస్ డివోటీస్కి ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలు ముందుగా చెప్తే మేము వచ్చే టైంకి ఆ ట్రిప్ను అరేంజ్ చేసుకుని కనీసం మొత్తం కాకపోయినా 2-3 రోజులు స్వామి సేవతో నారాయణ సేవ గ్రామాలకు వెళ్లి స్వహస్తాలతో చేయాలని కోరిక ఉంది. ఆ విధంగా ఒక షెడ్యూల్ ని ముందే బాగా పబ్లిష్ చేస్తే, ఒక ఉదాహరణకి ఇప్పుడు గురు పూర్ణం వస్తుంది, ఈ విధంగా చాలా మంది వస్తుంటారు, ఆ టైంలో జరిగే ఈ సేవా కార్యక్రమాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని అక్కడ మేము మా స్వహస్తాలతో సాధ్యమంత వరకు హాస్పిటల్ అయినా లేకపోతే గ్రామంలో అయినా, ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ చేస్తే మా ఊళ్ళో కూడా ఏ విధంగా చేయాలనే సంగతి ఒక ప్రేరణ కలుగుతుంది. మేము కూడా చేస్తాం కానీ మా దూరంగా ఉంటాం, కానీ మా స్వామి ఎప్పుడు దగ్గరే, కానీ ఇక్కడ చేసింది అక్కడ చేసింది కొంచెం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు కానీ తిరుపతి ప్రతి వాళ్ళు వెళ్తారు, అదేవిధంగా ప్రశాంతి తప్పకుండా వస్తాం, ఈ విధంగా కొంచెం చేయాలని కోరిక. అది కాకుండా దీనివల్ల ఏమవుతుంది, మా పిల్లల్ని అందరు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళు ఇక్కడ చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రేరణ కలిగించడానికి ఈ రేడియో సాయి ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత కొంచెం క్విజ్ ప్రోగ్రామ్ కింద వచ్చి లిజనర్స్ క్వశ్చన్స్ కింద అడిగి ఆ విధంగా ప్రోగ్రామ్ పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే సబ్మిట్ చేస్తారు, వాళ్ళ క్వశ్చన్స్కి దాని జవాబు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క ఏకాగ్రత, స్వామి ఇచ్చిన కృప వల్ల మీరు ఎంత సేవ చేస్తున్నారో దానికి మేము నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాహిబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరాం.
1: పుట్టపర్తిలో సనాతన సారథి ప్రెస్ లో పనిచేస్తున్న శ్రీమతి పద్మగారు, రేడియో సాయి వినడం ఒక అలవాటుగా మారిందని, విన్న కార్యక్రమాల గురించి తామంతా చర్చించుకుంటూ ఉంటామని అన్నారు. వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
3: నా పేరు పద్మ. మేము పుట్టపర్తిలోనే ఉంటాము. ఈ రేడియో సాయి మాకు బాగా అలవాటైపోయింది. అసలు అది లేకపోతే తోచని పరిస్థితిలో ఉంది. మేము వర్క్ చేసుకుంటూ కూడా ఎవరైనా వినలేదో చూడలేదో వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం వచ్చింది, ఎంత బాగుందో, మీరు విన్నారా, వినకపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది, వినండి. డాక్టర్ ఇందిరమ్మ గారు, నాగమణి గారు, ఇట్లా వాళ్ళవన్నీ విని మళ్ళీ వాటిని చెప్పుకుంటూ, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఇది ఉండబట్టే కదా రేడియో సాయి తెలిసింది, అసలు వాళ్ళ అనుభవాలు మనకి తెలియవు. డాక్టర్స్, డాక్టర్ సమీర్, గోపికృష్ణ గారు, వీళ్ళు చిన్నపిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళకి ఆస్తమా అని, గర్భిణీ స్త్రీలని, ఇట్లా అలాంటి వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వింటే వాళ్ళు ఆచరించగలుగుతారు. అదొకటి. మేము వేరే ఊరు వెళ్ళామనుకోండి, అసలు ఇంకా స్వామిది ఏమి ఉండదు. ఇక్కడ లోకల్ కనుక సాయి దర్శన్ అని లోకల్ టీవీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ టీవీకి ఇస్తారు మాకు, బ్లూ ఛానల్ అని. ఇంటర్నెట్లు ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని మనం వినటం అనేది అదొక పనిగా ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా వేరే ఛానల్తో పని లేదు. ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఛానల్, బ్లూ ఛానలే, అంటే బ్లూ ఛానల్ అనే పేరుతో రేడియో సాయిని మాకు ప్రసారం చేస్తున్నారు. మా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, పాపం ఆవిడ మంచంలోంచి లేవలేరు. అసలు ఎప్పుడు ఆ రేడియో సాయి ఆన్లోనే ఉంటుంది ఆవిడకి, డే అండ్ నైట్. మన స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పినా ఉండదు. మన స్వామి ఉపన్యాసాలు కానీ, భజన్స్ పొద్దున్నే సుప్రభాతం నుంచి ఓంకారం, గాయత్రి, సాయి గాయత్రి, గాయత్రి అన్ని స్వామి చెప్పటం, స్వామి భజన్స్ వేయటం, అవన్నీ మేము మనం విని ఉండం కదా ముందు, దీనిలో వింటాం. ఉపన్యాసాలు కూడా పాతవన్నీ మాకు తెలియదు అసలు, అవన్నీ ఇప్పుడు వింటున్నాము. ఇది అట్లా అంత స్ట్రేట్ అంతా పెడితే ఎంతో బాగుంటుంది. నిజంగా శేషవల్లి గారని వీళ్ళు, అనామిక, హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ వింటూ ఉంటాం, బాగుంటాయి. ఇంకా కూడా మేము పాతవి విననివి కూడా ఇప్పుడు వినాలని వస్తుంటాయి కదా, ఏదో మొన్న అంజలి గారి ప్రోగ్రామ్ అని, అట్లా మేము ఆ టైంలో విననివి కూడా ఇప్పుడు వస్తుంటే వింటున్నాము. ఒకవేళ భజనకి రాలేకపోయాం అనుకోండి, ఇంట్లో ఏదో పని ఉండి, లైవ్ ఇచ్చేస్తున్నారు మందిరంలో భజన్స్. ఇంట్లో ఉండే మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ వింటుంటే. అన్ని వేరే చోట్ల నుంచి ప్రోగ్రామ్స్ కూడా మనకు అసలు తెలియదు. అటు వైజాగ్ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి అవి వేస్తుంటారు. ఎవరో థాయిలాండ్ వాళ్ళది వచ్చింది, అది ఎంతో మాకు చాలా నచ్చింది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఇటు డాక్టర్స్ కానీ, అటు చిన్నపిల్లలవి కానీ, అటు లేడీస్, మొన్న అమ్మాయిలు హైదరాబాద్ వాళ్ళతో అనామిక ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చి స్వామి విఐపీ గేట్ లో నేను సేవ చేశాను, వెళ్ళగానే నాకు జాబ్ వచ్చేసింది అని ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయికి హెల్త్ అసలు బాగుండదు, కానీ సేవ ఎలా చేస్తుందో తనకే తెలియదు. సేవ చేసినప్పుడు తనకే ప్రాబ్లం ఉండదు. అట్లా అవన్నీ వినటానికి మాకు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మన తెలుగు ప్రోగ్రాం అంటే మనకి మంచి ఆనందం వింటుంటే. చాలా మీకు కృతజ్ఞతలు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఇలాగే స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ సాయిరాం.
1: హైదరాబాద్ శ్రోత శ్రీ పివి శాస్త్రి గారు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న రేడియో సాయికి అభినందనలు తెలుపుతూ ప్రసారాలను, ప్రసారమైన కార్యక్రమాలను సమీక్షించారు.
4: తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. రేడియో సాయి టీం వారికి అభినందనలు తెలుపుకుంటూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ మధ్య ప్రసారమైన శ్రీ పివి భరద్వాజ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా విని ఎంతో ఆనందపడ్డాం. ఆకాశవాణి వారు లోగడ బాలానందం ప్రసారం చేసే విధంగా రేడియో సాయి ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలను రూపొందించి బాల వికాస్ పిల్లలకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తే బాగుంటుందని ఒక సూచన. ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ను 3 రోజుల నుండి 4 రోజులకు ముందుగానే ఉంటే బాగుంటుందని మరో సూచన. భజనానంతరం దర్శన సమయంలో సాయి గాయత్రి మంత్రంలో బ్రేక్ వచ్చుచూ ఉన్నది, సవరించ ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతల అభిప్రాయాలు మరికొన్ని వినే ముందు ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విందాం. ఈ క్విజ్ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత నిలయం. క్విజ్ మాస్టర్లు శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీమతి దేవసేన.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు 2వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభాభివందనాలు. శ్రోతల స్పందన విన్న మీకు ఆదర్శ విద్యార్థిగా స్వామి ఆచరించి చూపిన ఆదర్శాలు, మరికొన్ని చిన్న కథలు క్విజ్ రూపంలో సమర్పిస్తున్నారు పుట్టపర్తి, తిరుపతి, హైదరాబాద్, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన బాలవికాస్ పిల్లలు. క్విజ్ నిర్వహిస్తున్న నా పేరు మంచిరాజు శేషవల్లి, మరి వారికి మార్కులు వేసేవారి పేరు శ్రీమతి దేవసేన. ఈ క్విజ్ లో 6 రౌండ్లుంటాయి. ఒకటి భజన రౌండ్, రెండోది పదానికి వివరణ, మూడోది పద్య సూక్తులు, నాలుగు చిన్న కథలు, ఐదు స్వామి పాటల ప్రాముఖ్యత, ఆరోది ర్యాపిడ్ రౌండ్. సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ 4 గ్రూపుల్లోని పిల్లల్ని శ్రోతలకి పరిచయం చేయండి దేవసేన గారు.
2: సరేమండి. సత్యం గ్రూప్ నుంచి వి నరసింహ, పి నందిని, కే భార్గవి, బి సాయి సంజీవ్, ఏ దుర్గా ప్రసాద్. ధర్మం గ్రూప్ నుంచి పి రేవంత్, జె స్వాతి, పి సాయి తరుణ్, ఎస్ఎస్ ఋత్విక్, ఏ నవీన్, ఎం భువనేశ్వరి. శాంతి గ్రూప్ నుండి ఏ రాజేష్, కె శ్రేయ, డి శాంతి, కె తేజస్విని, ఏ రేణు ప్రసాద్, పి పూజిత. ఇక ప్రేమ గ్రూప్ నుంచి ఎల్ వినీత్, ఎస్ ధనుష్ కుమార్, జి యశస్త్రి, ఎస్ వసీమా, బి గురుకృష్ణ.
1: సాయిరామ్ అండి. సాయిరామ్ పిల్లలు, మరి శ్రోతలందరికీ ఒకసారి సాయిరామ్ చెప్దామా?
3: సాయిరామ్.
1: అయితే మన కార్యక్రమాన్ని మన క్విజ్ కి హీరో భగవాన్ సత్యసాయిబాబా వారే కదా, వారు పాడిన ఒక భజన తోటి మన క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.

స్వామికి ఎంతో ఇష్టమైంది భజన. అందుకనే స్వామి మనకి ఎన్నో భజనలు పాడి మనకి నేర్పించారు. మనం ఫస్ట్ రౌండ్ లో స్వామి పాడిన భజనలే చెప్పుకుంటాం ఇప్పుడు. ఓకే, ముందుగా సత్యం గ్రూప్ వాళ్ళు గోపిక మాలాహారి ప్యారి మాయిమీర మనవిహారి అంటూ ఒక భజన పాడారు స్వామి. ఏంటా భజన అది పాడండి.

చాలా కరెక్ట్ గా పాడారు. మరి శాంతి గ్రూప్ వాళ్ళు దీనావన భవ భయభంజన అంటూ ముగుస్తుంది ఒక భజన. ఏంటది

కరెక్ట్ గా చెప్పి పాడారు, కానీ మరి కొంచెం తప్పింది కాబట్టి 5 మార్క్స్ లో ఒక 2 మార్కులు తగ్గుతాయి. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు వినాయకుడి సోదరుడి మీద స్వామి శరవణ భవ గుహ మాంపాహీ అంటూ ఒక భజన పాడారు, అదేంటో పాడండి.

0: వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అందరూ చక్కగా పాడారు. ఓకే, మరైతే ఇప్పుడు రెండో రౌండ్ లో నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు వివరణ ఇవ్వాలి. ముందుగా సత్య గ్రూప్ కి అరిషట్ వర్గాలు.
1: అరిషట్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
0: అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు 4 F's ఏంటో చెప్పండమ్మా.
2: 4 F's: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు లెర్న్ అండ్ ఫినిష్ ది గేమ్.
0: వెరీ గుడ్. శాంతి గ్రూప్ వాళ్ళు వాచ్ గురించి చెప్పండి, స్వామి ఏం చెప్పారు?
3: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
0: గుడ్. అయితే ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు 5 D's ఏంటో చెప్పాలి.
4: 5 D's: డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
0: వెరీ గుడ్. అయితే మళ్ళీ సత్య గ్రూప్ కి వస్తుంది. మాయ వదిలింది అని స్వామి అన్నారు, ఎప్పుడు?
5: ఓం శ్రీ సారా, మాయ వదిలింది. బాబా హంపి యాత్ర నుంచి తిరిగి వచ్చినాక కాలర్ పిన్ పోగొట్టుకుంటే బాబా చెప్తారు మాయ వదిలింది అని. అదైనాక అవతార ప్రకటన రోజు 20 అక్టోబర్ 1940 బాబా పుస్తకం పెట్టేసి చెప్తారు, నేను సాయిబాబా, మీ సత్యం కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని. అదైనాక ఈశ్వరాంబ భోజనం ఇస్తుంది. అప్పుడు బాబా 3 ముద్దులు చేసి తిన్నాక చెప్తారు, నా మాయ వదిలింది అని.
0: ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళు ఈశ్వరాంబ గారి గురించి చెప్పండి.
6: ఈశ్వరాంబ గారు స్వామివారి తల్లి, ఆమె దయా ప్రేమ గలవారు. ఈశ్వరాంబ గారు స్వామిని పుట్టపర్తిలోనే ఉండమని కోరినారు. అందుకు స్వామి పుట్టపర్తిలోనే ఉండి చాలా కార్యక్రమాలు ఇక్కడే జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని 3 కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా మంది అవస్థ పడుతున్నారు, ఒక చిన్న బావి తొగించండి స్వామి అని అడిగారు. ఆ చిన్న బావి ఇప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ గా మారింది. రెండవది, స్వామి ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ కి చాలా దూరానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్కూల్ కట్టియండి స్వామి అన్నారు. అందుకు స్వామి ఒక చిన్న స్కూల్ కట్టించారు, అదే ఇప్పటికి యూనివర్సిటీగా మారింది. మూడవది, స్వామి ఒక చిన్న వైద్యశాల కట్టియండి స్వామి, అందరూ రోగులందరూ వేరే ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు, ఒక వైద్యశాల కట్టియండి అని కోరినారు. ఒక చిన్న వైద్యశాల ఇప్పుడు ఒక సూపర్ హాస్పిటల్ గా మారింది. ఆ చిన్న హాస్పిటల్ కట్టించేటప్పుడు ఈశ్వరాంబ గారు చాలా సేవలు చేశారు. ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వరాంబ, ప్రపంచానికే తల్లి.
0: వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగా చెప్పావు. అయితే మరి స్వామి విద్యార్థిగా కుటుంబ బాధ్యతలు నిర్వహించారు కదా, ఇది ప్రేమ గ్రూప్ వాళ్ళు చెప్పండి.
7: స్వామి తాతగారైన శ్రీ కొండమరాజు గారి వద్ద ఉంటూ ఆయనకు వంట చేసి పెట్టేవారు. తెల్లవారు లేస్తూనే పాత్రలు తోమి వంట చేసి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తాతగారికి వడ్డించి తిరిగి స్కూల్కి పరిగెత్తుకుని వెళ్లేవారు. స్వామి అన్నగారైన శ్రీ శేషమరాజు గారి వద్ద ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. అక్కడ మంచినీటి కొరత ఉండేది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి నీటిని తోడి కాడు కట్టిన కడవలతో మంచినీటిని ఇంటికి మోసేవారు. పై సంఘటనలు స్వామి కుటుంబంలో ఎంత బాధ్యత వహించారో తెలియజేస్తుంది.
0: వెరీ గుడ్. అయితే శాంతి గ్రూప్ వాళ్ళు పుష్పగిరి తిరణాల గురించి చెప్పండమ్మా.
8: స్వామి స్కౌటు లీడర్గా నుండి పెద్దవారికి అనేక సేవలు అందించారు. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్ద అప్పగించారు. నీళ్లను అందించారు. దేవాలయాలను దర్శనానికి క్యూ కట్టించారు. ఈ రకంగా స్వామి చదువుకునే వయసులోనే సేవ చేసి తరలించాలని సూచించారు.
0: సరే, ఓకే. రెండో రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇంకా మూడో రౌండ్ లో స్వామి ఎంతో విలువైన విషయాల్ని ఎంత సులభంగానో అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పారు. అవి మనం పద్య సూక్తులు అని నేర్చుకుంటాం కదా బాల వికాస్ క్లాస్ లో, ఆ పద్య సూక్తులు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. చక్కటిగా చక్కగా చెప్పాలి పద్యం. మొదట సత్య గ్రూప్ వాళ్ళు చీమ బుద్ధి గురించి వివరిస్తూ మనిషి బుద్ధి ఎలా ఉందో చెప్పారు స్వామి. అదే పద్యము

0: గమునా.
1: వెరీ గుడ్. అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు, ప్రకృతి మనకి గురువు కదా, మరణించిన తర్వాత కూడా సేవకి పనికొచ్చే ఒక త్యాగమూర్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?
0: బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుట నువ్వు. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్న మాట.
1: మరైతే శాంతి గ్రూప్ వాళ్ళు ఒక పద్యం చెప్పాలి. అదేంటంటే, వేప విత్తనం నాటితే ఆ చెట్టు నుంచి మామిడి పండు రాదు కదా, అలా అదే విధంగా మంచి పని చేస్తే మంచే కలుగుతుంది అని ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పండి.
0: చెడ్డ

0: పెరుగుంబునాట.
1: ఓకే, మన ఇంట్లో ఒకళ్ళ మాట పెరుగన్నంలాగా ఉంటుందిట. వాళ్ల మాట వినకపోతే ఏదో అవుతుందిట. అది చెప్తూ ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?

0: వెరీ గుడ్. ఇప్పుడు మూడు రౌండ్లు అయ్యాయండి. చూస్తూ ఉంటే అందరికీ ఫుల్ మార్క్సే వచ్చేసినట్టున్నాయి కదా. ఆ రెండు మార్కులు మిగతా వాటిలో మీరు సాధించేసుకోవాలి, సరేనా? అయితే ఇప్పుడు నాలుగో రౌండ్లో మనం ఏం చేయాలంటే, స్వామి చిన్న చిన్న కథలు మానవ ప్రవర్తన ఎలా మారాలో చెప్తూ చక్కగా చెప్పారు. ఆ ఆణి ముత్యాలని మీ నోట్లో వినాలి ఇప్పుడు మేము. ఓకే, ఫస్ట్ సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలి. త్యాగం చాలా గొప్ప గుణం కదా, ఆ త్యాగం గురించి స్వామి చెప్పిన కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. త్యాగము. భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్రుడు, అగ్నిదేవుడు అతని త్యాగాన్ని పరీక్షించాలని అనుకున్నారు. దేవేంద్రుడు డేగగాను పావురం, అగ్నిదేవుడిగాను మారారు. డేగ పావురాన్ని వెంటాడింది. ఆ పావురం తిన్నగా వచ్చి కొలువులో ఉన్న శిబి చక్రవర్తి భుజముపై వాలింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజా, ఇది నా ఆహారము, నాకు వదిలివేయమంది. అప్పుడు శిబి చక్రవర్తి, ఇది నన్ను శరణు కోరింది కాబట్టి నీకు నేను ఇవ్వలేను. కావలసింటే దాని బరువంతా, దాని శరీరం అంతా బరువు మాంసం నా శరీరంలో నుంచి తీసుకోమన్నాడు అని చెప్పి ఒక తక్కెడ తెప్పించారు. ఒక పక్కన పావురాన్ని, ఒక పక్కన తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా పావురంతో పాటి సరితూగలేదు. అప్పుడు అది చూసిన శిబి చక్రవర్తి తానే వెళ్లి తక్కెడలో కూర్చున్నారు. అప్పుడు సరితూగింది. అప్పుడు పావురం అగ్నిదేవుడుగాను, డేగ దేవేంద్రుడుగాను మారారు. రాజా, నీ త్యాగాన్ని పరీక్షించాలనుకున్నాము, నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించి అదృశ్యమైపోయారు. శిబి చక్రవర్తి త్యాగం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
0: వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పావు. మనం సాధారణంగా కొంతమందిని తెలివైన వాళ్లని, కొంతమందిని మూర్ఖులని అంటూ ఉంటాం కదా. మరి ధర్మ గ్రూప్ వాళ్లు ఎవరు మూర్ఖుడో ఓ కథ ద్వారా స్వామి తెలియజేశారు, అది చెప్పండమ్మా.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పీదేవన్. నేను చెప్పబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు. ఒక రాజుగారి కొలువులో ఒక సోమైపోతుండేవాడు. రాజుగారు ఏ పని చెప్పినా కుంటిసాకులు చెప్పి తప్పించుకునేవాడు. రాజుగారు వీరితో వేగలేక ఒక పట్టి మీద మూర్ఖుడు అని రాసి వారి తలకు కట్టాడు. అప్పటి నుంచి అందరూ వారిని చూసి నవ్వుకునేవాడు. ఒకరోజు రాజుగారికి తీవ్రవ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అందరూ రాజుగారిని చూసేందుకు వెళ్లారు. ఈ మూర్ఖుడు కూడా రాజుగారిని చూసేందుకు వెళ్లారు. అప్పుడు రాజుగారు బాధతో కంతగడ్డి పెట్టుకుని, నా ప్రయాణ సమయం దగ్గర పడిందిరా, నేను వెళ్తున్నాను రా అని ఆ మూర్ఖుడితో చెబుతాడు. ఆ మూర్ఖుడు, అయితే నేను ఏనుగులను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి ఏనుగులు వెళ్ళవురా అంటాడు. అయితే నేను రథాలను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి రథాలు కూడా వెళ్ళవురా అంటాడు. ఇంతకీ ఈ మూర్ఖుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అని అంటాడు. నాకు తెలీదురా అని ఆ రాజు చెప్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన తలకు కట్టిన మూర్ఖుడు అనే పట్టిని తీసి రాజుగారికే కట్టేస్తాడు. రాజా, మీరు వెళ్తున్నారని తెలుసు కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. అక్కడికి ఏనుగులు రథాలు వెళ్ళవని తెలుసు కానీ అది ఏ ప్రదేశం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీకు తెలియదు. కనుక ఈ పట్టి మీకే సరిపోతుంది, మీరే ధరించండి అని చెబుతాడు. మానవులు తన జీవిత కాలంలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని తెలుసుకోకుండా వృధాగా కాలం గడిపేవాడే మూర్ఖుడు. సాయం.
0: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. ఓకే, అయితే మరి శాంతి గ్రూప్ వాళ్ళు ఎవరు భక్తుడో స్వామి చెప్పిన కథ చెప్పండి.
3: సాయిరాం, నేను చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు నారద మహర్షికి, నీకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు అని చెప్తారు. నారద మహర్షి ఆలోచిస్తాడు, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేద రైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనానికి ముందు నారాయణ అని 3 సార్లు అంటాడు. రాత్రి పనుకునే ముందు 3 సార్లు నారాయణ అని అంటాడు. నారద మహర్షి మహావిష్ణు దగ్గరికి వెళ్లి, నాకన్నా గొప్ప భక్తుడు అతనెలా అవుతాడు స్వామి? అతను రోజుకి 3 సార్లే నిన్ను స్మరిస్తున్నాడు కదా, నేను నిన్ను నిరంతరం దైవనామస్మరణం చేస్తున్నానుగా అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు నారద మహర్షి తలపైన 5 కుండలు పెట్టి నీళ్లు వేసి, ఒక చుక్క నీళ్లు కింద పడకుండా నా చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్తారు. నారద మహర్షి ఆ కుండలపైనే ధ్యాస పెట్టుకుని ఒక చుట్టూ ప్రదక్షిణం చేసి, నేను ప్రదక్షిణం చేశాను స్వామి అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు మహావిష్ణువు అడుగుతారు, నువ్వు ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు నన్ను తలచావు అని అడిగితే, ఒక్కసారి కూడా నేను తలచలేదు స్వామి అని చెప్తారు. నువ్వు ఒక్కసారి కూడా తలచలేదట్టే. ఆ పేద రైతు తన పనిని చక్కగా చేసుకుంటూ నన్ను నిరంతరం 3 సార్లు స్మరిస్తూ ఉన్నాడుగా అని చెప్తారు. నారద మహర్షి తెలుసుకుంటాడు తన తప్పుని. తెలుసుకొని ఏకాగ్రత విశ్వాసం ముఖ్యమైనవని మహావిష్ణువు నారద మహర్షికి ఈ పరీక్ష ద్వారా తెలియజేశారు. సాయిరామ్,
0: గుడ్ గుడ్, బాగుంది. అయితే ప్రేమ గ్రూప్ వాళ్ళు, అణాల కన్నా గుణాలే ప్రధానం అని తెలియజెప్పే కథ చెప్పండి.
4: ఓం శ్రీ సాయిరామ్. అణాల కన్నా గుణాలే ప్రధానం. ఒకసారి సీవి రామన్ గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుడు ఎంపిక కాలేదు. ఆ యువకుడిని ఇంటర్వ్యూకు రావడానికి ఖర్చు పెట్టిన బస్సు ఛార్జీలను గుమస్తా దగ్గర తీసుకువెళ్లమని చెప్తారు రామన్ గారు. ఆ గుమస్తా భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆ అదన పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సరైన కాదని చెప్పాను కదా అని అడిగితే, ఆ యువకుడు పొరపాటున గుమస్తా ఇచ్చిన అదన పైకాన్ని తిరిగి ఇవ్వడానికి ఉన్నానని చెప్తాడు. సివి రామన్ గారు అతని నిజాయితీకి మెచ్చి ఆ ఉద్యోగం అతనికే ఇస్తాడు. దీన్ని బట్టి అణాల కన్నా గుణాలే ప్రధానమని తెలుస్తుంది.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారరా, చక్కగా, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు కథలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొక రౌండ్ కథలు చెప్తారా? ఇంకో 4 ప్రశ్నలు వేస్తా మళ్ళీ. ఓకే సరే, అయితే మళ్ళీ సత్యం గ్రూప్ కే ప్రశ్న. ముందు పట్టిన పట్టు వదలరాదు అని పట్టుదలగా భగవంతుడు అనుగ్రహాన్ని ఒక బాలభక్తుడు సాధించుకున్నాడు. ఎవరా బాలభక్తుడు, ఆ కథ ఏంటి?
5: ఆ బాలభక్తుడు ధ్రువుడు. ఓం శ్రీ సారం. అయోధ్య నగరానికి మహారాజు ఉత్తానపాదుడు. అతని పరిపాలన కాలంలో జీవితం సంక్షేమంగా ఉండేది. అతనికి 2 భార్యలు. మొదటి భార్య అయిన సునీతి కుమారుడు ధ్రువుడు, 2వ భార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడు. అయితే ఒకరోజు ధ్రువుడు ఆడుకోవడానికి మైదానానికి వెళ్ళగా, అక్కడ ఆడుకుంటూ ఉండగా ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చోవడం గమనించి తాను కూడా వెళ్లి తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నించగా తన పినతల్లి అయిన సురుచి అతని రెక్క పట్టుకుని లాగి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చునేందుకు ఎటువంటి అర్హత లేదు, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చొని రాదు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలంటే నా కడుపును పొట్టాలని దేవుని ప్రార్థించుకో అని ఎగతాళి చేసి వారిని కోపంతో వారిని తిట్టి పంపించేస్తుంది. ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడి ఆ తన తండ్రి ముఖం చూస్తాడు. కానీ తండ్రి నుంచి కూడా ఏమి జవాబు రాకపోవడంతో తన వేదనను తన తల్లికి తెలియజేస్తాడు. ఆ తల్లి అయిన సునీతి ధ్రువుడు తెలియజేస్తుందంతా విని, నాయన నీకు సమాధానం చెప్పగలవాడు శ్రీహరి ఒక్కడే, అతన్నే ప్రార్థించము అని చెప్పగా ధ్రువుడు వెంటనే అరణ్య మార్గాలకు ప్రవేశించి తపస్సును ఆరంభిస్తాడు. ఇంతలో ఒడిగా వెళ్తున్న నారదుడు ధ్రువుని చూసి, ఏంటి ఇంత చిన్నబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి అని అతన్ని వివిధ పరీక్షలు పెట్టి అతని పట్టుదలను చూశాక, అతని పొట్టుదం సంతసించి అతని దగ్గరికి వెళ్లి, నాయనా, నువ్వు శ్రీహరిని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించినాయనా నీకు తప్పక అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండగా శ్రీహరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై, నాయనా, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పగా ధ్రువుడు తన కోరికను కూడా మరిచి శ్రీహరి సన్నిధానం కావాలి ప్రభు అని కోరుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు, నాయనా, నువ్వు రాజభోగం అనుభవించిన తర్వాత తారామండలంలో శాశ్వత స్థాయిని నీకు ప్రసాదిస్తున్నాను. చివరికి నువ్వు తారామండలంలో శాశ్వత స్థాయిని నా దగ్గరే పొందుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే మన కాలమండలాన్ని పరిగణిస్తాము.
0: వెరీ గుడ్, బాగా చెప్పాము. ఓకే ఓకే, సరే. మరైతే ధర్మం గ్రూప్ వాళ్ళు సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి అనే కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భార్యకి దేవుడి మీద చాలా భక్తి ఉండేది, కానీ భర్తకి ఎప్పుడు చూసినా సంపాదించాలి అనుకునేవాడు. ఒకరోజు భర్తకి జబ్బు చేస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే అంటాడు, 3 సార్లు మందులు వేసుకోవాలి, నేను మందులు ఇస్తాను అంటాడు. అయితే భార్య ఎప్పుడు ఇవ్వదు, అసలు మందులే ఇవ్వదు. అయితే భర్త అంటాడు ఒకరోజు, నువ్వు నాకు ఎందుకు మందులు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు ఇవ్వమన్నారు కదా అంటే, భార్య అంటుంది, మన శరీరానికి జబ్బు చేస్తే మందులు వేసుకోవాలి, కానీ భవరోగ్యానికి ఏం వేసుకోవాలో తెలుసా అంటే, నాకు తెలీదు అంటాడు. అయితే భార్య అంటుంది, మనం చిన్నప్పటి నుంచి దేవుని మీద భక్తి కలిగి ఉంటే మనకెప్పుడు జబ్బు రాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అంటది. అయితే
0: మందు వేయకపోతే రోగం తగ్గనట్టుగా దేవుడు నామం చెప్పకపోతే ఇప్పుడు రోగం తగ్గదు.
1: మనం చిన్నప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి.
0: అది చిన్నతనం నుంచే సాధన మొదలు పెట్టాలి. మరి మాటతోటి రాజ్యాలు గెలుచుకోవచ్చు కదా, అటువంటి కథలు బోల్డ్ విన్నాం మనం. స్వామి కూడా మాటల ప్రభావం గురించి ఒక చిన్న కథ చెప్పారు, చాలా బుజ్జి కథ. అది శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండమ్మా.
1: ఓం శ్రీ సారం. నేను చెప్పబోయే కథ పేరు మాటల ప్రభావం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విషయాలు, నీతి కథలు బోధిస్తుండగా తరగతి గదిలోకి డీఓ గారు ప్రవేశించారు. ప్రవేశించి ఉపాధ్యాయుడితో ఇలా అంటారు, మాటలతో చెప్తే ఏ మార్పు రాదు, క్రియారూపంలో తెలియజేస్తే బాగా అర్థమవుతుందని డీఓ గారు చెప్తారు. అలాగే కొంతసేపు ఉపాధ్యాయుడు డీఓ గారు కొంతసేపు వాదులాడతారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు డీఓ గారికి ఎలాగైనా మాటల శక్తిని చూపించాలని ఒక అబ్బాయిని పిలిచి, ఒరే, ఈ డీఓ గారిని మెడపెట్టి బయటికి గెంటే అని బాలుడికి చెప్తాడు. అప్పుడు డీఓ గారు చాలా కోపపడి, అప్పుడు ఉపాధ్యాయుడు నెమ్మదిగా ఇలా అంటాడు, సార్, ఎందుకు మీరంత కోపం పడతారు, నేనేదో 2 మాటలు అన్నానంతే కదా, నేను ఇంకా క్రియారూపంలో ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు డీఓ గారు తన తప్పుని తెలుసుకుని, అవును, మాటలకి నిజంగానే శక్తి ఉందని గ్రహించి, దీని బట్టి ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి మానవులకు బలాన్ని బలహీనతను తెలియచేదే మాటలు.
0: ఓకే ఓకే, గుడ్. ఈ రౌండ్ లో చివరిగా ఒక చెడ్డ గుణం వలన ఏంటి నష్టం అవుతుందో తెలుసుకుందాం. లోభ గుణం చాలా నష్టం కలిగిస్తుంది కదా, కాబట్టి ఆ లోభం వలన కలిగే నష్టం గురించి కథ చెప్పండి. ప్రేమ గ్రూప్.
6: ఓం శ్రీ సాయిరాం. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లోభం వలన లాభం లేదు. ఒక ఊరిలో ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ విషయం గ్రామాధికారికి తెలుస్తుంది. అతన్ని లాక్కుని రండి అని చెప్తాడు. నువ్వు చేసిన నేరానికి 3 రకాల శిక్షలు ఉంది అని చెప్తాడు. మొదటిది, 1 కేజీ కల్తీ నెయ్యి తాగాలి. రెండవది 12 కొరడా దెబ్బలు తినాలి, మూడవది 200 రూపాయలు జరిమానం చెల్లించాలి అని చెప్తాడు. ఈ నేతి వర్తకుడు పరమ లోభి కాబట్టి 1 కేజీ కల్తీ నెయ్యి తాగుతాడు అని చెప్తాడు. కాస్త నెయ్యి తాగంగానే కడుపు ఉబ్బి వాంతులు మొదలు పెడతాయి. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 12 కొరడా దెబ్బలు తింటాను అని చెప్తాడు. 4 దెబ్బలు తినంగానే వీపు చిక్లిపై రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 200 రూపాయలు జరిమానం చెల్లిస్తాను అని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి చెప్తాడు, నువ్వు ఈ పని ముందే చేసింటే కొరడా దెబ్బలు తిని వీపు చిక్లించుకుని కల్తీ నెయ్యి తాగి వాంతులు కడుపు నొప్పి తెచ్చుకుని ఆ పని ఉండదు కదా నీకు అని చెప్తాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది, లోభబుద్ధి గలవారు ఎప్పటికీ చెడు చేస్తుంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్.
6: లోభం వలన లాభం లేదు.
0: ఏంటన్నాను?
6: నీతి లోభం వలన లాభం లేదు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారరా. స్వామి చెప్పిన చిన్న కథలు మీరు ఎంతో చక్కగా చెప్పారు. దీంతో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇంక 5వ రౌండ్లో విద్యార్థి దశలో స్వామి కొన్ని పాటలు రచించారు. ఆ పాటల్లో అంతరార్థాలేంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో మీరు వివరించాలి. ఇప్పుడు ఇది చక్కటి ఆడియో రౌండ్ అన్నమాట. మీకు ఒక పాట వినిపిస్తాం. సత్యం గ్రూప్ వాళ్లు ఈ పాట విని ఆ పాట ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. స్వామి ఎందుకు రాశారో, ఎప్పుడు రాశారో ఆ వివరం అంతా మాకు చెప్పాలి.
1: అహరహ తవ ఆహ్వాన ప్రచారిత

0: ఇప్పుడు సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలమ్మా, ఈ పాట ప్రాముఖ్యత ఏంటి చెప్పాలి.
1: ఉరవకొండలో స్వామిని ఉపాధ్యాయులు ప్రార్థనా గీతాన్ని ఆలపించమనగా స్వామి ఈ పాటను పాడారు. అన్ని మతాలు సమానమేనని, ఏ ఒక మతం వేరు కాదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మన దేశ ప్రజలందరూ ఒకటేనని, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపే విషయాన్నే ఈ పాటలో స్వామి ఎంతో చక్కగా రూపొందించారు.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు నాయన. ఈసారి రెండో పాట విందాం.
2: కొరికే దొరికే బాలా భాస్కర, బాలకులారా తల్లి బాలకులారా, కొరికే దొరికే బాలా భాస్కర బాలకులారా, కడపుర్బులను కాళ్ళవాతలు చేతిమూలలను చెరుగుల నుండి అజాగరూక పోషణ నుండి హక్కుత్వ వ్యాధుల నుండి అజీర్ణ విరే చలమల నుండి అన్నింటి నుండి బాగోదండి. అది కలిగే ఆ అన్నపు ఎంతో శుద్ధంగా అన్నపు అనిపించేది.
0: ఈ పాట ఏంటి కొట్టే సుబ్బన్నట, ఎవరు చెప్తారు? శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరామ్. కొట్టే సుబ్బన్న గారు, బాలభాస్కర్ రావు, బాలభాస్కర్ అనే మందును తయారు చేసేవారు. ఈ మందును ప్రచారించడానికి సత్యం దగ్గరికి వెళ్లారు. ఈ మందును వివరాలన్నీ చెప్పి ఒక పాట రాయమన్నారు. సత్యం అలాగే రాశారు. ఈ పాటను పిల్లలందరి చేత ప్రచారం చేయించారు.
0: దానికి సుబ్బన్న ఆనందించాడా? ఏం చేశాడు ఆయన? ఆ గ్రూప్ లో ఇంకెవరైనా చెప్తారా?
4: దానికి సుబ్బన్న ఆనందించి అందరూ ఆ వాళ్ల మిత్రులందరూ రోడ్ వీధిలో ప్రచారం చేస్తూ వెళితే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్లారు. బాలభాస్కర్ ఆ మందును తీసుకొని అందరూ తీసుకొని తాగితే అందరికి జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ నయమయ్యింది. అప్పుడు కొట్టే సుబ్బన్న ఆనందించి సత్యానికి తన అంగడిలో నుండి ఏమి కావాలన్నా తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల?
4: బాబా గారు పని చేసే తీసుకుంటారు, పని అడగి తీసుకోరు. పని చేసి ఏదైనా పని చేసి తీసుకుంటారు. ఎంత కావాలో అవసరమైన మాత్రమే తీసుకున్నారు.
0: అవసరమైందే తీసుకున్నారు, ఊరికే ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే సరే, అయితే ఇంకొక పాట విందాం. ఆ పాట ధర్మం గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పండి.
5: ఓం శ్రీ సారం. కాంగ్రెస్ వారు స్వామివారి ఇంటికి వచ్చి మీటింగ్ పెడుతున్నా మా ప్రజలను ఉత్సాహపరచుటకు ఒక పాట రాయండి అన్నారు కాంగ్రెస్. అప్పుడేమో కాంగ్రెస్ వారు
0: మీటింగ్ పెట్టుకుంటే
5: మీటింగ్ పెట్టుకుంటే భారతీయులు ఐకమత్యంగా ఉండడానికి స్వామి చెప్పారు. స్వామి ఒక ఉయ్యాలో బొమ్మ పెట్టి పడుకోబెట్టి ఈ జోలపాట రూపంలో పాడారు. ఈ పాట ఉద్దేశం ఏమిటంటే భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఉంటేనే భారత స్వాతంత్రము సాధించవచ్చునని ఈ పాట ద్వారా స్వామి తెలియజేశారు.
0: ముందు ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. ఓకే, అయితే ఇంకా చివరిగా ఇంకొక పాట వీళ్ళకి, శాంతి ప్రేమ గ్రూప్ వాళ్ళ కోసం.

0: కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. పొడుగాటి మీసాలు గొరిగి కత్తిరించి నాసికాగ్రము వద్ద నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. బాలుడుగా ఉండగా స్వామి పాట పాడారు. ఎవరి గురించి పాడారు? దీని అంతరార్థం ఏంటి?
1: సుబ్బమ్మ గారి భర్త కరణం గారు, ఆయన మన భారతీయ సంస్కృతిని విడిచి విదేశ పద్ధతిలో నడుచుకునేవారు. పొడుగాటి మీసాలను గొరిగించి చిన్నగా పెట్టుకుని చేతికి తోలు వాచ్ కట్టి విదేశీ పద్ధతిలో వ్యవహరించేవారు. ఆయన అది చూసి సుబ్బమ్మ గారు ఎంతో బాధపడేవారు. సుబ్బమ్మ గారు బాధపడటం స్వామి చూసి కరణం గారిపై ఒక పాట కూర్చి తోటి పిల్లలతో ఆయన ఇంటి ముందర పాడించేవారు. అది విన్న కరణం గారు స్వామిని పిలిచి, ఈ పాట నీకు ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను, ఈ పాటను పాడించవద్దు అని చెప్పాడు. మీ మామిడి పండ్లు నాకు వద్దు, మీ ప్రవర్తన మారేంత వరకు నేను ఈ పాట పాడిస్తూనే ఉంటాను అని చెప్పారు.
0: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారరా, వెరీ గుడ్. ఐదో రౌండ్ లో కూడా అందరూ చక్కగా చెప్పారు. ఇంకా ఆరు రౌండ్ ర్యాపిడ్ రౌండ్. మీ గ్రూప్ లో ఎవరికి తెలిసినా గానీ టక్మని చెప్పేయాలి, ఆన్సర్ చెప్పకపోతే మార్కులు పోతాయి మీకు, సరేనా? ఇప్పుడు సత్యంకి ప్రశ్నలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లిదండ్రుల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామిని చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని పిలిచేవారు?
4: బిడ్డలకు గురువు, బ్రహ్మ, జ్ఞాని అని పిలిచేవారు.
0: సత్యం స్థాపించిన భజన మండలి పేరేమిటి?
5: పాండురంగ భజన మండలి.
0: తాతగారు కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ చిన్నారి సత్యం ఏమని చెప్పేవాడు?
5: అందరికీ పంచి మిగిలి ఉంటే నాకివ్వండి అని చెప్పేవారు.
0: వెరీ గుడ్. ఐదు మార్కులు వచ్చేసాయి మీకు. ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళకి స్వామి తాతల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామిని చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని

0: శర్మ గ్రూప్ వాళ్ళకి. స్వామి తాతగారి పేరేంటి?
1: శ్రీ కొండమరాజు.
0: స్వామి మాధ్యమిక విద్య ఏ ఊర్లో చదువుకున్నారు?
1: పుట్టపర్తి ఉక్కపట్టణం.
0: ఓకే, గెలిచిపోయారు. విషం కల్పిన గారెలు సత్యానికి పెట్టిన స్త్రీని ఏం చేశారు స్వామి?
2: స్వామి ఆమెను శిక్షించకుండా క్షమించారు.
0: ఓకే. సత్యం స్నేహితులతో కలిసి భజన చేసినందువల్ల ఆ గ్రామానికి జరిగిన మేలేంటి?
1: కలరా వంటి అంటూ వ్యాధులు తగ్గిపోయాయి.
0: సరే, బుక్కపట్నం పాఠశాలలో పాఠం మొదలయ్యే ముందు సత్యం ఏం చేసేవారు?
1: ఏదైనా విగ్రహం లేక పటం తీసుకొని పూలతో పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదము పంచేవారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు శాంతి గ్రూప్ కి ప్రశ్నలు. స్వామి ఎప్పుడు అవతరించారు, డేట్ ఏమిటి?
3: 1926 సంవత్సరం నవంబర్ 23 తేదీన.
0: ఓకే. మరి ఉన్నత పాఠశాలకు ఏ ఊరు వెళ్లారు?
1: కమలాపురం.
0: సరే, పాఠశాలలో స్వామి ప్రదర్శించిన దివ్య లీల ఏంటి?
1: గురువు బెంచి పైన నిలబడు సత్యం అని చెప్పగానే గంట కొట్టే వేళకి గురు ఉపాధ్యాయుడు చేరు కతుక్కుపోయారు.
0: సరే, స్నేహితులకి మిఠాయిలు బొరుగులు సంచిలోంచి తీసిచ్చి ఇవెక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పేవారు?
1: గ్రామదేవత.
0: గ్రామదేవత ఇచ్చిందని చెప్పేవారా? ఓకే. మరి స్వామి పాఠశాలకు ఏ విధంగా వెళ్లేవారు రోజును?
3: స్వామి తన బట్టలను తానే ఇస్త్రీ చేసుకుని తల చక్కగా దూకొని వెళ్లేవారు.
0: సరే, వెరీ గుడ్. 5 ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మరి ప్రేమ గ్రూప్. స్వామి అవతరించిన తిథి వార నక్షత్రాలు, తెలుగు సంవత్సరం పేరు.
1: అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం సోమవారం ఆరుద్ర నక్షత్రం.
0: వెరీ గుడ్. మరి స్వామి తన బట్టలు తానే ఇస్త్రీ చేసుకునేవారట, ఎలాగ?
1: స్వామి కాల్చిన బొగ్గుల్ని ఒక ఇత్తడి చెంబులో వేసి గుడ్డతో పట్టుకుని ఇస్త్రీ చేసుకునేవారు.
0: వెరీ గుడ్. స్వామి టీచర్ల పేర్లేంటి?
1: మెహబూబ్ ఖాన్ కొండప్పర్ గారు, మంచిరాజు, తమ్మిరాజు.
0: సరే, ఓకే. స్వామి మాటని వేదంలా భావించి ఆచరించిన చిన్ననాటి స్నేహితుల పేర్లేంటి?
1: రమేష్, సురేష్.
0: ఓకే. స్వామి 5వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఉత్సవం చేశారు ఆ ఊరు వాళ్ళు. ఎలా చేశారు?
1: అలంకరించిన ఎద్దుల బండిలో స్వామిని కూర్చుని పెట్టి పూలు చల్లి ఊరంతా తిరిగిచ్చారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి చక్కగా. 6 రౌండ్లు చక్కగా అన్ని చెప్పారా ప్రశ్నలు. ఎంత బాగా తయారయ్యారో వీరందరి ప్రిపరేషన్. మరి రేడియో సాయి ముందు కూర్చుని వింటున్న బాల్వికాస్ పిల్లలందరూ కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ అన్ని చూసుకున్నారా? అందరికీ వచ్చేసాయి అనుకుంటాను. ఓకే, మరైతే ఇంత మంచి అవకాశాన్ని 2వ వార్షికోత్సవంలో జరుగుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మనకిచ్చిన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన స్వామి చేయించిన అందమైన విషయం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడు చెప్పినట్లుగానే బంగారములు వేరు, శృంగారం ఒక్కటే, పశులవన్నెలు వేరు, పాలు ఒక్కటే అని చెప్పినట్లుగా 4 జిల్లాల నుంచి వచ్చారు పిల్లలు. వచ్చి ఇక్కడ ఒక్కటైపోయి సత్యసాయి బాలవికాస్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించాం మనం ఇప్పుడు కదా. సత్యసాయి బాలవికాస్ లో పార్టిసిపేట్ చేసిన ఈ పిల్లలందరి పేర్లు, ఏ ఊరు నుంచి ఎవరొచ్చారో ఒకసారి చెప్తాను. తిరుపతి నుంచి శ్రేయ, నరసింహ, గురుకృష్ణ, రేవంత్ వచ్చారు. పుట్టపర్తి నుంచి శాంతి, తేజస్విని, నందిని, భార్గవి, వసీమ, యశశ్రీ, స్వాతి, సాయి, తరుణ్ వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పూజిత, ధనుష్ కుమార్ వచ్చారు. మరింకా హైదరాబాద్ నుంచి సాయి, సంజీవ్, రుత్విక్, భువనేశ్వరి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చాలా దూరం కదా ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చారా ఒక 5 పిల్లలు, దుర్గాప్రసాద్, వినీత్, నవీన్, రేణుప్రసాద్, రాజేష్. సో మరి అక్కడ అందరూ రేడియోల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీకు జేజేలు చెప్తారు. మీకొక్కసారి జేజేలు చెప్పేసుకోండి.

0: స్వామి ఈ పిల్లలందరికీ ఇంట వెంట జంట ఉండి కాపాడాలని ప్రార్థిస్తూ స్వామి ఆశీస్సులతో 2 సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని వార్షికోత్సవం చేసుకుంటున్న రేడియో సాయి తెలుగు బృందానికి మా అందరి కృతజ్ఞతలు. మన పాలిటి కల్పవృక్షం కామధేనువు అయిన స్వామికి మన కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.
1: ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విన్నారు. ఈ క్విజ్ ప్రోగ్రాం కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత్ నిలయం. భగవాన్తో సన్నిహితంగా మెలిగి వారిని సేవించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారి అనుభవాలు అనుభూతులు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు. అటువంటి భక్తులలో ఒకరైన శ్రీమతి పద్మావతి గారి జ్ఞాపకాలను అంతరంగ తరంగాలు పేరిట తిరుపతి రేడియో సాయి బృందం మనకు అందిస్తోంది.
2: ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణవాసి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళాకారిణి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల క్రియాశీలక భజన మండల సభ్యురాలు, సంగీత సరస్వతికి గత 4 దశాబ్దాలుగా ఎనలేని సేవ చేస్తూ కొన్ని వేల కచేరీలు దేశ విదేశాల్లో ఇస్తూ ఎన్నో కీర్తనలను, భజనలను, పాటలను సంగీత ప్రియులకే గాక సాధారణ మానవాళికి సైతం తమ గానామృతాన్ని పంచుతూ నిరాడంబర జీవితం గడుపుతూ అందరినీ ప్రేమతో సాయిరాం అని పలుకరిస్తూ అందరి మన్ననలు అందుకున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి రేడియో సాయి తిరుపతి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. సాయిరాం పద్మావతి గారు.
3: సాయిరాం అండి.
2: భారతీయ విద్యలకు వేదమే మూలం, వేదోఖిలం ధర్మ మూలం అన్నారు. ముఖ్యంగా శబ్ద విద్యను గురించి వైదిక సంస్కృతిలో అద్భుత మీమాంసం జరిగింది. సంగీత విద్యకు మూలాధారం వేదనాదమేనని భరతుడు నాట్యశాస్త్రంలో సంగీతం వేదజనితమని పేర్కొన్నాడు. శబ్ద విద్యగా ఉన్న ఈ సంగీతం కేవలం నేర్చుకోవడం వల్ల మాత్రమే లభ్యమయ్యేది కాదు, భగవద్ అనుగ్రహంతో సిద్ధించేది అంటారు. పద్మావతి గారు, మీరు సంగీతం నేర్చుకోవాలన్న జిజ్ఞాస మీకు ఎలా కలిగింది? తల్లిదండ్రుల నుండి పరంపరగా లభ్యమైందా, లేక వారి ప్రోద్బలంతో అభ్యసించారా, లేక మీకు మీరే ఇష్టపడి నేర్చుకున్నారా?
3: మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు. స్వామి దగ్గర ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. వారు చిన్నతనంలో సంగీత విద్వాంసులు గనక మా సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పారు. నేర్చుకుని చిన్నతనంలో వివాహం అయితే తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా సంగీతం మీద ఆశ పోక ఇంకా 2-3 గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఆనందపడుతూ సంగీతంతోనే ఇక పరమానందం జీవితం ఇది ఒక ధన్యమైందన్న ఆనందంలో ఉంటూ ఉండేదాన్ని.
2: అంటే చిన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, మీకు ఉన్నటువంటి ఉత్సాహము రెండు కలిసి మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చాలా సంతోషం పడుతున్నాను. మీరు తిరుపతిలోని వివిధ క్షేత్రాల్లో అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో అయితేనేమి, అక్కడ జరిగే ఊంజల్ సేవ, తెప్పోత్సవం మొదలగు సేవల్లో కానీ, అదేవిధంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవాలు, ఊంజల్ సేవ లాంటి అనేక కార్యక్రమాల్లో సేవలలో మీరు సంకీర్తన ఆలాపన చేశారు కదా. పరమాత్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా గీతారాపణ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు, మా శ్రోతలతో పంచుకుంటారా?
3: చాలా ఆనందం. అవి అక్కడ పాడుతూ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ దగ్గర పాడుతూ సాయిమాత అని అమ్మవారి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిరాముడని ఆ భక్తిని మనసులో నింపుకుని అటు ఆ స్వామిని ఇటు ఈ స్వామిని పాడుకుంటూ ఆ ఆనందం ఇంకనే చెప్పలేను.
2: చాలా సంతోషం పద్మావతి గారు. భగవాన్ బాబా సంగీతాన్ని జీవితంతో పోల్చారు. స్వరాల ఆరోహణ అవరోహణలను మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చారు. మన గుండె చప్పుడును తాళంగా పోల్చారు. ఈ రాగతాళాలు జీవశక్తిని పోషించి అందరినీ ఆనందంగా ప్రసన్నంగా ఉంచగలుగుతాయని చెప్పారు. మానవుని మనస్సు మీద హృదయం మీద సంగీతం గొప్ప ప్రభావం చూపుతుంది. సంగీతంలో దైవ సాక్షాత్కారం కూడా త్వరగా లభ్యమవుతుంది. స్వామికి సంగీతం అంటే చాలా ప్రీతి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సత్యసాయీశ్వరుణ్ణి కలియుగ దైవంగా విశ్వసించడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? సాయి సంస్థల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది?
3: ఒకసారి మా అక్క తిరుపతి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సాయి భజనలు ఉన్నాయా అని అడిగింది. పక్క వీధిలో ఉన్నా నాకు తెలియదు. నేనేమనుకోవడం, భజనలు అంటే పెద్దవాళ్లు ముసలి వాళ్లు పాడుకుంటారు, మనకు అనవసరం అనుకునేదాన్ని. ఇంతలో అక్క అక్కకి చూపించాను, భజనకి వెళ్ళాం. ఆ రోజు నేను పడిన ఆనందం పారవశ్యం ఇంత అంతా కాదు, జీవితంలో మరిచిపోలేనిది. సాయి భజనలు ఇలా ఉంటాయా అని అందులో సంగీతం నేర్చుకున్న దాన్ని గనక భజనలకు వెడుతూ ఉండేదాన్ని. అందరూ అబ్బా చాలా బాగుంది, పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఆమె పూలకి ఇంకా ఇంకా పోతున్నా. పోయి తర్వాత స్వామిని ఒక 6 నెలలు అండి, తర్వాత స్వామిని, స్వామి వీళ్ళందరూ మెచ్చుకుంటుంటే పాడుతున్నాను, నాకు ఇది కాదు, నీ మీద భక్తి కలిగి భక్తితో పాడుకునే అవకాశం నాకు అనుభూతి కలిగించాలని చాలా వేడుకున్నా. అప్పుడు ఒక ఇది అనుభవం జరిగింది. వినాయక చవితి పండుగ రేపనంగా మా వారు, మా బాబు చిన్నవాడు 7 ఏళ్లవాడు, మోటార్ సైకిల్లో పూజ సామాన్లు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు చెరో పక్క పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి నాకు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంటికి వచ్చి పద్మావతి గారు మీ వాళ్ళు పడిపోయారు రండి అన్నారు. అప్పుడు నాకు స్వామి గుర్తొచ్చింది. స్వామి నా అనుభూతి కావాలన్నాను, ఇదే అది అయ్యుంటుంది, ఇదే గనక వాళ్ళిద్దరూ లక్షణంగా ఉంటే మీ పాదాలు జీవితాంతం వదలను, ఏదన్నా ఇద్దరిలో కొంచెం తేడా వస్తే ఇక నేను మిమ్మల్ని నమ్మను అనుకున్నా అని స్వామి విభూతి తీసుకెళ్లాను. బాబుకి కంటి పైన చీలిపోయింది, మత్తు ఇంజక్షన్ ఇచ్చారు, ఎక్కటలేదుట, కుట్లేయటానికి ఏడుస్తున్నట్ట. అప్పుడు నేను వెళ్ళి, నాన్న ఇదిగో స్వామి విభూతి తెచ్చారా అని అట్లా పెట్టంగానే మత్తు ఎక్కింది, కుట్లేశారు. మర్నాడు పంపించారు, వారానికి కుట్లు విప్పుతామన్నారు. విప్పి చూస్తే అంత గాయాలు, అన్ని కుట్లు పడింది, ఒక్క నరం కూడా దెబ్బతినలేదు. మా వారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, తర్వాత 6 నెలలకు అది సెట్ అయింది. ఇక ఆ ఆనందం ఇంకా చాలు స్వామి, నాకొద్దు ఈ అనుభూతి, ఇక నేను ఆనందంగానే పాడుకుంటానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పల్లె పల్లెకి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడెక్కడ భజనలో నేను ఇక వదలకుండా స్వామి స్వామి స్వామి అని పిచ్చి, దాదాపు మ్యాడ్ స్వామి పిచ్చిగా తిరుగుతున్నాను, చేస్తున్నాను. అవి కాకుండా మళ్ళీ అన్నమాచార్య పాటలు, చారాజ కీర్తనలు, అవి సాధన బిజీ. మాకు ఒకే బాబు అమెరికాలో ఉన్నాడు, నాకు ఇదే సాధన, ఇదే జీవితం, ఇంకేం లేదు.
2: స్వామి మిమ్మల్ని దగ్గరికి ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు అందజేస్తూ గీతాలాపనతో స్వామి కూడా అనేక అనేక మందికి ఆ శ్రవణానందాన్ని మీ ద్వారా అందజేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషం పద్మావతి గారు. అలాగే నామ సంకీర్తనతో, నామ సంకీర్తన పారవశ్యం చెందిన వారులకు తమున్న చోటనే ఎట్టి ప్రయత్నం కాని శ్రమ కాని యోచన లేకుండా సమస్త జీవ వనరులు దరిచేరుతాయి అంటారు. మీరు స్వామి సూచించిన మార్గంలో పయనిస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ప్రేరణ ప్రమేయం లేకుండా కేవలం స్వామి అనుగ్రహంతో సంగీతపరంగా ఏమైనా అభివృద్ధిని మీరు గమనించారా? అంటే మీ ప్రయత్నం కాని లేకుండా, మీరు ఈ దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా కేవలం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే ఇది స్వామి ద్వారానే జరిగింది అనుకోవడానికి ప్రత్యక్షంగా మీకు ఏమైనా అటువంటి అనుభూతి కలిగిందా?
3: చాలా అనుభూతులు. అందులో ఒకటి ముఖ్యమైనది, నేను ఆల్ ఇండియా రేడియో కడపలో ఆర్టిస్టుని, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అందరూ పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారు, మీరు దీనిపైన బీహైకి ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నాకు ఎవరో చెప్పారు ఇది అది సరిగ్గా పాడకపోతే ఇది కూడా తీసేస్తారన్నారు. నాకు చాలే ఉన్నది పాడుకుందాము అనుకుని, కానీ ఆవేదన, అయ్యో పెడితే బాగుండే అనుకుంటూ ఇంకా రోజు స్వామి భజనలకు వెళ్ళటం, ఇవి ఆయన స్వామి ఆశీస్సులు పొందటం ఉండనే ఉన్నాయి కదా అనుకుంటూనే ఉండేదాన్ని. ఇంతలో ఒకసారి కడప రికార్డింగ్ కెడితే ఆ మ్యూజిక్ కంపోజర్ వచ్చి, పద్మావతి గారు మీరు బీహైకి ఇచ్చిన అప్లికేషన్ అందింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం, అమ్మ స్వామి ఇవన్నీ మిరకల్స్ చేస్తారట, ఇది అదే అయి ఉంటుందని చాలా సంతోషం అండి అన్నాక, మీరు ఫలానప్పుడు ఇంటర్వ్యూ ఉంది రండి అన్నారు. వెళ్ళాను, చక్కగా పాడాను, ఫస్ట్ లిస్ట్ లో నా పేరు వచ్చింది. స్వామి అనుగ్రహం అని ఇదే ఆనందం అండి. ఇంకా ఆనందం ఒళ్ళు పులకరించి పోతూ ఉండడం, జీవితం ఇట్లా
2: కాదు. అప్లికేషన్ కూడా మీరు
3: నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు,
2: దరఖాస్తు
3: అందింది అన్నారు, ఇంటర్వ్యూకి రండి అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళాను, పాడాను.
2: చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఇది విషయంగా మనం పరిగణించవచ్చేది. అమ్మ పద్మావతి గారు, మీరు అనేక క్షేత్రాల్లో దేవాలయాల్లో గానాలాపన చేశారు కదా, మరి భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఎప్పుడైనా పాడాలని అనిపించిందా, ఆ అవకాశం దొరికిందా, మీ అనుభవాన్ని ఒకవేళ అటువంటి అవకాశం మీకు దొరికి మీరు స్వామి దివ్య సమక్షంలో పాడి ఉంటే భజన కాని సంకీర్తన కాని, ఆ అనుభవాన్ని కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మా శ్రోతలతో పంచుకుంటారు?
3: తప్పకుండా చెబుతాను. ఒకసారి స్వామి చిత్తూరు వచ్చారు, వచ్చినప్పుడు తిరుపతి సమితి అందరి అన్ని సమితుల వాళ్ళని సేవాదళ వాళ్ళని రమ్మన్నారు. వెళ్ళాము, మేము వెళ్ళిన తర్వాత దీనికి ముందు మా అక్క ఎప్పుడు శివంలో స్వామి ముందు నేను భజన చెబుతుంటే తాళం వేస్తూ కూర్చునేవాళ్లే మరి అని పరమానందంగా చెబుతుంటే స్వామి నా జీవితంలో నాకెప్పుడు అలాంటి అవకాశం అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుండేదాన్ని. చిత్తూరులో వచ్చింది, అందరినీ రమ్మన్నారు, వెళ్ళాము. చిత్తూరు వాళ్ళు పద్మావతి గారు స్వామి రాగానే మీరే పాడండి మేము ఎవరం పాడమన్నారు. అప్పుడు స్వామి పైకి వచ్చేశారు, వీళ్ళు ఎమోషన్ లో నాకు చెప్పలేదు, వాళ్లే పాడుకున్నారు. స్వామి పక్క రూమ్ లోకి టిఫిన్ పెట్టేందుకు తీసుకెళ్లారు. ఇంతలో స్వామి అటు వెళ్ళంగానే చిత్తూరు వాళ్ళు అమ్మా ఇక మీరు పాడండి అన్నారు. మీరు స్వామి వెళ్ళిపోయాక చెబుతున్నారు, ఇక్కడ నాకు అనుభూతి స్వామి దూరానున్నా వినిపించుకుంటారు అని అర్థమయ్యేందుకు సరే ఇప్పుడు చెప్పారు అని కళ్ళనీళ్లు గారిస్తూ ఆలాపన చేశా.

0: ఇంకా అన్నాను. స్వామి గబగబగబా ముందుకొచ్చేశారు. నేను కూర్చున్న చోటుకొచ్చి ఎవరిప్పుడు హే కృష్ణ అని పాడారు అంటే, అప్పుడు అమ్మా స్వామి నా పాట విన్నారా అని మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాను నేను. నోట మాట మాట రాల. పక్క వాళ్ళు ఈవే స్వామి అనగానే బాగా పాడావు అని చేతిలో ఇంత వీపుది పెట్టారు. కాసేపు నుంచు అట్లాగే స్వామి నుంచున్నారు. ఆ వీపుది ఇట్లా పట్టుకుని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉన్నా. వెనక వాళ్ళందరూ నా చేతిలో వీపుది అంతా లాక్కుంటున్నారు. నాకు ఒళ్ళు తెలియటంలా ఒక్క పూట నాకు అసలు మైండ్ కంట్రోల్ లేదండి. స్వామి నా కోరిక తీర్చావు, నీ ముందు పాడాలనుకున్నా నా కోరిక తీర్చావు, చాలు స్వామి జీవితానికి ఇదని మైండ్ అసలు కంట్రోల్ లేదు. అది జరిగిందండి.
1: మీరు అటు శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో, పద్మావతి అమ్మవారి సన్నిధానంలో, అలాగే సాయీశ్వరుని దివ్య సమక్షంలో కూడా మీరు భజన పాట గాని సంకీర్తనలు గాని అనేకం అనేకం ఆలపించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు కదా. కలో స్మరణాన్ముక్తి అని కలిసంతరణోపనిషత్తులో చెప్పబడింది. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణతో ముక్తి లభ్యమవుతుంది అని. అటువంటి నామ సంకీర్తన భజనలతో సాధ్యమవుతుంది. మనం పాడుతూ 10 మంది చేత పాడిస్తాం, అది శ్రవణానందంగా ఉండాలి. భజనల్లో కాని కీర్తనల్లో కాని పదముల అర్థములు తెలుసుకుని పాడాలి. అలా పాడినప్పుడు మాత్రమే అందులోని రసానుభూతిని పొందుతూ పాడువారు ఆనందిస్తూ శ్రోతలను కూడా ఆనంద పరవశం చేయగలరు. ఉదాహరణకి స్వామి తెలియజేసిన విషయాన్ని మీకు కూడా ఒకసారి తెలియజేస్తాను. త్యాగరాజస్వామి కీర్తనలు సాధారణంగా తెలుగు భాషలోనే ఉంటూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో తెలుగు భాష పదముల మీద అవగాహన లేని ఒక మధుర గాయని త్యాగరాజస్వామి పాట పాడుతూ నే పొగడకుంటే నీకేమి కొదువ రామా అని ఆలాపించాల్సిన ఉండగా, ఆ తెలుగు భాష పదముల యొక్క అర్థం తెలియక ఆవిడ నే పకోడా తింటే నీకేమి కొదువు రామా అని గానాలాపన చేశారట. బాగుంది, శ్రవణానందంగా ఉంది వినటానికి, కానీ పదముల యొక్క భావం కాని పదముల యొక్క ప్రయోగం కాని తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వామివారే సెలవిచ్చారు. అంటే మనం భజన పాడేటప్పుడు కాని సంకీర్తన ఆలాపన చేసేటప్పుడు కాని, అంటే మీరు తెలుగేతర భాషల్లో కూడా మీరు అనేక అనేక సందర్భాల్లో సంకీర్తనను మీరు కచేరీల రూపంలో అందజేశారు కాబట్టి, అప్పుడు మీరు ఆ భాష మీద అవగాహన లేకపోయినప్పుడు ఆ పదముల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ భావంతో పాడారా, లేకపోతే శ్రవణానందంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి భావంతో మీరు గానాలాపన చేశారా?
0: కాదు, అలా ఒక తమిళ పాట పాడుతుంటే నేను ముందుగా తమిళియన్స్ దగ్గర ఆ దాని అర్థాన్ని తెలుసుకుని అనుభవించుకుని అవతల వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిందేనండి. ఒక్కొక్క పాటకి మొన్ననే రీసెంట్ గా కొండ మీద ఆస్థాన మండపంలో కచేరీలో చివరికి ఒక మీరా భజన పాడితే కళ్ళ నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చి పద్మావతి గారు మా జన్మధన్యం మీ జన్మధన్యం అన్నారు. ఇంతకంటే ఇహ నాకు ఆనందం అనేది ఎక్కడ దొరకటం లేదండి. ఇదొక పిచ్చిగా పాడుకుంటూ ఉండడం, ఎవరడిగినా అరకమైన పాడతా.
1: ఇతర భాషల పాటల్లో కూడా మీరు ఆ పదాల యొక్క
0: అర్థం తెలుసుకుని
1: ఆ భావంతో ఆ మీరు గీతాలాపన
0: పాడుతూ ఉంటాను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. నామ సంకీర్తనం ఆలపించే వారులకు ఆలకించే వారులకు సైతం మైమరపించి పరవశం చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. జీవిత పర్యంతం భగవన్నామ స్మరణతో చింతనతో విచారణతో తన్మయులైన వారి పరమాత్మ పలకరింపు సాక్షాత్కారం లభ్యమవుతుందన్నది నిర్వివాదాంశం. భగవంతుని ప్రేమకు ఆశీస్సులకు సంపూర్ణ పాత్రులై భగవంతునితో తాదాత్మ్యం చెంది తమ జీవితాలను పండించుకుని జగత్తుకు మార్గదర్శకులైన నామ్దేవ్, జ్ఞాన్దేవ్, చైతన్య మహాప్రభువు, గోరా కుంభార్, తులసీదాసు, సూరదాసు, మీరాబాయ్, సక్కుబాయ్, జానాబాయ్, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, ఎందరో ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా. నామ సంకీర్తనను తమ ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మరల్చుకుని ధన్యజీవులయ్యారు. మీరు తిరుపతి వాసి కదా, ఒకనొక సందర్భంలో త్యాగరాజస్వామి తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం తిరుమలకు విచ్చేశారట. అప్పుడు స్వామి దర్శనానికి అడ్డుగా తెరవేయబడి ఉంది. ఆయన గౌళీపంతు రాగంలో ఆదితాళంలో తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను అను గానాలాపన ప్రారంభించారు. ఆ సామీప్యంలోని దూరం తాళలేక ఆయన నుండి ఆ కీర్తన వెలువడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేగాక విచిత్ర విధంగా ఆ తెర తానంతటి తానే తెగి కింద పడిందని కూడా చెప్తూ ఉంటారు. భగవంతుని మీద నిజమైన ప్రేమే కదా భక్తి అంటే. ఆ భక్తి పారవశ్యంతో స్వామిని ప్రార్థించగా స్వామి సామవేద గాన ప్రియత్వం గోచరిస్తూ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు మా యొక్క రేడియో సాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని, తెలుగు స్ట్రీమ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సాయం సంధ్యా సమయంలో మీకు నచ్చిన త్యాగరాజస్వామి కీర్తన ఒకటి మా శ్రోతలకు వినిపించి దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేస్తారా?
0: అట్లాగేనండి. త్యాగరాజస్వామి మహాప్రసాదంగా అన్ని వేల కీర్తనలు ఇచ్చారు. అంత గొప్ప భక్తులం కాకపోయినా కొంతలో కొంతన్నా ఆ భక్తిని మనసులో అట్లా అనుభవించుకుని చేసేదానిలో స్వామి తెరతీయగరాదా అన్నారు. బంటూరితి కొలువీయవయ్య రామ అన్నారు త్యాగరాజస్వామి. నేను బంటూరీతి కొలువీయవయ్య సాయిరామ అని మనసులో అది భావించుకుని త్యాగరాజస్వామి కీర్తన ఎక్కువగా ఇది పాడానంటే త్యాగరాజస్వామి రాముణ్ణి అన్నాడు, నేను సాయిరాముణ్ణి అనుకుంటూ పాడుకుంటూ ఉంటా. కొంచెం వినిపిస్తాను.
1: తప్పకుండా తప్పకుండా.

0: చాలా చాలా శ్రవణానందంగా మనసానందంగా ఈ సాయం సంధ్యా సమయంలో మాకు మా యొక్క శ్రోతలకు కూడా చక్కని త్యాగరాజస్వామి కృతిని మీరు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరిచారు. పద్మావతి గారు దీని యొక్క అంతరార్థాన్ని కూడా కాస్త మా యొక్క శ్రోతలకు తెలియజేస్తారా? ఆ యొక్క భావార్థం
1: భావం బంటు హనుమంతుడు రాముణ్ణి బంటుగా చేరి ఎంత ఆనందం అనుభవించాడో ఆయన్ని చూసి నేర్చుకుని మాకు కూడా ఆ బంటు రీతి కొలువి స్వామి సాయిరామ రామా సాయిరామ అని మీ కొలువు మాకు ఇవ్వాలి అని అనుభవించుకుంటూ ఇలా గడపటంలో మరి ఆ అనుభూతి వస్తుంది. ఇంతో అంతో హనుమంతుడికి అంత కాకపోయినా కొంచెమన్నా మనకి అబ్బుతుందని నేను నమ్ముతాను. అలా గడుపుతున్నా.
0: తప్పకుండా పద్మావతి, మనమంతా కూడా సాయిరాముని బంటులమే. అదేవిధంగా భగవాన్ బాబా సంగీత ప్రియులు, నిత్యం భజన కార్యక్రమాలు ప్రశాంత్ నిలయంలోనైతేనేమి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థల్లో అయితేనేమి జరుగుతూనే ఉంటాయి. ఎందరో విద్వాంసులు సంగీత సరస్వతిని ఆరాధిస్తూ సాయి జగన్మాత ఆశీస్సులు పొందుతూ ఆ భక్తిభావంతో అనేకనేక పాటలు వ్రాసి బాణీ సమకూర్చిన భక్తులు అనేక మంది ఉన్నారు కదా. మీరు కూడా స్వామిని ఆరాధ్య దైవంగా ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు పాటలు భజనలు పాడిన అనుభవంతో స్వామి మీద ఏమైనా పాట వ్రాసి బాణి సమకూర్చారా? అలా ఏదైనా ఉంటే దాన్ని కూడా మా యొక్క శ్రోతలు వినిపిస్తారా?
1: పాటలు రాయటం అంటే నేను రాయలేదు కానండి, రాసిన పాటలకి నేను స్వరపరిచి క్యాసెట్లలో చాలా పాడాను. ఒక్కటిది స్వామిది వినిపిస్తాను.
0: తప్పకుండా తప్పకుండా.

0: సాయిరామ్.
1: చాలా బాగుందండి పద్మావతి గారు. అదేవిధంగా చివరిగా ఔత్సాహికులకు, యువతి యువకులకు, సాయి సంస్థల్లో భజనలు పాడే గాయకులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇప్పుడు స్వామి భజనలకి వెడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో పాడాలని ఆవేదన. కానీ స్వామి రాగా రాగా తెలుసుకుని, కొంతమంది దగ్గర వినిపించుకుని, అర్థం తెలుసుకుని పాడటం. స్వామి అక్కడ ఫోటోనే ఉంది, నేను కూడా ఒకసారి అనుకున్నాను కదా స్వామి వినలేదు నా పాట అని. అలా కాకుండా మరి మనం అనుభవంతో అర్థం చేసుకున్నాం కనుక, అమ్మా ఇక్కడ ఫోటో ఉంది కానీ స్వామి వింటలేదు, మనిషి ఇక్కడ లేరు అనుకోవద్దు. మీరు భక్తి పారవస్యంగా పాడారంటే ఎప్పుడు మీకు దర్శనమిస్తారు. ఆ ఆనందం అనుభూతిని మీరు అనుభవించుకుని, అర్థం తెలుసుకుని అనుభవించుకుని పాడారంటే దానికి ఫలితం చాలా ఉంది. స్వామి అక్కడ ఉన్నారు అనుకునే భావించి భజనలు కూడా చేస్తూ ఉంటే ఆ ఆనందం మేము అనుభవిస్తూ మీకు చెబుతున్నాం. మీరు కూడా అలానే అనుభూతి పొంది స్వామి భక్తితో జీవితాలు ధన్యం చేసుకోండి. మేము చేసుకుంటున్నామని అనుకుంటున్నాం.
1: తప్పకుండా స్వామి మీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చి అనుగ్రహించి మీ చేత 10 మందికి ఆ యొక్క గానామృతాన్ని పంచుతూ వస్తూ ఉన్నారు. తెలుగు జాతి పుణ్యావశాన ఎందరో వాగ్గేయకారులు తెలుగు గడ్డ మీద అవతరించి విలువైన సంగీత సాహితీ సంపదను మనకు అందించి భౌతికంగా దూరమైన ఆచంద్రార్కం చిరంజీవులుగా మిగిలారు. వారందించిన సంపదను ఎందరో విద్వాంసులు అనుసరించి అభ్యసించి ఆస్వాదించి ఆనందించి మనందరికీ కూడా అందించారు. చాలా సంతోషం పద్మావతి గారు, మీరెంతో సమకూర్చి మా స్టూడియోకి విచ్చేసి మీ సంగీత అనుభవాలను, భక్తిని మాతో పంచుకున్నారు. అదేవిధంగా ఔత్సాహికులకు చక్కని సలహాలను, సందేశాన్ని అందించారు. మీరు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇలాగే ఎప్పుడు సంగీత గానాలాపన చేస్తూ అందరికీ శ్రవణానందాన్ని ప్రసాదిస్తూ ఉండాలని, తదనుగుణమైనటువంటి శక్తిని యుక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మా రేడియో సాయి కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరామ్.
0: సాయిరామ్ అండి, నాకు కూడా ఈ అవకాశం లభించినందుకు జీవితాంతం ఇక స్వామి పాదాలు వదలను. 40 ఏళ్ల నుంచి ఇహ నేను ఇంకా ఆయనలో ఐక్యమయ్యేదాకా ఇదే తపనలో ఉండాలని, నేను అట్లా సాధన చేసుకుంటూ గడుపుతానని సంతోషం. ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
1: చాలా సంతోషం పద్మావతి గారు. ఇదండి పద్మావతి గారితో ముఖాముఖి వారి అనుభవాలు, అనుభూతులు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం, మరొక కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరామ్.
2: అంతరంగ తరంగాలు కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ రేడియో సాయి బృందం తిరుపతి.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం జాయ్ పునఃప్రసారాన్ని మీకు అందిస్తున్నాం. December 25 క్రిస్మస్ పర్వదినమే కాక ప్రశాంతి నిలయం బాయ్స్ హాస్టల్ వార్షికోత్సవం కూడా. ఈ సందర్భంగా 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో విద్యార్థులు అందించిన ప్రత్యేక చర్చ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. స్వామివారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈనాటి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకి అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రసారం జాయ్ కి సాదరమైన స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మొట్టమొదటిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో, సకల దేవతా అతీత స్వరూపులైన మన ప్రియమైన స్వామితో ఏ పండుగ జరుపుకున్నా అది ఒక ఆనందహేళ. మరి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ప్రశాంతి నిలయంలో చేరి ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ఎంతో సంబరంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రేమతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా మన ప్రియమైన స్వామి ఇచ్చినటువంటి క్రిస్మస్ సందేశం ఏమిటో, ప్రశాంతి నిలయంలో జరుపుకునేటువంటి క్రిస్మస్ ప్రపంచంలో జరుపుకునే క్రిస్మస్ కి దానికి ఏమిటి ఆ వ్యత్యాసం అనేది స్వామి మాటల్లో మనం వింటూ ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. ఈ ఉపన్యాసాన్ని స్వామి 1998 క్రిస్మస్ పర్వదిన సందర్భంగా భక్తులందరికీ అందించారు. ముందుగా ఆ ఉపన్యాసంతో మనం ప్రారంభించి స్వామి దివ్యగళాన్ని విందాం.
1: మనం ప్రతి సంవత్సరం కూడా నువ్వు చేసే ఒక క్రైస్త పనులు చేసుకుంటున్నావు క్రిస్మస్. కానీ ఒక్కటి, మీరు అన్ని దేశాల నుంచి వచ్చారు, నిజమైనటువంటి యొక్క క్రిస్మస్ యొక్క బర్త్డే, నిజమైనటువంటి యొక్క ఈ క్రిస్మస్ అనేటువంటిది ఒక్క ప్రశాంతి నిల్వ తప్ప మరి ఎక్కడ కూడా ఈ విధంగా జరగదు. ఎందుకంటే క్రిస్మస్ జరుపుకునేటువంటి వారు ఏదో కొంతమంది క్రిస్టియన్స్ అంతా చేరుకొని చేసుకుంటారు. ప్రశాంతం మిగతా మతములు వారు ఏమాత్రమో ప్రవేశించరు. హిందువులు ఏమైనా హిందూ పండుగలు చేసుకుంటుంటే దాంట్లో హిందువులు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ ఇక్కడ అంత కాదు. హిందువులు, క్రిస్మస్, ఒక క్రైస్తవులు, ముస్లింలు, పర్షియన్స్ అందరూ కూడా చేరిపోతున్నారు. సర్వమత సమన్వయమైనటువంటిది మన ప్రశాంతి నిలయము. చేసినప్పుడు క్రిస్మస్ చేసుకుంటుంటే ఏమి వాడి ఆనందం అనిపిస్తుంటా తెలిసిన, చక్కగా బాటిల్స్ తాగటము, పశువులు అనగా మృగాలు కొట్టి దాన్ని తినటము, దానిపైన ఈ కారు లోపల స్పీడ్ గా వెళ్ళిపోవటము, యాక్సిడెంట్ లో ప్రాణాలు ఉండటము, ఇది అతని క్రిస్మస్ యొక్క వైభవం. కానీ మన క్రిస్మస్ అట్లాంటిది కాదు. తెల్లవారి 3 గంటలు ప్రారంభమైనటువంటిది రాత్రి 12 గంటల వరకు కూడా దైవచింతన చేతనే కాలం అంతా నిండిపోతుండాలి. అంత హోలిడే, హోలిడే, హోలిడే, నాట్ హాలిడే. చాలా మంది చెప్తుంటారు క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి మేము వచ్చినామంటారు. మీకు హాలిడే కానీ మాకు హోలిడే. ఇలాంటి హోలిడేస్ ఎక్కడ కూడా జరగదు. ఇలాంటి పవిత్రమైనటువంటి దీనిని మీరు అనుభవించినందుకు, మీరు మీ స్వస్థానానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని కూడా మీరు ఆచరణలో పెట్టాలి. ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావాన్ని నీవు తెలియపరచుకో. మెసెంజర్ ఆఫ్ గాడ్ కాబట్టి నీవు భగవంతుని యొక్క మెసేజ్ అంతా కూడా నువ్వు చాటుతూ పో. భగవంతుని యొక్క సువాక్యములంతా కూడా నువ్వు అందరికి పంచు. ప్రధానమైన కర్తవ్యము. దీనికంటే మించిన పని మరొకటి లేదు. దీనికంటే మించిన సేవ మరొకటి లేదు. అది మందుకు శిలా హృదయం అనేటువంటి వారి కూడా నువ్వు అమృత హృదయంగా మార్చేసి హృదయంగా నీవు మార్చాలి. అలాంటి యొక్క హృదయాన్ని మీరు మార్చి కూడా నువ్వు మారి దైవచింతన చేత జగత్తునంత కూడా లోక కళ్యాణాన్ని మీరు పాటుపడండి. ఈ దేశంలో ప్రపంచమే సుఖపడాలి. కనుక నా దేశం సుఖపడాలి, నా గ్రామం సుఖపడాలి అనే స్వచ్ఛమైనటువంటి భావాన్ని పెట్టుకో. మై కంట్రీ, నాట్ యువర్ కంట్రీ. ప్రపంచమే ఒక గృహము కాబట్టి ఇండియా ఒక చిన్న రూము, అమెరికా ఒక చిన్న రూము, జపాన్ ఒక చిన్న రూము, ఇంగ్లాండ్ ఒక చిన్న రూము, ఈ ఇంటి లోపల అన్ని రూముల వంటివి ఈ దేశాలు. కాబట్టి ఈ ఇంటి యొక్క క్షేమాన్ని కూడినప్పుడు అంత జగత్తంతా కూడా క్షేమంగానే ఉంటుంది. దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినోభవంతు ఉన్నారు. మీరు చేయవలసిన సాధన ప్రేమతత్వమే.
0: మరి ఈనాడు ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం జాయ్, జీసస్ ఫస్ట్ అనగా మన స్వామి ఫస్ట్, అదర్స్ నెక్స్ట్ అనగా మన చుట్టూ ఉన్నవారు, మన సంఘం తరువాత, ఆ తర్వాత యూ, ఐ లాస్ట్ అంటారు స్వామి. మరి ఈ క్రమంలో స్వామి చెప్పినటువంటి ఈ ప్రేమ ప్రబోధని మనం ముందుకు తీసుకువెళ్తూ ఈనాటి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఈనాడు December 25th క్రిస్మస్ పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1980వ సంవత్సరంలో మన బాయ్స్ హాస్టల్ ని ప్రారంభించారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. December 25th అనగానే మనకి ఇంకొక మహనీయుడు గుర్తొస్తాడు, స్వామివారి దివ్య చరిత్ర రాసినటువంటి ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు. ఆయన పుట్టినరోజు కూడా December 25th. ఆయనకి జరిగిన ఒక చిన్న సంఘటనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సత్యసాయి యూనివర్సిటీకి నాంది ప్రస్థానం ఎప్పుడు జరిగింది అనే విషయం మనం వెనక్కి వెళ్లి చూస్తే కస్తూరి గారితో జరిగినటువంటి ఈ అనుభవం మనకి తెలుపుతుంది. అది 1951వ సంవత్సరం. 1950లో మొట్టమొదటిసారి స్వామిని కలవటానికి కస్తూరి గారు ప్రశాంతిలయం విచ్చేశారు. ఒక సంవత్సరం తర్వాత బుక్కపట్నంలో ఒక ప్రారంభోత్సవ సభకు కస్తూరి గారికి ఒక లేఖ వచ్చింది. ఆ పోస్ట్ కార్డులో కస్తూరి గారి పేరు కింద కస్తూరి ఎంఏ బిఎల్ పిహెచ్డి అని రాసిందట. కస్తూరి గారు చాలా ఆశ్చర్యపోయారు. నాకు పిహెచ్డి లేదు కదా, ఎందుకు దీంట్లో పిహెచ్డి మెన్షన్ చేశారు అని కొంచెం ఆశ్చర్యచకితులయ్యారు. ఎలాగో ఆహ్వానం మేరకు ఆయన ప్రశాంతిలయం వచ్చారు. అక్కడి నుంచి బుక్కపట్నం ఆ ఓపెనింగ్కి వెళ్లారు. ఆ ఓపెనింగ్ లో స్వామి కూడా పాల్పంచుకున్నారన్నమాట. ఒకళ్ళెవరో అడిగారు, స్వామి కస్తూరి గారికి ఎంఏ బిఎల్ ఉన్నాయి గాని పిహెచ్డి లేదు కదా, ఎందుకు ఇలాగా ఏ యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశారు అని వాళ్ల సందేహాన్ని వ్యక్తపరిచారట. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, సత్యసాయి యూనివర్సిటీలో పిహెచ్డి ఉంది కస్తూరికి అని అన్నారంట. 1951 ఎక్కడ, 1980 ఎక్కడ, స్వామివారి దివ్య సంస్థలు ఈ విద్యాలయాలు 1968వ సంవత్సరంలో స్వామి ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా అది ఎదుగుతూ 1969వ సంవత్సరంలో బృందావన్ కళాశాల, 1980లో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రశాంతిలయం క్యాంపస్ ప్రారంభించబడింది. 1980లో స్వామి ఎంతో ప్రేమతో విద్యార్థులందరికీ ఒక బ్యూటిఫుల్ హాస్టల్ ని నిర్మించిచ్చారు. మరి 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఈ హాస్టల్ జరుపుకునేటటువంటి ఈ సంబరంలో మనం కూడా పాల్పంచుకుని స్వామి ప్రేమ కణకణంలో ఆ హాస్టల్ ప్రతి ఇంచిలో ఎలా దాగి ఉందో, విద్యార్థులపై స్వామికి ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉందో ఈనాడు మనం రుచి చూసే ప్రయత్నం చేద్దాము. దీనికోసం మన స్టూడియోకి ఈరోజు మన సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతిలయం నుంచి వచ్చారు. వాళ్లతో సంభాషించి వారి అనుభవాలను తెలుసుకుని స్వామి ప్రేమను వాళ్లు ఎలా ఆస్వాదించగలుగుతున్నారో తెలుసుకుందాం. సాయిరాం బ్రదర్స్.
2: సాయిరాం
0: బ్రదర్స్, ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా అందరికీ?
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు కె సాయిబాబా. మాది కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి వచ్చాను. ముందుగా 2017వ సంవత్సరంలో నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సులో జాయిన్ అయ్యాను. అంతకుముందు ఏపీఆర్డీసీలో నాగార్జునసాగర్లో బీఎస్సీ ఎంపీసీ పూర్తి చేశాను.
3: నా పేరు సాయి ప్రశాంత్. నేను హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. నేను 2017వ సంవత్సరంలో 2 MA ఎకనామిక్స్ కోర్స్ కి జాయిన్ అయ్యాను. అంతకుముందు కృష్ణా జిల్లాలోనే బీకామ్ డిగ్రీ చేశాను.
4: ఓం శ్రీ సాయిరాం. నా పేరు దినేష్. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా. నేను 2014లో బీకామ్ ఆనర్స్ కోర్స్ కి బృందావన్ క్యాంపస్ లో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నేను 2nd MA ఎకనామిక్స్ చదువుతున్నాను.
5: ఓం శ్రీ సాయిరాం. నా పేరు ఎం సాయినికల్ కృష్ణ. నేను కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, తెలంగాణ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. 2017లో ఇక్కడ MBA జాయిన్ అయ్యాను.
6: ఓం శ్రీ సాయిరాం. నా పేరు శ్రవణ్. మాది గుంటూరు జిల్లా. 2012లో BCMCA కోర్సు కి స్వామి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం 2nd MTech కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను.
0: చాలా బాగుంది బ్రదర్స్. మీరందరూ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్వామి కాలేజీలో, స్వామి హాస్టల్లో చదువుకోవటానికి వచ్చారు. మరి అసలు ముందుగా మీ పరిచయం, స్వామి గురించి మీకు ఎలా తెలుసు, మీరు ఈ కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలనుకున్నారు అనే విషయాలు మనం మాట్లాడుకుందాము. ముందుగా బ్రదర్ నువ్వు చెప్పు బ్రదర్ సాయిబాబా.
2: ముందుగా మా అమ్మ నాన్న పాండురంగ డివోటీస్ వాళ్ళు, అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం పండర్పూర్ కూడా వెళ్లేవారు. అలా వెళ్లినప్పుడు పండర్పూర్ మహారాష్ట్రలో ఉంది, షిరిడి కూడా మహారాష్ట్రలో ఉంది కాబట్టి వాళ్ళు షిరిడికి కూడా వెళ్లేవారు కొన్నిసార్లు. అలా షిరిడి సాయికి డివోటీస్ గా మారారు. సో అప్పుడు నేను పుట్టాను, నాకు సాయిబాబా అని పేరు పెట్టారు. కానీ స్వామి గురించి అంతగా తెలియదు. తర్వాత చాలా రోజులకి మా ఊర్లో కొంతమంది స్వామి డివోటీస్ గా ఉన్నారు, వాళ్ళు చిన్నగా సత్సాయి సేవా సమితి స్టార్ట్ చేశారు మా ఊర్లో. వాళ్ళ వల్ల మాకు స్వామి గురించి కొద్దిగా తెలిసింది అన్నమాట, అవగాహన వచ్చింది స్వామి అంటే ఇది అని అలా కొద్దిగా. ఆ తర్వాత 2010 మా అమ్మ సత్యసాయి సేవా సమితిలో ఉన్న ఒక మా ఆంటీ ద్వారా ఇక్కడికి వచ్చారనమాట, సేవాదలుగా ఇక్కడికి వచ్చారు. ఆ వారం రోజుల్లో మా అమ్మకి ఇక్కడ చాలా బాగా అనిపించింది అనమాట. సో అలా 2015 మళ్ళీ నేను ఇక్కడికి సేవాదలుగా రావడం జరిగింది. అలా నాకు ఇన్స్టిట్యూట్ గురించి స్వామి గురించి కొద్దిగా అవగాహన వచ్చింది.
0: అంటే భౌతికంగా నువ్వు స్వామిని చూసావా?
2: నేను చూడలేదు.
0: మీ మదర్ చూసారా?
2: మా అమ్మగారు చూసారు.
0: బ్రదర్
3: మొట్టమొదటిగా మా పేరెంట్స్ నుంచి మేము డివోటీస్ గా ఉన్నాం. మేము డివోటీస్ అవ్వడానికి కారణం మా నాన్నగారి ఎక్స్పీరియన్స్ ఒకటి మంచిది. ఆయన ఒకరోజు 1994 ఒక యాత్రికను పర్తికి రావడం జరిగింది. అయితే ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. మా నాన్నగారు ఎక్కడో బయట గణేష్ గేట్ బయట నుంచి స్వామి దర్శనం కావాలని చెప్పి చాలా ఆసక్తిగా అనుకున్నారు, ప్రార్థించారు. అప్పుడు సడన్ గా ఒక వ్యక్తి సేవద లోపల నుంచి వచ్చి స్వామి దగ్గర తీసుకెళ్లారు. డైరెక్ట్ గా ఫ్రంట్ స్వామి దగ్గర కూర్చోబెట్టారు. కూర్చోబెట్టంగానే స్వామి వచ్చి పాద నమస్కారం తీసుకోమని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి ఆ స్వామి పాదాలు పట్టుకుని మా ఫాదర్ అయిన ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ఇంకా మా ఆయన డివోటీగా మారిపోవడం జరిగింది. అండ్ అప్పటి నుంచి స్వామి డివోటీ దైవంగా మేము పూజిస్తున్నాం, నాకు కూడా అలాగే. దాని తర్వాత నేను బాల వికాస్ లో జాయిన్ అవ్వడం, బాల వికాస్ తర్వాత 2017-16 సేవదలుగా కూడా వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు స్టూడెంట్ గా. సో స్వామి ప్రెజెన్స్ ఎప్పుడు ఆయన మీద నమ్మకం, ఆయన నమ్మకమే మమ్మల్ని నన్ను ముందుకు తీసుకెళ్తుంది.
0: దినేష్
4: మా ఫాదర్ ది మెడికల్ ఏజెన్సీ బిజినెస్ అంటే హోల్సేల్. నా చిన్నప్పుడు మా ఫాదర్ బిజినెస్ లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆల్మోస్ట్ మొత్తం అంతా కాలిపోయింది. సో అది పెద్ద లాస్ మా ఫాదర్ బిజినెస్ కి. ఆ ఇయర్ లోనే మా పెద్దనాన్నగారు పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి మా బిజినెస్ లో స్వామిని ఆయనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఇయర్ నుంచి మా ఫాదర్ బిజినెస్ మళ్ళీ బ్యాక్ టు ప్రాఫిట్స్. అలా మా ఫాదర్ స్వామిని నమ్మడం జరిగింది, స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ 3 పుట్టపర్తికి వచ్చి ఇక్కడే స్టే చేయడం జరుగుతుంది. నన్ను చిన్నప్పటి నుంచి కూడా బాల వికాస్ లో పంపించేవారు మా నాన్నగారు.
5: మా తాతగారు స్వామి అంటే చాలా భక్తి అండి. అది మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది, పెళ్ళాక మా అమ్మగారికి ట్రాన్స్ఫర్ అయింది, నేను పుట్టాక అది నాకు ట్రాన్స్ఫర్ అయింది.
0: చాలా బాగుంది.
5: అయితే ఒక సంఘటన నన్ను స్వామి గురించి ఆలోచించేలా చేసింది ఏంటి అంటే, నేను 9th ఒకసారి పుట్టపర్తికి వచ్చాను. మా తాతగారు నేను ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాము. అయితే డివోటీస్ లో కూర్చున్నప్పుడు ఒక డివోటీకి వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. సో అది ఎక్కడి నుంచో ఒక సేవాదలు చూసి వాలంటీర్ తన చెయ్యి అడ్డం పెట్టాడు వచ్చి. అంటే ఒక మనిషి కోసం ఇంత చేస్తున్నారా అంటే ఆయనలో ఏదో ఉంది, లేకపోతే ఎవరు ఇంత సేవ చేయరు. సో అప్పటి నుంచి నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో ఆయన గురించి ఆలోచించడం, మా తాతగారు స్వామి గురించి కథలు కథలుగా చెప్పడం. MBA ఎలా జాయిన్ అయ్యాను అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ 2014 పాస్ అయ్యాడు ఇక్కడ నుంచి. సో ఆయన ఒకసారి ట్రై చేయి, చాలా బాగుంటుంది కాలేజ్ అనగానే నేను కాలేజ్ వెబ్సైట్ చూడడం, యాక్టివిటీస్, ఆ హాస్టల్లో ఉండే యాక్టివిటీస్ అవి చాలా నచ్చాయి నాకు. అంటే నేను ఉన్నదానికి అదొక కాంట్రాస్ట్ అనమాట నాకు. సో అప్పటి నుంచి సరే ఒక ట్రై చేద్దాము నచ్చింది. సో అప్పుడు అప్లై చేశాను, ఎంబీఏ వచ్చింది, జాయిన్ అయ్యాను.
0: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నిఖిల్, మీ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఇద్దరు చాలా స్టాంచ్ డివోటీస్ కదా స్వామికి. మరి నీకు ఓన్లీ స్వామి ఒక హ్యూమన్ బీయింగ్ గా స్టార్ట్ చేశారు నీ లైఫ్ లో ప్రవేశించడం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. సో ముందు ముందు మనకు తెలుస్తుంది స్వామి నీలో ఎట్లాగా మార్పు తీసుకొచ్చారనేది. బ్రదర్,
6: మొట్టమొదట మాది సాయి ఫ్యామిలీ కాదు, కుటుంబ సభ్యులెవరూ డివోటీస్ కాదు. ఓకే, స్వామి యూనివర్సిటీ ఉంది, ఇలా స్వామి ఇలా కార్యాలు చేస్తారు, ఫ్రీ ఆపరేషన్స్ అలాంటివి చేస్తారని మాత్రమే తెలుసు. సో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా గోల్ అంతా ఓన్లీ ఇంజనీరింగ్ చేద్దామని. సో అలాగే బోర్డ్ యూనివర్సిటీస్ కి అప్లై చేశాను, దానిలో స్వామి యూనివర్సిటీ ఒకటి. సో జీవితంలో ఎప్పుడు డిగ్రీ చేస్తానని మాత్రం అనుకోలేదు, కానీ స్వామి యూనివర్సిటీలో రాయడం, డిగ్రీ అనుకోకుండా జాయిన్ అవడం, ఇది అలా జరిగిందనమాట. సో ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే గుంటూరు నుంచి విజయవాడకి కనీసం 40 కిలోమీటర్లు ఉంటుంది. దానికి కూడా మా తల్లిదండ్రుల వెంట ఉండి తీసుకెళ్లేవాళ్లు ఇంటర్మీడియట్ వరకు కూడా. కానీ గుంటూరు నుంచి పుట్టపర్తికి అనేది కనీసం 550 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయడానికి నన్నొక్కనే ఒంటరిగా పంపించారు, ఇప్పటికి కూడా తెలియదు మా పేరెంట్స్ యొక్క నమ్మకం ఏంటనేది. సో ఇలా రావడం, ఎగ్జామ్ రాయడం, దీనిలో సన్నివేశం ఏంటంటే ట్రైన్ రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఆ వెయిటింగ్ లిస్ట్ లోనే ట్రైన్ ఎక్కడం, నేను కూర్చున్న చోటే రావాల్సిన వ్యక్తి రాకపోవడం, నా ట్రైన్ జర్నీ కంఫర్ట్ గా జరగడం పుట్టపర్తి దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో దీన్ని బట్టి నాకు ఒకటే అర్థమైంది, ఈ అనుభవం నాకు ఎలా అనిపించింది అంటే షిరిడి సాయి సచ్చరిత్రలో షిరిడి బాబా వారు ఇలా అన్నారు, నా భక్తులు 8,000 మైళ్ల దూరంలో ఉన్నా సరే వాళ్ళని ఈడ్చుకుని నా దగ్గరికి తీసుకొస్తాను. నా విషయంలో కూడా ఇలాగే జరిగిందని అనుకుంటున్నాను.
0: చాలా బాగుంది శ్రవణ్. బ్రదర్స్ సాయిబాబా అండ్ ప్రశాంత్, మీ ఇద్దరు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే మీ ఇద్దరు స్వామి కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు సేవదల్గా చేశారని చెప్పారు. ఒక చిన్న డీవియేషన్ లాగా, మరి మీ ఇద్దరు సేవదల్గా ఉన్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి లెసన్స్ ఏమిటి, ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవం ఎలా ఉండేది? ఫస్ట్ సాయిబాబా.
2: ముందుగా నేను సేవదల్గా వచ్చినప్పుడు అంతకు ముందు వరకు కూడా నాకు స్వామి అంటే తెలుసు, అంటే పలానా వ్యక్తి స్వామి, ఆయనను కొంతమంది పూజిస్తారు కొంతమంది నమ్ముతారు అని తెలుసు. కానీ నేనెప్పుడు స్వామిని అలా చూడలేదు, ఒక భగవంతుడిగా నేను ఎప్పుడు చూడలేదు. స్వామి నాకేంటంటే ఒక మంచి పనులు చేస్తారు, హాస్పిటల్స్ కట్టించారు చాలా మందికి పేదవాళ్ళకి, స్వామి వల్ల ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్స్ కానీ కట్టించారు. ఒక మంచి మనిషి అని నేను ఎప్పటి నుంచో నమ్మాను. కానీ నేను కూడా సేవదలుగా ఎందుకు వచ్చానంటే నాకు ఆ సేవ అనేది బాగా నచ్చింది అనమాట, ఆ కాన్సెప్ట్ సేవ అనేది బాగా నచ్చింది. అయితే 2015లో నా యూజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అండర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ సమ్మర్లో నేను ఇంటికాడే ఉన్నాను, ఖాళీగా ఉన్నాను. ఆ టైంలో మా ఊర్లో సత్సాయి సేవా సమితి వాళ్ళు ఇక్కడికి సేవాదలుగా వస్తున్నారు. అప్పుడు మా స్నేహితుడు కదా నాతో ఇలా అన్నాడు అనమాట, వెళ్దామా మరి మనం కూడా అని. అంటే సరే అని అప్పుడు మా ఇంట్లో అడిగితే ఆల్రెడీ మా అమ్మ ఒకసారి వచ్చింది కాబట్టి వాళ్ళు తేలిగ్గా ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్. అలా నేను వచ్చాను. నేను వచ్చాను కానీ నా మైండ్ అంత స్వామిని భగవంతునిగా చూసే అలా అప్పుడు నాకు అంత లేదు, ఆ పరిణతి నాద లేదనమాట. జస్ట్ ఒక మంచి మనిషి అలా అంతే అప్పటికి కూడా. అయితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా డిఫరెంట్ గా నాకు అనిపించింది ఏంటంటే, సపోజ్ మనం ఎక్కడైనా ఏదైనా ఒక పని చేయడానికి వెళ్తే అక్కడుండే కల్చర్ వేరు. సపోజ్ నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను ఏ పని చేయాలో అంతవరకే చేస్తాను. అంతకు మించి ఇక్కడ కనిపించింది ఏంటంటే, ఒక సేవదలు వాలంటీర్గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమగా పలకరిస్తారు, వాళ్ళ ఆ చిరునవ్వు చూస్తే చాలు మనకి ఆ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది అనమాట. అది అబ్జర్వ్ చేశాను, అది నాకు కంప్లీట్ గా నాకు కొద్దిగా డిఫరెంట్ పిక్చర్ ఇచ్చింది అనమాట. అప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బ్యాచ్ లీడర్ కూడా మాకు సేవాదలుగా ఉన్నప్పుడు ఆ బ్యాచ్ లీడర్ కూడా చెప్పాడనమాట, బాబు ఇక్కడ సేవాదలుగా అంటే నువ్వు ఏదో జాబ్ చేసినట్టుగా చేస్తే సరిపోదు, అంటే మెకానికల్ గా వర్క్ చేస్తే సరిపోదు, నువ్వు ఫిజికల్ గా మీన్స్ మెంటల్ గా అంటే మనస్ఫూర్తిగా చేయగలిగితే అది బాగుంటది అని అలా చెప్పారు.
0: నీ ఫస్ట్ డ్యూటీ ఎక్కడ పడింది సాయిబాబా?
2: నా ఫస్ట్ డ్యూటీ గోపురం గేట్ దగ్గర. ఫస్ట్ 3 డేస్ అక్కడ వర్క్ చేశాను. ఫస్ట్ 3 డేస్ అక్కడ చేశాను. అప్పుడు కొద్దిగా అప్పుడు అంతగా టైరింగ్ గా ఉండేది, అంటే చాలా ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం గానీ అలా ఉండేది.
0: మరి అక్కడి నుంచి ఆ పాయింట్ లో ఉండి నువ్వు ఏం నేర్చుకున్నావు ఆ సేవాదళిలుగా?
2: యాక్చువల్ గా ఆ తర్వాత 3 డేస్ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. వెస్ట్ 5-6 లో మళ్ళీ నాకు డ్యూటీ పడింది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ లీడర్ వచ్చి ఇలా చెప్పాడు, బాబు నువ్వేదైనా తప్పు చేస్తే నిన్ను అన్నారు పర్సనల్ గా, కానీ పలానా డిస్టిక్ వాళ్ళు కానీ పలానా స్టేట్ వాళ్ళు కానీ తప్పు చేశారని అంటారు అని ఆ ఒక్క మాట చెప్పాడు అనమాట. అప్పుడు నాకు అది బాగా స్ట్రాంగ్ గా తగిలింది. అది ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది, నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా నన్ను అనాలి, మీన్స్ అప్పుడు నేను బాధపడను, లైట్ గా తీసుకుంటాను. కానీ అది మా సేవా సమితి వాళ్ళని కానీ లేదంటే నేను పనిచేసే ఏదైనా ఆర్గనైజేషన్ వాళ్ళని కానీ అలా అంటే నాకు నా వల్ల వేరే వాళ్ళు ఇతరులకు ఇబ్బంది కలవడం నాకు ఇంట్రెస్ట్ నాకు నచ్చదు అన్నమాట. సో దాని వల్ల ఆ వారం రోజులు బాగా వర్క్ చేశాను కంప్లీట్ గా. అంటే ఆయన ఏదైతే రూల్స్ చెప్పారో మీన్స్ అందరికి బాగా చిరునవ్వుతో పలకరించడం కానీ అవన్నీ చేశాను. అప్పుడు చేసిన తర్వాత అప్పుడు నాకు అంతగా తెలియదు ఏం జరుగుతుందో ఆ వారం రోజులు. వారం రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ వారం రోజులను ఇప్పటికీ చూసుకుంటే నాకు ఒక మంచి ఒక
0: సాటిస్ఫాక్షన్
2: కలుగుతుంది అనమాట. అది నేర్చుకున్నాను అనమాట. ఎప్పుడైతే సెల్ఫ్ లెస్ గా మనం వర్క్ చేస్తామో అప్పుడు మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది నేర్చుకున్నాను. చాలా బాగుంది.
0: మరి ప్రశాంత్ సేవాదల్ గా నీ అనుభవం ఏంటి? స్టూడెంట్ గా జాయిన్ అయ్యే ముందు అంటే సేవాదల్ కి చాలా హై డ్యూ రెస్పెక్ట్ మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో ఇస్తారు. సేవాదల్ వల్లనే మొత్తం ఈ సిస్టమ్ అంతా రన్ అవుతుంది. అంత యంగ్ ఏజ్ లో నువ్వు సేవాదల్ గా జాయిన్ అయినప్పుడు నీ అనుభవం ఏంటి?
3: సేవాదల్ గా రావాలనేది మామూలుగా నేను సమితి చిన్నప్పటి నుంచి బాల వికాస్ విద్యార్థి కాబట్టి
2: వారం రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ వారం రోజులను ఇప్పటికీ చూసుకుంటే నాకు ఒక మంచి ఒక
0: సాటిస్ఫాక్షన్
2: కలుగుతుంది అనమాట. అది నేర్చుకున్నాను అనమాట. ఎప్పుడైతే సెల్ఫ్

0: నేను సమితి చిన్నప్పటి నుంచి బాల వికాస్ విద్యార్థి కాబట్టి సమితి కూడా వెళ్తూ ఉండేవాడిని. కానీ నేను చిన్నప్పటి నుంచి కార్పొరేట్ కాలేజీలో చదువు స్కూల్లో చదువుకోవడం, సో పొద్దున్నీ సాయంత్రం వరకు చదువు చదువు అని ఒత్తిడి, ఈవెన్ సండేస్ కూడా చదువుని ఉండేది, సమితికి కూడా వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. కానీ చాలా మంది మా సమితిలో వాళ్ళకి ఎంత పని ఉన్నా, ఎంత వాళ్ళకి షెడ్యూల్ టైం లేకపోయినా వాళ్ళు చేసే సేవ, ఆ సేవ మళ్ళీ ఇక్కడికి వచ్చి సేవాదలుగా 10 రోజులు సెలవులు పెట్టుకుని ఆఫీసులకి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. సేవ చేసుకుని వాళ్ళు వాళ్ళ అనుభూతులను చెప్తున్నారు. ఈ సేవ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నాకు ఉండేది సేవగా వెళ్ళాలి, సేవదలుగా అక్కడికి వెళ్ళాలి, నేను చెయ్యాలి, నాతో వచ్చినంత సాయం నేను చేయగలగాలి అని. కానీ ఎప్పుడు ఆ అవకాశం వచ్చేది కాదు. కానీ నా అండ్ స్వామిని, నా స్వామి మీద ఫెయిత్ ఎప్పుడు, నేను రా స్వామి కావాలని అడిగేవాడిని, కానీ అది వచ్చేది కాదే అంత తొందరగా వచ్చేది, కొన్నిసార్లు అంత తొందరగా రాదు అది మన. కానీ నా ఎడ్యుకేషన్ లో మలుపులు తిరగడం, అలా అలా కొన్నిసార్లు కొంచెం టైం దొరకడం స్వామి వల్ల. అండ్ వెంటనే ఒకసారి నాకు ఒక 10 రోజులు సెలవు వచ్చింది మామన్ గా, నేను అప్పుడు ఇంట్లో ఉందాం అనుకున్నా. సడన్ గా మా కన్వీనర్ గారు ఫోన్ చేసి, అది కూడా అడగలేదు, జస్ట్ సేవ ఉంది వస్తావా అని అడగలేదు. టికెట్ బుక్ చేశాము, సేవ ఉంది, ఈ టైం వెళ్ళి ఈ టైం వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలని చెప్పారు. సో నాకేం తెలియదు. ఇంకో మా నాన్నగారు వెళ్ళగో ఖాళీయే కదా, నువ్వు వెళ్లాల్సిందే ఖచ్చితంగా అని చెప్పారు. అంటే అప్పటికి నేను అటు 10 రోజులు సెలవు దొరికింది కదా, ఎంజాయ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాను. మా నాన్నగారు లేదు నువ్వు వెళ్లాల్సిందే, కన్వీనర్ గారు చెప్పారు వెళ్లాల్సిందే అని చెప్పి, ఇంకా వెంటనే సేమ్ శ్రవణన్న ఎలాగైతే చెప్పారో, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఊరు వెళ్ళాలన్నా బయటికి ఒక్కడనే వెళ్ళాలని. నేను అంతే, మా పేరెంట్స్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేదు, కానీ అది ఫస్ట్ టైం. అది కూడా మా సమితిలో అందరూ ముందుకే బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నది నేను ఒక్కడనే, వేరే బ్యాచ్ లో వెళ్లాల్సి వచ్చింది నేను. సో అది కూడా సింగిల్ ప్రయాణం, బట్ గాడ్స్ గ్రేస్ నేను ఎలా వెళ్ళగలనో అసలు నాకేం అర్థం కాలేదు. కానీ వెళ్ళంగానే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కగానే అందరూ సేవదలే ఉన్నారు. నేను ఇలా వచ్చాను వెళ్తున్నాను అనగానే ఇంకా నో అంత భయం లేకుండా అందరూ వాళ్లే ఉండటం, వాళ్లే నాకు హెల్ప్ చేయడం, సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు, లైక్ ఐ కెన్ జర్నీ అలౌన్ గా ఒక్కనే వెళ్ళగలనని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ లో ఎప్పుడైనా సరే, ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు చదువుకునే దశలో నేను ఈ స్థాయికి ఎదగాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, దానికోసమే అంబిషన్స్ ఉంటాయి. ఈయన ఒక ఆయన చూసి లేదు నేను ఇంత స్థాయికి ఎదగాలి అని. కానీ సేవదలుగా వచ్చినప్పుడు ఆ సేవదలు కోఆర్డినేషన్ చేసే వాళ్ళు చూసి వాళ్ళు మామూలుగా ఉన్నారు, కానీ వాళ్ళ గురించి తెలుసుకుంటే నేను ఏ స్థాయికి అయితే వెళ్ళాలనుకున్నా దానికంటే ఆ అత్యంత పై స్థాయిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడ వచ్చి ఆ సేవదలుగా ఉండి మాకు అన్ని వసతులను ఇచ్చి వాళ్ళు లైక్ ఆల్వేస్ ఇటు ఎప్పుడు నాకు అనిపించేది నిజమే ఏదో ఉంది అని. తర్వాత సేవదలు ఇక్కడ రావడం, వాళ్ళని చూసి వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను.
1: సో ప్రశాంత్, మీ డ్యూటీ ఎక్కడ పడింది ఫస్ట్ టైం?
0: నా డ్యూటీ అనేది కూడా సేవదలుగు వచ్చినప్పుడు స్వామి దగ్గర. నేను ఎప్పుడు ఇది కావాలనేమని కాదు, నాకు ఏది వచ్చినా ఓకే అనుకున్నాను. కాకపోతే స్వామి ఐ వాంట్ టు పర్ఫెక్ట్ గా చేస్తాను ఏది ఇచ్చినా, సో మీరు నా స్థాయి మీరు ఏది నాకు మంచిది అయితే అది ఇవ్వండి అనుకున్నాను. తర్వాత సో అప్పుడు స్టూడెంట్స్ అందరిలోనూ కులంద హాల్లో ఉండాలి, మా సేవదల్ అందరిలోనూ స్టూడెంట్స్ ఉన్నారు, సో నేను కూడా సేవదల్గానే వెళ్దాము కులంద హాల్లోకి అనుకున్నాను. కాకపోతే కులంద హాల్కి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత బాడీ చెకింగ్ చేసి పంపిస్తున్నట్లు వేశారు. కానీ అప్పటికి అంటే పర్సనల్ గా వెళ్దాం స్వామి సమాధి దగ్గర సేవ చేద్దామని అనుకోలేదు. కాకపోతే ఉన్న చుట్టూ ఉన్న సేవదలు ఫ్రెండ్స్ అందరూ లేదు నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది, నాకు అది చాలా బాగుంటుంది అని సరే నేను అనుకున్నాను. సోగే స్వామి ఇఫ్ ఇట్ ఈస్ నేను దాన్ని అనుకున్న అయితే నాకు ఇవ్వండి నేను. అప్పటికి నేను దానికి చాలా సెలెక్షన్లు ఉండేవి, కానీ నేను అప్పటికి బాడీ చెకింగ్ చేస్తున్నాను, సడన్ గా ఒక ఆయన సేవదారు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు, లేదు నువ్వు స్వామి దగ్గర ఉంటే మంచిగా పనిచేయగలవు అని సమాధి దగ్గర ఇచ్చారు. అప్పుడు స్వామి ప్రెజెన్స్ ఐ కెన్ నేను చెప్పగలను, లైక్ అనుకున్నవన్నీ మనం ఎటువంటి స్వార్థం లేకుండా కోరుకుని ఉంటే అదే జరిగిపోతుంది. దానికోసం మనం తప్పించే అవసరం లేదు.

0: మీ ఆల్వేస్ అండ్ సేవాదల్గా నేను నేర్చుకున్నది అక్కడ ఉండి అంటగా, నేను ఫస్ట్ టైం సేవాదల్గా వెళ్ళినప్పుడు నేను 2015 లో రెండు సార్లు, 2016 లో నెల నెల ఉండేవాడిని. సో నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు అక్కడే స్వామి సమాధి దగ్గరే ఉండేవాడిని, కానీ నార్మల్ గా ఉండేవాడిని. స్వామి గురించి అంటే అంత ఫోకస్ గా అంటే భక్తి అని కాదు, అంత ఉన్న టైంలో అంత మామూలుగా ఉండేవాడిని,
1: వాల్యూ తెలిసేది
0: కాదు. కానీ ఆ తర్వాత రోజు ఎప్పుడైతే సమితికి వెళ్ళానో, సమితికి వెళ్లి భజన చేస్తున్నప్పుడు స్వామి సమాధి ఫోటో, స్వామిని చూసి సమాధి ప్రే చేస్తున్నాను అంటే ప్రార్థిస్తున్నాం, భజనలు చేస్తున్నాం. అప్పుడు అనిపించింది జీవితంలో ఎప్పుడైతే మన దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని మనం వాల్యూ, దాన్ని వాల్యూ ఇవ్వలేం. అది ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడే దాని ఒక విలువ తెలుస్తుంది. సో తర్వాత నుంచి నేను మళ్ళీ సేవదలుగా వచ్చాను, మళ్ళీ స్వామి దయ వల్ల మళ్ళీ సమాధి బ్యాచ్ అక్కడే సమాధి దగ్గర సేవ తీసుకున్నాను. సమాధి సేవలో పొద్దున్న సాయంత్రం సమాధి దగ్గర ఉంటాం. ఈసారి నుంచి తప్పు తెలుసుకున్నాను కాబట్టి ఉన్నంత సమయం స్వామి ప్రార్థిస్తూ మంచిగా ఉంటూ అక్కడే ఉన్నాను. అప్పుడు తెలిసింది ఈ స్వామిని కాదు, జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాను, దట్ ఉన్నప్పుడే దాని విలువ, ఉన్నదాన్ని విలువించాలి, విలువ ఇవ్వాలి. అది పోయిన తర్వాత బాధపడితే
1: ప్రయోజనం
0: ఉండదు.
1: చాలా బాగుంది ప్రశాంత్ అండ్ సాయిబాబా. మనం తర్వాత అంశంలోకి వెళ్దాము. అసలు శ్రవణ్, ఫస్ట్ టైం నువ్వు స్వామి కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత నీకు కలిగినటువంటి అనుభవం ఎలా ఉండేది?
2: మొట్టమొదటిగా అసలు స్వామి డివోటీస్ కాదు, అసలు బయట అదొక ప్రపంచం, లోపల ఇంకొక ప్రపంచం, అది టోటల్ టూ డిఫరెంట్ వరల్డ్స్ లా ఉండేవి. సో మొదటిగా కాలేజ్ కి అడ్మిషన్ జాయిన్ అయినప్పుడు అది కొంచెం కొత్తగా ఉండేది. ఫస్ట్ ఇక్కడ కుల్వంత్ హాల్కి రావడం, వేదం వినడం అనేది కొంచెం నా చెవులకి ఇదేదో సంథింగ్, లైఫ్ లో నువ్వు కూడా నేర్చుకోవాలి అని చిన్నప్పటి నుంచి తప్పన వేదం నేర్చుకోవాలని. ఇక్కడికి రాగానే ఆ వేద సూక్తులు వింటుంటే ఎవరో పెద్ద పెద్ద పండితులు చదువుతున్నారేమో, ఇది మనకు కాదు అనే ఫీలింగ్ ఒకటి. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ టీచర్స్ ఆ వేదం చాంట్ చేస్తారని తెలిసింది. సో ఎప్పుడైతే కాలేజ్ లో జాయిన్ అయ్యానో స్వామి, అప్పటికి కూడా స్వామి నువ్వు ఒక భగవంతుడి కాదు, నువ్వు ఒక ఓకే యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ లోనే ఉన్నాను. కానీ నాకు కూడా ఒక ఛాన్స్ వస్తే బాగుంటుంది వేదం నేర్చుకోవటానికి అనే ఒక చిన్న ఆశ అక్కడ ఉండేది. సో అక్కడ వేదం క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో మా సారు నన్ను పిలిచి, నువ్వు కూడా జాయిన్ అయితే బాగుంటుంది కదా, నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా అన్నారు. సో అలాగే వేదం క్లాస్ లో జాయిన్ అవడం, చాలా ఫాస్ట్ గా పికప్ చేయడం వేద సూక్తులన్నీ. సో ఎప్పుడైతే సమ్మర్ కోర్స్ స్టార్ట్ అయిందో ఫస్ట్ రోజు వేద చాంటింగ్ ఉంటుంది, అయితే అది మా క్యాంపస్ కి వచ్చింది. దానిలో నేను ఒక వ్యక్తిగా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప సంగతి, ఎందుకంటే బయట వాళ్ళని అంత తొందరగా వేదం గ్రూప్ లోకి తీసుకోరు. ఆ తీసుకోవడం కూడా అంతమంది ప్రజెన్స్ ముందు స్వామి ఆపర్చునిటీ ఇచ్చారు అనేది, ఇట్స్ లైక్ టిల్ మై డెత్ ఐ కెన్ రిమెంబర్ దోస్.
1: సో నువ్వు చాంట్ చేసిన ఫస్ట్ మంత్రం ఏంటి స్వామి ముందు?
2: గణేశ.
1: ఓకే, దెన్ నిఖిల్, నీకు మరి స్వామి కాలేజ్ లో అడుగు పెట్టిన వెంటనే కలిగినటువంటి మొట్టమొదటి అనుభూతి ఎలా ఉంటుంది, ఎలా ఉంది?
3: అసలు మొట్టమొదట ఇక్కడ జాయిన్ అవ్వగానే హాస్టల్ రూమ్ ఒకటి అలాట్ చేశారు. సో లగేజ్ తీసుకెళ్లి పైన రూమ్ లో పెట్టి, రూమ్ చూడగానే వెంటనే కిందకు వచ్చి నాన్నగారితో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, నేను ఉండలేను ఇక్కడ, కింద పడుకోవాలి, రూమ్ 10 మంది ఉంటారు, ప్రైవసీ ఉండదు, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అంటే మా నాన్నగారికి ఇది అలవాటు అండి, ఇంటర్ లో కూడా అలానే చెప్పాను, ఇంటర్ లో కూడా హాస్టల్ తీసి వెళ్ళిపోదాం అన్నాను. మళ్ళీ ఒక 1 మంత్ లో అడ్జస్ట్ అయిపోయాను, ఇంజనీరింగ్ లో కూడా అదే మాట అన్నాను. సో మా నాన్నగారికి అలవాటు అయిపోయాను, వీడు అడ్జస్ట్ అవ్వగలుగుతాడు, సో 1 మంత్ ట్రై చేయి, నచ్చలేదంటే నేనే వచ్చి తీసుకెళ్తా అన్నారు నాన్నగారు. సరే వెళ్ళాను, ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అంటే ఇదివరకు ఎలా ఉండేది అంటే ఏదైనా చేస్తే నాకేంటి బెనిఫిట్, కానీ ఈ హాస్టల్ వల్ల ఏదైనా చేస్తే మనకేంటి బెనిఫిట్ అనేది అర్థమైంది నాకు. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ గాని, అంటే ఏదైనా చేసినా కలెక్టివ్ గా చేయడం. ఇప్పుడు స్వామి ఒక్కొక్క యాక్టివిటీ ఆయన లిస్ట్ చేశారు హాస్టల్లో ఏమేం చేయాలి అని, ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. అంటే హాస్టల్ ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీని మనకు ప్రొవైడ్ చేస్తుంది, అది లెట్ దట్ బి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అన్నిట్లో బ్యాలెన్స్ చేస్తుంది, సుప్రభాతం నుంచి నైట్ మళ్ళీ నైట్ ప్రేయర్ చేసి పడుకునేదాకా. సో అన్ని నాకు నచ్చాయి, అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. నిజంగా ఇట్లాంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చు అనే కాన్ఫిడెన్స్ ని హాస్టల్ ఇచ్చింది. సో అప్పటి నుంచి అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేశాను.
1: చాలా బాగుంది. మరి దినేష్, ఫస్ట్ టైం నువ్వు హాస్టల్లో జాయిన్ అయినప్పటి ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తావా మాకు.
0: అన్న, నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు 2-3 వేరే ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చదివాను. అక్కడ ఎలా ఉండేదంటే జూనియర్స్ సీనియర్స్ ని చూసి నిజంగా భయపడేవారు. అలాగే మేము సీనియర్స్ అయ్యాక కూడా మా జూనియర్స్ మమ్మల్ని చూసి భయపడేవారు. అది ఏ రేంజ్ కి వెళ్ళిందంటే అసలు లాస్ట్ 6 మంత్స్ సీనియర్స్ ని జూనియర్స్ ని 2 వేరు క్యాంపస్ చేసే అంత రేంజ్ కి వెళ్ళింది. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో చదివి ఇక్కడికి వచ్చాక, సో ఫస్ట్ డే ఏమైందంటే వార్డెన్ సార్ రూమ్ అలాట్ చేశారు. నేను రూమ్ నంబర్ చేతిలో పట్టుకొని నిలబడ్డాను. ఒక సీనియర్ వచ్చాడు, రూమ్ నంబర్ అడిగాడు, చెప్పాను. ఏం మాట్లాడకుండా లగేజ్ తీసుకెళ్తున్నాడు నాది. నేను అడిగాను ఎక్కడికి ఎక్కడికి అంటే మీ రూమ్ లకే అన్నాడు. నువ్వెవరు అన్న? నేను ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నీ సీనియర్ ని అన్నాడు. నువ్వు నా లగేజ్ ఎందుకు తీసుకెళ్తున్నావు? అవి అలా కాసేపు అయింది. పర్లేదు, నీకు రూమ్ నంబర్ తెలియదు, రూమ్ అడ్రస్ అవి కొంచెం కష్టం, ఇక్కడ నేను చూపిస్తాను రా అని నా లగేజ్ పట్టుకెళ్ళడం మొదలెట్టాడు. నేను అన్నా నువ్వు సీనియర్ అన్నా, నువ్వు అలాంటివి చేయకూడదు, నువ్వు వేరే చేయాలన్నా అని నేను, లేదు లేదు ఇక్కడ ఇలాగే ఉంటది, నువ్వు కూడా నీకు కూడా మెల్లిమెల్లిగా తెలుస్తుంది అలా. అదొక షాక్, సీనియర్ వచ్చి జూనియర్ లగేజ్ తీసుకెళ్లడం, ప్రేమగా పలకరించడం, రూమ్ లో ఎలా ఉండాలి అని చెప్పడం చాలా బాగా నచ్చింది. నేను కూడా నా ఫైనల్ ఇయర్ లో నా జూనియర్స్ కి అలాగే హెల్ప్ చేశాను.
1: చాలా బాగుంది దినేష్. మరి ప్రశాంత్, నీకు హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత కలిగిన మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ ఏంటి?
0: మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ అనగా, నిఖిల్ అన్నట్టుగానే నేను కూడా ఇంటర్మీడియట్ వరకు బయట హాస్టల్లోనే చదువుకున్నాను. అక్కడ ఎన్వైరాన్మెంట్ అంటే డిఫరెంట్ గా ఉండేది. సింగిల్ రూమ్, ఎవరి పని వాళ్ళదే, ఒకరికి హెల్ప్ చేయడం అనేది ఏం లేదు, అవి బిజీగా ఉండేవాళ్ళమే. అండ్ నా స్కూలింగ్ మొత్తం చదువు అని తప్ప ఇంకా వేరే ఏమీ తెలియదు ప్రపంచంలో. ఓన్లీ చదువు ఒకటే, చదువుకుంటే జీవితం అంతే తప్ప ఇంకా వేరే యాక్టివిటీస్ ఉంటాయని, అవి నేర్చుకుంటే కూడా అవి కూడా ఇంపార్టెంట్ అని తెలిసేది కాదు. కానీ ఈ ఫస్ట్ టైం ఎంటర్ అవ్వగానే అండ్ ఒక రూమ్ లో అండ్ నాకు ఇంగ్లీష్ అంతా వచ్చేది కాదు, ఎందుకంటే అంత తెలుగు అంటే కార్పొరేట్ కాలేజ్ అయినా అందరూ తెలుగు వాళ్ళే, తెలుగులోనే మాట్లాడుకున్నా, ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడలేదు. నేను అనుకునేవాడిని ఎప్పుడైనా తెలుగు వాళ్ళు ఒక్కడన్నా నా రూమ్ లో ఉండాలి స్వామి, ముందే చెప్పారు అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, తెలుగు మాట్లాడటం అని నేను అనుకున్నాను. కనీసం ఒక తెలుగు వాడన్నా నా రూమ్ లో ఉంటే
1: నువ్వు పంచుకోవడానికి
0: ఉపయోగపడతాడు, నాకు నేర్పిస్తాడని. కానీ అన్ఎక్స్పెక్టెడ్, అప్పటికి నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నారు తెలుగు వాడే, వాళ్ళు అనుకున్నాం మేము మన ఇద్దరం ఉన్నా ఒక చాట పడాలి రా అని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే నేను వెళ్ళిన రూమ్ లో అసలు ఎవరు తెలుగు వాళ్ళు లేరు, అండ్ ఒక్కొక్కడు ఒక్కో స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. సో చాలా డిఫరెంట్ గా ఉండేది, ఇట్స్ లైక్ యునిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంత వింత అంటే వింత అని కాదు, అంత డిఫరెంట్ పీపుల్ మధ్య, మిక్స్డ్ పీపుల్ లో రూమ్ లో ఉండటం, మిక్స్డ్ మెంటాలిటీస్, ఒక్కొక్క ట్రెడిషన్స్ వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అంటే వాళ్ళ ప్లేస్ నుంచి వేరు వేరుగా వచ్చిన వాళ్ళు. సో వాళ్ళందరితో కలిసి ఉండటం అండ్ ఎవ్రీథింగ్, నేను ముందుగా అక్కడికి వెళ్ళంగానే డిఫరెంట్ కల్చర్, లైక్ ఇదంతా డిఫరెంట్ గా ఉన్నారు అండ్ కొంత ఎప్పుడు ఒక్కొక్కరు ఒక యాక్టివిటీలో ఉండేవాళ్ళు, బోర్డు అనే యాక్టివిటీ ఉండేది. బయట ఒకళ్ళు యోగా అని, ఒకళ్ళు డాన్స్ అని, ఒకళ్ళు డ్రామాస్ అని, గేమ్స్ లో ఉండేవాళ్ళు. అనుకునేవాడిని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరూ ఒక్కొక్క యాక్టివిటీస్ వెళ్ళిపోతున్నారు, చదువు కూడా అంత చదవట్లేదు, కొంతమంది ఓన్లీ ఒకదానే ఫోకస్ ఉన్నారు, ఇదేంటి అలా చదువు కదా ఇంపార్టెంట్, ఇదేంటి ఇది చేయట్లేదు ఏంటి అనుకునేవాడిని. కానీ అలా ఫస్ట్ సెమిస్టర్ అయిందా తెలిసింది, ఓన్లీ చదువుకునేవాడిని నాకే తక్కువ వచ్చినాయి, చదువు కంటే అన్ని చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నాయని. లైక్ అలా మంచి మంచి ఫెసిలిటీస్, మంచి యాక్టివిటీస్, ఓవరాల్ డెవలప్మెంట్ గా ఈ హాస్టల్ చాలా. ఎందుకంటే సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ అని, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ప్రతి మినిట్ వేస్ట్ చేయకుండా, ఇంతకుముందు ఖాళీ సమయం దొరికితే చిట్ చాట్ చేసుకుని, అయ్యి ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుకుని ఆనందంగా ఉండేవాళ్ళు, ఆనందం అనుకునే వాళ్ళమే. కానీ ఇక్కడ ప్రతి నిమిషం ఒక యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవుతా, సేమ్ అదే కమ్యూనికేషన్, కానీ ఉపయోగపడే మాటలు ఎప్పుడు నేర్చుకుని, కొత్త విషయాలు నేర్చుకుని అలా ముందుకు వెళ్ళటం చాలా మంచి
1: అనుభవం.
0: అనుభవం
1: చాలా బాగుంది సాయి ప్రశాంత్. మరి సాయిబాబా, ఫస్ట్ టైం హాస్టల్ లోకి ఎంట్రీ అప్పుడు నీ అనుభవం ఏంటి?
4: నేను కూడా సేమ్ నిఖిల్ లాగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అంతకుముందు చదివిన ఇన్స్టిట్యూషన్స్ కానీ అవన్నీ కంప్లీట్ గా డిఫరెంట్ హాస్టల్ లైఫ్ కానీ. నేను హాస్టల్లోనే ఉన్నాను ఇంతకుముందు కూడా, కానీ హాస్టల్ లైఫ్ అనేది ఇక్కడ హాస్టల్ లైఫ్ కి అక్కడ హాస్టల్ లైఫ్ కి చాలా డిఫరెంట్ అన్నమాట. కంప్లీట్లీ నేను నీ ఇష్టం ఉన్నప్పుడు లేసేవాడిని, ఇష్టం ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ వెళ్లేవాడిని, కంప్లీట్ డిఫరెంట్ గా ఉండేది. ఇక్కడ వచ్చి ఈవెన్ రూమ్స్ కూడా, రూమ్స్ అలాట్మెంట్ కూడా సేమ్. ఒక రూమ్ లో 10 మందిని చూసిన తర్వాత ఇమీడియట్ గా కిందికి దిగాను. కింద మా అన్నయ్య ఉన్నాడు, నేను మా అన్నయ్య వచ్చాం జాయిన్ అవడానికి. మా అన్నయ్యతో అన్నాను, అన్న లగేజ్ తీసుకొని వెళ్ళిపోదాం, సేమ్ లగేజ్ తీసుకొని వెళ్ళిపోదాం అని అన్నాను. అదే అన్నయ్య అన్నాడు, ఒక వారం రోజులు ఉండరా అని ఒక మాట అన్నాడు. సరే ఒక వారం రోజులు చూస్తాను, కాకపోతే నేను వేరే ఇన్స్టిట్యూషన్స్ కి అప్లై చేశాను, ఆ ఎగ్జామ్స్ అన్ని ఇప్పుడే ఉన్నాయి, జూన్ ఫస్ట్ వీక్ లో ఉన్నాయి. కొన్నేమో మిస్ అయిపోయాను ఆల్రెడీ ఇక్కడికి రావడం వల్ల, కొన్ని మిస్ అయ్యాను, ఇంకొన్ని జూన్ ఫస్ట్ వీక్ లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అడిగాను జూన్ ఫస్ట్ వీక్ లో నాకు ఎగ్జామ్ ఉంది వెళ్ళాలని, ఫస్ట్ ఫోన్ చేశాను యాక్చువల్ గా. అప్పుడు కుదరదు అన్నారు, ఇంక ఏ ఆప్షన్ లేదు, రెండు ఆప్షన్లు మిగిలిపోయాయి. సో ఇక్కడేమో కంప్లీట్ గా నాకు డిఫరెంట్ గా ఉంది. సరే ఒక వారం రోజులు చూద్దాము, నచ్చితే ఉందాము, లేకపోతే వెళ్ళిపోదామని నన్ను నేను అనుకుని మా అన్నయ్యని పంపించేశాను. ఇంకా కొంతమందిని అడిగాను అనమాట, ఇక్కడికి జాయిన్ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక సీనియర్స్ కలిశాడు, వాళ్ళు ఇవన్నీ చెప్పారు, రూల్స్ చెప్పారు కొన్ని, అంటే షేవింగ్ చేసుకోవాలి ఇవన్నీ. నాకు షేవింగ్ తీసి అలవాటు అస్సలు లేదు. ఇంతకుముందు నేను ఇలా పెట్టుకుని డిఫరెంట్ స్టైల్స్ పెట్టి నేను రణబీర్ కపూర్ లాగా ఇలా ముస్టాచ్ పెట్టి అలా ఉండేవాడిని అప్పుడు. సో షేవింగ్ తీయాలి అంటే ఏ సీనియర్స్ కదా అలాగే చెప్తారులే, ఒక ఫస్ట్ ఒక 1 మంత్ అలా ఉంటదేమో, తర్వాత అన్ని నార్మల్ అయిపోతాయి, ఎన్ని ఇన్స్టిట్యూట్లు చూడలేదు నా జీవితంలో అలా అనుకున్నాను. ఇక్కడికి వచ్చాను, మార్నింగ్ ఫస్ట్ రోజు లెగలేదు, ఓకే వదిలేదు, సెకండ్ రోజు మా రూమ్ లీడర్ లేపాడు అనమాట, బాబు ఇక్కడ సుప్రభాతం అనేది ఉంటుంది వెళ్ళాలని. అలా ప్రతిదీ కొద్దిగా అలా అలవాటయ్యాను. ఫస్ట్ వీక్ లోనే ఇంకోటి ఏంటంటే సమ్మర్ కోర్స్ జరిగింది. ఫస్ట్ వీక్ సమ్మర్ కోర్స్ లో కూడా ఇంత నాకు డివోషన్ అట్లాంటివి అంత ఏం లేవు, కాకపోతే చాలా మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, ఇక్కడికి రావడం అనేది నేను అప్పటివరకు ఏమనుకున్నాను అంటే ఎగ్జామ్ నేను బాగా రాశాను సో నాకు సీట్ వచ్చింది, మీన్స్ నేను చేశాను నా ఎఫర్ట్ వల్ల సీట్ వచ్చింది అలా అనుకునేవాడిని. కాకపోతే సమ్మర్ కోర్స్ లో ద్వారా నాకు ఏమర్థమైందంటే నేనేం చేయలేదు కానీ ఎవరో నాకు సీట్ ఇచ్చారు, స్వామి నాకు సీట్ ఇచ్చాడు అలా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అలా అర్థమైంది. ఓకే నా విషయంలో కూడా అది కరెక్టా కాదా అని కొద్దిగా కన్ఫర్మ్ చేసుకుందాం, ఇంకా కొన్ని రోజులనే ఉందాం అలా అనిపించింది. తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యేది, ఒక పక్క ఇన్ని యాక్టివిటీస్, సబ్జెక్ట్స్ ఒకసారి 5 సబ్జెక్ట్స్ ఇంక్రీజ్ అయినాయి, మొత్తం అడ్వాన్స్ సబ్జెక్ట్స్, అలా క్లాస్ కూడా అర్థం కావట్లేదు, ఇంకా అలా మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. చదువుకుందామంటే టైం దొరకట్లేదు. సో కొద్దిగా చూద్దాము, ఇంకొన్ని రోజులు ఉందాము, అలా వెళ్ళిపోదాం అని అనుకున్నాను. అలా 1 మంత్ గడిచింది. 1 మంత్ తర్వాత ఒకటి ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. 2 ఆప్షన్స్ ఉండేది. తర్వాత పీసీలో సీట్ కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాను, సమూహం అది కూడా మిస్ అయిపోయింది. జనరల్ గా పీసీలో పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ సెకండ్ కౌన్సిలింగ్ అవన్నీ జరుగుతాయి. నాకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది కానీ ఎందుకు మిస్ అయిపోయింది, అలా ఉంటాయి కదా ఎక్కడో సీట్ అని అలా అనుకున్నాను, మిస్ అయిపోయింది. తర్వాత అలా ఇంకొకటి కూడా క్లోజ్ అయిపోయింది, దాంట్లో అయితే సీట్ రాలేదు అసలు. ఇంకా ఉన్నది ఇది ఒకటే ఆప్షన్, లేదంటే బయటకు వెళ్ళిపోవాలి. 1 మంత్ ఉన్నాను, 1 మంత్ వరకు చాలా ట్రై చేశాను వెళ్ళిపోవడము, కానీ వెళ్ళిపోతే బయటకు వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కి చెప్పాలి, ప్లస్ ఊర్లో వాళ్ళు సమితి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళందరికి సమాధానం ఎంఎస్సీ లెవెల్ లో నేను బయటకు వచ్చేసానంటే చెప్పుకోలేను. ప్లస్ ఇంకా వాళ్ళ వల్ల అలా కొద్దిగా అన్ని ఆలోచించి ఉన్నాను అనమాట. తర్వాత కొద్ది రోజుల్లోనే ఏమర్థమైందంటే కొన్ని సబ్జెక్టులు చూసిన తర్వాత అడ్వాన్స్ అనాలిసిస్ కానీ అట్లాంటివి నేనేం చేయలేదు ఎగ్జామ్ లో, నాకు సెవెన్ సీట్ ఇచ్చాడని.
1: చాలా బాగుంది నీ ఎక్స్పీరియన్సెస్ అంతా వింటుంటే. స్వామి ఒక్కొక్కళ్ళని ఎట్లాగా పిక్ చేసి తన హాస్టల్లో తమ కాలేజీలో చదివించుకుంటారనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటి వరకు మీ ఇంట్రొడక్షన్స్ అంతా అయ్యాయి, ఇప్పుడు మనం స్వామి దగ్గరికి, స్వామి హాస్టల్లోకి ప్రవేశిద్దాం. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కాలేజ్ మందిర్, హాస్టల్ ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. మనకి ఏ లెర్నింగ్ జరిగినా సరే ఈ మూడు ప్రదేశాల్లోనే జరుగుతుంది. అంతటి లెర్నింగ్ ఇవ్వటానికి స్వామి స్వయంగా ఎంతో ప్రేమతో మనందరికీ ఇచ్చినటువంటి ఒక హోమ్ అవే ఫ్రమ్ హోమ్ మన హాస్టల్. స్వామి ప్రేమ అణువణువున ప్రతి ఇంచులో కూడా అక్కడ వ్యాపించి ఉన్నదని మనకి ఎన్నో అనుభవాలు మనకి తెలుపుతాయి. మరి మీరందరూ కరెంట్ స్టూడెంట్స్ కాబట్టి అప్పట్లో స్వామి హాస్టల్కి వచ్చేటప్పుడు ఎలా ఉండేది, హాస్టల్ ఎంత ప్రేమతో నిండి ఉండేది స్వామి ప్రేమతో అనేది మనతో పంచుకోవడానికి కేజీ నుంచి పీజీ వరకు స్వామి దగ్గర చదువుకున్నటువంటి సిజీ సాయి ప్రకాష్ బ్రదర్ వచ్చారు. మరి వారిని అడిగి వారికి ఉన్నటువంటి కొన్ని అనుభవాలు, స్వామి హాస్టల్కి వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే 38th anniversary ఆఫ్ మన సీనియర్ బాయ్స్ హాస్టల్ అంటే అది ఒక పెద్ద పండగ మా అందరికీ. సాయిరాం ప్రకాష్ బ్రదర్.
5: సాయిరాం సాయిరాం
1: బ్రదర్, మరి మీరు చదువుకునే టైంలో ఎలా ఉండేది హాస్టల్ అట్మాస్ఫియర్, స్వామి హాస్టల్కి వచ్చినప్పుడు ఏం జరిగేది, అవి కొన్ని చెప్తే మన కరెంట్ స్టూడెంట్స్ చాలా మోటివేట్ అవుతారు.
5: వీళ్ళ అనుభవాలు వింటున్నప్పుడు మేము చదువునప్పుడు ఆ టైం అది కూడా సేమ్ ఇట్లాగే ఉండేది. కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఆ హాస్టల్లో వీ హ్యాడ్ ఫ్రమ్ 8th class నుంచి పీజీ వరకు సేమ్ హాస్టల్లో, ఇటు రెండు హాస్టల్ లేవు అప్పుడు. అది ఒక పెద్ద ప్రౌడ్ టాపిక్ అనమాట స్వామికి.
1: ఓకే,
5: వరండాలో అందరితో చెప్తుంటారు కేజీ ఇది 8th class నుంచి పీజీ పిహెచ్డి వరకు ఒకే హాస్టల్లో ఉంటున్నారు, అందరు కలిసి మెలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేదంటే లంచ్ కి డిన్నర్ కి వెళ్తున్నప్పుడు 8th class స్టూడెంట్స్ అందరికి ఫేవరెట్, లైన్స్ ముందు వెళ్ళిపోతారు, సీనియర్స్ బ్రదర్ బ్రదర్ బ్రదర్ అని ముందు వెళ్ళిపోతారు. ఇట్ యూస్ టు బి గ్రేట్ ఫన్. ఐ మీన్ చాలా మంచిగా ఉండేది ఎందుకంటే స్వామి అందరితో ఒకే ఫ్యామిలీ లాగా ఉంటున్నారని. కానీ దాంతో వచ్చే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉండేవి. ఎట్లంటే డైనింగ్ హాల్ చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పుడు డైనింగ్ హాల్ హాస్ బీన్ ఎక్స్పాండెడ్, డబుల్ సైజ్ అయిపోయింది. అప్పుడు దానికన్నా హాఫ్ సైజ్ ఉండేది. అండ్ అది డైనింగ్ ప్రేయర్ హాల్ అన్ని కలిపి అక్కడే
1: మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవారు,
5: అరౌండ్ 600 స్టూడెంట్స్ ఒక హాస్టల్లో. సో యూ కన్ఫ్యూజన్ అంటే ఎక్స్ట్రీమ్ కన్ఫ్యూజన్, ఎందుకంటే ఒక బెల్ కొడితే అది స్కూల్ వాళ్ళకి బెల్లా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి బెల్లా తెలియదు. ఒక బెల్ కొడితే అది స్కూల్ బాయ్స్ కి ఫస్ట్ బెల్లా, ఇన్స్టిట్యూట్ బాయ్స్ కి సెకండ్ బెల్లా తెలియదు. సో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండేది. కానీ వన్ కామన్ బెల్ ఏంటంటే దర్శన్ పోయే బెల్, అందరికి ఒకే టైం దర్శన్. స్కూల్ ఇన్స్టిట్యూట్ టైమింగ్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉండేది ఎందుకంటే డైనింగ్ హాల్ వాజ్ నాట్ బిగ్ ఎనఫ్ కదా, సో దే హ్యాడ్ టు టేక్ టర్న్స్ టు హ్యావ్ ఫుడ్ అండ్ ఆల్ దట్. సో అట్లా చూస్తున్నప్పుడు ఈవెన్ ప్రేయర్ సెషన్స్, ఈవినింగ్ భజన్స్ కి కొంతమంది బయట లాన్ లో కూర్చునే వాళ్ళం, అట్లా టర్న్స్ తీసుకుని అందరు లోపల కూర్చో. స్వామి ఇక్కడ ఊర్లో లేనప్పుడు బృందానికి వెళ్ళినప్పుడు మేము భజన్స్ హాస్టల్లో చేసుకున్నాం కదా. కానీ ఎవ్రీడే మార్నింగ్ సుప్రభాతం ఉంది కదా, ఎవ్రీ మార్నింగ్ సుప్రభాతం. సో దానికి అందరు లోపల కూర్చోలేరు కాబట్టి స్కూల్ బాయ్స్ మీ ప్రేయర్ హాల్ మీరే పెట్టుకోండి అని చెప్పారు. సో మేము వచ్చి అప్పుడు నేను 9th class లో ఉన్నాను, 1992 అప్పుడు. సో 9th class లో స్వామి వచ్చి స్కూల్ బాయ్స్ వాళ్ళ ప్రేయర్ హాల్ పైన పెట్టుకోండి అని చెప్పారు. మేము మా 3rd floor లో ఆర్స్ వాజ్ C10 ఆర్ సంథింగ్ రూమ్ నెంబర్ మర్చిపోయింది, కానీ లోపల ఇన్సైడ్ రూమ్ లో మేము ఒక ఆల్టర్ పెట్టుకుని మా ఓంకార్ సుప్రభాతం అక్కడ చేసుకున్నాం. సో అప్పుడు ఒకసారి స్వామి వచ్చి హాస్టల్ కి పిలిచాను, అందరు ఇన్స్టిట్యూట్ బాయ్స్ స్కూల్ బాయ్స్ అందరు కలిసి స్వామి హాస్టల్ కి రండి, హాస్టల్ రండి, హాస్టల్ కి రండి అని చెప్తున్నప్పుడు స్వామి చెప్పారు ఎందుకు రావాలి హాస్టల్ కి అని అంటారు. స్వామి మాతో మాట్లాడాలి స్వామి అంటే, ఇక్కడే మాట్లాడుతున్నాను కదా అక్కడ వచ్చి ఎందుకు మాట్లాడాలి, లేదు స్వామి అక్కడ వచ్చి మాట్లాడాలి స్వామి, మీకందరికి స్పెషల్ డిన్నర్ కావాలా అందుకే. స్వామి స్వామి మంచి స్వామి వస్తే మంచి స్పెషల్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తాం కదా. తర్వాత మ్యూజిక్ ప్రోగ్రామ్, డ్రామా ప్రాక్టీస్ అన్ని ఒక హోల్ యాక్టివిటీ. సో అందరికి ఛాన్స్ దొరికేవి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉండేవారు కదా, వేదం డిపార్ట్మెంట్, స్వామేశ్వరపుడు, తర్వాత క్లీనింగ్, ఫ్లవర్ డెకరేషన్, రంగోలీ డిపార్ట్మెంట్, తర్వాత ఎగ్జిబిషన్ ఒకటి పెట్టేవాళ్ళు, స్వామి ఎగ్జిబిషన్ చూస్తారు, కార్డ్ రూమ్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెడతారు, స్వామి అక్కడ వెళ్ళి అక్కడ చూస్తారు, తర్వాత సర్వింగ్ బాయ్స్, కిచెన్ బాయ్స్ కిచెన్ కి వెళ్ళి చూస్తారు ఏమేమి ఐటమ్స్ చేస్తారని, తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ క్వాడ్రాంగిల్ లో స్టేజ్ లాగా పెట్టి అక్కడ షామి అనంత పెట్టి ఆ ప్రోగ్రామ్ చూస్తారు. సో అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇంటరాక్షన్. సో స్వామి అప్పుడు వచ్చి సరేలే రేపు వస్తానని చెప్పారు. సో ఫుల్ యాక్టివిటీ, అంత యాక్టివిటీ. మేము వచ్చి 9th class, మా జూనియర్స్ అదే 8th class స్టూడెంట్స్ కూడా ఉండేవారు. దాంట్లో ఒక అబ్బాయి శాంతునని చాలా బాగా పాడేవాడు. సో మేమందరు కలిసి వాడితో డే నీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది, నువ్వు ఎట్టనా పాడబోతున్నావు స్వామి ముందు, నువ్వు పాడిన తర్వాత స్వామి మా ప్రేయర్ హాల్ కి రండి అని చెప్పు. స్వామి స్వామితో ప్రే టు స్వామి, ఇక్కడ మా ప్రేయర్ హాల్ కి రండి. ఎందుకు వాడు చెప్పాడు 3rd floor కదా స్వామి ఎట్లా వస్తారన్నాడు. లేదు లేదు ప్రేయర్ చేయండి, మనం వి ఆల్ విల్ గెట్ రెడీ, వి విల్ ట్రై టు కాల్ స్వామి అని. మేము చాలా ఎంతూజియాజం, చాలా అందరూ అక్కడ పైన క్లీన్ చేస్తున్నాం ఆ ప్రేయర్ హాల్, ఆ స్టేర్ కేస్ అవన్నీ క్లీన్ చేస్తూ వీ టోల్డ్ హిమ్ యూ స్వామితో అడుగుట్లా అంటే హీ సెడ్ ఓకే. అండ్ సో యూ కెన్ ఇమాజిన్ హాస్టల్ ఎన్విరాన్మెంట్, యూ కెన్ నెక్స్ట్ డే స్వామి వస్తున్నారంటే వైబ్రేషన్, అందరూ ఇటు అటు ఉరుకుతున్నారు, ఎట్లు చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ మమ్మల్ని చూసి మీరేంటి పిచ్చి పట్టిందా మీకు, 3rd floor స్వామి ఎప్పుడు ఎక్కలేదు, హాస్టల్ ఇనాగ్రేషన్ కూడా 3rd floor వరకు రాలేదు, మీరేంటి పిలిస్తే వచ్చేస్తారా స్వామి అని వాళ్ళు చెప్పారు. మేం చెప్పాం అది మా ప్రేయర్, చూస్తాం ఏం జరుగుతుందని. సో నైట్ అంతా కూర్చుని క్లీనింగ్ అనమాట, క్లీనింగ్ స్వామి ఎట్లా వస్తారు, ఏ టర్నింగ్ తీసుకుంటారు. ఇప్పుడు 3 floors వరకు ఒక్కొక్క టర్నింగ్ ఉంటది కదా. నైట్ అంతా మేము ఈశ్వరమ్మ స్కూల్ పోయి ఆ గార్డెన్ లో ఆర్చెస్ ఉండేవి, మెటల్ ఆర్చెస్, అవన్నీ అక్కడి నుంచి చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క టర్నింగ్ కి ఒక్కొక్క ఆర్చ్ పెట్టి దాంట్లో క్రీపర్లు పెట్టి ప్లాంట్స్ ఇది అంతా స్వామిస్తున్నారని అందరి దగ్గర నుంచి బెడ్షీట్స్ తీసుకుని ఆ స్టెప్స్ పైన పెట్టి స్వామికి పాత్వే ఎట్లు చేయాలని. ఏముందో దాంతో అంతే, పెద్ద గ్రాండ్ కార్పెట్ లేదు ఏం లేదు, స్వామికి మన దగ్గర ఉన్నదాంతో చేసుకుంటాం అని ఈ ఆర్చెస్, ఫ్లవర్ పాట్స్ తర్వాత చేస్తూ అంతా. ఇన్స్టిట్యూట్ బాయ్స్ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, వీళ్ళేదో పిచ్చిగా స్వామి పైన
6: పైకి
5: 3rd floor వరకు ఎట్లా వస్తారని. కానీ మా ప్రేయర్ స్ట్రాంగ్ గా ఉండింది. సో నెక్స్ట్ డే స్వామి వచ్చారు హాస్టల్ కి, వచ్చి ప్రోగ్రామ్ లోకి వచ్చినారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ అబ్బాయి పాడాడు ఘంటసాల పాట, ఎంత హాయ్ ఎంత హాయ్ ఎంత హాయ్ ఎంత హాయ్ ఆ పాట పాడాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో స్వామి చాలా హ్యాపీగా అయ్యారు, ఏం కావాలి అని అడిగారు. స్వామి మా ప్రేయర్ హాల్ స్వామి, మీ ప్రేయర్ హాల్ ఎక్కడ ఉందని అడిగారు స్వామి. అది 3rd floor అని చెప్పారు స్వామి. అందరూ పెద్దగా నవ్వారు, అందరు నవ్వుతూ స్వామి అట్లా బ్లెస్ చేశారు. అట్లా ఒక మిస్చీవియస్ స్మైల్ స్వామి ఫేస్ లో, అట్లా మిస్చీవియస్ స్మైల్ పెట్టి అంతా అట్లా బ్లెస్ చేశారు. అందరు వచ్చి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంతా నవ్వుతున్నారు, ఎట్లా పోతారు స్వామి 3rd floor వరకు. అది ఇది చెప్పే ముందు నైట్ ఏమైందని ఒక ఇది ఇన్సిడెంట్ చెప్పాలి. ఆ ఎంతూజియాజం లో కదా మేము పిల్లలు 8th class 9th class అంతా ఏది దొరికితే అక్కడ వెళ్ళి తీసుకుని పెడుతున్నాం. అక్కడ ఒకరు వచ్చి ఈ వాల్స్ అంతా చాలా డర్టీగా ఉంది, దాన్ని మళ్ళీ వైట్ వాష్ చేయాలి అని చెప్పి వైట్ వాష్ చున్నం అంతా తీసుకున్నారు, బకెట్ లో నీళ్ళలో కలిపి అంత చేసి మేము కొడుతున్నాం ఫుల్. కొట్టిన తర్వాత ఏంటో వాసన వస్తుంది అని చూస్తే చున్నం పౌడర్ లేకుండా బ్లీచింగ్ పౌడర్ తెచ్చారు. ఏదో ఇది వైట్ అది వైట్ అని ఏదో ఒక పౌడర్ తెచ్చారు. ఆ చున్నం పౌడర్ బ్లీచింగ్ పౌడర్ తెచ్చి బ్లీచింగ్ పౌడర్ తో అంతా కొట్టాం, మళ్ళీ దాన్ని స్క్రాప్ చేసి మళ్ళీ ఇంకా చున్నం పౌడర్. ఇట్లా జరిగింది మా ప్రిపరేషన్స్. ఫ్లవర్ గార్లెండ్స్ అవన్నీ ఏం ఎక్కువ లేదు, కానీ ఏమేమి డెకరేషన్స్ ఉన్నాయో అన్ని ఆన్ ద వే ఇట్లా ఎట్లా పెట్టాము. సో ఆమె వచ్చి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ తర్వాత కమాన్ అందరూ డైనింగ్ హాల్ పోండి, డిన్నర్ పోండి అన్నారు. అంతే అయిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు, నో ఛాన్స్ అని అనుకున్నాం. తర్వాత డిన్నర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇన్స్టిట్యూట్ బాయ్స్ కదా, సీనియర్స్ వాళ్ళు తీసుకుంటారు. మేమందరూ అట్లా బయట నించుకుని విండో నుంచి చూస్తున్నాం, డైనింగ్ హాల్ విండో నుంచి చూస్తున్నాం. స్వామి అట్లా ఒకసారి చూసి నవ్వి లోపల వెళ్ళిపోయారు. మాకేం అర్థం కాలేదు. ఇంత అంతే, డిన్నర్ తర్వాత స్వామి బయలుదేరతారు, ఇంకా ఛాన్స్ లేదు కదా మనకేని. మేము అట్లా బయట నించుకున్నాం. స్వామి వచ్చి ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అని ఒక్కొక్కరి దగ్గర ప్లేట్ దగ్గర పోయి ఇంకా సర్వ్ చేయండి. ఏంటి స్వామి, మీరు ఇన్స్టిట్యూట్ బాయ్స్ తోనే మాట్లాడతారు, మా స్కూల్ పిల్లలతో ఎప్పుడు మాట్లాడతానని అక్కడ అక్కడి నుంచి ఇప్పుడు స్వామి స్టార్ట్ ప్రేయర్ అన్నారు. సో వాళ్ళు బ్రహ్మార్పణం ఓం స్టార్ట్ చేసి బ్రహ్మార్పణం స్టార్ట్ చేశారు. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ప్రేయర్ ఇట్ సైడ్ చూసి ఎక్కడ రా మీ ప్రేయర్ హాల్ అని అడిగారు. పద పోతామన్నారు. అంతే, ఇంకా ఎయిత్ నైన్త్ క్లాస్ మేమందరూ ఫుల్ ఇప్పుడు డైనింగ్ హాల్ రెండు అప్రోచెస్ ఉన్నాయి కదా, ఇట్ సైడ్ నుంచి క్లోజ్ అప్రోచ్ అగది స్వామి కోసం ఇంత కార్పెట్ అంతా పెట్టి ఆర్చెస్ అంతా పెట్టాము. మేము ఇట్ సైడ్ నుంచి ఫ్రంట్ స్టేర్ కేస్ అందరు అటు నుంచి ఉరికాము.
1: ఓకే,
5: అందరు అటు నుంచి ఉరికి థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళి ఎక్కడ వెళ్తే స్వామి ఒక్కొక్క స్టేర్ కేస్ ఎక్కి సి ఫ్లోర్ వరకు వచ్చి అందరిని బ్లెస్ చేసి చాక్లెట్స్ అంతా వేసి మా ఫోటో ఆల్టర్ ఫోటో పైన పెద్ద సిగ్నేచర్ విత్ లవ్ బాబా చేసి అందరితో హ్యాపీగా ఉండి చాలా సంతోషంగా ఉన్నారా అని చెప్పి చెప్పి మళ్ళీ కింద వచ్చారు. అదే అనమాట,
1: చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది. బ్రదర్, బిఫోర్ యూ లీవ్, హాస్టల్ నుంచి నేర్చుకున్నటువంటి వన్ లెసన్ నీ జీవితాంతం గుర్తుండిపోయేది ఏంటి, స్వామి ఎట్లా నేర్పించారు?
5: అదేంటంటే, ఇప్పుడు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు ఒక రియాక్షన్ స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ రియాక్షన్ ఉండేది. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఎవరికి తెలియదు ఇది మనం చేస్తున్నాం, మనం ఇండివిజువల్ లెవెల్లో చేస్తున్నాం కానీ ఎవరు తెలియకుండా చేస్తున్నాం, కానీ ఇమ్మీడియట్ గా స్వామి రెస్పాన్స్ ఉంటుంది ఫిజికల్. కానీ ఇప్పుడు ఫిజికల్ గా లేరు స్వామి, కానీ స్వామి హ్యాస్ హిస్ ఓన్ వేస్
1: ఆఫ్ రెస్పాండింగ్.
5: ఇప్పుడు మనం ఏదైనా చేస్తే నువ్వు చేసావు రా ఇది, దానికి నా రెస్పాన్స్ ఇదని చూపించడానికి యాంపుల్ వేస్, డ్రీమ్ అనా కానీ ఎవరైనా వచ్చి చెప్పటం, లేకపోతే నీకు ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉండేవి. హాస్టల్లో ఏమి ఒక వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, మనం స్వామి కోసం ఏ చేసినా స్వామికి తెలుసు అండ్ తప్పకుండా రెస్పాండ్ చేసేవారు స్వామి. ఒక అబ్బాయి ఎవరికి తెలియకుండా అయినో ఎవ్రీ మార్నింగ్, జీవన్ శేఖర్ అని ఒక అబ్బాయి, మార్నింగ్ 4:15-4:30 లేసి స్వామి ఆల్టర్ అంతా క్లీన్ చేసి దానికి ఫోటో అంతా వైప్ చేసి ల్యాంప్ ని క్లీన్ చేసి ఆయిల్ పెట్టి సుప్రభాతం ముందు అంతా రెడీ చేసేవాడు. ఎవరు లేసేవాళ్ళు కాదు కదా ఆ టైంలో, బెల్ కొట్టిన తర్వాత అందరు లేస్తారు. సో బెల్ కొట్టే ముందు లేసి ఇదంతా చేసేవాడు. స్వామి వచ్చి ఎండ్ ఆఫ్ ది ఇయర్ పిలిచి వీడిని నేను కొడైకెనాల్ తీసుకెళ్తున్నాను, మీకు ఎవరికి తెలియదు, మీరందరు నిద్రపోతుంటారు, కానీ నాకు తెలుసు ఎంత చేశాడు స్వామి, ఇది పూజ దీంట్లో చేశాడు. నాట్ ఓన్లీ ప్రేయర్, నాట్ ఓన్లీ ఆల్టర్ అట్లాంటివి కాదు, ఏ డ్యూటీ చేసినా ఒక అబ్బాయి మా క్లాస్ లో ఒక అబ్బాయి ఏంటంటే స్వామి నాతో మాట్లాడలేదని ఒక రూమ్ లో హనుమాన్ చాలీసా రూమ్ అని ఒకటి ఉండేవి, ఒక హనుమాన్ చాలీసా రూమ్, ఆ రూమ్ లో కూర్చుని నేను అసలు భోజనం చేయను, ఐ విల్ సిట్ అండ్ చాంట్ హనుమాన్ చాలీసా అని కూర్చున్నాను. స్వామి మందిర్ నుంచి కబురు పంపించారు, ఆ అబ్బాయి అక్కడ కూర్చున్నాడు, పోయి భోజనం చేయమని చెప్పని. సో దట్ ఈస్ హిస్ వే ఆఫ్ కైండ్ ఆఫ్ టెల్లింగ్ నేను నాకు తెలుసని. సో మెయిన్ టేక్ హోమ్ ఏంటంటే, హాస్టల్ ఆ ఎన్విరాన్మెంట్ స్వామి ఎట్లా క్రియేట్ చేశారంటే, ఆ ఒక షెడ్యూల్ మనం ఫాలో చేస్తే అది చాలు, మీరు ఎక్కువ ఎక్స్ట్రా ఏం చేయనక్కర్లేదు. దట్ రొటీన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెట్ బై స్వామి. ఆ రొటీన్ ని మనం ఫాలో చేసి దాన్ని ఇంటర్నలైజ్ చేస్తే హాస్టల్ నుంచి బయట పోయిన తర్వాత కదా ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అది చేస్తే ఆల్వేస్ స్వామి అనుగ్రహం ఉంది, స్వామి ప్రేమ ఉందని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది.
1: చాలా బాగుంది, చాలా థ్యాంక్ యూ సిజీ బ్రదర్.
5: థ్యాంక్ యూ
1: మీ అనుభవమైన మీ అనుభవాన్ని పంచుకున్నందుకు. మరి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాము, బ్రేక్ తీసుకున్న తర్వాత మన కరెంట్ స్టూడెంట్స్ తో మనం మాట్లాడి వాళ్ళు లైఫ్ లో మన హాస్టల్ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల గురించి తెలుసుకుందాం. మనం వినబోయే పాట ఆనాడు శాంతను దీక్షిత్ స్వామి వచ్చినప్పుడు పాడిన ఎంత హాయ్ ఎంత హాయ్ ఈనాడు ఘంటసాల గారి వాయిస్ లో మనం విందాం.
5: ఫ్యాంటాస్టిక్.

0: మరి తిరిగి మనం మన కార్యక్రమం జాయ్ జీసస్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ యూ లాస్ట్ లో హాస్టల్ పిల్లలతో మన సంభాషణను కొనసాగిస్తూ స్వామి ఇంచుమించులో వ్యాపింప చేసినటువంటి ఆ ప్రేమ గురించి సిజీ సాయి ప్రకాష్ బ్రదర్ చెప్పినట్టుగా మనం తెలుసుకున్నాము. మరి ఇప్పట్లో స్వామి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఇంకా మన స్టూడెంట్స్ ఎట్లాగా స్వామి ప్రేమను ఆస్వాదించగలుగుతున్నారనేది మనం మన స్టూడెంట్స్ ద్వారా తెలుసుకున్నాము. శ్రవణ్,
1: నాదొక చిన్న అనుభవం చెప్తాను. నా ఫస్ట్ నుంచి ఏంటంటే స్వామి ఫోటో ఎక్కడ కనపడితే అక్కడ స్వామితో సంభాషించడం అనేది నా అలవాటు. ఎవరు లేనప్పుడు అంటే స్వామి ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని, ఇలా కాకపోతే ఇలా. సో వెదర్ ఇట్ ఈస్ సాడ్ ఆర్ హ్యాపీ మూమెంట్ యూ జస్ట్ షేర్ విత్ స్వామి. సో అది ఫస్ట్ నుంచి ఎందుకు అలా అలవాటు అయిపోయింది. సో నా థర్డ్ యూజువల్ ఏమైందంటే నేను డిస్పెన్సరీలో జాయిన్ అయ్యాను. హాస్టల్లో చాలా మంది బాయ్స్ ఎక్కారు. సో చాలా వరకు వాళ్ళకి సర్వీస్ చేయడం, ఫుడ్ కానీ డైటరీ కూడా అక్కడ మేమే చేసేవాళ్ళం. సో అలా చేయడం వల్ల వైరల్ ఫీవర్ కాస్త నాకు వచ్చిందనమాట. సో మిగతా వాళ్ళంతా రికవర్ అయ్యారు, నాకు ఇంకా ఫీవర్ ఉంది. సో నన్ను వాళ్ళు సిక్ రూమ్ లో పెట్టారు. సిక్ రూమ్ లో ఏంటంటే అప్పటికి అందరూ రికవర్ అవడం వల్ల వాళ్ళ రూమ్స్ కి పంపించి నేను ఒక్కడనే ఉన్నాను. సో ఆ రోజు ఆ పెయిన్ ఎలా ఉందంటే భరించలేనట్టుగా ఉంది. స్వామి అప్పుడు అనిపించింది మనసులో, స్వామి ఫోటో చూస్తా చెప్పాను, స్వామి ఇదే టైంలో కనుక నేను ఇంట్లో ఉంటే ఆ అమ్మ ప్రేమ ఉంటది కదా, ఇక్కడ నన్ను పట్టించుకోవడానికి ఎవరు లేదు, ఇది కరెక్ట్ కాదని స్వామి ఏడ్చేశాను. స్వామి ఇలా చేస్తున్నావు, అదే అమ్మ ఉంటే దగ్గరుండి మాట్లాడేది కదా, చూసుకునేది కదా, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి. అలా ఏడ్చి పడుకునిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను, చాలా యాక్టివ్ గా ఉన్నాను, చూస్తే ఫీవర్ లేదు ఏం లేదు. సో అప్పుడు అనిపించింది నువ్వు ఏది చెప్తే అది స్వామి వింటారు, రెస్పాండ్ అవుతారు. కాకపోతే ఆ హ్యూమన్ టెండెన్సీ ఏదైతే ఉందో, చెప్పంగానే రెస్పాన్స్ రావాలి అనే టెండెన్సీ ఏదైతే ఉందో, గాడ్ హ్యాస్ హిస్ ఓన్ వేస్ టు టెల్. సో కొంచెం టైం ఇస్తే హీల్ రెస్పాండ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ తల్లి ప్రేమ అనేది ఎక్కడున్నా సరే, మన యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే కాదు, బయట ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ పని చేసినా స్వామి కనిపిస్తే స్వామి దాన్ని అలాగే ఇస్తారు,
0: తప్పకుండా స్వీకరించి
1: రెస్పాండ్ అవుతారు అనేది
0: చాలా బాగుంది. శ్రవణ్, మరి నిఖిల్ నీ అనుభవం ఏంటి?
2: నేను ఇక్కడికి వచ్చే ముందు యాక్చువల్లీ చాలా కోరికలు ఉండేవన్నా. సో అవి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ హాస్టల్కి వచ్చాక ఈ హాస్టల్ అదొక గమ్యంలా అనిపించింది, ఒక డైరెక్షన్ లా అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ బైక్ స్టంట్స్ స్పోర్ట్స్ డే కి బైక్ స్టంట్స్ లో ఉన్నాను, అసలు సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినప్పుడు కూడా నేను టాప్ 20లో ఉండాలి అని అనుకున్నాను, చాలా గట్టిగా అనుకున్నాను. అంటే ఆ విల్ పవర్ ఏమో చాలా గట్టిగా అనుకున్నాను. నెక్స్ట్ డే టాప్ 20లో నా పేరు ఉంది. నేనేమి F1 రేసర్ లాగా అంత ప్రొఫెషనల్ కాదు, సో అంత నా ఎఫర్ట్ కూడా ఉండుండదు, కానీ సెలెక్ట్ అయ్యాను. అంటే దేర్ ఈస్ సమ్వన్స్ హ్యాండ్ బిహైండ్ ఇట్, ఎవరో చెయ్యి ఉంది దాని వెనకాల. సో అలా చిన్న చిన్న వాటిలో చాలా వాటిలో స్వామి ప్రేమను చూశాను. ఒకరోజు ప్రసాదం బ్లెస్సింగ్స్ కి వెళ్దాం అనుకున్నాను, మంచిగా రెడీ అయ్యి వచ్చాను, కానీ ఆ రోజు స్లాట్ అవైలబుల్ లేదు. కానీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒక అతను వచ్చి ఒక స్లాట్ ఉంది నువ్వు వెళ్తావు అన్నారు. అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్నవి చెప్పడానికి, కానీ దాని ఇంపాక్ట్ చాలా ఉంది నా మీద. సో MBA అయ్యాక ఏదైనా ఇంటికి తీసుకెళ్లేది ఉంది అంటే రోజు హాస్టల్లో కనిపించే ఆ వర్డ్ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది, అంటే అది ఎవరైనా చెప్పగలుగుతారు, అది నేను 100 మంది కూర్చోబెట్టి చెప్తా, కానీ ఇక్కడ హాస్టల్ నా చేత చేయిస్తుంది అది. సో ఆ ప్రతి దాంట్లో స్వామి ప్రేమ కనిపిస్తుంది నాకు.
0: చాలా బాగుంది నిఖిల్. దినేష్,
3: నేను నా 3rd UG బృందావన్ క్యాంపస్ లో జరిగిందన్న, ఇది ఆ వీక్ మొత్తం కొడైకెనాల్ ట్రిప్ వీడియోస్ చూపిస్తున్నారు హాస్టల్లో. ఎవ్రీడే 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా వెళ్తుంది వీడియో, చాలా డైరెక్షన్ టువర్డ్ స్వామి అందరం. సో ఆ వీక్ ఏమైందంటే ఎందుకో ఐ ఫెల్ట్ స్వామి ఫీలింగ్ అండ్ ప్రెజెన్స్ ఇస్ దేర్ అక్కడ. సో ఏమైందంటే నేను నాకు స్వామి వినిపించాలి అని నేను అనుకుంటున్నాను, కానీ ఆ వీక్ అయిపోతుంది కానీ ఏం వినపడట్లేదు స్వామి వాయిస్. సో ఏమైందంటే నేను స్వామి ఓకే ఇప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది, నీ వాయిస్ వద్దు, నువ్వు పాద నమస్కార్ వద్దు, ఎక్స్ట్రా డ్రామాస్ ఏం వద్దు, ఒక ఎక్స్ట్రా స్వీట్ అట్లీస్ట్ మీ దగ్గర నుంచి వస్తే తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుదామని ఆ రోజు ఆ వీడియో షోస్ కి వెళ్ళాం, అందరం చూసాం, అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. అదే రోజు ఈవినింగ్ నన్ను నా కో రూమ్ లీడర్ ని వార్డెన్ సార్ రూమ్ కి పిలిచి మా రూమ్ అందరికి గులాబ్ జామున్ గిఫ్ట్ స్వీట్ ఇచ్చాడు. మేమిద్దరం ఒకరినొకరు చూసుకొని నిలబడుకొని ఉన్నాం. ఏంటిది మా ఇద్దరిని పిలిచి ఎందుకు ఇచ్చాడు, అందులోనూ మా రూమ్ అందరికి ఇస్తున్నాడు, ఏమైందా అని మేము అడగలేక ఊరికే నిల్చొని ఉన్నాం రూమ్ లో. అప్పుడు సార్ చెప్పారు, లాస్ట్ వీక్ మీ రూమ్ క్లీన్లీనెస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, దానికి తీసుకోండి ఇది అన్నారు. నేను అది కోయిన్సిడెంట్ ఏంటో ఆ రోజు ఈవినింగ్ నేను స్వామి వేముద్దు ఒక్క స్వీట్, అది అదే రోజు ఈవినింగ్ వార్డెన్ సార్ పిలిచి రూమ్ అందరికి ఇచ్చడం చాలా టచింగ్ అనిపించింది. ఆ తర్వాత కూడా వీడియోస్ వెళ్ళాయి, చాలా లవ్ అనేది నాకు బాగా స్ట్రైక్ అయింది అక్కడ.
0: స్వామి ప్రశాంత్,
1: స్వామి ప్రెజెన్స్ ముందుగా ఒక చెప్పాలంటే ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఇక్కడ స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ అనేది చాలా ప్రయారిటీ. ఇట్స్ అన్ ఆఫరింగ్, మన మన సాయశక్తుల మనకు తగినంత, మన సాయశక్తులు మనం తగినంత స్వామికి
0: అర్పించే
1: దాంట్లో స్పోర్ట్స్ మీట్ ఈస్ బిగ్ థింగ్, చాలా పెద్ద విషయం. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ బైక్ స్టంట్స్ ప్రశాంతి నిలయానికి రావడం, అండ్ అప్పుడు నాకు తెలుసు నేను సెలెక్ట్ అవుతాను అని, అది ప్రాబ్లం సెలెక్ట్ అయ్యాను కూడా. కాకపోతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి కొంచెం చిన్న సర్జరీ లాంటిది జరగాల్సి వచ్చింది. సో నేను సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది, నా టైం అప్పుడే నేను మిస్ చేయలేను. సో అండ్ అప్పటికి ఎలా అయిందంటే వెన్ ఈవెంట్ మార్చుకుని దాంట్లో వేరే దాంట్లో ట్రై చేద్దాం అనుకున్నా లేదు అయిపోయింది. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, సర్జరీకి వెళ్లాల్సిందే. సో సర్జరీకి చేయించుకున్నాను, చేయించుకున్న తర్వాత ఇంకా నేను స్వామి
0: పార్టిసిపేట్ చేయలేను
1: అంటే చేయట్లేదు కూడా, జరుగుతుంది ప్రాక్టీస్. నేను నాకు ఫుడ్ తినడానికి లేదు, ఒక వారం రోజుల వరకు ఫుడ్ తినడానికి లేదు. కానీ నేను చేద్దాం అనుకున్నా నాకు ఓపిక కూడా లేదు, రోజు లిక్విడ్ జ్యూసెస్ తాగి వారం అంతా ఉన్నాను. సో అలాగే కూర్చుని స్టేజ్ దగ్గర కూర్చుని చూస్తూ ఉండేవాడిని, వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, నేను మట్టికి వెళ్ళలేను అలాగే కూర్చునేవాడిని. కానీ చాలా బాధగా అనిపించింది, ఇప్పుడు ఇలా రావాలి సర్జరీ, కొన్ని రోజులు ఆగుంటే బాగుండేది అని. బట్ థింగ్ ఇస్ అప్పుడు ఒకసారి నన్ను చూసి ఇలా కూర్చున్నావు, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, బట్ నేను చేయలేను సార్, నాకు హెల్త్ కూడా లేదు, స్ట్రెంగ్త్ లేదు, తినట్లేదు. సో మేబీ ఐ విల్ బి సపోర్టింగ్. బట్ సార్ అన్నారు ఓకే విల్ ట్రై చూద్దాము, ఉండొచ్చు అవకాశం ఉంటుంది, అలా ఏమి ఉండదు, స్వామి ఉండరు ఇస్తారు అవకాశం అని చెప్పారు. నేను ఐ డింట్ బిలీవ్, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రాక్టీస్ సగంలో ఉంది, ఇంకా స్వామి బిలీవ్ ఏముంది, ఎవరో ఒక అతను వెళ్ళిపోతే గానీ నాకు ఛాన్స్
0: రాదు,
1: కానీ తప్పు అది ఒకళ్ళు వెళ్ళి రావడం అనేది. సో నేనేమనుకోలేదు ఏదో వస్తుంది ఏ జరుగుతుంది, కానీ సడన్ గా ఒక న్యూ ఈవెంట్ తీసుకొచ్చారు, అప్ వర్క్ లేనిది, ఎక్స్ట్రా ఉన్న రైడర్స్ తో 8 మెంబర్స్ రైడర్స్ తో న్యూ ఈవెంట్. సో అన్ఎక్స్పెక్టెడ్ అది. సో ఆ న్యూ ఈవెంట్ రావడం, సో డిఫరెంట్ స్టన్స్ చేయడం, ఆర్డినరీ ఎప్పుడు చేసేది కాకుండా ఇది న్యూ ఈవెంట్. సో న్యూ స్టన్స్ అండ్ ఇక్కడ ఏంటంటే మామూలు దాంట్లో ఆర్డినరీ ఫాలో అవ్వాలి, ఇక్కడ నీకు నువ్వు నచ్చిన నీ టాలెంట్ ఉపయోగించవచ్చు, ఇండివిజువల్ టాలెంట్, నథింగ్ దట్
0: ఒకళ్ళు
1: చెప్తారు ఇలా చేయాలని లేదు, నీ టాలెంట్ నువ్వు చూపించగలిగితే నీ ఇష్టం, ఇండివిజువాలిటీ ఉండేది. అండ్ అది చాలా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, స్వామి ప్రెజెన్స్ లాగా అనిపించింది. అండ్ అలాగే ఆ ఈవెంట్స్ లో కొత్త నా టాలెంట్ నేను చూపించుకోవాలి, ఇంతకుముందు దాంట్లో ఉంటే నేను అందరితో పాటు చేసేవాడిని, కానీ ఇలా సెపరేట్ గా ఉండటం వల్ల న్యూ ఆపర్చునిటీ రావడం చాలా. స్వామిని నేను తెలిసినది ఏంటంటే మనకేం ఇది కావాలని ఎప్పుడు స్వామిని అడగకూడదు, అది నేను మంచి లెసన్ ఏంటంటే నెవర్ అడగదు, ఆస్క్ ఫర్ సంథింగ్, ఎందుకంటే మనకు తెలియదు అది మనం అర్హులమో కాదో, ఒకవేళ అది మన దగ్గరికి వచ్చినా మనం దాన్ని
0: అది మనకి మంచిదో
1: కాదు తెలియదు. సో అప్పటి నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటంటే స్వామి మంచిదైతే ఇవ్వండి లేదా వద్దు. సో అప్పుడు స్వామి ఎప్పుడు మనకి ఇంకా మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ
0: ఎక్కువ ఇస్తారు, మనకి ఏది మంచిదో అది ఇస్తారు,
1: ఏది మంచిదో అది ఇస్తారు. సో ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ అలాగే నా సర్జరీ ఏదైతే చెప్పానో అప్పుడు బయట ఉండుంటే లైక్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా, పేరెంట్స్ తప్ప బయట ఎవరు అంత ప్రేమగా ఉండి మనకు అవసరాలని చూసుకునే వాళ్ళే ఉండరు, కష్టంగా ఉండేది. కానీ ఒక రూమ్ మేట్ గా ఉంటా, నా రూమ్ లో వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ మీట్ లో చాలా బిజీగా ఉన్నారు పొద్దున్న, కానీ నా కోసం సెపరేట్ గా ఫ్రూట్స్ తెచ్చి వాళ్ళే జ్యూసెస్ చేసి నాకేమి గబాలనా లైక్ సడన్ గా నాకు లేదు నాకు ఇది కాదు ఈ టేస్ట్ నచ్చలేదు వేరే టేస్ట్ కావాలి అన్నా సరే వాళ్ళు ఉండి చేసి చాలా ఇట్స్ లైక్ లవ్ చెప్పినట్టు లవ్ సర్వైవ్ అనేది ఈజీ కాదు, చాలా శ్రమి అది కష్టమైంది అది. కానీ వాళ్ళు చేసి వాళ్ళ వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను అది, లైక్ అంత టైంలో కూడా వాళ్ళు ఇలా చేయగలుగుతున్నారు నేను కూడా చేయాలి
0: పక్కన
1: పెట్టి చేయడం అనేది చాలా టచింగ్, హార్ట్ టచింగ్.
0: మనం స్వామి కోసం ఎప్పుడైతే స్వామిని ప్లీజ్ చేయాలి అన్న ఆలోచనతో మనం ఎప్పుడైతే చేస్తామో ఇలాంటివన్నీ చాలా సింపుల్ అయిపోతాయి మనకి. చాలా బాగుంది ప్రశాంత్. మరి సాయిబాబా నీ అనుభవం ఏంటి?
4: నాకు ముందుగా స్వామి కొటేషన్స్ లో ఇదే ఉంటది కదా లవ్వాలి సర్వాలి, దాన్ని అది నాకు నిజంగా పాజిబుల్ అవుతుందా, అందరికి పాజిబుల్ అవుతుందా, స్వామి కంటే పాజిబుల్ అవుతుంది మనుషులకి పాజిబుల్ అవుతుందా కాదా అని అలా చిన్న డౌట్ ఉండేది. నిజంగా ఎంతమంది అలా ఫాలో అవుతారా అలా డౌట్ ఉండేది. అయితే ఇక్కడికి హాస్టల్లో ఈ సంవత్సరం ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అయితే అందులో ఏంటంటే ఒక జూనియర్ జాయిన్ అయ్యాడు, ఒక కోర్స్ లో జాయిన్ మ్యాథ్స్ లోనే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇక్కడ అలవాటు పడలేక వెళ్లిపోయాడు అనమాట. వెళ్లిపోతానని అన్నాడు. ఫస్ట్ టీచర్స్ తో చెప్పాడు అనమాట, ఇలా నేను వెళ్లిపోదలుచుకున్నాను అని అన్నాడు. అయితే వెళ్లిపోయేటప్పుడు అతనికి ఎన్ఐటి వేరే ఇంకో ఇన్స్టిట్యూట్ లో కూడా సీట్ వచ్చింది, అక్కడికి వెళ్లిపోతానని చెప్పాడు. కాకపోతే అదే టైంలో వార్డెన్ సార్ గారు లేరు, హాస్టల్లో వార్డెన్ సార్ గారు లేరు. ఇతనికి వెళ్లిపోతే మనం పే చేసిన డబ్బుల్లో ఇప్పటి వరకు ఎంత అయితే దానికి ఇన్స్టిట్యూట్ కి వెళ్తాయో అవి కట్ చేసుకుని మిగతా వాళ్ళు ఇస్తారు, మనీ ఇస్తారు జనరల్ గా. ఆ మనీ ఇవ్వలేరు ఎందుకంటే వార్డెన్ సార్ గారు లేరు కాబట్టి. సో ఆ టీచర్ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు వెళ్లిపోయినా కూడా వార్డెన్ సార్ గారు వచ్చేంత వరకు అయితే మేము ఇవ్వలేము అని అన్నారు. కానీ అతనికి ఏమో 2 రోజులలో జాయినింగ్ ఉంది, ఫీజు కట్టాలి, వాళ్ళేమో అంత డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. సో ఆ స్టూడెంట్ వెళ్ళి ఒక టీచర్ తో ఇలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక టీచర్ తో ఇలా ఫోన్ లో అన్నాడు అనమాట, సార్ ఇలా నాకు డెస్పరేట్ నీడ్ లో ఉంది మనీ అని చెప్పాడు. అని చెప్పిన వెంటనే ఆ టీచర్ వెంటనే 21,000 పంపించేశాడు అనమాట. అవి హాస్టల్ మనీ కాదు, అతను ఇతను ఎవరో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే వెళ్లిపోయే ముందు చాలా చెప్పారు, బాబు వెళ్లిపోకు అని చాలా చెప్పారు, ఎందుకంటే ఇది ఒక అదృష్టం అని చెప్పాడు, అన్ని చెప్పారు. కానీ వినకుండా చెప్పినవి కూడా వినకుండా వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్ ఆ డబ్బులు వేసిన తర్వాత ఆ పిల్లవాడు షాక్ అయ్యాడు అనమాట. అరే ఇప్పుడు నాకు ఇంకేం సంబంధం, అతను ఇంతవరకు ఇంతకుముందు వరకు అయితే ఒక ఫ్లోర్ టీచర్, ఇప్పుడైతే అది కూడా కాదు, ఇప్పుడు నేను ఎవరు కూడా తెలియదు. మరి నేను డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడైనా ఏం చేయలేదు, నేను బయటకు వచ్చేసాను ఆల్రెడీ. కానీ 21,000 ఇమ్మీడియట్ గా 21,000 వేసాడంటే అప్పుడు అతనికి ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ నాతో నాకు తెలుసు అనమాట, నాతో షేర్ చేసుకో అప్పుడు అనిపించింది అనమాట. ఈవెన్ దో మనం చెప్పింది వినకపోయినా ఇక్కడ టీచర్స్ ఎలా ఉంటారంటే మనం ఎక్కడున్నా మన హ్యాపీనెస్ ని కోరుకుంటారనమాట. అప్పుడు మళ్ళీ ఆ టీచర్ కాల్ చేసి చెప్పారనమాట, సరే బాబు నువ్వు వెళ్లిపోయావు కదా, వెళ్లిపోయినా పర్వాలేదు, ఎక్కడన్నా నువ్వు హ్యాపీగా ఉండు, స్వామితో కనెక్టివ్ గా ఉండు అని అలా చెప్పాడు అనమాట. అప్పుడు అనిపించింది ఇక్కడ నిజంగా ఉన్న టీచర్లు హాస్టల్లో లవ్వాల్ సర్వాల్ అనేది మాటలతో కాదు, నిజంగా వాళ్ళ పద్ధతిలో మనం విన్నా వాళ్ళ మాట వినకపోయినా మనల్ని ప్రేమిస్తారనే లెసన్ నాకు బాగా నచ్చింది.
0: అద్భుతంగా ఉన్నది సాయిబాబా. మరి మనం స్వామి ప్రేమను మనం ఆస్వాదిస్తున్నాము, మన హాస్టల్లో ఉండేటటువంటి ఆ డిసిప్లిన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి దానివల్ల మీరు డిఫరెంట్ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో కూడా పనిచేస్తున్నారు, హాస్టల్లో నేర్చుకున్నటువంటి 1 or 2 లెసన్స్ మీ అందరూ పంచుకుంటే ఈ కార్యక్రమంలో చాలా శ్రోతలందరికీ ఎంతో మంచి ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఫస్ట్ గా దినేష్.
3: అన్న నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు అసలు చాలా ఇంట్రోవర్ట్ అన్న, నేను మా పెద్దాన్న గారు మా రిలేటివ్స్ ఎవరు ఫోన్ చేసినా బాగున్నావా బాగున్నాను అంతే, ఇంకేం మాట్లాడేవాడిని కాదు. మా అమ్మాయి ఏదైనా ఫోర్స్ చేస్తే ఆ పెద్దాన్న బాగున్నారా అంతే క్లోజ్, అలా ఉండేవాడిని అన్న. అలా నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చాక కూడా ఫస్ట్ 6 మంత్స్ నేను పెద్దగా మాట్లాడింది ఏం లేదు మా రూమ్మేట్స్ తో కూడా, వాళ్ళందరూ ఏమనుకున్నారో నాకు కూడా తెలియదు. కానీ నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఎక్కువ ఉంది అక్కడ, ఏం ఎక్స్ట్రా ఏం నేర్చుకునింది సపరేట్ గా కూర్చోబెట్టి ఎవరు చెప్పింది ఏం లేదు, సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ కి కూర్చుంటాం అందరం, అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటాం. అక్కడ నేను కొంచెం ఫస్ట్ 6 మంత్స్ బాగా ఇబ్బంది పడ్డాను ఇంగ్లీష్ లో, నన్ను చూసి వాళ్ళు నవ్వుకోవడం కూడా జరిగింది ఆ ఇంగ్లీష్ విని. నాకు అది పెద్ద అప్పుడు బాధ అనిపించలేదు. అలా ఉన్న నేను అలా ఎస్ఆర్డీస్ లో అది సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ కూడా మాకు చిన్న చిన్న పనులే చెప్పారు. ఇంకోటి డాన్స్ కూడా నేర్పించారు, నేను డాన్స్ కూడా జాయిన్ అయ్యాను. అలా అలా అలా నేను నా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏ లెవెల్ కి వెళ్ళిందంటే, లాస్ట్ హాలిడేస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా కాలనీలో ఫాదర్స్ డే ని ఆర్గనైజ్ చేయడం జరిగిందన్న. ఒక 9 ఫ్యామిలీస్ ఉన్నాయి మా కాలనీలో, అందరినీ 2 డేస్ ముందు ఇన్ఫార్మ్ చేసి పిల్లలందరినీ, అరే ఫస్ట్ ఈ యాక్టివిటీ, సెకండ్ ఈ యాక్టివిటీ, నువ్వు ఈ యాక్టివిటీకి ఇచ్చేయి, నేను ఈ యాక్టివిటీకి ఇచ్చేస్తాను. నేను యాంకరింగ్ చేయడం, అసలు నేను మాట్లాడమే రాని వాడిని నేను యాంకరింగ్ చేయడం. అంకుల్స్ అందరు, పేరెంట్స్ అందరు, ఫాదర్స్ అందరినీ కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరికి యాక్టివిటీ చెప్పడం, వాళ్ళని ఏదన్నా రాకపోతే ఇది ఇలా చేయాలా ఎంకరేజ్ చేయడం. ఆ యాక్టివిటీ ఆర్గనైజ్ చేశాక కూడా మా అమ్మ ఇంకా నన్ను బిలీవ్ చేయదు, నేను బాగా మాట్లాడుతున్నాను, నాకు మాట్లాడవచ్చు అని మా అమ్మ ఇప్పటికీ ఏదైనా ఆశ్చర్యపోతుంది. సో ఇవన్నీ ఎస్ఆర్ ఈ హాస్టల్ లైఫ్ ఎలా నేర్పించిందో నాకు కూడా తెలియదు. చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని టుగెదర్ ఒక్కసారిగా అలా నేను బాగా డెవలప్ అయ్యానని నాకు అనిపిస్తుంది.
0: చాలా బాగుంది. మరి నిఖిల్,
2: నేను హాస్టల్ నుంచి లెసన్స్ ఏమున్నా అంటే నేను 3 చెప్పగలను. ఒకటి పేషెన్స్, ఓర్పు. చిన్నప్పటి నుంచి ఎలా అంటే షార్ట్ కాన్వర్సేషన్స్ అనమాట, టు ది పాయింట్, నీకేం కావాలో చెప్పు అంతే, ఎవరైనా ఏదైనా చెప్తున్నా గానీ పాయింట్ కి రానేవాడిని. సో అలా హాస్టల్లో చేరాక నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ నాకు మాట్లాడుకున్నట్టు నాకు మల్టీమీడియాలో వచ్చింది. మల్టీమీడియాలో కెమెరా ఇచ్చారు, కొన్ని లక్షల విలువైన ఎక్విప్మెంట్ నా చేతిలో పెట్టారు. అలా ఫోటోగ్రఫీ తీయాలి అంటే, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మీరు ఏదో సైకి తెలిసే ఉంటుంది, తీయాలి అంటే 3 గంటలు కంటిన్యూస్ గా నిలబడాలి. కంటిన్యూస్ గా వాళ్ళు ఏం చేస్తున్నా అటు ఇటు వాళ్ళ మూమెంట్ మొత్తం క్యాప్చర్ చేయాలి, ఫోకస్డ్ ఉండాలి. చిన్న అటు ఇటు డైవర్షన్ అయినా కానీ ఆ సీన్ మిస్ అయిపోతాం. సో అలా కంటిన్యూస్ గా 3 అవర్స్ ఉండి నిలబడి హాస్టల్లో జరిగే ప్రతి పండక్కి వీడియో రికార్డింగ్, ఫోటో, సో అలా పేషెన్స్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఎవరైనా కూర్చోబెట్టి నాతో గంట మాట్లాడితే వాళ్ళతో వింటాను నేను,
0: మాట్లాడుకుంటున్నట్టు.
2: సో అలా పేషెన్స్ ని బాగా డెవలప్ చేసింది. రెండోది ఏంటి అంటే విల్ పవర్. జోక్ చెప్పాలి అంటే నేను ఎప్పుడు బక్కగా ఫిట్ గా అవుతానని ఎప్పుడు అనుకోలేదు. సో హాస్టల్ కి వచ్చాక నిజంగా బక్కగా అయ్యాను, అంటే అనుకున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే చాలా ఫిట్ ఉన్నారు, అరే నేనెప్పుడు ఫిట్ అవుతా, నేనెప్పుడు బక్క అవుతా. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మొత్తం బక్కగా ఫిట్ గా అని చెప్పను కానీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ విల్ పవర్ నేర్పించింది, నువ్వు ఏదైనా అనుకుంటే నిజంగా మనసులో అనుకుంటా జరుగుతుంది, అది జరగాలి అంటే హాస్టల్ నీకు సపోర్ట్ గా ఉంటుంది. సో మూడోది ఏంటి అంటే లీడర్షిప్ క్వాలిటీస్. నన్ను రూమ్ లీడర్ చేశారు, అంటే నాలో ఏం చూసి చేశారో తెలియదు కానీ ఆ లీడర్ రూమ్ లీడర్ చేయడం కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్, నాకు
0: అదొక రెస్పాన్సిబిలిటీ,
2: అకౌంటబిలిటీ నాకు అది. సో అలా లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎవరో కోసం ఎవరో స్టార్ట్ చేస్తారని ఎదురు చూడక్కర్లేదు, నువ్వు స్టార్ట్ చేస్తే హాస్టల్ మొత్తం నీ వెనకాల ఉంటుంది, సపోర్ట్ ఇస్తారు నీకు. స్వామి అన్నట్టు ఎండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ ఎడ్యుకేషన్ అంటారు, సారీ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అంటారు. సో ఆ క్యారెక్టర్ కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఆ హాస్టల్లో ఉన్నంతసేపు ఆ క్యారెక్టర్ నే బిల్డ్ చేసుకోవచ్చు. హాస్టల్ ఒక మెథడాలజీ అనమాట నీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి.
0: చాలా బాగుంది నిఖిల్. మరి సాయి ప్రశాంత్,
1: నా సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ ముందు జాయిన్ అవ్వక ముందు మామూలుగా నేను బయట ఉన్నప్పుడు నాకు కోపం అనేది ఎక్కువ ఉండేది. ఏమన్నా ఒక పని సరిగ్గా చేయకపోతే వెంటనే కోపం వచ్చేసింది అతని మీద, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆ మాత్రం చేయలేడు ఆ పని, ఆ చిన్న పని కూడా చేయలేకపోతే ఎలాగాని. కానీ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా చాలా యాక్టివిటీస్ ఉండేవి, అందరు కలిసి చేయాలి అది ఇది అని ఉండేది. నువ్వు ఒక పని ఇతను చేయాలి, ఒక పని ఇతను చేయాలి, ఇలా కోఆర్డినేషన్ ఉండాలి అన్నిటిలో, ఒక పని అవ్వాలి అంటే. కాకపోతే అప్పటికి కూడా జాయిన్ అయిన తర్వాత కూడా చాలా మంది పర్ఫెక్ట్ గా చేయట్లేదు, నాకు బాగా కోపం వచ్చేది, చాలా కోపం ఉంచేది, అందరి మీద కోపడేవాడిని, ఎందుకు ఇలా చేయలేకపోతున్నావు, చిన్న విషయం, నువ్వు టైంకి వచ్చి పని చేస్తే అయిపోద్ది కానీ. కానీ తర్వాత ఫ్రెండ్స్ నా సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ వల్ల తర్వాత నేను నేర్చుకున్నది సెల్ఫ్ రిలయన్స్ మెయిన్ గా అంటే ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఒక సంఘటన సర్కంస్టాన్సెస్ వాళ్ళ వాళ్ళ పనులు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళకి అన్ని అందరికి అన్ని తెలియాలని తెలియదు, నీకు తెలిసి ఇది నువ్వు ఎలా చేయగలో చేయరు, అతను మొట్టమొదటిసారి చేయొచ్చు అది. సో అతనికి ఏమి తెలియదు దాని గురించి,
0: వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి,
1: వాళ్ళ పరిస్థితులు తెలియదు ముందుగా పరిస్థితులు. సో
3: మనం అవి ఏమీ తెలుసుకోకుండా ఎందుకు ఈ పని చేయలేదని చెప్పి ముందుగా అతని మీద జడ్జ్ చేసి అతని మీద కోప్పడతాం. కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే అసలు అది ఎందుకు అలా చేశాడు, కారణం ఉండి ఉంటుంది, ఎవరు కావాలని తప్పు చేయరు. సో ఇది చాలా నేర్చుకున్నట్లో మెయిన్ బిగ్ పాయింట్ ఇది. సో అప్పటి నుంచి నేను తెలిసింది ఏంటంటే డోంట్ జడ్జ్ ఎనీ వన్ జస్ట్, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అప్పుడు రాలేకపోవచ్చు, వేరే యాక్టివిటీస్ ఉండొచ్చు, ఇంపార్టెంట్ వర్క్ ఉండొచ్చు. సో అప్పటి నుంచి నేను నేర్చుకున్న మెయిన్ థింగ్ దట్ నెవర్ జడ్జ్ ఎనీ వన్.
5: అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నువ్వు కవర్ చేసావు హైప్రెషన్
3: చాలా. అది దిస్ స్వామీస్ గ్రేస్ స్వామి. అండ్ లైఫ్ లో మనకి నేను ఎప్పుడు అనుకునే ఉన్నాను బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ అని కాదు, ఎప్పుడు సక్సెస్ కావాలనుకున్నాను కూడా, నేను ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి, ఇది చేయాలి అని. బట్ ఇంకో విషయం నేను నేర్చుకున్నది, పర్ఫెక్ట్నెస్ అనేది ఇప్పుడు ఉండదు. జస్ట్ ఇండివిజువల్ గా నువ్వు ఇది పర్ఫెక్ట్, ఇది రైట్ అని, అది జస్ట్ ఊహ, మన ఒక నాలెడ్జ్ తో ఇది రైట్ అనుకుంటాం. కానీ ఇది రైట్ అని కాదు. లైక్ ఎప్పుడు ఉదాహరణ మనం కామన్ గా తెలుసుకుంటాం, రైతు ఏమో ఎప్పుడు వర్షం రావాలి నాకు అని కోరుకుంటాడు, పక్కనే ఒక ఇంకో రైతుకి తన కూతురు పెళ్లి ఉంది, వర్షం వస్తే ఆగిపోతుందని. సో వీ కాన్ జడ్జ్ ఇట్. సో స్వామి షుడ్ డిసైడ్, స్వామికే వదిలేయాలి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లెసన్ నేను నేర్చుకున్నాను. అలా సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్ కి తనకు తనుగా ఎలాగ బతకాలి అని నేర్పిస్తుంది. ఎందుకంటే బయట ఆళ్ళు వీళ్ళు చేస్తారు, అంటిల్ ఒక జాబ్ లోకి వెళ్ళేంత వరకు డైరెక్ట్ గా ఒక జాబ్ కి వెళ్తేనే నీకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. కానీ ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్మెంట్ లో ఉండటం వల్ల నీకు నువ్వుగా బాధ్యత ఇస్తారు, టీచర్లు కూడా చేయకుండా నీకు ఈ పని చెప్తున్నావు, నువ్వు ఎలా చేయగలిగి ఇది రిజల్ట్ అని,
5: ఇది నా పని అని టేకప్
3: బిహేవ్ అలర్ట్ చేయడం, నీ ఆలోచనలు చేయడం, నీవు తప్పులు చేయడం, తప్పుల ద్వారా నువ్వు తెలుసుకుని ఇంకా కొత్త
5: ఇంప్రూవ్మెంట్.
3: సో యాజ్ సెడ్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త విధానం, కొత్త తెలుస్తాయి అనుభూతులు.
5: పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది ప్రశాంత్. మరి సాయిబాబా,
4: హాస్టల్లో నాకు ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది హాస్టల్లో. ఇంకోటి ఏంటంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, మ్యూజిక్ నేర్చుకోవాలని నాకు కోరిక, కానీ ఎప్పుడు పాసిబుల్ అవ్వలేదు. అంటే మన అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా ఉంటదంటే చదువు ఒక్కటే, ఇంకా చదువు చదవకపోతే ఇంకా
3: తప్పులు చేయడం, తప్పుల ద్వారా నువ్వు తెలుసుకుని ఇంకా కొత్త
5: ఇంప్రూవ్మెంట్.
3: సో యాజ్ సెడ్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో కొత్త ఆలోచనలు వస్తాయి.

0: అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా ఉంటది అంటే చదువు ఒక్కటే, ఇంకా చదువు చదవకపోతే ఇంకా నీకు లైఫ్ లో ఇంకేం లేదు అలా ఉంటది. సో నేను కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ హాస్టల్స్ లో ఉండడం వల్ల నేను ఎప్పుడు మ్యూజిక్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఈ హాస్టల్, సో ఈ డిపార్ట్మెంట్ ద్వారా, నాది నాదని రాజనం. సో ఈ డిపార్ట్మెంట్ ద్వారా నాకు మ్యూజిక్ నాకు నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈ డిపార్ట్మెంట్ లో కూడా నాకు పర్స్పెక్టివ్ అనేది ఫస్ట్ నేను జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. నా మెంటల్ ప్రొసీజర్, నేను ఆలోచించే విధానము డిపార్ట్మెంట్ పట్ల చాలా మారింది. ఫస్ట్ ఎలా అనుకునేవానంటే డిపార్ట్మెంట్ అనేది మన టాలెంట్ ని బ్రింగ్ బయటకు తీసుకొస్తుంది అలా అనుకునేవాడిని. అయితే ఆ తర్వాత నెక్స్ట్ డైమెన్షన్ ఏమనిపించింది అంటే లేదు, అది మెయిన్ మోటో కాదు. ఎందుకంటే మాకు శివశంకర్ సాయి గారు, సార్ గారు వచ్చి ఒకసారి ఇలా చెప్పారనమాట, ఈ డిపార్ట్మెంట్ మెయిన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్ స్వామి దగ్గర ఒక ఆపర్చునిటీ దొరకాలని. సో అది కూడా అలా అనిపించింది, ఓకే దీనివల్ల నాకు ఒక స్వామి ముందు ఒక ఆపర్చునిటీ దొరుకుతుందని. తర్వాత ఓకే అంతవరకే అనుకునేవాడిని. తర్వాత అలా ముందుకెళ్తున్న కొద్ది నాకు లైఫ్ లెసన్స్ దొరికాయి, లైఫ్ కి సరిపడే లెసన్స్ దొరికాయి అనమాట. ఫస్ట్ ఏంటిదంటే పట్టుదల నేను నేర్చుకుంది. ఎలా అంటే కొన్నిసార్లు అంటే మేము మందిర్లో కుల్వంతాల్లో ప్రతి ప్రోగ్రామ్ కి ప్లే చేస్తాము. ప్రతి ప్రోగ్రామ్ కి అలా ప్లే చేసేటప్పుడు ఫస్ట్ సాంగ్ సెలక్షన్ నుంచి లాస్ట్ ఏం ప్లే చేస్తున్నాం మొత్తం ప్రాక్టీస్ వరకు మొత్తం మేమే డిసైడ్ చేస్తాం. సో అప్పుడు సాంగ్స్ అయిపోయిన తర్వాత మాకు బీట్స్ మేము ఫిక్స్ చేసుకుంటాం. ఇలా ఇలా ఇలా మాది పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి నా తవిలు, సో బీట్స్ ఫిక్స్ చేసుకుంటాం. కొన్నిసార్లు మన సీనియర్స్ కానీ ఎవరైనా బీట్స్ నేర్పిస్తారు, కొన్నిసార్లు సింపుల్ గానే ఉంటాయి బీట్స్, ఓకే. కొన్నిసార్లే ఆ బీట్స్ చాలా టఫ్ ఉంటాయి, అప్పుడు ఒకసారి ట్రై చేస్తారావు, రెండుసార్లు ట్రై చేస్తారావు, ఎంత ట్రై చేసినా రావు. అట్లాంటప్పుడే మనకు లైఫ్ పేషెన్స్, ఈ డిపార్ట్మెంట్ నాకు పేషెన్స్ నేర్పించింది, పట్టుదల నేర్పించింది. కొన్నిసార్లు ట్రై చేసి ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా వచ్చి ట్రై చేసి ఆ లాస్ట్ కి మందిర్లో ప్లే చేసినప్పుడు ఏ మిస్టేక్స్, అదృష్టవశాత్తు నేను ఎన్నిసార్లు అయితే పట్టుదలగా నేర్చుకున్నానో అప్పుడు మందిర్లో ఏ మిస్టేక్స్ జరగలేదు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత వచ్చిన ఆ ఆనందం ఇంకా మాటల్లో చెప్పలేదు అనమాట. రెండవది ఏంటంటే నాకు అట్లా గాని నేను ఎన్నిసార్లు ట్రై చేసినప్పుడల్లా నాకు సక్సెస్ రాలేదు. అంటే ఇన్ ద సెన్స్ ట్రై చేసేటప్పుడు చాలా సార్లు ఫెయిల్యూర్ వచ్చింది అంటే ప్రాసెస్ లో. ఓకే అప్పుడు మనం ఒకరోజు నేను సక్సెస్ అయినప్పుడు నా మెయిన్ నేను ఎలా ఉండేవానంటే సక్సెస్ అయినప్పుడు నేను హ్యాపీగా ఉండాలి, నా ముఖం చూసి చెప్పొచ్చు నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను, పక్కలు కూడా చెప్పొచ్చు నువ్వు ఈరోజు హ్యాపీగా ఉన్నావు అలా ఉండేవాని. ఫెయిల్యూర్ అయినప్పుడు నా ముఖం వాడిపోయేది, ఇమీడియట్ గా వాడిపోయేది. అయితే అలా కొద్ది రోజుల తర్వాత ఏమైపోయిందంటే నేను ఫెయిల్యూర్ అయినా కూడా దాన్ని భరించగలుగుతున్నాను. సో అలా స్లోగా దాన్ని డెవలప్ చేసుకున్నాను,
1: హ్యాపీనెస్ ని అట్లాగే ఉంచుకోగలుగుతున్నాను,
0: హ్యాపీనెస్ ని మెయింటైనింగ్ ఈక్వానిమిటీని మెయింటైన్ చేయగలుగుతున్నాను. అది రెండవది. మూడవది ఏంటంటే మాది ఒక గ్రూప్, నాదని రాజనం అనేది ఇండివిజువల్ ఐటమ్ కాదు కదా, అదొక గ్రూప్. ఆ గ్రూప్ లో ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, సో ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ నాకు నేర్పించింది. సో సిమిలర్ ఇదే కండిషన్స్ నేను రేపు ఎక్కడికి ఒక రీసెర్చ్ ల్యాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అదే నాకు సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, గ్రూప్ చేంజ్ అవుతుంది. సో అవన్నీ నేను అక్కడ అప్లై చేయొచ్చు. మీన్స్ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, మనం ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంథింగ్ ఏదైనా నేర్చుకునేటప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా లేకపోతే మాత్రం మనకు ఆ గ్రూప్ లో వాల్యూ ఉండదు అనమాట. సో అలా గ్రూప్ డైనమిక్స్ నేర్చుకున్నాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకున్నాను. సో ఇలా నాకు యాక్చువల్ గా ఫైనల్ గా నేను వచ్చేసరికి అంటే హాస్టల్ నుంచి ఓన్లీ ఒక మ్యూజికే కాదు, నాకు ఇక్కడికి రాకముందు ఏవి తెలియదు ఒక చదువు తప్ప. ఇప్పుడు కొన్ని ఒక గేమ్ ప్రాపర్ గా నేర్చుకున్నాను, మ్యూజిక్ బాగా నేర్చుకున్నాను. అలా నాకు
1: చాలా బాగుంది. మరి చివరిగా శ్రవణ్
2: అన్న, ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పినవన్నీ ఇక్కడ ఏడేళ్ళు ఉన్నాను కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కటి నా లైఫ్ లో కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఫస్ట్ నుంచి ఏంటంటే భయం అనమాట, బిడియం. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఎక్కడో బెడ్రూమ్ కి వెళ్ళి దాక్కుండిపోయాడు అంటే వాళ్ళ మొహం చూడాలన్నా కూడా భయం వేసేది, అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో అది హాస్టల్ కి రావడం, ఆ 10 మందితో మెలగడం, ఎలా అయితే దినేష్ చెప్పాడో సాయంత్రం పూట కలిసి మాట్లాడుకుంటాం. సో అక్కడ ఆ భయం అనేది పోయింది, నాకు తెలియకుండానే నేను ఇంత చేయగలననే కాన్ఫిడెన్స్ రావడం. సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అక్కడ మూడు హ్యాండిల్స్ చేసేవాడిని, ఒకటి కార్డ్ రూమ్, డిస్పెన్సరీ, డైటరీ. ఆ తెలియకుండా రెస్పాన్సిబిలిటీ రావడం, అంటే ఒక మనిషి నీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తే నువ్వు దాన్ని ఎలా తీసుకొని చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నానన్న. సో

0: అది ఎంబీఏ పరంగా తీసుకున్నట్లయితే నాకు తెలిసిన పదాలు ఎలా పెట్టానంటే మేనేజరల్ స్కిల్స్ ఎలాగా మన డిపార్ట్మెంట్ ద్వారా నేర్చుకుంటున్నాం, డెలివరింగ్ క్వాలిటీ వర్క్ ఆన్ టైమ్ అనేది ఒకటి, లీడర్షిప్ అనేది ఇంకొకటి. సో బిఫోర్ యూ అంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్లే లోపల దే ఆల్వేస్ సే నువ్వు స్వామి హాస్టల్లో ఉంటే యూ విల్ బి ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అది నా 7 ఏళ్ల లైఫ్ లో నేను చూసానన్న. ఇక్కడికి వచ్చే ముందు చదువు తప్ప ఏం తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆట, ఒక ఇన్స్ట్రుమెంట్, స్టడీస్ అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవడం అనేది ఇట్స్ కంప్లీట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ తో బయటకు వెళ్తున్నాను అనేది ఒక నమ్మకం అన్న.
1: చాలా బాగుంది, మీ అందరూ ఇన్ని అద్భుతమైన విషయాలు మా శ్రోతలందరితో పంచుకుంటున్నారు. సో చివరిగా మనం స్వామి ఇచ్చినటువంటి ఈ హాస్టల్ 38th యానివర్సరీ రోజు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం స్వామి గురించి, మరి మీరు మీ మీ జీవితాల్లో స్వామి ప్రెజెన్స్ ని ఎట్లా ఫీల్ అవుతున్నారనే ఒక్కొక్క పాయింట్ తో మనం మాట్లాడుకుని ఈ సంభాషణ కార్యక్రమాన్ని, ఈ చర్చను ముగిద్దాం. మొట్టమొదటిగా దినేష్
2: అన్న, ఒకసారి మేము అందరికి తెలుసు మందిర్లో స్వామి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఒకరోజు నేను నార్మల్ గా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఆ రోజు ఏమైందంటే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్ గా తీసుకునేవారు. స్వామి షర్ట్ ఎలా ఉండాలి, ప్యాంట్ ఎలా ఉండాలి, మీరు పబ్లిక్ ఎలా ఇవ్వాలి, అలా అక్కడ అన్న కూడా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు ఆ రోజే. సో ఆ వీక్ నుంచి ఏమైందంటే నేను ఎవరికిచ్చినా స్వామికే ఇస్తున్నట్టు అలా స్టార్ట్ చేశాను అనమాట. సో జనరల్ డివోటియా, స్టూడెంటా, వైట్స్ లో ఉన్నాడా, ఇవన్నీ చూడకుండా స్వామి మీకు ఇస్తున్నాను, మీకు ఇస్తున్నాను, మీకు ఇస్తున్నాను అని అలా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఏమైందంటే నార్మల్ గానే స్టార్ట్ చేశాము, స్టూడెంట్స్ కి అయింది, జనరల్ డివోటీస్ కి ఆల్మోస్ట్ మిడిల్ వరకు వచ్చాం. సడన్ గా నా బేసిన్ లో ఇంటెన్స్ విభూతి స్మెల్ వచ్చిందన్న. ఎంత వచ్చిందంటే నేను ఇస్తుంది, నేను ఎందుకు ఇవ్వాలి, ఇంకా నేనే తీసుకుంటాను ఈ ప్రసాదం, అంత స్మెల్ వచ్చింది. విభూతి స్మెల్ వచ్చింది, చాలా విభూతి స్మెల్ వచ్చింది. వాళ్ళిద్దరికి ఇచ్చాను ఇక్కడ, అది అలా చివరి వరకు అలా వస్తూనే ఉంది. వేరే వాళ్ళు వచ్చి నా బేసిన్ లో రీఫిల్ చేస్తున్నారు, ఇంకా వస్తూనే ఉంది. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు నాకు ఆ బేసిన్ లో దొరకలేదు, కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ ఆ ఫీల్ ఏదైతే ఉందో, స్వామి నిజంగా ఎస్ నేనే తీసుకుంటున్నాను, నేనే తీసుకుంటున్నాను, నేనే తీసుకుంటున్నాను అని ఆ రోజంతా అలా నాకు స్వామి బ్లెస్ చేయడం జరిగిందన్న.
1: చాలా బాగుంది శ్రవణ్.
0: అన్నా నేను చెప్పేది ఒకటే, లైఫ్ లో ఏది చేసినా సరే స్వామి ఇది నేను కాదు, నీ పని, నీ పని నువ్వు నా చార్జ్ చేయించుకుంటావు అని ఏది చేసినా సరే స్వామికి అర్పిస్తే అది 100% సక్సెస్ అవుతుంది అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్. ఒకసారి తనకి నమస్కారం చేసి స్వామి నేను స్టార్ట్ చేస్తున్నాను, ఈ పనిని ఆశీర్వదించి నువ్వే చేసుకోవాలి, నాకు అంత శక్తి లేదు, అంత సామర్థ్యం లేదని వదిలేస్తే స్వామి చూసుకుంటే. దీనికి ఒక చిన్న ఉదాహరణ అన్న, మొన్న డిసెంబర్ 16th నా పుట్టినరోజు. సో కాన్ఫరెన్స్ వల్ల కుల్లో ఇక్కడ పుట్టుకొత్తులో ఉండలేకపోయాను. సో బెంగళూరు గోకులంలో ఉండాల్సి వచ్చింది. సో మనసులో ఎక్కడో బాధ, స్వామి నీ దగ్గరికి రాలేదు, దర్శనం అవ్వట్లేదు, ఎలా ఇయర్ తో లాస్ట్ స్టూడెంట్ లైఫ్ అయిపోతుంది, మళ్లీ మళ్లీ రాదు కదా నీ దర్శనం అని. సో ఈ థాట్ అలా ఉండి ఇంకా అసలు మర్చిపోయాను, ఓకే అయిపోయింది కదా, రోజు కూడా అయిపోయింది. సో నైట్ 9:30 ఎందుకో అలా బృందావన్ హాస్టల్ కు వెళ్ళాను. సో అది అన్ఎక్స్పెక్టెడ్, ఒక జిరాక్స్ కాపీ కావాల్సి వచ్చి హాస్టల్ కు వెళ్తే ఎవరు ఒక సీనియర్ వచ్చి, ఇవాళ నీ బర్త్డే కదా, ఈ ప్రసాదం తీసుకో, ఈ యాపిల్ స్వామి త్రైలో స్వామి అక్కడ పెట్టారు, సో నీ బర్త్డే గిఫ్ట్ గా స్వామి ఇస్తున్నారు అనేది ఇట్స్ నేను అసలు
1: ఊహించలేదు.
0: సో వాట్ ఎవర్ యు డూ స్వామి కనిపిస్తే రెస్ట్ హీ విల్ టేక్ కేర్ అన్న.
1: చాలా బాగుంది.
3: నాది చాలా వెరైటీ ఎక్స్పీరియన్స్ అన్న, అంటే చాలా వెరైటీగా స్వామి ప్రెజెన్స్ ని ఫీల్ అవుతాను. రోజు హాస్టల్ ఎలా ఉంటుందంటే, హాస్టల్ నుంచి పై ఫ్లోర్ కి వెళ్ళాలి అంటే స్టేర్ కేస్ మీద ఒక స్వామి ఫోటో ఉంటుంది. సో స్వామి హ్యాండ్ మూమెంట్ అనమాట ఇలా ఉంటుంది, జనరల్ గా డివోటీస్ కి చూపిస్తూ ఉంటారు. సో అది నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇవాళ ఏం చేసావు అంటే, హాస్టల్లో ఎంటర్ అవ్వగానే నా రూమ్ కి వెళ్ళాలి అంటే లెఫ్ట్ తిరగాలి, లెఫ్ట్ లో ఆ ఫోటో ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే, ఇవాళ ఏం చేసావు, ఇవాళ ఒక మంచి పని అన్న చేసావా, ఆ థాట్స్ అనమాట. అంటే చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మ అడిగేది స్కూల్ నుంచి రాగానే, ఏం చేసావు స్కూల్లో, ఇవాళ బాగా చేసావా. సో అలా ఆయన ప్రెజెన్స్ ఏదైనా ఉంది అంటే నేను అలా ఫీల్ అవుతాను. సో అక్కడి నుంచి నా థాట్ ట్రిగర్ అవుతుంది అనమాట. ఇవాళ నిజంగా నేను ఏమైనా చేశానా, ఒక మంచి పని అన్నా చేశాను ఇవాళ, ఆ సాటిస్ఫాక్షన్ వేరే నాకు. సో అలా స్వామి ప్రజెన్స్ ఫీల్ అయ్యేవాడి.
1: చాలా బాగుంది దినేష్. నిఖిల్, మరి సాయిబాబా
2: అన్న, స్వామి ప్రజెన్స్ గురించి అయితే శ్రవణ్ అన్న చెప్పినట్టు మనం ఏదన్నా సెల్ఫ్లెస్ గా ఏదైనా ప్రేయర్ చేస్తే దానికి ఖచ్చితంగా స్వామి రిప్లై ఇస్తాడు. అలా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది మిగతా వాళ్ళకి అంత పెద్దగా కాకపోవచ్చు కానీ నాకు అది చాలా ఇంపార్టెంట్.
1: ప్రతి ఒక్కరికి ఆ చిన్న ఎక్స్పీరియన్స్ కోసమే వాళ్ళు తప్పిస్తూ ఉంటారు.
2: యాక్చువల్ గా ఈ ఇయర్ సమ్మర్ లో నేను ఫ్యామిలీతో పాటు తిరుపతి వెళ్ళాను. మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. కాకపోతే మేము ప్లాన్ చేసుకునేది ఎక్కడి వరకు అంటే ఓన్లీ తిరుపతి వరకే, తిరుపతి వరకు వెళ్ళి ఇంటికి వచ్చేద్దామని. కాకపోతే తిరుపతికి వెళ్ళిన తర్వాత నాకు ఏం ఐడియా వచ్చిందంటే, అరే అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రారు, సో ఒకసారి వాళ్ళకు కూడా పుట్టపర్తి చూపిద్దాము అనే థాట్ వచ్చింది. అయితే కానీ సరే అనుకుని ఓకే అనుకున్నాను. అక్కడ దర్శనానికి వెళ్ళాము, దర్శనం చాలా పబ్లిక్ ఉన్నారనమాట అక్కడ. అప్పుడు వాళ్ళిద్దరికి తొందరగా అయిపోయింది, ఎందుకంటే వాళ్ళతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ దర్శనం వల్ల అయిపోయింది. అన్నయ్య వదినకి, నేను ఇంకొక మా చుట్టాల అబ్బాయి ఇద్దరం మిగిలిపోయాం, మాకు దర్శనం కాలేదు. రేపు వన్ డే టూ డేస్ అలా పట్టింది. సో అక్కడ నైట్ అప్పటికప్పుడు ట్రైన్ చూశాను. ఆ రోజు నైట్ 10:00 మా దర్శనం అయిపోయింది, నైట్ 2 గంటలకి ట్రైన్ ఉంది. అయితే వచ్చేసి పడుకున్నాను, కానీ ఒక థాట్ ఉంది, అసలు నేను ఇప్పటి వరకు దర్శనానికి వెళ్ళొచ్చాను, రాత్రి 2 గంటలకు లేగిస్తానా లేవని కూడా తెలియదు, ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు. అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, సరే జస్ట్ నా కోసం కాదు వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను కాబట్టి స్వామి ఇక్కడ నుంచి పుట్టపర్తికి తీసుకుపోయే బాధ్యత మాత్రం నీదే, నేను జస్ట్ నేను అలా వెళ్దామని చెప్తా అని అలా వచ్చేసాను. సడన్ గా ఎందుకో 1 గంటకే లేసాను. అలా లేసి కిందికి వచ్చాము, కిందికి వచ్చిన తర్వాత చూస్తే రైల్వే స్టేషన్ కి వెళ్ళాము, రైల్వే స్టేషన్ లో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఖచ్చితంగా ఇంకా ఒకవేళ ట్రైన్ వచ్చినా అది మేము జనరల్ లో వెళ్ళాలి, జనరల్ ఫుల్ అయిపోతుంది, చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళతో పాటు ఖచ్చితంగా నేను వెళ్ళలేనని అనిపించింది. వెంటనే సరే అని కొద్దిసేపు వెయిట్ చేశాము, ట్రైన్ వచ్చింది. సో అప్పుడు నేను అనుకున్నాను, స్వామి నాకు సీట్ ఇవ్వకు, ఎవరికి సీట్ ఇవ్వకు, కానీ మా వదినకి ఆ చిన్న పిల్లలకి, వాళ్ళకి మాత్రం అట్లీస్ట్ వాళ్ళకి ఒక్క సీట్ ఇవ్వు, వాళ్ళు కూర్చుని అంటే చాలు, నాకేమో నేను ఎన్ని గంటలైనా నేను నిల్చుంటాను, జస్ట్ వాళ్ళని మాత్రం చూసుకోనని ప్రే చేశాను. ట్రైన్ వచ్చింది, ఇంకా ఎలాగైనా ఒక్క సీట్ పట్టాలని చెప్పి పరిగెత్తాను సీట్ కోసం. చాలా మంది వచ్చారు, ట్రైన్ దిగుతున్నారు, అలా ఖాళీ అవుతుంది, నేను నా ఛాయ శక్తిలో ట్రై చేస్తున్నాను అనమాట. వేసాను ఒక సీట్ అక్కడ ఏమని చెప్పాను, ఒక అతను వేసాడు లోపల సీట్. నేను ఇంకా ఫస్ట్ ఎక్కుదామని చాలా కష్టపడుతున్నాను, అలా దిగడం స్టార్ట్ అయ్యారు జనాలు, దిగారు దిగారు దిగారు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా ఎక్కే వాళ్ళని చూస్తే అలా చూసుకుంటే ఎవరు లేరు, ఒక్క ఓన్లీ ఒక కంపార్ట్మెంట్ లో ఒక 10 మందికి ఎక్కువ లేరు. ఓన్లీ నేను అడిగింది ఒక్క సీటు, ఆయన నాకు ఒక ఓల్ కంపార్ట్మెంట్ ఇచ్చాడు. నాకు అసలు ఇంకా మా స్వామిని నమ్మితే ఇలా ఉంటది అని అనిపించింది. ఆ చిన్న పిల్లలు ఇబ్బంది పడతారేమో నేను అనుకుంటే వాళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేశారు కంపార్ట్మెంట్ లో. అప్పుడు నాకు అనిపించింది స్వామిని నమ్మితే ఇంకా ఆయన చూసుకుంటారని.
1: మనం మేనేజ్మెంట్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి మనం చూస్తాం, కానీ ఇక్కడ స్వామి కస్టమర్ డిలైట్ ఇస్తారనమాట. వెరీ నైస్. చివరిగా సాయి ప్రశాంత్,
4: నా స్వామి ప్రెజెన్స్ ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, స్వామి ప్రెజెన్స్ యాక్చువల్ గా నార్మల్ గా యాజ్ ఎ డివోటీగా గానీ ఎప్పుడైనా సరే మనం స్వామిని చిన్న మామూలుగా మనం ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడే స్వామికి ప్రే చేయడం, ఇంటెన్స్ గా ప్రే చేద్దాం అంటాం, అప్పుడు స్వామి మనకి ఆయన ప్రెజెన్స్ చూపించడం, యా నేను నా బాధలో ఉన్నప్పుడు స్వామి నాకు ప్రెజెన్స్ ఇచ్చారు అని ఫీల్ అవుతాం. అది చెప్పి అది మామూలుగా వింటా ఉంటాం. అది కూడా మనమే దైవం అంటే ప్రెజెన్స్ అంటే అంతే, మన బాధలో ఉన్నప్పుడే దేవుడు వస్తాడు కాపాడతాడు అని. బట్ యాజ్ ఎ కాలేజ్ లో ఉంటూ టీచర్స్ తో సంభాషిస్తూ ఈ సమ్మర్ కోర్స్ గాని సత్సంగులని ఇవన్నీ వింటున్నప్పుడు, వాళ్ళతో ఆ స్వామి డిస్కోర్స్ అన్ని వింటున్నప్పుడు స్వామి కూడా చెప్తుండ్రు స్పిరిచువాలిటీ అనేది చాలా తేలికైన విషయం, దైవం ఎప్పుడు నీతోనే ఉంది, ఇట్స్ జస్ట్ మీ ఇగ్నోరెన్స్ మీరు గుర్తు పెట్టుకోలేకపోతున్నారని చెప్తారు. ఏంటి ఇది ఇలా అంటారు, మనకేమో అర్థం కాదు, మెడిటేషన్ కూర్చుందామంటే 2 నిమిషాలు కూర్చోలేము, స్పిరిచువాలిటీ ఏమో ఈజీ అంటారు, స్టెప్స్ అంటారు, ఏం అర్థం కాదు మనకి, ఏంటిది అని ఉండేది. కానీ యాజ్ ఇలాగే ఇక్కడ కాలేజ్ లో ఉండటం వల్ల స్టూడెంట్ గా నేను తెలుసుకున్నది ఏంటంటే, టీచర్స్ దగ్గర నుంచి కానీ వేరే డివోటీస్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, మనం ఎప్పుడు హ్యాపీనెస్ కోసం కోరుకుని దాంట్లో మర్చిపోతాం. ఇప్పుడు మనం ఒకటి స్వామి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను, ఈ రిజల్ట్ రావట్లేదు, మీరే ఇవ్వాలనుకుంటాం, రిజల్ట్ వస్తుంది స్వామి మీదే క్రెడిట్ అంటాం, తర్వాత మనం ఆ హ్యాపీనెస్ లో మునిగిపోతాం. హ్యాపీనెస్ లో మునిగిపోతాం ఎలాగంటే ఇచ్చింది స్వామిని మర్చిపోతాం. అప్పుడు సో అలా నాకు జరిగింది, లైక్ నేను సెమిస్టర్ బాగా రాయలేదు, స్వామి మీరే ఆ ఎగ్జామ్ రాసేంతసేపు స్వామిని మీకే స్వామి పూజ చేయడం, నమస్కరించడం, స్వామి మీరే రాసిన ఎగ్జామ్ రాయడం, రిజల్ట్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత కూడా బాగా రిజల్ట్ వచ్చింది, స్వామి మీరే అనుకున్నా. కానీ తర్వాత లైక్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఏం రాలేదు, బట్ వీ ఫర్గాట్ ఎందుకు ప్రాబ్లం రాలేదు అంటే స్టిల్ స్వామి ఇస్ దేర్, స్వామి ఇస్ దేర్ ఇన్ ఆల్వేస్. అప్పుడు కూడా నువ్వు ఆనందంలో ఉండగలుగుతున్నావు అంటే స్వామి నీకు ఒక బాధ ఇవ్వట్లేదు, అదే తేడా. అంతే, ఆనందం ఉంటుంది అంటే స్వామి మన దగ్గర బాధ రానివ్వకుండా చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోగలిగితే ఇట్స్ లైక్ స్పిరిచువాలిటీ అంటే ఇదే. స్వామి ఎప్పుడు స్వామి అంటారు, నేను మీలోనే ఉన్నాను, మీరు అక్కడక్కడ ఎదిగితే అది తప్పు అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడే స్వామి ఉన్నారని మనకు మనమే క్రియేట్ చేసుకుని స్వామిని అక్కడే, ఒక సూర్యదాస్ కథలోనే ఎక్కడో నేను విన్నాను, స్వామి ఆయన పాండురంగ కథ ఏదో, ఆ గుడిలోనే నా స్వామి ఉన్నారు, నా స్వామి ఉన్నారు అనుకున్నప్పుడు స్వామి ఆయన వేరే చోట వెళ్ళినప్పుడు పూజిస్తే స్వామి రారు. ఏంటి స్వామి నేను పూజిస్తే ఎందుకు రారు అంటే, నువ్వు నన్ను గుడిలోనే ఉంచావు కాబట్టి నేను రాలేకపోయాను, అక్కడికి వెళ్ళి వచ్చాను. సో ఎప్పుడైతే నువ్వు నీ ఇగ్నోరెన్స్ ని వదిలేసి ఏకాగ్రత కాదు అన్ని, ఎప్పుడైతే నువ్వు ఆ శక్తి ఆ నమ్మకంతో ఉంటావు స్వామి నాతో ఉన్నారని, ఆ నమ్మకమే నేను తీసుకువెళ్తుంది, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, నీతోనే ఉంటాను, నువ్వు గుర్తిస్తే చాలు అనేది నేను తెలుసుకున్నాను ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ ఉన్నా. సో చివరిగా చెప్పేది ఏంటంటే, స్వామి ఎప్పుడు మనతోనే ఉన్నారు, ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా అది స్వామి ఉన్నారు, అది గుర్తించగలిగితే అంతే, ఇట్స్ లైక్ వి గెట్ ఎవ్రీథింగ్.
1: చాలా బాగుంది సాయి ప్రశాంత్ నువ్వు చెప్తుంటే. మేము అండర్ గ్రాడ్యుయేషన్ లో చదువుతున్నప్పుడు స్వామి ఒకసారి హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయిన తర్వాత చివరిగా స్వామి స్పీచ్ ఉన్నది. స్వామి స్పీచ్ ఎండ్ చేస్తూ ఒకే ఒక మాట అన్నారు. స్వామి అన్నారు, మీతో నేను ఇంట వెంట జంట ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాను, మీరు నన్ను వదిలిపెట్టినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని ఎల్లప్పుడూ మీ షాడో లాగా నేను ఫాలో అవుతూ ఉంటాను అని చెప్తూ స్వామి కరెక్ట్ చేసుకుని, షాడో కాదు మీలోనే నేనున్నాను అని స్వామి ఫైనల్ గా ఆ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి మన స్వామిని చూసుకోవడం అనేది మన అదృష్టము. స్టూడెంట్స్ గా స్వామి సంస్థల్లో మనం చదువుకోవటం అనేది అది ఎన్నో జన్మల సుకృతం అని మనం అనుకోవచ్చు. మీరు చెప్పినటువంటి ఇన్ని విశేషమైన అంశాలు ఈరోజు మా శ్రోతలందరికీ ఎంతో ఆనందాన్ని అందించుంటాయి. ఒక్కసారి మన సీజీ బ్రదర్ చెప్పిన విషయాలు కూడా నెమరు వేసుకుని, అట్లాగా ఆ రోజుల్లో స్వామి ఎట్లా ఉండేవారు, మరి ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కి ఎట్లాగా పర్సనల్ టచ్ గా స్వామి తమ ప్రేమను అందిస్తున్నారనేది ఈనాడు మనం తెలుసుకున్నాము. చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్స్. 2 చక్కని పాటలతో మనం ఈనాటి ఈ మొదటి అంశాన్ని ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సాయిరాం.

ఇంతవరకు మీరు జాయ్ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారంలో విద్యార్థులతో హాస్టల్ లైఫ్ గురించి చర్చను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయిరామ్.

చెమొచ్చు చెడ్డ పనులన్నీ చేయా, నిమ్ము ఈశ్వరు నుండి సృష్టించినాడ. తెచ్చుకొని చేతులారా తెలివి ఇంకా లేనా నీరు కట్టేదక హరి భజన.

అని మంచి మాటలు నేర్చిన మహిమేమి. సూటిగా పెద్దల బాటలో నడిచిన

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ

మధ్యముడు గద్దంగా జనకుడు సంగీత సారాంశుడు ఇతడు సమయానికి తగు మాటలాడ గోపీ జన మనోరథమ సంగలేయే తెలియదే వాడు సమయానికి తగు మాటలాడు పరమ భక్తు భక్తులు దుర్లభారా వారుండా జన్మమరుడే కలిబాదలు తీర్చుమాయని సమయానికి తగు మాటలాడు సాయి దేవాపత్తి రాజు రాజరాజరాజు వేడుకొంద నన్ను దాపి ప్రోగు సమయానికి తగు మాటలాడు శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన బాల తన కేతన కనకాంబర తరలత మకుట కుండల రాజు ధరే యనుజుడే పొగడగ సాగర

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. వేదమునకు ఉపనిషత్తులే శిరస్సు. కర్మ జ్ఞానముల గురించి తెలుపునవే ఈ ఉపనిషత్తుల సారము. కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం చిత్తశుద్ధియే. ఆత్మతత్వాన్ని గుర్తించడానికి చిత్తశుద్ధియే ప్రధానం. ప్రతి మానవుడు తనను తాను తెలుసుకునే నిమిత్తమే ఈ శరీరము మనసు ఉన్నవని, కావున వాటిని సక్రమమైన మార్గంలో పెట్టినప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుందని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఉద్బోధించారు. 1993 అక్టోబర్ నెల 22న ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలలో ఉపనిషత్తుల గురించి భక్తులకు దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

ప్రేమస్వరూపులారా, జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే ఆత్మజ్ఞాని. జీవునకు దేవునకు భేదము లేదనేటువంటి యొక్క ఏకత్వాన్ని నిరూపించున్నదే ఈశావాసిక ఉపనిషత్తు. వేదములకు ఉపనిషత్తులు శిరస్సు, ఉపనిషత్తులకు ఈశావాస్యం శిరస్సు. కనుకనే ఈ ఉపనిషత్తులకు ఇంతటి ప్రధానతను అందిస్తూ వచ్చారు మహర్షులు. వేద వాంగ్మయమునందు ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. ఇది మంత్రస్వరూపమైనది. మిగిలిన ఉపనిషత్తులన్నీను బ్రాహ్మణమునకు సంబంధించినదో లేక అరణ్య భాగమునకు సంబంధించినవో ఉంటున్నాయి. పరిపూర్ణ మంత్రస్వరూపము ఈ ఈశావాసిక ఉపనిషత్తు. శుక్ల యజుర్వేదములో కూడాను ఇది మంత్రస్వరూపాన్ని ధరిస్తుంది. 36 అధ్యాయములు కర్మభాగముగాను, 40 అధ్యాయములు జ్ఞానభాగముగాను ఇది ప్రబోధిస్తూ వచ్చింది. కర్మ యొక్క పర్యవసానము జ్ఞానము, జ్ఞానమునకు ఆధారము కర్మ. ఈ రెండింటినీ సమన్వయపరిచినటువంటిదే ఈశావాసిక ఉపనిషత్తు. కర్మకు ఫలము జ్ఞానము, జ్ఞానమునకు ఆధారము కర్మ. కనుకనే మానవుడు కర్మచే బంధింపబడినాడు. కాన ప్రతి మానవుడు కూడాను మంచి మంచి మనస్సుతో మంచి మంచి కర్మను ఆచరించి తీరాలి. కర్తవ్యాన్ని నిర్వర్తించపచేయినదే ఈ ఉపనిషత్తు యొక్క ప్రధాన సూత్రము. ఈ కర్మల యొక్క ఫలితం ఏమిటి? చిత్తస్య శుద్ధియే కర్మ. చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించిన, చిత్తశుద్ధి లేనటువంటి మానవులకు ఎట్టి కర్మలు కూడాను అతనిని మార్చలేవు. అశుద్ధమైన హృదయమునందు అపవిత్రమైన భావములే ప్రవేశిస్తాయి, కానీ పరిశుద్ధమైనటువంటి మంత్రములు భావములు అందులో ప్రవేశించవు. పాములు చేళ్ళు విషపురుగులు చీకటి ఇంటిలోనే ప్రవేశిస్తాయి, కానీ వెలుగున్నటువంటి ఇంటిలో ప్రవేశించవు. కనుక జ్ఞానమే ఇందులో వెలుగు. ఈ వెలుగుతో ప్రకాశించేటువంటి యొక్క మానవ జీవితంలో ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్మార్గపు వృత్తులు ఇందులో ప్రవేశించుటకు వీలు కాదు. తన యొక్క యునికిని తాను గుర్తించడానికి తగిన కృషి చేయాలి. తనను తాను గుర్తించుకున్నటువంటి వాడే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు. ఉనికి ఆధారము ఆత్మ, ప్రపంచమునకు ఆధారము బ్రహ్మ. ఆత్మ బ్రహ్మల యొక్క తత్వము ఏకత్వమే. పరిస్థితుల ప్రభావంను పురస్కరించుకొని దేశకాల పరిస్థితులకు కొన్ని మార్పులు కలుగుతుంటాయి. కేవలము మూలాధారమైన వస్తువు ఒక్కటే. మూలాధారమును గుర్తించక బాహ్యమైనటువంటి యొక్క రూపనామములనే ఆకర్షించటం చేతనే ఈ జగత్తు ఇన్ని విధములైనటువంటి అజ్ఞానములకు లోబడి అయిపోయింది. ప్రతి మానవుడు కూడాను మూలాధారాన్ని గుర్తించాలి. లోకములో విద్యావంతులున్నారు, మేధావంతులున్నారు, శ్రీమంతులున్నారు, బలవంతులున్నారు, గుణవంతులున్నారు, కానీ ఆత్మవంతులు కనిపించటం లేదు. శరీరము కనిపిస్తుంది, లోకాన్ని మురిపిస్తుంది, తనను తాను తలిపిస్తుంది, జ్ఞానమును మరిపిస్తుంది. దేహము కంటికి కనిపించినది మాత్రమే, మనసు ఉన్నట్టు అనిపిస్తుంది,
కానీ ఆత్మ కనిపించదు. అట్టి కనిపించని ఆత్మనే ఈ మనస్సునకు శరీరమునకు మూలాధారం. తన ఉనికిని తాను గుర్తించే నిమిత్తమై ఈ మనోశరీరములను అందించాడనేటువంటి సత్యాన్ని గుర్తించి ఈ శరీర మనసులను సక్రమమైన మార్గములో వినియోగించుకున్నప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుంది. కనుక మానవుడు బాహ్యమైనటువంటి యొక్క చర్యలేందే, బాహ్యమైనటువంటి యొక్క జీవితమునందే, బాహ్యమైనటువంటి విషయములందే తమ యొక్క మనసును ప్రవేశపెట్టి మనస్సును మరింత మాలిన్యము గావించుకుంటున్నాడు. బురదను బురదతో కడిగినట్టుగా, మద్యపానమును మద్యపానముతోనే కడిగినట్టుగా మానవుడు మాలిన్యముతోనే తన యొక్క మాలిన్యాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధమైనటువంటి యొక్క సాధనలు తరతరమును ఆచరించినప్పటికీ తనకు తనివి తీరదు, తత్వము చిక్కదు. పై పై సాధనలు ఇన్ని విధములైనటువంటి యొక్క పవిత్రమైన సాధనలుగా భావించి చేసినప్పటికీ దీనివల్ల ఫలితమావాత్రము కూడా కలిగించదు. పచ్చకర్పూరపు మడి పాదు చేసి

పచ్చకర్పురపుమ్మడి పాదు చేసి కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్న జగించునే కనకంపు ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయకు ఎన్ని విధములైనటువంటి యొక్క సపోర్ట్ సహాయములు చేసినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను దాని యొక్క పాత వాసన పోదు. కనుక మానవుడు తన యొక్క లోపలి మాలిన్యమైనటువంటి భావములను నిర్మూలము గావించుకొని దివ్యమైనటువంటి యొక్క ఆత్మభావాన్ని కొంతవరకు మేల్కొల్పినప్పుడే తన యొక్క మానవత్వము తాను గుర్తించుకున్నవాడవుతాడు. ఈ మూలాధార సత్యం ఏమిటి? ప్రతి దానికి కూడా ఒక మూలాధారం ఉంటుండాలి. ఆ మూలాధారము కదిలేది కాని మారేది కాని కాదు. ఈ టేబుల్ ఉంటుండాలి. ఈ టేబుల్కు మూలాధారము చెక్క. కానీ ఈ చెక్క మారవచ్చు. ఈ యొక్క స్టాండ్కు మూలాధారం స్టెయిన్లెస్ స్టీల్. కానీ ఇది కూడాను మారవచ్చు. కానీ మారనటువంటిది ఏమిటి? అది ఏ ఆత్మభావము? దానినే హిరణ్య గర్భాయ నమః అన్నారు. ఇది చూడండి, ఇది 1008 లింగములు కలిగినటువంటి చైన్. దీనిని కరిగించి మరి ఇంకొక 2-3 చైన్లు చేయించుకోవచ్చును. దీనిని కరిగించి ఒక నెక్లెస్ చేయించుకోవచ్చును. ఇది కరిగించి ఒక చిన్న టంబ్లర్ చేయించుకోవచ్చు. కానీ ఎన్ని రూపములు మార్చినప్పటికీ బంగారు మారదు. కనుకనే ఈ మారినటువంటి యొక్క తత్వమే నిజమైనటువంటి హిరణ్యత్వము. కనుక దివ్యత్వం అనేటువంటి దాంట్లో అనేకత్వం అనేటువంటిది ఈమిడి ఉంటున్నాయి. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి. కానీ ఏకత్వంలోని అనేకత్వాన్ని కాదు మనం గుర్తించవలసింది. ఈశావాసికోపనిషత్తు 3 విధముల ముక్కోణముతో ఉంటుండాలి. 1 శరీరము, మనసు, ఆత్మ. ఈ 3 కోణములు ఏకమైనటువంటివే. అయితే శరీరము మారుతుంది, మనస్సు చలిస్తుంది. అయితే ఈ మారేటువంటి శరీరమునకు, చలించేటువంటి మనసునకు ఏకత్వం గావిస్తుంది ఆత్మ. అయితే ఆత్మ కూడాను చలించినట్టుగా కనిపిస్తుంది, కానీ అది చలించదు. ఆత్మకు చేతులు లేవు, కానీ అన్నింటినీ పడుతుంది. కన్నులు లేవు, కానీ అన్నింటినీ చూడగలుగుతుంది. మనస్సు లేదు, సర్వమును సంకల్పిస్తుంది. అందువల్లే తన సంకల్పమే ఈ జగత్ సృష్టికి కారణము. ఏకోహం బహుశ్యాం, ఒక్కటే సంకల్పము అనేకత్వంగా సృష్టించబడింది. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక చలించే ప్రపంచాన్ని చూచి భగవంతుడు కూడాను చలిస్తున్నాడని భ్రమిస్తారు. ఇది ఒక కాగితం. ఇది గాలి వీచినప్పుడు కదులుతుంది. కానీ కాగితము కదులుతుండాలి, కానీ కాగితములో ఉండినటువంటి అక్షరాలు కదలవు. కనుక ఈ బాహ్యమైన పంచభూతములతో కూడినటువంటి ఈ ప్రపంచము కదులుతూ ఉన్నది, కానీ పంచభూతములకు ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వము ఎక్కడ కూడాను చెలించదు. అయితే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని ఈ యొక్క ఈశావాసికోపనిషత్తు చక్కగా బోధిస్తుంది. ఈ ప్రపంచానికి ఆధారం ఒకటి, ఆహారం ఒకటి, ఈ 2 అవసరం. నేల, నింగి, వేడి, ఇవి 3 కూడాను ఆధారం. నీరు, గాలి, ఆహారం. ఆత్మ ఎక్కడ ఉన్నది అని మనం విచారణ చేసినప్పుడు నీరు, గాలి ఎక్కడ ఉన్నదో ఆత్మ అక్కడ ఉంటుందని. ఈ నీటిని, గాలిని ఆత్మనే కల్పించుకున్నది.
కానీ ఆత్మ నీటిపైన గాలిపైన ఆధారపడలేదు. ఆ నీరు ఆధారమే అతన్ని ఆశ్రయించినాయి. కానీ ఆశ్రయించబడినటువంటిది ఆహారం, ఆశ్రయం ఇచ్చినటువంటిది ఆత్మ. కనుక ఆత్మతత్వం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆత్మ లేని స్థానమే లేదు. అయితే కంటికి కనిపించదు, మనకు అత్యంత సమీపంలో ఉండినప్పటికీ మనం ఆత్మను వెతకడానికి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాం. ఇది సరైనటువంటిది కాదని బోధించినా కానీ సామాన్యులు వినరు. జపములు, తపములు, ధ్యానములు, యోగములు, ఇవన్నీ కర్మలంతా కూడాను కేవలము మానసికమైన తాత్కాలిక తృప్తి నిమిత్తం చేసేటివి. కానీ అవి వదలమని నేను చెప్పను. కాలమును వ్యర్థం చేసే బదులు ఈ సత్కర్మలు ఆచరించండి. అయితే దీనివల్ల నీవు ఆశించినటువంటి ఆత్మానందం నీకు లభ్యం కాదు. ఆ సచ్చిదానందమును నీవు అనుభవించవలనన్నా సర్వము సచ్చిదానంద స్వరూపంగా విశ్వసించాలి. ప్రేమస్వరూపులారా, ఈనాడు మీరు ముఖ్యంగా గుర్తించవలసింది ఒకటి, ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట తనను తాను ప్రేమిస్తాడు. అదియే ఆధ్యాత్మిక మార్గానికి విరుద్ధమైనటువంటిది. అందరినీ ప్రేమించిన తరువాత కట్టకడపట నిన్ను నీవు ప్రేమించు, అది సరైన మార్గం. నిన్ను నీవు ప్రేమించుకోవటం చేత ఆ ప్రేమను నీవు 10 మందికి పంచలేకపోతున్నావు. అయిపోతున్నావు మైజర్, కనుక నీవు దానిని దాచిపెట్టుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నావు. అది చాలా తప్పు. అందరినీ ప్రేమించి ఆ ప్రేమ ఏమైనా ఇంకా కొంత శేషం ఉంటే అప్పుడు నిన్ను నీవు ప్రేమించు. కనుక ఆధ్యాత్మికము లోపల ఈ యొక్క ఈశావాసికోపనిషత్తు ప్రబోధించేటువంటిది ఇదియే. నీవు ఆత్మ కానివాడు కాదు, నీవే ఆత్మ, ఆత్మనే నీవు. అయితే ఆత్మ నిమిత్తమై మనం అనేక విధములుగా కూడాను కొన్ని ప్రయత్నములు చలుపుతున్నాము, అన్వేషణలు చేస్తున్నాము. అయితే అన్వేషణ చేసేకి పూర్వము నీవు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఫలాని వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఈ గుంపులో ఉన్నాడు అని తెలిస్తే అప్పుడు ఈ గుంపులో నీవు అన్వేషణ చేయవచ్చు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని నీవు తెలియనప్పుడు ఇతని అన్వేషణ ఎట్ట చేయిస్తాం. ఆ వ్యక్తి ఎవరో అనేటువంటిది తెలియనప్పుడు ఆ వ్యక్తిని ఎట్ట నీవు అన్వేషించరు. కనుక మొట్టమొదట అన్వేషణ అనేటువంటి పదమే చాలా తప్పు. కారణం ఏమనగా, ఎక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా, సర్వత్రా ఉంటున్నాడా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలంటే దీనికి వేదము చక్కని ఆన్సర్ ఇచ్చింది. సర్వవ్యాప్య నారాయణ స్థిత, నీ లోపల నీ వెలుపల సర్వత్రా ఉన్నది అదే. సర్వత్రా ఉన్నదాన్ని వెతికేది ఇంకెక్కడ? ఈ వెతకడానికి ప్రయత్నం చేయటమే ఒక వెర్రితనం. ఈ మంచితనంతో చెప్పినటువంటి మాటలు బుర్రలకు ఎక్కవు. ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క పురాణములను ఆధారం చేసుకుని సాధనను సల్పకుండా ఉండినటువంటి అజ్ఞాని ఉపదేశాలు చేస్తూ ఉంటే దానిని సక్రమంగా మనం విశ్వసిస్తున్నాము. కాదు కాదు, అనుభవజ్ఞుణ్ణి ఆశ్రయించాలి, ఆనందమయుణ్ణి ఆశ్రయించాలి, ఆత్మస్వరూపుణ్ణి ఆశ్రయించాలి. అన్యులను ఆశ్రయించి ప్రయోజనం లేదు. మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, చెడ్డ మాటలట్లే చెవికి చేరు. ఇట్టివారు ఆత్మ నెరుగంగ నేర్తురా, ఎంత చదువు ఉన్న ఏమి ఫలము. ఇట్టివారు బ్రహ్మ నెరుగంగ నేర్తురా, ఎట్టి సాధన

మంచి మాటను వినేటువంటి ఎక్కడ చెప్పినా మంచి మాట వినండి. ఏది ఆ మంచి మాట? నీకు దేనిని తలచినప్పుడు ఆనందం చేకూరుతుందో, నిన్ను ఎవరు ఏ విధంగా గౌరవించాలని నీవు ఆశిస్తావో, నిన్ను ఇతరులు ఏ విధంగా ప్రేమించాలని నీవు ఆశిస్తావో, ఆ విధంగా నీవు ఇతరులు ముందు ప్రేమించు, ఆ విధంగా నీవు ఇతరులను గౌరవించు, ఆ విధంగా నీవు ఇతరులను ఆశ్రయించు. ఏది చేస్తే నీకు మంచిదని తోస్తుందో ఆ మంచితనాన్ని నీవు విశ్వసించు. కనుకనే ఈశావాసికోపనిషత్తు యొక్క సర్వాక్యం ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. ఓ మానవులారా, ఈశావాస్యం మిదం జగత్తు, జగత్తంతా నిండి ఉంటున్నాడు ఈశ్వరుడు. గురుడు శిష్యుడు, తల్లి బిడ్డ, తల్లి తమ్ముడు, ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యములన్నీ కూడాను దేహాన్ని పురస్కరించుకున్నవే కాని ఆత్మకు సంబంధం కాదు. దేహముతో దేహములు పెరుగుతున్నాయే కాని దేహముతో ఆత్మ పెరగటం లేదు. ఆత్మ పెరిగేది కాదు, తరిగేది కాదు. సర్వత్రా ఉండినటువంటి దానికి స్థానం ఎక్కడుంది? ఇంకా పెరిగేకి ఎక్కడ చూచినా ఉంటుండాలి. ఏదైనా పెరగాలంటే ఇంక కొంచెం స్థలం ఉంటే కదా దానికి పెరగడానికి వీలవుతుంది. సూది మొన మోపడానికి కూడా స్థానం లేనంతలో ఉంటున్నాడు భగవంతుడు. అదే భాగవతము లోపల గోపికలు అనేక విధములుగా కృష్ణుడు మధురకుపోయినప్పుడు ఆయన వియోగాన్ని సహించుకుని లేక తామరత్వముతో, ప్రాకృతమైన భావముతో, దేహము యొక్క కృషితో వారు అనేక కర్మలు ఆచరిస్తూ వచ్చారు. ఒంటరిగా ఇంటిలో కూర్చుంది, తలుపులు తెరుచుకుంది. కొంతసేపు అయిన తర్వాత నా కృష్ణుడే వస్తే పర్వాలేదు, కానీ కృష్ణుడికి బదులు ఏ ఒక్క మహాపురుషుడేమైనా, ఏ ఒక్క ఇతర పురుషుడేమైనా ఈ గృహంలో ప్రవేశిస్తాడు ఏమో అని కొంచెం తలుపు వేసుకుందామా అని ప్రయత్నించింది. తక్షణమే తలుపు ఒక ఆత్మజ్ఞానము, అదే నిజమైన పరిశుద్ధ హృదయము, కాన్షియన్స్ అంటారు. నేను తలుపు వేసుకుంటే కృష్ణుడే వస్తే తిరిగి వెళ్ళిపోతాడు ఏమో అని మరి సందేహం కలిగింది. తన ఊహను తాను ఆ విధంగానే భావిస్తూ వచ్చింది.

కైలాసమే వీధి వాకిలి. ఇంకా ఈ జగత్తులో మరొక వీధి వాకిలికి వీధే లేదు, ఇంకా వాకిలి ఎక్కడ. కనుకనే సర్వత్రా నిండినటువంటి యొక్క ఈశ్వరత్వము ఒక్కటే అనేటువంటిది చక్కగా బోధిస్తూ వచ్చింది ఈశావాసికోపనిషత్తు. శుక్ల యజుర్వేదం నందు కూడాను ఇది మంత్రస్వరూపంగా నిలిచి జీవతత్వమును ఈశ్వరత్వమునకు ఎట్టి తారతమ్యం కూడాను లేదని ఏకత్వంగా నిరూపిస్తూ ప్రదర్శింపజేస్తుంది. ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వరూపుడే. దైవము సర్వత్రా ఉండినటువంటి వాడైనప్పుడు సర్వ ప్రాణులు కూడాను ఈశ్వర స్వరూపమే. కనుకనే ఆనాటి వేదకాలమునందు జనాభా చాలా తక్కువగా ఉండేటువంటిది. ప్రతి మానవుని కూడాను పరమాత్మ స్వరూపంగానే విశ్వసిస్తూ వచ్చింది. అది ఏ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. సహస్ర శీర్ష పురుష, 1000 తలలుగా ఉండేటువంటిది ఈ యొక్క భగవంతుడు అన్నాడు. 1000 నేత్రములతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నాడు. 1000 పాదములతో ఉండేటువంటి వాడు భగవంతుడు అన్నాడు. అనగా ఏమిటి? అన్ని పాదములు తనవే, అన్ని నేత్రములు తనవే, అన్ని శిరస్సులు తనవే, అన్ని దేహములు తనవే. ఈ విశ్వాసాన్ని మనము దృఢంగా మనము నమ్మినప్పుడే మనము సరియైనటువంటి యొక్క ఆనందాన్ని మనము అందుకోగలుగుతాము. నేనెక్కడ, దేవం ఎక్కడ, నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ, ఈ రకంగా మనం కంపేర్ చేసుకుంటూ గిన కూర్చుంటే ఇంకా 1000 జన్మలెత్తినా కూడా మనం ఆ స్థానానికి చేరలేము. ఒక చిన్న పురందరదాస్ చెప్పాడు ఒక పాట, రామా నీవే దేవుడు, నీవే యముడు, యముడు వేరు లేడు, రాముడు వేరు లేడు, రాముడే యముడు, యముడే రాముడు, నమ్మిన విభీషణులకు రామునై నిలిచావు, నమ్మని రావణులకు యముడై నిలిచినావు. కనుక రాముడే, యముడు రాముడు ఇద్దరూ ఒక్కటే. ప్రహ్లాదులకు నమ్మిన ప్రహ్లాదులకు శ్రీమన్నారాయణమూర్తిగా దర్శింపజేసుకున్నాడు, నమ్మని హిరణ్యకశిపునికి యముడుగా నిలిచాడు, నమ్మిన అక్రూరులకు కృష్ణుడిగా కనిపించాడు, నమ్మని కంసులకు యముడిగా కనిపించాడు. కనుక యముడెవరు, రాముడెవరు, దేవుడెవరు, యముడెవరు, ఇద్దరు ఒక్కటే. ఈ నమ్మక అపనమ్మకములో ఉంటుండాలి ఈ యొక్క రూపనామములు. నమ్మిన వానికి దేవుడే, నమ్మని వానికి దయ్యమే. కనుక దయ్యమునకు దేవునకు ఏమిత్రము వ్యత్యాసం లేదు. కనుక నమ్మి జీవించమన్నారు. మానవుడనగా నమ్మకం కలిగినటువంటి వాడు అని. మానవుడు ఈనాడు అన్నిటినీ నమ్ముతున్నాడు, కానీ దురదృష్టవశాత్తు లేక అతని జన్మాంతర కర్మలో దైవాన్ని నమ్మడం. ఆ నమ్మని వానికి దైవమే యముడిగా వస్తుంటాడు. ఆ యముడు పాశములు తీసుకుని రాడు. యమధర్మరాజుకు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా రోప్ ఫ్యాక్టరీ లేనే లేదు. ఏమిటి ఈ రోప్స్? అభిమానము మమకారము రెండింటినీ వేసి బిగించి తీసుకెళ్తాడు. నీ అభిమాన మమకారములే నిన్ను కొనిపోయేటువంటి త్రాళ్ళు. కనుక ఈ దేహాభిమానము, లోకాభిమానము, ఈ ధనాభిమానము, విద్యాభిమానము, ఈ సర్వాభిమానమును వదలి ఆత్మాభిమానములైపోతే ఎంతైనా ఆనందాన్ని పొందగలరు. ఆత్మాభిమానాన్ని మనం పెంచుకోవాలి. మనం ఏ అభిమానం తీసుకుంటున్నప్పటికీ ఇందులో ఆత్మాభిమానం అనేటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తుండాలి. ఆత్మాభిమానము లేకుండా ఏ అభిమానాలు మనలో ప్రారంభం కావటం లేదు. యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పినటువంటి యొక్క బోధ, కేవలము ధనాభిమానము, గుణాభిమానము, దేహాభిమానము, విద్యాభిమానము, బలాభిమానము, ఈ అభిమానములంతా కూడాను ఆత్మాభిమానంతో కూడినటువంటివి. లడ్డు చేసినా, మిఠాయి చేసినా, జిలేబి చేసినా, గులాబ్జామ్ చేసినా, ఇంకేమి చేసినా ఇవన్నీ చక్కెరతో కూడినటువంటివి. రూపనామములు వేరు కాని రుచి ఒక్కటే. అదే రీతిగా భిన్న రూపములు భిన్న నామములు కనిపిస్తున్నాయి, కానీ అన్నింటి ఎందు ఉండినటువంటి ఆత్మరుచి ఒక్కటే. అది ఏ ఘనస్వరూపము, అది ఏ నీరు గాలి. నీరు గాలియే ఆత్మస్వరూపము.
పంచభూతముల్లో శబ్ద స్పర్శ రూపరస గంధాదులు. నేల, నింగి, వేడి, ఇవి జగత్తుకంతా ప్రాణులకంతా కూడాను ఆధారము. ఈ ఆధారం లేకపోతే జీవులు నిలచలేరు. వీరందరూ కూడాను నిలచడానికి ఆధారము ఈ మూడు. రెండు భూతములు అనేటువంటిది ఆహారము. గాలి, అది ఏ నీటితో కూడినటువంటిది, అది ఏ మన ప్రాణము. ఎవరైనా మూర్చపడ్డారంటే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు, అనగా నీళ్ళలో ప్రాణం ఉంది. నీళ్లు త్రాపుతారు, నీళ్ళలో ప్రాణముంది. ప్రతి మానవుడు కూడాను త్రాగే నీరంత కూడాను ప్రాణమయమే, తినే తిండి అంత కూడాను కేవలము మనోమయమే. మన మంచి చెడ్డలకు మన ఆహారమే మూల కారణము, మన చెడ్డ భావములకంతా ఆహారమే మూల కారణము. దీర్ఘకాలం జీవించడానికి ఈ నీరు, పరిశుద్ధమైన నీరే ప్రాణము. కనుక ఈ రెండింటిని ఆధారం చేసి సృష్టించినటువంటి వాడు భగవంతుడే. ఆ భగవంతుడు ఎవరు ఉంటే ఈ స్వరూపాలే, నీరు, గాలి. దివ్యాత్మ స్వరూపులారా, భగవంతుడు పంచభూత స్వరూపుడు. ఈ పంచభూత స్వరూపుడైనటువంటి ఒక పరమాత్మని, ఒక్కొక్క భూతాన్ని కూడా మనం ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నాం? గాలి భగవంతుడని దానిని ఎన్ని విధాలు అపవిత్రం చేస్తున్నాము? నీరు భగవంతుడని తెలిసి నీటిని ఎంత దుర్వినియోగం చేస్తున్నాము? శబ్దము భగవంతుడి స్వరూపమేనుకొని ఈ శబ్దము లోపల ఎంత కఠినమైనటువంటి శబ్దములు ఉపయోగపెడుతున్నాము? శ్రవణము చాలా పరమాత్మని యొక్క స్వరూపమేనని తెలిసి కూడాను దీనిని ఎన్ని విధమైనటువంటి చెడ్డ విషయాలు వింటున్నాము. కనుక ఈ పంచభూతములను కూడాను మనము అపవిత్రం చేసుకుని అనుభవిస్తున్నాము. కనుక ఈ పంచభూతములను పవిత్రమైన మార్గంలో మనం అనుభవించినప్పుడే పరమాత్ముడు మనకు సాక్షాత్కరిస్తాడు. కనుకనే మొట్టమొదట భగవంతుడు శబ్ద స్వరూపుడు. ఆ శబ్దాన్ని మనము పవిత్రమైనటువంటి దాన్ని మనం వినాలి. పర దూషణ కాని, పర నిందను కాని, పర హాస్యములు కాని మనం వినకూడదు. అలాంటివేమైనా మనకు సంభవించినప్పుడు నీవు స్థానం వదిలి వెళ్ళు. ఆ పరనింద నీవు విన్నప్పుడే నీవు మహాపాపిగా మారిపోతావు. నీవు వేరే పాపములు చేయనక్కర్లేదు. ఈ విన్నటువంటివే నీ యొక్క పాపానికి మూల కారణం. ఇంకా నీవు త్రాగేటువంటి జలమును పరిశుద్ధమైనటువంటిగా తీసుకో. నీవు మాట్లాడేటువంటి మాటలు చాలా పవిత్రమైనవిగా మాట్లాడు. పరులను గొప్పించేటువంటివి కాని, పరులను బాధించేటువంటివి కాని, పరులను ఏడ్పించేటువంటివి కాని నీవు మాటలు ఉపయోగపెట్టద్దు. దీనివల్ల ఎవరిని నీవు బాధ పెట్టినావో ఆ బాధకు పదింతల బాధ నీవు అనుభవించవలసి వస్తుంది. ప్రపంచమంతా కూడా ఒక పరిశుద్ధమైన అద్దం వంటిది. నీవు ఏమి చేస్తున్నావో అవన్నీ నీకు ప్రతిబింబంగానే వస్తున్నాయి వెనుక్కు. నువ్వు అనుకుంటావు ఎవరికో నేను అపకారం చేసినానులే అని. పొరపాటు పొరపాటు పొరపాటు, ఆ అపకారం తిరిగి వడ్డీ వడ్డీ వడ్డీ వడ్డీ వడ్డీతో పాటు తిరిగి నీకు లభ్యమవుతుంది. అనేక రెట్లు అధికంగా నీకు మరి తిరిగి వస్తుంది. ఇది మంచిది కాదు. ఎవరిని కూడాను మనం నొప్పించకూడదు. ఇంకొకటి, మనకు ఏదైనా ఒక విషయాన్ని మనం విన్నప్పుడు మనకు మనసు బాధ కలుగుతుంది. నీకు బాధ కలిగినటువంటి విషయము తిరిగి నీవు 10 మందికి చెప్పడానికి పోవటం అది కూడా పాపమే. ఆ మాట విన్నప్పుడు నీవే బాధపడుతున్నప్పుడు నీవు తిరిగి బాధ ఇతరులను బాధ పెట్టడం వల్ల నీవు పుణ్యం చేసినట్టు అవుతుంది. కనుక వాడు చేసిన పని నీవు చేసిన వాడు అవుతావు. నీకు ఏది కష్టమని తోస్తుందో ఆ కష్టమైన విషయం ఎవరికి నీవు హెచ్చరించకూడదు, ఎవరి చెవులోనా పడవేయకూడదు. కానీ ఈనాటి కలియుగ ప్రభావం ఏమైపోయింది, ఏదైనా ఒకటి చెడ్డ మాట విన్నప్పుడు అది నిజమో కాదో అది ఇంకా న్యూస్ పేపర్ మాదిరి బయలుదేరుతుంది. ఈనాటి మానవులు అమితమైన పాపములకు గురి కావటం ఇదే. అందరి మనసును నొప్పిస్తున్నారు, అందరి మనసును బాధిస్తున్నారు. వీడికి ఎంత మహాపాపి. కనుక అలాంటి మహాపాపానికి మాత్రం మీరు గురి కాకూడదు. చేతనైతే మంచి చెయ్యి, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. షటప్. ఇది సరి అయినటువంటి యొక్క మార్గము. ఏదో నేను అందరికీ చెప్పి ఇక ప్రచారం చేశాను, ప్రబోధన సల్పినాను అని అనుకోవటము కేవలం ఇది ఆడంబరములు అజ్ఞానం. కనుకనే ఎవరిని బాధించినా దైవాన్ని బాధించిన వాడే అవుతావు. ఎవరిని ఆనంద పెట్టినా నీవు భగవంతుని ఆనంద పెట్టిన వాడవుతావు. నీవు ఎవరిని బాధించకుండా చూసుకో. వ్యాసము కూడాను అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడయం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
ఈ చేతనైతే ఉపకారం చేయి. ఉపకారం చేయడానికి చేత కాకపోయేటప్పుడు అపకారం చేయొద్దు, అదే పెద్ద ఉపకారం. ఇలాంటి నిత్య జీవితంలో మనం చేయవలసినటువంటి యొక్క సత్కర్మలు ఎన్నో ఉండగా ఇవన్నీ మర్చిపోయి జపం జపం జపం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ చేస్తే వచ్చిన ఫలితం ఏమిటుంది? మొట్టమొదటి నీ పాత్రను శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని నిర్మలం చేసుకో. ఆ నిర్మలం చేసుకున్న తర్వాత ఆ నిర్మల మనస్సుతో ఏమి చేసినా కానీ దిగ్విజయం సాధిస్తావు. కనుక నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ ఏ యొక్క కేవలం ఒక రాయిని ముట్టినా రత్నంగా మారిపోతుంది, మట్టి ముట్టినా కూడా బంగారు అవుతుంది, కానీ మాలిన్యమైన మనస్సులోపల బంగారు ముట్టినా మట్టి అయిపోతుంది. ఈ చిల్లర భావాలకు మన హృదయంలో ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. ఈ అల్లర మార్గంలో మనం ప్రవేశించకూడదు. ప్రశాంతమైనటువంటి జీవితంలో మనం ప్రవేశించాలి. ఎక్కడ ఉంది ప్రశాంతి? ఎక్కడా లేదు. పంచభూతంలోనే లేదు ప్రశాంతి. కనుకనే దేశంలో ఇన్ని రకమైనటువంటి యొక్క విప్లవాలు సంభవిస్తున్నాయి. భూమి కూడా కంపించిపోతుంటుండాలి, అగ్ని కూడాను ప్రజ్వరిల్లుతూ ఉంటుండాలి, ఈ యొక్క నీరు అనేటువంటిది సుడిగాలి లోపల తిరిగిపోతుండాలి. ఈ పంచభూతములు కూడాను మానవుణ్ణి అనేక విధములుగా బాధిస్తూ వస్తున్నాయి. ఈ కారణానికి మన యొక్క మనసులే కారణం. మన మనసులు మంచిగా ఉంటుంటే ఈ విధమైన యొక్క దుర్మార్గమైనటువంటి ప్రపంచంలో జరగడానికి వీల్లేదు. మానవుడు మితిమీరిన ఆశని పెంచుకుంటున్నాడు, మితిమీరిన ఆశ చేత మతిని చెడుకుంటున్నాడు. మతిని చెడుకోవడం వల్ల దేశమే చెడిపోతుండాలి. ఏ ప్రపంచంలో ఈ పంచభూతములు ఉంటున్నాయో ఆ పంచభూతములు తన ఎందు కూడా ఉంటున్నాయి. కనుక ఆ పంచభూతములకు ఈ పంచభూతములకు భేదమే లేదు. కనుక మొట్టమొదటి నీలో ఉన్నటువంటి పంచభూతములను నీవు పరిశుద్ధం చేసుకో. ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసంలో అమితంగా నీవు ప్రవేశించవద్దు. ఎంతవరకు అంతవరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కర్తవ్యం యోగముచ్యతే. దైవాన్ని చింతించు, దైవాన్ని స్మరించు. కానీ ఆ దైవాన్ని స్మరించి చింతించినటువంటి నాలుగుతో మరొకరిని దూషించకూడదు, మరొకరిని విమర్శించకూడదు, అసత్యం ఆడకూడదు. ఒకే నాలుకే చూచారా, రెండు కన్నులు ఉంటున్నాయి. అందువల్లనే భగవంతుడు ఒకే నాలుగు ఇచ్చిండేది. రెండు కన్నులు ఇచ్చాడు, నాయన మంచి చెడ్డ రెండు చూడు. ఒకవేళ నీకు చూడటానికి ఇష్టం లేకపోతే మూతలిచ్చాను మూసుకో. రెండు చెవులు ఇచ్చాను, నీవు మంచి చెడ్డల విషయాలు విను. నీకు రెండు ముక్కులు రంధ్రాలు ఇచ్చాను, కీడా పింగళ ఒక గాలిని పీల్చుకో ఒక గాలిని వదలు. పరిశుద్ధమైన దానిని పీల్చుకో, అశుద్ధమైన దానిని వదలు. కానీ నాలుక మాత్రం ఒక్కటే ఇచ్చాడు, దీనిని దేనైనా ఒకదానికి మాత్రమే ఉపయోగించుకో. ఒకతూరి ఒకటి మరొక తూరి ఒకటి చెప్తే రెండు నాలుగులు ఉన్నటువంటిది విషపాము. కనుక నాలుక ఒక్కటే ఉంటున్నది. అది ఏ ఏకం ఏవ అద్వితీయం, అది ఏ అద్వితీయం. ఏకం సత్ విప్రా బహుదావదంతి. సత్యం ఒక్కటే, రెండు కాదు. కనుకనే మానవత్వంలో ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనం చేయవలసినటువంటివి మనం చక్కగా నేర్చుకోవాలి. కావలసినన్ని అబద్ధాలు చెప్పటము, కావలసినన్ని అన్యాయాలు చేయటము, నేను క్షేమంగా ఉండాలని ఆశించటము. క్షేమం వస్తుందా క్షామం వస్తుందా? కాదు కాదు. నీవు క్షేమంగా ఉండాలనుకుంటే క్షేమమైనటువంటి పనులు చేయి. నేను అన్ని విధాలు కూడా అన్యాయంగా అసత్యంగా పోకపోతే నా ఇల్లు జరిగేది ఎట్లా అంటావు? అసత్యాలతో ఇల్లు జరుగుతుండాలని నువ్వు అనుకుంటున్నావు. ఇల్లుగా జరిగేది ఇల్లు గొల్లైపోతా ఉంది. సత్యమైనటువంటి జీవితంలో చేయి, నీకు తప్పక అన్ని విధాలకు దిగ్విజయం సాధిస్తుందా. కనుక ఈనాడు ప్రపంచ వాంఛలు అమితంగా మీరి మీరిపోతున్నాయి. ఎంత ఆశలు మీరిపోతున్నాయో అంత ఆనందము తరిగిపోతుండాలి. రాగద్వేషాలు అధికమయ్యే కొద్దీ ఆయు ప్రమాణం కూడాను తగ్గిపోతుండాలి. మన ఆయు ప్రమాణం తగ్గిపోవడానికి ఈ ఆశలే మూల కారణం, ఈ విచారములే మూల కారణము. ఈ విచారములకు చోటు ఇవ్వద్దండి. ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు. నేను భగవంతుణ్ణే, నీవు భగవంతుడే, సర్వము భగవంతుడే. అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఇది ఈశావాసికోపనిషత్తు మొట్టమొదటి ఉపనిషత్తు చక్కగా పునాది వేసి ప్రబోధిస్తూ వచ్చింది. ఎలాంటి పునాది వేసింది? అనేక అంతస్తులు కట్టుకోవచ్చును,
దేనికి ఏమాత్రము వెలువదిది. భూకంపాలకు కదలదిది. మనోకంపంలోనే భూకంపం వచ్చేసేసింది. భూమిలో ఏ కంపము లేదు, అన్ని కంపములు వీడి అంటే ఉంటున్నాయి. మనోకంపముల యొక్క ప్రతిబింబాలే భూకంపాలుగా మారుతున్నాయి. కనుక ప్రేమ స్వరూపులారా, అందరు కూడాను భగవంతుని ప్రార్థన చేయండి. లోక సమస్త సుఖినో భవంతు, ఎందుకంటే అంతా భగవంతుని యొక్క స్వరూపమే అని సమస్త జగత్తును కూడాను సమస్త ప్రజలకు కూడాను సుక్షేమం కలగాలి అనేటువంటి తీసుకుంటే ఆ భగవంతుని ప్రార్థనను అంగీకరించి సర్వులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించి కట్టగలపటకు ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాడు. అది ఏ మూలాధారము, మూలాధారాన్ని మాత్రం మనం వదలకూడదు. మనం చెట్టులు కొట్టు, కొమ్మలు కొట్టు, ఆకులు తీసివేయి, కానీ రూటును మాత్రం కొట్టవద్దు. ఆ రూటును కొడితే చెట్టే పడిపోతుంది. ఈనాటి మానవుడు కేవలము కొమ్మలను వదిలిపెట్టి ఏర్లునే కొడుతున్నాడు. ఏర్లు కొట్టాలి, దుష్టమైన భావమున వృక్షానికి ఏర్లు కొట్టండి, మంచిదానికి కొట్టకండి. అందరినీ ప్రేమించండి మొట్టమొదట. అంతో ఇంతో మిగిలితే నిన్ను నువ్వు ప్రేమించుకో. ఉన్న ప్రేమనంతా నీవే అనుభవిస్తూ ఇంకా తర్వాత ఇతరులకు ప్రేమను అందించాలంటే ఎట్లా అందించగలవు? ఒక సన్యాసి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడంట, పరమానంద శిష్యుడు. ఎవరో ఒక పాపం భక్తుడు తెచ్చి ఒక 6 5 అరటి పండు తెచ్చి గురువుకి ఇచ్చాడు. ఆ గురువు శిష్యుని చేతికి ఇచ్చి, నాయన ముక్కలు చేసి అందరికీ ప్రసాదం పంచరా అన్నాడు. అప్పుడు ఈ ఒక ముక్కలు కోశాడు, ఒక్కొక్కటి తింటూ ఉన్నాడు. స్వామి ఆత్మతృప్తి అయిన తర్వాత కదా అందరి తృప్తి, నేను భుజించాను అన్నాడు. ఇలాంటి వాడు ఈనాడు కోట్లకు తయారైనాడు. మొట్టమొదటి తన తృప్తి, తర్వాత ఇతరులు తృప్తి ఇచ్చండి. అందరినీ ప్రేమించండి మొట్టమొదట. అంతో ఇంతో మిగిలితే నిన్ను నువ్వు ప్రేమించుకో. ఉన్న ప్రేమనంతా నీవే అనుభవిస్తూ ఇంకా తర్వాత

ఒకటి తన తృప్తి, తర్వాత ఇతరుల తృప్తి. ఇది ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఉపనిషత్తులు, ఏ యొక్క భగవద్గీతలు కూడా నువ్వు ఒప్పుకోవు. త్వరలోకి సంతోషపెట్టు, తరువాత నీవు సంతోషించు. ఆ రియాక్షన్, ఆ రీసౌండ్, ఆ రిఫ్లెక్షన్ నిన్ను సరైనటువంటి ఉన్నత స్థాయికి తీసుకుని పోతుంది. కనుక మీరు ప్రేమను సంకుచితంగా పెట్టుకోకండి. ప్రేమ ముదిత మనసే.

ఇంతవరకు మీరు 1993 అక్టోబర్ నెల 22న దసరా ఉత్సవాలలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. మానవుడు చెడు భావాల్ని నిర్మూలించి దివ్యమైన భావాల్ని పెంచుకొని ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. సర్వాంతర్యామి అయిన భగవంతుని అందరిలో దర్శిస్తూ

మన జీవితమంతా అహింసామయంగా ఉండాలి. మనం స్నానం చేసే సమయములో అనేక క్రిములు మరణిస్తూ ఉంటాయి. మనం నడిచేటప్పుడు అనేక జీవులు మరణిస్తున్నాయి. మనం చేసే పనులలో అనేక రకములైన క్రిములు నశిస్తూ ఉంటాయి. అంతవరకు పోనక్కరలేదు, మనం పీల్చే గాలిలో కూడా ఎన్నో క్రిములన్నీ నశిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా హింసతో కూడినవే. అందువలనే ఈ హింస మనలను బాధించకుండా చూచుకోవాలన్నప్పుడు సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అనే భావముతో మనం ఆచరిస్తే ఈ హింస మనలను బాధించదు. అట్లని తెలిసికూడా జీవులను బాధించి సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అంటే ప్రయోజనం లేదు. ఈ కాన్షియన్స్ ను వేదాంత పరిభాషలో చిత్ అన్నారు. ఈ చిత్ నే అవేర్నెస్ అన్నారు, అనగా పరిపూర్ణముగా గుర్తించటమే. మన మనసునందే ఉంటున్నది. ప్రతి మానవుడు ఇట్టి పరిపూర్ణ స్థితి అందుకోవటానికి తగిన కృషి చేయాలి. కనుక అహింస మానవునిలోని మొట్టమొదటి ధర్మము.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. సదా భగవద్ విషయాలపై ఆసక్తి కలిగి భగవత్ చింతన కలిగి ఉండేందుకు బాలసాయి నేర్పే భక్తి గీతాలు, భజనలు భక్తులకు చాలా సులువైన సాధనాలుగా తోచాయి. కలికల్మష ప్రభావముకు లోనై నలిగి ఉన్న మానవాళికి భగవన్నామ సంకీర్తనమొక్కటే తగిన మందు అని ఏనాడో మన పూర్వీకులు వచించిన దానినే స్వామి ఈనాడు భజనల ద్వారా నిరూపణం చేస్తున్నారు. చిరునవ్వులు తొణికిసలాడగా స్వామి ఈ విధంగా చెప్తుంటారు అప్పుడప్పుడు, ఈ కాలంలో అందరికీ సొగసే కావలసి వస్తున్నది. ఎద్దుబళ్లు పోయి సొగసైన కార్లొచ్చాయి, ముతక దుస్తులు పోయి సొగసైన సిల్కు బట్టలొచ్చాయి, బఠానీలు వేరుశనగలు పోయి టాఫీలు ఐస్ క్రీమ్స్ వచ్చాయి. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక సాధనలు కూడా సొగసైనవి రావాలి కదా. తీయని తేనె వంటి భగవన్నామామృతమును సులభంగా ఆస్వాదించేందుకే మీకీ నామభజనను అందిస్తున్నాను. మంత్రము, జపము, పూజ, యోగము వంటి సాధనలు మీకు కఠినము, కష్టసాధ్యము. అందువల్ల సులభమైన మార్గం నామసంకీర్తనే మీకు తగిన సాధన. భగవంతుని దివ్యనామాన్ని మీ నాలుకపై నిలిపి మీ ప్రాణశక్తి అయిన శ్వాసతో లయం చేసి ఆనందంగా భజన చేయండి. తాళం వేస్తూ పాడండి. రెండు చేతులు కలిపి చప్పట్టు కొట్టగానే చెట్టు మీద చేరిన కాకి గుంపు ఒక్క మాటగా ఏ విధంగా ఎగిరిపోతుందో అదే విధంగా భజన చేసేటప్పుడు ఆ కరతాళ ధ్వనికి మీ మనస్సులో జనించే పాప పంకిల పుటాలోచనలన్నీ ఒక్క మాటగా ఎగిరిపోయి అచ్చట ఆ పరమాత్ముని నామము మాత్రమే నిలిచి పవిత్రమవుతుంది అంటారు స్వామి.

రామా అని మనోహరంగా పాడి భక్తులను పరవశింపజేస్తారు స్వామి. తాను పాడుతూ ఇతరుల చేత పాడిస్తున్న బాలసత్యసాయి ఒక్కొక్క సమయంలో అమాంతంగా అదృశ్యమైపోయేవారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ నైష్ఠిక బ్రహ్మచారికి అప్పుడప్పుడు తన చుట్టూ ఉన్న కుటుంబ వాతావరణం సహించరానిదిగా ఉండేది. శ్రీ వివేకానందుల వారికి కూడా ఒక్కొక్కప్పుడు తన పరిసరాలలో నివసిస్తున్న గృహస్థుల జీవన వాతావరణం దుర్భరంగా తోస్తుండేదిట. ఎంతటి విరాగులకైనా మహాపురుషులకైనా కూడా వారెంతటి సమచిత్తులైనప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో ఈ లౌకిక వ్యవహారాల ధాటికి వెరచి దూరంగా తొలగవలసి వచ్చిందంటే దాని అంతరార్థమేమిటి? కామమనే మాయాజాలంలో పడవద్దని మనకు హెచ్చరిక చేయటమే. అప్పుడప్పుడు ఈ తీరున మాయమయ్యే స్వామి కొంతసేపటికి చిత్రావతి నది ఇసుక తిన్నెల మీదనో లేక పక్కనే ఉన్న తోపులలోనో గోచరమయ్యేవారు. జప తపాదులు యోగ సాధనలు మీ పోటి వారికి సులభ సాధ్యం కాదని చెప్తూ తాను మాత్రం అప్పుడప్పుడు ఆ విధంగా అదృశ్యమైపోయి తోపుల్లోనో ఇసుక తిన్నెలపైనో చేరి యోగ సాధన చేసేవారు అని విపరీత వ్యాఖ్యానాలు కూడా చేసేవారు మనలో లేకపోలేదు. శ్రీ కస్తూరి గారు చెప్పినట్టు ఇతరుల యోగక్షేమాలను తామే వహించటానికి వచ్చిన సాయికి యోగ సాధన చేసే ఆవశ్యకమేముంది? ఈ సత్యమును గుర్తించని వారే స్వామిని గురించి తమ చిత్తానికి వచ్చినట్టు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు అంటారు రాగణపతి గారు. ఆనాడు కృష్ణ పరమాత్ముడు ప్రవచించినట్టు మీ యోగక్షేమాలను బాధ్యతలను నేనే స్వయంగా వహిస్తాను అన్న వాక్కు ఇప్పటికీ చాలా కుటుంబాల పట్ల నిలబెట్టుకునేందుకు వచ్చిన కరుణానిధి మన స్వామి. అయితే ఇచ్చట ఒక్క విషయం గమనించాలి. గీతాచార్యుడు భక్తుల యోగక్షేమాలను తానే వహించగలనని చెప్పినప్పటికీ అక్కడ కొన్ని నిబంధనలను పేర్కొన్నాడు. సదా నాయందే చిత్తముంచవలను, అన్యచింతన ఉండకూడదు, కేవలం బాహ్యోపాసన మాత్రం చేస్తే చాలదు, అంతరంగికోపాసన చెయ్యాలి. పరి ఉపాసతే అంటే అదే. ఈ ప్రకారం ఎవరైతే నాయందే మనస్సుని ఏకం కావించుకుని ధ్యాన నిమగ్నులై ఉంటారో వారి యోగక్షేమాలన్నీ స్వయంగా చూసుకుంటాను, వారికి సకల సౌభాగ్యాలను చేకూరుస్తాను అని సూచించారు కృష్ణ భగవానులు. పోని ఆ పరమాత్ముని వాక్యమును పాటించి ఒకవేళ ఎవరైనా సదా భగవచ్చింతనలో మునిగి ఉన్నప్పటికీ కూడా వారు పొందిన లౌకిక సుఖములో యోగక్షేమములో మాత్రము ఆ భగవంతుని ప్రసాదమే అని గ్రహించేవారు ఎంతమందున్నారు? లేక ఎన్ని సాధనలు చేసినప్పటికీ వారిని శోధించి కాచివడబోస్తే మాత్రం అది కూడా ఆ పరమాత్మని లీలా వినోదమే అని సరిపెట్టుకునేవారెందరూ? భగవంతుని చిద్విలాసము మానవులకి ఎరుగతరమా? కాని ఒక్కటి మాత్రం సత్యం, మన ఇప్పటి సాయికృష్ణుడు తమ భక్తులకు అటువంటి నిబంధనలు ఎప్పుడూ విధించలేదు. తన ఎందు అనన్యమైన భక్తి కలిగి ఉండాలని వారెన్నడూ ఆశించలేదు. లౌకిక వ్యవహారములలోనే పూర్తిగా మునిగి తేలుతూ తనని ధ్యానించినప్పటికీ వారి యోగక్షేమాలను తాను పూర్తిగా వహించేటందుకు సిద్ధంగా ఉన్నాను అంటారు స్వామి. ఆశించినది పొందటం యోగము, అలా పొందిన దానిని జాగరూకతతో కాపాడుకోవడం క్షేమం. భక్తుల యోగక్షేమాలను తానే వహిస్తానని ప్రప్రథమంగా బాలసత్యసాయి వాక్కిచ్చినది శ్రీ తమ్మిరాజుగారి సతీమణికే. ఆ కామేశ్వరమ్మగారి విషయంలో మాత్రం తాను ఉరవకొండ నుంచి పుట్టపర్తికి వచ్చిన తర్వాత కూడా సత్యసాయి తనిచ్చిన మాటను తప్పలేదు. అది సాయం సమయం, తమ్మిరాజుగారింట్లో భజన చేస్తున్నారు. ఆ సమయంలో వీధి వాకిట్లో ఎవరో పెద్ద దుడ్డుకర్ర పట్టుకుని లొట్టు లొట్టు అంటూ నేల మీద గట్టిగా తట్టిన శబ్దం వినిపించింది. వెలుపలికి వచ్చి చూశారు, ఎవరూ కనిపించలేదు. తిరిగి లోపలికి వచ్చి భజన సాగించారు. మరల వాకిట్లో అదే శబ్దం. కీటకముగానూ వానరముగానూ దూతై వచ్చి అనుగ్రహించిన షిరిడీ సాయి తన ముదుసలి రూపంలో కర్ర చేత పట్టుకుని వచ్చి ఉండొచ్చును కదా అని ఒక మెరుపులాంటి ఆలోచన తమ్మిరాజుగారి మనస్సులో మెదిలింది. కాని తోడు కామేశ్వరమ్మ కూడా మరొక మారు వాకిట్లోకి వెళ్లి బాగా చూసిరండి, ఇందాక అబ్బాయి
ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ ఇంట్లో కూడా కాలు పెట్టక గుమ్మంలో నుంచి ఒక్క కేక వేసి అటునుంచటే నాటకానికి వెళ్లిపోయాడు. ఏదో డబ్బు పెట్టి అని చెప్పినట్టు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది అన్నారు. అవును, వరండా పక్క గదిలో ఒక డబ్బు పెట్టి తాళం కూడా వేయకుండా పడి ఉంది. తెరిచూ చూస్తే ఇంకేముంది? అమ్మ బాబోయ్, 10,000 రూపాయల పైన చిల్లర రొక్కం ఉంది. ఆ దంపతులకి గుండెలదిరిపోయాయి. సాయిరాం అంటూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశారు వారి హృదయవాసి అయిన బాలసత్యసాయికి. కరువు నివారణాధికారిగా ఉన్న అబ్బాయి మరునాడు బట్వాడా చేసేందుకే ఖజానా నుంచి లెక్కపెట్టి తీసుకువచ్చిన ధనమే అంత అలక్ష్యంగా ఆ గదిలో పడివేసి నాటకానికి పరిగెత్తేశాడు. మన యోగక్షేమాలను చూచుకునేందుకు ఉన్నారుగా ఒకరు అన్న ధైర్యమో ఏమిటో. ఇటువంటి సందర్భాలు అసంఖ్యాకములు. తనకి కంటికి రెప్పగా కాపాడి రక్షించిన సన్నివేశాలు వర్ణించాలంటే ఈ భూమి అంతా కాగితంగా మరల్చి సముద్రమంతా సిరాగా వినియోగించినప్పటికీ సరిపోదనే చెప్పచ్చు. అయినప్పటికీ 15 సంవత్సరాల బాలస్వామి వయోవృద్ధుడైన ఒక సాధువుకు యోగక్షేమం వహామ్యహం అని అభయమిచ్చి పాలించిన వైనం ఇక్కడ వర్ణించకుండా ఉండలేం. తనను సత్యసాయిగా ప్రకటించుకున్నప్పటి నుంచి భక్తుల సంఖ్య పెరగటం మొదలుపెట్టింది. భక్తులు అధికమైన కొద్దీ విరోధిపక్షం కూడా అంతకన్నా రెట్టింపవుతూ వస్తోంది. సాయి అనే రత్నాభరణాన్ని పొందిన సాయి భక్తులు వ్యతిరేకులనే అంధకారమును తమ కీర్తి కిరణములచే పారద్రోలారు. ఈ విషయాలలో మన సాయి జాతకం అతి విశేషమైనదనే చెప్పాలి. మద్దెలకు రెండు వైపులా పోట్లే అన్నట్టుగా ఉండేది స్వామి జాతక ప్రభావం. సాధారణంగా మహాపురుషులైన వారిని ఒక్క నాస్తికులే ఎదిరిస్తూ ఉంటారు. కాని మన స్వామి విషయంలో మాత్రం నాస్తికులు ఆస్తికులు కూడా ప్రతిపక్షం వహించారు కూడా. కోటానికోట్ల ఊరపిచ్చుకులన్నీ చేరి గౌరీ శృంగ పర్వతాన్ని మోదినా ఆ పర్వతం ఏ విధంగా అయితే బాధింపబడదో అదేవిధంగా వ్యతిరేకులు ప్రతిపక్షాలు ఎంతమంది స్వామిని కించపరచాలని ప్రయత్నించినప్పటికీ సాయి ప్రతిభ దిగంతాలకు పాగుతోందే కాని కొంచెమైనా తరగలేదు. ఆ రోజుల్లో పుట్టపర్తి వంటి గ్రామాలలో గ్రామాధికారులు ప్రజల నుంచి పొందే గౌరవ మర్యాదలు ఈ తరం వారు ఊహించటానికి కూడా సాధ్యం కాదు. రెవెన్యూ విషయాలను చూసుకునే కరణం, పోలీసు శాఖకు చెందిన వ్యవహారముల బాధ్యత వహించే రెడ్డిగారు, ఇక్కడ రెడ్డి అనేది ఒక పదవిని ఉద్దేశించబడింది, మొదలైన వారి పట్ల గ్రామ ప్రజలు చేతులు కట్టుకుని మౌనం వహించి నడుముకు అంగవస్త్రాన్ని చుట్టుకుని అప్పుడుగాని ఎదురుపడేవారు కాదు. అయితే ఈ గౌరవ మర్యాదలు వినయ విధేయతలు తమ పట్ల కన్నా బాబాపై అధికంగా చూపించబడుతున్నవనే ఈర్ష్యాభావం ఈ గ్రామాధికారులలో పడుసూపసాగింది. ఒక్కొక్క అధికారి తమ చుట్టూ ఒక గుంపును చేర్చుకుని బాబాను గుర్చి వ్యతిరేకంగా ఆర్భాటం చేయటం ఆ రోజుల్లో సహజంగా కనపడుతూ ఉండేది. మానవ స్వభావం ఈర్ష్యాశూలతో కూడినదేగాన ఇటువంటి ఆర్భాటాలు ఆ కాలంలో జరిగాయంటే అందులో వింతే ఉంది, సహజమే ఏమో అనిపిస్తుంది. అవును మరి, మన బాబా బాలసత్యగా ఉన్నప్పుడే అతి మేధావంతుడుగానూ సుగుణ సంపన్నుడుగానూ ఉండటమే కాక ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మ అనుగ్రహాన్ని కూడా పొందినవాడవటంతో అంతవరకు ఏ గ్రామాధికారులు పొందని అఖండ గౌరవ మర్యాదలు ఆ ఊరి ప్రజల నుంచి పొందగలిగారు. మధ్యలో తననేదో భూతమొకటి ఆవరించిందేమో అని ఆ గ్రామీణుల మనస్సులో కొంత సంశయం వ్యక్తమైనప్పటికీ తదుపరి తమను స్పష్టంగా సాయిబాబా అని నిరూపించుకుని అద్భుతాలను చేయటం, భక్తుల ప్రశ్నలను తీర్చటం ఆరంభమైన తర్వాత బాబా కీర్తి ఆ గ్రామ పరిసరాలందే కాకుండా కర్ణాటకమందు క్రమేపీ దూర ప్రదేశాలకు కూడా ఉదయభాస్కరుని కిరణాల వలె ప్రకాశించి వ్యాపించేసింది.

పర్యవసానంగా ఈ గ్రామాధికారుల మహత్వము అస్తమయ సూర్యునిలా కిందకి జారిపోయింది. తత్ఫలితంగా బాబా పట్ల వారిలో వైరుధ్యభావం కూడా పెరిగింది. ఇది సహజమేనేమో. ఈర్ష్యాసూయులు మానవునికి స్వాభావికమైనవి. అందువల్ల స్వామిపై పగబట్టిన ఆ అధికారులను మనం మరింత ఆడిపోసుకోవటం వల్ల ప్రయోజనమేం లేదు. బాబా పేరు ప్రఖ్యాతలకు కళంకం తెచ్చేటట్టుగా చివరికి వారి ప్రాణమునకే హాని చేయటానికి కూడా గ్రామాధికారులు వెనుకంజ వేయలేదని అప్పటి భక్తులు చెప్పుకునేవారు. అయితే అక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ఆనాడు ఆ అధికారులు ఆ విధంగా ప్రవర్తించారంటే అది కూడా ఆ మహామాయా చిద్విలాసమే అని గ్రహించి భక్తులమైన మనం వారి పట్ల ద్వేషం పెంచుకోక వారిని మన్నించటమే ప్రథమ కర్తవ్యం అని గుర్తించాలి. ఎలాంటి వారైనా ఆ దివ్యశక్తి చేతుల్లో కీలుబొమ్మలే. ఆ శక్తి ప్రభావంతో మానవుడు ఎటువంటి చేష్టలకైనా పాల్పడక తప్పదు. ఆ మాయను తప్పించుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు కూడా. అటువంటప్పుడు తరతరాలుగా తాము అనుభవిస్తూ ఉన్న గౌరవస్థానాన్ని ఒక్కమాటగా పోగొట్టుకోవడం అనేది ఏమంత సామాన్య విషయం కాదు కదా. సాధారణ కుటుంబీకులైన ఒక నాటక కళాకారుల 14 సంవత్సరాల పిల్లవాడు, కనీసం పడి చదువు కూడా ముగించినటువంటి వాడు, తమ స్థానభ్రష్టానికి కారణమైనప్పుడు మానవ మాత్రులైన ఆ గ్రామాధికారులు న్యాయాన్యాయాలను విసర్జించి బాబా పట్ల పగబూనడం అనేది పూర్తిగా ఆ మాయాశక్తి ప్రభావమే కాక మరేమిటి? మనం ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఇటువంటి వారిని మనస్ఫూర్తిగా క్షమించటమే శ్లాఘనీయం. ఇందులో విచిత్రమేంటంటే అంతవరకు ఆ గ్రామాధికారులు తమలో తమకు పడక ముసుగులో గుద్దులాటలా అంతర్యుద్ధం గావించుకుంటున్నవారు ఈనాడు స్వామి మూలంగా వారందరూ ఒక్కొమ్మడిగా అగౌరవం కలిగినప్పుడు మై ఎనిమీస్ ఎనిమీ ఇస్ మై ఫ్రెండ్ అన్నట్టు అందరూ ఒకటై రహస్యాలోచనలు చేసి స్వామి పట్ల పగ సాధించటానికి పన్నాగం కూడా పన్నారు. నిజానికి వీరి చర్యలన్నీ చూసి మనం జాలిభావంతోనే పరిగణించాల్సి వస్తుంది. మన కర్తవ్యం కూడా అదే. సుబ్బమ్మగారి భర్త కరణం గతించిన తర్వాత దత్తపుత్రుడై కరణం పదవికి వచ్చిన వారిని ఇక్కడ చూద్దాం. కరణం అన్న గౌరవస్థానం మర్యాద పోవడమే కాక వీరికి కలిగిన బాధలు అంతటితో ఆగిపోలేదు. ఒక సామాన్య మానవుని మనస్సు బాధించేటట్టుగా, వేధించేటట్టుగా వీరికి ఆ కుటుంబంతో ఉన్న బంధువు అన్న స్థానం కూడా పోగొట్టటమే మరింత బాధ కలిగించింది. సుబ్బమ్మ కమలమ్మలు దత్తపుత్రుడైన వీరికి 2వ స్థానమిచ్చి కన్నబిడ్డ కన్నా ఎక్కువైనటువంటి వాడు అన్న పుత్రవాత్సల్యం ఒకవైపు, దైవములకే దైవము అన్న భక్తి శ్రద్ధలు మరొకవైపు అపారంగా స్వామి పట్ల చూపించి చివరకు ఆ గృహమే వారికి అర్పణ చేసి వారికి వారి భక్త బృందానికి సేవలు చేస్తూ భోజన సదుపాయాలు చూడటం ఈయనను ఇంకా బాధించేశాయి. అయితే రాగణపతి గారు వ్యక్తిగతంగా వారిని కలుసుకుని సంభాషించినట్టు వీరు స్వాభావికంగా కఠినాత్ములు కారని పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆనాడు స్వామిపై పగబూని వైరుధ్యాన్ని చూపించవలసి వచ్చిందని చెప్పారు. అటు పిమ్మట చాలా సంవత్సరాలు అనంతరం మన స్వామి ముందడుగు వేసి తనకు ప్రతిపక్షంగా ఉండిన ఈ గ్రామాధికారులందరినీ ప్రేమ వాత్సల్యంతో తనవైపు తిప్పేసుకున్నారు. అంతేకాదు, వారిలో వారు పెంచుకున్న ద్వేషభావాలన్నీ కూడా తొలగించి ఒక చక్కని గ్రామ సముదాయాన్నే నెలకొల్పారు మన స్వామి. ఇది ఇలా ఉండగా స్వామి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలా వ్యాపించినందువల్ల విజ్ఞానులు, గౌరవనీయులు అనేకులు అన్యదేశాల నుంచి కూడా బాబాను ఒక ఆర్తరక్షకునిగా భావించి పుట్టపర్తికి తరలిరావటం ఆ గ్రామాధికారుల మనోభావాలలో ఒక మెప్పు, గౌరవం తెచ్చినందువల్ల క్రమేపీ ఈ అధికారుల హృదయాలలో స్వామి పట్ల నిండి ఉన్న పగాద్వేషము కొంత తగ్గుముఖం పట్టేశాయి. మొదట్లో మానసిక పరిపక్వత లోపించినందువల్ల తమ గౌరవస్థానం కోసం పోటీ వచ్చిందనే వీరు స్వామిపై పగబూని కక్ష సాధించుకున్నారు. ఒకవేళ బాలసత్యసాయి వీరు గ్రామ ప్రముఖులు గనక వీరి పట్ల కొంత ప్రత్యేకత చూపించి ఉంటే
ఈర్ష్య, అసూయ, ద్వేషం మొదలైనవి వీళ్లల్లో చెలరేగకుండా ఉండేవేమో. కాని కన్న తల్లిదండ్రుల పట్లే ఎటువంటి ప్రత్యేకత చూపించినప్పుడు ఆ ధర్మమూర్తి వీరి పట్ల మాత్రం పక్షపాతం చూపిస్తారా? అయితే తమపై పగబూనిన వారియందు కూడా స్వామి తన బంగారు మనస్సునందు ఎట్టి ద్వేషభావం పెంచుకోలేదు. అంతేకాదు, అటువంటి వారి పట్ల ప్రతీకారం చూపకూడదని తమ భక్తులకు చాలా నిక్కచ్చిగా ఉపదేశించేవారు స్వామి. అయితే ఒక్క విషయం, విరోధుల పట్ల స్వామి ఎన్నడూ ఎట్టి ప్రత్యేకత చూపక తాను మాత్రం కృంగక పొంగక నిశ్చల స్వభావులై తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండేవారు. బహుశా ఈ నిశ్చలతత్వమే ఆ ప్రతిపక్షం వారికి మరింత ధూపం రేపేసిందేమో. ఇదిగాక గ్రామస్తులలో ఇంకా కొంతమందికి వీధి భాగవతాలు ఆడే భట్రాజులకు ఇంతటి యోగమా అని కడుపుమంటుండేది. దీనికి తోడు దురదృష్టవశాత్తు తన చుట్టూ ఎన్ని ఈతి బాధలు కల్పించుకోవాలని సంకల్పించారో ఏమో మన స్వామి. వారి కుటుంబీకులలో కూడా కొంతమంది కొంచెం అవివేకంగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. స్వామికి తన కుటుంబము తనవారు అన్న ప్రత్యేకానుబంధం కాని మమత కాని లేనప్పటికీ ఆ కుటుంబంలో కొంతమంది మాత్రం తరతమ భేదాలకు అంతస్తులకు తమకు తామే ప్రాముఖ్యత కల్పించేసుకుని ప్రవర్తిస్తూ ఉండేవారు. సత్యాన్ని స్వాములవారుగా చేసింది తామేనని, అందుకు ఆ పిల్లవాడు తమయంతు కృతజ్ఞత కలిగి ఉండాలని భావించిన మేధావులు కూడా స్వామి కుటుంబంలో లేకపోలేదు. అయితే ఇటువంటి సత్యదూరములైన ప్రగల్భాలు పలికేవారిని స్వామి తమ నుంచి ఇంకా దూరంగా ఉంచేవారు. తత్కారణంగా ఆ తెగకు చెందిన బంధువులు రహస్యంగానో లేక బాహాటంగానో స్వామిని నిందించేవారి కోవలోనే చేరుతూ ఉండేవారు. శతవృద్ధులైన స్వామి పితామహులు శ్రీ కొండమరాజుగారొక్కరే స్వామిలోని స్వామిత్వాన్ని తెలుసుకోగలిగారు పూర్తిగా. ఈ కుటుంబానికే తిరిగి వచ్చి చేరిన ఆయన కూతురు కామకు స్వామిపై కొంత భక్తి విశ్వాసాలుండేవి. ఇక్కడ చిత్రం ఏమిటంటే, కన్న తల్లిని తండ్రిని గృహమమ్మాయి గృహమబ్బాయి అని స్వామి సంబోధించేవారు. అయితే మేనత్త అయిన ఈవిడను, అంటే కొండమరాజుగారి కుమార్తెను మాత్రం గోనమ్మత్త అని పిలిచేవారట. కన్నవారికి అప్పగార్లకు స్వామి మీద భక్తి లేకపోలేదు. కాని ఆ కాలంలో మాయాలీలా విలాసముననో ఏమిటో వీరి భక్తి శరణాగతి అన్నంత ఉన్నత స్థాయికి అందుకోలేకపోయింది. అన్నగారైన శేషమరాజుగారు ఈతెగకు చెందినవారే అని చెప్పచ్చు. భగవాన్ సత్యసాయిబాబాకు నమస్కారము అని తండ్రి వెంకమరాజుగారు స్వామికి జాబులు రాసినప్పటికీ ఆంతరంగికంగా వారికి ఈశ్వరమ్మకు స్వామివారి మహత్వమందు పూర్ణముగా విశ్వాసము ఉండేది కాదు. అంతమాత్రం చేత వారిపై మనం నెపం వేయకూడదు. అది స్వామి సంకల్ప చిత్తము. ఏ అవతారమైనా ఆ విధంగానే వ్యవహరించాల్సి ఉంటుందేమో. అప్పుడే ఆ భగవంతుని అవతారతత్వంలో నరరూపలీలలు చక్కగా అమరగలవు. ఇటువంటి విషయాలు ఈ విధంగా బాహ్యంగా వ్యక్తం చేయటం సమంజసమా అని కొంతమంది సాయి భక్తులు భావించచ్చు. కాని స్వామి తన 14వ ఏటనందే ఎన్నెన్ని దుష్టశక్తులను ఆటంకాలను ఎదుర్కోవలసి వచ్చినది తుదకు తన దగ్గర బంధువులే తన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఎంతమాత్రమూ చలించక సమచిత్తంతో తన కర్తవ్యాన్ని తాము కొనసాగిస్తూ వచ్చారన్నది ఈ విషయాల వల్లే మనకు గోచరమవుతుంది. భక్తి శ్రద్ధల వల్లనే ఎవరైనా తనకు దగ్గర కావచ్చు, కాని ప్రతిఫలాపేక్షతో ఎంతమాత్రమూ కాదు అని స్వామి నిర్ద్వంద్వంగా చాలాసార్లు చాటి చెప్పారు. ఇందువల్లనే బంధుత్వం కారణంగానూ లేక పదవీ మూలంగానూ ఇతరులు తమ పట్ల వైరుధ్యం పెంచుకోవటానికి కొంతవరకు కారణమయ్యారు. ఇటువంటి కారణాలు ఎన్నింటినో పురస్కరించుకుని స్వామికి విరోధులుగా తయారైన వారితో అసలు ఏ కారణమూ లేకుండా కేవలం మహాత్ములంటేనే ద్వేషభావం కలిగే పుణ్యశాలులెందరో వారితో చేతులు కూడా కలిపారు. సన్మార్గము, ధర్మవర్తన మొదలైన సద్గుణ సంపదను ఎదిరించే నాస్తికులకు, అపనమ్మకస్తులకు, పరమమూర్ఖులకు ఈ మాయా ప్రపంచంలో కరువు లేదు కాబోలు. ఏ అవతారంలోనైనా సరే శిశుపాల దంతవక్త్రుల్లాంటి వారు తప్పక ఉండే తీరుతారు. నన్నెదిరించే దుష్టశక్తులు నాకు కొత్త కాదు. అవి నన్నెంత మాత్రమూ బాధించలేవు. మహామహాపర్వతాలను కూడా ఒక వజ్రాయుధం తుత్తునియలు చేసినట్టు
పర్వతాల్లాంటి దుష్టశక్తులు ఉద్భవించినా సరే సాయి వజ్ర సంకల్పం వాటన్నింటినీ భేదించి తన లక్ష్యాన్ని సాధించే తీరుతుంది. స్వామి అన్ని దుష్టశక్తులను సహనంతో ఎదుర్కొన్నారు. మిగతా అవతారములకు సాయి అవతారానికి అతి మధురమైన ఒక భేదం కానొస్తుంది. పూర్వము అవతారములు శిశుపాల దంతవక్తుల్లాంటి దుష్టశక్తులన్నింటినీ సంహరించే తీరాయి. కాని ఇప్పటి సాయి అవతారానికో సంహారము అన్న మాటకు అర్థమే తెలీదు. బాలసత్యసాయిగా తాను వ్యక్తమైన నాటి నుంచి, ముఖ్యంగా మొట్టమొదటి రోజుల్లోనే, సాయికి ప్రతిపక్షం వారు ఒక దుష్కార్యమును ఒడిగట్టి పుణ్యం కట్టుకున్నారు. ఇతర ప్రదేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే యాత్రికులు ఆ కాలంలో మొట్టమొదట బుక్కపట్నమో పెనుగొండో చేరి అక్కడి నుంచి పుట్టపర్తి వెళ్లాల్సొచ్చేది. అందువల్ల కొంతమంది ఆకతాయిలు తమ వారిని కొంతమంది పెనుగొండలోనూ బుక్కపట్నంలోనూ పెట్టి బస్టాండ్లలో ఈ యాత్రికులను అడ్డగించి పుట్టపర్తికి వెళ్లకుండా నిరోధించేవారు. అయ్యలారా, పుట్టపర్తి వద్దు, బాబా వద్దు, చాలు చాలు, వచ్చిన దారినే వెనక్కు పొండి, అక్కడ పోయి అనవసరంగా చిక్కుల పాలు కాకండి, పుట్టపర్తి బాబా అంతా ఒక పెద్ద బూటకం, మీ మంచి కోసమే చెప్తున్నాం అంటూ దుష్ప్రచారం చేసేసేవారు. వీరి మాట వినని వారిని ఆ దుష్టులు తమ ప్రచారానికి ఇంకా చిలవలు పలవలు చేర్చి ఆటంకపరిచేవారు కూడా. ఇక దీనికి వారు లొంగకపోతే చివరకు ఆ బాబా చేతబడులు చేస్తాడని, మాయాగారిడి చేస్తాడని, తాంత్రిక శక్తులను ఉపయోగిస్తాడని యాత్రికులను భయపెట్టేవారు కూడా. వీటన్నింటినీ కూడా అధిగమించి బాబా దర్శనార్థమే వచ్చే యాత్రికుల సంఖ్య ఆనాడు దినదిన ప్రవర్ధమానంగా ఉండేదంటే దాని అర్థమేమిటి? ఆ సత్యసాయిరాముని మహిమాన్విత సత్యశక్తి ప్రభావమే కదా.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు తిరుపతి వాస్తవ్యులు స్వామివారి పూర్వ విద్యార్థి శ్రీ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్ గారితో ఇంటర్వ్యూ మొదటి భాగం వింటారు. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. భక్తుల జీవితాలను గమనించిన చాలు భగవంతుని లీలా వినోదాలను వీక్షించినట్లే. భక్తుల జీవితాల సంకలనమే భగవంతుని భాగవతము. కలియుగ అవతారి సర్వదేవతాతీత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుని సాయి భాగవతంలో అలాంటి ఒక అధ్యాయాన్ని ఈనాడు మనం తెరిచి చూద్దాం. స్వామి తరచూ అంటుంటారు, నా విద్యార్థులే నా ప్రాపర్టీ అని. ఈరోజు మన రేడియో సాయి స్టూడియో తిరుపతిలో మనతో తమ అనుభవాలను పంచుకోవడానికి విచ్చేశారు శ్రీమద్ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్. ఆయన స్వామి పూర్వ విద్యార్థి. స్వామి చిరకాల భక్తులు, తిరుపతి వాస్తవ్యులు అయిన శ్రీమద్ భాగవతం రఘునాథాచారి గారు, శ్రీమతి విజయలక్ష్మి గారి కుమారుడైన శ్రీ సాయి మాధవ్ ఈనాడు మనతో తన అనుభవాలను పంచుకుంటాడు. సాయిరాం మాధవ్ గారు, ఈనాడు మా స్టూడియోకి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ముందుగా మీ తల్లిదండ్రుల ప్రేరణ వల్ల, వారి ప్రోత్సాహం వల్ల మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు? మొట్టమొదట దర్శనం స్వామిది మీకు ఎప్పుడైంది? శ్రోతలందరితో మీరు పంచుకుంటారా?
1: తప్పకుండా. రేడియో సాయి స్టూడియోలో స్వామి గురించి మాట్లాడి స్వామి విషయాలు షేర్ చేసుకునే అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్స్. స్వామిని ప్రార్థిస్తూ, నవంబర్ 1981 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్వామి దర్శనం అయింది పుట్టపర్తిలోనే. ఆ సంవత్సరం పేరెంట్స్ తో కలిసి అమ్మ నాన్న నేను నాన్న తమ్ముడు బాబాయి మా అమ్మ చెల్లెలు పిన్ని మేము కలిసి వెళ్లాము. స్వామి దర్శనం అయింది, స్వామి అమ్మని నాన్నని పలకరించారు. అలా మొదలైంది ఈ ప్రయాణం. స్వామి అమ్మని నాన్నని ఇంటర్వ్యూకి పిలిచారు 1981 ఫస్ట్ టైం.
0: ఎన్నేళ్ళు?
1: నా వయసు 9 సంవత్సరాలు. స్వామి ఇంటర్వ్యూకి పిలిస్తే ఎవరు వెళ్లొచ్చు, ఎవరు వెళ్లకూడదు, అసలు వెళ్లొచ్చా లేదు, ఇవన్నీ కూడా ఏమి తెలియని వయసు నాకు. బట్ స్వామి పిలిస్తే కొంతమంది వెళ్తూ ఉంటారు. అది గమనించి నాన్న లేచి ఇంటర్వ్యూ రూమ్ వైపు వెళ్తున్నారని చెప్పి నేను కూడా హడావిడిగా, నేను విడిగా వేరే చోట కూర్చున్నాను, నేను మా బాబాయి పక్కపక్కనే కూర్చున్నాం, మా ఇద్దరం లేచి హడావిడిగా పరిగెడుతున్నాం ఇంటర్వ్యూ రూమ్ వైపు. ఇంతలోకి అక్కడ వాలంటీర్స్ వచ్చి ఎవరు ఏంటి అని ప్రశ్నించారు. ఈ కొంచెం ఈ హడావిడి చూసి స్వామి ఇంటర్వ్యూ రూమ్ దగ్గర నుంచి చెయ్యి ఇట్లా చూపించి అభయస్థం నుంచి ఆపేశారు. అప్పుడు మమ్మల్ని ఇద్దరిని ఇమీడియట్ గా వాలంటీర్స్ వెనక్కి పంపించేశారు. అలా స్టార్ట్ అయింది. తర్వాత ఏం జరిగింది అనేది మనకి, అట్లీస్ట్ నాకు 1 అవర్ 15 మినిట్స్ దాకా ఏం తెలియదు. బయటకు వచ్చేసాము, చాలా బాధతో ఉన్నాము. ఏమైంది లోపల ఏంటి తెలీదు. పేరెంట్స్ అయితే లోపలికి వెళ్లారు, అమ్మ నాన్న మా పిన్ని. తర్వాత బయటకు వచ్చాక అమ్మ నాన్న విషయాలు విచ్చరించారన్నమాట, ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, ఏం జరిగింది. అప్పుడు తెలిసింది, అంటే స్వామి ఇనిషియల్
0: ఇంట్రొడక్షన్
1: టు మీ అనమాట. నాకు స్వామి సర్వాంతర్యామి, స్వామికి అన్ని తెలుసు అనేది చిన్న వయసులో అట్లా స్వామి మాటలు విన్నాక అర్థమైంది.
0: మీరు 1981లో కదా మీరు ఫస్ట్ టైం స్వామిని చూసింది. మీరు వెళ్ళినప్పుడు అప్పుడు పుట్టపర్తి ఎట్లా ఉండేది? ఇప్పట్లాగా ఎన్నో భవనాలు అవన్నీ ఉండేవి కావు.
1: అవును, పుట్టపర్తి మొత్తం ఇసుకతో నిండి ఉండే మందిరం అంతా. ఫస్ట్ ఓల్డ్ మందిరం ఒకటి ఉండేది, తర్వాత ఇది మిడివియల్ టైం మందిరం, ఇప్పుడు సాయి కులవంతాలు. అప్పట్లో మొత్తం అసలు వన్ ఆఫ్ ద థింగ్స్ మొదట్లో మనకి బాగా ఆశ్చర్యం, అట్లీస్ట్ నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే నేను బొమ్మలు వేసేవాడిని చిన్నప్పుడు బాగా. ఇసుకంతా వాళ్ళు చక్కగా ఎంత స్మూత్ గా చిమ్మేసి పెట్టేవారంటే, ఎందుకంటే వేప చెట్లు ఉండేవి బాగా మొత్తం మందిరం చుట్టూ, ఆ వేప ఆకులు కాయలు అవన్నీ పడుతూ ఉండేవి. కానీ స్వామి వచ్చే టైంకి మొత్తం చక్కగా నేల సిమెంట్ నేల కంటే క్లీన్ గా అసలు పెట్టేసేవారు. స్వామి అడుగులు కనపడేవి అంత అదిగా. అది ఆ ఇసుక నాకు, నేను బొమ్మలేసేవాడిని కాబట్టి అది ఒక పెద్ద క్యాన్వాస్ లాగా అనిపించేది నాకు నీట్ గా. అందుకని స్వామి వచ్చే ముందు కూర్చుని ఇంకా ఇసుకలోనే బొమ్మలేస్తూ ఉండేవాడిని. అది నాకు స్వామికి తప్ప ఎవరికి తెలియదు, పక్కన ఉండే వాళ్ళకి. కానీ అది ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో నేను లేను కానీ అమ్మ వాళ్ళతో అన్నారన్నమాట. స్వామి చెప్పిన మాటల్లో అయితే నేను రాసుకున్నాను ఇక్కడ, నీ రెండవ వాడు మంచి ఆర్టిస్ట్, నాకు పెద్ద తలకాయ వేస్తున్నాడు.
0: సో మీ కళను స్వామి అప్పుడే గుర్తించారనమాట.
1: అది అట్లా మందిరం అంటే ఇంకా బయట బిల్డింగ్స్ అవి కూడా జస్ట్ ఈస్ట్ వెస్ట్ ప్రశాంతి అవి ఉండేవి. అండ్ ఆ సర్వధర్మ స్థూపం చుట్టూ కూడా ఏమి ఉండేవి కాదు. సో అక్కడంతా డివోటీస్ స్వామి దర్శనం కోసం అని కూర్చునే వాళ్ళు చాలా మంది. అక్కడ స్వామి ఎప్పుడు ఎక్కడి నుంచి తలుపు తీస్తారో కిటికీ అని, ఇంటర్వ్యూ రూమ్ పైన ఉండే విండో, అప్పట్లో స్వామి మందిరంలో ఉండేవారు కదా. సో ఆ ఇంటర్వ్యూ రూమ్ పైన ఒక్కోసారి సడన్ గా విండోలోంచి లైట్ వెలగడం, అప్పుడు సర్వధర్మ స్థూపం దగ్గర నుంచి కూర్చుంటే చక్కగా దర్శనం అయ్యేది అక్కడ. అలా చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బ్యూటిఫుల్ గా ఉండేది.
0: సో స్వామి విద్యార్థి అవ్వాలన్న కోరిక మీకు ఎట్లా కలిగింది? మీ తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా దాని గురించి?
1: అది స్వామి విద్యార్థి అవ్వాలని కోరిక నాకు కలగకపోయినా కలిగించారు పేరెంట్స్. టు బి ఆనెస్ట్ పేరెంట్స్ ఫోర్స్ చేశారు ఫస్ట్,
0: ఓకే
1: నువ్వు చేరితే మంచిది నీకు అని. నేను చాలా రిసెస్ట్ చేశాను, వద్దు. నాకు ఇంకా గుర్తు, ట్రైన్ లో వెళ్తున్నాను పుట్టపర్తి నుంచి 1983 వెళ్తుంటే సడన్ గా ఇట్లా అన్నారు అమ్మా నాన్న, నేను అక్కడ చేరిస్తే ఉంటావా అట్లా. నేను ఏం చెప్పాలో తెలియదు కానీ ఏడుపు వచ్చింది, ఇదేంటి వదిలేసి వెళ్ళిపోతారని అన్నట్టుగా, పేరెంట్స్ ని దూరంగా ఉండాలి అట్. తర్వాత 1983లోనే మళ్ళీ ఒకసారి రావడం జరిగింది స్వామి దగ్గరికి దర్శనానికి. అప్పుడు ఫస్ట్ లైన్ రావడం, స్వామి దర్శనానికి ముందుగా కూర్చోవడం అలా జరిగిందనమాట. అప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నా దగ్గర నా పక్కన అతనికి విభూతి సృష్టించి చేతిలో వేయబోతున్నారు. వేయబోతుంటే నేను కాస్త సడన్ గా లేచి చేతులు అడ్డం పెట్టాను, చేతులు అడ్డం పెట్టి నా చేతిలో కాస్త విభూతి పడిందనమాట. స్వామి ఇమ్మీడియట్ గా నా మీద కళ్ళు ఉరిమి చూసి కోపంగా చూసి, ఏయ్ దున్నపోతావు, నో డిసిప్లిన్ అని తిట్టారు. అప్పుడు ఆ విషయం అయిన తర్వాత ఇంకా కష్టం అనిపించింది, ఇంకా ఇక్కడ అసలు చదవకూడదు, ఇది మనకి చాలా కష్టం అవుతుంది ఇప్పుడైతే.
0: రోజు ఇలాగే ఉంటుంది,
1: రోజు దున్నపోతూ తిట్లు లేకపోతే. అందుకని చాలా ఇష్టం అయితే ఉండేది కాదు, కానీ చాలా విషయాలు ఇష్టం లేనివే చాలా
0: మంచి
1: కష్టంగా ఉన్నవే ఇష్టం అవుతాయి, మంచి అవుతాయని లైఫ్ లో తర్వాత తెలిసింది. అది దట్ వాజ్ మై అది స్వామితో ఫస్ట్ డైరెక్ట్ ఇంటరాక్షన్, డిసిప్లిన్ తో స్టార్ట్ అయింది, తిట్టడంతో స్టార్ట్ అయింది. తర్వాత 1984లో నేను 8వ క్లాస్లో నన్ను చేర్చారు. మామూలుగా 8వ క్లాస్లో అడ్మిషన్స్ ఉండేవి కాదు, బట్ స్వామి అనుగ్రహం స్వామి ప్రొఫెసర్ హబ్బు అని, ఐ మీన్ హబ్బు సార్ అని ఆయన ప్రిన్సిపల్ గా ఉండేవారు శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ కి. ఆయనతో చెప్పి పిలిపించి చెప్పి నాకు ఇంకొక 5-6 డివోటీస్ చిల్డ్రన్ కి కలిపి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టించి నాకు సీట్ ఇచ్చారు అప్పుడు. కానీ ఆ ఎంట్రన్స్ టెస్ట్ కూడా నిజానికి చెప్పాలంటే నాకు ఇంకా బాగా గుర్తు, మ్యాథమెటిక్స్ లో ఏమిచ్చారో తెలియదు కానీ ఇంగ్లీష్ లో బాగా గుర్తు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ ఒక ముక్క రాదు అప్పటికి, ఇంగ్లీష్ అనే పదం కూడా సరిగా వచ్చలేదు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ మీద వేస్తే రాయమన్నారు. అంటే ఫ్రెండ్ అనే పదం ఒకటే అర్థమైంది దాంట్లో నాకు కొంచెం, అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మిగతా ఏమున్నా లేకపోయినా అప్పటి వరకు ఫ్రెండ్ గురించి ఏదో రాయమంటున్నారని చెప్పి ఇంకా నాకు తెలిసిందంతా ఫ్రెండ్ గురించి, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని చెప్పి మొత్తం ఫ్రెండ్ గురించి ఏమైతే ఆలోచనలు వచ్చా అన్ని రాసేసా అందులో. అది తెలుగు ఇంగ్లీష్ అన్ని కలిపి. మ్యాథ్స్ ఏమి రాసా నాకు గుర్తులేదు, ప్రాబబ్లీ కొంచెం బాగా చేశానేమో లెక్కలే కాబట్టి. తర్వాత అడ్మిషన్ వచ్చాక అప్పుడు అర్థమైంది మళ్ళీ స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఉంది కాబట్టి నాకు సీట్ వచ్చింది ఇక్కడ, లేకపోతే నా ఎగ్జామ్ మార్క్స్ బట్టి అయితే వాళ్ళు క్వాలిఫై కూడా చేసేవారు కాదు అని అలా స్కూల్లో 1984 చేరానన్నమాట.
0: సో స్వామి విద్యార్థిగా ఉన్నప్పుడు మీ అనుభవాలేంటి?
1: 1984 చేరినప్పుడు స్వామి ఇంటర్వ్యూలో అన్నారన్నమాట, చేర్చక ముందు ఇంటర్వ్యూలో అమ్మ నాన్నతో అన్నారు. యాక్చువల్గా దానికి ముందు ఒక ఇఫ్ ఐ కెన్ టేక్ అలా చేశానేమో లెక్కలే కాబట్టి. తర్వాత అడ్మిషన్ వచ్చాక అప్పుడు అర్థమైంది మళ్ళీ స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఉంది కాబట్టి నాకు సీట్ వచ్చింది ఇక్కడ, లేకపోతే

0: ఇంటర్వ్యూలో అమ్మా నాన్నతో అన్నారు. యాక్చువల్ గా దానికి ముందు ఒక ఇఫ్ ఐ కెన్ టేక్ ఒక రెండు అడుగులు వెనక్కి ఇస్తే, ఫస్ట్ ఇంటర్వ్యూలో కబుర్లు ఒక రెండు బాగా నాకు హార్ట్ కి హద్దుకున్నాయన్నమాట. అంటే స్వామి తన దివ్య అవతార లీలని ఇలా ప్రకటించారనిపించింది నాకు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత బాగా ఏడుస్తూ ఉన్నాను. అమ్మ నాన్న వచ్చి అడిగారు, ఐ మీన్ ఏంటి ఎందుకు ఏడుస్తున్నా, ఇట్లా స్వామి మిమ్మల్ని పిలిచారు, మేము వస్తుంటే ఆపేశారు, మేము రాలేకపోయాము స్వామి, ఆ విషయాలు ఏంటి అని మా బాబాయ్ నేను అడిగాం. స్వామి నీ గురించి ఇట్లా అన్నారు ఇంటర్వ్యూలో, నీ రెండో వాడు తెలుసు నాకు, ఆర్టిస్ట్ బాగా పెద్ద తల వేస్తున్నాడు. తర్వాత స్వామిని నేను అడిగాను, స్వామి మరిది మా బాబు బయటే ఉన్నారు, రాలేకపోయారు, తెలుసు బంగారు, తెలుసు తెలుసు, చెట్టు వేళ్లకు నీళ్లు పోస్తే చెట్టు ఆకులకి అన్నిటికీ అందుతుంది, మొత్తం చెట్టు ఆకులన్నిటికీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు అని అట్లా అన్నారన్నమాట అప్పట్లో. ఆ తర్వాత అందరికీ నా అనుగ్రహం తప్పకుండా అందుతుంది అని చెప్పారు. తర్వాత వచ్చేసాము. ఆ ఇంటర్వ్యూ అయినాక నాకేమీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈ బానే ఉన్నాయి స్వామి చెప్పారు, బట్ పర్సనల్ గా నాకైతే ఇంటరాక్షన్ లేదు అని. అప్పుడు అమ్మ నాతో అందు నువ్వు బొమ్మలు అవి బాగా వేస్తావు కదా, బొమ్మ స్వామి బొమ్మ ఒకటి వేసి మన పూజ గదిలో పెడదాము అని అట్లాగే వేశాను. వేసి అక్కడ పూజ గదిలో స్వామి ఫోటో పక్కనే నా బొమ్మ కూడా పెట్టాము. పెట్టే పక్క రోజు నేను లేచి స్నానం చేసి మామూలుగా అలవాటు అట్లా అమ్మ అలవాటు చేసింది. స్నానం చేశాక ఫస్ట్ పూజ చేసుకోవాలి, 5 మినిట్స్ అయినా సరే ప్రార్థించాలని. సరే వెళ్ళి దండం పెట్టుకుంటూ చూస్తే ఫోటో మొత్తం విభూతి నేను వేసిన బొమ్మకి. అప్పుడు అనిపించింది ఇదేంటి, నేను రాత్రి కదా వేసి పెట్టాను. బట్ అగైన్ స్వామికి ఇన్స్టంటేనియస్ ఆయన రెస్పాన్సెస్ అన్ని మనకి. అప్పుడు కొంచెం అనిపించింది స్వామి మాటలు ఉట్టు మాటలు కాదు, స్వామి ఇంటర్వ్యూలో ఏం చెప్పారో అది తప్పకుండా అవుతుంది, అనుగ్రహం అందరికీ లభిస్తుంది అన్నారు అని. అలాగే నెక్స్ట్ ఇయర్ స్వామి నన్ను స్కూల్లో చేర్చుకోవడం. సో అది చేర్చుకునే ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు అమ్మతో నాన్నతో అన్నారు, 6 నెలల తర్వాత వచ్చి చూడండి మీ పుత్ర కంఠీరవుడు, కుమార కంఠీరవుడు, కంఠీరవుడు ఎలా తయారు చేస్తాను, ఒక జమ్ లాగా తయారు చేస్తాను అని ప్రామిస్ చేశారు. తర్వాత నేను ప్రతిరోజు నేను చూసుకుంటాను, నేను పలకరిస్తాను, ఏమీ బాధపడద్దు అని చెప్పి ఓదార్చారు అమ్మని. తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా అలాగే స్వామి చెప్పినట్టుగానే ప్రతిరోజు ఏదో విధంగా స్వామి దర్శనం అయ్యి వస్తుంటే నేను కావాలని స్వామి ఎక్కడికైతే క్లోజ్ గా ఇరుక్గా ఉండే చోట వరండాలో ఎక్కడికైతే తప్పించుకుని పోలేరు ఫిజికల్ గా ఆ చోట్ల చూసుకుని ఎత్తుకుని కూర్చునేవాడిని. అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే అంటే దేవుడు స్వామి అంటారు కదా, గాడ్ ఈజ్ హౌ మీరు ఎంత దూరం అనుకుంటారో అంత దూరం, ఎంత దగ్గర అనుకుంటారో అంత దగ్గర. అలా మన తపన ఎంత ఉంటుందో తన అనుగ్రహం కూడా అలాగే ఉంటుందని అనిపిస్తుంది ఇప్పుడు. అప్పట్లో అది తెలియకుండానే చేసేవాళ్ళం. స్వామి సర్కిల్ ఒకటి పెద్ద ఉండేది, మీకు గుర్తే ఉంటుందేమో తెలియదు, బట్ గణేష్ సర్కిల్ అని ఇసుక, ఆ సర్కిల్ కి వరండాకి మధ్యలో ఒక స్వామి జస్ట్ స్వామి పడతారు అన్నట్టుగా. ఆ ఏరియా హాట్ ఏరియా అనమాట స్టూడెంట్స్ కి. ఆ ఏరియాలో కూర్చుంటే స్వామి అటు వస్తే మటుకు ఇంకా పాదాలు పట్టుకోవడం
1: ప్రైమ్ ప్లేస్,
0: ప్రైమ్ రియల్ ఎస్టేట్. అక్కడ కూర్చోడానికి ట్రై చేస్తుండేవాడిని ఎప్పుడు. స్వామి చెప్పినట్టుగానే ఇంటర్వ్యూలో అమ్మకి నాన్నకి మాట ఇచ్చినట్టుగానే ప్రతిరోజు ఏదో విధంగా పలకరిస్తూ ఉండేవారు. నేను నాకు ఇంకా చాలా విషయాలు రాసుకున్నాను, చూస్తూ ఉన్నా మనోగడ లెటర్స్ అవి రాసి పేరెంట్స్ కి లెటర్స్ రాయాలి ఎవ్రీ మండే స్కూల్లో ఉన్నప్పుడు. అప్పట్లో ఆ మండే స్వామి విషయాలు, స్వామి ఇట్లా పలకరించారు, స్వామి ఇట్లా అన్నారు రాసుకుంటుండేవాడిని.
1: ఆ విషయాలు ఏంటి చెప్తారా మాకు?
0: అందులో డెఫినెట్ గా తప్పకుండా 1 or 2 విషయాలు బాగా గుర్తొస్తాయి. ఆ ఒకరోజు మళ్ళీ డిసిప్లిన్ మీదే, స్వామి స్కూల్లో డిసిప్లిన్ అనేది చాలా ఫండమెంటల్ కోర్ బిల్డింగ్ బ్లాక్.
1: మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్
0: డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మనకి మామూలుగా మిలిటరీ గుర్తొస్తుంది నాకైతే, కానీ
1: విత్ లవ్
0: అనేది స్వామి ఇన్స్టిట్యూషన్ లో డిఫరెన్స్. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అది మామూలుగా అయితే

0: నిజం కాదు, మిలిటరీలో ఉంటే లాగా ఉంటేనే పిల్లలు కరెక్ట్ గా ఉంటారేమో అనిపిస్తుంది, కానీ వీళ్ళు అక్కడ ఉన్న టీచర్స్ కానీ స్వామి గాని విత్ లవ్ చేస్తారు కాబట్టి అది మనకి ఇంకా ఈజీగా వచ్చింది అనిపిస్తుంది. అటు స్వామి వెళ్తూ చాలా సార్లు అడిగేవారు, ఏంటి అమ్మా నాన్న ఎలా ఉన్నారు, జాబు రాశారా, లెటర్ రాశారా. ఒకసారి ఫస్ట్ టైం స్వామి మాటలు కొన్ని అర్థమయ్యాయి కావు నాకు, ఇంకా చిన్న వయసు ప్లస్ ఒక్కోసారి స్వామి భాషలో మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి, రాయలసీమ యాసలో కూడా మాట్లాడుతుంటారు. సార్ ఫస్ట్ టైం ఒకసారి అట్లా వస్తూ దగ్గరికి వచ్చి ఇట్లా తల దించుకుని వస్తున్నా, నన్ను చూసి ఏమి జాబ్ వచ్చిందా అన్నారు. ఏంటి స్వామి అన్నా, వెళ్ళిపోయారు. అప్పుడు అరే స్వామి అడిగిన క్వశ్చన్ కి మనం సమాధానం చెప్పలేకపోయామని చాలా బాధపడ్డాను, అసలు ఏం అడిగారో కూడా తెలియదు. తర్వాత అడిగి కనుక్కుని నాన్న వాళ్ళతో ఫోన్ లో చెప్పి ఏంటి ఇట్లా అన్నారు, ఏంటి జాబ్ అంటే ఉత్తరం లెటర్ రాసారా ఏమన్నా పేరెంట్స్ అని. ఓహో ఈసారి మటుకు ఆ క్వశ్చన్ అడిగితే కంపల్సరీగా ఆన్సర్ ఉంటుంది నా దగ్గర. కానీ అప్పుడు ఏమనిపించిందంటే స్వామి సమ్టైమ్స్ మనకి అవకాశం ఇస్తారు, మనం అది సద్వినియోగపరచుకోవాలి, ఎవరు రెడీగా ఉండాలి. అది మటుకు బాగా టీచ్ చేశారు అనిపించింది ఆ టైంలో. దానికి పెద్ద టైం ఇవ్వలేదు నాకు, మళ్ళీ రెండోసారి రిపీట్ చేసి ఇంకా మా లెటర్స్ మార్చి వర్డ్స్ మార్చి ఏమి లేదు, అడిగారు వెళ్ళిపోయారు. అట్లా ఏవోటి అడుగుతూనే ఉండేవారు, ఎలా ఉన్నారు, ఎప్పుడు వస్తున్నారు అమ్మ వాళ్ళు నాన్న. అట్లా ఒకసారి మటుకు నన్ను నేను కొంచెం నాకు మొదటి నుంచి ఎందుకో హెయిర్ స్టైల్ అంటే స్వామిని చూసి మరి ఎందుకో నాకు తెలియదు హెయిర్ స్టైల్ కొంచెం పెద్దగా పెంచుకుని స్టైల్ గా ఉండాలి అని ఒక ఫుట్పాత్ లో చాలా కష్టం స్టూడెంట్ గా ఉంటూ అసలు జరగని పని. కానీ నేను అక్కడే అవి చేస్తుండేవాడిని, నేను కొంచెం రిబెల్ లాగా ఉండేవాడిని అక్కడ. అది స్వామికి ఒక రకంగా ఇష్టం అంటే అది ఒక అవకాశంగా తీసుకుని నాతో మాట్లాడుతూ ఉండేవారు అనిపించేది.
1: ఏం చెప్పేవారు స్వామి?
0: ఒకసారి సర్కిల్ దగ్గర కూర్చున్నాను, ప్రైమ్ స్పేస్ లోనే తప్పైపోయింది, అట్లా సరిగా దూకోకుండా బాగా పైకి లేచి అప్పుడు అమితాబ్ బచ్చన్ స్టైల్ అంటుండేవారు, అది ఒక రకమైన స్టైల్ పైకి ఇట్లా దూకుని, అసలు ఎవరు అట్లా దూకునేవారు, అది కూర్చుని అట్లా కూర్చుని ఉన్నాను. స్వామి చూసి దున్నపోతూ ఏమి నూనె పెట్టుకుని బాగా దూకుని రావచ్చు కదా అని తిట్టారు. తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను అన్నమాట.
1: మీరు అడ్జస్ట్ అవ్వలేదని
0: కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. సరే స్వామి తిట్టారు కాబట్టి గమనిస్తున్నారు మనం, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్, కాకపోతే ఇంకా ఆ వయసులో తెలియదు కాబట్టి ఇట్లా సరే కొంచెం స్టైల్ మార్చి స్వామి కనపడకుండా అదే జుట్టుని ఇంకో రకంగా మార్చి దూకునేవాడిని. తర్వాత ఇట్లా ఒకసారి ఉంటారు స్వామి నాన్నగారిని దసరాకి వచ్చి ఉపన్యాసం ఇవ్వాలని, దాని గురించి చాలా సార్లు మాట్లాడేవారు బయట, ఎప్పుడు వస్తున్నారు, లెటర్ రాశారు. నేను కస్తూరి గారు అప్పట్లో ఉన్నారు, నేను కస్తూరి గారితో కబురు పెడతాను, కస్తూరి గారితో లెటర్ రాయిస్తాను అఫీషియల్ గా, నువ్వు రాస్తే బాగుండదు నేనే రాయిస్తాను అవన్నీ చెప్పేవారు. దాని గురించి చాలా రోజులు
1: అంటే ఆ ప్రోటోకాల్ అంతా ఫాలో అయ్యేవారు స్వామి.
0: పర్ఫెక్ట్, అది స్వామి
1: పర్ఫెక్ట్ హోస్ట్,
0: అది హోస్ట్, నువ్వు రాస్తే బాగుండదు అని. నేను ఇంకా అక్షరాలు అట్లాగే రాసుకున్నాను, మొన్న లెటర్ లో చూస్తున్నాను, పేరెంట్స్ కి రాశాను, ఇట్లా అన్నాను స్వామితో, స్వామి నేను మీరు ఇట్లా అన్నారని చెప్తాను, రఘునాథాచార్య వస్తున్నాడా, మీ నాన్న వస్తున్నాడా దసరాకి అన్నారని చెప్తాను, మీ వచ్చి ఉపన్యాసం ఇవ్వాలని కూడా అన్నారని చెప్తానంటే, లేదు లేదు నేను కస్తూరి గారితో కస్తూరితో చెప్పి రాయిస్తాను అఫీషియల్ గా, నువ్వు చెప్పొద్దు అన్నారు. అట్లా చాలా విషయాలు. ఒకసారి అయితే సెలవులకి ఫస్ట్ ఇయర్ అయిపోయాక నేను తిరుపతి వచ్చేస్తున్నాను, అప్పుడు స్వామి ప్రసాదం తీసుకుందే వెళ్లాలని లేదు, స్వామి అనుగ్రహం బ్లెస్సింగ్స్. సో స్వామి ఇంటర్వ్యూ సవి ఇచ్చాక బయటకు వచ్చారు, నేను చిన్న అప్పటికప్పుడు ఐడియా వచ్చింది, చిన్న స్లిప్ లో రాశానమాట, ఒక స్వామి సెలవులకి తిరుపతి బయలుదేరి వెళ్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ కావాలి, ప్రసాదం ఇవ్వండి అని రాసి చిన్న స్లిప్ లో అది పెట్టుకుని కూర్చున్నాను. స్వామి ఇంటర్వ్యూస్ అవి ఇచ్చేసాక వచ్చి బయట పలకరిస్తూ వాళ్ళని నా దగ్గరికి వచ్చి ఆ లెటర్ జస్ట్ తీసుకున్నారు. అలా పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రోజుల్లో, సరే నడుచుకుంటూ పూర్ణచంద్రాల్లోకి వెళ్ళిపోయారు. ఇంతలోకి కాస్త 5-10 మినిట్స్ తర్వాత భజన్ స్టార్ట్ అయింది, నేను అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను, స్వామి వస్తారు అక్కడి నుంచి భజనకి తప్పకుండా హారతి కన్నా వస్తారని. 15-20 మినిట్స్ అయిపోయింది, ఇంకా రాలే టెన్షన్. అప్పుడు స్వామి మొదట్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అమ్మ నాతో ఒకటి అన్నారనమాట, ముందు చీకటిస్తాను బంగారు, తర్వాత వెలుతురిస్తాను, ముందు చీకటిస్తాను తర్వాత వెలుతురిస్తాను బంగారు. ఆ మాటలు గుర్తొచ్చాయి, సరే స్వామి టెస్ట్ చేస్తున్నారు చివరి వరకు తప్పకుండా. డినయల్స్, దట్స్ రైట్, డిలేస్ ఆర్ నాట్ ఇస్ డినయల్స్ అని వెయిట్ చేస్తున్నాను. సరే స్వామి చివరికి వచ్చారు, 5-10 మినిట్స్ ముందు భజన అయిపోతుందనగా వచ్చారు బయటికి. ఇంకా భజన టైంలో మనం మాట్లాడు, అసలు మాట్లాడు మామూలుగానే స్వామి. సో ఇంతలో స్వామి 5:30 భజన అయిపోతుంది, 5:20-5:25 మధ్యలో పూర్ణచంద్రాలోంచి బయటకు వచ్చారు. వచ్చి అలా లేడీస్ వైపు దర్శనం ఇస్తూ మెల్లగా నడుచుకుంటూ మందిరం వైపు వచ్చారు. నా కళ్ళే స్వామి మీద లేవు, స్వామి పాదాల మీద ఎక్కడ లేవు, నా కళ్ళన్న స్వామి చేతుల మీదే ఉన్నాయి. నేను ఇచ్చిన స్లిప్ ఏమైంది, ఈయన ఎక్కడ మర్చిపోయి పూర్ణచంద్ర కన్స్ట్రక్షన్ లో పడేసి ఉంటాడు, నా చిన్న కోరిక ఈయనకు ఒక లెక్క అనుకున్నా నేను. అట్లాగే అయింది, అంటే చూడ్డానికి స్వామి చేతిలో స్లిప్ లేదు, ఇట్లా చేతులు ఊపుకుంటూ వస్తున్నారు, మర్చిపోయారు ఇంకా సరేలే కానీ అనుకుని బాధగా డీలా పడిపోయాను. స్వామి వచ్చారు, డైరెక్ట్ గా భజన హాల్లోకి వెళ్ళిపోయి సింహాసనంలో కూర్చున్నారు. స్వామి కూర్చోగానే అందరు స్టూడెంట్స్ వరండా మొత్తం కవర్ చేసేస్తారు వచ్చేసి స్వామి దర్శనం కోసం చూడ్డానికి. సో ఆ హడావిడిలో కొంచెం వెనకాల కూడా పడిపోయాను, ఇంకా అసలుకే మోసం. సరే చూస్తూ ఉన్నాను, 5 మినిట్స్ లో హారతి, స్వామి హారతి తీసుకుని బయటకు వచ్చారు. అప్పుడు ఇంకా దగ్గరగా కూడా లేను, ఇంకా లేచి చెప్పడానికి కూడా సరే జస్ట్ నాలో నేనే స్వామి బ్లెస్సింగ్స్ అవే దర్శనం అయింది దగ్గరగా, స్లిప్ తీసుకున్నారంటే స్వామికి అందినట్టే మెసేజ్ అనుకున్నాను. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి క్లోజ్ చేసేసుకున్నా తలుపు. 99.9% స్వామి తలుపు క్లోజ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ఓపెన్ అవ్వదు అది, మళ్ళీ దర్శనం టైం కానీ. ఇంకా అందరూ లేచి వెళ్ళిపోతుంది, ఏ మటుకు లేవలే, పర్సిస్టెంట్. మనకి స్వామి అంటుంటారు, పట్టిన పట్టు పట్టనే పట్టుతుంది, పట్టు నెగ్గడి వరకు విడవలదు. అలా అవి మాటలు స్వామి చెప్తూ ఉంటారు కాబట్టి డిస్కోర్స్ లో అట్లా ఉండిపోయినాయి మనసులో,
1: ఆ టైంలోనే గుర్తొస్తాయి మనకి
0: అవి, అట్లాంటి టైంలోనే. అందుకనే స్వామి కావాలని ఆ టైం క్రియేట్ చేస్తారు. సో అట్లా కూర్చుని ఉన్నా, అందరు లేచి వెళ్ళిపోతున్నా కూడా, ఒక 2 మినిట్స్ కూర్చుని వెళ్దాం. ఇంతలో టక్ అని హ్యాండిల్ శబ్దం అయింది ఇంటర్వ్యూ రూమ్, ఇంత పొట్లాలు చేతి నిండా పట్టుకుని విభూతి బయటకు వచ్చి జస్ట్ నా కోసమే తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. అప్పుడు బ్లెస్ తీసుకుని స్వామి పాద నమస్కారం చేసుకోన్నారు, మంచిది వెళ్ళిరా అన్నారు. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎర్లీ డేస్ అగైన్. స్వామితో స్వామి చెప్పారు అంటే, స్వామి నా మాట సత్యం, నా బాట సత్యం, నేనే సత్యం అన్నారు. అది ఇంప్రింట్ అయింది స్వామి హార్ట్ మీద. అలా ఎవ్రీడే ఫర్ ది ఫస్ట్ ఫ్యూ మంత్స్, 3-4 మంత్స్ పైన 6 మంత్స్ అయిపోయింది. అప్పుడు నాన్న వాళ్ళు రావడం మళ్ళీ.
2: ఇంతవరకు మీరు స్వామివారి పూర్వ విద్యార్థి తిరుపతి వాస్తవ్యులు శ్రీ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్తో ఇంటర్వ్యూ మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండవ భాగం రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ వారి దివ్యానుగ్రహ ఆశీర్వాదములు సర్వులపై ఎల్లవేళలా ప్రసరించాలని స్వామిని ప్రార్థిస్తూ ప్రపంచ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి ఆలవాలమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు బృందం నుండి గణేష్ మీకు అందిస్తున్న శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి తెలుగు కార్యక్రమాన్ని వింటున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య ప్రసంగాలలో మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలను అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పద్యాల రూపంలో మనకి వివరిస్తారు. తమ దివ్యోపన్యాసం ప్రారంభంలోనే కాక మధ్య మధ్యలో కూడా వాటిని చేరుస్తూ తత్వ ప్రబోధాన్ని మనకి అందించారు. స్వామి ఒక పద్యం చెప్పినట్లయితే అది చదవగా చదవగా వాటిలోని నిగూఢమైన అర్థాలు మనకు గోచరమవుతాయి. పద్యలోకానికి సాక్షాత్ సాయి సరస్వతియే వన్నీ తెచ్చినట్టు మనకి అనిపిస్తుంది. ఈనాడు మనం మొట్టమొదటిగా స్వామి పద్యాల గురించి ప్రముఖ రంగస్థల నటులు నాటక రచయిత శ్రీ మీగడ రామలింగస్వామి గారితో సంభాషణ ద్వారా స్వామి రచించిన ఆసువుగా పాడే పద్యాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిచయ కార్యక్రమం విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియోలో ప్రత్యేకంగా రికార్డు చేయబడింది.
1: ఓం శ్రీ సాయిరాం. డాక్టర్ మీగడ రామలింగస్వామి గారు ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రసిద్ధ కవి, ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు, పద్య కవితలో దిట్ట రచయిత, వక్త. స్వామివారి సమక్షంలో శ్రీకాకుళం జిల్లా పత్తియాత్రలో పాల్గొని శ్రీకృష్ణ పాత్రధారిగా తన పద్య కవితతో పత్తీసును మెప్పించి వారు ఆశీస్సులు పొందారు. ప్రభుత్వ పరంగా 19 నంది అవార్డ్స్ ఏ కళాకారుని కూడా ఇంతవరకు రాలేదు. ఆ నంది అవార్డ్స్ పొందడం స్వర్ణ కంకణం ధారి, స్వర్ణ కిరీటం ధారి కూడా వారే. డాక్టర్ రామలింగస్వామి గారు, స్వామివారు తన దివ్య ప్రసంగం ప్రారంభించే ముందర ఒక పద్యాన్ని చదువుతారు. ఆకని ముగించేటప్పుడు చక్కటి భయం చేస్తారు. ఈ పద్య కవిత దాని తాలూకు విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా?
2: మనకు 1000 ప్రాభవం కలిగినటువంటిది పద్యం. ఈ పద్యం ఎవరు చదివినా చాలా హృదయంగా ఉంటుంది, అనవద్యంగా ఉంటుంది. అనవద్యము అంటే ఏ దోషము లేకుండా అనర్థం. కాబట్టి పద్యములోనే ఒక ఇంపుదనం మనకు వినిపిస్తుంది. ఎందుకంటే అది ఛందోబద్ధమైంది కాబట్టి. ఛందస్సే చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరు చదివినా ఆ పద్యాన్ని చాలా గొప్పగా ఉంటుంది. ఉదాహరణకి

0: అని మహాభక్త కవి పోతనగారు సెలవిచ్చారు. ఈ పద్యం వినడానికి ఎంత హాయిగా ఉందో ఒక్కసారి ఆ భావాన్ని గాని మనం పరిశీలిస్తే, మనిషి మనీషిగా ఎదగాలంటే, మనిషి ఉన్నతమైనటువంటి విలువలకు వెళ్లాలి అంటే, చేరాలి అంటే ఇందులో విశేషం చాలా స్పష్టంగా చెప్పారు. పద్యం చూడ్డానికి చాలా చిన్నదిగానే కనిపిస్తోంది. భక్తి అలాగే ప్రేమ, దయ, ఈ గుణాలన్నీ, మూడు గుణాలని స్పష్టంగా చెప్పారు. మహోన్నత మానవ విలువలకు దర్పణం ఈ పద్యం. మనిషిగా పుట్టినవాడు శివుని పూజించే విధానం, అలాగే విష్ణుని ఆరాధించే విధానం, అంతేకాకుండా దయయు సత్యము, సత్య సంభాషణం, మనస్సులో దయ, ఈ గుణాలు మనిషికి ఉంటే చాలా గొప్పవాడవుతాడు, మహోన్నత మానవ విలువలకు దర్పణంగా ప్రభాసిస్తాడు. అదే మనకి స్వామివారు ప్రతి విషయంలో, ప్రతి ఆధ్యాత్మిక ప్రవచనంలో, ప్రతి దివ్య సందేశంలో మనకి ప్రత్యక్షలలోనూ ప్రత్యక్షీకరించారు. కాబట్టి పద్యం అంత ఉదాత్తమైనది, పద్యం అంత గొప్పది. కాబట్టే స్వామివారు ప్రతి సందేశంలో కూడా వారు పద్యంతోనే ఆరంభిస్తారు, పద్యంతోనే ముగిస్తారు. మనందరికీ తెలిసినటువంటిది
1: ఈ పద్య కవిత హృదయ రంజకంగా ఉంటుంది. అయితే భగవాన్ సత్యసాయిబాబా వారు ఎన్నో ప్రబోధనలు చేశారు. వారి అవతారతంత్ర గురించి మాకు పద్య రూపంలో కొంత తెలియజేస్తారా?
0: స్వామివారి పద్యమే అవతార తత్వాన్ని చాలా స్పష్టంగా. ఇందులో ఒక విషయం ముందు చెప్పుకోవాలి, అవతార తత్వం గురించి వారు చెప్పినటువంటి దానికంటే ముందు, పద్యం కొంచెం సంస్కృత పదభూయిష్టం అయ్యేసరికి సామాన్యులకు అర్థం కాదు. స్వామివారు బాబాగారు సామాన్యులకు ధీమాన్యులకు ఇద్దరకు అర్థమైనటువంటి పద్ధతిగా వారు పద్యం, ఏ పద్యాన్ని చదివినప్పటికి కూడా, ఏ పద్యాన్ని వారు చదివి మనసులో ఉండి అది ఆవిర్భావం అయినప్పటికీ ఆ పద్యం ఎంత హాయిగా ఉంటుంది అని చెప్పడానికి దానికి వేరే వ్యాఖ్యానం అక్కర్లేదు. ఎలాగో చూడండి, వారి తత్వాన్ని వారే చెప్తున్నటువంటిది. అఖిల మానవులకు ఆనందమునగూర్చి

ందుటే భక్తి నాకు అనగ పేరుంది నాయండనలరు వారిని ఎన్నడును మరువని వాడనన్న మాటను ఎట్టి కుచితము మదికి నే నేర్పకుందు అట్టి నా పేరు చెడుట ఎట్ల

బీద సాధలకైనప్పటికి కూడా పెను బాధల్ని తొలగించి కాపాడతానని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు మూర్తిగారు, ఇంకో పద్యాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చాలా అలతి అలతి పదాలతో, చిన్ని చిన్ని పదాలతో, అడవిలోనున్న ఆకాశమున

0: పంచభూతాల్లో ఎక్కడున్నప్పటికి కూడా సాయి అని పిలిస్తే చాలట, నేను వస్తాను నిన్ను కాపాడుతానయ్యా అని ఇంతకంటే స్పష్టంగా అవతార విశేషం ఏమని చెప్పగలం?
1: స్వామివారు విశ్వవ్యాప్తంగా తన సందేశాన్ని అన్ని విధాలుగా అందిస్తూ మనకి సర్వమత సమానత్వం గురించి ఎన్నో బోధించారు. అందుకు మేము ఏం చెప్తామంటే సర్వమత సామరస్యమే సాయి మతము, సర్వమత సామరస్యమే సాయి మతము అని చెప్తుంటాం. ఈ మతాల వల్ల అంతా కూడా కోట్లాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి, అది కాదు. అన్ని మతాలు ఒకటే సుమా అని చెప్పి చాలా చక్కగా ఎన్నో పద్యాలు తెలియ రంజింపచేశారు. అవి మరొకసారి తెలియజేస్తారా?
0: తప్పకుండా. సర్వమత సమానత్వం అని మనం కావాలి అని చెప్పడం, మనం చెప్పడం వేరు. స్వామి అనేక రకాలైనటువంటి మనుషుల తాలూకా మనఃప్రవృత్తుల్ని చూసుకుని ఎప్పుడూ ఇన్ని విధాలుగా చెప్పినప్పుడు కూడా మనిషి అనేది సందేహంతోనే ఉంటాడు. ఎందుకంటే దేహంతో ఉన్న మనిషికి సందేహాలు చాలా తప్పదు కాబట్టి ఎన్ని చేస్తున్నా ఎన్ని చూస్తున్నా సరే ఎక్కడో ఒక చోట ఆ మనస్సుకి మాలిన్యం అనేది అంటుతుంటుంది. అది మానవ సహజం. అందుకనే స్వామి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చాలా చక్కగా సర్వమతాలు ఒక్కటేనిరా అబ్బాయి అని ఆయన చాలా స్పష్టం చేశారు. వారి మాటల్లోనే ఒక్కసారి మనం వారి పద్యాల్లో ఛందోబద్ధమైన పద్యం, ఛందస్సు అంటేనే అధికార ముద్ర వేసినట్టు.
1: అది
0: మామూలుగా మాటలన్నీ చెప్తే నిలబడవు.
1: అవును,
0: మాటలు ఉపన్యాసాలు గంటల తరబడి ఇచ్చినప్పటికి కూడా అవి నిలబడవు. కానీ ఒక పద్యం గాని వస్తే, నోటంట వస్తే, అది మనకు వస్తే వెంటనే అది జీవితాంతం మనసులో నాటుకుపోతుందనే ఉద్దేశంతోనే ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నప్పటికి కూడా, ఇన్ని దివ్య సందేశాలు ఇస్తున్నప్పటికి కూడా ఇవన్నీ కూడా నిక్షిప్తం చేశారు పద్యాల్లో అని మనం భావించవచ్చండి. చూడండి ఎంత గొప్పగా చెప్పారు సర్వమత సమానత్వం గురించి.

0: ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని వారు అనుసరించి చేస్తున్నప్పటికి కూడా అందరినీ ఆయుః భోగము భాగ్యము సంపత్ లాభము ఇవన్నీ కూడా సంపల్లాభంబు ఒసంగి అనేకమైనటువంటి ఇచ్చినటువంటి వాడు ఎవడయ్యా అంటే ఒక్కడే
1: పరమాత్మ
0: స్వరూపుడు ఒక్కడే. మీరందరూ అనవసరంగా ఇబ్బంది పడకండి, ఇంకొక సందేహాలు పెట్టుకోకండి అని చాలా స్పష్టంగా అద్భుతమైన పద్యంలో వారు సెలవిచ్చారండి. ఇంకోటి అంటున్నారు, మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే,

ఇన్ని ఆభరణాలు మనం చేయించుకున్నప్పుడు కూడా బంగారం మాత్రం ఒక్కటే. పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే. జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కటే. కులములన్నీయు వేరు, పుట్టుక ఒకటే. ఎన్ని కులాలైనప్పుడు కూడా పుట్టుక మాత్రం ఒకటే. దర్శ

ఇక్కడ పాదం అంతా ఒకే సమాసం వేశారు. ఉన్నదంతా కూడా ఎవరికైనా ఇబ్బంది పడతారేమో అని, ఎవరికి అర్థం కాదేమో అని చక్కని చక్కని చిక్కని తెలుగు తెలుగు మాటల్ని హాయిగా వేశారు. సాధు.

0: వస్త్రభేదము వేరు దారమొకటి. ఎక్కడికక్కడే దృష్టాంతాలు చూపించి ఇన్ని విధాలుగా శృంగారుని అనేకమైన ఆభరణాలు చేయించుకుంటాం, బంగారం ఒక్కటే అనరా, కానీ పశులు అవన్నీ వేరు, పాలు ఒక్కటే. ఎక్కడ ఏమీ మనం చెప్పక్కర్లేదు, వ్యాఖ్యానం చేయక్కర్లేదు, విశ్లేషించక్కర్లేదు. ఆ పద్యం అలా హాయిగా చదివితే అలా ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు ఇంకోటి, విష్ణువే గొప్పని వైష్ణవులను చూండ.
1: విష్ణువే గొప్పని వైష్ణవులను
0: శంభుండు గొప్పని శివులనగా, గణపతి గొప్పని గాణాపతులు పల్క, శారద గొప్పని చదువరులనా, అల్లా ఘనుండని ఆ తురకలు చెప్ప, శాక్తేయులందరూ శక్తి అనగా, నేను గొప్ప యటనుచు నాదు భక్తులు చెప్ప. అక్కడ వారిని కూడా విడిచిపెట్టలేదు. అక్కడే లేదు లేదు, వీళ్ళందరూ కాదు, మా సాయే గొప్ప అని ఎవరైనా అంటారు అంటారు అన్నా సరే అని చెప్తున్నారు. నేను గొప్ప యటనుచు నాదు భక్తులు చెప్ప, అందరు ఒక్కటే అని కొందరనగా. భిన్న మతాలు సర్వమత సమ్మతముగా, సత్యమైన బ్రహ్మమొక్కటే అని మీరు పలుకవలయు, బ్రహ్మమొక్కటే అని మీరు పలుకవలయు ఇంతక

0: విష్ణువే గొప్పని వైష్ణవులను చుండ నేను గొప్పయటనల్చునాదు భక్తులు చెప్ప. బ్రహ్మమొక్కటి అని మీరు పలుకవలయు.
1: చాలా స్పష్టంగా చెప్పారు, బ్రహ్మం అనేది ఒక్కటే. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా మీరు నా సందేశాన్ని అందుకుని అందరూ హాయిగా బ్రహ్మం అనేది ఒక్కటేనయ్యా అని చెప్పాల్సినటువంటి బాధ్యత మనసుల్లో స్థిరంగా నాటుకోండి అని స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. సర్వమత సమానత్వాన్ని ప్రత్యక్షరంలోనూ ప్రత్యక్షీకరించారు బాబావారు.
2: చాలా చక్కగా పద్యాన్ని ఆలాపించారు. భగవాన్ సత్యసాయిబాబారు నేటి మానవాళ్ళందరికీ కూడా సత్యధర్మ శాంతి ప్రేమలతోటే ప్రపంచం అంతా నిలబడుతుంది, ఇంకేదీ కాపాడలేదు. సత్యధర్మ శాంతి ప్రేమలతోటే అందరూ కూడా మనం నిత్య జీవితంలో పాటిస్తే ప్రపంచం అంతా కూడా మనుగడ బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. వీటిని మానవతా విలువలు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఈ మానవతా విలువల్ని స్వామివారి ఒక వేదంగా అందించారు, అదే ఎడ్యుకేర్ అని అంటూ ఉంటాను. ఈ సత్యధర్మ శాంతి ప్రేమల గురించి స్వామివారు ఏమన్నారు తెలియజేస్తారా?
1: ప్రపంచంలో ఇవాళ ఈ మూడు గుణాలు లోపించడం వల్లే విపరీత బుద్ధులు కలిగి ఎవరిని ఏమి చేస్తున్నారో అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. స్వామివారి ఇవన్నింటినీ క్రాంతదర్శులు వారు, వారు అన్ని వారికి తెలియని విషయం లేదు కాబట్టి వారు ముందే ఊహించి చెప్తున్నారు.

మీరు చెప్పినట్టుగా ఎక్కడా దేనికి కూడా మనం మళ్లీ చెప్పక్కర్లేదు, అంత చాలా అర్థమయ్యే రీతిలో వారు చెప్పారు. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. ప్రేమను ప్రేమతో సంధిస్తే నియమం అయిపోతుందట. కాన

సత్యమైనటువంటి బాట మార్గము సాయి మాట. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక భూతదయ అంటే ఒక పద్యం తమకు మనవి చేస్తున్నాం. సర్వభూతదయకు

0: హింస కంటే పాపం లేదన్నారు. భూతదయ కంటే, సర్వ ప్రాణుల యందు దయ కలిగి ఉండడం కంటే ఇంకో పుణ్యం లేదే లేదన్నారు. అదే పుణ్యము, ఇదే పాపము అని చెప్పేసి చాలా వేదార్థాన్ని, అనేక పురాణ సారాన్ని రెండే రెండు పాదాల్లో, రెండు పాదాలతో నడుస్తున్నటువంటి మనుషులకు అర్థం కావాలని ఎంత గొప్పగా సెలవిచ్చారు చూడండి. ధన్యవాదాలు సాయిరాం.
1: విన్నారు కదా స్వామి పద్యరత్నాల గురించి శ్రీ మీగడ రామలింగ స్వామి గారి వివరణ. ఇప్పుడు స్వయాన సాయి భగవానుడు తమ మధుర గళంలో అలపించిన ఈ పద్యాన్ని విందాం.
2: శాస్త్రంబునెప్పుడు

ధనధాన్యము గలిగి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా. ధనధాన్యము కలిగి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా. వ్యవసాయ వృద్ధి చే వ్యవసాయ వృద్ధి చే వర్ధిల్లు చుండియు సుఖజీవనము జేయు సుద్రులారా. కాలమంతయు ఊర

0: ద్వాపరయుగంలో గోపికల హృదయాలను తెలుసుకుని మధుర నుంచి ఉద్ధవుని చేత శ్రీకృష్ణుడు గోపికలకు ఒక లేఖ వ్రాసి పంపించిన వైనాన్ని గుర్తు చేసుకుందాం. గోపికలు చదవలేక ఉద్ధవుడినే ఆ ఉత్తరాన్ని చదవమన్నారు. ఆనాడు కృష్ణుడు ఆ లేఖలో వ్రాసిన ఆ సందేశాన్ని చూసి గోపికలకు కృష్ణుడికి మధ్య ఉన్న ఆ దివ్య ప్రేమానుబంధానికి ఉద్ధవుడు చెలించిపోయాడు. కాని మన సాయి కృష్ణుడు ఎంతో మంది భక్తులకు విడివిడిగా ఎన్నో లేఖలు వ్రాసి వాటి ద్వారా వారికి ఆధ్యాత్మికతను బోధించి మరొక్కమారు ప్రతి భక్తునితో తమకు ఉన్న ఆ ప్రత్యేక దివ్యానుబంధాన్ని వెల్లడి చేశారు. ప్రతి ఒక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడిగా ప్రత్యక్షమై సర్వ సృష్టి ఒక రాసరీలగా మార్చివేశాడు. ఆనాడు అదేవిధంగా ప్రతి భక్తునితో, అలా కోట్లాది మంది భక్తులతో వ్యక్తిగతంగా ఒక దివ్య బంధాన్ని ఏర్పరిచి సాయి కృష్ణునిగా తమ రాసలీలను అభివ్యక్తం చేశారు మన సాయీశ్వరుడు. వినండి స్వామివారి ఉత్తరాలపై, అనగా స్వామి వ్రాసిన లేఖలపై ఒక ప్రత్యేక అంశం.
1: ప్రతి అవతారంలోనూ భగవంతుడు మానవాళిలో మానవతా విలువలు వికసింపు చేయడానికి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాడు. శ్రీరాముడిగా ధర్మాన్ని ఆచరించాడు, శ్రీకృష్ణుడిగా గీతా ప్రబోధం చేశాడు, జీసస్గా దీనుల బాధల్ని పంచుకున్నాడు. కాని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి, వారి బాధ్యతల్ని గుర్తు చేయడానికి, వారిలో భగవద్విశ్వాసాన్ని దృఢతరం చేయడానికి సేవామార్గాన్ని తాను ఆచరించి అనుసరించమన్నారు. తమ అమృతవాణితో దివ్య ప్రబోధాలు చేశారు, తమ దివ్య లేఖనితో అసంఖ్యాకమైన రచనలు చేశారు, పాటలతో నాటకాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. మరింత సన్నిహితంగా భక్తుల హృదయంలో చెరగని ముద్ర వేయడానికి ఆత్మీయతానురాగాలు రంగరించి ఉత్తరాలు రాశారు. ఆ లేఖలు స్వామి మనతో మాట్లాడుతున్నట్టుగా, మన కన్నీరు తుడిచి మనని తల్లిలా బుజ్జగిస్తున్నట్టుగా, చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా, కొండంత ధైర్యాన్ని మన గుండెల్లో నింపుతున్నట్టుగా అనిపిస్తాయి, మన సన్మార్గంలో మళ్లిస్తాయి. అలాంటి లేఖలలో కొన్నింటిని ఇప్పుడు మనం విందాం. స్వామి అవతారం గురించి ఎంతో మందికి సందేహాలున్నట్టే స్వామి అన్నగారు రత్నాకరన్ శేషంరాజుగారికి కూడా ఉండేవి. ఆయనకు సందేహ నివృత్తిని చేసి తన అవతార లక్ష్యాన్ని అర్థమయ్యేలా చక్కని పద్యంతో స్వామి లేఖ రాశారు. ఆ లేఖ వినండి.
2: ప్రియమైన ఆత్మసోదర, నీ జాబు అందినది. సంశయములతోడను ఆవేదనలతోడను గర్భితమైన నీ భక్తి ప్రేమ ప్రవాహములు గమనించితిని. జ్ఞానులు, యోగులు, సన్యాసులు, భక్తులు, ఋషులు మొదలగు వారి స్వభావమును, నడవడుల మర్మమును గ్రహించుటకు సామాన్యజనులకు సాధ్యము కాదు. సామాన్య మనుష్యులు చిత్ర విచిత్ర స్వభావములు కలిగియుండి తమ ముక్కుకు సూటిగా ఇతరుల మనోభావమును గ్రహింపలేక విమర్శించుచుందురు. అది వారికి నైజము. లోకుల నిందాస్తుతులకు చెలింపక తమ ధర్మమునకే తమ నిర్ణయమునకే హత్తుకుని జ్ఞానులు ఉందురు. ఫలముల నొసంగు వృక్షమే రాతిదెబ్బలకు గురియగుచుండుట లోక విదితమే కదా. ధర్మము అధర్మమును నశింపజేయును, అధర్మము ధర్మమునకు అడ్డు తగులును. ఈ యదియే లోకములో పోకడ. ఇట్టి వైపరీత్యము కలుగనిచో అది ఒక విచిత్రమే. సత్య విషయంలో గ్రహింపజాలని సామాన్య మానవులను నిరసించుట కంటే వారి అజ్ఞానమునకు జాలిపడవలను. యథార్థమును గుర్తించేటువంటి ఓర్పు వారికి ఉండదు. ఎక్కువ కామక్రోధములచేతను దుర అభిమానములచేతను వారి మనస్సు పూరితమై ఉండును. అందువలన పూర్తిగా తెలుసుకుంట కూడా ప్రయత్నింపరు. తమ బుద్ధికి తోచినట్లు మాట్లాడుదురు, వ్రాయుదురు. అట్టి మాటలుగాని వ్రాతలుగాని లెక్క చేయకూడదు. ప్రస్తుతము నీవు ఆందోళన చెందనవసరం లేదు. సత్యమెన్నటికైనను జయించును, అసత్యము అపజయము పొందును. ఆదియందు అసత్యము జయించినట్లు కనపడినను క్రమముగా నశించును. అంతిమ విజయము సత్యమునకే లభించును. మహాపురుషులు పూజలకు పొంగరు, అవమానాలకు ఆందోళన పొందరు. ఏ ధర్మశాస్త్రములందును జ్ఞానుల లక్షణములు ఇట్టివనియు వారి నడవడిక ఇట్ల ఉండవలను అనియు శాసించి ఉండలేదు. తాము అనుసరించదగు విధానములను వారే తెలుసుకొందురు. వారి స్థిత ప్రజ్ఞయే పవిత్ర లోకసంగ్రహ కర్మములను వారి చేత చేయించును. ఆత్మవిశ్వాసము, లోక కళ్యాణము అను ఈ రెండే మహాపురుషుల నైజ ధర్మములు. శిష్టులను ధర్మాచరణ నిష్ఠులుగా ఉనర్చుచు నైహి కాముష్మిక ఫలముల నందునట్లు గ్రహించుచుందురు. ఆత్మవిశ్వాసము లోక సంగ్రహ కర్మమును ఈ రెండు నియములకు బద్ధుడనై ఉండు నన్ను గూర్చి నీవు ఆందోళన చెందనక్కరలేదు. నిందాస్తుతులు శరీరంనకే గాని అంతరాత్మను అంటనేరవు. ప్రజానీకము నుద్ధరించి శాశ్వత ఆనందమును సమకూర్చుటయే నా అవతార ప్రయోజనము. ధర్మ మార్గము నుండి దూరులైన మానవులను సంస్కరించి పునః ధర్మాచరణ పరాయణను చేసి సంరక్షించవలను అనియే నా నిర్ణయము. అదే నా ప్రతిజ్ఞ. నిరుపేదల బాధలను నివారణ చేసి సుఖ సంతోషములను వారికి అందించవలను అనుటయే నా ఆశయము. నన్నే నమ్మి పూజించు నా భక్తుల రక్షణే నా విహిత ధర్మము. నా భక్తులు సుఖ దుఃఖములందును లాభ నష్టములందును మాన అవమానములందును సమదృష్టి కలిగి ధీరులై ఉండవలను అన్నదే నేను బోధించు భక్తి మార్గమునందలి రహస్యము. నన్ను అనన్యగతికులై నన్నే నమ్ము నా భక్తులను ఎన్నడూ నేను విడువను. ఇట్టి లోక కళ్యాణ కర్మ నిష్ఠుడనై ఉన్న నాకెవరును కిడుచేయజాలరు. అనుచిత భాషణములను ఎన్నడూ లెక్క చేయకుము. పరులు తమ్ము పొగిడినంతనే ఔన్నత్యము మహాత్ములకు లభించదు. అల్పులు అనినంత మాత్రమునే అల్పత్వము సిద్ధింపదు. నల్లమందు గంజాయి సేవించుచు యోగులమని చెప్పుకున్నటువంటి వారును తమ ఆడంబరమును సమర్థించుకున్నటకై శాస్త్ర ప్రమాణములను వల్లివేయువారును తమ కుతర్క నైపుణ్యమునకు అపార్థ శాస్త్ర పాండిత్యమునకును నుబ్బి తబ్బిబ్బులగుచుండు పండిత మన్యులను నిందాస్తుతకు చెలింతురు. అవతార పురుషులను గూర్చియు జ్ఞానులు గూర్చియు రచింపబడిన జీవిత చరిత్రలను చదివేయుందువుగదా. రామ కృష్ణావతార చరిత్రల్లో ఎందరెందరో దుష్టులు వారిపై ఎన్నెన్ని నిందలు మోపియున్నారో నీవు చదివే ఉందువు. ఆనాడు ఈనాడు అని తెల్పనేల సర్వకాలములందునూ సజ్జనులను దుయ్యబట్టుటే దుర్జనుల లక్షణమని గ్రహింపు. కావున అట్టి విషయములకు విచారింపవద్దు. ఏనుగులను నక్షత్రములను చూచి కుక్కలు మరుగుచుండును అన్నటువంటి సామెత నీవు వినలేదా? ఎంతకాలము ఈ దుష్ప్రచారము నిల్చును? నిజము నిలకడ మీద తెలియును, సత్యము జయించును. నా సంకల్పమును నా సందేశమును విడువను. నేను నా కార్యమును జయప్రదముగా నిర్వర్తించగలను. ఇందను కురించిగలుగు మాన అవమానములను నిందాస్తుతులను సమభావముతో ఎదుర్కొందును. నిజముగా అంతరంగములో నిర్వికారుడనై ఉన్నాను. బాహ్య ప్రపంచము కొరకే నా నటనమంతయు. లోక సంరక్షణార్థము అవతరించితిని. ప్రజలకు తెలుపుట కొరకే నేను ప్రజలతో కలిసిమెలసి వ్యవహరించుచుండుట. నేను ఏ దేశముకు కట్టుబడలేదు, ఏ నామముకును నేను కట్టుబడను. నాది నీది అను భేదమే నాకు లేదు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. ఎచ్చటికి పిలుచుకుని పోవలేయు అన్నను పోయదను. ఇది ఏ నా ప్రథమ శపథము. ఇంతవరకును ఈ విషయములు ఎవ్వరికిని తెలుపకుంటుని ఈ మాయా జగత్తునకు దూరముగానున్నాను. మానవ ఉద్ధారణ కొరకు మాత్రమే కృషి సల్పుచున్నాను. నా మహిమను ఎంతటి వారైనను కనుగొనలేరు. మున్ముందు నీవే నా అద్భుత మహిమలు గాంచదవు. భక్తులకు దృఢ విశ్వాసమును నమ్మకమును తితీక్షయు ఉండవలయు. ఈ విషయములను ప్రచురింపవలను అన్నటువంటి కుతూహలము నాకు ఏనాడూ లేదు. కాని జవాబు వ్రాయకున్న బాధపడుదువని ఈ విషయములు జవాబులో చేర్చితిని. ఇంతియే ఇట్లు నీ బాబా.
3: ఇప్పుడు శ్రోతలు, 1962 సంవత్సరం జనవరి 21వ తేదీన పూర్తిగా నిస్సహాయ స్థితిలో తన వృత్తియందును కూడా నమ్మకము పోగొట్టుకున్న ఒక వేద పండితులకు స్వామి వ్రాసిన లేఖ సారాంశమును విందాం.
1: పామరులకే కాదు, వేదశాస్త్రాలు వల్లించిన పండితులకైనా ఒక్కొక్కప్పుడు అనుకున్నవి నెరవేరకపోతే అవతారమూర్తులపైన విశ్వాసం సడలిపోతూ ఉంటుంది. ప్రసిద్ధ విద్వాంసులు బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారికి కూడా అలాంటి అనుభవం కలిగి విశ్వాసం సడలిపోతున్న తరుణంలో వారిలో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి స్వామి బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారికి వ్రాసిన ఈ ఉత్తరాన్ని వినండి.
2: నాయనా, జీవితము విచ్చల విడిగా ఏ ఆటంకములు లేక సంచరించు సమయమునందు సర్వము వారి వారి సంకల్పములే అని సర్వేశ్వరుని సహితము స్మరించకుండుట అడుగడుగున ఆటంకములు అశాంతులు అడ్డు తగిలిన ఏమి జీవితము అని పెదవి విరుచుట ఇది మానవత్వము అందున్నటువంటి అవివేక తత్వమే కదా. అట్టి మానవ కోటికి చెందినవాడవే కదా నీవు కూడను. కాన నీకును అడుగడుగున అశాంతియే ఆవేశించుచుండుట చేత అట్టి విసుగు రావటము ఆశ్చర్యమే కాదు. బంగారు, మనిషికి రాక మానుకు కష్టాలు వస్తాయా? వచ్చినను మాను చెప్పుకున్నటువంటి చైతన్యమునా లేదు? మానవ జీవితము అమృతత్వమైన ఆనందమును అఖండమును అందించేటువంటి తత్వం అయినప్పటికీ ఆవేశించిన మనోబుద్ధి అహంకారములు ప్రకృతిని ప్రకృతి వాంఛలకు బానిసలై ఆత్మతత్వమును మరుగుపరుచుకొని మురిగిన నీటిలో మునిగి తేలుట చేత అశాంతి ప్రశాంతులు అనుభవించుచు ఆనంద దుఃఖములను ఆలవాలములు అస్థిరమైన భావనములు అల్లాడుచుండును. అంతమాత్రమునకే నీవింత కంగారు పడినా నీ ఆత్మతత్వమునకు ఔచిత్య భంగము కలిగించనవాడవు అగుదు. ఇన్ని వేదశాస్త్ర పురాణ ఇతిహాస ఉపనిషత్తులను బుర్రయందు ఉంచుకొని ఏమీ తెలియని బూడిదవలె తలంచుట తప్పించుట విలపించుట నీకు తగదు. అట్టి పవిత్ర భావములనే నీవు వికసింపచేయవలను. ఒక ధనలోభమునకు తనువున కృంగిపోవుట ఎందుకు? సర్వచింతలను మానవ మనోదౌర్బల్య రోగమును రూపుమాపునటువంటి ధన్వంతరి అయిన భగవన్నామమును నాలుకపై నాట్యమాడించక కష్టము దుఃఖము అశాంతి అని వాటి స్మరణ నీకు ఎందుకు? ఇన్ని సద్విద్యలన్నీ ఉండియు వాటి విలువలను వాటి అనుభవమును నీవు దృష్టియందు ఉంచుకనక కేవలము నీటియందు ఉచ్చరించుటే దేహమున ఆచరించుటే ప్రధానము అని గొప్ప తృప్తితో కాలమును గడుపుచున్నావు. కనుక ఇన్ని బాధలు నిన్ను హింసించుచున్నట్టు తలంచుచున్నావు అనుభవించుచున్నావు. నిజముగా ఇట్టివి కేవలము ప్రకృతి సంబంధమైన అశాంతి అనుభవములే. నా ఆత్మ ఆనందమును ఏమియూ అడ్డుపెట్టలేవు అని దృఢముగా గాఢమైన విశ్వాసముతో కొండ విరిగి నెత్తిన పడినను ప్రకృతి సంబంధమునకు అంటగట్టగా ఆత్మానందమును మననము చేసిన నీకెంత సుఖము, ఎంత హాయి! బంగారు, ఇతరులకు చెప్పుట సులభం, కాని అందులో అనువంత అయినను అనుభవమును తెచ్చుకొనుట అతి కష్టం. స్వామికి సర్వము తెలియుననియు స్వామి సర్వాంతర్యామి అనియు కంటవలి కొట్టి చెప్పుదు. ఆ అనుభవము నీలో ఎందుకు మరుచుదు? నాకు తెలియదా, మొన్న నీవు మీ తండ్రిగారి దగ్గరకు పోయే సమయమున మీ భార్య మన కష్ట నష్టములో స్వామికి వ్రాస్తాను అనగా వీలులేదు వ్రాయవద్దు అని ఎందుకు అంటివి? నాకు తెలియదా? ఆమె తెలిపిననే నాకు తెలియవచ్చునా? పిచ్చి బంగారు, రామాపురం పోయి ఆదాయం కంటే నష్టమే ఎక్కువ చేసుకుని వస్తివి. నా విద్యలంతా వృధా, నా అనుభవమంతా నిష్ప్రయోజనము అని ఊరికే ఆరాటపడవద్దు. ఇంత లోకాన్ని పోషించు నాకు, నిన్ను నీ కుటుంబమును పోషించ కష్టమగునా? నీకు కొన్ని గుణపాఠములు నేర్పుటకే నీకు ఇట్టి ఇక్కట్లు పెట్టుచున్నాను. పఠన ప్రధానము కాదు, ఆచరణ అవసరం. నార పెట్టినవాడు నీరు పోయకపోడు, నీరు పోయిట ఇష్టం లేనివాడు నార పెట్టనే పెట్టడు. కాన ఈ రెండు అవినాభావ సంబంధమైన ఆత్మ జీవత్వములు నా స్వామినామము ఇంటింటా నాట్యమాడుచున్నదనియు నా స్వామి రూపము కంటి కంటికి కనిపించుచున్నదనియు రాస్తివా? దానికే ఇంత ఆనందము పునరించితివా బంగారు? ఇంటింటా కాదు, ఇంటింటికి సాయినామే భూవలయమై సంచరించును. అంతా సాయిమయం, ఈ జగమంతా బాబామయం అను నామము సార్థకము కాకపోతు. నీవు మాత్రము ధైర్యముగా ఆనందముగా నీ కర్తవ్యమును ఆచరించు, పురుషార్థమును అనుసరించుచు పరమార్థమును అనుభవించు. పర్తీషుడే నీ పాలి పరమేశుడై పైకి ఎత్తును, చేయి విడువడు. ధనవంతులను తూలనాడవద్దు, వారినే కాదు ఎవరినీ ఏ రీతిగా కూడా నిందించవద్దు. సర్వుల లోపల సాయి ఉన్నాడు, కాన సాయినే నిందించినట్లగును. వారి అహంకారములు వారినే ఆవరించునే కాని నిన్ను ఏమీ చేయలేవు. కాన నిజతత్వమును యోచించు, నిన్నెప్పుడును విడువను. నీపైనున్న దయా ప్రేమల వల్ల ఇంత రాస్తినే కాని కోపము కాని కష్టము కాని కాదు. బంగారు, ఆనందించు ఆచరించు. ఇట్లు నీ హృదయవాసి శ్రీ సత్యసాయి.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతార పురుషులు. వారు జనన మరణాలకు బాంధవ్య బంధాలకు సుఖదుఃఖాలకు అతీతులు. స్వామి పితృపాదులు శ్రీ పెదవెంకమరాజుగారు పరమపదించినప్పుడు ఎందరో భక్తులు తమ సానుభూతిని వ్యక్తపరుస్తూ వ్రాసిన లేఖలకు స్వామి సనాతన సారథిలో వ్రాసిన జవాబు ఈ విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆ లేఖ ఇప్పుడు విందాం.
2: సానుభూతులు పంపిన సాధక బృందములకు సత్యసాయి సందేశం. ప్రేమస్వరూపులారా, ఈ ఉపాధి పితృస్వరూపులైన పెదవెంకమరాజు ఉపాధి విసర్జన విషయము అతి విచారముతో అనేక వేల మంది నాకు సానుభూతులు పంపిరి. వారి ఆత్మకు శాంతి చేకూర్చమని కోరేది. ఇది లోక సహజమేమో కాని నాకది అసహజముగా తోచుచున్నది. ఆయు పరిమితి నిండగానే కాయము వీడుట అందరికీ సహజమే. అది తప్పినది కాదు. దానినే వీరును అనుసరించిరి. ఇంత మాత్రమునకు విచారము ఎందులకు? సహజమునకు విచారము విరుద్ధ ధర్మం. పుట్టిన ఏ వస్తువైనను మార్పు చెందక ఉండదు. పుట్టుట గిట్టుటకు అనున్నది, గిట్టుట పుట్టుటకు అనున్నది సామాన్య వాక్యం. కాని పుట్టుట తిరిగి పుట్టకుండుటయే, గిట్టుట తిరిగి గిట్టకుండుటకే అను సత్యమును సర్వులు ముఖ్యముగా తెలుసుకొనవలసిన విషయం. దేహమునకు వస్త్రమెట్టి సంబంధము, తేహికి దేహము అట్టి సంబంధము. అయితే నాకు అట్టి సంబంధము ఏమాత్రమూ లేదు. దేహ సంబంధములు అనిత్య అసత్యములైనవి. ఆత్మ సంబంధమే నిత్య సత్య నిర్మలమైనది. అదే నాకును మీకును లోకమునకు ఏక సంబంధము. అది బదులునది కదులునది కాదు. ఎన్ని వేల ఉపాధులు మన కండ్ల ఎదుట బదులుతున్నారు, చూచుచున్నారు, వింటున్నారు. కాని ఇంకను సత్యమును తెలుసుకునలేక ఈ విధమైన సహజమునకు ఆశ్చర్యపడుతూ విచారమున విలపించుచున్నారే అన్నదే నాకు పెద్ద విచారం. అంత తప్ప నాకు ఎటువంటి విచారమూ లేదు. ఇక వారి ఆత్మకు శాంతి చేకూర్చమని వ్రాసిరి. ఇది మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఆత్మకు శాంతి స్వభావమై ఉండగా ఇంకా వ్యతిరేకించి శాంతిని చేకూర్చుట ఎట్లు? స్వభావ స్వరూపములు అవినాభావ సంబంధములు కాదా? స్వరూపము ఆత్మ, స్వభావము శాంతం, రెండును ఏకమై ఉండునవి. లోకమున ఏ చింతయు లేక, ఏ బాధలు పడక, ఎవరితో సేవ చేయించుకనక కడపటి శ్వాసము వరకు తన కర్మలు తాను చేసుకుంటూ మరణమను చింత కూడా లేక ఆనందముతో అంత్యశ్వాసమును విడుచుట అదృష్టమనియు పుణ్యాత్ముడనియు తలంతురు. ఇతను ఈ చిహ్నములే కాక, ఈనాడే కాక, ఏనాడు ఈ ఉపాధికి తండ్రి అని అనిపించుకున్నాడో, ఏనాడు ఈ ఉపాధి అతనికి పుత్రుడు అనిపించుకున్ననో, ఆనాడే అతని జన్మ ధన్యమైనది, పుణ్యమైనది. అట్టి ప్రాప్తి యుగమునకు ఒక్కరికే ప్రాప్తించును. అందరికీ సాధ్యము కాదు. ఎట్టి వారికైనను ఎన్ని దినములు ఉండినను సత్కీర్తే స్థిరముగా నిల్చుచున్నది. మిగిలినవి గాలిలో లీనమై దేహమున్నంత వరకు సత్కర్మలు చేయించుచు, సద్గుణములు అలవర్చుచు, సదాచారములు సంచరించుచు, సర్వేశ్వర చింతలో శ్వాసమును లీనము చేయుటే సార్థకత. కనుక వదిలిన ఉపాధులకు చింతించుట మానుడు. ఉపాధులను వదిలి సమయమున ఉమాపతిని తలంచుట నేర్చుకునుడు. ఎట్టివారికైనను ఎన్ని దినములు ఉండినను సత్కీర్తే స్థిరముగా నిల్చున్నటువంటిది. మిగిలినవి గాలిలో లీనమగును.
1: ఒక్కొక్కప్పుడు భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో తెలియక భక్తుడు సందిగ్ధంలో పడతాడు. అలాంటి సందర్భంలో తన అవ్యాజ ప్రేమను వ్యక్తపరుస్తూ భగవంతుడే తనని ఎలా ప్రార్థించాలో ఉపదేశిస్తాడు. స్వామి అవ్యాజ ప్రేమకు పాత్రుడైన కస్తూరి గారికి స్వామి వ్రాసిన ఈ పద్యంలో ఎంత ఆవేదనాభరితమైన ప్రార్థన ఉందో వినండి. కరుణింప నీకంటే ఘనులెవ్వరిని కదా యాశ్రయించి తిని నీ పదాంబుజములు. కరుణింప నీకంటే ఘనులెవ్వరిని కదా యాశ్రయించి తిని పదాంబుజములు. మొరబెట్టుకొన్న వమ్ముగ చేయవని కదా ఎలుగెత్తి పిలిచిది ఇప్పుడు నిన్ను. ఏది వచ్చినను నీవే ఇంటివని కదా నమ్మితి నిన్ను నా మనంబులోన. అర్థించినప్పుడు లేదన నేరవని కదా చేతులొగ్గితి నీదు చిత్తమునకు. ఏమని తలంచుకొంటినన్నిప్పుడింక ఉద్ధరింపగనుంటి నీ యూహ ఏమి? ఎంతకాలంబు నిన్ను నేనిట్టు కొలుతూ ఎప్పుడు నీ వేలుదాక నేనిట్లే నిలుతు. భక్తునికి ఉపశమనం కలిగించేవి, ధైర్యస్థైర్యాల్ని పెంచి జీవిత సత్యాన్ని బోధించేవి అమృత గుళికల్లాంటి మాటలు. స్వామిని తన ఆరాధ్యదైవంగా సేవించిన కస్తూరిగారు అస్వస్థతగా ఉన్న సందర్భంలో స్వామి ఎంత చక్కని సాంత్వన కలిగించే లేఖ వ్రాశారో వినండి. కస్తూరి, అందుకో ఆశీర్వాదములు. ఏమీ భయపడవద్దు. స్వామిని వెంటనే జంటనే ఉన్నారు. ధైర్యంగా ఉండు. స్వామి చింతనే చెయ్యి, అన్యచింతనలు మాను. దేహము నీటిపుడగ, దీనికి బాధపడవద్దు. దైవచింతనంలో కాలం గడుపు. ఇట్లు బాబా. భగవంతుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా తన భక్తుల్ని మరిచిపోడు. స్వామి తన లేఖలలో అందరికీ ఇది స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఆచరించి చూపిస్తారు. 1964 వెంకటగిరిలో పర్యటిస్తున్న కాలంలో ప్రశాంతి నిలయంలో ఉన్న భక్తుల యోగక్షేమాలు విచారిస్తూ వారెలా మసులుకోవాలో, ఏం చేస్తే తనకు ప్రియులవుతారో తెలియజేస్తూ డాక్టర్ సీతారామయ్య గారికి ఒక చక్కని లేఖ రాశారు స్వామి. ఆ లేఖలోని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటగిరి, 16 డిసెంబర్ 1964. డాక్టర్ సీతారామయ్యకు అందుకో ఆశీర్వాదములు. వెంకటగిరిలో సభలు చాలా ఆనందంగా జరిగాయి. జనులు వేలాదిగా వచ్చారు. నిన్న పెద్ద ఆసుపత్రి ఒకటి కాళహస్తి సమీపంలో నేనే ప్రారంభించాను. దానికి బలరామరెడ్డి మినిస్టర్ అధ్యక్షత వహించారు. చాలా అద్భుతంగా జరిగింది. స్వామిని ఉత్సవంతో తీసుకువెళ్లారు. నేడు నాయుడుపేటలో సభలు, రేపు ఏర్పేడు మడయాల ఆశ్రమంలో మీటింగు, అనగా 17వ తేదీ. అది చూసుకుని 18వ తేదీ మద్రాసు వెళ్లి అక్కడ సభలలో పాల్గొని పర్తి చేరుకుంటాను. పర్తి నుండి బయలుదేరింది మొదలు ఎక్కడ చూసినా దినమంతా సభలే, ఒక్క దినమూ విరామం లేదు. అందుచేత జాబులు వ్రాయటానికి విలుపడలేదు. ఇక్కడ కూడా సభలు విరామం లేకపోయినా నేను ప్యాలెస్లో ఉండడం చేత ఇతరుల ఒత్తిడి అంతగా లేదు. ఆ కారణం చేత జాబు రాస్తున్నాను. మందిరంలోని భక్తులందరికీ ఆశీర్వాదాలు అందించు. వారందరికీ వారి వారి కార్యక్రమములు వారి శక్తిలోపం లేకుండా యథారీతిగా చేస్తూ ప్రశాంతికి భంగం రాని లేని క్రమశిక్షణ పాటిస్తూ ప్రార్థనతో కాలాన్ని పవిత్రం చేయమని తెలుపు. స్వామి నిరంతరము వెంట ఉండి కంటితో చూస్తున్నారని తెలుపు. సర్వకర్మలయందు, సర్వకాలములందు, సర్వపదార్థములయందు సాయి ఉన్నాడనే భావంతో మెలిగితే అదే సరియైన భక్తి, అదే మానవత్వం యొక్క వివేకశక్తి, దివ్యమైన రక్తి. మద్రాసునందు జరిగే విషయాలు తెలుపుతాను. వచ్చే భక్తులకు కిష్టప్పతో ప్రసాదమిచ్చి పంపమని తెలుపు. నిశ్శబ్దంగా పరిశుద్ధంగా ఉండమని తెలుపు. భజనల్లో పోట్లాటలు లేక, రాగద్వేషములు లేక, రక్తి కట్టినట్లు మనసును హరించినట్లు ప్రార్థనలు చేయమని తెలుపు. వరాలమ్మ విషయంలో మీరు వెళ్లి జాగ్రత్తగా చూడమని తెలుపుతున్నాను. బయటకు వెళ్ళటకు వీలు లేకుండా డాక్టర్ సరస్వతి ఉండిన ఇంట్లోనే ఆమెను పెట్టవచ్చును. విచారించి మీరు దానికి తగిన ఏర్పాట్లు తెలుపు. మగపిల్లలను బయట ఎక్కడా తిరగకుండా మందిరం ఆవరణలోనే తగిన జాగ్రత్తలతో మెలగవలనని హెచ్చరించు. మందిరవాసులు పనిలేని పనిగా బయట తిరుగుట సరైన లక్షణం కాదనియు, భక్తికి పూర్తిగా విరుద్ధమనియు, బయటివారితో చెలిమి అశాంతికి మార్గం తీయునని గట్టిగా చెప్పు. ఎవరి సాధన వారు చేసుకుంటూ మితభాషతో కాలమును పవిత్రం చేయుటే సాయికి హాయ్ అని నొక్కి చెప్పు. అందరికీ మరొక తూరి ఆశీర్వాదాలు అందించు బాబా. భగవాన్ మాటలు గాయపడిన హృదయాలకు చింతామణి పూతల ఉంటాయి. వారి ఆధ్యాత్మికతకు మెరుగులుదిద్దుతాయి. కుమారమ్మకు స్వామి వ్రాసిన లేఖలో ఈ విషయం స్పష్టమవుతుంది. కుమారమ్మ, అందినీ ఆర్తనాదం, కరిగమదీయ హృదయం సరైన లక్షణం కాదనియు, భక్తికి పూర్తిగా విరుద్ధమనియు, బయటివారితో చెలిమి అశాంతికి మార్గం తీయునని గట్టిగా చెప్పు. ఎవరి సాధన వారు చేసుకుంటూ మితభాష

0: ఇది పొరలివచ్చు భక్త్యావేశములు వెల్లివిరిసి పారెను. ప్రీతిధ్వనులతో మిన్నిముట్టెను, నా మనసు పట్టెను. నేను వశుడనే చింతిల్లకు. సంతసము సమీపముననే పొందగలవు. సాయిమాత దయావుడిలో నీ దుఃఖమును దాచుకుందు. ఆనందపు అలపై ఆడిపాడుదు. ఆవేశమును అణచుకుందు. ఆ ఈశుని తలుచుకుందు. పరవశమున పానము చేయుదు. రమ్ము బృందావనము, తెమ్ము మీ పతిని సహితము, లెమ్ము ప్రయాణమునకు. గోవులు కృష్ణుడు మరొకరైనా జీవులు కృష్ణుడు నీకు చాలు. ఆ కృష్ణుడే ఈ కృష్ణుడు, ఈ కృష్ణుడే ఆ కృష్ణుడు. అవునా కాదా? కాదందువ వీలులేదు, అవునందువ అరేట్లు? దీనికి జవాబు తీసుకునిరా నీ బాబా. స్వామి తన చిరకాల భక్తులకు తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు ఎంత మధురమైన భాషలో తెలిపారో వినండి. వర త్రిమూర్తులనైన పసిపాపలుగా చేసి తనరారు అనసూయ ధనమదీది. చండాలుడై తన్ను చెంతచేరగా వ్యాధు దహించు దమయంతి ధనమదేది. అగ్నిగుండము చుచ్చే అలయక దరహాసమును గొల్చు జానకీ ధనమదేది. ధవునికై పరులెండ్ల దాసియై ముదముంది ధరణి చంద్రమతి సద్ధనమదేది. ధవుని బ్రతికించు సావిత్రి ధనమదేది. ధరణి అఖిలార్ధ సాధక ధనమదేది. తరుణియట్టి పాతివ్రేత్త ధనమిమీది, అంతకంటెను వేరు ఆభరణమీది. పుట్టపర్తి సత్యసాయి పుట్టిన పండుగ పలుకు పంచదార ప్రసాదమును ఆరగించి ఆయురారోగ్య ఆనందములతో పుత్రమిత్ర పౌత్రాభివృద్ధులై ప్రకృతిని జయించి పరమాత్మను సాధించండి. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తి. పిన్నలు పెద్దలు అన్న తారతమ్యం స్వామికి లేదు. పృథ్వీ అనే విద్యార్థికి తన లేఖలో ఎంత చక్కని సందేశాన్ని అందించారో చూడండి. తెలుగు ఉత్తరాన్ని స్వామి ఇంగ్లీష్లో వ్రాశారు. స్వామి చమత్కారానికి హాస్య చతురతకి ఇదొక చక్కని నిదర్శనం. పృథ్వీ, అందుకో ఆశీర్వాదములు. గురుపూర్ణిమ విషయం అమ్మా నాన్నల వల్ల వినగలరు. టైము లేక త్వరగా వేశాను. బాగా చదువు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకో. అది నీ స్వామికి సంతోషం. ఎక్కడికి వెళ్లవద్దు. అమ్మా నాన్నల మాటలు నడుచుకో, అది నీ జీవితమునకు వెలుగు. ఆశీస్సులతో బాబా.
1: స్వామివారు తమ లేఖల ద్వారా కష్టాల్లో ఉన్నవారిని ఓదారుస్తూ, ఆనందంలో ఉన్నవారికి ప్రోత్సాహాన్నిస్తూ, సాధన చేసేవారికి మార్గం చూపుతూ, ఇలా ఎన్నో విధాలుగా భక్తులను ఆశీర్వదిస్తూ వచ్చారు. అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు సాహితీ లోకానికే కాక భక్త కోటికి కూడా ఏ విధంగా ఆదర్శాన్ని, దిశానిర్దేశాన్ని, తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించారో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ అనంత ప్రేమసాగరంలో ఇది కేవలం ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. ఈనాటి ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమానికి తెరదించుతూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చక్కని పాటను వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. 2020 నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన రేడియో సాయి తెలుగు బృందం 2 అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఆ ప్రత్యక్ష ప్రసారంలోని 2వ అంశం ఉల్లాసంగా ఉత్సాహంగా రేడియో సాయి తెలుగు బృంద చిన్నారులు శ్రద్ధ యశోధర్లు పిల్లల కోసం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు శతకోటి వందనాలు. అండ్ ముందుగా శ్రద్ధ, హ్యాపీ న్యూ ఇయర్.
1: థ్యాంక్ యూ యశోధర్, హ్యాపీ న్యూ ఇయర్.
0: అలాగే మన శ్రోతలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.
1: ఇవాళ పిల్లల కోసం ప్రత్యేకంగా ఫోన్ అండ్ లైవ్ ప్రోగ్రామ్ ఉల్లాసంగా ఉత్సాహంగా మీకు అందిస్తుంది మీ శ్రద్ధ,
0: మీ యశోధర్.
1: మరి ఎంతో మంది పిల్లలు కాల్ చేసి మనకి రెజల్యూషన్స్, వారు ఈ సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఏ గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నారో చెప్పే ముందు, ఈ ప్రోగ్రామ్ టైటిల్ ఉల్లాసంగా ఉత్సాహంగా కదా, మనందరికీ చాలా ఇష్టమైన థీమ్. యశోధర్, నువ్వు నీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేస్తావు? అంటే బేసిక్ గా ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఎలా చేసుకుంటావు?
0: శ్రద్ధ, నా ఉద్దేశంలో మామూలుగా సెలబ్రేషన్ అంటే మన వరకే కాకుండా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నేబర్స్ అందరూ కలిసి జరుపుకునేదే సెలబ్రేషన్.
1: మరి ఒక కాల్ వచ్చేస్తోంది, వినేద్దామా?
0: ఎస్. హలో సాయిరామ్, మీ పేరు?
2: నా పేరు సాయి తేజన్ రెడ్డి, సత్తుపల్లి నుండి మాట్లాడుతున్నాం.
0: ఓకే సాయి తేజ, హ్యాపీ న్యూ ఇయర్.
2: హ్యాపీ న్యూ ఇయర్ అండి.
0: ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
2: 7th క్లాస్.
0: ఓకే, సో న్యూ ఇయర్ 2020 వచ్చేసింది కాబట్టి నువ్వు ఏమైనా రెజల్యూషన్ తీసుకుంటున్నావా ఈ ఇయర్?
2: తీసుకుంటున్నానండి.
0: ఏంటి ఆ రెజల్యూషన్?
2: మా అమ్మతో కోపంగా ఉండకుండా చాలా ఆనందంగా ఇంకెప్పుడు ప్రేమతో ఉండాలని అనుకుంటున్నాను.
0: చాలా బాగా చెప్పావు.
1: ఇప్పుడు ఒక రెండు చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. నా పేరు శ్రద్ధ.
2: ఓకే,
1: మీ ముందర స్వామి అపియర్ అయితే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
2: స్వామిని నేను పెద్ద తర్వాత ఏమవుతానని కోరుకుంటాను.
1: ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్, మీరు 1 నుంచి 100 లోపు ఒక నంబర్ పిక్ చేసుకుంటే స్వామి ఈ ఇయర్ మొత్తానికి మీకు ఒక చిన్న మెసేజ్ ఇస్తారు. సో 1 నుంచి 100 లోపు ఒక నంబర్ చెప్తారా?
2: 4.
1: ఒక్క నిమిషం. యు ఆర్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్ యూజ్ అని స్వామి మీకు చెప్తున్నారండి. మీరు మరి కాల్ డిస్కనెక్ట్ చేస్తే నెక్స్ట్ కాలర్స్ కి వెళ్ళిపోతాం మేము.
2: థ్యాంక్ యూ
1: సాయిరామ్.
2: సాయిరామ్,
0: చూసావా శ్రద్ధ, సాయి తేజ ఎంత బాగా చెప్పారో. మనం సాయి తేజ ఇంకా వాళ్ళ అమ్మతో కోపంగా ఉండకుండా హ్యాపీగా ఉంటాడని ఆశిస్తూ మనం కంటిన్యూ చేద్దాం. సో నేను చెప్తున్నా కదా, నా ఉద్దేశంలో నేను న్యూ ఇయర్ అంటే జనరల్ గా అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి కింద కేక్ కట్టింగ్, తర్వాత కొన్ని భక్తి గీతాలు, సినిమా పాటలు అలా కంటిన్యూ అవుతాము. మరి నీ ఉద్దేశంలో సెలబ్రేషన్ అంటే ఏంటి?
1: నేనైతే ఎవ్రీ న్యూ ఇయర్ 31st రోజున హైదరాబాద్ లో శివం కి వెళ్లి మేము భజన్స్ పాడతాము.
0: ఓకే,
1: రాత్రి 12 o'clock వరకు పాడి అందరు చిన్నపిల్లలు కలిసి కేక్ కట్ చేసి అందరం అది ప్రసాదంలా తీసుకుని మా న్యూ ఇయర్ బిగిన్ చేస్తాం. మన అందరం న్యూ ఇయర్ అనగానే రెజల్యూషన్స్ చేంజ్ అని, వేరేవి అన్ని కొత్త ప్రాక్టీస్ చేయాలని, గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలని చాలా అనుకుంటూ ఉంటాం కదా.
0: అవును,
1: అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తాం అనుకుంటావా? నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా?
0: శ్రద్ధ, నేను మొట్టమొదటిసారి రెజల్యూషన్ తీసుకుంది నా 3rd క్లాస్ లో. సో అప్పుడు ఏంటంటే నేను బాల్ వికాస్ కి కొత్త అన్నమాట. సో నాకు స్వామి మీద కానీ లేకపోతే ఈ బాల్ వికాస్ అని కానీ అంత ఇంట్రెస్ట్ నేను చూపించలే. సో ఆ ఇయర్ నేను తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే బాల్ వికాస్ కి, బాల్ వికాస్ ప్రోగ్రామ్స్ కి, స్వామి ప్రోగ్రామ్స్ కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి అని ఒక రెజల్యూషన్ తీసుకున్నా. కానీ అది ఒక 2 months వరకు రెగ్యులర్ గా ఇంకా భజన్స్ అటెండ్ అయ్యి క్లాస్ కి అటెండ్ అయ్యి చేసా. కానీ దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల, నా నెగ్లిజెన్సీ, లేజినెస్ వల్ల ఐ కుడెంట్ ఫుల్ఫిల్ దట్.
1: నేనైతే ఒక అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది గుడ్ హ్యాబిట్స్ అవి అలవాటు చేసుకోవాలి, మంచిగా ఉండాలని. కానీ ఒక 1 month చేస్తాను, తర్వాత నువ్వు చెప్పినట్టే లేజినెస్ వల్ల లేకపోతే టైం దొరకకో అవి అలవాటు చేసుకోవడం కష్టం అయిపోతుంది, అలానే అయిపోతూ ఉంటుంది ఎప్పుడు.
0: సో మనం స్వామి గురించి ఇన్ని తెలుసుకుంటాం కదా, మరి నీకు స్వామి చైల్డ్హుడ్ నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి?
1: స్వామి చిన్నతనంలో అంటే సింప్లిసిటీ. స్వామి ఎంత సింపుల్ గా ఉండేవారో, ఒకటే యూనిఫామ్ వేసుకుని మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి అది వాష్ చేసుకుని అది ఆయన చేసుకుని మళ్ళీ అదే వేసుకుని సింపుల్ గా ఎంత అవసరమో అన్నే జతలు బట్టలు ఉంచుకుని చాలా సింపుల్ గా ఉండేవారు. అది నాకు చాలా, మనం కూడా అది అలవాటు చేసుకోవాలనే విషయం అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? నీవు
0: శ్రద్ధా, నాకు స్వామిలో స్వామి నుంచి నేర్చుకోవాల్సింది నేనేమనుకుంటున్నా అంటే పంక్చువాలిటీ. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా గమనిస్తే స్వామి నేను దర్శన్ కి ఇంతకొస్తాను ఈ టైం కి వస్తాను అని ఫిక్స్ అయితే స్వామి ఏ కండిషన్ లో ఉండు, అంటే స్వామి అలిసిపోయినట్టు గాని ఎలా ఉన్నా గాని స్వామి కరెక్ట్ టైం కి దర్శన ఇచ్చేవారు. సో అంటే మనం నేర్చుకోవాల్సింది ఆ పంక్చువాలిటీ, ఆ టైం మెయింటెనెన్స్ అనేది మనం నేర్చుకోవాలి.
1: ఈ క్వాలిటీస్ మరి మనం ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలా మనలో ఇంబైట్ చేసుకోవాలి? మనం చాలా పెద్ద పెద్ద అనేసుకుంటూ ఉంటాం రెజల్యూషన్స్ అనేసరికి. న్యూ ఇయర్ కి మనం ఇంత లిస్ట్ చేసేసుకుని మనం అన్ని పాటించాలనుకుంటాం, కానీ నేను చెప్పినట్టు ఒక 1 మంత్ పాటిస్తాము, తర్వాత కష్టం అయిపోతుంది. సో స్వామి దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఒక స్టూడెంట్ కి చెప్పారట. మరి కాల్ వస్తుంది, కాల్ కి వెళ్ళిపోయి తర్వాత కంటిన్యూ చేసుకుందాం.
0: ఓకే, సో శ్రద్ధ కాల్ కట్ అయినట్టుంది, సో కంటిన్యూ.
1: సో ఒక స్టూడెంట్ పికిల్స్ అవి మనకు చాలా ఇష్టం కదా, సో స్వామి ఒక స్టూడెంట్ కి చెప్పారట ఒక 1 మంత్ అంతా ఒక చిన్న కప్ లో ఒక పికిల్ ఏదైతే నీకు చాలా ఇష్టమో ఎక్కువ రోజు తింటూ ఉంటావో ఆ కప్ లో తీసుకుని 1 మంత్ అంతా నువ్వు ఎంతైతే కొంచెం క్వాంటిటీ తీసుకుని ఆ మంత్ అంతా అందులోంచే తినాలి అని చెప్పారట.
0: శ్రద్ధ కాల్ వస్తున్నట్టుంది, మరి మాట్లాడేద్దామా?
1: ఎస్ ఎస్.
0: హలో.
3: హలో,
0: సాయిరామ్ అండి, మీ పేరు?
3: ఐఎమ్ సుమనశ్రీ ఫ్రమ్ సత్యసాయి విద్యానికేతన్, రైల్పేట్, గుంటూర్.
0: ఓకే, సో సుమనశ్రీ ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్.
3: సేమ్ టు యూ మ్యామ్.
0: ఓకే, సో సుమనశ్రీ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
3: ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్.
1: మీరు ఈ 2020 లో ఏదైనా రెసల్యూషన్ కానీ ఏమైనా పాటిద్దామని అనుకుంటున్నారా?
3: Yes, I have a bad habit of not getting up in the early morning.
1: Okay.
3: So I will leave that from today and I will get up at 5 o'clock. Sairam.
1: Okay. Very nice. సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీ ముందు స్వామి అపియర్ అయితే నువ్వు దేని గురించి అడుగుతావు? స్వామిని ఏం కోరుకుంటావు?
3: మ్యామ్ ప్లీజ్ పార్డన్ మ్యామ్.
1: యా, మీ ముందు స్వామి అపియర్ అయితే సడన్ గా మీరు ఏం అడుగుతారు? మీరు స్పీకర్ ఆఫ్ చేస్తారా? చాలా డిస్టర్బెన్స్ వస్తుంది.
3: ఐ విల్ ఆస్క్ ఏ గుడ్ క్యారెక్టర్.
1: ఓకే, వెరీ నైస్. ఇంకొక చిన్నది, మీరు 1 to 100 నుంచి ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ న్యూ ఇయర్ కి స్వామి ఒక మీకు ఒక మెసేజ్ ఇస్తారు. సో 1 to 100 లోపు 1 నంబర్ చెప్తారా?
3: నెంబర్ 9.
1: 9. ఓకే. 9, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని చెప్తోంది. సో స్వామి చెప్పే మెసేజ్ ఇది మీకు ఈ ఇయర్ కి. ఓకే సాయిరామ్, మీరు కాల్ కట్ చేస్తారా? వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో యశోధర్, ఇందాక నేను చెప్తున్నా కదా పికిల్ అని. సో
0: ఓకే శ్రద్ధ, సో ఇప్పుడు స్వామిది ఒక చిన్న డిస్కోర్స్ వినేసి మనం డిస్కషన్ లో ముందుకెళ్దాం.
1: ఓకే ఓకే. ఎస్.
4: 4-5 గంటల మధ్యలో ఒక సుప్రభాతం జరుగుతూ చక్కగా పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి ధ్యానం జరుగుతున్నటువంటి సమయంలో మనం కారమును అపవిత్రం గావించుకుని చక్కగా రగ్గులు కప్పుకుని పండుకోవటం ఇది సరైనటువంటిది కాదు. బిట్వీన్ 4 and 5 టైం మెంట్ ఫర్ సుప్రభాతం అండ్ ఓంకారం షుడ్ నాట్ బి యూజ్ టు స్లీప్ కవరింగ్ అవర్ సెల్ఫ్ విత్ రగ్. ఈ విధమైనటువంటి కారమును అపవిత్రం చేయటం చేత మన యొక్క కాంతరేఖలు కూడా క్షీణించిపోతాయి. మనం నిదానముగా నిద్ర నుంచి లేచినటువంటి మానవుడు సోంబేరిగా రూపొందుతాడు. ఎ పర్సన్ హూ గెట్స్ అప్ లేటర్ ఇన్ ద డే బికమ్స్ ఎ లేజీ పర్సన్. ఈ రక్త బిందువులన్నీ కూడా రక్త కణములన్నీ కూడా అతి తీవ్రమైన పుట్టించు జ్ఞాపశక్తిని అందిస్తూ పోతుంటాయి సకాలంలో లేచినప్పుడు. ఎ పర్సన్ హూ గెట్స్ అప్ ఇన్ ది అప్రోప్రియట్ టైం వుడ్ హ్యావ్ గుడ్ మెమరీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్. ఈ శారీరములకు తగినటువంటి కృషిని మనం అందించాలి. There is a need for undertaking physical exercises. అందువల్లనే కృషి జరిపినటువంటి వాడు ఋషి అవుతాడు అన్నాడు. That is why it is said, a person who puts in proper effort.
1: Sai Ram.
5: Hello.
1: Sai Ram, నేను రేడియో సాయి టీమ్ నుంచి శ్రద్ధాన్ మాట్లాడుతున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. మీ పేరేంటి?
5: శ్రీప్రియా.
1: శ్రీప్రియా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
5: సత్తుపల్లి.
1: ఏ క్లాస్ లో చదువుతున్నావు?
5: 10th.
1: ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ శ్రీప్రియా.
5: హ్యాపీ న్యూ ఇయర్ అక్క.
1: ఈ 2020 ఇయర్ లో నువ్వు ఏమైనా రెజల్యూషన్ తీసుకున్నావా?
5: ఎక్కువ కోప్పడకూడదని.
1: అబ్బో, ఓకే.
0: సో శ్రీప్రియా, నేను యశోధర్ మాట్లాడుతున్నా రేడియో సాయి టీమ్ నుంచి. ఒక చిన్న క్వశ్చన్, సడన్ గా స్వామి ఇప్పుడు నీ ముందు అపియర్ అయితే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
5: ఒక బిజినెస్ పెట్టాలని కోరుకుంటా, స్టార్టప్.
0: ఓ ఓకే, ఒక స్టార్టప్ బిజినెస్. ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్, 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. సో ఈ ఇయర్ కి స్వామి మీకు ఇచ్చే మెసేజ్ ఆ నంబర్ లో ఉంటుంది.
5: 9.
0: ఓకే, 9. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. సో సాయి ప్రియా, మీరు కాల్ కట్ చేస్తే వేరే కాలర్స్ లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడొచ్చు.
1: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సాయి రామ్. సో ఈ కాల్లో శ్రీప్రియా అండి కోపం తగ్గించుకునే రెజల్యూషన్ తీసుకుంటా అని. మనం ఎప్పుడు అంటే అంత తెలియకుండా కూడా చాలా కోప్పడుతూ ఉంటాం కదా, అది తగ్గించుకోవాలి.
0: సో శ్రద్ధ, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దామా?
1: ఎస్.
6: హలో
1: సాయిరామ్.
6: హలో
1: సాయిరామ్ అండి, రేడియో సాయి టీమ్ నుంచి నేను శ్రద్ధ మాట్లాడుతున్నాను.
6: యశోధర్ ఉన్నారండి?
0: చెప్పండి, మీ పేరు?
6: సుష్మా అండి. సుష్మా.
0: ఓకే, సో సుష్మా మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
6: హైదరాబాద్ అండి.
0: ఓ ఓకే, సో ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్.
6: సే విష్ యు ద సేమ్.
0: మీరు ఏం చదువుతున్నారు?
6: ఐఎమ్ డూయింగ్ జాబ్ అండి.
0: ఓకే, సో మీ పాప గాని బాబు గాని మాట్లాడిస్తారా?
6: పాప లేదు, ఆ పాప వద్దు. నేను కాల్ చేసి, యాక్చువల్లీ యశోధర్ మా నైబర్ అండి.
0: ఇది యాక్చువల్ గా 8 to 15 ఇయర్స్ పిల్లల కోసమే.
6: ఓహో, ఓకే ఓకే.
0: సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
6: ఓకే
0: సాయిరామ్.
6: థ్యాంక్ యూ సాయిరామ్.
1: సో ఇందాక చెప్తున్నట్టు శ్రీప్రియ అంది కదా కోపం తగ్గించుకోవాలని, అది మనం కూడా ఒక రెజల్యూషన్ లా తీసుకోవాలి. అలానే ఇందాక నేను పిక్కిల్ గురించి మాట్లాడుతున్నా కదా.
0: అవును.
1: సో అలా మనం స్లో స్లోగా కొంచెం తగ్గించుకుంటూ వస్తే బ్యాడ్ హ్యాబిట్ కానీ, బ్యాడ్ హ్యాబిట్ వదిలించుకోవడం కానీ, గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకోవడం కానీ, స్లోగా స్టార్ట్ చేసి చిన్న అమౌంట్ లో చిన్న టైంలో స్టార్ట్ చేస్తే అది మనం స్లోగా అలవాటు చేసుకోవచ్చు.
0: ఓకే, సో శ్రద్ధ, నెక్స్ట్ కాల్ కూడా అటెండ్ అయిపోదాం.
1: ఎస్.
0: హలో సాయిరామ్. సాయిరామ్,
7: సాయిరామ్.
0: ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ పేరు?
7: చరణ్ సార్.
0: ఓకే చరణ్, నేను యశోదర్ రేడియో సాయి టీమ్ నుంచి మాట్లాడుతున్నా. నువ్వు ఏ క్లాస్?
7: 4th.
0: ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
7: ESI మోడల్ కాలనీ.
0: ఓకే, ఏ ఊరు?
7: హైదరాబాద్.
0: ఓకే, సో నీకు హ్యాపీ న్యూ ఇయర్ చరణ్. అలాగే 2020 వచ్చేసింది కాబట్టి నువ్వు చరణ్, ఒక చిన్న పాయింట్, నువ్వు స్పీకర్ ఆఫ్ చేసేసి మాట్లాడు. ఓకే చరణ్, సో చరణ్ 2020 వచ్చేసింది కాబట్టి
8: మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.
0: ఓకే, సో
9: స్పీకింగ్ విత్
0: కాల్ కట్ అయినట్టుంది, సో డిస్కషన్ లో ప్రొసీడ్ అవుదాం.
1: యా, సో మనం అలా స్లో స్లోగా అలవాటు చేసుకుంటే కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది మనకి, కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అలా.
0: హలో.
10: హలో సాయిరామ్.
0: సాయిరామ్, మీ పేరు?
10: మోహన్.
0: ఓకే మోహన్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
10: విద్యానికేతన్ రైల్వే గుంటూరు.
0: గుంటూరు. ఓకే, సో నేను యశోదర్ రేడియో సాయి టీమ్ నుంచి మాట్లాడుతున్నా. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
10: గుంటూరు మ్యామ్.
0: ఓకే, మీరు ఏం చదువుతున్నారు?
10: 10th క్లాస్.
0: ఓకే, సో 2020 వచ్చేసింది కాబట్టి మీరు ఈ ఇయర్ ఏమైనా రెజల్యూషన్ గాని ఏమైనా అలవర్చుకోవాలి, లేకపోతే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ వదులుకోవాలని ఏమైనా డిసైడ్ అయ్యారా? ఓకే,
1: సో మీకు ఒక చిన్న క్వశ్చన్, మీ ముందు స్వామి అపియర్ అయితే మీరు ఏమని కోరుకుంటారో చెప్తారా?
10: నాకు 10th క్లాస్ లో 10/10 రావాలని కోరుకుంటాను.
1: వెరీ నైస్. ఇంకొక చిన్నది, 1 to 100 లోపు ఒక మెసేజ్ పిక్, ఒక నంబర్ పిక్ చేసుకోండి. ఈ 2020 ఇయర్ కి స్వామి మీకు మెసేజ్ ఇస్తారు.
10: 23 మ్యామ్.
1: 23. వాచ్ యువర్ వర్డ్స్ యాక్షన్స్ థాట్స్ క్యారెక్టర్ అండ్ హార్ట్ అని ఈ మెసేజ్ మీకు స్వామి ఇద్దాం అనుకుంటున్నారు ఈ ఇయర్ కి. సాయిరామ్, చాలా థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మీరు కాల్ డిస్కనెక్ట్ చేస్తారా? నెక్స్ట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు.
0: సో ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో శ్రద్ధ, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, అటెండ్ అయిపోదాం.
1: సాయిరామ్.
11: హలో మ్యామ్.
1: సాయిరామ్, నేను రేడియో సాయి టీమ్ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను.
11: హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్.
1: హ్యాపీ న్యూ ఇయర్ నీకు కూడా. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. మీ పేరేంటి? మళ్ళీ చెప్తారా?
11: ప్రసన్న.
1: ప్రసన్న, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
11: మీ సత్యసాయి విద్యానికేతన్ రైల్పేట్ గుంటూరు.
1: ఓకే, సో ప్రసన్న, హ్యాపీ న్యూ ఇయర్.
11: సేమ్ టు యూ మ్యామ్.
1: ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
11: 10th క్లాస్ మ్యామ్.
1: 10th క్లాస్, ఓకే. సో ఈ 2020 కి నువ్వు ఏదైనా రెజల్యూషన్ తీసుకున్నావా?
11: ఎస్ మ్యామ్.
1: ఏంటది?
11: ఇప్పుడు ఏ విషయంలో అయినా నేను మా బ్రదర్ ని స్కోల్ చేస్తూ ఉంటాను మ్యామ్. కానీ బాబా చెప్తారు కదా లవ్ ఆల్ చదవాలని, కాబట్టి మా బ్రదర్ నే కాదు ఇంకెవరు స్కోల్ చేయను చేస్తాను.
1: వెరీ నైస్.
0: ఓకే, సో నేను యశోదర్ ని మాట్లాడుతున్నా రేడియో సాయి టీమ్ నుంచి. ఒక చిన్న క్వశ్చన్, స్వామి మీ ముందు అపియర్ అయితే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
11: కోరుకుంటాను.
0: ఒకసారి రిపీట్ చేస్తారా?
11: ఐ లవ్ దిస్ కంట్రీ మ్యామ్. సో ఐ వాంట్ టు సర్వ్ ది.
0: ఓ, యు వాంట్ టు సర్వ్ ది కంట్రీ. ఓకే, సో ఇంకొక క్వశ్చన్, 1 to 100 లోపు ఏదో ఒక నంబర్ పికప్ చేసుకోండి, ఆ నంబర్ లో ఉండే మెసేజ్ స్వామి మీకు ఈ ఇయర్ ఇచ్చే మెసేజ్.
11: నంబర్ 9,
0: ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్.
11: మ్యామ్,
0: ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఫర్ ఉల్లాసంగా ఉత్సాహంగా. సాయిరామ్.
11: థ్యాంక్ యూ.
1: సో ఇందాక తను కాల్లో చెప్పింది కదా, ఎవరిని తిట్టుకోడదు, తను వాళ్ళ బ్రదర్ ని ఎక్కువ తిడుతూ ఉంటారని చెప్పారు, ఎవరిని తిట్టకూడదు అని చెప్పారు కదా, మనం కూడా అది అలవరుచుకోవాలి.
0: అవును.
1: నెక్స్ట్ కాలర్ కి వెళ్ళిపోదాము మరి.
9: హలో
1: సాయిరామ్.
9: సాయిరామ్,
1: రేడియో సాయి టీమ్ నుంచి నేను శ్రద్ధ మాట్లాడుతున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. మీ పేరు ఏంటండి? సాయిరామ్. చరణ్ సాయి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
9: హైదరాబాద్.
1: ఓకే, ఏ క్లాస్?
9: 4th.
1: ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ చరణ్ సాయి.
9: థ్యాంక్ యూ, సేమ్ టు యూ.
1: థ్యాంక్ యూ సో మచ్. ఈ 2020 కొత్త ఇయర్ లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావు?
9: అమ్మ నాన్న చెప్పిన మాట వెంట.
1: అబ్బో, ఓకే, వెరీ నైస్.
9: బాగా చదువుకుంటా.
1: ఓ వావ్, ఓకే.
9: బాలికాస్కి వెళ్తున్నా.
1: ఆ, బాలికాస్కి కూడా వెళ్తావా?
0: ఓకే. సో చరణ్, నేను యశోదర్ని మాట్లాడుతున్నా రేడియో సాయి టీమ్ నుంచి. ఒక చిన్న క్వశ్చన్, మీ ముందు స్వామి ప్రత్యక్షమైతే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
9: అందరు బాగుండాలని కోరుకుంటా.
0: ఓకే, సో ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్, 1 to 100 లోపు ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ మీకు స్వామి ఇస్తున్న న్యూ ఇయర్ మెసేజ్.
9: 50.
0: ఐ హావ్ గివెన్ యూ మై టాలెంట్స్, పుట్ దెమ్ టు యూస్. ఇది మీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
1: స్వామి నీకు చాలా టాలెంట్స్ ఇచ్చాట, అవన్నీ యూజ్ చేసుకోమని చెప్తున్నారు. సాయిరామ్, మీరు కాల్ డిస్కనెక్ట్ చేస్తారా? మేము విల్ ప్రొసీడ్.
0: ఇంకొకసారి ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రద్ధ, లెట్స్ ప్రొసీడ్. ఓకే, సో శ్రద్ధ, ఒక చిన్న స్వామి డిస్కోర్స్ విందాం.
12: ఆరోగ్యం అనేటువంటి వాడు దేనికి కూడా సాధించలేదు. ఏ పర్సన్ వితౌట్ ప్రాపర్ హెల్త్ కెనాట్ ఈ ఆరోగ్య నిమిత్తము ఆనంద నిమిత్తమే ఆటలు ఏర్పడినటువంటిది, పాటలు ఏర్పడినటువంటివి కానీ కేవలం ఒక వ్యాపార నిమిత్తమే ఏర్పడినటువంటిది కాదు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ మెంట్ టు కన్ఫర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్.
9: హలో మ్యామ్. హలో సారీ మ్యామ్,
0: నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ మాట్లాడుతున్నా. మీ పేరు?
9: చిట్కల మ్యామ్.
0: ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
9: శ్రీ సత్యసాయి విద్యానికేతన్, రైల్పేట్, గుంటూరు మ్యామ్.
0: ఓకే, సో ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్.
1: ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం.
9: థ్యాంక్ యూ మ్యామ్.
0: మీరు ఏ క్లాస్ చదువుతున్నారు?
9: 6th క్లాస్ మ్యామ్.
0: ఓకే, సో 2020 న్యూ ఇయర్ లో మీరు ఏమైనా రెజల్యూషన్ తీసుకుంటున్నారా?
9: Yes.
0: ఏంటి ఆ రెజల్యూషన్?
9: నాకున్న టైం వేస్ట్ చేయగా మ్యామ్, ఈ రోజు నుండి టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటాను.
0: Yes, time is precious, you should not waste it.
9: Yes ma'am.
1: సో ఇంకొక చిన్న క్వశ్చన్, నేను నా పేరు శ్రద్ధ, నేను రేడియో సైటీ నుంచి మాట్లాడుతున్నాను.
9: Yes ma'am.
1: సో మీ ముందు స్వామి సడన్ గా అపియర్ అయితే మీరు ఏమని అడుగుతారు, ఏమని కోరుకుంటారు?
9: మంచి బుద్ధిని ఇవ్వమని కోరుకుంటాను.
1: మంచి బుద్ధిని, వెరీ నైస్. ఇంకొక చిన్న ప్రశ్న, 100 నుంచి ఒక నంబర్ పిక్ చేసుకుంటే ఈ 2020 కి స్వామి మీకు మెసేజ్ ఇస్తారు. సో వన్ నంబర్ ఫ్రమ్ 1 to 100.
11: 99 మ్యామ్.
1: 99. సో దిస్ మెసేజ్ సేస్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్.
11: ఎస్ మ్యామ్.
1: యా సాయిరామ్,
11: సాయిరామ్ మ్యామ్,
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
11: ఎస్ మ్యామ్.
1: కాల్ డిస్కనెక్ట్ చేసి.
0: ఓకే సో శ్రద్ధ, నేను ఇప్పుడు కొన్ని గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తా, బట్ బిఫోర్ దాట్ లెట్స్ అటెండ్ దిస్ కాల్.
11: హలో మ్యామ్, సాయిరామ్.
0: సాయిరామ్, మీ పేరు?
11: కే వర్షిణి మ్యామ్.
0: ఓకే వర్షిణి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
11: సత్యసాయి విద్యానికేతన్.
0: ఓకే సో మీరు ఏ క్లాస్ చదువుతున్నారు?
11: 8th క్లాస్ మ్యామ్.
0: ఓకే సో వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా. నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ ని మాట్లాడుతున్నాను. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే సో 2020 ఇయర్ కదా, సో మీరేమైనా రెజల్యూషన్ టేకప్ చేయాలనుకుంటున్నారా? ఏంటి ఆ రెజల్యూషన్?
11: నేను వాళ్ళకి వాళ్ళ వర్డ్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఉంటాను మ్యామ్. స్వామి చెప్పారు కదా.
0: వర్షిణి, నువ్వు రిపీట్ చేస్తావా?
11: ఓకే మ్యామ్. మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి నెగ్లెక్ట్ చేయకుండా స్వామి చెప్పినట్టు హెల్ప్ ఎవర్ హట్ నెవర్ అనే కొటేషన్ ని పాటిస్తాను మ్యామ్.
0: ఓకే
1: సో ఇంకొక చిన్న క్వశ్చన్ వర్షిణి, స్వామి మీ ముందర అపియర్ అయితే మీరు ఏమని కోరుకుంటారు?
11: ఐ వాంట్ టు హ్యావ్ మై హెల్ప్ ఫర్ నీడెడ్ పీపుల్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను మ్యామ్.
1: వెరీ నైస్. 1 to 100 నుంచి ఒక నంబర్ పిక్ చేసుకుంటే ఆ నంబర్ లో ఉండే మెసేజ్ మీకు స్వామి ఇయర్ ఇస్తారు. ఒక నంబర్ చెప్తావా 1 to 100 లో?
11: 79.
1: స్వామి చెప్తున్నారు లీవ్ ఆల్ వరీస్ టు మీ, ఐ షల్ టేక్ కేర్. సో అన్ని బాధలు వదిలేసే స్వామి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
11: ఓకే మ్యామ్.
1: ఓకే సాయిరామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
11: సాయిరామ్ మ్యామ్.
0: ఓకే సో శ్రద్ధ, నేను గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తున్నా కదా, సో
1: కాల్లోకి వెళ్ళిపోదామా?
0: ఓకే
1: సాయిరామ్.
11: హలో సాయిరామ్.
1: సాయిరామ్, రేడియో సాయి టీమ్ నుంచి నేను శ్రద్ధ మాట్లాడుతున్నాను. మీ పేరేంటి?
11: సాయిరామ్, నా పేరు టి సాయి సృజన.
1: సృజన, ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
11: నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
1: ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు?
11: 8th క్లాస్.
1: ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ సృజన.
11: హ్యాపీ న్యూ ఇయర్.
1: సో ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏదైనా గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా?
11: హా చేసుకుంటున్నాను.
1: ఏంటది?
11: నేను ఈ ఇయర్ నుంచి నేను సీలింగ్ ఆఫ్ డిజైర్ చేయాలనుకుంటున్నాను.
1: సీలింగ్ ఆఫ్ డిజైర్స్. ఓకే వెరీ నైస్.
0: ఓకే సో సృజన, నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ ని మాట్లాడుతున్నాను.
11: సాయిరామ్.
0: ఓకే, నీకు హ్యాపీ న్యూ ఇయర్.
11: హ్యాపీ న్యూ ఇయర్.
0: ఓకే సో ఇప్పుడు ఒక క్వశ్చన్, స్వామి నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
11: అందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను.
0: ఓకే చాలా బాగా చెప్పావు. 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ నంబర్ లో వచ్చే మెసేజే మీకు స్వామి ఇస్తున్న న్యూ ఇయర్ మెసేజ్.
11: ఓకే, మై నెంబర్ ఇస్ 23.
0: Okay, 23.
11: Yes.
0: Watch your words, actions, thoughts, character and heart. Idi meeku swami icche new year message.
11: Thank you.
0: Okay, Sai Ram, call chesinanduku thank you.
11: Sai Ram.
1: Call ni disconnect chestava, vere callers wait chestunaru.
11: Okay, Sai Ram.
1: Sai Ram.
0: ఓకే, గుడ్ హ్యాబిట్స్. సో ఫస్ట్ సాఫ్ట్ స్పీచ్ అంటే పిల్లలందరూ ఒకరొకరితో ఇంటరాక్ట్ అయినప్పుడు అలాగా వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ కొంచెం.
1: యశోద కాల్ తర్వాత మాట్లాడదామా మళ్ళీ.
0: ఓకే, సాయిరామ్.
13: సాయిరామ్ అండి.
0: మీ పేరు?
13: మా పేరు, నా పేరు సిహెచ్ మణిధర్ రెడ్డి.
0: ఓకే మణిధర్, ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్.
13: సేమ్ టు యూ.
0: ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
13: మేము నూజివేడు దగ్గర రెడ్డిగూడెం నుంచి.
0: ఓకే, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు?
13: మేము 10th.
0: ఓకే, సో 2020 వచ్చేసింది కాబట్టి నువ్వు ఈ ఇయర్ ఏమైనా హ్యాబిట్స్ టేకప్ చేస్తున్నావా? గుడ్ హ్యాబిట్స్?
13: గుడ్ హ్యాబిట్స్ అంటే నేను ఆల్రెడీ కొంచెం గుడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నా, ఇంకా ఏమైనా నాలో ఏమైనా లోపాలుంటే మార్చుకోవాలని అనుకున్నా.
0: వావ్, చాలా బాగా చెప్పావు.
1: సో ఇంకొక చిన్న క్వశ్చన్ మణిధర్.
13: చెప్పండి.
1: నా పేరు శ్రద్ధ.
13: మీ పేరు?
1: శ్రద్ధ.
13: పేరు?
1: శ్రద్ధ. రేడియో సైడ్ టీమ్ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను.
13: ఓకే చెప్పండి.
1: సో మీ ముందర స్వామి అపియర్ అయితే మీరు ఏమని కోరుకుంటారు?
13: నేను పెద్ద అయ్యాక మా పేరెంట్స్ ని మా ఫ్రెండ్స్ ని నేను ఎంత బాగా చూసుకుంటానో నాకు తెలియాలని అడుగుతా.
1: ఓకే నైస్.
13: హలో.
1: యా సాయిరామ్.
13: చెప్పండి.
1: సో 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకుంటే ఆ నంబర్ లో ఒక మెసేజ్ ఉంటుంది, స్వామి మీకు అది ఇస్తారు. సో 1 to 100 నుంచి ఒక నంబర్ చెప్తారా?
13: 21.
1: స్వామి రీడ్ సాయి లిటరేచర్ అని చెప్తున్నారు, స్వామి గురించి చదవమని చెప్తున్నారు.
13: రీడ్
1: సాయి లిటరేచర్.
13: ఓకే,
1: స్వామి బుక్స్ అవి.
13: ఓకే
1: సాయిరామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
13: థ్యాంక్ యూ.
0: సాఫ్ట్ స్పీకింగ్ అంటే మృదు భాష. నేను చెప్పినట్టు పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ని ఒక సాఫ్ట్ వేలో, వాళ్ళు సాఫ్ట్ గా మాట్లాడే వేలో సెట్ చేయాలి.
1: మనకు కాల్ వస్తుంది, కాల్ మాట్లాడాక మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం.
0: ఓకే
1: సాయిరామ్.
14: సాయిరామ్ మ్యామ్.
1: నా పేరు శ్రద్ధ, రేడియో సై టీమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి వెల్కమ్. మీ పేరు ఏంటి?
14: షేక్ నస్రీన్ మ్యామ్.
1: మళ్ళీ చెప్తారా?
14: హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్.
1: యా హ్యాపీ న్యూ ఇయర్ నీకు కూడా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
14: గుంటూరు మ్యామ్. శ్రీ సత్యసాయి విద్యానికేతన్ రాయలపాటి గుంటూరు మ్యామ్.
1: ఓ నైస్. ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
14: 6th క్లాస్ మ్యామ్.
1: ఓకే, సో ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏమైనా గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా?
14: అస్నా.
1: ఏంటది?
14: ఐ గెట్ యాంగ్రీ క్విక్లీ, సో వాంట్ టు బీ విత్ పేషెన్స్ నా.
1: ఓకే, సో కోపం తొందరగా వస్తుందా?
14: అస్నా.
1: ఓకే ఓకే నైస్.
0: ఓకే సో నజరీన్, నేను యశోదర్ని మాట్లాడుతున్నాను రేడియో సై టీమ్ నుంచి. నీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఒక చిన్న క్వశ్చన్, స్వామి మీ ముందు ఇప్పుడు ప్రత్యక్షం అయితే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
14: నేను బాగా చదువుకొని అమ్మా నాన్నకు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.
0: ఓకే నైస్ థాట్ నజరీన్. సో నెక్స్ట్ 1 to 100 లోపల ఏదో ఒక నంబర్ చూస్ చేసుకో, ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇస్తున్న న్యూ ఇయర్ మెసేజ్.
14: ఓకే మ్యామ్.
0: 91. ఓకే, ద మెసేజ్ సేస్ దట్ వై దట్ కాస్టర్ ఆయిల్ ఫేస్, ఆల్వేస్ బీ హ్యాపీ.
1: నజీన్, ఇంకొక చిన్న టిప్ ఇస్తాను కోపం తగ్గించుకోవాలంటే. సో స్వామి చెప్తారు 1 to 10 నుంచి స్లోగా కౌంట్ చేసి కూల్ గా 1, 2, 3 అలా కౌంట్ చేస్తూ 10 వరకు కౌంట్ చేస్తే కోపం తగ్గుతుందట. సో ఈసారి అది ట్రై చేయి. ఓకే సాయిరామ్, థ్యాంక్ యూ.
14: థ్యాంక్ యూ సాయిరామ్.
1: సాయిరామ్ కాల్ డిస్కనెక్ట్ చేస్తారా? నెక్స్ట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సారామ్
0: ఓకే. సో అది ఆ మైండ్ సెట్ అనేది పేరెంట్స్ వాళ్ళకి కొంచెం గైడ్ చేయాలి. అలాగే ఒకరికి ఆ హ్యాబిట్ ఉందంటే ఆ అబ్బాయి కూడా దానిని అందరికి నేర్పించేలాగా ఉండాలి. సో నెక్స్ట్ కాల్ కి వెళ్ళిపోదాం శ్రద్ధ.
1: ఎస్
0: హలో.
15: హలో
0: సాయిరామ్, ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ పేరు?
15: నా పేరు రాధిక.
0: ఓకే రాధిక, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
15: నేను ఉప్పల్ నుండి కాల్ చేస్తున్నాను.
0: ఓకే రాధిక, ఒక చిన్న రిక్వెస్ట్, నువ్వు స్పీకర్ ఆఫ్ చేసేస్తావా?
15: స్పీకర్ ఆన్ చేయలేదు.
1: అంటే పక్కకి, అంటే డిస్టర్బెన్స్
0: గా ఉంది.
15: అవునా, బయటకి వచ్చేస్తున్నాను.
0: ఓకే ఓకే. సో మీరు ఏ క్లాస్?
15: నేను 9th క్లాస్ అక్క.
0: ఓకే సో 2020 ఇయర్ లో మీరు టేకప్ చేయబోయే గుడ్ హ్యాబిట్ లేకపోతే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ని వదిలేస్తున్నారా?
15: అట్లాంటివి లేవు అక్క.
1: అవునా, ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్. నా పేరు శ్రద్ధ. స్వామి మీ ముందర అపియర్ అయితే సడన్ గా, మీరు ఏం కోరుకుంటారు స్వామిని? స్వామి మీ ముందర సడన్ గా అపియర్ అయితే మీరు ఏమని అడుగుతారు?
15: నేనా? వరల్డ్ లో అందరూ బాగుండాలి అని కోరుకుంటా, అంటే హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండొద్దు అని.
1: వెరీ నైస్ థాట్.
15: అంటే కొందరు అబ్నార్మల్ గా పుడతారు, అట్లా ఉంటది కదా, అలా ఏం డిజీజెస్ ఉండదు అని కోరుకుంటా అక్క.
1: వెరీ నైస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకుంటే ఈ ఇయర్ కి స్వామి నీకు మెసేజ్ ఇస్తారు. సో ఒక నంబర్ చెప్తావా 1 to 100 లో?
15: నెంబరా?
1: స్వామి ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ అట. వెరీ నైస్
15: అక్క.
1: స్వామి ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తున్నారు.
15: థ్యాంక్ యూ సో మచ్.
1: సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కాల్ డిస్కనెక్ట్ చేస్తావా? వేరే కాలర్స్
15: చేస్తున్నా.
0: సో శ్రద్ధ, రాధిక చెప్పింది విన్నావు కదా, వరల్డ్ లో అందరూ బాగుండాలి అంటే స్వామి దీనికి ఏం చెప్పారంటే సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పారు స్వామి.
1: మనం డైరెక్ట్ గా హెల్ప్ చేయలేకపోయినా ఎలానో అలా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తూ ఉండాలి అందరికి.
0: అవును. సో ప్రొసీడ్ అయిపోదాం. సో గుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆ సందర్భంలో నేను చెప్పినట్టు పేరెంట్స్, నేను ఇందాక చెప్తున్నా కదా, ఆ పిల్ల ఒక పిల్లవాడు అనేది ఆ మైండ్ సెట్ తో ఉన్నప్పుడు అది వేరే వాళ్లకు కూడా నేర్పించదగినట్లుగా ఉండాలి.
1: సో మనం సాఫ్ట్ స్పీకింగ్, మృదు భాష గురించి మాట్లాడుతుంటే ఒక మంచి స్టోరీ తర్వాత కాలర్ అయిపోయాక స్టోరీ చెప్తాను.
0: ఓకే.
1: హలో సాయిరామ్. సాయిరామ్ నేను రేడియో సైట్ నుంచి. సాయిరామ్ వినిపిస్తోందా అండి?
16: హలో
1: సాయిరామ్.
16: సాయిరామ్,
1: నేను రేడియో సైటీ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి వెల్కమ్. మీ పేరేంటి?
16: రంగసాయినాథ్.
1: రంగసాయినాథ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
16: హైదరాబాద్, శంకర్ నగర్.
1: ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ రంగసాయినాథ్.
16: థ్యాంక్ యూ.
1: ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
16: 8th
1: క్లాస్. సో నువ్వు ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా లేకపోతే ఏదైనా వదిలించుకుందాం అనుకుంటున్నావా?
16: గుడ్ హ్యాబిట్.
1: గుడ్ హ్యాబిట్ ఏంటది?
16: తొందర లేచి తొందర స్కూల్కి వెళ్ళడం, మంచి చదువుకోవడం.
1: వెరీ నైస్.
0: ఓకే సో రంగసాయినాథ్, నేను యశోదర్ని మాట్లాడుతున్నాను రేడియో సాయి టీమ్ నుంచి. ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్, అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం.
16: థ్యాంక్ యూ.
0: సో ఒక చిన్న క్వశ్చన్, స్వామి మీ ముందు ప్రత్యక్షమైతే మీరు స్వామిని ఏమని కోరుకుంటారు?
16: అందరినీ మంచి చేయడమని.
0: ఓకే, సో ఇంకొక క్వశ్చన్, 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ పికప్ చేసుకోండి. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ మీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
16: 1 to 100? 99.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్.
16: ఓకే
0: ఓకే, కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. సాయిరామ్.
16: సాయిరామ్.
0: సాయిరామ్, మీరు కాల్ డిస్కనెక్ట్ చేస్తారా? వేరే కాలర్స్ లైన్ లో ఉన్నారు.
16: ఓకే ఓకే.
0: శ్రద్ధ, ఇందాక నువ్వు ఏదో స్టోరీ అన్నావు, చెప్పు చెప్పు, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
1: సో నువ్వు సాఫ్ట్ స్పీకింగ్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. సో ఆ స్టోరీలో ఏమవుతుందంటే, ఒక రాజు తన మంత్రుల్ని పిలిచి ఒక ఊళ్ళో మంచి వస్తువులు, మంచి విషయాలు, వాటికి ఒక ప్రదర్శన పెట్టించమని అడుగుతారు. సో కాల్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను.
0: ఓకే.
16: సాయిరామ్.
1: సాయిరామ్, నా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. నా పేరు శ్రద్ధ. రేడియో
17: మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.
18: आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. द पर्सन यू आर स्पीकिंग
1: होल्ड
18: पर, पुट योर कॉल ऑन होल्ड, प्लीज स्टे ऑन द लाइन.
17: మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్.
0: ఓకే, సో శ్రద్ధ, కాల్ కట్ అయినట్టుంది, నువ్వు స్టోరీతో ప్రొసీడ్ అవ్వు.
1: యా, సో రాజు వాళ్ళ మంత్రులందరికీ చెప్తారు ఇలా ఇలా ప్రదర్శన పెట్టి. మళ్ళీ మన కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడిద్దాం. సాయిరామ్.
16: సాయిరామ్,
1: మీ పేరేంటి?
16: శ్యామ్ సుందర్.
1: శ్యామ్ సుందర్, హ్యాపీ న్యూ ఇయర్ శ్యామ్ సుందర్.
16: సేమ్ టు అక్క.
1: యా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
16: హైదరాబాద్.
1: హైదరాబాద్. ఏ క్లాస్ లో చదువుతున్నావు?
16: సిక్స్త్
1: క్లాస్. ఓకే, సో ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏమైనా గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా? ఏంటది?
16: అన్ని టైం కి చేద్దామని.
1: అన్ని టైం కి చేద్దామని, పోస్ట్ పోన్ చేయకుండా అన్ని టైం కి చేయాలని. వెరీ నైస్.
0: ఓకే శ్యామ్ సుందర్, నేను రేడియో సై టీమ్ నుంచి యశోదర్ని మాట్లాడుతున్నాను. ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఇప్పుడు స్వామి నీ ముందు సడన్ గా అపియర్ అయితే నువ్వు స్వామితోటి ఏమని కోరుకుంటావు?
16: నేనేం కోరుకుంటా?
1: ఏమని కోరుకుంటావు? ఏం
16: కోరుకుంటావు? మిస్బిహేవ్ చేయాలని
1: కోరుకుంటా. మంచిగా బిహేవ్ చేయాలని కోరుకుంటావా? వెరీ నైస్.
0: ఓకే, సో 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్. సో నంబర్ చెప్పు.
16: 16.
0: మెసేజ్ ఏమంటుందంటే, ఐ ఆమ్ యువర్ ట్రూ ఫ్రెండ్. అంటే స్వామి నీ నిజమైన స్నేహితురు అని చెప్తున్నాడు. ఓకే, సో సాయిరామ్, కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
16: సాయిరామ్ అక్క.
1: సాయిరామ్.
16: సాయిరామ్.
1: సో మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోదాము. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ చాలా ఎగ్జైట్ అయ్యి అన్ని చాలా వస్తువులు తెస్తారు, బంగారం తెస్తారు, పువ్వులు, అన్ని చాలా వస్తువులు తెస్తారు. తర్వాత ఏమవుతుందో చూద్దాం, ఫస్ట్ కాల్ అటెండ్ అవుదాం.
0: ఓకే,
1: కాల్ కట్ అయిపోయింది. సో ఊళ్ళో వాళ్ళందరూ చాలా వస్తువులు అన్ని తెస్తారు. రాజు అన్ని ఒక్కొక్కటి చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఫైనలీ ఒకంత వరకు వచ్చాక ఒక ముసలి తాత కనిపిస్తారు. ముందర ఒక నాలుక బొమ్మ, టంగ్ ముందర పెట్టుకుని కూర్చుంటారన్నమాట.
0: అదేంటి నాలుక పెట్టడం ఏంటి?
1: అది నీకు కాల్ తర్వాత చెప్తాను, ఫస్ట్ కాల్ అటెండ్ అయిపోదాం.
0: ఓకే.
19: సైరామ్ మ్యామ్, హ్యాపీ న్యూ ఇయర్.
1: సాయిరామ్, హ్యాపీ న్యూ ఇయర్. మీ పేరేంటి సాయిరామ్? మీ పేరేంటి?
0: శ్రద్ధ, కాల్ కట్ అయినట్టుంది, స్టోరీ చెప్పు.
1: యా, సో నాలుగు బొమ్మ టంగ్ బొమ్మ ముందర పెట్టుకుని కూర్చుంటారు. అయితే రాజు కూడా అలానే. కాల్ వస్తుంది, మళ్ళీ తర్వాత చెప్తాను.
20: హలో సాయిరామ్.
1: సాయిరామ్, మీ పేరు?
20: నా పేరు రాఘవ్ సాయి.
1: ఓకే, నేను శ్రద్ధ మాట్లాడుతున్నాను రేడియో సాయి టీమ్ నుంచి. కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రాఘవ్ సాయ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
20: హైదరాబాద్, ఈఎస్ఐ.
1: ఓకే, ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
20: సెవెంత్
1: క్లాస్. సో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ ఈ కొత్త ఇయర్ లోను ఏమైనా అలవాటు, గుడ్ హ్యాబిట్ ఏమైనా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా? ఏదైనా రెజల్యూషన్ తీసుకున్నావా?
20: స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫోన్స్ ముట్టకూడదు అనుకుంటున్నాను.
1: ఓకే, వెరీ వెరీ నైస్.
0: ఓకే, సో నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోదర్ని మాట్లాడుతున్నాను. ఓకే సో రాఘవ్ సాయి, ఒక క్వశ్చన్. స్వామి నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
20: నాకు ఇంకా చాలా వేదం రావాలని కోరుకుంటాను.
0: ఓ ఓకే, సో నెక్స్ట్ 1 to 100 మధ్యలో ఏదైనా ఒక నంబర్ చూస్ చేసుకో. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
20: 17
0: మెసేజ్ ఏం చెప్తుందంటే, బీ ఆర్గనైజ్డ్. అంటే నువ్వు అన్నిటినీ ఒక క్రమబద్ధంగా చేయాలి పనులన్నిటినీ అని చెప్తుంది. ఓకే, సో సాయిరామ్ చాలా చాలా థ్యాంక్స్ కాల్ చేసినందుకు.
20: సాయిరామ్
1: కాల్ కట్ చేస్తారా? వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో రాఘవ్ సాయి చెప్పినట్టు మనం కూడా బాగా చదువుకొని బాగా చదువుకోవాలి. సో నెక్స్ట్ కాల్ కి వెళ్ళిపోదాం.
0: ఓకే,
21: హలో.
0: హలో సాయిరామ్.
21: సాయిరామ్ అండి.
0: ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం.
21: నా పేరు చరణ్య, నేను ఎస్ఆర్ నగర్ బాల వికాస్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే చరణ్య, సో ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్.
21: సేమ్ టు యు.
0: ఓకే, సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
21: నేను సెవెంత్.
0: సెవెంత్ క్లాస్. ఓకే, సో 2020 ఇయర్ న్యూ ఇయర్ కాబట్టి ఏమైనా రెజల్యూషన్స్ టేకప్ చేసావా?
21: నేను భగవద్గీత అవి నేర్చుకుంటాను. సో నాకు భగవద్గీత, ఇంకా వేదం, భజన, ఇంకా స్టడీస్ బాగా చేయాలని ఉంది. దానికి సత్యసాయి బాబా నాకు అనుగ్రహ, సత్యసాయి బాబా బ్లెస్సింగ్స్ తో బ్లెస్సింగ్స్ కావాలని ఉంది.
1: ఓకే, వెరీ నైస్. ఇంకొక చిన్న క్వశ్చన్, మీ ముందర స్వామి అపియర్ అయితే సడన్ గా మీరు ఏమని కోరుకుంటారు?
21: నాకు మంచి చదువుని, నాకు మంచి చదువునిచ్చి మళ్ళీ మంచి బుద్ధిని, ఇంకా భగవద్గీత వేద పారాయణం బాగా వచ్చేటట్టు చూడండి స్వామి అని కోరుకుంటాను.
1: వెరీ నైస్. సో ఇన్ని చెప్పావు కాబట్టి ఇంకొక చిన్న క్వశ్చన్. 1 to 100 లోపు ఒక మెసేజ్, ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో, అందులోంచి స్వామి. 1 to 100.
21: మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.
1: స్పీకర్ ఆఫ్ చేసేస్తావా? డిస్టర్బెన్స్. సో 1 to 100 నుంచి ఒక నంబర్ పిక్ చేసుకుంటే స్వామి ఈ కొత్త సంవత్సరానికి నీకు ఆ మెసేజ్ ఇస్తారు. సో ఒక నంబర్ చెప్తావా?
21: నేను చెప్పాలా లేకపోతే?
1: ఒక నంబర్ చెప్పు, నేను మెసేజ్ చెప్తాను.
21: 12.
1: ఓకే. స్వామి సేయింగ్ ఎక్స్పెక్ట్ మై డ్రీమ్. సో సాయం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
21: What I can't hear, what Swami is saying?
1: Expect my dream.
21: Okay.
1: Yeah. Swami kallo ki vastanu ani expect cheyamantunnaru.
21: Swami kallo ki vastarana?
1: Thanks for calling, Sairam.
21: One minute. My brother will also talk.
1: Okay, okay. Yeah, sure.
21: 1 minute.
0: Yeah. Hello?
21: Karnya? Karnya? Sorry, auntie, 1 minute. సాయిరామ్.
0: సాయిరామ్ మీ పేరు?
2: నేను ఎస్ఆర్ నగర్ బాల వికాస్ నుంచి మాట్లాడుతున్నాను.
0: మీ పేరు?
2: నేను స్టడీస్ లో ఫస్ట్ అవ్వాలనుకుంటున్నాను.
0: మీ పేరు?
2: కారుణ్య.
0: ఓకే కారుణ్య, సో ముందు హలో
21: కారుణ్య.

0: చేస్తున్నాను.
1: మీ పేరు?
0: కారుణ్య.
1: ఓకే కారుణ్య, సో ముందుగా హ్యాపీ న్యూ ఇయర్.
0: సేమ్ టు యూ.
1: నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
0: ఫోర్త్.
1: ఓకే సో న్యూ ఇయర్, ఓకే సో న్యూ ఇయర్ లో ఏమైనా టేకప్ చేస్తున్నావా?
2: ఓకే సో బాగా చదువుకోవాలనుకుంటు క్లాస్ లో ఫస్ట్ రావాలనుకున్నావా?
0: ఎక్కువ భజన్స్ నేర్చుకోవాలనుకుంటున్నా.
2: భజన్స్ ఎక్కువ నేర్చుకుని పాడాలనుకుంటున్నా. వెరీ నైస్. ఓకే సో నువ్వు 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకుంటావా? స్వామి ఒక మెసేజ్ ఇస్తారట నీకు.
0: ఓకే.
2: టూ. స్వామి చెప్తున్నారు సాయిస్ బంగారు, నిన్ను సాయిస్ బంగారు అని పిలిచి చియర్ అప్ అని చెప్తున్నారు.
0: ఓకే ఆంటీ.
2: సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్.
0: సార్ మా మమ్మీకి చెప్పండి.
2: ఇస్తావా?
3: హలో. నమస్తే అండి.
2: సాయిరామ్ అండి.
3: సాయిరామ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్.
2: హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మెసేజ్ ఏంటంటే, కారుణ్యకు వచ్చిన మెసేజ్, సాయిస్ బంగారు చియర్ అప్ అని చెప్తున్నారు.
3: చియర్ అప్. ఓకే ఓకే,
2: చాలా థ్యాంక్ యూ.
3: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: సాయిరామ్,
3: శరణ్యకి ఏమొచ్చింది మేడం?
2: ఎక్స్పెక్ట్ మై డ్రీమ్.
3: ఎక్స్పెక్ట్ మై డ్రీమ్. ఓకే ఓకే,
2: థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ మేడం.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
2: సో నువ్వు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నావు, ఇంకా వెయిట్ చేయి, తర్వాత స్టోరీలోకి వెళ్దాం. కాలర్స్ కాల్ చేస్తున్నారు కదా మరి. సాయిరామ్.
0: హలో
2: సాయిరామ్. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి స్వాగతం. నేను రేడియో సైటీ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను. మీ పేరేంటి?
0: శ్రీతేజ్.
2: శ్రీతేజ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు శ్రీతేజ్?
0: ధర్మవరం.
2: ధర్మవరం. ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు?
0: ఫిఫ్త్.
2: ఫిఫ్త్, ఓకే. సో హ్యాపీ న్యూ ఇయర్ శ్రీతేజ్.
0: సేమ్ టు యూ.
2: థ్యాంక్ యూ. సో ఈ ఈ కొత్త న్యూ ఇయర్ లో నువ్వు ఏమైనా మంచి అలవాటు కానీ ఏమైనా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా, రెజల్యూషన్ లాగా? ఏదైనా గుడ్ హ్యాబిట్ ఏంటది? ఏమైనా మంచి విషయం నేర్చుకుందాం అనుకుంటున్నావా? ఏదైనా ఒకటి చెప్పు. ఏదైనా
0: క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలని.
2: క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలని. వెరీ నైస్.
1: ఓకే సో శ్రీతేజ్, నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ని మాట్లాడుతున్నాను. ఓకే సో హ్యాపీ న్యూ ఇయర్.
0: సేమ్ టు యు.
1: ఓకే సో ఒక చిన్న క్వశ్చన్, స్వామి నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
0: క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ కావాలి.
1: ఓ ఓకే. సో ఇప్పుడు 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్.
0: 50
1: ఏంటంటే, I have given you many talents, put them to use.
0: Okay.
1: Ante swami niku enno talents icharu, vatannitni nu upayogamlo pedtene nu successful avutavani swami chepparu.
0: Okay.
1: Okay, so Sritej, thanks for calling. Sairam. Sritej, call disconnect chestava, vere callers line lo unnaru. సాయిరామ్, కాల్ డిస్కనెక్ట్ చేయండి.
0: హలో
2: సాయిరామ్.
0: సాయిరామ్,
2: మీ పేరు? మీ పేరేంటి?
0: శ్రీతేజ్.
2: ఓకే, మాట్లాడేసావు కదా, కాల్ డిస్కనెక్ట్ చేస్తావా? వేరే పిల్లలు కూడా మాట్లాడతారు. ఓకే సో మళ్ళీ మన స్టోరీకి వచ్చేద్దాం, వేరే కాలర్ కాల్ చేసేలోపు. సో మీలాగే రాజు కూడా చాలా

0: ఆశ్చర్యం అవుతాడు. అయ్యి అదేంటి, కీప్ వెయిటింగ్, మళ్ళీ మళ్ళీ చెప్తాను స్టోరీ.
1: ఓకే
2: సాయిరామ్ మ్యామ్, హ్యాపీ న్యూ ఇయర్.
0: సాయిరామ్ హ్యాపీ న్యూ ఇయర్. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ కి వెల్కమ్. నేను రేడియో సైటీ నుంచి శ్రద్ధ మాట్లాడుతున్నాను. మీ పేరేంటి?
2: వాత్సల్య.
0: వాత్సల్య, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
2: శ్రీ సత్యసాయి విద్యానికేతన్, రాయలపేట, గుంటూరు.
0: ఏ క్లాస్ లో చదువుకుంటున్నారు?
2: నైన్త్ క్లాస్.
0: నైన్త్ క్లాస్, ఓకే. సో ఈ న్యూ ఇయర్ కి మీరు ఏ గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నారు?
2: మా పేరెంట్స్ ని ఇప్పుడు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను.
0: వెరీ నైస్.
1: ఓకే సో వాత్సల్య, నేను రేడియో సాయి టీమ్ నుంచి యశోధర్ మాట్లాడుతున్నాను. సాయిరామ్ హ్యాపీ న్యూ ఇయర్. సో స్వామి నీ ముందు ప్రత్యక్షం అయితే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
2: ప్రపంచంలో దారుణ అకృత్యాలు తగ్గిపోయి అందరూ సంతోషంగా ఉండాలని, మంచి బుద్ధులతో ఉండాలని కోరుకుంటున్నాను.
1: వావ్, బాగా చెప్పావు వాత్సల్య. ఓకే సో 1 to 100 మధ్యలో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. ఆ నంబర్ లో వచ్చే మెసేజ్ నీకు స్వామి ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్. 29. హ్యావ్ విభూది, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్.
0: సో నువ్వు చెప్పినట్టు అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి అందరికి విభూతి ఇస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్తున్నారు స్వామి. సాయిరామ్ పరమం పవిత్రం చాంట్ చేస్తూ ఉండి అందరికి విభూతి ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. సాయిరామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. కాల్ కట్ చేస్తారా? వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో యా, నెక్స్ట్ కాలర్.
3: హలో
1: హలో
3: హలో
1: సాయిరామ్.
3: సాయిరామ్
1: హ్యాపీ న్యూ ఇయర్.
3: థ్యాంక్ యూ, సేమ్ టు యూ.
1: ఓకే మీ పేరు?
3: రంగసాయి పద్మావతి.
1: ఓకే సో మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: శంకర్ నగర్.
1: ఓ ఓకే, సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
3: 6th క్లాస్.
1: ఓ ఓకే, సో 2020 న్యూ ఇయర్ లో ఏమైనా గుడ్ హ్యాబిట్స్ టేకప్ చేస్తున్నావా? ఏంటది?
3: మంచిగా చదువుకుందాం అనుకుంటున్నా.
1: ఓ ఓకే,
0: సో ఇంకో చిన్న క్వశ్చన్, నీ ముందర సడన్ గా స్వామి అపియర్ అయ్యి అపియర్ అయితే నువ్వు ఏమని అడుగుతావు స్వామిని?
3: నాకు ఇన్పడట్లే.
0: స్వామి సడన్ గా నీ ముందర వచ్చి అపియర్ అయితే నువ్వు ఏమని అడుగుతావు?
3: నేనా? మా అమ్మ నాన్న నూరేళ్ళు బతకాలి.
0: అబ్బో వెరీ నైస్. ఇంకొక చిన్న క్వశ్చన్, 1 to 100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకో, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది.
3: 2.
0: సో ఇది నీకు ఈ మొత్తం ఇయర్ కి స్వామి ఇస్తున్న చిన్న మెసేజ్. సాయిస్ బంగారు చియర్ అప్ అని చెప్తున్నారు స్వామి.
3: ఓకే
0: సాయిరామ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
3: సాయిరామ్
0: కాల్ కట్ చేస్తావా? వేరే కాల్. ఇంకా 5 మినిట్స్ ఏ ఉంది, అందరు కాలర్స్ తొందరగా కాల్ చేసేయండి.
1: ఓకే సో అనుకున్నట్టుగానే కాల్ వచ్చేసింది, అటెండ్ అయిపోదాం.
4: సాయిరామ్.
1: సాయిరామ్ మీ పేరు?
4: నా పేరు సిద్ధార్థ్.
1: ఓకే సిద్ధార్థ్, ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: హైదరాబాద్ నుంచి.
1: ఓకే సో సిద్ధార్థ్, ఈ ఇయర్ లో నువ్వు ఏమైనా గుడ్ హ్యాబిట్స్ టేకప్ చేయాలనుకుంటున్నావా?
4: ఈ ఇయర్ నుంచి నేను ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుంటా.
1: ఓ ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
4: 6th క్లాస్.
1: ఓ ఓకే,
0: సో ఇంకొక చిన్న క్వశ్చన్, నా పేరు శ్రద్ధ. మీ నీ ముందర సడన్ గా స్వామి అపియర్ అయితే నువ్వు ఏమని కోరుకుంటావు?
4: నాకు మంచి చదువు కావాలని కోరుకుంటా.
0: మంచి చదువు, వెరీ నైస్. ఇంకొక చిన్నది, 1-100 నుంచి ఒక నంబర్ పికప్ చేసుకో, ఒక చిన్న న్యూ ఇయర్ గిఫ్ట్ నీకు.
4: సరే, 18.
0: 18. సో ఈ మెసేజ్ లో ఏంటంటే, స్వామి ఇది నీ న్యూ ఇయర్ కి చెప్తున్నారు, గో అండ్ మేకప్ విత్ హూమ్ యూ ఫాట్. సో నువ్వు ఎవరితోనైనా కొట్టుకుంటే మళ్ళీ వెళ్లి వాళ్లతో ఫ్రెండ్షిప్ చెయ్యి అని చెప్తున్నారు స్వామి. ఎవరితో కొట్టుకోకూడదు.
4: మా చెల్లి మాట్లాడుతుంది ఇప్పుడు.
0: యా షూర్.
3: హలో
0: సాయిరామ్. సాయిరామ్, నీ పేరేంటి?
3: భువనేశ్వరి.
0: భువనేశ్వరి, హ్యాపీ న్యూ ఇయర్ భువనేశ్వరి.
3: థ్యాంక్ యూ. సేమ్ టు యూ.
0: థ్యాంక్ యూ. ఏ క్లాస్ లో ఉన్నావు నువ్వు?
3: సెకండ్
0: క్లాస్. ఓకే. సో ఈ న్యూ ఇయర్ కి నువ్వు ఏమైనా బుజ్జి గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నావా?
3: అన్ని టైం కి చేద్దాం అనుకుంటున్నా.
0: అన్ని టైం కి చేద్దాం అనుకుంటున్నా, వెరీ నైస్. ఇంకొక చిన్న గిఫ్ట్ నీకు ఇప్పుడు, మరి 1-100 నుంచి ఒక నంబర్ చెప్తావా? చెప్పు. 1 నుంచి 100 లోపు ఒక నంబర్ నీకు ఇష్టమైనది.
3: 24.
0: ఓకే, ఒక్క నిమిషం. సో స్వామి చెప్తున్నారు, సో స్వామి చెప్తున్నారు ఈ న్యూ ఇయర్ కి నీకు ఒక చిన్న మెసేజ్, యు ఆర్ గ్రోన్ అప్, బి రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు. సో యా సాయిరామ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
3: మా కజిన్ మాట్లాడుతుంది ఇప్పుడు.
0: ఓకే ఓకే, ఇస్తావా ఫోన్?
3: సాయిరామ్.
0: సాయిరామ్.
1: సాయిరామ్, మీ పేరు? సాయిరామ్, మీ పేరు?
3: ఆశ.
1: ఓకే ఆశ, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
3: ఫస్ట్ క్లాస్.
1: ఓ ఓకే. సో హ్యాపీ న్యూ ఇయర్.
3: హ్యాపీ న్యూ ఇయర్.
1: ఓకే, సో 1-100 మధ్యలో ఏదో ఒక నంబర్ కోరుకో.
3: 99.
1: స్వామి నీకిచ్చే మెసేజ్ ఏంటంటే, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్.
3: వాట్?
0: పెద్దవాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయమని చెప్తున్నారు స్వామి, పేరెంట్స్ ని, ఎల్డర్స్ ని, అందరినీ. ఓకేనా
3: సాయిరామ్?
0: సాయిరామ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ సో మచ్. కాల్ కట్ చేస్తావా సాయిరామ్?
3: సాయిరామ్.
0: యా కాల్ కట్ అయింది. సో యశోధర్, మనం వేరే వాళ్ళందరి రెజల్యూషన్, చాలా మంది పిల్లల రెజల్యూషన్స్ గురించి అడుగుతున్నాం, మరి మన రెజల్యూషన్స్ చెప్పేద్దామా?
1: ఓకే శ్రద్ధ.
0: నీదేంటి, ఏమనుకుంటున్నావు ఈ న్యూ ఇయర్ కి?
1: నా రెజల్యూషన్ ఈ న్యూ ఇయర్ కి ఏంటంటే, నేను ఏ పని చేసినా.
0: సో మన లాస్ట్ కాల్ పికప్ చేసాక మన రెజల్యూషన్స్ చెప్దాం.
1: ఓకే
0: సాయిరామ్.
2: సాయిరామ్ హ్యాపీ న్యూ ఇయర్.
0: సాయిరామ్ హ్యాపీ న్యూ ఇయర్. మీ పేరేంటి?
2: లక్షితాదేవి.
0: మళ్ళీ చెప్తారా?
2: లక్షితాదేవి.
0: లక్షిత, ఓకే. ఏ ఏ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఓకే, ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు లక్షిత?
2: 8th క్లాస్.
0: 8th క్లాస్. హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ఈ న్యూ ఇయర్ లో నువ్వు ఏమైనా రెజల్యూషన్ తీసుకున్నావా?
2: రైటింగ్ మార్చుకోవాలి.
0: రైటింగ్ మార్చుకోవాలి, ఓకే వెరీ నైస్.
1: ఓకే, సో స్వామి నీ ముందు ప్రత్యక్షం అయితే నువ్వు స్వామిని ఏమని కోరుకుంటావు?
2: ఐ వాంట్ పవర్ఫుల్ లేడీ, మీన్స్ ఆల్ రౌండర్. లేడీస్ హావ్ నో ప్రొటెక్షన్, సో ఐ షుడ్ కంట్రోల్ ఎవ్రీథింగ్.
1: వావ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు 1-100 మధ్యలో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో.
2: 19.
1: 19 స్వామి నీకు ఇచ్చే న్యూ ఇయర్ మెసేజ్ ఏంటంటే డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్.
0: స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సో అది నీ న్యూ ఇయర్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సాయి రామ్. సో యా, నీ రెజల్యూషన్ చెప్తున్నావు యశోద, చెప్పు.
1: సో ఈ 2020 ఇయర్ లో నేను తీసుకోబోయే రెజల్యూషన్ ఏంటంటే నేను ఏ పని చేసినా దాన్ని స్వామికి సమర్పించి చెడుదారిన పట్టకుండా స్వామి నన్ను నడిపించాలని కోరుకుంటున్నాను.
0: ఓకే,
1: సో శ్రద్ధ నీ రెజల్యూషన్ ఏంటి 2020 లో?
0: నేనైతే ఇందాక చెప్పినట్టు రెజల్యూషన్ తీసుకుంటే నాకు కష్టం కాబట్టి 1 మంత్ అది పాటిస్తాను, మళ్ళీ ఫెయిల్ అయిపోతాను కాబట్టి మన ప్రోగ్రామ్ థీమ్ ఉల్లాసంగా ఉత్సాహంగా అది ఎప్పుడు, సో అది నా రెజల్యూషన్ అనుకున్నాను 2020 కి, ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలని అనుకుంటున్నాను. మనం ఇంత చిన్న చిన్న రెజల్యూషన్స్ తీసుకుంటున్నాము, స్వామి 1940 లో తమ అవతార్ డిక్లరేషన్ చేశారు యశోదర్.
1: అవును,
0: తనని తాను మనకి సమర్పించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతేకాదు ఎల్లకాలం మనకి అన్ని అందిస్తూ ఆనందాన్ని అందిస్తూ ఉన్నారు కదా.
1: అవును, ఇంత సెల్ఫ్లెస్ గా స్వామే మనకి అందిస్తే మనం కూడా మన చుట్టూ ఉన్న వారికి మనం సేవ చేయాలి, హెల్ప్ చేయాలి. అందుకే స్వామి గాడ్ ఫస్ట్
0: అదర్స్ నెక్స్ట్
1: యూ లాస్ట్ అని అన్నారు. అలాంటి మన డియరెస్ట్ స్వామికి మనం ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. అందరి తరపున మనం ఈ 2020 సంవత్సరంలో స్వామికి తెలిపే ప్రార్థన,
0: వి లవ్ యూ స్వామి.
5: 2020 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 2వ అంశం ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లల ఫోన్ ఇన్ ప్రోగ్రాం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org గాని లేదా వాట్సాప్ ద్వారా 9393258258 గాని పంపించవచ్చు. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని మీకోసం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: ఇంతవరకు మీరు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ ప్రత్యేకంగా రూపొందించి అందించబడుతున్నది. 1989లో స్వామి ఎంబీఏ విద్యార్థులకు ఒక ఫోటోను సృష్టించి ఇచ్చారు. అందులో వారు తమతో తామే సంభాషిస్తున్నట్టుగా ఎదురెదురుగా నిల్చున్న స్వామి రూపాలున్నాయి. ఆ ఫోటో ప్రతులను వారందరికీ ఇచ్చి, ఇందులో స్వామి మాట్లాడుతున్నారు, స్వామే వింటున్నారు అని చెబుతూ, భవిష్యత్తులో మీరు మాట్లాడతారు, స్వామి వింటారు అన్నారు. మా కార్యక్రమాలను స్వామి స్వయంగా మా శ్రోతల రూపంలో వింటున్నారని మా భావన. రేడియో సాయి కార్యక్రమాలను శ్రద్దగా విని శ్రోతలు తెలియజేస్తున్న అభిప్రాయాలు, సూచనలు కార్యక్రమాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. మాకు అందిన శ్రోతల అభిప్రాయాలలో కొన్ని మీరు కూడా వినండి.
2: మధురమైన సాయివాణి నేటికీ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది రేడియో సాయి మాధ్యమంగా నానాటికి విశ్వవ్యాప్తమవుతోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాలకు తెలుగునాడు నుండే కాదు, ప్రవాస ఆంధ్రుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ఈరోజు మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీ కవిలిగ నరసింహరావు గారు సాయివాణి అంటే స్వామి వాణిగా అభివర్ణిస్తూ రేడియో సాయికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలు వినే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేశారు.
3: రేడియో సాయి యొక్క అభిమాన శ్రోతగా ఎంతో స్వామికి రుణపడి ఉన్నాము. స్వామివారి సంభాషణ, స్వామివారి మాటల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వామి యొక్క వాణి రేడియో సాయి వాణి. అయితే ఈ రేడియో సాయి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే అందిస్తున్నది అనేటటువంటి ఒక ధోరణిలో కాకుండా, యువతల కళాత్మకంగా, అవతల వైజ్ఞానికంగా దేశ విదేశములలో జరుగుతూ ఉండేటటువంటి విశేషాలని, అద్భుతాలని రోజుకు ఒక్కసారైనా సరే శ్రోతలకి చక్కగా అందిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మనకి స్వామివారి దయ వల్ల తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి రేడియో సాయి స్టూడియోలు నెలకొల్పుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటున్నాం. అయితే పుట్టపర్తిలో లాగా, ప్రశాంతి నిలయంలో లాగా, ఆయా ప్రదేశాల్లో కూడా టీవీ ఛానల్లో రేడియో సాయి యొక్క కార్యక్రమానికి ఒక ఛానల్ కేటాయించి చక్కగా ఈ 24 గంటల కార్యక్రమాన్ని టీవీ ఛానల్లో టీవీ ఛానల్స్ వారిని కొంచెం స్వామి యొక్క సందేశాన్ని ఈ విధముగా వినిపించండి అని చెప్పి వారిని మెల్లిగా తీసుకొస్తే ప్రశాంత నిలయంలో ఉన్న పుట్టపర్తి పట్టణ వాటికలో చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ లాభాన్ని, ఏ అదృష్టాన్ని అయితే పొందుతున్నారో ఈ భాగ్యాన్ని వారందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం.
2: శ్రీమతి నాగమణి గారు పుట్టపర్తిలో చిత్రవతి రోడ్లో ఉంటున్నారు. ఇంతకు ముందు వినని స్వామి ప్రసంగాలు రేడియో సాయి ద్వారా వింటూ ఉంటే స్వామి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నాగమణి. నేను చిత్రవతి రోడ్లో ఉంటుంటాను. ఉదయం 5:30కి రేడియో సాయినే పెడతాను. రేడియో సాయి పెట్టినప్పుడు ఒక్కోసారి స్వామివి పాత స్పీచ్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఇంకో అసలు ఏ పని కూడా చేయకలాగే కూర్చుంటాను. రేడియో సాయి ఇలా విన్నది వింటుంటే ఆ తిన్న ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంటుంది నాకు. నేను చేసుకున్న వంట అయినా కూడా రాత్రి కూడా 9 నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటుంటాను. అందులో ఈ మధ్య చాలా బాగుంటున్నాయి. ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఒకళ్ళ తాలూకు అనుభవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే అసలు అంత ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు మనం ఇండియాలోనే మనం అన్ని చోట్ల వినగలిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్లోని ఒక టీవీ కేబుల్ ద్వారా ప్రోగ్రామ్స్ అన్ని మేము వింటున్నాం, కానీ ఇదే పక్క ఊర్లో గాని ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. మరీస ముందు మన స్టేట్ లెవెల్లోని రేడియో సాయి త్రూ టీవీ అందరికీ అందుబాటులో ఉండినట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేడియో సాయి పెట్టిన తర్వాత చాలా తెలుగు కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా ఆనందంగా అందరికీ అనిపిస్తున్నది. సిఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన జిల్లెల మూడి అమ్మ గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రేడియో సాయి స్వామివి చాలా స్పీచెస్ వస్తాయి. అందులో స్వామి చెప్పినవి ఇప్పుడు 87వి 86వి ఆ స్పీచెస్ అప్పుడు మేము ఎవరం వినలేదు. తర్వాత 90 తర్వాత స్పీచెస్ మాకు తెలుసు కానీ ముందుకు తెలియదు. అటువంటి స్పీచెస్ అన్ని వింటున్నప్పుడు ఎంత స్వామి ఎదురుగుండా మనకు వచ్చి మాట్లాడుతున్నారా అన్న ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది.
2: యుఎస్ లో కాలిఫోర్నియా బే సమీపంలోని సనోజాలో ఉంటున్న శ్రీ మదన్మోహన్ గంటి గారు రేడియో సాయి తెలుగు ప్రసారాలు తమకు ప్రశాంతి నిలయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. సేవపై ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల కలిగిన స్ఫూర్తితో తమకు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే అది యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
5: సాయిరామ్, నా పేరు మదన్మోహన్ గంటి, శానోజే, కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాం. ఈ రేడియో సాయి ప్రోగ్రామ్స్ తెలుగులో మొట్టప్పటి నుంచి నేను ఆసక్తితో వింటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న లైవ్ మాకు ఎదురకుండా ప్రశాంతత లేని ఎదురకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో నాకు నచ్చినది సాయి సంకీర్తన వారి ప్రోగ్రాం చాలా బాగుంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ విత్ డివైన్ అని చెప్పి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆఖరణ 8:30 సేవ గురించి పూర్వ విద్యార్థులు, స్వామి హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో దూర దూర కొండల మీద ఉండి నీళ్లు అందక అటువంటి ప్లేస్లో గణేషన్ గారు చేసిన సేవలు, మన నేషనల్ సేవా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు చేసిన పూర్వకాల చరిత్రలో వాళ్ళు సైకిల్ నుంచి పత్తి వరకు వచ్చి స్వామి ఎదురకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న సందర్భాలు, అప్పటి నుంచి వాళ్ళు చేసిన దినదిన కార్యక్రమాలు మాకు ఎంతో ఆనందంగా ఉంచింది. మాకు కూడా ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుందా అన్న భావన మాకు ఉండేది. అది ఒక్కటి మాకు ఈ ఓవర్సీస్ డివోటీస్కి ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలు ముందుగా చెప్తే మేము వచ్చే టైంకి ఆ ట్రిప్ను అరేంజ్ చేసుకుని కనీసం మొత్తం కాకపోయినా 2-3 రోజులు స్వామి సేవతో నారాయణ సేవ గ్రామాలకు వెళ్లి స్వహస్తాలతో చేయాలని కోరిక ఉంది. ఆ విధంగా ఒక షెడ్యూల్ని ముందే బాగా పబ్లిష్ చేస్తే, ఒక ఉదాహరణకి ఇప్పుడు గురు పూర్ణిమ వస్తుంది, ఈ విధంగా చాలా మంది వస్తుంటారు, ఆ టైంలో జరిగే ఈ సేవా కార్యక్రమాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని అక్కడ మేము ఆ స్వహస్తాలతో సాధ్యమంత వరకు హాస్పిటల్ అయినా లేకపోతే గ్రామంలో అయినా, ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ చేస్తే మా ఊళ్ళో కూడా ఏ విధంగా చేయాలనే సంగతి ఒక ప్రేరణ కలుగుతుంది. మేము కూడా చేస్తాం కానీ మా దూరంగా ఉంటాం, కానీ మా స్వామి ఎప్పుడు దగ్గరే, కానీ ఇక్కడ చేసింది అక్కడ చేసింది కొంచెం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు కానీ తిరుపతి ప్రతి వాళ్ళు వెళ్తారు, అదేవిధంగా ప్రశాంతిని తప్పకుండా వస్తాం, ఈ విధంగా కొంచెం చేయాలని కోరిక. అది కాకుండా దీనివల్ల ఏమవుతుంది, మా పిల్లల్ని అందరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి కూడా చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రేరణ కలిగించడానికి ఈ రేడియో సాయి ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత కొంచెం క్విజ్ ప్రోగ్రామ్ కింద వచ్చి లిజనర్స్ క్వశ్చన్స్ కింద అడిగి ఆ విధంగా ప్రోగ్రామ్ పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే సబ్మిట్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ కి దాని జవాబు ఇవ్వడం కూడా బాగుంది, చాలా బాగుంటుంది. మీ యొక్క ఏకాగ్రత, స్వామి ఇచ్చిన కృప వల్ల మీరు ఎంత సేవ చేస్తున్నారో దానికి మేము నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాహిబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరాం.
2: పుట్టపర్తిలో సనాతన సారథి ప్రెస్ లో పనిచేస్తున్న శ్రీమతి పద్మగారు, రేడియో సాయి వినడం ఒక అలవాటుగా మారిందని, విన్న కార్యక్రమాల గురించి తామంతా చర్చించుకుంటూ ఉంటామని అన్నారు. వైవిధ్య భరితమైన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
6: నా పేరు పద్మ. మేము పుట్టపర్తిలోనే ఉంటాము. ఈ రేడియో సాయి మాకు బాగా అలవాటైపోయింది. అసలు అది లేకపోతే తోచని పరిస్థితిలో ఉంది. మేము వర్క్ చేసుకుంటూ కూడా ఎవరైనా వినలేదో చూడలేదో వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం వచ్చింది, ఎంత బాగుందో, మీరు విన్నారా, వినకపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది, వినండి, డాక్టర్ ఇందిరమ్మ గారు, నాగమణి గారు ఇట్లా వాళ్ళవన్నీ విని మళ్ళీ వాటిని చెప్పుకుంటూ, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఇది ఉండబట్టే కదా రేడియో సాయి తెలిసింది, అసలు వాళ్ళ అనుభవాలు మనకు తెలియవు. డాక్టర్స్, డాక్టర్ సమీర్, గోపికృష్ణ గారు వీళ్ళు చిన్నపిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళకి ఆస్తమా అని, గర్భిణీ స్త్రీలని ఇట్లా, అలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వింటే వాళ్ళు ఆచరించగలుగుతారు. అదొకటి. మేము వేరే ఊరు వెళ్ళామనుకోండి, అసలు ఇంకా స్వామిది ఏమి ఉండదు ఇక్కడ లోకల్, కనుక సాయి దర్శన్ అని లోకల్ టీవీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ టీవీకి ఇస్తారు మాకు, బ్లూ ఛానల్ అని. ఇంటర్నెట్లు ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని మనం వినటం అనేది అదొక పనిగా ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా వేరే ఛానల్తో పని లేదు, ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఛానల్ బ్లూ ఛానలే, అంటే బ్లూ ఛానల్ అనే పేరుతో రేడియో సాయిని మాకు ప్రసారం చేస్తున్నారు. మా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, పాపం ఆవిడ మంచంలోంచి లేవలేరు, అసలు ఎప్పుడు ఆ రేడియో సాయి ఆన్లోనే ఉంటుంది ఆవిడకి డే అండ్ నైట్. మన స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పినా ఉండదు, మన స్వామి ఉపన్యాసాలు కానీ భజన్స్ పొద్దున్నే సుప్రభాతం నుంచి ఓంకారం, గాయత్రి, సాయి గాయత్రి, గాయత్రి అన్నీ స్వామి చెప్పటం, స్వామి భజన్స్ వేయటం, అవన్నీ మేము మనం విని ఉండం కదా ముందు, దీనిలో వింటాం. ఉపన్యాసాలు కూడా పాతవన్నీ మాకు తెలియదు అసలు, అవన్నీ ఇప్పుడు వింటున్నాము. ఇది అట్లా అంత స్ట్రేట్ అంతా పెడితే ఎంతో బాగుంటుంది నిజంగా. శేషవల్లి గారని వీళ్ళు, అనామిక, హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ వింటూ ఉంటాం, బాగుంటాయి. ఇంకా కూడా మేము పాతవి విననివి కూడా ఇప్పుడు వినాలని వస్తుంటాయి కదా, ఏదో మొన్న అంజలి గారి ప్రోగ్రామ్ అని అట్లా, మేము ఆ టైంలో విననివి కూడా ఇప్పుడు వస్తుంటే వింటున్నాము. ఒకవేళ భజనకి రాలేకపోయాం అనుకోండి, ఇంట్లో ఏదో పని ఉండి, లైవ్ ఇచ్చేస్తున్నారు మందిరంలో భజన్స్, ఇంట్లో ఉండే మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ వింటుంటే. అన్ని వేరే చోట్ల నుంచి ప్రోగ్రామ్స్ కూడా మనకు అసలు తెలియదు. అటు వైజాగ్ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి అవి వేస్తుంటారు, ఎవరో థాయిలాండ్ వాళ్ళది వచ్చింది, అది ఎంతో మాకు చాలా నచ్చింది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఇటు డాక్టర్స్ కానీ అటు చిన్నపిల్లలవి కానీ, అటు లేడీస్, మొన్న అమ్మాయిలు హైదరాబాద్ వాళ్ళతో అనామిక ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చి స్వామి విఐపీ గేట్ లో నేను సేవ చేశాను, వెళ్ళగానే నాకు జాబ్ వచ్చేసింది అని ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయికి హెల్త్ అసలు బాగుండదు కానీ సేవ ఎలా చేస్తుందో తనకే తెలియదు, సేవ చేసినప్పుడు తనకి ఏ ప్రాబ్లం ఉండదు. అట్లా అవన్నీ వినటానికి మాకు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ మన తెలుగు ప్రోగ్రామ్ అంటే మనకి మంచి ఆనందం వింటుంటే. చాలా మీకు కృతజ్ఞతలు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఇలాగే స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ సాయిరాం.
2: హైదరాబాద్ శ్రోత శ్రీ పివి శాస్త్రి గారు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న రేడియో సాయికి అభినందనలు తెలుపుతూ ప్రసారాలను, ప్రసారమైన కార్యక్రమాలను సమీక్షించారు.
7: తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. రేడియో సాయి టీం వారికి అభినందనలు తెలుపుకుంటూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ మధ్య ప్రసారమైన శ్రీ పివి భరద్వాజ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా విని ఎంతో ఆనందపడ్డాం. ఆకాశవాణి వారు లోగడ బాలానందం ప్రసారం చేసే విధంగా రేడియో సాయి ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలను రూపొందించి బాల వికాస్ పిల్లలకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తే బాగుంటుందని ఒక సూచన. ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ను 3 రోజుల నుండి 4 రోజులకు ముందుగానే ఉంటే బాగుంటుందని మరో సూచన. భజనానంతరం దర్శన సమయంలో సాయి గాయత్రి మంత్రంలో బ్రేక్ వచ్చుచూ ఉన్నది, సవరించ ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతల అభిప్రాయాలు మరికొన్ని వినే ముందు ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విందాం. ఈ క్విజ్ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత నిలయం. క్విజ్ మాస్టర్లు శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీమతి దేవసేన.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు 2వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభాభివందనాలు. శ్రోతల స్పందన విన్న మీకు ఆదర్శ విద్యార్థిగా స్వామి ఆచరించి చూపిన ఆదర్శాలు, మరికొన్ని చిన్న కథలు క్విజ్ రూపంలో సమర్పిస్తున్నారు పుట్టపర్తి, తిరుపతి, హైదరాబాద్, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన బాలవికాస్ పిల్లలు. క్విజ్ నిర్వహిస్తున్న నా పేరు మంచిరాజు శేషవల్లి, మరి వారికి మార్కులు వేసేవారి పేరు శ్రీమతి దేవసేన. ఈ క్విజ్ లో 6 రౌండ్లుంటాయి. ఒకటి భజన రౌండ్, రెండోది పదానికి వివరణ, మూడోది పద్య సూక్తులు, నాలుగు చిన్న కథలు, ఐదు స్వామి పాటల ప్రాముఖ్యత, ఆరోది ర్యాపిడ్ రౌండ్. సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ 4 గ్రూపుల్లోని పిల్లల్ని శ్రోతలకి పరిచయం చేయండి దేవసేన గారు.
2: సరేమండి. సత్యం గ్రూప్ నుంచి వి నరసింహ, పి నందిని, కె భార్గవి, బి సాయి సంజీవ్, ఏ దుర్గా ప్రసాద్. ధర్మం గ్రూప్ నుంచి పి రేవంత్, జే స్వాతి, పి సాయి తరుణ్, ఎస్ఎస్ రుత్విక్, ఏ నవీన్, ఎం భువనేశ్వరి. శాంతి గ్రూప్ నుండి ఏ రాజేష్, కె శ్రేయ, డి శాంతి, కె తేజస్విని, ఏ రేణుప్రసాద్, పి పూజిత. ఇక ప్రేమ గ్రూప్ నుంచి ఎల్ వినీత్, ఎస్ ధనుష్ కుమార్, జి యశస్రి, ఎస్ వసీమా, బి గురుకృష్ణ.
1: సాయిరామ్ అండి.
2: సాయిరామ్
1: పిల్లలు, మరి శ్రోతలందరికీ ఒకసారి సాయిరామ్ చెప్దామా?
3: సాయిరామ్.
1: అయితే మన కార్యక్రమాన్ని మన క్విజ్ కి హీరో భగవాన్ సత్యసాయిబాబా వారే కదా, వారు పాడిన ఒక భజనతోటి మన క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.

స్వామికి ఎంతో ఇష్టమైంది భజన. అందుకనే స్వామి మనకి ఎన్నో భజనలు పాడి మనకి నేర్పించారు. మనం ఫస్ట్ రౌండ్ లో స్వామి పాడిన భజన్లే చెప్పుకుంటాం ఇప్పుడు. ఓకే, ముందుగా సత్యం గ్రూప్ వాళ్ళు గోపిక మాలాహారి ప్యారి మాయిమీర మనవిహారి అంటూ ఒక భజన పాడారు స్వామి. ఏంటా భజన అది పాడండి.

చాలా కరెక్ట్ గా పాడారు. మరి శాంతి గ్రూప్ వాళ్ళు దీనావన భవ భయభంజన అంటూ ముగుస్తుంది ఒక భజన. ఏంటది

కరెక్ట్ గా చెప్పి పాడారు, కానీ మరి కొంచెం తప్పింది కాబట్టి 5 మార్క్స్ లో ఒక 2 మార్కులు తగ్గుతాయి. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు వినాయకుడి సోదరుడి మీద స్వామి శరవణ భవ గుహ మాంపాహీ అంటూ ఒక భజన పాడారు, అదేంటో పాడండి.

0: వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అందరూ చక్కగా పాడారు. ఓకే, మరైతే ఇప్పుడు రెండో రౌండ్లో నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు వివరణ ఇవ్వాలి. ముందుగా సత్య గ్రూప్కి అరిషట్ వర్గాలు.
1: అరిషట్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
0: అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు ఫోర్ ఎఫ్స్ ఏంటో చెప్పండమ్మా.
2: ఫోర్ ఎఫ్స్: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు లెర్న్ అండ్ ఫినిష్ ది గేమ్.
0: వెరీ గుడ్. శాంతి గ్రూప్ వాళ్ళు వాచ్ గురించి చెప్పండి, స్వామి ఏం చెప్పారు?
3: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
0: గుడ్. అయితే ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు ఫైవ్ డీస్ ఏంటో చెప్పాలి.
4: ఫైవ్ డీస్: డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
0: వెరీ గుడ్. అయితే మళ్ళీ సత్య గ్రూప్ కే వస్తుంది. మాయ వదిలింది అని స్వామి అన్నారు, ఎప్పుడు?
5: ఓం శ్రీ సారా, మాయ వదిలింది. బాబా హంపి యాత్ర నుంచి తిరిగి వచ్చినాక కాలర్ పిన్ పోగొట్టుకుంటే బాబా చెప్తారు మాయ వదిలింది అని. అదైనాక అవతార ప్రకటన రోజు 20 అక్టోబర్ 1940 రోజు బాబా పుస్తకం పెట్టేసి చెప్తారు, నేను సాయిబాబా, మీ సత్యం కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని. అదైనాక ఈశ్వరాంబ భోజనం ఇస్తుంది. అప్పుడు బాబా మూడు ముద్దులు చేసి తిన్నాక చెప్తారు, నా మాయ వదిలింది అని.
0: ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళు ఈశ్వరాంబ గారి గురించి చెప్పండి.
6: ఈశ్వరాంబ గారు స్వామి వారి తల్లి, ఆమె దయా ప్రేమ గలవారు. ఈశ్వరాంబ గారు స్వామిని పుట్టపర్తిలోనే ఉండమని కోరినారు. అందుకు స్వామి పుట్టపర్తిలోనే ఉండి చాలా కార్యక్రమాలు ఇక్కడే జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని మూడు కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా మంది అవస్థ పడుతున్నారు, ఒక చిన్న బావి తొగించండి స్వామి అని అడిగారు. ఆ చిన్న బావి ఇప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ గా మారింది. రెండవది, స్వామి ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్కి చాలా దూరానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్కూల్ కట్టియండి స్వామి అన్నారు. అందుకు స్వామి ఒక చిన్న స్కూల్ కట్టించారు, అదే ఇప్పటికీ యూనివర్సిటీగా మారింది. మూడవది, స్వామి ఒక చిన్న వైద్యశాల కట్టియండి స్వామి, అందరూ రోగులందరూ వేరే ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు, ఒక వైద్యశాల కట్టియండి అని కోరినారు. ఒక చిన్న వైద్యశాల ఇప్పుడు ఒక సూపర్ హాస్పిటల్ గా మారింది. ఆ చిన్న హాస్పిటల్ కట్టించేటప్పుడు ఈశ్వరాంబ గారు చాలా సేవలు చేశారు. ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వరాంబ, ప్రపంచానికే తల్లి.
0: వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగా చెప్పావు. అయితే మరి స్వామి విద్యార్థిగా కుటుంబ బాధ్యతలు నిర్వహించారు కదా, ఇది ప్రేమ గ్రూప్ వాళ్ళు చెప్పండి.
7: స్వామి తాతగారైన శ్రీ కొండమరాజు గారి వద్ద ఉంటూ ఆయనకు వంట చేసి పెట్టేవారు. తెల్లవారు లేస్తూనే పాత్రలు తోమి వంట చేసి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తాతగారికి వడ్డించి తిరిగి స్కూల్కి పరిగెత్తుకుని వెళ్లేవారు. స్వామి అన్నగారైన శ్రీ శేషంరాజు గారి వద్ద ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. అక్కడ మంచినీటి కొరత ఉండేది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి నీటిని తోడి కాడు కట్టిన కడవలతో మంచినీటిని ఇంటికి మోసేవారు. పై సంఘటనలు స్వామి కుటుంబంలో ఎంత బాధ్యత వహించారో తెలియజేస్తుంది.
0: వెరీ గుడ్. అయితే శాంతి గ్రూప్ వాళ్ళు పుష్పగిరి తిరణాల గురించి చెప్పండమ్మా.
8: స్వామి స్కౌట్ లీడర్గా నుండి పెద్ద వరకు అనేక సేవలు అందించారు. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్ద అప్పగించారు. నీళ్లను అందించారు. దేవాలయాలను దర్శనానికి క్యూ కట్టించారు. ఈ రకంగా స్వామి చదువుకునే వయసులోనే సేవ చేసి తగలించాలని సూచించారు.
0: సరే, ఓకే. రెండో రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇంకా మూడో రౌండ్ లో స్వామి ఎంతో విలువైన విషయాల్ని ఎంత సులభంగానో అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పారు. అవి మనం పద్య సూక్తులు అని నేర్చుకుంటాం కదా బాల వికాస్ క్లాస్ లో, ఆ పద్య సూక్తులు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. చక్కటిగా చక్కగా చెప్పాలి పద్యం. మొదట సత్య గ్రూప్ వాళ్ళు చీమ బుద్ధి గురించి వివరిస్తూ మనిషి బుద్ధి ఎలా ఉందో చెప్పారు స్వామి. అదే పద్యము

0: యుగమునా.
1: వెరీ గుడ్. అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు, ప్రకృతి మనకి గురువు కదా, మరణించిన తర్వాత కూడా సేవకి పనికొచ్చే ఒక త్యాగమూర్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?
0: బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుట నువ్వు. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్నమాట.
1: మరైతే శాంతి గ్రూప్ వాళ్ళు ఒక పద్యం చెప్పాలి. అదేంటంటే, వేప విత్తనం నాటితే ఆ చెట్టు నుంచి మామిడి పండు రాదు కదా, అలా అదే విధంగా మంచి పని చేస్తే మంచే కలుగుతుంది అని ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పండి.

ఓకే. మన ఇంట్లో ఒకళ్ళ మాట పెరుగన్నంలాగా ఉంటుందిట. వాళ్ల మాట వినకపోతే ఏదో అవుతుందిట. అది చెప్తూ ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?

0: వెరీ గుడ్. ఇప్పుడు 3 రౌండ్లు అయ్యాయండి. చూస్తూ ఉంటే అందరికీ ఫుల్ మార్క్సే వచ్చేసినట్టున్నాయి కదా. ఆ 2 మార్కులు మిగతా వాటిలో మీరు సాధించేసుకోవాలి, సరేనా? అయితే ఇప్పుడు 4వ రౌండ్లో మనం ఏం చేయాలంటే, స్వామి చిన్న చిన్న కథలు మానవ ప్రవర్తన ఎలా మారాలో చెప్తూ చక్కగా చెప్పారు. ఆ ఆణి ముత్యాలని మీ నోట్లో వినాలి ఇప్పుడు మేము. ఓకే, ఫస్ట్ సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలి. త్యాగం చాలా గొప్ప గుణం కదా, ఆ త్యాగం గురించి స్వామి చెప్పిన కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. త్యాగము. భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్రుడు, అగ్నిదేవుడు అతని త్యాగాన్ని పరీక్షించాలని అనుకున్నారు. దేవేంద్రుడు డేగగాను పావురం, అగ్నిదేవుడుగాను మారారు. డేగ పావురాన్ని వెంటాడింది. ఆ పావురం తిన్నగా వచ్చి కొలువులో ఉన్న శిబి చక్రవర్తి భుజముపై వాలింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజా, ఇది నా ఆహారము, నాకు వదిలివేయమంది. అప్పుడు శిబి చక్రవర్తి, ఇది నన్ను శరణు కోరింది, కాబట్టి నీకు నేను ఇవ్వలేను. కావలసింటే దాని బరువంతా, దాని శరీరం అంతా బరువు మాంసం నా శరీరంలో నుంచి తీసుకోమన్నాడు అని చెప్పి ఒక తక్కెడ తెప్పించారు. ఒక పక్కన పావురాన్ని, ఒక పక్కన తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా పావురంతో పాటి సరితూగలేదు. అప్పుడు అది చూసిన శిబి చక్రవర్తి తానే వెళ్లి తక్కెడలో కూర్చున్నారు. అప్పుడు సరితూగింది. అప్పుడు పావురం అగ్నిదేవుడుగాను, డేగ దేవేంద్రుడుగాను మారారు. రాజా, నీ త్యాగాన్ని పరీక్షించాలనుకున్నాము, నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించి అదృశ్యమైపోయారు. శిబి చక్రవర్తి త్యాగం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
0: వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పావు. మనం సాధారణంగా కొంతమందిని తెలివైన వాళ్లని, కొంతమందిని మూర్ఖులని అంటూ ఉంటాం కదా. మరి ధర్మ గ్రూప్ వాళ్లు ఎవరు మూర్ఖుడో ఓ కథ ద్వారా స్వామి తెలియజేశారు, అది చెప్పండమ్మా.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు ప్రీదేవన్. నేను చెప్పబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు. ఒక రాజుగారి కొలువులో ఒక సోమైపోతుండేవాడు. రాజుగారు ఏ పని చెప్పినా కుంటిసాకులు చెప్పి తప్పించుకునేవాడు. రాజుగారి వీటితో వేగలేక ఒక పత్తి మీద మూర్ఖుడు అని రాసి వారి తలకు కట్టాడు. అప్పటి నుంచి అందరూ వారిని చూసి నవ్వుకునేవారు. ఒకరోజు రాజుగారికి తీవ్ర వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అందరూ రాజుగారిని చూసేందుకు వెళ్లారు. ఈ మూర్ఖుడు కూడా రాజుగారిని చూసేందుకు వెళ్లారు. అప్పుడు రాజుగారు బాధతో కంటతడి పెట్టుకుని, నా ప్రయాణ సమయం దగ్గర పడిందిరా, నేను వెళ్తున్నానురా అని ఆ మూర్ఖుడితో చెబుతాడు. ఆ మూర్ఖుడు, అయితే నేను ఏనుగులను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి ఏనుగులు వెళ్ళవురా అంటాడు. అయితే నేను రథాలను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి రథాలు కూడా వెళ్ళవురా అంటాడు. ఇంతకీ ఈ మూర్ఖుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అని అంటాడు. నాకు తెలీదురా అని ఆ రాజు చెప్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన తలకు కట్టిన మూర్ఖుడు అనే పత్తిని తీసి రాజుగారికే కట్టేస్తాడు. రాజా, మీరు వెళ్తున్నారని తెలుసు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. అక్కడికి ఏనుగులు రథాలు వెళ్ళవని తెలుసు, కానీ అది ఏ ప్రదేశం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీకు తెలియదు. కనుక ఈ పట్టి మీకే సరిపోతుంది, మీరే ధరించండి అని చెబుతాడు. మానవులు తన జీవిత కాలంలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని తెలుసుకోకుండా వృధాగా కాలం గడిపేవాడే మూర్ఖుడు. సాయం.
0: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. ఓకే, అయితే మరి శాంతి గ్రూప్ వాళ్ళు ఎవరు భక్తుడో స్వామి చెప్పిన కథ చెప్పండి.
3: సాయిరాం, నేను చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు నారద మహర్షికి, నీకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు అని చెప్తారు. నారద మహర్షి ఆలోచిస్తాడు, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేద రైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనానికి ముందు నారాయణ అని 3 సార్లు అంటాడు. రాత్రి పనుకునే ముందు 3 సార్లు నారాయణ అని అంటాడు. నారద మహర్షి మహావిష్ణు దగ్గరికి వెళ్లి, నాకన్నా గొప్ప భక్తుడు అతనేలా అవుతాడు స్వామి? అతను రోజుకి 3 సార్లే నిన్ను స్మరిస్తున్నాడు కదా, నేను నిన్ను నిరంతరం దైవనామస్మరణం చేస్తున్నానుగా అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు నారద మహర్షి తలపైన 5 కుండలు పెట్టి నీళ్లు వేసి, ఒక చుక్క నీళ్లు కింద పడకుండా నా చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్తారు. నారద మహర్షి ఆ కుండలపైనే ధ్యాస పెట్టుకుని ఒక చుట్టూ ప్రదక్షిణం చేసి, నేను ప్రదక్షిణం చేశాను స్వామి అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు మహావిష్ణువు అడుగుతారు, నువ్వు ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు నన్ను తలచావు అని అడిగితే, ఒక్కసారి కూడా నేను తలచలేదు స్వామి అని చెప్తారు. నువ్వు ఒక్కసారి కూడా తలచలేదట్టే, ఆ పేద రైతు తన పనిని చక్కగా చేసుకుంటూ నన్ను నిరంతరం 3 సార్లు స్మరిస్తూ ఉన్నాడుగా అని చెప్తారు. నారద మహర్షి తెలుసుకుంటాడు తన తప్పును. తెలుసుకొని ఏకాగ్రత విశ్వాసం ముఖ్యమైనవని మహావిష్ణువు నారద మహర్షికి ఈ పరీక్ష ద్వారా తెలియజేశారు. సాయిరామ్,
0: గుడ్ గుడ్, బాగుంది. అయితే ప్రేమ గ్రూప్ వాళ్ళు, అణాల కన్నా గుణాలే ప్రధానం అని తెలియజెప్పే కథ చెప్పండి.
4: ఓం శ్రీ సాయిరామ్. అణాల కన్నా గుణాలే ప్రధానం. ఒకసారి సీవీ రామన్ గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుడు ఎంపిక కాలేదు. ఆ యువకుడిని ఇంటర్వ్యూకు రావడానికి ఖర్చు పెట్టిన బస్సు ఛార్జీలను గుమస్తా దగ్గర తీసుకువెళ్లమని చెప్తారు రామన్ గారు. ఆ గుమస్తా భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆ పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సెలవు కాదని చెప్పాను కదా అని అడిగితే, ఆ యువకుడు పొరపాటున గుమస్తా ఇచ్చిన ఆదర పైకాన్ని తిరిగి ఇవ్వడానికి ఉన్నానని చెప్తాడు. సివి రామన్ గారు అతని నిజాయితీకి మెచ్చి ఆ ఉద్యోగం అతనికే ఇస్తాడు. దీన్ని బట్టి అణాల కన్నా గుణాలే ప్రధానమని తెలుసు. భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆ పైకాన్ని తిరిగి ఇవ్వడానికి

0: ఇస్తాడు. దీన్ని బట్టి అనాల కన్నా గుణాలే ప్రధానమని తెలుస్తుంది.
1: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారరా, చక్కగా, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు కథలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొక రౌండ్ కథలు చెప్తారా? ఇంకో నాలుగు ప్రశ్నలు వేస్తా, నాలుగు ప్రశ్నలు వేస్తా మళ్ళీ. ఓకే సరే, అయితే మళ్ళీ సత్యం గ్రూప్ కే ప్రశ్న. ముందు పట్టిన పట్టు వదలరాదు అని పట్టుదలగా భగవంతుడు అనుగ్రహాన్ని ఒక బాలభక్తుడు సాధించుకున్నాడు. ఎవరా బాలభక్తుడు, ఆ కథ ఏంటి?
2: ఆ బాలభక్తుడు ధ్రువుడు. ఓం శ్రీ సారం. అయోధ్య నగరానికి మహారాజు ఉత్తానపాదుడు. అతని పరిపాలన కాలంలో జీవితం సంక్షేమంగా ఉండేది. అతనికి ఇరువురు భార్యలు. మొదటి భార్య అయిన సునీతి కుమారుడు ధ్రువుడు, రెండో భార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడు. అయితే ఒకరోజు ధ్రువుడు ఆడుకోవడానికి మైదానానికి వెళ్లగా అక్కడ ఆడుకుంటూ ఉండగా ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చోవడం గమనించి తాను కూడా వెళ్లి తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నించగా తన పినతల్లి అయిన సురుచి అతని రెక్క పట్టుకుని లాగి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చునేందుకు ఎటువంటి అర్హత లేదు, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చొని రాదు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలని దేవుని ప్రార్థించుకో అని ఎగతాళి చేసి వారిని కోపంతో వారిని తిట్టి పంపించేస్తుంది. ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడి ఆ తన తండ్రి ముఖం చూస్తాడు. కానీ తండ్రి నుంచి కూడా ఏమి జవాబు రాకపోవడంతో తన వేదనను తన తల్లికి తెలియజేస్తాడు. ఆ తల్లి అయిన సునీతి ధ్రువుడు తెలియజేస్తుందంతా విని, నాయనా నీకు సమాధానం చెప్పగలవాడు శ్రీహరి ఒక్కడే, అతన్నే ప్రార్థించము అని చెప్పగా ధ్రువుడు వెంటనే అరణ్య మార్గాలకు ప్రవేశించి తపస్సును ఆరంభిస్తాడు. ఇంతలో ఒటిగా వెళ్తున్న నారదుడు ధ్రువుని చూసి, ఏంటి ఇంత చిన్నబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి అని అతన్ని వివిధ పరీక్షలు పెట్టి అతని పట్టుదలను చూశాక అతని పట్టుదలను సంతసించి అతని దగ్గరికి వెళ్లి, నాయనా నువ్వు శ్రీహరిని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించినాయనా నీకు తప్పక అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండగా శ్రీహరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై, నాయనా నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పగా ధ్రువుడు తన కోరికను కూడా మరిచి శ్రీహరి సన్నిధానం కావాలి ప్రభు అని కోరుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు, నాయనా నువ్వు రాజభోగం అనుభవించిన తర్వాత తారామండలంలో శాశ్వత స్థాయిని నీకు ప్రసాదిస్తున్నాను, చివరికి నువ్వు తారామండలంలో శాశ్వత స్థాయిని నా దగ్గరే పొందుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే మన కాలమండలాన్ని పరిగణిస్తాము.
1: వెరీ గుడ్, బాగా చెప్పాము. సరే, మరైతే ధర్మం గ్రూప్ వాళ్ళు సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి అనే కథ చెప్పండి.
0: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భార్యకి దేవుడి మీద చాలా భక్తి ఉండేది. కానీ భర్తకి ఎప్పుడు చూసినా సంపాదించాలి అనుకునేవాడు. ఒకరోజు భర్తకి జబ్బు చేస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే అంటాడు, 3 సార్లు మందులు వేసుకోవాలి, నేను మందులు ఇస్తాను అంటాడు. అయితే భార్య ఎప్పుడు ఇవ్వదు, అసలు మందులే ఇవ్వదు. అయితే భర్త అంటాడు ఒకరోజు, నువ్వు నాకు ఎందుకు మందులు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు ఇవ్వమన్నారు కదా అంటే, భార్య అంటుంది, మన శరీరానికి జబ్బు చేస్తే మందులు వేసుకోవాలి, కానీ భవరోగ్యానికి ఏం వేసుకోవాలో తెలుసా అంటే, నాకు తెలీదు అంటాడు. అయితే భార్య అంటుంది, మనం చిన్నప్పటి నుంచి దేవుని మీద భక్తి కలిగి ఉంటే మనకెప్పుడు జబ్బు రాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అంటది. అయితే
1: మందు వేయకపోతే రోగం తగ్గనట్టుగా దేవుడు నామం చెప్పకపోతే ఇప్పుడు
0: మనం చిన్నప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి.
1: అది చిన్నతనం నుంచే సాధన మొదలు పెట్టాలి. మరి మాటతోటి రాజ్యాలు గెలుచుకోవచ్చు కదా.

0: ఈ కథలు బోల్డ్ విన్నాం మనం. స్వామి కూడా మాటల ప్రభావం గురించి ఒక చిన్న కథ చెప్పారు. చాలా బుజ్జి కథ. అది శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండమ్మా.
1: ఓం శ్రీ సారం. నేను చెప్పబోయే కథ పేరు మాటల ప్రభావం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విషయాలు, నీతి కథలు బోధిస్తుండగా తరగతి గదిలోకి డీఓ గారు ప్రవేశించారు. ప్రవేశించి ఉపాధ్యాయుడితో ఇలా అంటారు, మాటలతో చెప్తే ఏ మార్పు రాదు, క్రియారూపంలో తెలియజేస్తే బాగా అర్థమవుతుందని డీఓ గారు చెప్తారు. అలాగే కొంతసేపు ఉపాధ్యాయుడు డీఓ గారు కొంతసేపు వాదులాడతారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు డీఓ గారికి ఎలాగైనా మాటల శక్తిని చూపించాలని ఒక అబ్బాయిని పిలిచి, ఒరే ఈ డీఓ గారిని మెడపెట్టి బయటికి గెంటే అని బాలుడికి చెప్తాడు. అప్పుడు డీఓ గారు చాలా కోపపడి, అప్పుడు ఉపాధ్యాయుడు నెమ్మదిగా ఇలా అంటాడు, సార్ ఎందుకు మీరంత కోపం పడతారు, నేనేదో రెండు మాటలు అన్నానంతే కదా, నేను ఇంకా క్రియారూపంలో ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు డీఓ గారు తన తప్పుని తెలుసుకుని అవును మాటలకి నిజంగానే శక్తి ఉందని గ్రహించి, దీని బట్టి ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి మానవులకు బలాన్ని బలహీనతను తెలియ ఇచ్చేదే మాటలు అని.
0: ఓకే ఓకే గుడ్. ఈ రౌండ్ లో చివరిగా ఒక చెడ్డ గుణం వలన ఏంటి నష్టం అవుతుందో తెలుసుకుందాం. లోభగుణం చాలా నష్టం కలిగిస్తుంది కదా, కాబట్టి ఆ లోభం వలన కలిగే నష్టం గురించి కథ చెప్పండి. ప్రేమ గ్రూప్.
2: ఓం శ్రీ సాయిరామ్. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లోభం వలన లాభం లేదు. ఒక ఊరిలో ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ విషయం గ్రామాధికారికి తెలుస్తుంది. అతన్ని లాక్కుని రండి అని చెప్తాడు. నువ్వు చేసిన నేరానికి 3 రకాల శిక్షలు ఉంది అని చెప్తాడు. మొదటిది 1 కేజీ కల్తీ నెయ్యి తాగాలి. 2వది 12 కొరడా దెబ్బలు తినాలి. 3వది 200 రూపాయలు జరిమానం చెల్లించాలి అని చెప్తాడు. ఈ నేతి వర్తకుడు పరమలోభి కాబట్టి 1 కేజీ కల్తీ నెయ్యి తాగుతాడు అని చెప్తాడు. కాస్త నెయ్యి తాకంగానే కడుపు ఉబ్బి వాంతులు మొదలు పెడతాయి. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 12 కొరడా దెబ్బలు తింటాను అని చెప్తాడు. 4 దెబ్బలు తినంగానే వీపు చిక్లిపై రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 200 రూపాయలు జరిమానం చెల్లిస్తాను అని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి చెప్తాడు, నువ్వు ఈ పని ముందే చేసింటే కొరడా దెబ్బలు తిని వీపు చిక్లించుకుని కల్తీ నెయ్యి తాగి వాంతులు కడుపు నొప్పి తెచ్చుకుని ఆ పని ఉండదు కదా నీకు అని చెప్తాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది, లోభబుద్ధి గలవారు ఎప్పటికీ చెడు చేస్తుంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్.
2: లోభం వలన లాభం లేదు.
0: ఏంటన్నాను?
2: నీతి లోభం వలన లాభం లేదు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారరా. స్వామి చెప్పిన చిన్న కథలు మీరు ఎంతో చక్కగా చెప్పారు. దీంతో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇంక 5వ రౌండ్లో విద్యార్థి దశలో స్వామి కొన్ని పాటలు రచించారు. ఆ పాటల్లో అంతరార్థాలేంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో మీరు వివరించాలి. ఇప్పుడు ఇది చక్కటి ఆడియో రౌండ్ అన్నమాట. మీకు ఒక పాట వినిపిస్తాం. సత్యం గ్రూప్ వాళ్ళు ఈ పాట విని ఆ పాట ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. స్వామి ఎందుకు రాశారో, ఎప్పుడు రాశారో ఆ వివరం అంతా మాకు చెప్పాలి.

0: ఇప్పుడు సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలమ్మా, ఈ పాట ప్రాముఖ్యత ఏంటి చెప్పాలి.
1: ఉరవకొండలో స్వామిని ఉపాధ్యాయులు ప్రార్థనా గీతాన్ని ఆలపించమనగా స్వామి ఈ పాటను పాడారు. అన్ని మతాలు సమానమేనని, ఏ ఒక్క మతం వేరు కాదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మన దేశ ప్రజలందరూ ఒకటేనని, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపే విషయాన్నే ఈ పాటలో స్వామి ఎంతో చక్కగా రూపొందించారు.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు నాయన. ఈసారి రెండో పాట విందాం.
2: దొరికే దొరికే బాలా భాస్కర, బాలకులారా తల్లి బాలకులారా, దొరికే దొరికే బాలా భాస్కర బాలకులారా, కడపుర్బురము కాళ్ళవాతలు చేతిమూలలను చెరుగుల నుండి అజాగరూక పోషణ నుండి హక్కుత్వ వ్యాధుల నుండి అజీర్ణ వీరే చలమల నుండి అన్నింటి నుండి బాగుందండి. అది కలిగే ఆ అన్నకులు ఎక్కువ శుద్ధంగా అన్నకులానికి ఉండేది.
0: ఈ పాట ఏంటి, కొట్టే సుబ్బన్నట, ఎవరు చెప్తారు? శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరామ్. కొట్టే సుబ్బన్న గారు, బాలభాస్కర్ రావు బాలభాస్కర్ అనే మందును తయారు చేసేవారు. ఈ మందును ప్రచారించడానికి సత్యం దగ్గరికి వెళ్లారు. ఈ మందును వివరాలన్నీ చెప్పి ఒక పాట రాయమన్నారు. సత్యం అలాగే రాశారు. ఈ పాటను పిల్లలందరి చేత ప్రచారం చేయించారు.
0: దానికి సుబ్బన్న ఆనందించాడా? ఏం చేశాడు ఆయన? ఆ గ్రూప్ లో ఇంకెవరైనా చెప్తారా?
4: దానికి సుబ్బన్న ఆనందించి అందరూ వాళ్ల మిత్రులందరూ రోడ్ వీధిలో ప్రచారం చేస్తూ వెళితే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్లారు. బాలభాస్కర్ ఆ మందును తీసుకొని అందరూ తీసుకొని తాగితే అందరికీ జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ నయమయ్యింది. అప్పుడు కొట్టే సుబ్బన్న ఆనందించి సత్యానికి తన అంగడిలో నుండి ఏమి కావాలన్నా తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల?
4: బాబా గారు పని చేసే తీసుకుంటారు, పని అడగి తీసుకోరు. పని చేసి ఏదైనా పని చేసి తీసుకుంటారు, ఎంత కావాలో అవసరమైన మాత్రమే తీసుకున్నారు.
0: అవసరమైందే తీసుకున్నారు, ఊరికే ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే సరే, అయితే ఇంకొక పాట విందాం. ఆ పాట ధర్మం గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పండి.
5: ఓం శ్రీ సారం. కాంగ్రెస్ వారు స్వామివారి ఇంటికి వచ్చి మీటింగ్ పెడుతున్నా మా ప్రజలను ఉత్సాహపరచుటకు ఒక పాట రాయండి అన్నారు కాంగ్రెస్. అప్పుడేమో కాంగ్రెస్ వారు
0: మీటింగ్ పెట్టుకుంటే
5: భారతీయులు ఐకమత్యంగా ఉండడానికి స్వామి చెప్పారు. స్వామి ఒక ఉయ్యాలో బొమ్మ పెట్టి పడుకోబెట్టి జోలపాట రూపంలో పాడారు. ఈ పాట ఉద్దేశం ఏమిటంటే భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఉంటేనే భారత స్వాతంత్రము సాధించవచ్చునని ఈ పాట ద్వారా స్వామి తెలియజేశారు.
0: ఓకే ఓకే, ముందు ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. ఓకే, అయితే ఇంకా చివరిగా ఇంకొక పాట వీళ్ళకి, శాంతి ప్రేమ గ్రూప్ వాళ్ళ కోసం.

0: కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. పొడుగాటి మీసాలు గొరిగి కత్తిరించి నాసికాగ్రము వద్ద నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. బాలుడుగా ఉండగా స్వామి పాట పాడారు. ఎవరి గురించి పాడారు? దీని అంతరార్థం ఏంటి?
1: సుబ్బమ్మ గారి భర్త కరణం గారు. ఆయన మన భారతీయ సంస్కృతిని విడిచి విదేశ పద్ధతిలో నడుచుకునేవారు. పొడుగాటి మీసాలను గొరిగించి చిన్నగా పెట్టుకుని చేతికి తోలు వాచ్ కట్టి విదేశీ పద్ధతిలో వ్యవహరించేవారు. ఆయన అది చూసి సుబ్బమ్మ గారు ఎంతో బాధపడేవారు. సుబ్బమ్మ గారు బాధపడటం స్వామి చూసి కరణం గారిపై ఒక పాట కూర్చి తోటి పిల్లలతో ఆయన ఇంటి ముందర పాడించేవారు. అది విన్న కరణం గారు స్వామిని పిలిచి, ఈ పాట నీకు ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను, ఈ పాటను పాడించవద్దు అని చెప్పాడు. మీ మామిడి పండ్లు నాకు వద్దు, మీ ప్రవర్తన మారేంత వరకు నేను ఈ పాట పాడిస్తూనే ఉంటాను అని చెప్పారు.
0: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారరా, వెరీ గుడ్. ఐదో రౌండ్ లో కూడా అందరూ చక్కగా చెప్పారు. ఇంకా ఆరో రౌండ్ ర్యాపిడ్ రౌండ్. మీ గ్రూప్ లో ఎవరికి తెలిసినా గానీ టక్మని చెప్పేయాలి, ఆన్సర్ చెప్పకపోతే మార్కులు పోతాయి మీకు, సరేనా? ఇప్పుడు సత్యంకి ప్రశ్నలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లిదండ్రుల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామిని చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని పిలిచేవారు?
4: బిడ్డలకు గురువు, బ్రహ్మ, జ్ఞాని అని పిలిచేవారు.
0: సత్యం స్థాపించిన భజన మండలి పేరేమిటి?
5: పాండురంగ భజన మండలి.
0: తాతగారు కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ చిన్నారి సత్యం ఏమని చెప్పేవాడు?
5: అందరికీ పంచి మిగిలి ఉంటే నాకివ్వండి అని చెప్పేవారు.
0: వెరీ గుడ్. ఐదు మార్కులు వచ్చేసాయి మీకు. ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళకి. స్వామి తాతగారి పేరేంటి?
6: శ్రీ కొండమరాజు.
0: స్వామి మాధ్యమిక విద్య ఏ ఊర్లో చదువుకున్నారు?
6: పుట్టపర్తి, బుక్కపట్టణం.
0: ఓకే, గెలిచిపోయారు. విషం కల్పిన గారెలు సత్యానికి పెట్టిన స్త్రీని ఏం చేశారు స్వామి?
7: స్వామి ఆమెను శిక్షించకుండా క్షమించారు.
0: ఓకే, సత్యం స్నేహితులతో కలిసి భజన చేసినందువల్ల ఆ గ్రామానికి జరిగిన మేలేంటి?
4: కలరా వంటి అంటువ్యాధులు తగ్గిపోయాయి.
0: సరే, బుక్కపట్నం పాఠశాలలో పాఠం మొదలయ్యే ముందు సత్యం ఏం చేసేవారు?
4: ఏదైనా విగ్రహం లేక పటం తీసుకుని పూలతో పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదము పంచేవారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు శాంతి గ్రూప్ కి ప్రశ్నలు. స్వామి ఎప్పుడు అవతరించారు, డేట్ ఏమిటి?
3: 1926 నవంబర్ 23వ తేదీన.
0: ఓకే, మరి ఉన్నత పాఠశాలకు ఏ ఊరు వెళ్లారు?
4: కమలాపురం.
0: సరే, పాఠశాలలో స్వామి ప్రదర్శించిన దివ్య లీల ఏంటి?
4: గురువు బెంచి పైన నిలబడు సత్యం అని చెప్పగానే గంట కొట్టే వేళకి గురు ఉపాధ్యాయుడు చేరు కత్తుకుపోయారు.
0: సరే, స్నేహితులకి మిఠాయిలు బొరుగులు సంచిలోంచి తీసిచ్చి ఇవెక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పేవారు?
4: గ్రామదేవత
0: ఇచ్చిందని చెప్పేవారా? ఓకే, మరి స్వామి పాఠశాలకు ఏ విధంగా వెళ్లేవారు రోజును?
3: స్వామి తన బట్టలను తానే ఇస్త్రీ చేసుకుని తల చక్కగా దూకొని వెళ్లేవారు.
0: సరే, వెరీ గుడ్, ఐదు ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మరి ప్రేమ గ్రూప్. స్వామి అవతరించిన తిథి వార నక్షత్రాలు, తెలుగు సంవత్సరం పేరు.
8: అక్షయనామ సంవత్సరం, కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం.
0: వెరీ గుడ్. మరి స్వామి తన బట్టలు తనే ఇస్త్రీ చేసుకునేవారట, ఎలా?
8: స్వామి కాల్చిన బొగ్గుల్ని ఒక ఇత్తడి చెంబులో వేసి గుడ్డతో పట్టుకుని ఇస్త్రీ చేసుకునేవారు.
0: వెరీ గుడ్. స్వామి టీచర్ల పేర్లేంటి?
9: మహబూబ్ ఖాన్, మహబూబ్ ఖాన్ కొండ,
1: మహబూబ్ ఖాన్, మహబూబ్ ఖాన్ కొండప్ప గారు, మంచి రాజు, తమ్మిరాజు.
0: సరే, ఓకే. స్వామి మాటని వేదంలా భావించి ఆచరించిన చిన్ననాటి స్నేహితుల పేర్లేంటి?
1: రమేష్, సురేష్.
0: ఓకే. స్వామి 5వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఉత్సవం చేశారు ఆ ఊరు వాళ్ళు. ఎలా చేశారు?
1: అలంకరించిన ఎద్దుల బండిలో స్వామిని కూర్చుని పెట్టి పూలు చల్లి ఊరంతా తిరిగిచ్చారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి చక్కగా. ఆరు రౌండ్లు చక్కగా అన్ని చెప్పారా ప్రశ్నలు. ఎంత బాగా తయారయ్యారో వీరందరి ప్రిపరేషన్. మరి రేడియో సాయి ముందు కూర్చుని వింటున్న బాల్వికాస్ పిల్లలందరూ కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ అన్ని చూసుకున్నారా? అందరికీ వచ్చేసాయి అనుకుంటాను. ఓకే, మరైతే ఇంత మంచి అవకాశాన్ని 2వ వార్షికోత్సవంలో జరుగుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మనకిచ్చిన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన స్వామి చేయించిన అందమైన విషయం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడూ చెప్పినట్లుగానే బంగారములు వేరు, శృంగారం ఒక్కటే, పశులవన్నెలు వేరు, పాలు ఒక్కటే అని చెప్పినట్లుగా 4 జిల్లాల నుంచి వచ్చారు పిల్లలు. వచ్చి ఇక్కడ ఒక్కటైపోయి సత్యసాయి బాలవికాస్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించాం మనం ఇప్పుడు కదా. సత్యసాయి బాలవికాస్ లో పార్టిసిపేట్ చేసిన ఈ పిల్లలందరి పేర్లు, ఏ ఊరు నుంచి ఎవరొచ్చారో ఒకసారి చెప్తాను. తిరుపతి నుంచి శ్రేయ, నరసింహ, గురుకృష్ణ, రేవంత్ వచ్చారు. పుట్టపర్తి నుంచి శాంతి, తేజస్విని, నందిని, భార్గవి, వసీమ, యశశ్రీ, స్వాతి, సాయి, తరుణ్ వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పూజిత, ధనుష్ కుమార్ వచ్చారు. మరింకా హైదరాబాద్ నుంచి సాయి, సంజీవ్, రుత్విక్, భువనేశ్వరి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చాలా దూరం కదా ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చారా ఒక 5 పిల్లలు, దుర్గాప్రసాద్, వినీత్, నవీన్, రేణుప్రసాద్, రాజేష్. సో మరి అక్కడ అందరూ రేడియోల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీకు జేజేలు చెప్తారు. మీరు మీకు ఒక్కసారి జేజేలు చెప్పేసుకోండి. స్వామి ఈ పిల్లలందరికీ ఇంటా వెంటా జంట ఉండి కాపాడాలని ప్రార్థిస్తూ స్వామి ఆశీస్సులతో 2 సంపూర్ణం చేసుకుని వార్షికోత్సవం చేసుకుంటున్న రేడియో సాయి తెలుగు బృందానికి మా అందరి కృతజ్ఞతలు. మన పాలిటి కల్పవృక్షం, కామధేనువు అయిన స్వామికి మన కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. జై.

0: ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విన్నారు. ఈ క్విజ్ ప్రోగ్రాం కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత్ నిలయం. భగవాన్తో సన్నిహితంగా మెలిగి వారిని సేవించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారి అనుభవాలు, అనుభూతులు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు. అటువంటి భక్తులలో ఒకరైన శ్రీమతి పద్మావతి గారి జ్ఞాపకాలను అంతరంగ తరంగాలు పేరిట తిరుపతి రేడియో సాయి బృందం మనకు అందిస్తోంది.
1: స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణవాసి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళాకారిణి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల క్రియాశీలక భజన మండలి సభ్యురాలు, సంగీత సరస్వతికి గత 4 దశాబ్దాలుగా ఎనలేని సేవ చేస్తూ కొన్ని వేల కచేరీలు దేశ విదేశాల్లో ఇస్తూ ఎన్నో కీర్తనలను, భజనలను, పాటలను సంగీత ప్రియులకే గాక సాధారణ మానవాళికి సైతం తమ గానామృతాన్ని పంచుతూ నిరాడంబర జీవితం గడుపుతూ అందరినీ ప్రేమతో సాయిరాం అని పలుకరిస్తూ అందరి మన్ననలు అందుకున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి రేడియో సాయి తిరుపతి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. సాయిరాం పద్మావతి గారు.
2: సాయిరాం అండి.
1: భారతీయ విద్యలకు వేదమే మూలం, వేదోఖిలం ధర్మ మూలం అన్నారు. ముఖ్యంగా శబ్ద విద్యను గురించి వైదిక సంస్కృతిలో అద్భుత మీమాంసం జరిగింది. సంగీత విద్యకు మూలాధారం వేదనాదమేనని భరతుడు నాట్యశాస్త్రంలో సంగీతం వేదజనితమని పేర్కొన్నాడు. శబ్ద విద్యగా ఉన్న ఈ సంగీతం కేవలం నేర్చుకోవడం వల్ల మాత్రమే లభ్యమయ్యేది కాదు, భగవదనుగ్రహంతో సిద్ధించేది అంటారు. పద్మావతి గారు, మీరు సంగీతం నేర్చుకోవాలన్న జిజ్ఞాస మీకు ఎలా కలిగింది? తల్లిదండ్రుల నుండి పరంపరగా లభ్యమైందా, లేక వారి ప్రోద్బలంతో అభ్యసించారా, లేక మీకు మీరే ఇష్టపడి నేర్చుకున్నారా?
2: మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు. స్వామి దగ్గర ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. వారు చిన్నతనంలో సంగీత విద్వాంసులు గనక మా సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పారు. నేర్చుకుని చిన్నతనంలో వివాహం అయితే తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా సంగీతం మీద ఆశ పోక ఇంకా 2-3 గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఆనందపడుతూ సంగీతంతోనే ఇక పరమానందం, జీవితం ఇది ఒక ధన్యమైంది అన్న ఆనందంలో ఉంటూ ఉండేదాన్ని.
1: అంటే చిన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, మీకు ఉన్నటువంటి ఉత్సాహము రెండు కలిసి మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చాలా సంతోషం పద్మావతి గారు. మీరు తిరుపతిలోని వివిధ క్షేత్రాల్లో, అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో అయితేనేమి, అక్కడ జరిగే ఊంజల్ సేవ, తెప్పోత్సవం మొదలగు సేవల్లో కాని, అదేవిధంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవాలు, ఊంజల్ సేవ లాంటి అనేక కార్యక్రమాల్లో సేవలలో మీరు సంకీర్తన ఆలాపన చేశారు కదా, పరమాత్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా గీతారాపణ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు, మా శ్రోతలతో పంచుకుంటారా?
2: చాలా ఆనందం. అవి అక్కడ పాడుతూ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ దగ్గర పాడుతూ సాయిమాత అని అమ్మవారి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిరాముడని ఆ భక్తిని మనసులో నింపుకుని అటు ఆ స్వామిని ఇటు ఈ స్వామిని పాడుకుంటూ ఆ ఆనందం ఇంక నేను చెప్పలేను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. భగవాన్ బాబా సంగీతాన్ని జీవితంతో పోల్చారు. స్వరాల ఆరోహణ అవరోహణలను మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చారు. మన గుండె చప్పుడును తాళంగా పోల్చారు. ఈ రాగతాళాలు జీవశక్తిని పోషించి అందరినీ ఆనందంగా, ప్రసన్నంగా ఉంచగలుగుతాయని చెప్పారు. మానవుని మనస్సు మీద, హృదయం మీద సంగీతం గొప్ప ప్రభావం చూపుతుంది. సంగీతంలో దైవ సాక్షాత్కారం కూడా త్వరగా లభ్యమవుతుంది. స్వామికి సంగీతం అంటే చాలా ప్రీతి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సత్యసాయీశ్వరుణ్ణి కలియుగ దైవంగా విశ్వసించడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? సాయి సంస్థల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది?
2: ఒకసారి మా అక్క తిరుపతి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సాయి భజనలు ఉన్నాయా అని అడిగింది. పక్క వీధిలో ఉన్నా నాకు తెలియదు. నేనేమనుకోవడం, భజనలు అంటే పెద్దవాళ్లు ముసలి వాళ్లు పాడుకుంటారు, మనకు అనవసరం అనుకునేదాన్ని. ఇంతలో అక్క తీసుకెళ్ళి అక్కకి చూపించాను, భజనకి వెళ్ళాం. ఆ రోజు నేను పడిన ఆనందం, పారవశ్యం ఇంత అంతా కాదు, జీవితంలో మర్చిపోలేనిది. సాయి భజనలు ఇలా ఉంటాయా అని అందులో సంగీతం నేర్చుకున్న దాన్ని గనక భజనలకు వెడుతూ ఉండేదాన్ని. అందరూ అబ్బా చాలా బాగుంది, పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఆ మెప్పులకి ఇంకా ఇంకా పోతున్నా. పోయి తర్వాత స్వామిని ఒక 6 నెలలు అండి, తర్వాత స్వామిని, స్వామి వీళ్ళందరూ మెచ్చుకుంటుంటే పాడుతున్నాను, నాకు ఇది కాదు, నీ మీద భక్తి కలిగి భక్తితో పాడుకునే అవకాశం నాకు అనుభూతి కలిగించాలని చాలా వేడుకున్నా. అప్పుడు ఒక ఇది అనుభవం జరిగింది. వినాయక చవితి పండుగ రేపనంగా మా వారు, మా బాబు చిన్నవాడు 7 ఏళ్లవాడు, మోటార్ సైకిల్లో పూజ సామాన్లు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు చెరో పక్క పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి నాకు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంటికి వచ్చి పద్మావతి గారు మీ వాళ్ళు పడిపోయారు రండి అన్నారు. అప్పుడు నాకు స్వామి గుర్తొచ్చింది. స్వామి నా అనుభూతి కావాలన్నాను, ఇదే అది అయి ఉంటుంది, ఇదే గనక వాళ్ళిద్దరూ లక్షణంగా ఉంటే మీ పాదాలు జీవితాంతం వదలను, ఏదన్నా ఇద్దరిలో కొంచెం తేడా వస్తే ఇక నేను మిమ్మల్ని నమ్మను అనుకున్నా అని స్వామి వీపుది తీసుకెళ్లాను. బాబుకి కంటి పైన చీలిపోయింది, మత్తు ఇంజక్షన్ ఇచ్చారు, ఎక్కటం లేదుట, కుట్లేయటానికి ఏడుస్తున్నట్ట. అప్పుడు నేను వెళ్ళి, నాన్న ఇదిగో స్వామి విభూతి తెచ్చారా అని అట్లా పెట్టంగానే మత్తు ఎక్కింది, కుట్లేశారు. మర్నాడు పంపించారు, వారానికి కుట్లు విప్పుతామన్నారు. విప్పి చూస్తే అంత గాయాలు, అన్ని కుట్లు పడింది, ఒక్క నరం కూడా దెబ్బతినలేదు. మా వారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, తర్వాత 6 నెలలకు అది సెట్ అయింది. ఇక ఆ ఆనందం, ఇంకా చాలు స్వామి నాకొద్దు ఈ అనుభూతి, ఇక నేను ఆనందంగానే పాడుకుంటానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పల్లె పల్లెకి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడెక్కడ భజనలో నేను ఇక వదలకుండా స్వామి స్వామి స్వామి అని పిచ్చి, దాదాపు మ్యాడ్ స్వామి పిచ్చిగా తిరుగుతున్నాను, చేస్తున్నాను. అవి కాకుండా మళ్ళీ అన్నమాచార్య పాటలు, చారాజ కీర్తనలు, అవి సాధన బిజీ. మాకు ఒకే బాబు అమెరికాలో ఉన్నాడు, నాకు ఇదే సాధన, ఇదే జీవితం, ఇంకేం లేదు.
1: స్వామి మిమ్మల్ని దగ్గరికి ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు అందజేస్తూ గీతాలాపనతో స్వామి కూడా అనేక అనేక మందికి ఆ శ్రవణానందాన్ని మీ ద్వారా అందజేసుకుంటూ వస్తున్నారు, చాలా సంతోషం పద్మావతి గారు. అలాగే నామ సంకీర్తనతో, నామ సంకీర్తన పారవశ్యం చెందిన వారులకు తమున్న చోటేనే ఎట్టి ప్రయత్నం గాని శ్రమ గాని యోచన లేకుండా సమస్త జీవ వనరులు దరిచేరుతాయి అంటారు. మీరు స్వామి సూచించిన మార్గంలో పయనిస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ప్రేరణ ప్రమేయం లేకుండా కేవలం స్వామి అనుగ్రహంతో సంగీత పరంగా ఏమైనా అభివృద్ధిని మీరు గమనించారా? అంటే మీ ప్రయత్నం గాని లేకుండా, మీరు ఈ దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా కేవలం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే ఇది స్వామి ద్వారానే జరిగింది అనుకోవడానికి ప్రత్యక్షంగా మీకు ఏమైనా అటువంటి అనుభూతి కలిగిందా?
2: చాలా అనుభూతులు, అందులో ఒకటి ముఖ్యమైనది, నేను ఆల్ ఇండియా రేడియో కడపలో ఆర్టిస్టుని. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అందరూ పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారు, మీరు దీనిపైన బీహైకి ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నాకు ఎవరో చెప్పారు ఇది అది సరిగ్గా పాడకపోతే ఇది కూడా తీసేస్తారన్నారు. నాకు చాలే ఉన్నది పాడుకుందాము అనుకుని, కానీ ఆవేదన, అయ్యో పెడితే బాగుండే అనుకుంటూ ఇంకా రోజు స్వామి భజనలకు వెళ్ళటం, ఇవి ఆయన స్వామి ఆశీస్సులు పొందటం ఉండనే ఉన్నాయి కదా అనుకుంటూనే ఉండేదాన్ని. ఇంతలో ఒకసారి కడప రికార్డింగ్ కెడితే ఆ మ్యూజిక్ కంపోజర్ వచ్చి, పద్మావతి గారు మీరు బీహైకి ఇచ్చిన అప్లికేషన్ అందింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం, అమ్మ స్వామి ఇవన్నీ మిరకల్స్ చేస్తారట, ఇది అదే అయి ఉంటుందని చాలా సంతోషం అండి అన్నాక, మీరు పలానప్పుడు ఇంటర్వ్యూ ఉంది రండి అన్నారు. వెళ్ళాను, చక్కగా పాడాను, ఫస్ట్ లిస్టులో నా పేరు వచ్చింది స్వామి అనుగ్రహం అని. ఇదే ఆనందం అండి, ఇంకా ఆనందం ఒళ్ళు పులకరించి పోతూ ఉండడం, జీవితం ఇట్లా కాదు.
1: అంటే మీరు అప్లికేషన్ కూడా మీరు
2: నేను ఇవ్వలేదు,
1: దరఖాస్తు
2: అందింది అన్నారు. ఇంటర్వ్యూకి రండి అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళాను, పాడాను.
1: చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఇది విషయంగా మనం పరిగణించవచ్చేది. అమ్మ పద్మావతి గారు, మీరు అనేక క్షేత్రాల్లో దేవాలయాల్లో గానాలాపన చేశారు కదా, మరి భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఎప్పుడైనా పాడాలని అనిపించిందా, ఆ అవకాశం దొరికిందా, మీ అనుభవాన్ని ఒకవేళ అటువంటి అవకాశం మీకు దొరికి మీరు స్వామి దివ్య సమక్షంలో పాడి ఉంటే భజన కాని సంకీర్తన కాని ఆ అనుభవాన్ని కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మా శ్రోతలతో పంచుకుంటారా?
2: తప్పకుండా చెబుతాను. ఒకసారి స్వామి చిత్తూరు వచ్చారు. వచ్చినప్పుడు తిరుపతి సమితి అందరి అన్ని సమితుల వాళ్ళని, సేవాదళ వాళ్ళని రమ్మన్నారు. వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత దీనికి ముందు మా అక్క ఎప్పుడు శివల్లో స్వామి ముందు నే భజన చెబుతుంటే తాళం వేస్తూ కూర్చునేవాళ్లే మరి అని పరమానందంగా చెబుతుంటే స్వామి నా జీవితంలో నాకెప్పుడు అలాంటి అవకాశం అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుండేదాన్ని. చిత్తూరులో వచ్చింది, అందరిని రమ్మన్నారు, వెళ్ళాము. చిత్తూరు వాళ్ళు పద్మావతి గారు స్వామి రాగానే మీరే పాడండి, మేమెవరం పాడమన్నారు. అప్పుడు స్వామి పైకి వచ్చేశారు, వీళ్ళు ఎమోషన్లో నాకు చెప్పలేదు, వాళ్లే పాడుకున్నారు. స్వామి పక్క రూమ్ లోకి టిఫిన్ పెట్టేందుకు తీసుకెళ్లారు. ఇంతలో స్వామి అటు వెళ్ళంగానే చిత్తూరు వాళ్ళు, అమ్మా ఇక మీరు పాడండి అన్నారు. మీరు స్వామి వెళ్ళిపోయాక చెబుతున్నారు, ఇక్కడ నాకు అనుభూతి స్వామి దూరానున్నా వినిపించుకుంటారు అని అర్థమయ్యేందుకు, సరే ఇప్పుడు చెప్పారు అని కళ్ళనీళ్లు గారిస్తూ ఆలాపన చేశా.

0: దూరంగా అన్నాను. స్వామి గబగబగబా ముందుకొచ్చేశారు. నేను కూర్చున్న చోటుకొచ్చి ఎవరిప్పుడు హే కృష్ణ అని పాడారు అంటే, అప్పుడు అమ్మ స్వామి నా పాట విన్నారా అని మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాను నేను. నోట మడి మాట రాలా. పక్క వాళ్ళు ఈవే స్వామి అనగానే బాగా పాడావు అని చేతిలో ఇంత వీపూది పెట్టారు. కాసేపు నుంచు అట్లాగే స్వామి నుంచున్నారు. ఆ వీపూది ఇట్లా పట్టుకుని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉన్నా. వెనక వాళ్ళందరూ నా చేతిలో వీపూది అంతా లాక్కుంటున్నారు. నాకు ఒళ్ళు తెలియటల్లా. ఒక్క పూట నాకు అసలు మైండ్ కంట్రోల్ లేదండి. స్వామి నా కోరిక తీర్చావు, నీ ముందు పాడాలనుకున్నా నా కోరిక తీర్చావు, చాలు స్వామి జీవితానికి ఇదని మైండ్ అసలు కంట్రోల్ లేదు. అది జరిగిందండి.
1: మీరు అటు శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో, పద్మావతి అమ్మవారి సన్నిధానంలో, అలాగే సాయిశ్వరుని దివ్య సమక్షంలో కూడా మీరు భజన పాట గాని సంకీర్తనలు గాని అనేకం ఆలపించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు కదా. కలో స్మరణాన్ముక్తి అని కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పబడింది. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణతో ముక్తి లభ్యమవుతుంది అని. అటువంటి నామ సంకీర్తన భజనలతో సాధ్యమవుతుంది. మనం పాడుతూ 10 మంది చేత పాడిస్తాం, అది శ్రవణానందంగా ఉండాలి. భజనల్లో కాని కీర్తనల్లో కాని పదముల అర్థములు తెలుసుకుని పాడాలి. అలా పాడినప్పుడు మాత్రమే అందులోని రసానుభూతిని పొందుతూ పాడువారు ఆనందిస్తూ శ్రోతలను కూడా ఆనంద పరవశం చేయగలరు. ఉదాహరణకి స్వామి తెలియజేసిన విషయాన్ని మీకు కూడా ఒకసారి తెలియజేస్తాను. త్యాగరాజ స్వామి కీర్తనలు సాధారణంగా తెలుగు భాషలోనే ఉంటూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో తెలుగు భాష పదముల మీద అవగాహన లేని ఒక మధుర గాయని త్యాగరాజస్వామి పాట పాడుతూ నే పొగడకుంటే నీకేమి కొదువ రామా అని ఆలాపించాల్సిన ఉండగా, ఆ తెలుగు భాష పదముల యొక్క అర్థం తెలియక ఆవిడ నే పకోడా తింటే నీకేమి కొదువ రామా అని గానాలాపన చేశారట. బాగుంది, శ్రవణానందంగా ఉంది వినటానికి, కానీ పదముల యొక్క భావం కానీ పదముల యొక్క ప్రయోగం కానీ తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వామివారే సెలవిచ్చారు. అంటే మనం భజన పాడేటప్పుడు కానీ సంగీతం ఆలాపన చేసేటప్పుడు కానీ, అంటే మీరు తెలుగేతర భాషల్లో కూడా మీరు అనేక సందర్భాల్లో సంకీర్తనను మీరు కచేరీల రూపంలో అందజేశారు కాబట్టి, అప్పుడు మీరు ఆ భాష మీద అవగాహన లేకపోయినప్పుడు ఆ పదముల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ భావంతో పాడారా, లేకపోతే శ్రవణానందంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి భావంతో మీరు గానాలాపన చేశారా?
0: కాదు, అలా ఒక తమిళ పాట పాడుతుంటే నేను ముందుగా తమిళియన్స్ దగ్గర ఆ దాని అర్థాన్ని తెలుసుకుని అనుభవించుకుని అవతల వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిందేనండి. ఒక్కొక్క పాటకి మొన్ననే రీసెంట్ గా కొండ మీద ఆస్థాన మండపంలో కచేరీలో చివరికి ఒక మీరా భజన పాడితే కళ్ళ నీళ్లు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి పద్మావతి గారు మా జన్మధన్యం మీ జన్మధన్యం అన్నారు. ఇంతకంటే ఇహ నాకు ఆనందం అనేది ఎక్కడా దొరకటం లేదండి. ఇది ఒక పిచ్చిగా పాడుకుంటూ ఉండడం, ఎవరు అడిగినా అరకమైన పాడతా.
1: ఇతర భాషల పాటల్లో కూడా మీరు ఆ పదాల యొక్క
0: అర్థాన్ని తెలుసుకుని
1: ఆ భావంతో మీరు గీతాలాపన
0: పాడుతూ ఉంటాను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. నామ సంకీర్తనం ఆలపించే వారులకు ఆలకించే వారులకు సైతం మైమరపించి పరవశం చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. జీవిత పర్యంతం భగవన్నామ స్మరణతో చింతనతో విచారణతో తన్మయులైన వారి పరమాత్మ పలకరింపు సాక్షాత్కారం లభ్యమవుతుందన్నది నిర్వివాదాంశం. భగవంతుని ప్రేమకు ఆశీస్సులకు సంపూర్ణ పాత్రులై భగవంతునితో తాదాత్మ్యం చెంది తమ జీవితాలను పండించుకుని జగత్తుకు మార్గదర్శకులైన నామ్దేవ్, జ్ఞాన్దేవ్, చైతన్య మహాప్రభువు, గోరా కుంభార్, తులసీదాసు, సూరదాసు, మీరాబాయ్, సక్కుబాయ్, జానాబాయ్, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, ఎందరో ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా. నామ సంకీర్తనను తమ ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మరల్చుకుని ధన్యజీవులయ్యారు. మీరు తిరుపతి వాసి కదా, ఒకనొక సందర్భంలో త్యాగరాజ స్వామి తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం తిరుమలకు విచ్చేశారట. అప్పుడు స్వామి దర్శనానికి అడ్డుగా తెరవేయబడి ఉంది. ఆయన గౌళీపంతు రాగంలో ఆదితాళంలో తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను అను గానాలాపన ప్రారంభించారు. ఆ సామీప్యంలోని దూరం తాళలేక ఆయన నుండి ఆ కీర్తన వెలువడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేగాక విచిత్ర విధంగా ఆ తెర తానంతటి తానే తెగి కింద పడిందని కూడా చెప్తూ ఉంటారు. భగవంతుని మీద నిజమైన ప్రేమే కదా భక్తి అంటే. ఆ భక్తి పారవశ్యంతో స్వామిని ప్రార్థించగా స్వామి సామవేద గాన ప్రియత్వం గోచరిస్తూ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు, మా యొక్క రేడియో సాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని, తెలుగు స్ట్రీమ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సాయం సంధ్యా సమయంలో మీకు నచ్చిన త్యాగరాజస్వామి కీర్తన ఒకటి మా శ్రోతలకు వినిపించి దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేస్తారా?
0: అట్లాగేనండి. త్యాగరాజస్వామి మహాప్రసాదంగా అన్ని వేల కీర్తనలు ఇచ్చారు. అంత గొప్ప భక్తులం కాకపోయినా కొంతలో కొంతన్నా ఆ భక్తిని మనసులో అట్లా అనుభవించుకుని చేసే దానిలో స్వామి తెరతీయగరాదా అన్నారు. బంటూరితి కొలువీయవయ్య రామా అన్నారు త్యాగరాజస్వామి. నేను బంటూరితి కొలువీయవయ్య సాయిరామ అని మనసులో అది భావించుకుని త్యాగరాజస్వామి కీర్తన ఎక్కువగా ఇది పాడానంటే త్యాగరాజస్వామి రాముణ్ణి అన్నాడు, నేను సాయిరాముణ్ణి అనుకుంటూ పాడుకుంటూ ఉంటా. కొంచెం వినిపిస్తాను.
1: తప్పకుండా తప్పకుండా.

0: చాలా చాలా శ్రవణానందంగా మనసానందంగా ఈ సాయం సంధ్యా సమయంలో మాకు మా యొక్క శ్రోతలకు కూడా చక్కని త్యాగరాజస్వామి కృతిని మీరు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరిచారు. పద్మావతి గారు దీని యొక్క అంతరార్థాన్ని కూడా కాస్త మా యొక్క శ్రోతలకు తెలియజేస్తారా? ఆ యొక్క భావార్థం
1: భావం బంటు హనుమంతుడు రాముణ్ణి బంటుగా చేరి ఎంత ఆనందం అనుభవించాడో ఆయన్ని చూసి నేర్చుకుని మాకు కూడా ఆ బంటు రీతి కొలువి స్వామి సాయిరామ రామా సాయిరామ అని మీ కొలువు మాకు ఇవ్వాలి అని అనుభవించుకుంటూ ఇలా గడపటంలో మరి ఆ అనుభూతి వస్తుంది. ఇంతో అంతో హనుమంతుడికి అంత కాకపోయినా కొంచెమన్నా మనకి అబ్బుతుందని నేను నమ్ముతాను. అలా గడుపుతున్నా.
0: తప్పకుండా పద్మావతి, మనమంతా కూడా సాయిరాముని బంటులమే. అదేవిధంగా భగవాన్ బాబా సంగీత ప్రియులు, నిత్యం భజన కార్యక్రమాలు ప్రశాంతి నిలయంలోనైతేనేమి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థల్లో అయితేనేమి జరుగుతూనే ఉంటాయి. ఎందరో విద్వాంసులు సంగీత సరస్వతిని ఆరాధిస్తూ సాయి జగన్మాత ఆశీస్సులు పొందుతూ ఆ భక్తిభావంతో అనేకనేక పాటలు వ్రాసి బాణీ సమకూర్చిన భక్తులు అనేక మంది ఉన్నారు కదా. మీరు కూడా స్వామిని ఆరాధ్య దైవంగా ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు పాటలు భజనలు పాడిన అనుభవంతో స్వామి మీద ఏమైనా పాట వ్రాసి బాణి సమకూర్చారా? అలా ఏదైనా ఉంటే దాన్ని కూడా మా యొక్క శ్రోతలు వినిపిస్తారా?
1: పాటలు రాయటం అంటే నేను రాయలేదు కానండి, రాసిన పాటలకి నేను స్వరపరిచి క్యాసెట్లలో చాలా పాడాను. ఒక్కటిది స్వామిది వినిపిస్తాను.
0: తప్పకుండా తప్పకుండా.

0: సాయిరామ్.
1: చాలా బాగుందండి పద్మావతి గారు. అదేవిధంగా చివరిగా ఔత్సాహికులకు, యువతి యువకులకు, సాయి సంస్థల్లో భజనలు పాడే గాయకులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇప్పుడు స్వామి భజనలకి వెడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో పాడాలని ఆవేదన. కానీ స్వామి రాగా రాగా తెలుసుకుని, కొంతమంది దగ్గర వినిపించుకుని అర్థం తెలుసుకుని పాడటం. స్వామి అక్కడ ఫోటోనే ఉంది, నేను కూడా ఒకసారి అనుకున్నాను కదా స్వామి వినలేదు నా పాట అని, అలా కాకుండా మరి మనం అనుభవంతో అర్థం చేసుకున్నాం కనుక అమ్మా ఇక్కడ ఫోటో ఉంది కానీ స్వామి వింటలేదు, మనిషి ఇక్కడ లేరు అనుకోవద్దు. మీరు భక్తి పారవస్యంగా పాడారంటే ఎప్పుడూ మీకు దర్శనమిస్తారు, ఆ ఆనందం అనుభూతిని మీరు అనుభవించుకుని, అర్థం తెలుసుకుని అనుభవించుకుని పాడారంటే దానికి ఫలితం చాలా ఉంది. స్వామి అక్కడ ఉన్నారు అనుకునే భావించి భజనలు కూడా చేస్తూ ఉంటే ఆ ఆనందం మేము అనుభవిస్తూ మీకు చెబుతున్నాం, మీరు కూడా అలానే అనుభూతి పొంది స్వామి భక్తితో జీవితాలు ధన్యం చేసుకోండి. మేము చేసుకుంటున్నామని అనుకుంటున్నాం.
1: తప్పకుండా స్వామి మీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చి అనుగ్రహించి మీ చేత 10 మందికి ఆ యొక్క గానామృతాన్ని పంచుతూ వస్తూ ఉన్నారు. తెలుగు జాతి పుణ్యావశాన ఎందరో వాగ్గేయకారులు తెలుగు గడ్డ మీద అవతరించి విలువైన సంగీత సాహితీ సంపదను మనకు అందించి భౌతికంగా దూరమైన ఆచంద్రార్కం చిరంజీవులుగా మిగిలారు. వారందించిన సంపదను ఎందరో విద్వాంసులు అనుసరించి అభ్యసించి ఆస్వాదించి ఆనందించి మనందరికీ కూడా అందించారు. చాలా సంతోషం పద్మావతి గారు, మీరెంతో సమకూర్చి మా స్టూడియోకి విచ్చేసి మీ సంగీత అనుభవాలను, భక్తిని మాతో పంచుకున్నారు. అదేవిధంగా ఔత్సాహికులకు చక్కని సలహాలను, సందేశాన్ని అందించారు. మీరు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇలాగే ఎప్పుడు సంగీత గానాలాపన చేస్తూ అందరికీ శ్రవణానందాన్ని ప్రసాదిస్తూ ఉండాలని, తదనుగుణమైనటువంటి శక్తిని యుక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మా రేడియో సాయి కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరామ్.
0: సాయిరామ్ అండి, నాకు కూడా ఈ అవకాశం లభించినందుకు జీవితాంతం ఇహ స్వామి పాదాలు వదలను. 40 ఏళ్ల నుంచి ఇహ నేను ఇంకా ఆయనలో ఐక్యమయ్యేదాకా ఇదే తపనలో ఉండాలని, నేను అట్లా సాధన చేసుకుంటూ గడుపుతానని సంతోషం. ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
1: చాలా సంతోషం పద్మావతి గారు. ఇదండి పద్మావతి గారితో ముఖాముఖి వారి అనుభవాలు, అనుభూతులు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరొక కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరామ్.
2: అంతరంగ తరంగాలు కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ రేడియో సాయి బృందం తిరుపతి.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ

0: ఆశగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: ఇంటికి దీపం ఇల్లాలు, దేశ ఔన్నత్యానికి స్త్రీయే ఆధారం, ఇలా స్త్రీ గొప్పతనం అందరికీ తెలుసు. మరి అలాంటి మహత్తరమైన ఉత్సాహ ధైర్య సాహసాలతో కూడిన స్త్రీలను తయారు చేయటానికి లౌకికమైన భౌతికమైన విద్యను అంతర్జాతీయ స్థాయిలో అందించటమే కాకుండా పారమార్థిక విద్యను యుక్త వయసు నుండే అలవరచటానికి భగవాన్ బాబావారు 1968లో ప్రత్యేకంగా స్త్రీల కోసం కళాశాలను ప్రారంభించారు. అదే తరువాతి కాలంలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంగా రూపొందింది. ఈ సంవత్సరం అంటే 2018లో స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. నిర్విరామంగా నిరాటంకంగా 50 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను సాయి సైన్యంగా తయారు చేసిన వీరమాత శ్రీ సత్యసాయి అనంతపుర కళాశాల. సత్యసాయినాథుని దివ్య ఉద్యమంలో ఎందరో తమ జీవితాలను అందుకోసం అంకితం చేశారు. అనంతపుర కళాశాల తొలి సంవత్సరాలలోనే కామర్స్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి నేటికీ తమ సేవలను కొనసాగిస్తున్న సాయి పథంలో మహిళ ప్రొఫెసర్ నిరంజని గారు. ఇంతటి అంకిత భావానికి, సేవా తత్పరతకు కారణమైన వారి మనోగతాన్ని, జీవిత గాథను మనందరం తప్పక తెలుసుకోవాలి. రెండు భాగాలలో అందించబోయే వారి పరిచయ కార్యక్రమంలోని మొదటి భాగం వారి మాటల్లోనే విందాం. స్వామి దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామాలు చేసుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు మనతో తమ అనుభవాలను పంచుకోవడానికి డాక్టర్ నిరంజని గారు కామర్స్ డిపార్ట్మెంట్లోని అనంతపురం కళాశాలలో ఆనరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరు వారితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం మ్యామ్.
2: సాయిరాం
1: అమ్మ, మీరు స్వామి గురించి ఎలా తెలుసుకున్నారు, స్వామి మీ జీవితంలోకి ఎప్పుడు ఎలా వచ్చారో చెప్తారా?
2: నేను మైసూర్ నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు నుంచి నాకు షిరిడి బాబా తెలిసినారు. అంటే మా ఇంట్లో షిరిడి బాబా టెంపుల్ పోయి వచ్చేవారు మా ఫాదరు, నా మదరు ఇద్దరు. తర్వాత మా ఫాదర్కి అంతా ఒక ఇది లేదనమాట, నమ్మకం లేదు స్వామి అంటే. బట్ పోయి వచ్చేవారు. అప్పుడు కస్తూరి గారు, తర్వాత ప్రొఫెసర్ గోకాక్ మా ఫస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వీళ్ళు ముగ్గురు ఒక సమితిలో కలుసుకునేవారు.
1: ఇది ఏ సంవత్సరంలో అండి?
2: అంటే 1950, నేను పుట్టింది 1950లో. అప్పుడు నేను చిన్న బిడ్డ ఉండినప్పుడే మా గ్రాండ్ ఫాదర్ చనిపోయినారు సడన్ గా, అంటే వేరే ఊర్లో తుమ్కూరు అని అక్కడ చనిపోయినారు. పోతే మా మదర్కి మీ ఫాదర్కి చాలా సీరియస్, రమ్మని చెప్పారు. మేబీ నేను అప్పుడు ఒక 6 నెలల బిడ్డ. ఇప్పుడు మా మదర్కి చాలా బాధ వేసింది, ఈ బిడ్డ పుట్టి నేను నా ఫాదర్ని పోగొట్టుకున్నానని. తర్వాత అక్కడి నుంచి వచ్చాం మేము దావణగిరి అని, అక్కడ ఆ ప్లేస్ నుంచి ఇక్కడ తుమ్కూరు అనే ఊరికి వచ్చాం. అక్కడ వచ్చినప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ ని ఒక డెడ్ బాడీ తీసుకుని శవాగారంలో పెట్టేసినారనమాట. మేము వచ్చి చూసిన తర్వాత మేము శవాగారంలో డెడ్ బాడీ చూసాము. మా మదర్ చూశారు, చూసి తనకి చాలా బాధ వేసింది. ఈ అమ్మాయి పుట్టి నాకు నా నాన్నగారిని పోగొట్టుకున్నానని చాలా బాధ వేసింది. సరే అప్పుడు విభూతి తీసుకుని షిరిడి బాబా విభూతి టెంపుల్ తీసుకొచ్చాం. అప్పుడు మా మదరు బాబా విభూతి మా గ్రాండ్ ఫాదర్ నోట్లో వేస్తే వెంటనే మా గ్రాండ్ ఫాదర్ కళ్ళు తెరిచారు. అంటే శవగా ఉండే మా తాతగారు కళ్ళు తెరిచారు. తెరిచి మా అమ్మని చూశారు. చూసి అంటే మాటలు రావట్లేదు. అప్పుడు మళ్ళీ సైన్లోనే మాట్లాడారు. అంటే అప్పుడు నన్ను చూపించారు, ఇది బిడ్డ చూడండి అని మా నాన్నగారి గ్రాండ్ ఫాదర్కి చూపించారు. చూపించి తర్వాత మా గ్రాండ్ ఫాదర్ మా అమ్మనే చూస్తున్నారు, కళ్ళు నీళ్ళు కాలుతా ఉంది. చూసి తర్వాత నా మదర్ చెప్పారు గ్రాండ్ ఫాదర్కి, సాయి సాయి అని చెప్పు అని. అప్పుడు నిదానంగా శవ నుంచి జీవనం వచ్చింది మా గ్రాండ్ ఫాదర్కి. అప్పుడు కొన్ని ఫారిన్ డాక్టర్స్ మా గ్రాండ్ ఫాదర్కి ఆపరేషన్ చేసినారు. చేసిన వాళ్ళకి కూడా ఆశ్చర్యం అయిపోయింది, అది ఎట్లా ఒక శవం ఇట్లా జీవం రావడానికి సాధ్యమని వాళ్ళకి కూడా ఆశ్చర్యం అయితే. అట్లా నాకు చిన్నప్పటి నుంచి షిరిడి బాబా తెలుసు, మా మదర్ ఇది చెప్పేవారు నేను చిన్నప్పుడు. తర్వాత ఏమైందంటే నేను 10th స్టాండర్డ్ లో చదివేటప్పుడు నాకు పుట్టపర్తికి రావాలి రావాలి అని ఉండింది, బట్ ఆ రోజులో ఏది ఫెసిలిటీస్ లేదనమాట రావడానికి. అంటే పెనుగొండ వరకు రావాలి, మళ్ళీ బుల్లక్ కార్డ్ పట్టుకుని రావాలి, అట్లా అయిపోయి మా ఇంట్లో అంతా ఇంట్రెస్ట్ చూపించలేదు రావడానికి.
1: అది ఏ సంవత్సరంలో?
2: అదే 1966 లో వచ్చాను స్వామి దగ్గరికి. ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఏం ఫెసిలిటీస్ లేదనమాట, మేము చెట్ల కింద ఉండాలి అనమాట ఉండేవారు. శవం ఇట్లా జీవం రావడానికి సాధ్యమని వాళ్ళకి కూడా ఆశ్చర్యం అయితే. అట్లా నాకు చిన్నప్పటి నుంచి షిరిడి బాబా తెలుసు, మా మదర్ ఇది చెప్పేవారు నేను చిన్నప్పుడు.

0: ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఏం ఫెసిలిటీస్ లేదనమాట, మేము చెట్ల కింద ఉండాలి అనమాట ఉండేవారు. ఆ తర్వాత ఏమైందంటే వచ్చేటప్పుడు నా అన్నయ్య అన్నాడు, ఊరికి ఎందుకు పోతాం మేము అక్కడ, అందరూ చెప్తారు తను అంటే రిచ్ పీపుల్ కి మాత్రమే చూస్తారంట, అంటే ఆర్డినరీ వాళ్ళని చూడరని చెప్పాడు. అప్పుడు ఒక చిన్న ఇది ఉండేది, చెట్ల కింద ఉన్నాము, చెట్ల కింద ఉండి ఆడిటోరియం ఇంకా కట్టలేదు అప్పుడు, ఊరికి ఒక చిన్న స్ట్రక్చర్ గా ఉండింది ఈ పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము అక్కడ వచ్చి రాత్రి పూట పడుకున్నాము. మూడో రోజు మా స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినారు, ఎంటైర్ ఫ్యామిలీ పిలిచి ఇంటర్వ్యూ మొత్తం మాట్లాడి చెప్పారు, ఇంట్లో ఏమేమి జరుగుతా ఉంది అదంతా చెప్పారు. చెప్పి తర్వాత నా బ్రదర్ కి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత విభూతి ఇచ్చారు. ఇచ్చేటప్పుడు స్వామి అడిగారు, మీరు కారులో వచ్చారా అని. అంటే మా అన్నయ్య అన్నాడు, అంటే కారులో పోయిన వాళ్ళకి మాత్రమే స్వామి పలకరిస్తారు, లేని వాళ్ళకి లేదని. అందుకే మొత్తం ఇంటర్వ్యూ అయిన తర్వాత మా అన్నయ్యని అడిగారు, స్వామి మీరు కారులో వచ్చారా అని. అప్పుడు లేదు స్వామి అన్నారు. అవునా, నేను మీరు కారులో వచ్చారా అనుకున్నాను అనేసి అక్కడ ఆపేశారు స్వామి. నేను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అంత తెలిసిన వాళ్ళు అంటే మా ఫ్యామిలీ సీక్రెట్ మొత్తం చెప్పేశారు స్వామి. అంత తెలిసిన స్వామికి ఇది మాత్రం తెలియదా మేము కారులో వచ్చామా లేదా అని మాకందరికీ ఇది అయిపోయింది. తర్వాత నాకే అది ఫ్లాష్ అయిందనమాట. నా అన్నయ్యకి చెప్పాను, నువ్వే కదా అనింది కారులో పోయిన వాళ్ళకి మాత్రమే పలకరిస్తారని, అందుకే అడిగారు లాస్ట్ లో అంటే, ఓ అవును అవును నేను మిస్టేక్ చేస్తానని నన్నే అనుకున్నాడు. అప్పటి నుంచి మేము ప్రతి ఇది వచ్చేవారు, శివరాత్రికి స్వామి పుట్టిన పండుగకి అంతా వచ్చేవారు. ఆ తర్వాత నాది ఎంకామ్ అయిన తర్వాత నేను అక్కడ మైసూర్లో జాబ్ చేరుకున్నాను. చేరుకున్న తర్వాత ఒక రోజు నాకు స్వామి కళ్ళలో వచ్చి, నువ్వు ఈసారి అనంతపురకు రా, నేనే నిన్ను డైరెక్ట్ గా అపాయింట్ చేస్తానని చెప్పారు. అప్పుడు నా ఫాదర్ చెప్తే ఫాదర్ అన్నారు, ఎవరైనా కళలు నమ్ముకొని పోతారామా, నీకు బుద్ధి లేదు అన్నారు. అని స్వామి క్లియర్ గా చెప్పారు. బర్త్డే తర్వాత మా క్యాంపస్ లో మళ్ళీ సెలబ్రేట్ చేసేవారు స్వామి బర్త్డే
1: అనంతపురంలో,
0: మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు సెపరేట్ గా. అట్లా సెలబ్రేషన్ జరుగుతుంది. అప్పుడు స్వామి నాకు కళలో వచ్చి, నువ్వు ఈ సరీరా, నేనే నిన్ను డైరెక్ట్ గా అపాయింట్ చేస్తానని కళలో చెప్పారు. చెప్తే ప్రొద్దునే లేచి మా ఫాదర్ చెప్పాను. మా ఫాదర్ ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఎట్లా వదిలేసి వెళ్తావమ్మా, నువ్వు అప్పుడే జాబ్ చేస్తున్నావు ఎట్లా అంటే, స్వామి చెప్పారు నా కళలో పుట్టుపర్తి, నువ్వు బస్సు దిగిన వెంటనే నీకు చెప్తారు అక్కడ స్వామి ఇప్పుడే అనంతపురకు పోయినారని, నువ్వు ఇంకొక బస్సు పట్టుకుని వచ్చేసే అనంతపురకి అన్నారు. సరే, నేను నా మదరు తర్వాత నా సిస్టర్ శాంతమ్మ అని ఇక్కడ స్వామి హాస్పిటల్లో 20 ఇయర్స్ డాక్టర్ గా పనిచేశారు, మేము ముగ్గురు వచ్చాం. పుట్టుపర్తి వచ్చి బస్సు దిగినాము వెంటనే అక్కడ, ఓ మీకు తెలియదా ఇప్పుడే స్వామి అనంతపురకు వెళ్లారు అన్నారు. అప్పుడు నాకు కళ గుర్తు వచ్చింది, స్వామి చెప్పారు కళలో నాకు అని. మళ్ళీ మేము ఇంకొక బస్సు పట్టుకుని అనంతపురకు వచ్చాం. వస్తే అప్పుడు మా క్యాంపస్ కాంపౌండ్ లేదనమాట, ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా కనిపించేది ఈ మార్బుల్ ఫ్లోర్ నుంచి. స్వామి దిగి మార్బుల్ ఫ్లోర్ మీద నిలబడినారు నేను వచ్చిన వెంటనే. వెంటనే అడిగారు నన్ను, వచ్చినావా అన్నారు. అవును స్వామి వచ్చినాను అని. అంటే కళలో ఏం చెప్పారో అదే ప్రతి ఒక్కటి జరిగిందనమాట. నేను ఇప్పుడే ఇక్కడ ఒక డివోటీ ఇంటికి పోయి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి వస్తాను అని చెప్పారు. తర్వాత ఏమైందంటే నాకు మొత్తం అన్ని తెలుగు, నాకు తెలుగు అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను సాయంత్రం ఏమైందంటే, నేను అప్పుడు స్వామి ఇక్కడ లాన్ పైన స్టూడెంట్స్ తో భజన అంతా జరిగింది, నేను అటెండ్ అయినాను, అది చూశాను ఏమేం జరుగుతుంది అని. తర్వాత స్వామి రూమ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నేను ఇట్ వాజ్ ఇన్ 1975 అప్పుడు ఇక్కడ వచ్చాను స్వామి. తర్వాత నేను చూశాను ఎంత భజన అంతా జరిగింది, పిల్లలంతా భజన పాడారు స్వామి. తర్వాత రూమ్కి వెళ్ళిపోయారు పైన. నేను నా సిస్టర్ వాళ్ళని అందరూ తెలుగులో మాట్లాడుతుంటే నేను అనుకున్నాను, పో ఎందుకు నేను కూడా నమ్ముకొని వచ్చేసాను స్వామి కళని, ఇప్పుడు నేను ఎట్లా అడ్జస్ట్ చేశాను, నాకు ఒక్క మాట కూడా అర్థమవట్లేదు తెలుగు అని ఈ బిల్డింగ్ వెనకాల వెళ్లి ఏడ్చడానికి మొదలుపెట్టాను. నేను ఉండను ఇక్కడ, నేను జాబ్ చేయను చేరును అని మన వాళ్ళకి చెప్పాను. అప్పుడు స్వామి ఏం చేశారు మధ్యాహ్నం నేను చూస్తానన్నారు. అంటే అప్పుడు మా సిస్టర్ అన్నారు, ఉండామే రేపు చూద్దాము స్వామి ఏం మాట్లాడతారేమో అని. నేను వద్దులే, నాకు ఏం వద్దు, ఏ జాబ్ వద్దు, నేను వెళదాం వెళదామని ఒకటే ఏడుపు నేను. సరే పొన్లు ఈ రోజు రేపు చూసుకుని వెళ్ళిపోదాము అని. అప్పుడు స్వామికి ఎగ్జిబిషన్ అరేంజ్

0: ఇచ్చారనమాట ఇక్కడ. సో నెక్స్ట్ డే నేను సాయంత్రం 6 సాయంత్రం ఉంటే స్వామి బాల్కనీలో దర్శనం ఇచ్చారు. ఇస్తే నా పక్కన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నిలబడ్డారు, విశ్వనాథ్ అని. అప్పుడు మీరు ఏ ఊరు నుంచి అని అడిగారు సడన్ గా. మేము చెప్పాము ఇట్లా మైసూర్ నుంచి వచ్చాము, స్వామి ఇట్లా చెప్పారు. ఓ ఉండండి ఉండండి, వాళ్ళు కామర్స్ లెక్చర్ కోసం వెతుకుతున్నారు అని వాళ్ళు తను పోలీస్ ఇన్స్పెక్టర్ లోపల వచ్చి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతకు చెప్పారు. ఎవరో ఒక కామర్స్ అమ్మాయి వచ్చింది, మీరు పట్టుకోండి ఇప్పుడు అని అన్నారు. అంటే అప్పుడు నాకు చెప్పి పంపించారు, నన్ను రమ్మని లోపలికి. నేను బయట నిలబడ్డాను బాల్కనీ దర్శనం చేసుకుని. అప్పుడు డాక్టర్ హేమలత దగ్గర వచ్చాను. వచ్చే చూడమ్మా ఇట్లా మేము కామర్స్ టీచర్స్ కోసం వెతుకుతున్నాము, ఇక్కడ ఎవరు లేరు. ఉత్తి ఇంటర్మీడియట్ తెలుగు మీడియం జరుగుతా ఉంది, బట్ అది ఒక ఎకనామిక్స్ అమ్మాయి చెప్తా ఉంది, నువ్వు రెడీనా వచ్చడానికి రావడానికి అని అడిగారు. అప్పుడు నాకు మళ్ళీ కళ గుర్తొచ్చింది, నువ్వు రా నేను ఇక్కడ నిన్ను అపాయింట్ చేస్తానని చెప్పినారు. సరే ఉంటానంటే నువ్వు బాండ్ ఇస్తావా నేను ఇక్కడే ఉంటానని అని అడిగారు. నేను ఏమి ఆలోచకుండా ఇస్తాను ఇక్కడే ఉంటానని అని చెప్పేశాను. చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి సెలబ్రేషన్ జరుగుతుంది. నేను మార్బుల్ ఫ్లోర్ మీద కూర్చున్నాను మా సిస్టర్ మదర్తో పాటు. స్వామి వచ్చారు కిందికి. వచ్చి అప్పటికే నా దగ్గర ప్రీవియస్ నైట్ అప్లికేషన్ తీసుకున్నారు, నేను వాట్ నా బయోడేటా తీసుకున్నారు.
1: ఇదంతా ఏ సంవత్సరం జరిగింది?
0: 1975. సరే స్వామి రూమ్ నుంచి కిందకు వచ్చారు. కిందకు వచ్చి దర్శనం అందరు కూర్చున్నారు, పబ్లిక్ కూడా బయట నుంచి వచ్చారు, వాళ్ళు కూడా మాతో కూర్చున్నారు. అందరూ దగ్గర వెళ్లి వచ్చి స్వామి అన్నారు, ఎవరు అమ్మాయి కామర్స్ అమ్మాయి అని అడిగారు. అప్పుడు నేను లేచి నిలబడ్డాను. నిలబడితే స్వామి అడిగారు దాన్ని, ఇంటర్వ్యూ నేను చేయాలా లేకపోతే నీకు కమిటీ చేయాలా అని అడిగారు. అంటే నేనే జాబ్ ఇంటర్వ్యూ చేస్తానని చెప్పారు కలలో కదా, అందుకే నేను నిలబడిన వెంటనే స్వామి అడిగారు ఇంటర్వ్యూ చేయనా అన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి ఇట్లా నాకు ఇంటర్వ్యూ చేస్తారని, మాట్లాడలేదు. అప్పుడు స్వామి అన్నారు, నీకు నేను ఇంటర్వ్యూ చేయాలా లేకపోతే కమిటీ చేయాలా అన్నారు. అప్పుడు లేదు స్వామి మీరే చేయండి స్వామి అని చెప్పాను. అప్పుడు స్వామి అన్నారు, అంటే అంతే మొత్తం స్వామినే మాట్లాడారు నా ఇంటర్వ్యూ చెప్పండి. నేను ఈ కాలేజ్ వచ్చే ముందు ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ లో పనిచేసేదాన్ని, అక్కడ 60 మంది అట్లా క్లాస్ లో ఉండేవారు, అందరూ అబ్బాయిలే. అంటే నాకంటే పొడవుగా అట్లాగా ఉండేవారు, చాలా అల్లరి చేసేవాళ్ళు. నేను అప్పుడు ప్రేయర్ చేసుకునేదాన్ని స్వామి దగ్గర, స్వామి ఇట్లా సైలెంట్ గా ఉండేటట్లు చూడండి స్వామి. అప్పుడు నా క్లాస్ లో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండేది. నాకు ఇంటర్వ్యూలో స్వామి చెప్పారు, నేను నీ క్లాస్ లో కూర్చునేదాన్ని రోజు, నా ఇంటర్వ్యూ చెప్పారు, నీ క్లాస్ లో కూర్చునేదాన్ని, అందుకే అంత సైలెంట్ గా ఉండేది నీ క్లాసు. తర్వాత బాగా చెప్తావే, మంచి టీచరు, చాలా బాగా చెప్తావు నువ్వు క్లాస్ లో అని అన్నారు. నాకు తెలియదు అంటే మా కొలీగ్స్ అని అక్కడ చెప్పేవారు, హౌ ఇస్ దట్ యువర్ క్లాస్ ఇస్ సో సైలెంట్ అని. నాకు తెలియదు, నేను నా కెపాసిటీ అనుకున్నాను. బట్ ఇక్కడ స్వామి చెప్పారు, లేదు నీ క్లాస్ లో నేను కూర్చోదాన్ని, అందుకోసమే అంత సైలెంట్ గా ఉండేది నీ క్లాస్. అప్పుడు తెలిసింది ఓ స్వామి అంటే ఆమ్ని ప్రెసెంట్ గా కూడా స్వామి మాకు చేస్తూ ఉండేవారు అనమాట. అట్లా చెప్పారు అంటే భలే బాగా చెప్తావు, మంచి టీచరు అని కూడా అన్నారు అని. అక్కడ ఇప్పుడు చక్రవర్తి సార్ ఉన్నారు కదా, అప్పుడు కలెక్టర్ చక్రవర్తి అనంతపుర్ లో. సో చక్రవర్తికి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు స్వామి, చూడు నువ్వు స్టూడెంట్ అనుకున్నావా, ఈ అమ్మాయిని స్టూడెంట్ కాదు టీచరు, అది ఇప్పుడు నా కాలేజీలో పనిచేయడానికి వచ్చింది, పనిచేస్తుంది అని అన్నారు అనేసి. ఇక్కడ డాక్టర్ దక్షిణామూర్తిని అప్పుడు చూసుకునేవారు అడ్మినిస్ట్రేటర్, ఈ ప్రిన్సిపల్ రూమ్కే నాతో రా అని పిలుచుకొని వచ్చారు. పిలుచుకుని వస్తే అప్పుడు దక్షిణామూర్తి గారు నిలబడినారు. నిలబడి స్వామి చూడు నేను ఈ అమ్మాయికి ఇంటర్వ్యూ నేనే చేసేసాను, నేనే అపాయింట్మెంట్ కూడా ఇస్తాను అని అన్నారు. ఇప్పుడే అపాయింట్మెంట్ తనకి రెడీ చెయ్యి అన్నారు. అంటే అప్పుడు అన్నారు స్వామి, లేదు ఇంకా అమ్మాయి పని చేస్తా ఉంది కదా అక్కడ, తను అక్కడ రిజైన్ చేసి రావాలి అని అన్నారు. స్వామి అన్నారు తర్వాత ఇంకొక మాట, అమ్మాయికి తెలుగు రాదు, ఎంత టైం ఇస్తావు అన్నారు. అప్పుడు తను అన్నారు స్వామి, 1 నెల అన్నారు. స్వామి అన్నారు, ఏమి నువ్వు ఏదైనా నేర్చుకున్నావా 1 నెలలో? అమ్మాయి పాప మైసూర్ నుంచి వస్తా ఉంది కొత్తగా, ఎట్లా 1-6 నెల ఇచ్చి చూడు ఎట్లా మాట్లాడుతుంది తెలుగు అని. సో నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండే తెలుగు బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్, ఎట్లా మాట్లాడుతుంది తర్వాత చూసుకో అన్నారు. 1-6 నెల టైం ఇచ్చి చూడ తర్వాత ఎట్లా మాట్లాడుతుంది తెలుగులో అన్నారు. అంతే. సో డైరెక్ట్లీ స్వామి అపాయింటెడ్ మీ హియర్. నా తర్వాత అన్నారు, లేదు నా కళ్ళు ముందేనే అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ నువ్వు ప్రిపేర్ చేయాలి అని చెప్పారు. లేదు స్వామి, నిజంగా నేను చేసి పంపిస్తాను స్వామి అట్లా అని అన్నారు. నేను అట్లా వచ్చి స్వామి అడిగారు, నువ్వు సంతోషంగా ఉంటావా అన్నారు. ఉంటాను స్వామి. అదేదో అంటున్నారు నువ్వు ఏదో రిజైన్ చేసి రావాలి అని, అదంతా చేసేసి రా మరి అన్నారు. సరే నేను వచ్చాను. వచ్చి కాలేజీకి చేరాను. ఇక్కడ ఆరు అడిగారు స్వామి, నువ్వు ఇక్కడ ఉంటానంటే నేను కామర్స్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తానన్నారు. నాతో ఈ కామర్స్ ఇది వచ్చింది. నేను ఉంటాను స్వామి అన్నాను. అట్లయితే ఈ రోజు నుంచి నేను కామర్స్ ఓపెన్ అన్నారు అని అప్పుడు బీకామ్ డిగ్రీ నాతో నుంచే స్టార్ట్ అయింది. ఈ తెలుగు ఇప్పుడు నేను మాట్లాడుతుండేది బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఆ ఒక్క వర్డ్ ఆరు నెలల ఇచ్చి చూడు ఎట్లా మాట్లాడుతుంది అని అన్నారు. తర్వాత నేను లాంగ్వేజ్ పికప్ చేసుకున్నాను అట్లా అన్నమాట.
1: చాలా బాగుందండి. మరి మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ మీ వయసు సుమారు 25 సంవత్సరాలు అలా ఉంటుంది. అప్పుడు కుటుంబాన్ని అక్కడ అందరినీ విడిచిపెట్టి స్వామి కోసం మీరు అనంతపురం కళాశాలలో జాయిన్ అయ్యారు. అప్పుడు మీ అనుభవం ఎలా ఉండేది కళాశాలలో?
0: అంటే బిగినింగ్ లో ఏమైందంటే, నేను హాస్టల్లో ఉండి అంత మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా, నాకు రోజు ఏడ్చేదాన్ని నేను ఉండను ఇక్కడ ఉండను ఇక్కడ అంది. అదేం చేసేదంటే, నేను టీచర్ కదా అందరి ముందే ఏడ్స్తే బాగుండదని రాత్రి అందరూ పడుకున్న తర్వాత నేను బాత్రూంలో పోయి ఏడ్చేదాన్ని. అప్పుడు స్వామి మా ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మా అమ్మకి చెప్పారు, చూడు పాపము అది అక్కడ అడ్జస్ట్ అవడానికి అవ్వట్లేదు తనకి, అంత మొత్తము తెలుగు, అందు తెలుగులోనే మాట్లాడతారు, తనకి అర్థం అవట్లేదు, అందుకే రాత్రిపూట పాప అందరూ పడుకున్న తర్వాత బాత్రూమ్ పోయి ఏడుస్తూ ఉంటుంది. అది నేను చూస్తూ ఉంటాను, అది తను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది, నేను చూస్తూ ఉంటాను అది పాప నైట్ పోయి అక్కడ ఏడుస్తూ ఉంటుంది బాత్రూంలో అని చెప్పారు. అంటే బిగినింగ్ లోనే నాకు కొంచెం అడ్జస్ట్ అవడానికి అవదు. సో హీ స్టార్టెడ్ షోయింగ్ మీ దట్, అంటే తను అంతర్యామి అని అప్పటి నుంచి నాకు చూపించినారు. అంటే నువ్వు ఏం చేస్తే కూడా నేను అదని అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పారు. తర్వాత మేము ఇక్కడ డిపార్ట్మెంట్ ల్యాబ్ ఓపెన్ చేయాలి అనుకున్నాము. అనుకుంటే అప్పుడు ఈ థర్డ్ ఫ్లోర్ లో ఓపెన్ ఒక రూమ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కామర్స్ ల్యాబ్ ఓపెన్ చేయడానికి. సో స్వామి వచ్చారు. వచ్చిన తర్వాత హోమ్ సైన్స్ ల్యాబ్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. తర్వాత అంటే కామర్స్ ల్యాబ్ అక్కర్లేదు అన్నారు మా ప్రిన్సిపాల్. అప్పుడు స్వామి అన్నారు, ఎందుకు కామర్స్ ల్యాబ్ నువ్వు చూడలేదా, బృందావన్లో ఎంత పెద్ద ల్యాబ్ ఉంది చూసావా లేదా అని అడిగారు. మరి ఈ అమ్మాయికి ఎందుకు వద్దుంటున్నావు అని, రారా నేనే పైకి వచ్చి ఓపెన్ చేస్తానని స్వామి నన్ను తీసుకుని పైకి వచ్చారు. వచ్చి అక్కడ మేమంతా ఏదేదో చేసి పెట్టాను. నేను అప్పుడు ఒక పేపర్ ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేషన్ అని ఒక పేపర్ చెప్పేదాన్ని. ఆ పేపర్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉండాలి ఇండస్ట్రీ అని ఆ పేపర్లో ఉందన్నమాట. నేను పిల్లలతో ఆ మోడల్ అన్ని చేసి పెట్టించాను. పెట్టిస్తే స్వామి వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఫస్ట్ నాకు ఒక లెసన్ నేర్పించారు. ఏంటంటే ఆ బిల్డింగ్ మోడల్ అని చూసి స్వామి నన్ను అడిగారు, నువ్వు చేసావా ఇదని అన్నారు. లేదు స్వామి నేను చేయలేదు అన్నారు. మరి ఎవరు అంటే, నేను పిల్లలు స్వామిని పిల్లల్ని చూపించా. స్వామి సార్ మంచిది అంటే అక్కడ నేర్పించారు నాకు ఒక లెసన్ ఏంటంటే, ఎవరు ఏం చేస్తారో ఆ క్రెడిట్ వాళ్ళకే పోవాలి. సో దట్స్ ద ఫస్ట్ లెసన్ ఈ టాపిక్ అదనమాట. అప్పుడు అంతా ఓపెన్ చేసి కామర్స్ ఇదంతా ఓపెన్ చేసి స్వామి కిందకి వచ్చారు. సో మాకు కామర్స్ డిపార్ట్మెంట్ వచ్చింది, కామర్స్ ల్యాబ్ వచ్చింది. అది స్వామి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. తర్వాత స్వామి ఇట్లా మాకు క్యాంపస్కి సడన్గా వచ్చేవారు. అండ్ దెన్ ఒకసారి ఏమైందంటే, ఒక పెద్ద ఇది ఎక్లిప్స్ వచ్చిందనమాట. ఆ ఎక్లిప్స్ లో ఎవరు బయట రాకూడదు, వస్తే ఏదో చెడ్డగా అయిపోతుంది అట్లా ఇట్లా అని అన్నారు. సో సూర్యగ్రహణం అనమాట. సో హాస్టల్లో అందరూ ఉండేవారు, నేను ఒక్కదాన్నే హాస్టల్ నుంచి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చేసి స్వామి రూమ్ అంతా క్లీన్ చేసి, గ్రహణం అంటే అది చేస్తారు చూడండి
1: ఇంట్లో
0: చేస్తాము, అట్లా నేను పోయి వచ్చి స్వామి రూమ్ అంతా క్లీన్ చేసుకుని స్వామి రూమ్ లాక్ చేసుకుని కిందకు వచ్చాను. స్వామి కారు వచ్చింది. అప్పుడు స్వామి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నారు. అప్పుడు నేను ఇట్లా, స్వామి ఈరోజు గ్రహణము ఇదంతా రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టి వచ్చాను అని. ఓ సరే సరే అంటే, దీన్ని స్వామి వచ్చారు కదా, అది అన్ఎక్స్పెక్టెడ్, గ్రహణం ఎవరు బయటకు రాకూడదు అట్లా అంటే, నేను ఒక్కదాన్నే లేదు స్వామి రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టాలి అని ఎవరికి చెప్పకుండా వచ్చాను కదా, క్లీన్ చేసి వస్తే తనే నాకు దర్శనం ఇచ్చారనమాట. నేను హాస్టల్కి పరిగెత్తిపోయి చెప్పా, స్వామి వచ్చారు స్వామి వచ్చారంటే అందరూ గ్రహణం దత్తం మర్చిపోయి అందరూ పరిగెత్తి వచ్చి స్వామిని తీసుకెళ్లారు. అది అట్లా జరిగిందనమాట. స్వామికి టీవీ చూసేది ఇష్టం లేదు. ఆడిటోరియం ఒకటే ఒక టీవీ ఉండేది, అందరూ ఎవరైనా కావాలంటే ఆడిటోరియం వచ్చి ఏమైనా చూసుకోవాల్సిందే. సో ఒకరోజు దుర్గా మేడం ఉన్నారు, అన్నారు అదే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఒక మంచి సినిమా పోయి చూద్దాం ఆడిటోరియంలో అన్నారు. ప్రీవియస్ డే నా స్వామి కళ్ళలో వచ్చి అన్నారు, ఇప్పుడు సినిమా కూడా మొదలైంది అన్నారు. అంటే మీరు సినిమా చూడడానికి రాలి, ప్రీవియస్ డేనే చెప్పారు నాకు. నేను అన్నాను దుర్గా మేడంకి, స్వామి నాకు కళలో ఇట్లా అన్నారు, ఇప్పుడు ఫిల్మ్ కూడా మొదలైపోయింది అందుకే రాను అని చెప్పాను. అవన్నీ ఊరికే అది కళ కదా ఊరికే రాను అని దుర్గా మేడం నాకు చెప్పారు. మేమందరూ వచ్చాం. వచ్చి ఇంకా 10 గంటలకి ఫిల్మ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పటికే దుర్గా మేడం అయ్యో అక్కడ చూడు పెద్ద పాము పాము అన్నారు ఆడిటోరియం మూడియం దగ్గర. అందరూ ఓ అది పాము అని అంత అక్కడే మర్చిపోయినాం ఫిల్మ్ గిలుము అని, అందుకే అందరు వెతుకుతూ ఉంటే స్వామి వచ్చి కూర్చునే చేరుకు వచ్చి అది భయంతో అది వచ్చి హ్యాండిల్కి ఇట్లా చుట్టుకునింది, చుట్టుకుని ఇట్లా నిలబడిపోయింది. అంతే, మేము అడిగిపోయినాము. ఇంక పోయి ప్రిన్సిపల్ లేపడానికి భయము. అది నైట్ ఇట్ వాస్ ఇది 2 o'clock, ఎట్లా పోయి ఇంకా మేడం లేపుతామని అట్లా. సర్వత్రా మేము వాచ్మెన్ వాళ్ళందరూ పలిసే లేదు, మా నాగపామం చంపిస్తే మేము రాము అనేసారు. ప్రిన్సిపల్ లేపాను, నిద్ర నుంచి లేచినారు, లేచి ఏంటమ్మా మీరు మధ్యరాత్రిలో అని అన్నారు. అనేసి తర్వాత పిలిచినారు వాచ్మెన్ వాళ్ళని పిలిచి, పోయి మొదట అదేదో చూడండి అని. వాళ్ళు వచ్చి తర్వాత చంపినారు నాగపామని, చంపి ఆ తర్వాత అదంతా ఏదేదో చేశారు రిచువల్ అదికి. అంటే అప్పుడు తెలిసింది నాకు, ప్రీవియస్ డే నేను చెప్పారు కదా ఇప్పుడు ఫిల్మ్ కూడా మొదలైంది అని. ఫిల్మ్ చూడలేదు ఫైనలీ, అప్పటికి మేనేజ్కున్నాం. అంతే స్వామి ఎందుకు చెప్పేవారంటే, మేమేం చూస్తే కూడా అది సంస్కారంగా మారుతూ ఉంటుందంట. మా మైండ్లో అది డీప్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది, టీవీలో ఏం చూస్తూ ఉంటాము అది సంస్కారంగా మారుతూ ఉంటుంది, అది మీకు తెలీదు అని మాకు టీవీ చూడడానికి స్వామి ఒప్పుకోట్లేదు. అంతే, ఓ ఇష్టం లేదు స్వామికి అన్నమాట. అది చెప్పేవారు, మంచి సంస్కారంలో పుట్టాలి, ఇవంతా చెడ్డది చెడ్డదంతా చూసుకుని ఎందుకు మీ సంస్కారం పాడు చేసుకుంటారు అట్లా. మేము స్టూడెంట్స్ నైట్ స్టడీ అవర్స్ లో రౌండ్స్కి వెళ్ళేవారు, ఎట్లా చదువుతున్నారో లేదా అని. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో స్వామి చెప్పారు, మీరేం రౌండ్స్ చేస్తారు ఊరికే, మీరు ఊరికే రౌండ్కి వెళ్ళి వచ్చేస్తారు, పిల్లలు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు మీకేం తెలుసు అన్నారు అని అన్నారు. అవును స్వామి అని అడిగితే వాడును, అవును టీచర్స్ రౌండ్స్ పోయే వరకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ ఉంటారు, ఆ టీచర్స్ రౌండ్స్ వస్తారని తెలిసిన వెంటనే అందరూ బుక్ పట్టుకుని కూర్చుంటారు, మీరు అదంతా చూడట్లేదు, ఎలాంటి రౌండ్స్ చేస్తారు హాస్టల్లో అని అడిగారు. అట్లా మాకు చూపించేవారు, దట్ మమ్మల్ని వాచ్ చేస్తున్నారు స్వామి, ఎప్పుడు వాచ్ చేస్తున్నారని మాకు చూపించారు. అప్పుడు మేము అలర్ట్ అయిపోయినాము, స్టూడెంట్స్ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు స్టడీ అవర్స్ లో తర్వాత అని. తర్వాత మేము చాలా సీరియస్ గా స్ట్రిక్ట్ గా కొంచెం పోయి రౌండ్స్ చూసేది, నిజంగా చదువుతున్నారా లేదా అని చూసుకుని అట్లా మేనేజ్ చేసేవారు అన్నమాట.
1: మ్యామ్, మరి స్వామి ఎడ్యుకేషన్ తో పాటు అంటే క్లాసెస్ చెప్తూ సబ్జెక్ట్ తో పాటు విలువలతో కూడిన ఇది చెప్పమని చెప్తూ ఉంటారు, అలా మీకు చెప్పమని ఏమైనా స్వామి మిమ్మల్ని గైడ్ చేయడం గానీ ట్రైన్ చేయడం గానీ జరిగిందా?
0: అదే నాకు ఇప్పుడు అంటే ప్రతిసారి నేను స్టూడెంట్స్ కి ఎప్పుడు చెప్పేదాన్ని, అంటే మీరు అనుకుంటారు స్వామి ఇక్కడ లేరు అక్కడ లేరు అని, ప్రతి ఒక్కటి మమ్మల్ని స్వామి ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటారని నేను అప్రోప్రియేట్ గా అక్కడక్కడ చెప్పేదాన్ని. మాకు సిలబస్ ఫ్రేమ్ చేశారు 1981లో యూనివర్సిటీ వచ్చింది, అప్పుడు మా బీకామ్ సిలబస్ అంతా ఫ్రేమ్ చేశాము. ఫ్రేమ్ చేసినప్పుడు ఆ మీటింగ్ లో స్వామి ఉన్నారన్నమాట, మాకు ఫస్ట్ మీటింగ్ లో బీకామ్ సిలబస్ ఎట్లా ఉండాలి అట్లా అని చెప్పారు. ఒక 1.5 hours మీటింగ్ ఉంది స్వామితో. అప్పుడు నేను ఒక్కదాన్ని, మా అందరూ మగవాళ్లే, నేను ఒక్కదాన్ని లేడీ దాంట్లో ఆ మీటింగ్ లో. అప్పుడు స్వామి చెప్పారు పిల్లలకి సిలబస్ ఎట్లా ఉండాలి, బీకామ్ సిలబస్ అంటే సిఏ సిలబస్ ఉండాలి, ఎంబీఏ సిలబస్ ఉండాలి, పేపర్స్ ఉండాలి. మన పిల్లలు బయట పోయిన తర్వాత నాకు ఈ పేపర్ తెలియదు ఆ పేపర్ తెలియదు అని మాత్రం చెప్పకూడదు. అంటే వాళ్ళు ఎంబీఏ పోతే కూడా ఓ ఇవన్నీ మేము చదివాము అనుకోవాలి, సీఏ పోతే కూడా మేము అన్ని ఉంది అనుకోవాలి, అట్లా మీ సిలబస్ స్వామి ఫ్రేమ్ చేయాలి అని చెప్పారు స్వామి. నేను అన్నాను, స్వామి వాళ్ళు చిన్నవాళ్ళు కదా అంతంత పెట్టేస్తే ఎట్లా చదువుతారు స్వామి అని అన్నాను. అప్పుడు స్వామి అన్నారు, ఈ చిన్న వయసులో చదువుకోకపోతే ఇంకెప్పుడు చదువుకుంటారు అని అట్లా చెప్పారు. సో ఈ స్వామి ప్రకారమే మేము సిలబస్ ప్రతి సంవత్సరం 2 సంవత్సరం ఒకసారి సిలబస్ మార్చుతూనే ఉంటాను. ఆ ఎంబీఏలో ఏం సిలబస్ చేంజ్ అవుతా ఉంది, సీఏలో ఏం సిలబస్ చేంజ్ అవుతుంది
1: అప్డేట్
0: అదంతా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. అందుకే మన పిల్లలు ఏ బ్యాచ్ పిల్లలైనా బయటకు వెళ్తే వాళ్ళు అంటారు, మేడం మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ, మాకు ఇప్పుడు తెలుస్తా ఉంది అని అంటున్నారు, మీరంతా నేర్చేసుకుని ఎట్లా వచ్చినారని ఒకసారి మమ్మల్నే క్లాస్ చేసుకోమంటారు అట్లా అని చెప్తుంటారు. అంటే మన పిల్లలు చాలా బాగా, నిన్న ఒక అమ్మాయి అమెరికా నుంచే వచ్చింది, వచ్చి అనింది, మేడం ఇక్కడ బీకామ్ లో లేని ఫౌండేషన్ ఎక్కడ లేదు మేడం, నేను ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చాను, ఇక్కడ కూడా అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్, మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ బీకామ్ తనకి గోల్డ్ మెడల్ వచ్చింది, మళ్ళీ వెళ్లి అక్కడ ఎంబీఏ చేసి అమెరికాలో ఆ యూనివర్సిటీలో కూడా అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. అంటే వాళ్ళు అడిగారు నన్ను, మీకు ఎట్లా తెలిసిందంటే మా ఇన్స్టిట్యూట్ లో అంత స్ట్రాంగ్ ఇది ఉంది, ఫౌండేషన్ ఉంది బీకామ్ అని అనింది. నిన్న నేనన్నాను, అదంతా క్రెడిట్ భగవాన్కి పోవాలి, అంటే భగవాన్ ఆ ఇంట్రెస్ట్ తీసుకుని మీకు సిలబస్ కూడా భగవానే చేసినారు, అందుకే ఆ క్రెడిట్ మొత్తం తనకి పోవాలి అని చెప్పాడు. అట్లా ప్రతి ఒక్కటి స్టూడెంట్స్కి ఎట్లా బెనిఫిట్ అవ్వాలి అట్లా అని మాకు స్వామి చెప్పేవారు అనమాట. అట్లా ట్రైనింగ్ ఇచ్చారు ప్రతిసారి. అందుకే నేను ఇప్పుడు ఏ లెసన్ కూడా చెప్తే కూడా స్వామి ఇది లేకుండా నేను చెప్పను, ఏదో ఒకటి వాల్యూ తీసుకొస్తాను మధ్యలో. అందుకే నిన్న పిల్లలు కూడా నాకు అంటున్నారు, మేడం మీరు క్లాస్లో చెప్పినట్లు మాకు ఎక్కడ దొరకట్లేదు మేడం, అంతే మధ్య మధ్యలో స్వామి ఎక్స్పీరియన్స్ అది ఇది చెప్తూ ఉంటారు, మాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది అని. మధ్య మధ్యలో మాకు అట్లా మమ్మల్ని వాచ్ చేస్తున్నారని ప్రతిసారి స్వామి చూపించేవారు మాకు ఎక్స్పీరియన్స్ అనమాట.
1: మరి స్టూడెంట్స్ కూడా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, అందరూ డివోటీస్ కాకపోవచ్చు, కొంతమంది డివోటీస్ చిల్డ్రన్ అయి ఉంటారు. వాళ్లకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే టీచర్గా ఉంటూ అట్ ద సేమ్ టైం మీరే వాళ్ళకి తల్లి తండ్రి కుటుంబ సభ్యులుగా కూడా వాళ్ళతో రోజంతా ఉండి స్పెండ్ చేస్తారు కాబట్టి అలాంటప్పుడు వాళ్ళతో ఎలా డీల్ చేస్తూ ఉంటారు?
0: అది మాకు స్వామి చెప్పేవారు, ఇది టీచర్ ప్రొఫెషన్ అంటే అది ఆ సాక్రిఫైసింగ్ నేచర్ ఉంటే ఈ ప్రొఫెషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టీచర్ అయితే మీరు చేసి చూపిస్తేనే పిల్లలకి అది అర్థమవుతుంది, లేకపోతే మీరే ఏమి చేయకుండా చెప్తూ ఉంటే ఆ పిల్లలకి ఏ రెస్పెక్ట్ ఉండదు అని ఒకసారి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, పిల్లలకి మీరు మాట్లాడొద్దు అని చెప్తారు, మీరే అట్లా మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం రెస్పెక్ట్ ఉంటుంది? ఫస్ట్ మీరు మౌనం పాటించి వాళ్ళకి చూపించాలి ఎంత తక్కువ మాట్లాడాలి ఏమైనా, అప్పుడు మిమ్మల్ని చూసి అర్థం చేసుకుంటూ ఉంటారు. చాలా మంది పిల్లలు టీచర్ ఏం చేస్తారు అని చూస్తూ ఉంటారు, అంటే టీచర్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు టీచర్ జాబ్ అంటే చాలా త్యాగం చేయాలి, అట్లా అయితే ఈ ప్రొఫెషన్ తీసుకోవాలి అని చెప్పారు. తర్వాత నేను బిగినింగ్ లో ఒకసారి స్వామి నాకు వచ్చినప్పుడు పిల్లలకు చెప్పారు, ఇక్కడ అనంతపూర్లో థియేటర్కి పోయేది లేకపోతే షాపింగ్ పోయేది అట్లాంటి చేయకూడదు, ఎందుకంటే అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత స్వామి అన్నారు, మీరేం చెప్తే కూడా మీరు ఎవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళు అంటారు సత్యసాయి సత్యసాయి అని, నా పేరు చెడగొడతారు అంతే. అందుకే మీరు ఏం చేస్తే కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏం నేర్చుకోవచ్చు ఏం పాటించవచ్చు మిమ్మల్ని చూసేని, అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. నేను వచ్చి చేరిన తర్వాత స్వామి ఎట్లా అన్నారు, ఒక థియేటర్ పోయేదో, నేను స్వామి ఈ ఇన్స్టిట్యూట్ చేరిందే లాస్ట్, నేను ఇంతవరకు థియేటర్ పోలేదు, 43 ఇయర్స్ నుంచి నేను ఒక్క ఫిల్మ్ చూడలేదు, ఒక థియేటర్ ఎంటర్ అవ్వలేదు నేను అది. స్వామి అన్నారు, అట్లాంటి త్యాగం కావాలి టీచర్స్కి, అప్పుడే ఏమైనా మీరు చెప్తే పిల్లలకి అది అర్థమవుతుంది అని. అట్లా మీరు టీచర్స్ మోడల్గా ఉంటేనే స్టూడెంట్స్ని చేంజ్ చేయడానికి అవుతుంది అని చెప్పారు. అదే స్వామి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను పిల్లలకి సినిమా చూడొద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడకూడదు, నేను ఇప్పుడు నాకు ఆ ఒక ధైర్యం ఉందన్నమాట, నాకు 43 సంవత్సరం నుంచి నేను యావద్దు ఏ థియేటర్ కూడా ఎంటర్ అవ్వలేదు కదా, అందుకే నాకు ఆ ధైర్యం ఉంది పిల్లలకి చెప్పడానికి నువ్వు ఫిల్మ్ చూడొద్దు అని. అట్లా స్వామి చెప్పినట్లు మేము పాటిస్తే మాకు ఒక ధైర్యం ఉంటుంది పిల్లలకి ఏమైనా చెప్పాలి ఏమైనా చేయాలి అంటే అదనమాట.
1: శ్రీ సత్యసాయి అనంతపుర కళాశాలలో గత 45 సంవత్సరాలుగా తమ సేవలను అందిస్తున్న ప్రొఫెసర్ నిరంజని గారి పరిచయ కార్యక్రమంలో మొదటి భాగం విన్నారు. వచ్చే శుక్రవారం సాయి పథంలో మహిళ కార్యక్రమంలో 2వ భాగం వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం జాయ్ పునఃప్రసారాన్ని మీకు అందిస్తున్నాం. December 25 క్రిస్మస్ పర్వదినమే కాక ప్రశాంతి నిలయం బాయ్స్ హాస్టల్ వార్షికోత్సవం కూడా. ఈ సందర్భంగా 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో విద్యార్థులు అందించిన ప్రత్యేక చర్చ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. స్వామివారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈనాటి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకి అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రసారం జాయ్ కి సాదరమైన స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మొట్టమొదటిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో, సకల దేవతా అతీత స్వరూపులైన మన ప్రియమైన స్వామితో ఏ పండుగ జరుపుకున్నా అది ఒక ఆనందహేళ. మరి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ప్రశాంతినిలయంలో చేరి ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ఎంతో సంబరంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రేమతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా మన ప్రియమైన స్వామి ఇచ్చినటువంటి క్రిస్మస్ సందేశం ఏమిటో, ప్రశాంతినిలయంలో జరుపుకునేటటువంటి క్రిస్మస్ ప్రపంచంలో జరుపుకునే క్రిస్మస్ కి దానికి ఏమిటి ఆ వ్యత్యాసం అనేది స్వామి మాటల్లో మనం వింటూ ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. ఈ ఉపన్యాసాన్ని స్వామి 1998 సంవత్సరంలో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా భక్తులందరికీ అందించారు. ముందుగా ఆ ఉపన్యాసంతో మనం ప్రారంభించి స్వామి దివ్యగళాన్ని విందాం.
1: మనం ప్రతి సంవత్సరం కూడా నువ్వు చేసే ఒక క్రైస్త పని చేసుకుంటున్నావు క్రిస్మస్. కానీ ఒక్కటి, మీరు అన్ని దేశాల నుంచి వచ్చారు, నిజమైనటువంటి యొక్క క్రీసస్ యొక్క బర్త్డే, నిజమైనటువంటి యొక్క ఈ క్రిస్మస్ అనేటువంటిది ఒక్క ప్రశాంత నిలువ తప్ప మరి ఎక్కడ కూడా ఈ విధంగా జరగదు. ఎందుకంటే క్రిస్మస్ జరుపుకునేటువంటి వారు ఏదో కొంతమంది క్రిస్టియన్స్ అంతా చేరుకొని చేసుకుంటారు. ప్రశాంతం మిగతా మతములు వారు ఏమాత్రమో ప్రవేశించరు. హిందువులు ఏమైనా హిందూ పండుగలు చేసుకుంటుంటే దాంట్లో హిందువులు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ ఇక్కడ అంత కాదు. హిందువులు, క్రిస్మస్, ఒక క్రైస్తవులు, ముస్లింలు, పర్షియన్స్ అందరూ కూడా చేరిపోతున్నారు. సర్వమత సమన్వయమైనటువంటిది మన ప్రశాంత నిలయము. చేసినప్పుడు క్రిస్మస్ చేసుకుంటుంటే ఏమి వాడు ఆనందం అనిపిస్తుంటారు తెలుసిన? చక్కగా బాటిల్స్ తాగటము, పశువును అనగా మృగాన్ని కొట్టి దాన్ని తినటము, దానిపైన ఈ కారు లోపల స్పీడ్ గా వెళ్ళిపోవటము, యాక్సిడెంట్ లో ప్రాణాలు పోవటము, ఇది అతని క్రిస్మస్ యొక్క వైభవం. కానీ మన క్రిస్మస్ అట్లాంటిది కాదు. తెల్లవారి 3 గంటలు మా ప్రారంభమైనటువంటిది రాత్రి 12 గంటల వరకు కూడా దైవచింతన చేతనే కాలం అంతా నిండిపోతుంటాడు. అంత హోలిడే, హోలిడే, హోలిడే, నాట్ హాలిడే. చాలా మంది చెప్తుంటారు క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి మేము వచ్చినామంటారు. మీకు హాలిడే కానీ మాకు హోలిడే. ఇలాంటి హోలిడేస్ ఎక్కడ కూడా జరగదు. ఇలాంటి పవిత్రమైనటువంటి దీనిని మీరు అనుభవించినందుకు, మీరు మీ స్వస్థానానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని కూడా మీరు ఆచరణలో పెట్టాలి. ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావాన్ని నీవు తెలియపరచుకో. మెసెంజర్ ఆఫ్ గాడ్ కాబట్టి నీవు భగవంతుని యొక్క మెసేజ్ అంతా కూడా నువ్వు చాటుతూ పో. భగవంతుని యొక్క సువాక్యములంతా కూడా నువ్వు అందరికి పంచు. ప్రధానమైన కర్తవ్యము. దీనికంటే మించిన పని మరొకటి లేదు, దీనికంటే మించిన సేవ మరొకటి లేదు. 10 మందికి శిలా హృదయుడు అనేటువంటి వారి కూడా నీవు అమృత హృదయంగా మార్చేసి మార్చాలి. అలాంటి యొక్క హృదయాన్ని మీరు మార్చి కూడా మారి దైవచింతన చేత జగత్తునంతా కూడా లోక కళ్యాణాన్ని మీరు పాటుపడండి. ఈ దేశము ప్రపంచమే సుఖపడాలి. కనుక నా దేశం సుఖపడాలి, నా గ్రామం సుఖపడాలి అనే స్వచ్ఛమైనటువంటి భావాన్ని పెట్టుకో. మై కంట్రీ, నాట్ యువర్ కంట్రీ. ప్రపంచమే ఒక గృహము కాబట్టి ఇండియా ఒక చిన్న రూము, అమెరికా ఒక చిన్న రూము, జపాన్ ఒక చిన్న రూము, ఇంగ్లాండ్ ఒక చిన్న రూము, ఈ ఇంటి లోపల అన్ని రూముల వంటివి ఈ దేశాలు. కాబట్టి ఈ ఇంటి యొక్క క్షేమాన్ని కూడినప్పుడు అంత జగత్తంతా కూడా క్షేమంగానే ఉంటుంది. దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు అన్నారు. మీరు చేయవలసిన సాధన ప్రేమతత్వమే.
0: మరి ఈనాడు ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం జాయ్, జీసస్ ఫస్ట్ అనగా మన స్వామి ఫస్ట్, అదర్స్ నెక్స్ట్ అనగా మన చుట్టూ ఉన్నవారు, మన సంఘం తరువాత, ఆ తర్వాత యు, ఐ లాస్ట్ అంటారు స్వామి. మరి ఈ క్రమంలో స్వామి చెప్పినటువంటి ఈ ప్రేమ ప్రబోధని మనం ముందుకు తీసుకువెళ్తూ ఈనాటి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఈనాడు December 25th క్రిస్మస్ పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1980వ సంవత్సరంలో మన బాయ్స్ హాస్టల్ ని ప్రారంభించారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. December 25th అనగానే మనకి ఇంకొక మహనీయుడు గుర్తొస్తాడు. స్వామివారి దివ్య చరిత్ర రాసినటువంటి ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు, ఆయన పుట్టినరోజు కూడా December 25th. ఆయనకి జరిగిన ఒక చిన్న సంఘటనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సత్యసాయి యూనివర్సిటీకి నాంది ప్రస్థానం ఎప్పుడు జరిగింది అనే విషయం మనం వెనక్కి వెళ్లి చూస్తే కస్తూరి గారితో జరిగినటువంటి ఈ అనుభవం మనకి తెలుపుతుంది. అది 1951వ సంవత్సరం. 1950లో మొట్టమొదటిసారి స్వామిని కలవటానికి కస్తూరి గారు ప్రశాంతిలయం విచ్చేశారు. ఒక సంవత్సరం తర్వాత బుక్కపట్నంలో ఒక ప్రారంభోత్సవ సభకు కస్తూరి గారికి ఒక లేఖ వచ్చింది. ఆ పోస్ట్ కార్డులో కస్తూరి గారి పేరు కింద కస్తూరి ఎంఏ బిఎల్ పిహెచ్డి అని రాసిందట. కస్తూరి గారు చాలా ఆశ్చర్యపోయారు. నాకు పిహెచ్డి లేదు కదా, ఎందుకు దీంట్లో పిహెచ్డి మెన్షన్ చేశారు అని కొంచెం ఆశ్చర్యచకితులయ్యారు. ఎలాగో ఆహ్వానం మేరకు ఆయన ప్రశాంతిలయం వచ్చారు. అక్కడి నుంచి బుక్కపట్నం ఆ ఓపెనింగ్ కి వెళ్లారు. ఆ ఓపెనింగ్ లో స్వామి కూడా పాల్పంచుకున్నారన్నమాట. ఒకళ్ళెవరో అడిగారు, స్వామి కస్తూరి గారికి ఎంఏ బిఎల్ ఉన్నాయి గాని పిహెచ్డి లేదు కదా, ఎందుకు ఇలాగా ఏ యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశారు అని వాళ్ల సందేహాన్ని వ్యక్తపరిచారట. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, సత్యసాయి యూనివర్సిటీలో పిహెచ్డి ఉంది కస్తూరికి అని అన్నారంట. 1951 ఎక్కడ, 1980 ఎక్కడ, స్వామివారి దివ్య సంస్థలు ఈ విద్యాలయాలు 1968వ సంవత్సరంలో స్వామి ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా అది ఎదుగుతూ 1969వ సంవత్సరంలో బృందావన్ కళాశాల, 1980లో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రశాంతిలయం క్యాంపస్ ప్రారంభించబడింది. 1980లో స్వామి ఎంతో ప్రేమతో విద్యార్థులందరికీ ఒక బ్యూటిఫుల్ హాస్టల్ ని నిర్మించిచ్చారు. మరి 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఈ హాస్టల్ జరుపుకునేటటువంటి ఈ సంబరంలో మనం కూడా పాల్పంచుకుని స్వామి ప్రేమ కణ కణంలో ఆ హాస్టల్ ప్రతి ఇంచిలో ఎలా దాగి ఉందో, విద్యార్థులపై స్వామికి ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉందో ఈనాడు మనం రుచి చూసే ప్రయత్నం చేద్దాము. దీనికోసం మన స్టూడియోకి ఈరోజు మన సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతిలయం నుంచి వచ్చారు. వాళ్లతో సంభాషించి వారి అనుభవాలను తెలుసుకుని స్వామి ప్రేమను వాళ్లు ఎలా ఆస్వాదించగలుగుతున్నారో తెలుసుకుందాం. సాయిరాం బ్రదర్స్, బ్రదర్స్ ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా అందరికి?
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు కె సాయిబాబా. మాది కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి వచ్చాను. ముందుగా 2017వ సంవత్సరంలో నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సులో జాయిన్ అయ్యాను. అంతకుముందు ఏపీఆర్డీసీలో నాగార్జునసాగర్లో బీఎస్సీ ఎంపీసీ పూర్తి చేశాను.
3: నా పేరు సాయి ప్రశాంత్. నేను హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. నేను 2017వ సంవత్సరంలో ఎంఏ ఎకనామిక్స్ కోర్స్ కి జాయిన్ అయ్యాను. అంతకుముందు కృష్ణా జిల్లాలోనే బీకామ్ డిగ్రీ చేశాను.
4: ఓం శ్రీ సాయిరాం. నా పేరు దినేష్. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా. నేను 2014లో బీకామ్ ఆనర్స్ కోర్స్ కి బృందావన్ క్యాంపస్ లో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నేను 2nd MA Economics చదువుతున్నాను.
5: ఓం శ్రీ సాయిరాం. నా పేరు ఎం సాయినికల్ కృష్ణ. నేను కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, తెలంగాణ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. 2017లో ఇక్కడ ఎంబీఏ జాయిన్ అయ్యాను.
6: ఓం శ్రీ సాయిరాం. నా పేరు శ్రవణ్. మాది గుంటూరు జిల్లా. 2012లో బీసీఎంసీఏ కోర్స్ కి స్వామి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం 2nd MTech కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను.
0: చాలా బాగుంది బ్రదర్స్. మీరందరూ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్వామి కాలేజ్ లో, స్వామి హాస్టల్లో చదువుకోవటానికి వచ్చారు. మరి అసలు ముందుగా మీ పరిచయం స్వామి గురించి మీకు ఎలా తెలుసు, మీరు ఈ కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలనుకున్నారు అనే విషయాలు మనం మాట్లాడుకుందాము. ముందుగా బ్రదర్ నువ్వు చెప్పు బ్రదర్ సాయిబాబా.
2: ముందుగా మా అమ్మ నాన్న పాండురంగ డివోటీస్ వాళ్ళు, అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం పండర్పూర్ కూడా వెళ్లేవారు. అలా వెళ్లినప్పుడు పండర్పూర్ మహారాష్ట్రలో ఉంది, షిరిడి కూడా మహారాష్ట్రలో ఉంది కాబట్టి వాళ్ళు షిరిడికి కూడా వెళ్లేవారు కొన్నిసార్లు. అలా షిరిడి సాయికి డివోటీస్ గా మారారు. సో అప్పుడు నేను పుట్టాను, నాకు సాయిబాబా అని పేరు పెట్టారు. కానీ స్వామి గురించి అంతగా తెలియదు. తర్వాత చాలా రోజులకి మా ఊర్లో కొంతమంది స్వామి డివోటీస్ గా ఉన్నారు, వాళ్ళు చిన్నగా సత్యసాయి సేవా సమితిని స్టార్ట్ చేశారు మా ఊర్లో. వాళ్ళ వల్ల మాకు స్వామి గురించి కొద్దిగా తెలిసింది అన్నమాట, అవగాహన వచ్చింది స్వామి అంటే ఇది అని అలా కొద్దిగా. ఆ తర్వాత 2010 మా అమ్మ సత్యసాయి సేవా సమితిలో ఉన్న ఒక మా ఆంటీ ద్వారా ఇక్కడికి వచ్చారనమాట, సేవాదలుగా ఇక్కడికి వచ్చారు. ఆ వారం రోజులు మా అమ్మకి ఇక్కడ చాలా బాగా అనిపించింది అనమాట. సో అలా 2015 మళ్ళీ నేను ఇక్కడికి సేవాదలుగా రావడం జరిగింది. అలా నాకు ఇన్స్టిట్యూట్ గురించి స్వామి గురించి కొద్దిగా అవగాహన వచ్చింది.
0: అంటే భౌతికంగా నువ్వు స్వామిని చూసావా?
2: నేను చూడలేదు.
0: మీ మదర్ చూసారా?
2: మా అమ్మగారు చూసారు.
0: బ్రదర్
3: మొట్టమొదటిగా మా పేరెంట్స్ నుంచి మేము డివోటీస్ గా ఉన్నాం. మేము డివోటీస్ అవ్వడానికి కారణం మా నాన్నగారి ఎక్స్పీరియన్స్ ఒకటి మంచిది. ఆయన ఒకరోజు 1994 ఒక యాత్రకను పర్తికి రావడం జరిగింది. అయితే ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. మా నాన్నగారు ఎక్కడో బయట గణేష్ గేట్ బయట నుంచి స్వామి దర్శనం కావాలని చెప్పి చాలా ఆసక్తిగా అనుకున్నారు, ప్రార్థించారు. అప్పుడు సడన్ గా ఒక వ్యక్తి సేవద లోపల నుంచి వచ్చి స్వామి దగ్గర తీసుకెళ్లారు. డైరెక్ట్ గా ఫ్రంట్ స్వామి దగ్గర కూర్చోబెట్టారు. కూర్చోబెట్టంగానే స్వామి వచ్చి పాద నమస్కారం తీసుకోమని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి ఆ స్వామి పాదాలు పట్టుకుని మా ఫాదర్ అయిన ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ఇంకా మా ఆయన డివోటీగా మారిపోవడం జరిగింది. అండ్ అప్పటి నుంచి స్వామి డివోటీ దైవంగా మేము పిలుస్తున్నాం, నాకు కూడా అలాగే. దాని తర్వాత నేను బాల వికాస్ లో జాయిన్ అవ్వడం, బాల వికాస్ తర్వాత 2017-16 సేవదల్గా కూడా వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు స్టూడెంట్ గా. సో స్వామి ప్రెజెన్స్ ఎప్పుడు ఆయన మీద నమ్మకం, ఆయన నమ్మకమే మమ్మల్ని నన్ను ముందుకు తీసుకెళ్తుంది.
0: దినేష్
4: మా ఫాదర్ ది మెడికల్ ఏజెన్సీ బిజినెస్ అంటే హోల్సేల్. నా చిన్నప్పుడు మా ఫాదర్ బిజినెస్ లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆల్మోస్ట్ మొత్తం అంతా కాలిపోయింది. సో అది పెద్ద లాస్ మా ఫాదర్ బిజినెస్ కి. ఆ ఇయర్ లోనే మా పెద్దనాన్నగారు పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి మా బిజినెస్ లో స్వామిని ఆయనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఇయర్ నుంచి మా ఫాదర్ బిజినెస్ మళ్ళీ బ్యాక్ టు ప్రాఫిట్స్. అలా మా ఫాదర్ స్వామిని నమ్మడం జరిగింది, స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ 3 పుట్టపర్తికి వచ్చి ఇక్కడే స్టే చేయడం జరుగుతుంది. నన్ను చిన్నప్పటి నుంచి కూడా బాల వికాస్ లో పంపించేవారు మా నాన్నగారు.
5: మా తాతగారు స్వామి అంటే చాలా భక్తి అండి. అది మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది, పెళ్ళాక మా అమ్మగారికి ట్రాన్స్ఫర్ అయింది, నేను పుట్టాక అది నాకు ట్రాన్స్ఫర్ అయింది.
0: చాలా బాగుంది.
5: అయితే ఒక సంఘటన నన్ను స్వామి గురించి ఆలోచించేలా చేసింది ఏంటి అంటే, నేను 9th ఒకసారి పుట్టపర్తికి వచ్చాను మా తాతగారు నేను ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాము. అయితే డివోటీస్ లో కూర్చున్నప్పుడు ఒక డివోటీకి వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. సో అది ఎక్కడి నుంచో ఒక సేవాదలు చూసి వాలంటీర్ తన చెయ్యి అడ్డం పెట్టాడు వచ్చి. అంటే ఒక మనిషి కోసం ఇంత చేస్తున్నారా అంటే ఆయనలో ఏదో ఉంది, లేకపోతే ఎవరు ఇంత సేవ చేయరు. సో అప్పటి నుంచి నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో ఆయన గురించి ఆలోచించడం, మా తాతగారు స్వామి గురించి కథలు కథలుగా చెప్పడం. MBA ఎలా జాయిన్ అయ్యాను అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ 2014 పాస్ అయ్యాడు ఇక్కడ నుంచి. సో ఆయన ఒకసారి ట్రై చేయి చాలా బాగుంటుంది కాలేజ్ అనగానే నేను కాలేజ్ వెబ్సైట్ చూడడం, యాక్టివిటీస్, ఆ హాస్టల్లో ఉండే యాక్టివిటీస్ అవి చాలా నచ్చాయి నాకు. అంటే నేను ఉన్నదానికి అదొక కాంట్రాస్ట్ అన్నమాట నాకు. సో అప్పటి నుంచి సరే ఒక ట్రై చేద్దాము నచ్చింది. సో అప్పుడు అప్లై చేశాను, ఎంబీఏ వచ్చింది, జాయిన్ అయ్యాను.
0: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నిఖిల్, మీ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఇద్దరు చాలా స్టాంచ్ డివోటీస్ కదా స్వామికి. మరి నీకు ఓన్లీ స్వామి ఒక హ్యూమన్ బీయింగ్ గా స్టార్ట్ చేశారు నీ లైఫ్ లో ప్రవేశించడం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. సో ముందు ముందు మనకు తెలుస్తుంది స్వామి నీలో ఎట్లాగా మార్పు తీసుకొచ్చారనేది. బ్రదర్,
6: మొట్టమొదట మాది సాయి ఫ్యామిలీ కాదు, కుటుంబ సభ్యులు ఎవరు డివోటీస్ కాదు. ఓకే, స్వామి యూనివర్సిటీ ఉంది, ఇలా స్వామి ఇలా కార్యాలు చేస్తారు, ఫ్రీ ఆపరేషన్స్ అలాంటివి చేస్తారని మాత్రమే తెలుసు. సో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా గోల్ అంతా ఓన్లీ ఇంజనీరింగ్ చేద్దామని. సో అలాగే బోర్డ్ యూనివర్సిటీస్ కి అప్లై చేశాను, దానిలో స్వామి యూనివర్సిటీ ఒకటి. సో జీవితంలో ఎప్పుడు డిగ్రీ చేస్తానని మాత్రం అనుకోలేదు, కానీ స్వామి యూనివర్సిటీలో రాయడం, డిగ్రీ అనుకోకుండా జాయిన్ అవడం, ఇది అలా జరిగిందనమాట. సో ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే గుంటూరు నుంచి విజయవాడకి కనీసం 40 కిలోమీటర్లు ఉంటుంది. దానికి కూడా మా తల్లిదండ్రుల వెంట ఉండి తీసుకెళ్లేవాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కూడా. కానీ గుంటూరు నుంచి పుట్టపర్తికి అనేది కనీసం 550 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయడానికి నన్నొక్కనే ఒంటరిగా పంపించారు. ఇప్పటికి కూడా తెలియదు మా పేరెంట్స్ యొక్క నమ్మకం ఏంటనేది. సో ఇలా రావడం, ఎగ్జామ్ రాయడం, దీనిలో సన్నివేశం ఏంటంటే ట్రైన్ రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఆ వెయిటింగ్ లిస్ట్ లోనే ట్రైన్ ఎక్కడం, నేను కూర్చున్న చోటే రావాల్సిన వ్యక్తి రాకపోవడం, నా ట్రైన్ జర్నీ కంఫర్ట్ గా జరగడం పుట్టపర్తి దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో దీన్ని బట్టి నాకు ఒకటే అర్థమైంది, ఈ అనుభవం నాకు ఎలా అనిపించిందంటే షిరిడి సాయి సచ్చరిత్రలో షిరిడి బాబా గారు ఇలా అన్నారు, నా భక్తులు 1000 మైళ్ల దూరంలో ఉన్నా సరే వాళ్ళని ఈడ్చుకుని నా దగ్గరికి తీసుకొస్తాను. నా విషయంలో కూడా ఇలాగే జరిగిందని అనుకుంటున్నాను.
0: చాలా బాగుంది శ్రవణ్. బ్రదర్స్ సాయిబాబా అండ్ ప్రశాంత్, మీ ఇద్దరు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే మీ ఇద్దరు స్వామి కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు సేవదల్గా చేశారని చెప్పారు. ఒక చిన్న డీవియేషన్ లాగా, మరి మీ ఇద్దరు సేవదల్గా ఉన్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి లెసన్స్ ఏమిటి, ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవం ఎలా ఉండేది? ఫస్ట్ సాయిబాబా.
2: ముందుగా నేను సేవదల్గా వచ్చినప్పుడు అంతకు ముందు వరకు కూడా నాకు స్వామి అంటే తెలుసు, అంటే పలానా వ్యక్తి స్వామి, ఆయనను కొంతమంది పూజిస్తారు, కొంతమంది నమ్ముతారు అని తెలుసు. కానీ నేనెప్పుడు స్వామిని అలా చూడలేదు, ఒక భగవంతుడిగా నేను ఎప్పుడు చూడలేదు. స్వామి నాకేంటంటే ఒక మంచి పనులు చేస్తారు, హాస్పిటల్స్ కట్టించారు చాలా మందికి పేదవాళ్ళకి, స్వామి వల్ల ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్స్ కానీ కట్టించారు. ఒక మంచి మనిషి అని నేను ఎప్పటి నుంచో నమ్మాను. కానీ నేను కూడా సేవదల్గా ఎందుకు వచ్చానంటే నాకు ఆ సేవ అనేది బాగా నచ్చింది అనమాట, ఆ కాన్సెప్ట్ సేవ అనేది బాగా నచ్చింది. అయితే 2015లో నా యూజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అండర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ సమ్మర్ లో నేను ఇంటికాడే ఉన్నాను, ఖాళీగా ఉన్నాను. ఆ టైంలో మా ఊర్లో సత్సాయి సేవా సమితి వాళ్ళు ఇక్కడికి సేవాదలుగా వస్తున్నారు. అప్పుడు మా స్నేహితుడు కదా నాతో ఇలా అన్నాడు అనమాట, వెళ్దామా మరి మనకు కూడా అని. అంటే సరే అని అప్పుడు మా ఇంట్లో అడిగితే ఆల్రెడీ మా అమ్మ ఒకసారి వచ్చింది కాబట్టి వాళ్ళు తేలిగ్గా ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్. అలా నేను వచ్చాను. నేను వచ్చాను కానీ నా మైండ్ అంత స్వామిని భగవంతునిగా చూసే అలా అప్పుడు నాకు అంత లేదు, ఆ పరిణతి నాద లేదనమాట. జస్ట్ ఒక మంచి మనిషి అలా అంతే అప్పటికి కూడా. అయితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా డిఫరెంట్ గా నాకు అనిపించింది ఏంటంటే, సపోజ్ మనం ఎక్కడైనా ఏదైనా ఒక పని చేయడానికి వెళ్తే అక్కడుండే కల్చర్ వేరు. సపోజ్ నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను ఏ పని చేయాలో అంతవరకే చేస్తాను. అంతకు మించి ఇక్కడ కనిపించింది ఏంటంటే, ఒక సేవదల్ వాలంటీర్గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమగా పలకరిస్తారు, వాళ్ళ ఆ చిరునవ్వు చూస్తే చాలు మనకి ఆ సాటిస్ఫైన్ అనిపిస్తుంది అనమాట. అదే అబ్జర్వ్ చేశాను, అది నాకు కంప్లీట్ గా నాకు కొద్దిగా డిఫరెంట్ పిక్చర్ ఇచ్చింది అనమాట. అప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాచ్ లీడర్ కూడా మాకు సేవదల్గా ఉన్నప్పుడు ఆ బ్యాచ్ లీడర్ కూడా చెప్పాడనమాట, బాబు ఇక్కడ సేవదల్గా అంటే నువ్వు ఏదో జాబ్ చేసినట్టుగా చేస్తే సరిపోదు, అంటే మెకానికల్ గా వర్క్ చేస్తే సరిపోదు, నువ్వు ఫిజికల్ గా మీన్స్ మెంటల్ గా అంటే
7: మనస్ఫూర్తిగా
2: చేయగలిగితే అది బాగుంటది అని అలా చెప్పారు.
7: నీ ఫస్ట్ డ్యూటీ ఎక్కడ పడింది సాయిబాబా?
2: నా ఫస్ట్ డ్యూటీ గోపురం గేట్ దగ్గర. ఫస్ట్ 3 డేస్ అక్కడ వర్క్ చేశాను. ఫస్ట్ 3 డేస్ అక్కడ చేశాను. అప్పుడు కొద్దిగా అప్పుడు అంతగా టైరింగ్ గా ఉండేది, అంటే చాలా ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం గానీ అలా ఉండేది.
7: మరి అక్కడి నుంచి ఆ పాయింట్ లో ఉండి నువ్వు ఏం నేర్చుకున్నావు ఆ సేవాదళిలుగా?
2: యాక్చువల్ గా ఆ తర్వాత 3 డేస్ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. West 5-6 లో మళ్ళీ నాకు డ్యూటీ పడింది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ లీడర్ వచ్చి ఇలా చెప్పాడు, బాబు నువ్వేదైనా తప్పు చేస్తే నిన్ను అన్నారు పర్సనల్ గా, కానీ పలానా డిస్టిక్ వాళ్ళు కానీ పలానా స్టేట్ వాళ్ళు కానీ తప్పు చేశారని అంటారు అని ఆ ఒక్క మాట చెప్పాడనమాట. అప్పుడు నాకు అది బాగా స్ట్రాంగ్ గా తగిలింది. అది ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది, నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా నన్ను అనాలి, మీన్స్ అప్పుడు నేను బాధపడను, లైట్ గా తీసుకుంటాను. కానీ అది మా సేవా సమితి వాళ్ళని కానీ లేదంటే నేను పనిచేసే ఏదైనా ఆర్గనైజేషన్ వాళ్ళని కానీ అలా అంటే నాకు నా వల్ల వేరే వాళ్ళు ఇతరులకు ఇబ్బంది కలవడం నాకు ఇంట్రెస్ట్ నాకు నచ్చదు అన్నమాట. సో దానివల్ల ఆ వారం రోజులు బాగా వర్క్ చేశాను కంప్లీట్ గా. అంటే ఆయన ఏదైతే రూల్స్ చెప్పారో మీన్స్ అందరికి బాగా చిరునవ్వుతో పలకరించడం కానీ అవన్నీ చేశాను. అప్పుడు చేసిన తర్వాత అప్పుడు నాకు అంతగా తెలియదు ఏం జరుగుతుంది ఆ వారం రోజులు. వారం రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ వారం రోజులను ఇప్పటికీ చూసుకుంటే నాకు ఒక మంచి ఒక
7: సాటిస్ఫాక్షన్
2: కలుగుతుంది అనమాట. అది నేర్చుకున్నాను అనమాట. ఎప్పుడైతే సెల్ఫ్లెస్ గా మనం వర్క్ చేస్తామో అప్పుడు మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది నేర్చుకున్నాను. చాలా బాగుంది.
7: మరి ప్రశాంత్ సేవాదల్గా నీ అనుభవం ఏంటి? స్టూడెంట్ గా జాయిన్ అయ్యే ముందు అంటే సేవాదల్కి చాలా హై డ్యూ రెస్పెక్ట్ మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో ఇస్తారు. సేవాదల్ వల్లనే మొత్తం ఈ సిస్టమ్ అంతా రన్ అవుతుంది. అంత యంగ్ ఏజ్ లో నువ్వు సేవాదల్గా జాయిన్ అయినప్పుడు నీ అనుభవం ఏంటి?
3: సేవాదల్గా రావాలనేది మామూలుగా నేను సమితి చిన్నప్పటి నుంచి బాల వికాస్ విద్యార్థి కాబట్టి సమితికి కూడా వెళ్తూ ఉండేవాడిని. కానీ నేను చిన్నప్పటి నుంచి కార్పొరేట్ కాలేజీలో స్కూల్లో చదువుకోవడం, సో పొద్దున్నీ సాయంత్రం వరకు చదువు అని ఒత్తిడి, ఈవెన్ సండేస్ కూడా చదువుని ఉండేది, సమితికి కూడా వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. కానీ చాలా మంది మా సమితిలో వాళ్ళకి ఎంత పని ఉన్నా ఎంత వాళ్ళకి షెడ్యూల్ టైం లేకపోయినా వాళ్ళు చేసే సేవ, ఆ సేవ మళ్ళీ ఇక్కడికి వచ్చి సేవాదళిగా 10 రోజులు సెలవులు పెట్టుకుని ఆఫీసులకి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. సేవ చేసుకుని వాళ్ళు అనుభూతులను చెప్తున్నారు. ఈ సేవ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏం తెలుసుకున్నారు అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో నాకు ఉండేది సేవగా వెళ్ళాలి, సేవదలుగా అక్కడికి వెళ్ళాలి, నేను చెయ్యాలి, నాకు వచ్చినంత సాయం నేను చేయగలగాలి అని. కానీ ఎప్పుడు ఆ అవకాశం వచ్చేది కాదు. కానీ నా అండ్ స్వామిని నాకు స్వామి మీద ఫెయిత్ ఎప్పుడు నేను స్వామి కావాలని అడిగేవాడిని. కానీ అది వచ్చేది కాదే అంత తొందరగా వచ్చేది, కొన్నిసార్లు అంత తొందరగా రాదు అది మన. కానీ నా ఎడ్యుకేషన్ లో మలుపులు తిరగడం అలా కొన్నిసార్లు కొంచెం టైం దొరకడం స్వామి వల్ల. అండ్ వెంటనే ఒకసారి నాకు ఒక 10 రోజులు సెలవు వచ్చింది మామన్ గా, నేను అప్పుడు ఇంట్లో ఉందాం అనుకున్నా. సడన్ గా మా కన్వీనర్ గారు ఫోన్ చేసి అది కూడా అడగలేదు, జస్ట్ సేవ ఉంది వస్తావా అని అడగలేదు. టికెట్ బుక్ చేశాము, సేవ ఉంది, ఈ టైం వెళ్ళి ఈ టైం వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలని చెప్పారు. సో కానీ ఇంకేం తెలియదు. ఇంకో మా నాన్నగారు వెళ్ళగో ఖాళీయే కదా, నువ్వు వెళ్లాల్సిందే ఖచ్చితంగా అని చెప్పారు. అంటే అప్పటికి నేను అటు 10 రోజులు సెలవు దొరికినాయి కదా, ఎంజాయ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాను. మా నాన్నగారు లేదు నువ్వు వెళ్లాల్సిందే, కన్వీనర్ గారు చెప్పారు వెళ్లాల్సిందే అని చెప్పి ఇంకా వెంటనే సేమ్ శ్రవణన్న ఎలాగైతే చెప్పారో ఎప్పుడు ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళాలన్నా బయటికి ఒక్కడనే వెళ్ళాలని, నేను అంతే, మా పేరెంట్స్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అది ఫస్ట్ టైం. అది కూడా మా సమితిలో అందరూ ముందుగా బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నది నేను ఒక్కడిని, వేరే బ్యాచ్ లో వెళ్లాల్సి వచ్చిందని. సో అది కూడా సింగిల్ ప్రయాణం. బట్ గాడ్స్ గ్రేస్ నేను ఎలా వెళ్ళగలను అసలు నాకేం అర్థం కాలేదు. కానీ వెళ్ళంగానే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కగానే అందరు సేవదలే ఉన్నారు. నేను ఇలా వచ్చాను వెళ్తున్నాను అనగానే ఇంకా నో అంత భయం లేకుండా అందరూ వాళ్లే ఉండటం, వాళ్లే నాకు హెల్ప్ చేయడం, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. లైక్ ఐ కెన్ జర్నీ అలౌన్ గా ఒక్కనే వెళ్ళగలను అండ్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ లో ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు చదువుకునే దశలో నేను ఈ స్థాయికి ఎదగాలి ఈ స్థాయికి ఎదగాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. దానికోసమే
7: చదువు
3: అంబిషన్స్ ఉంటాయి. ఈయన ఒక ఆయన చూసి నేను ఇంత స్థాయికి ఎదగాలి అని. కానీ సేవదలుగా వచ్చినప్పుడు ఆ సేవదల కోఆర్డినేషన్ చేసే వాళ్ళు చూసి వాళ్ళు మామూలుగా ఉన్నారు. కానీ వాళ్ళ గురించి తెలుసుకుంటే నేను ఏ స్థాయికి అయితే వెళ్ళాలనుకున్నా దానికంటే ఆ అత్యంత పై స్థాయిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడ వచ్చి ఆ సేవదలుగా ఉండి మాకు అన్ని వసతులను ఇచ్చి వాళ్ళు లైక్ ఆల్వేస్ ఇట్ ఎప్పుడు నాకు అనిపించేది నిజమే ఏదో ఉంది అని. తర్వాత సేవదల ఇక్కడ రావడం వాళ్ళని చూసి వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను.
7: సో ప్రశాంత్ మీ డ్యూటీ ఎక్కడ పడింది ఫస్ట్ టైం?
3: నా డ్యూటీ అనేది కూడా సేవదలకి వచ్చినప్పుడు స్వామి దగ్గర. నేను ఎప్పుడు ఇది కావాలని ఏమని కాదు, నాకు ఏది వచ్చినా ఓకే అనుకున్నాను. కాకపోతే స్వామి ఐ వాంట్ టు పర్ఫెక్ట్ గా చేస్తాను ఏది ఇచ్చినా, సో మీరు నా స్థాయి మీరు ఏది నాకు మంచిది అయితే అది ఇవ్వండి అనుకున్నాను. తర్వాత సో అప్పుడు స్టూడెంట్స్ అందరిలోనూ కులంద హాల్లో ఉండాలి, మా సేవదల్ అందరిలోనూ స్టూడెంట్స్ ఉన్నారు. సో నేను కూడా సేవదల్ గానే వెళ్దాము కులంద హాల్లోకి అనుకున్నాను. కాకపోతే కులంద హాల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాడీ చెకింగ్ చేసి పంపిస్తున్నట్లు వేశారు. కానీ అప్పటికి అంటే పర్సనల్ గా వెళ్దాం స్వామి సమాధి దగ్గర సేవ చేద్దామని అనుకోలేదు. కాకపోతే ఉన్న చుట్టూ ఉన్న సేవదల ఫ్రెండ్స్ అందరూ లేదు నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది, నాకు అది చాలా బాగుంటుంది అని సరే నేను అనుకున్నాను. సోగే స్వామి ఇఫ్ ఇట్ ఈస్ నేను దాన్ని అనుకున్న అయితే నాకు ఇవ్వండి అని. అప్పటికి నేను దానికి చాలా సెలెక్షన్లు ఉండేవి కానీ నేను అప్పటికి బాడీ చెకింగ్ చేస్తున్నాను. సడన్ గా ఒక ఆయన సేవదలు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. లేదు నువ్వు స్వామి దగ్గర ఉంటే మంచిగా పనిచేయగలవు అని సమాధి దగ్గర ఇచ్చారు. అప్పుడు స్వామి ప్రెజెన్స్ ఐ కెన్ నేను చెప్పగలను లైక్ అనుకున్నవన్నీ మనం ఎటువంటి స్వార్థం లేకుండా కోరుకుని ఉంటే అదే జరిగిపోతుంది, దానికోసం మనం తప్పించే అవసరం లేదు. స్వామి ఆల్వేస్ అండ్ సేవదల్గా నేను నేర్చుకున్నది అక్కడ ఉండి అంటగా నేను ఫస్ట్ టైం సేవదల్గా వెళ్ళినప్పుడు నేను 2015 లో 2 సార్లు 2016 లో నెల నెల ఉండేవాడిని. సో నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు అక్కడే స్వామి సమాధి దగ్గరే ఉండేవాడిని కానీ నార్మల్ గా ఉండేవాడిని స్వామి గురించి అంటే అంత ఫోకస్ గా అంటే భక్తి అని కాదు అంత ఉన్న టైంలో అంత మామూలుగా ఉండేవాడిని
7: వాల్యూ తెలిసేది
3: కాదు. కానీ ఆ తర్వాత రోజు ఎప్పుడైతే సమితికి వెళ్ళానో సమితికి వెళ్లి భజన చేస్తున్నప్పుడు స్వామి సమాధి ఫోటో స్వామిని చూసి సమాధి ప్రే చేస్తున్నాను అంటే ప్రార్థిస్తున్నాం భజనలు చేస్తున్నాం. అప్పుడు అనిపించింది జీవితంలో ఎప్పుడైతే మన దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని మనం వాల్యూ దాన్ని వాల్యూ ఇవ్వలేం, అది ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడే దాని ఒక విలువ తెలుస్తుంది. సో తర్వాత నుంచి నేను మళ్ళీ సేవదలుగా వచ్చాను, మళ్ళీ స్వామి దయ వల్ల మళ్ళీ సమాధి బ్యాచ్ అక్కడే సమాధి దగ్గర సేవ తీసుకున్నాను. సమాధి సేవలో పొద్దున్న సాయంత్రం సమాధి దగ్గర ఉంటాం. ఈసారి నుంచి తప్పు తెలుసుకున్నాను కాబట్టి ఉన్నంత సమయం స్వామి ప్రార్థిస్తూ మంచిగా ఉంటూ అక్కడే ఉన్నాను. అప్పుడు తెలిసింది ఈ స్వామిని కాదు జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాను, దట్ ఉన్నప్పుడే దాని విలువ ఉన్నదాన్ని విలువించాలి విలువ ఇవ్వాలి, అది పోయిన తర్వాత బాధపడితే
7: ప్రయోజనం
3: ఉండదు.
7: చాలా బాగుంది ప్రశాంత్ అండ్ సాయిబాబా. మనం తర్వాత అంశంలోకి వెళ్దాము. అసలు శ్రవణ్, ఫస్ట్ టైం నువ్వు స్వామి కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత నీకు కలిగినటువంటి అనుభవం ఎలా ఉండేది?
8: మొట్టమొదటిగా అసలు స్వామి డివోటీస్ కాదు, అసలు బయట అదొక ప్రపంచం లోపల ఇంకొక ప్రపంచం, అది టోటల్ 2 డిఫరెంట్ వరల్డ్స్ లా ఉండేవి. సో మొదటిగా కాలేజ్ కి అడ్మిషన్ జాయిన్ అయినప్పుడు అది కొంచెం కొత్తగా ఉండేది. ఫస్ట్ ఇక్కడ కుల్వంత్ హాల్కి రావడం వేదం వినడం అనేది కొంచెం నా చెవులకి ఇదేదో సంథింగ్ లైఫ్ లో నువ్వు కూడా నేర్చుకోవాలి అని చిన్నప్పటి నుంచి తప్పన వేదం నేర్చుకోవాలని. ఇక్కడికి రాగానే ఆ వేద సూక్తులు వింటుంటే ఎవరు పెద్ద పెద్ద పండితులు చదువుతున్నారేమో ఇది మనకు కాదు అనే ఫీలింగ్ ఒకటి. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ టీచర్స్ ఆ వేదం చాంట్ చేస్తారని తెలిసింది. సో ఎప్పుడైతే కాలేజ్ లో జాయిన్ అయ్యానో స్వామి అప్పటికి కూడా స్వామి నువ్వు ఒక భగవంతుడి కాదు, నువ్వు ఒక ఓకే యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ లోనే ఉన్నాను కానీ నాకు కూడా ఒక ఛాన్స్ వస్తే బాగుంటుంది వేదం నేర్చుకోవటానికి అనే ఒక చిన్న ఆశ అక్కడ ఉండేది. సో అక్కడ వేదం క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో మా సారు నన్ను పిలిచి, నువ్వు కూడా జాయిన్ అయితే బాగుంటుంది కదా, నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా అన్నారు. సో అలాగే వేదం క్లాస్ లో జాయిన్ అవడం, చాలా ఫాస్ట్ గా పికప్ చేయడం వేద సూక్తులన్నీ. సో ఎప్పుడైతే సమ్మర్ కోర్స్ స్టార్ట్ అయిందో ఫస్ట్ రోజు వేద చాంటింగ్ ఉంటుంది, అయితే అది మా క్యాంపస్ కి వచ్చింది. దానిలో నేను ఒక వ్యక్తిగా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప సంగతి, ఎందుకంటే బయట వాళ్ళని అంత తొందరగా వేదం గ్రూప్ లోకి తీసుకోరు. ఆ తీసుకోవడం కూడా అంతమంది ప్రజెన్స్ ముందు స్వామి ఆపర్చునిటీ ఇచ్చారు అనేది, ఇట్స్ లైక్ టిల్ మై డెత్ ఐ కెన్ రిమెంబర్ దోస్.
7: సో నువ్వు చాంట్ చేసిన ఫస్ట్ మంత్రం ఏంటి స్వామి ముందు?
8: గణేష.
7: ఓకే, దెన్ నిఖిల్, నీకు మరి స్వామి కాలేజ్ లో అడుగు పెట్టిన వెంటనే కలిగినటువంటి మొట్టమొదటి అనుభూతి ఎలా ఉంటుంది, ఎలా ఉంది?
9: అసలు మొట్టమొదట ఇక్కడ జాయిన్ అవ్వగానే హాస్టల్ రూమ్ ఒకటి అలాట్ చేశారు. సో లగేజ్ తీసుకెళ్లి పైన రూమ్ లో పెట్టి, రూమ్ చూడగానే వెంటనే కిందకు వచ్చి నాన్నగారితో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి.
8: బయట వాళ్ళని అంత తొందరగా వేదం గ్రూప్ లోకి తీసుకోరు. ఆ తీసుకోవడం కూడా అంతమంది ప్రజెన్స్ ముందు స్వామి ఆపర్చునిటీ ఇచ్చారు అనేది, ఇట్స్ లైక్ టిల్ మై డెత్ ఐ కెన్ రిమెంబర్ దోస్.

0: ఆయన రూమ్ లో పెట్టి, రూమ్ చూడగానే వెంటనే కిందకి వచ్చి నాన్నగారితో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, నేను ఉండలేను ఇక్కడ, కింద పడుకోవాలి, రూమ్ 10 మంది ఉంటారు, ప్రైవసీ ఉండదు, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అంటే మా నాన్నగారికి ఇది అలవాటు అండి. ఇంటర్ లో కూడా అలానే చెప్పాను, ఇంటర్ లో కూడా హాస్టల్ తీసి వెళ్ళిపోదాం అన్నాను. మళ్ళీ ఒక 1 మంత్ లో అడ్జస్ట్ అయిపోయాను. ఇంజనీరింగ్ లో కూడా అదే మాట అన్నాను. సో మా నాన్నగారికి అలవాటు అయిపోయాను, వీడు అడ్జస్ట్ అవ్వగలుగుతాడు, సో 1 మంత్ ట్రై చేయి, నచ్చలేదంటే నేనే వచ్చి తీసుకెళ్తా అన్నారు నాన్నగారు. సరే వెళ్ళాను, ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అంటే ఇదివరకు ఎలా ఉండేది అంటే ఏదైనా చేస్తే నాకేంటి బెనిఫిట్, కానీ ఈ హాస్టల్ వల్ల ఏదైనా చేస్తే మనకేంటి బెనిఫిట్ అనేది అర్థమైంది నాకు. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ గాని, అంటే ఏదైనా చేసినా కలెక్టివ్ గా చేయడం. ఇప్పుడు స్వామి ఒక్కొక్క యాక్టివిటీ ఆయన లిస్ట్ చేశారు హాస్టల్లో ఏమేమి చేయాలి అని. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. అంటే హాస్టల్ ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అది లెట్ దట్ బి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అన్నిట్లో బ్యాలెన్స్ చేస్తుంది. సుప్రభాతం నుంచి నైట్ మళ్ళీ నైట్ ప్రేయర్ చేసి పడుకునేదాకా, సో అన్ని నాకు నచ్చాయి. అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. నిజంగా ఇట్లాంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చు అనే కాన్ఫిడెన్స్ ని హాస్టల్ ఇచ్చింది. సో అప్పటి నుంచి అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేశాను.
1: చాలా బాగుంది. మరి దినేష్, ఫస్ట్ టైం నువ్వు హాస్టల్లో జాయిన్ అయిపోయిన ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తావా మాకు.
2: అన్న, నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు 2-3 వేరే ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చదివాను. అక్కడ ఎలా ఉండేదంటే జూనియర్స్ సీనియర్స్ ని చూసి నిజంగా భయపడేవారు. అలాగే మేము సీనియర్స్ అయ్యాక కూడా మా జూనియర్స్ మమ్మల్ని చూసి భయపడేవారు. అది ఏ రేంజ్ కి వెళ్ళిందంటే అసలు లాస్ట్ 6 మంత్స్ సీనియర్స్ ని జూనియర్స్ ని 2 వేరు క్యాంపస్ చేసేంత రేంజ్ కి వెళ్ళింది. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో చదివి ఇక్కడికి వచ్చాక, సో ఫస్ట్ డే ఏమైందంటే వార్డెన్ సార్ రూమ్ అలాట్ చేశారు. నేను రూమ్ నంబర్ చేతిలో పట్టుకొని నిలబడ్డాను. ఒక సీనియర్ వచ్చాడు, రూమ్ నంబర్ అడిగాడు, చెప్పాను. ఏం మాట్లాడకుండా లగేజ్ తీసుకెళ్తున్నాడు నాది. నేను అడిగాను ఎక్కడికి అంటే మీ రూమ్ లకే అన్నాడు. నువ్వెవరు అన్న, నేను ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, మీ సీనియర్ ని అన్నాడు. నువ్వు నా లగేజ్ ఎందుకు తీసుకెళ్తున్నావు, అవి అలా కాసేపు అయింది, పర్లేదు నీకు రూమ్ నంబర్ తెలియదు, రూమ్ అడ్రస్ అవి కొంచెం కష్టం ఇక్కడ, నేను చూపిస్తాను రా అని నా లగేజ్ పట్టుకెళ్లడం మొదలెట్టాడు. నేను అన్న, నువ్వు సీనియర్ అన్న, నువ్వు అలాంటివి చేయకూడదు, నువ్వు వేరే చేయాలన్నా అని నేను, లేదు ఇక్కడ ఇలాగే ఉంటది, నువ్వు కూడా నీకు కూడా మెల్లిమెల్లిగా తెలుస్తుంది అలా. అదొక షాక్, సీనియర్ వచ్చి జూనియర్ లగేజ్ తీసుకెళ్లడం, ప్రేమగా పలకరించడం, రూమ్ లో ఎలా ఉండాలి అనేది చెప్పడం చాలా బాగా నచ్చింది. నేను కూడా నా ఫైనల్ ఇయర్ లో నా జూనియర్స్ కి అలాగే హెల్ప్ చేశాను.
1: చాలా బాగుంది దినేష్. మరి ప్రశాంత్, నీకు హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత కలిగిన మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ ఏంటి?
3: మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ అనగా, నిఖిల్ అన్నట్టుగానే నేను కూడా ఇంటర్మీడియట్ వరకు బయట హాస్టల్లోనే చదువుకున్నాను. అక్కడ ఎన్వైరాన్మెంట్ అంటే డిఫరెంట్ గా ఉండేది. సింగిల్ రూమ్, ఎవరి పని వాళ్ళదే, ఒకరికి హెల్ప్ చేయడం అనేది ఏం లేదు, అవి బిజీగా ఉండేవాళ్ళమే. అండ్ నా స్కూలింగ్ మొత్తం చదువు అని తప్ప ఇంకా వేరే ఏమీ తెలియదు ప్రపంచంలో. ఓన్లీ చదువు ఒకటే, చదువుకుంటే జీవితం అంతే తప్ప ఇంకా వేరే యాక్టివిటీస్ ఉంటాయని, అవి నేర్చుకుంటే కూడా అవి కూడా ఇంపార్టెంట్ అని తెలిసేది కాదు. కానీ ఈ ఫస్ట్ టైం ఎంటర్ అవ్వగానే అండ్ ఒక రూమ్ లో అండ్ నాకు ఇంగ్లీష్ అంతా వచ్చేది కాదు, ఎందుకంటే అంత తెలుగు అంటే కార్పొరేట్ కాలేజ్ చదివినా అందరూ తెలుగు వాళ్ళే, తెలుగులోనే మాట్లాడుకున్నాను, ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడలేదు. నేను అనుకునేవాడిని ఎప్పుడైనా తెలుగు వాళ్ళు ఒక్కరన్నా నా రూమ్ లో ఉండాలి స్వామి, ముందే చెప్పారు అందరు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, తెలుగు మాట్లాడటం నేను అనుకున్నాను, కనీసం ఒక తెలుగు వాడన్నా నా రూమ్ లో ఉంటే
1: నువ్వు పంచుకోవడానికి
3: ఉపయోగపడతాడు, నాకు నేర్పిస్తాడని. కానీ అన్ఎక్స్పెక్టెడ్, అప్పటికి నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నారు తెలుగు వాడే, వాడు అనుకున్నాం మన ఇద్దరం ఉన్నా ఒక చాటు పడాలి రా అని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే నేను వెళ్ళిన రూమ్ లో అసలు ఎవరు తెలుగు వాళ్ళు లేరు, అండ్ ఒక్కొక్కడు ఒక్కో స్టేట్ నుంచి వచ్చినారు. సో చాలా డిఫరెంట్ గా ఉండేది, ఇట్స్ లైక్ యునిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంత వింత అంటే వింత అని కాదు, అంత డిఫరెంట్ పీపుల్ మధ్య, మిక్స్డ్ పీపుల్ లో రూమ్ లో ఉండటం, మిక్స్డ్ మెంటాలిటీస్, ఒక్కొక్క ట్రెడిషన్స్ వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అంటే వాళ్ళ ప్లేస్ నుంచి వేరు వేరుగా వచ్చిన

0: సో వాళ్ళందరితో కలిసి ఉండటం అండ్ ఎవ్రీథింగ్. నేను ముందుగా అక్కడికి వెళ్ళంగానే డిఫరెంట్ కల్చర్ లైక్ ఇదంతా డిఫరెంట్ గా ఉన్నారు అండ్ కొంత ఎప్పుడు ఒక్కొక్కరు ఒక యాక్టివిటీలో ఉండేవాళ్ళు, బోల్డ్ అనే యాక్టివిటీ ఉండేది. బట్ ఒకళ్ళు యోగా అని, ఒకళ్ళు డాన్స్ అని, ఒకళ్ళు డ్రామాస్ అని, గేమ్స్ లో ఉండేవాళ్ళు. అనుకునేవాడిని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరూ ఒక్కొక్క యాక్టివిటీస్ వెళ్ళిపోతున్నారు, చదువు కూడా అంత చదవట్లేదు, కొంతమంది ఓన్లీ ఒకదామే ఫోకస్ ఉన్నారు, ఇదేంటి అలా చదువు కదా ఇంపార్టెంట్, ఇదేంటి ఇది చేయట్లేదు ఏంటి అనుకునేవాడిని. కానీ అలా ఫస్ట్ సెమిస్టర్ అయిందా తెలిసింది, ఓన్లీ చదువుకునేవాడిని నాకే తక్కువ వచ్చినాయి, చదువు కంటే అన్ని చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నాయని. అలా మంచి మంచి ఫెసిలిటీస్, మంచి యాక్టివిటీస్, ఓవరాల్ డెవలప్మెంట్ గా ఈ హాస్టల్ చాలా చాలా. ఎందుకంటే సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ అని మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ప్రతి మినిట్ వేస్ట్ చేయకుండా, ఇంత ముందు ఖాళీ సమయం దొరికితే చిట్ చాట్ చేసుకుని అవి ఉపయోగకరమైన ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుకుని ఆనందంగా ఉండేవాళ్ళు, ఆనందం అనుకునే వాళ్ళమే. కానీ ఇక్కడ ప్రతి నిమిషం ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతా, సేమ్ అదే కమ్యూనికేషన్ కానీ ఉపయోగపడే మాటలు ఎప్పుడు నేర్చుకుని కొత్త విషయాలు నేర్చుకుని అలా ముందుకు వెళ్ళటం చాలా మంచి అనుభవం.
1: చాలా బాగుంది సాయి ప్రశాంత్. మరి సాయిబాబా, ఫస్ట్ టైం హాస్టల్లోకి ఎంట్రీ అప్పుడు నీ అనుభవం ఏంటి?
2: నేను కూడా సేమ్ నిఖిల్ లాగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అంతకుముందు చదివిన ఇన్స్టిట్యూషన్స్ కానీ అవన్నీ కంప్లీట్ గా డిఫరెంట్ హాస్టల్ లైఫ్ కానీ. నేను హాస్టల్లోనే ఉన్నాను ఇంతకుముందు కూడా, కానీ హాస్టల్ లైఫ్ అనేది ఇక్కడ హాస్టల్ లైఫ్ కి అక్కడ హాస్టల్ లైఫ్ కి చాలా డిఫరెంట్ అన్నమాట. కంప్లీట్లీ నేను నీ ఇష్టం ఉన్నప్పుడు లేసేవాడిని, ఇష్టం ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ వెళ్లేవాడిని, కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండేది. ఇక్కడ వచ్చి ఈవెన్ రూమ్స్ కూడా, రూమ్స్ అలాట్మెంట్ కూడా సేమ్. ఒక రూమ్ లో 10 మందిని చూసిన తర్వాత ఇమీడియట్ గా కిందకి దిగాను. కింద మా అన్నయ్య ఉన్నాడు, నేను మా అన్నయ్య వచ్చాం జాయిన్ అవడానికి. మా అన్నయ్యతో అన్నాను, అన్న లగేజ్ తీసుకుని వెళ్ళిపోదాం, సేమ్ లగేజ్ తీసుకుని వెళ్ళిపోదాం అని అన్నాను. అదే అన్నయ్య అన్నాడు, ఒక వారం రోజులు ఉండరా అని ఒక మాట అన్నాడు. సరే ఒక వారం రోజులు చూస్తాను, కాకపోతే నేను వేరే ఇన్స్టిట్యూషన్స్ కి అప్లై చేశాను, ఆ ఎగ్జామ్స్ అన్ని ఇప్పుడే ఉన్నాయి, జూన్ ఫస్ట్ వీక్ లో ఉన్నాయి. ఒకటేమో మిస్ అయిపోయాను ఆల్రెడీ ఇక్కడికి రావడం వల్ల, కొన్ని మిస్ అయ్యాను, ఇంకొన్ని జూన్ ఫస్ట్ వీక్ లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అడిగాను జూన్ ఫస్ట్ వీక్ లో నాకు ఎగ్జామ్ ఉంది వెళ్ళాలని, ఫస్ట్ ఫోన్ చేశాను యాక్చువల్ గా. అప్పుడు కుదరదు అన్నారు, ఇంక ఏ ఆప్షన్ లేదు, రెండు ఆప్షన్లు మిగిలిపోయాయి. సో ఇక్కడేమో కంప్లీట్ గా నాకు డిఫరెంట్ గా ఉంది. సరే కొన్ని రోజులు, ఒక వారం రోజులు చూద్దాము, నచ్చితే ఉందాము లేకపోతే వెళ్ళిపోదామని నన్ను నేను అనుకుని మా అన్నయ్యని పంపించేశాను. ఇంకా కొంతమందిని అడిగాను అనమాట, ఇక్కడికి జాయిన్ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక సీనియర్స్ కలిశాడు, వాళ్ళు ఇవన్నీ చెప్పారు, రూల్స్ చెప్పారు కొన్ని, అంటే షేవింగ్ చేసుకోవాలి ఇవన్నీ. నాకు షేవింగ్ తీసి అలవాటు అస్సలు లేదు ఇంతకుముందు. నేను ఇలా పెట్టుకుని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ పెట్టి, నేను రణబీర్ కపూర్ లాగా ఇలా ముస్టాచ్ పెట్టి అలా ఉండేవాడిని అప్పుడు. సో షేవింగ్ తీయాలి అంటే ఏ సీనియర్స్ కదా అలాగే చెప్తారులే, ఒక ఫస్ట్ ఒక 1 మంత్ అలా ఉంటదేమో, తర్వాత అన్ని నార్మల్ అయిపోతాయి, ఎన్ని ఇన్స్టిట్యూట్లు చూడలేదు నా జీవితంలో అలా అనుకున్నాను. ఇక్కడికి వచ్చాను, మార్నింగ్ ఫస్ట్ రోజు లెగలేదు, ఓకే వదిలేదు సార్, సెకండ్ రోజు మా రూమ్ లీడర్ లేపాడు అనమాట, బాబోయ్ ఇక్కడ సుప్రభాతం అనేది అవుతుంది వెళ్ళాలని. అలా ప్రతిదీ కొద్ది కొద్దిగా అలా అలవాటు అయ్యాను. ఫస్ట్ వీక్ లోనే ఇంకోటి ఏంటంటే సమ్మర్ కోర్సు జరిగింది. ఫస్ట్ వీక్ సమ్మర్ కోర్స్ లో కూడా ఇంత నాకు డివోషన్ అట్లాంటివి అంత ఏం లేవు, కాకపోతే చాలా మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, ఇక్కడికి రావడం అనేది నేను అప్పటివరకు ఏమనుకున్నాను అంటే ఎగ్జామ్ నేను బాగా రాశాను సో నాకు సీట్ వచ్చింది, మీన్స్ నేను చేశాను నా ఎఫర్ట్ వల్ల సీట్ వచ్చింది అలా అనుకునేవాడిని. కాకపోతే సమ్మర్ కోర్స్ లో ద్వారా నాకు ఏమర్థమైందంటే నేనేం చేయలేదు కానీ ఎవరో నాకు సీట్ ఇచ్చారు, స్వామి నాకు సీట్ ఇచ్చాడు అలా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అలా అర్థమైంది. ఓకే నా విషయంలో కూడా అది కరెక్టా కాదా అని కొద్దిగానే కన్ఫర్మ్ చేసుకుందాం, ఇంకా కొన్ని రోజులను ఉందాం అలా అనిపించింది. తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యేది, ఒక పక్క ఇన్ని యాక్టివిటీస్, సబ్జెక్ట్స్ ఒకసారి 5 సబ్జెక్ట్స్ ఇంక్రీజ్ అయినాయి, మొత్తం అడ్వాన్స్ సబ్జెక్ట్స్, అలా క్లాసులు కూడా అర్థం కావట్లేదు, ఇంకా అలా మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. చదువుకుందామంటే టైం దొరకట్లేదు. సో కొద్దిగా చూద్దాము, ఇంకొన్ని రోజులు ఉందాము, అలా వెళ్ళిపోదాం అని అనుకున్నాను. అలా వన్ మంత్ గడిచింది. వన్ మంత్ తర్వాత ఒకటే ఒకటే ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. రెండు ఆప్షన్స్ ఉండేది. తర్వాత పీసీలో కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాను, సమూహం అది కూడా మిస్ అయిపోయింది. జనరల్ గా పీసీలో పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ సెకండ్ కౌన్సిలింగ్ అవన్నీ జరుగుతాయి. నాకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది కానీ ఎందుకు మిస్ అయిపోయింది. అలా ఉంటాయి కదా ఇక్కడ సీట్ అని అలా అనుకున్నాను, మిస్ అయిపోయింది. తర్వాత అలా ఇంకొకటి కూడా క్లోజ్ అయిపోయింది, దాంట్లో అయితే సీట్ రాలేదు అసలు. ఇంకా ఉన్నది ఇది ఒకటే ఆప్షన్, లేదంటే బయటకు వెళ్ళిపోవాలి. వన్ మంత్ ఉన్నాను, వన్ మంత్ వరకు చాలా ట్రై చేశాను వెళ్ళిపోవడము. కానీ వెళ్ళిపోతే బయటకు వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కి చెప్పాలి, ప్లస్ ఊర్లో వాళ్ళు సమితి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాలా వాళ్ళందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళందరికి సమాధానం ఎంఎస్సీ లెవెల్ లో నేను బయటకు వచ్చేసానంటే చెప్పుకోలేను. ప్లస్ ఇంకా వాళ్ళ వల్ల అలా కొద్దిగా అన్ని ఆలోచించి ఉన్నానమాట. తర్వాత తర్వాత కొద్ది రోజుల్లోనే ఏమర్థమైందంటే, కొన్ని సబ్జెక్టులు చూసిన తర్వాత అడ్వాన్స్ అనాలిసిస్ కానీ అట్లాంటి నేనేం చేయలేదు ఎగ్జామ్ లో, నాకు సెవెన్ సీట్ ఇచ్చాడని.
1: చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్సెస్ అంతా వింటుంటే. స్వామి ఒక్కొక్కళ్ళని ఎట్లాగా పిక్ చేసి తన హాస్టల్లో తమ కాలేజీలో చదివించుకుంటారనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటి వరకు మీ ఇంట్రొడక్షన్స్ అంతా అయ్యాయి, ఇప్పుడు మనం స్వామి దగ్గరికి, స్వామి హాస్టల్లోకి ప్రవేశిద్దాం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాలేజ్, మందిర్, హాస్టల్ ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. మనకి ఏ లెర్నింగ్ జరిగినా సరే ఈ మూడు ప్రదేశాల్లోనే జరుగుతుంది. అంతటి లెర్నింగ్ ఇవ్వటానికి స్వామి స్వయంగా ఎంతో ప్రేమతో మనందరికీ ఇచ్చినటువంటి ఒక హోమ్ అవే ఫ్రం హోమ్ మన హాస్టల్. స్వామి ప్రేమ అణువణువున ప్రతి ఇంచులో కూడా అక్కడ వ్యాపించి ఉన్నదని మనకి ఎన్నో అనుభవాలు మనకి తెలుపుతాయి. మరి మీరందరూ కరెంట్ స్టూడెంట్స్ కాబట్టి అప్పట్లో స్వామి హాస్టల్ కి వచ్చేటప్పుడు ఎలా ఉండేది, హాస్టల్ ఎంత ప్రేమతో నిండి ఉండేది స్వామి ప్రేమతో అనేది మనతో పంచుకోవడానికి కేజీ నుంచి పీజీ వరకు స్వామి దగ్గర చదువుకున్నటువంటి సిజీ సాయి ప్రకాష్ బ్రదర్ వచ్చారు. మరి వారిని అడిగి వారికి ఉన్నటువంటి కొన్ని అనుభవాలు, స్వామి హాస్టల్ కి వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే 38th యానివర్సరీ ఆఫ్ మన సీనియర్ బాయ్స్ హాస్టల్ అంటే అది ఒక పెద్ద పండగ మా అందరికీ. సాయిరాం ప్రకాష్ బ్రదర్.
3: సాయిరాం సాయిరాం
1: బ్రదర్, మరి మీరు చదువుకునే టైంలో ఎలా ఉండేది హాస్టల్ అట్మాస్ఫియర్, స్వామి హాస్టల్ కి వచ్చినప్పుడు ఏం జరిగేది, అవి కొన్ని చెప్తే మన కరెంట్ స్టూడెంట్స్ చాలా మోటివేట్ అవుతారు.
3: వీళ్ళు అనుభవాలు వింటున్నప్పుడు మేము చదువునప్పుడు ఆ టైం అది కూడా సేమ్ ఇట్లాగే ఉండేది. కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఆ హాస్టల్లో వీ హ్యాడ్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ నుంచి పీజీ వరకు సేమ్ హాస్టల్లో, ఇక రెండు హాస్టల్ లేవు అప్పుడు. అది ఒక పెద్ద ప్రౌడ్ టాపిక్ అనమాట స్వామికి. వరాండాలో అందరితో చెప్తుంటారు కేజీ ఇది ఎయిత్ క్లాస్ నుంచి పిహెచ్డి వరకు ఒకే హాస్టల్లో ఉంటున్నారు, అందరు కలిసి మెలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేదంటే, లంచ్ కి డిన్నర్ కి వెళ్తున్నప్పుడు ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అందరికి ఫేవరెట్ లైన్స్ ముందు వెళ్ళిపోతారు, సీనియర్స్ బ్రదర్ బ్రదర్ బ్రదర్ అని ముందు వెళ్ళిపోతారు. ఇట్ యూస్ టు బి గ్రేట్ ఫన్, ఐ మీన్ చాలా మంచిగా ఉండేది ఎందుకంటే స్వామి అందరితో ఒకే ఫ్యామిలీ లాగా ఉంటున్నారని. కానీ దాంతో వచ్చే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉండేవి. ఎట్లంటే డైనింగ్ హాల్ చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పుడు డైనింగ్ హాల్ హాస్ బీన్ ఎక్స్పాండెడ్ డబుల్ సైజ్ అయిపోయింది, అప్పుడు దానికన్నా హాఫ్ సైజ్ ఉండేది. అండ్ అది డైనింగ్ ప్రేయర్ హాల్ అన్ని కలిపి అక్కడే
1: మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవారు,
3: అరౌండ్ 600 స్టూడెంట్స్ ఒక హాస్టల్లో. సో యూ కన్ఫ్యూజన్ అంటే ఎక్స్ట్రీమ్ కన్ఫ్యూజన్, ఎందుకంటే ఒక బెల్ కొడితే అది స్కూల్ వాళ్ళకి బెల్లా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి బెల్లా తెలియదు. ఒక స్కూల్ బెల్ కొడితే అది స్కూల్ బాయ్స్ కి ఫస్ట్ బెల్లా, ఇన్స్టిట్యూట్ బాయ్స్ కి సెకండ్ బెల్లా తెలియదు. సో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండేది. కానీ వన్ కామన్ బెల్ ఏంటంటే దర్శన్ పోయే బెల్, అందరికి ఒకే టైం దర్శన్. స్కూల్ ఇన్స్టిట్యూట్ టైమింగ్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉండేది ఎందుకంటే డైనింగ్ హాల్ వాజ్ నాట్ బిగ్ ఎనఫ్ కదా, సో దే హ్యాడ్ టు టేక్ టర్న్స్ టు హ్యావ్ ఫుడ్ అండ్ ఆల్ దట్. సో అట్లా చూస్తున్నప్పుడు ఈవెన్ ప్రేయర్ సెషన్స్, ఈవినింగ్ భజన్స్ కి కొంతమంది బయట లాన్ లో కూర్చునే వాళ్ళం, అట్లా టర్న్స్ తీసుకుని అందరు లోపల కూర్చొని, స్వామి ఇక్కడ ఊర్లో లేనప్పుడు బృందానికి వెళ్ళినప్పుడు మేము భజన్స్ హాస్టల్లో చేసుకున్నాం కదా. కానీ ఎవ్రీడే మార్నింగ్ సుప్రభాతం ఉంది కదా.
1: అవును,
3: ఎవ్రీ మార్నింగ్ సుప్రభాతం. సో దానికి అందరు లోపల కూర్చోలేరు కాబట్టి స్కూల్ బాయ్స్ మీ ప్రేయర్ హాల్ మీరే పెట్టుకోండి అని చెప్పారు. సో మేము వచ్చి అప్పుడు నేను 9th క్లాస్ లో ఉన్నాను, 1992 అప్పుడు. సో 9th క్లాస్ లో స్వామి వచ్చి స్కూల్ బాయ్స్ వాళ్ళ ప్రేయర్ హాల్ పైన పెట్టుకోండి అని చెప్పారు. మేము మా 3rd ఫ్లోర్ లో ఆర్స్ వాజ్ C10 ఆర్ సంథింగ్, రూమ్ నెంబర్ మర్చిపోయింది, కానీ లోపల ఇన్సైడ్ రూమ్ లో మేము ఒక ఆల్టర్ పెట్టుకుని మా ఓంకార్ సుప్రభాతం అక్కడ చేసుకున్నాం. సో అప్పుడు ఒకసారి స్వామి వచ్చి హాస్టల్ కి పిలిచాను, అందరు ఇన్స్టిట్యూట్ బాయ్స్ స్కూల్ బాయ్స్ అందరు కలిసి స్వామి హాస్టల్ కి రండి, హాస్టల్ రండి, హాస్టల్ కి రండి అని చెప్తున్నప్పుడు స్వామి చెప్పారు, ఎందుకు రావాలి హాస్టల్ కి అని అంటారు. స్వామి మాతో మాట్లాడాలి స్వామి అంటే, ఇక్కడే మాట్లాడుతున్నాను కదా అక్కడ వచ్చి ఎందుకు మాట్లాడాలి, లేదు స్వామి అక్కడ వచ్చి మాట్లాడాలి స్వామి, మీకందరికి స్పెషల్ డిన్నర్ కావాలా అందుకే. స్వామి స్వామి మంచి స్వామి వస్తే మంచి స్పెషల్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తాం కదా. తర్వాత మ్యూజిక్ ప్రోగ్రామ్, డ్రామా ప్రాక్టీస్ అన్ని ఒక హోల్ యాక్టివిటీ. సో అందరికి ఛాన్స్ దొరికేవి, ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉండేవారు కదా. వేదం డిపార్ట్మెంట్ స్వామి వస్తున్నప్పుడు, తర్వాత క్లీనింగ్ ఫ్లవర్ డెకరేషన్ రంగోలీ డిపార్ట్మెంట్, తర్వాత ఎగ్జిబిషన్ ఒకటి పెట్టేవాళ్ళు, స్వామి ఎగ్జిబిషన్ చూస్తారు, కార్డ్ రూమ్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెడతారు, స్వామి అక్కడ వెళ్ళి అక్కడ చూస్తారు, తర్వాత సర్వింగ్ బాయ్స్, కిచెన్ బాయ్స్ కిచెన్ కి వెళ్ళి చూస్తారు ఏమేమి ఐటమ్స్ చేస్తారని, తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ క్వాడ్రాంగిల్ లో స్టేజ్ లాగా పెట్టి అక్కడ షామియాన అంత పెట్టి ఆ ప్రోగ్రామ్ చూస్తారు. సో అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇంటరాక్షన్. సో స్వామి అప్పుడు వచ్చి సరేలే రేపు వస్తానని చెప్పారు. సో ఫుల్ యాక్టివిటీ, అంత యాక్టివిటీ. మేము వచ్చి 9th క్లాస్, మా జూనియర్స్ అదే 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉండేవారు. దాంట్లో ఒక అబ్బాయి శాంతునని చాలా బాగా పాడేవాడు. సో మేమందరం కలిసి వాడితో, రే నీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది, నువ్వు ఎట్టనా పాడబోతున్నావు స్వామి ముందు, నువ్వు పాడిన తర్వాత స్వామి మా ప్రేయర్ హాల్ కి రండి అని చెప్పు. స్వామి స్వామితో ప్రే టు స్వామి, ఇక్కడ మా ప్రేయర్ హాల్ కి రండి. వాడు చెప్పాడు, 3rd ఫ్లోర్ కదా స్వామి ఎట్లా వస్తారన్నాడు. లేదు లేదు ప్రేయర్ చేయండి, మనం వి ఆల్ విల్ గెట్ రెడీ, వి విల్ ట్రై టు కాల్ స్వామి అని. మేము చాలా ఎంతూజియాజం, చాలా అందరూ అక్కడ పైన క్లీన్ చేస్తున్నాం ఆ ప్రేయర్ హాల్, ఆ స్టేర్ కేస్ అవన్నీ క్లీన్ చేస్తూ, వి టోల్డ్ హిమ్ యూ స్వామితో అడుగుట్లా అంటే హీ సెడ్ ఓకే. అండ్ సో యూ కెన్ ఇమాజిన్ హాస్టల్ ఎన్విరాన్మెంట్, యూ కెన్ నెక్స్ట్ డే స్వామి వస్తున్నారంటే వైబ్రేషన్, అందరూ ఇటు అటు ఉరుకుతున్నారు, ఎట్లు చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ మమ్మల్ని చూసి, మీరేంటి పిచ్చి పట్టిందా మీకు, 3rd ఫ్లోర్ స్వామి ఎప్పుడు ఎక్కలేదు, హాస్టల్ ఇనాగ్రేషన్ కూడా 3rd ఫ్లోర్ వరకు రాలేదు, మీరేంటి పిలిస్తే వచ్చేస్తారా స్వామి అని వాళ్ళు చెప్పారు. మేం చెప్పాం, అది మా ప్రేయర్, చూస్తాం ఏం జరుగుతుందని. సో నైట్ అంతా కూర్చుని క్లీనింగ్ అనమాట, క్లీనింగ్ స్వామి ఎట్లొస్తారు, ఏ టర్నింగ్ తీసుకుంటారు. ఇప్పుడు 3 ఫ్లోర్స్ వరకు ఒక్కొక్క టర్నింగ్ ఉంటది కదా.
1: అవును,
3: నైట్ అంతా మేము ఈశ్వరమ్మ స్కూల్ పోయి ఆ గార్డెన్ లో ఆర్చెస్ ఉండేవి, మెటల్ ఆర్చెస్, అవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క టర్నింగ్ కి ఒక్కొక్క ఆర్చ్ పెట్టి దాంట్లో క్రీపర్లు పెట్టి ప్లాంట్స్ ఇది అంతా స్వామిస్తున్నారని అందరి దగ్గర నుంచి బెడ్షీట్స్ తీసుకుని ఆ స్టెప్స్ పైన పెట్టి స్వామికి పాత్వే ఎట్లు చేయాలని. ఏముందో దాంతో అంతే, ఓ పెద్ద గ్రాండ్ కార్పెట్ లేదు, ఏం లేదు, స్వామికి మన దగ్గర ఉన్నదాంతో చేసుకుంటాం అని ఈ ఆర్చెస్ ఫ్లవర్ పాట్స్ తర్వాత చేస్తూ అంతా. ఇన్స్టిట్యూట్ బాయ్స్ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, వీళ్ళేదో పిచ్చిగా స్వామి పైన
1: పైకి వెళ్ళాలి,
3: 3rd ఫ్లోర్ వరకు ఎట్లా వస్తారని. కానీ మా ప్రేయర్ స్ట్రాంగ్ ఉండింది. సో నెక్స్ట్ డే స్వామి వచ్చారు హాస్టల్ కి, వచ్చి ప్రోగ్రామ్ లో కూర్చున్నారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ అబ్బాయి పాడాడు ఘంటసాల పాట, ఎంత హాయ్ ఎంత హాయ్ ఎంత హాయ్ ఆ పాట పాడాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో స్వామి చాలా హ్యాపీగా అయ్యారు, ఏం కావాలి అని అడిగారు. స్వామి మా ప్రేయర్ హాల్ స్వామి, మీ ప్రేయర్ హాల్ ఎక్కడ ఉందని అడిగారు స్వామి. అది 3rd ఫ్లోర్ అని చెప్పారు స్వామి. అందరూ పెద్దగా నవ్వారు, అందరు నవ్వుతూ స్వామి ఎట్లా బ్లెస్ చేశారు అట్లా ఒక మిస్చీవియస్ స్మైల్ స్వామి ఫేస్ లో, అట్లా మిస్చీవియస్ స్మైల్ పెట్టి అంతా అట్లా బ్లెస్ చేశారు. అందరు వచ్చి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంతా నవ్వుతున్నారు, ఎట్లా పోతారు స్వామి 3rd ఫ్లోర్ వరకు. అది ఇది చెప్పే ముందు నైట్ ఏమైందని ఒక ఇది ఇన్సిడెంట్ చెప్పాలి. ఆ ఎంతూజియాజం లో కదా మేము పిల్లలు 8th class 9th class అంతా ఏది దొరికితే అక్కడ వెళ్ళి తీసుకుని పెడుతున్నాం. అక్కడ ఒకరు వచ్చి ఈ వాల్స్ అంతా చాలా డర్టీగా ఉంది, దాన్ని మళ్ళీ వైట్ వాష్ చేయాలి అని చెప్పి వైట్ వాష్ చున్నం అంతా తీసుకున్నారు, బకెట్ లో నీళ్ళలో కలిపి అంత చేసి మేము కొడుతున్నాం ఫుల్. కొట్టిన తర్వాత ఏంటో వాసన వస్తుంది అని చూస్తే చున్నం పౌడర్ లేకుండా బ్లీచింగ్ పౌడర్ తెచ్చారు. ఏదో ఇది వైట్ అది వైట్ అని ఏదో ఒక పౌడర్ తెచ్చారు. ఆ చున్నం పౌడర్ బ్లీచింగ్ పౌడర్ తెచ్చి బ్లీచింగ్ పౌడర్ తో అంతా కొట్టాం, మళ్ళీ దాన్ని స్క్రాప్ చేసి మళ్ళీ ఇంకా చున్నం పౌడర్. ఇట్లా జరిగింది మా ప్రిపరేషన్స్. ఫ్లవర్ గార్లెండ్స్ అవన్నీ ఏం ఎక్కువ లేదు కానీ ఏమేమి డెకరేషన్స్ ఉన్నాయో అన్ని ఆన్ ద వే ఇట్లా ఎట్లా పెట్టాము. సో ఆమె వచ్చి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ తర్వాత కమాన్ అందరూ డైనింగ్ హాల్ పోండి డిన్నర్ పోండి అన్నారు. అంతే అయిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు, నో ఛాన్స్ అని అనుకున్నాం. తర్వాత డిన్నర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇన్స్టిట్యూట్ బాయ్స్ కదా, సీనియర్స్ వాళ్ళు తీసుకుంటారు. మేమందరూ అట్లా బయట నించుకుని విండో నుంచి చూస్తున్నాం, డైనింగ్ హాల్ విండో నుంచి చూస్తున్నాం. సో ఆమె అట్లా ఒకసారి చూసి నవ్వి లోపల వెళ్ళిపోయారు. మాకేం అర్థం కాలేదు, ఇంత అంతే డిన్నర్ తర్వాత సో ఆమె బయలుదేరుతారు, ఇంకా ఛాన్స్ లేదు కదా మనకి అని మేము అట్లా బయట నించుకున్నాం. సో ఆమె వచ్చి అమ్మా ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అని ఒక్కొక్కరి దగ్గర ప్లేట్ దగ్గర పోయి ఇంకా సర్వ్ చేయండి. ఏంటి స్వామి మీరు ఇన్స్టిట్యూట్ బాయ్స్ తోనే మాట్లాడతారు, మా స్కూల్ పిల్లలతో ఎప్పుడు మాట్లాడతానని అట్లా అక్కడి నుంచి ఇప్పుడు స్వామి స్టార్ట్ ప్రేయర్ అన్నారు. సో వాళ్ళు బ్రహ్మార్పణం ఓం స్టార్ట్ చేసి బ్రహ్మార్పణం స్టార్ట్ చేశారు. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ప్రేయర్ ఇట్ సైడ్ చూసి ఎక్కడ రా మీ ప్రేయర్ హాల్ అని అడిగారు. పద పోతామన్నారు. అంతే ఇంకా 8th 9th class మేమందరూ ఫుల్ ఇప్పుడు డైనింగ్ హాల్ రెండు అప్రోచెస్ ఉన్నాయి కదా, ఇట్ సైడ్ నుంచి క్లోజ్ అప్రోచ్ అగది స్వామి కోసం ఇంత కార్పెట్ అంతా పెట్టి ఆర్చెస్ అంతా పెట్టాము. మేము ఇట్ సైడ్ నుంచి ఫ్రంట్ స్టేర్ కేస్ కదా అందరు అట్నుంచి ఉరికాము.
1: ఓకే
3: అందరు అట్నుంచి ఉరికి థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళి అక్కడ వెళ్తే స్వామి ఒక్కొక్క స్టేర్ కేస్ ఎక్కి సి ఫ్లోర్ వరకు వచ్చి అందరిని బ్లెస్ చేసి చాక్లెట్స్ అంతా వేసి ఆ ఫోటో ఆల్టర్ ఫోటో పైన పెద్ద సిగ్నేచర్ విత్ లవ్ బాబా చేసి అందరితో హ్యాపీగా ఉండి చాలా సంతోషంగా ఉన్నారా అని చెప్పి చెప్పి మళ్ళీ కింద వచ్చారు. అదే అనమాట
1: చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది బ్రదర్. బిఫోర్ యూ లీవ్ హాస్టల్ నుంచి నేర్చుకున్నటువంటి వన్ లెసన్ నీ జీవితాంతం గుర్తుండిపోయేది ఏంటి, స్వామి ఎట్లా నేర్పించారు?
3: అదేంటంటే ఇప్పుడు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు ఒక రియాక్షన్ స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ రియాక్షన్ ఉండేది. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఎవరికి తెలియదు ఇది మనం చేస్తున్నాం, మనం ఇండివిజువల్ లెవెల్లో చేస్తున్నాం కానీ ఎవరు తెలియకుండా చేస్తున్నాం కానీ ఇమీడియట్ గా స్వామి రెస్పాన్స్ ఉంటుంది ఫిజికల్. కానీ ఇప్పుడు ఫిజికల్ గా లేరు స్వామి, కానీ స్వామి హ్యాస్ హిస్ ఓన్ వేస్
1: ఆఫ్ రెస్పాండింగ్.
3: ఇప్పుడు మనం ఏదైనా చేస్తే నువ్వు చేసావురా ఇది దానికి నా రెస్పాన్స్ ఇదని చూపించడానికి యాంపుల్ వేస్, డ్రీమ్ అన్నా కానీ ఎవరైనా వచ్చి చెప్పటం లేకపోతే నీకు ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉండేవి హాస్టల్లో. ఏమి ఒక వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మనం స్వామి కోసం ఏ చేసినా స్వామికి తెలుసు అండ్ తప్పకుండా రెస్పాండ్ చేసేవారు స్వామి. ఒక అబ్బాయి ఎవరికి తెలియకుండా అయినో ఎవ్రీ మార్నింగ్, జీవన్ శేఖర్ అని ఒక అబ్బాయి, మార్నింగ్ 4:15-4:30 లేసి స్వామి ఆల్టర్ అంతా క్లీన్ చేసి దానికి ఫోటో అంతా వైప్ చేసి ల్యాంప్ ని క్లీన్ చేసి ఆయిల్ పెట్టి సుప్రభాతం ముందు అంతా రెడీ చేసేవాడు. ఎవరు లేసేవాళ్ళు కాదు కదా ఆ టైంలో, బెల్ కొట్టిన తర్వాత అందరు లేస్తారు. సో బెల్ కొట్టే ముందు లేసి ఇదంతా చేసేవాడు. స్వామి వచ్చి ఎండ్ ఆఫ్ ద ఇయర్ పిలిచి వీడిని నేను కొడైకెనాల్ తీసుకెళ్తున్నాను, మీకు ఎవరికి తెలియదు మీరందరు నిద్రపోతుంటారు కానీ నాకు తెలుసు ఎంత చేశాడు స్వామి, ఇది పూజ దీంట్లో చేశాడు. నాట్ ఓన్లీ ప్రేయర్ నాట్ ఓన్లీ ఆల్టర్ అట్లాంటివి కాదు, ఏ డ్యూటీ చేసినా ఒక అబ్బాయి మా క్లాస్ లో ఒక అబ్బాయి ఏంటంటే స్వామి నాతో మాట్లాడలేదని ఒక రూమ్ లో హనుమాన్ చాలీసా రూమ్ అని ఒకటి ఉండేవి, ఒక హనుమాన్ చాలీసా రూమ్, ఆ రూమ్ లో కూర్చుని నేను అసలు భోజనం చేయను, ఐ విల్ సిట్ అండ్ చాంట్ హనుమాన్ చాలీసా అని కూర్చున్నాను. స్వామి మందిర్ నుంచి కబురు పంపించారు, ఆ అబ్బాయి ఒకటి కూర్చున్నాడు పోయి భోజనం చేయమని చెప్పని. సో దట్ ఈస్ హిస్ వే ఆఫ్ కైండ్ ఆఫ్ టెల్లింగ్ నేను నాకు తెలుసని. సో మెయిన్ టేక్ హోమ్ ఏంటంటే హాస్టల్ ఆ ఎన్విరాన్మెంట్ స్వామి ఎట్లా క్రియేట్ చేశారంటే ఆ ఒక షెడ్యూల్ మనం ఫాలో చేస్తే అది చాలు, మీరు ఎక్కువ ఎక్స్ట్రా ఏం చేయనక్కర్లేదు. దట్ రొటీన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెట్ బై స్వామి. ఆ రొటీన్ ని మనం ఫాలో చేసి దాన్ని ఇంటర్నలైజ్ చేస్తే హాస్టల్ నుంచి బయట పోయిన తర్వాత కదా ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అది చేస్తే ఆల్వేస్ స్వామి అనుగ్రహం ఉంది, స్వామి ప్రేమ ఉందని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది.
1: చాలా బాగుంది, చాలా థ్యాంక్ యూ సిజీ బ్రదర్.
3: థ్యాంక్ యూ
1: మీ అనుభవమైన మీ అనుభవాన్ని పంచుకున్నందుకు. మరి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకున్న తర్వాత మన కరెంట్ స్టూడెంట్స్ తో మనం మాట్లాడి వాళ్ళు లైఫ్ లో మన హాస్టల్ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల గురించి తెలుసుకుందాం. మనం వినబోయే పాట ఆనాడు శాంతను దీక్షిత్ స్వామి వచ్చినప్పుడు పాడిన ఎంత హాయ్ ఎంత హాయ్ ఈనాడు, ఘంటసాల గారి వాయిస్ లో మనం విందాం.
3: ఫ్యాంటాస్టిక్.

0: మరి తిరిగి మనం మన కార్యక్రమం జాయ్ జీసస్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ యూ లాస్ట్ లో హాస్టల్ పిల్లలతో మన సంభాషణను కొనసాగిస్తూ స్వామి ఇంచుఇంచులో వ్యాపింప చేసినటువంటి ఆ ప్రేమ గురించి సిజీ సాయి ప్రకాష్ బ్రదర్ చెప్పినట్టుగా మనం తెలుసుకున్నాము. మరి ఇప్పట్లో స్వామి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఇంకా మన స్టూడెంట్స్ ఎట్లాగా స్వామి ప్రేమను ఆస్వాదించగలుగుతున్నారనేది మనం మన స్టూడెంట్స్ ద్వారా తెలుసుకుందాము. శ్రవణ్,
1: నాదొక చిన్న అనుభవం చెప్తాను. నా ఫస్ట్ నుంచి ఏంటంటే స్వామి ఫోటో ఎక్కడ కనపడితే అక్కడ స్వామితో సంభాషించడం అనేది నా అలవాటు. ఎవరు లేనప్పుడు అంటే స్వామి ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని, ఇలా కాకపోతే ఇలా. సో వెదర్ ఇట్ ఈస్ సాడ్ ఆర్ హ్యాపీ మూమెంట్ యు జస్ట్ షేర్ విత్ స్వామి. సో అది ఫస్ట్ నుంచి ఎందుకు అలా అలవాటు అయిపోయింది. సో నా థర్డ్ యూజువల్ ఏమైందంటే నేను డిస్పెన్సరీలో జాయిన్ అయ్యాను. హాస్టల్లో చాలా మంది బాయ్స్ ఎక్కారు. సో చాలా వరకు వాళ్ళకి సర్వీస్ చేయడం, ఫుడ్ కానీ డైటరీ కూడా అక్కడ మేమే చేసేవాళ్ళం. సో అలా చేయడం వల్ల వైరల్ ఫీవర్ కాస్త నాకు వచ్చిందనమాట. సో మిగతా వాళ్ళంతా రికవర్ అయ్యారు, నాకు ఇంకా ఫీవర్ ఉంది. సో నన్ను వాళ్ళు సిక్ రూమ్ లో పెట్టారు. సిక్ రూమ్ లో ఏంటంటే అప్పటికి అందరూ రికవర్ అవడం వల్ల వాళ్ళ రూమ్స్ కి పంపించారు, నేను ఒక్కడనే ఉన్నాను. సో ఆ రోజు ఆ పెయిన్ ఎలా ఉందంటే భరించలేనట్టుగా ఉంది. స్వామి అప్పుడు అనిపించింది, మనసులో స్వామి ఫోటో చూస్తా చెప్పాను, స్వామి ఇదే టైంలో కనుక నేను ఇంట్లో ఉంటే ఆ అమ్మ ప్రేమ ఉంటది కదా, ఇక్కడ నన్ను పట్టించుకోవడానికి ఎవరు లేదు, ఇది కరెక్ట్ కాదని స్వామి హేట్ చేశాను. స్వామి ఇలా చేస్తున్నావు, అదే అమ్మ ఉంటే దగ్గరుండి మాట్లాడేది కదా, చూసుకునేది కదా, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటని అలా ఏడ్చి పడుకునిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను, చాలా యాక్టివ్ గా ఉన్నాను, చూస్తే ఫీవర్ లేదు ఏం లేదు. సో అప్పుడు అనిపించింది, నువ్వేది చెప్తే అది స్వామి వింటారు, రెస్పాండ్ అవుతారు. కాకపోతే ఆ హ్యూమన్ టెండెన్సీ ఏదైతే ఉందో, చెప్పంగానే రెస్పాన్స్ రావాలి అనే టెండెన్సీ ఏదైతే ఉందో, గాడ్ హ్యాస్ హిస్ ఓన్ వేస్ టు టెల్. సో కొంచెం టైం ఇస్తే హీల్ రెస్పాండ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ తల్లి ప్రేమ అనేది ఎక్కడున్నా సరే, మన యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే కాదు, బయట ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ పని చేసినా స్వామి కనిపిస్తే స్వామి దాన్ని అలాగే ఇస్తారు,
0: తప్పకుండా స్వీకరించి
1: రెస్పాండ్ అవుతారు అనేది
0: చాలా బాగుంది. శ్రవణ్, మరి నిఖిల్ నీ అనుభవం ఏంటి?
2: నేను ఇక్కడికి వచ్చే ముందు యాక్చువల్లీ చాలా కోరికలు ఉండేవన్నా. సో అవి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ హాస్టల్ కి వచ్చాక ఈ హాస్టల్ అదొక గమ్యంలా అనిపించింది, ఒక డైరెక్షన్ లా అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ బైక్ స్టన్స్ స్పోర్ట్స్ డే కి బైక్ స్టన్స్ లో ఉన్నాను, అసలు సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినప్పుడు కూడా నేను టాప్ 20 లో ఉండాలి అని అనుకున్నాను, చాలా గట్టిగా అనుకున్నాను. అంటే ఆ విల్ పవర్ ఏమో చాలా గట్టిగా అనుకున్నాను. నెక్స్ట్ డే టాప్ 20 లో నా పేరు ఉంది. నేనేమి F1 రేసర్ లాగా అంత ప్రొఫెషనల్ కాదు నేను. సో అంత నా ఎఫర్ట్ కూడా ఉండుండదు, కానీ సెలెక్ట్ అయ్యాను. అంటే దేర్ ఈస్ సమ్మన్స్ హ్యాండ్ బిహైండ్ ఇట్, ఎవరో చెయ్యి ఉంది దాని వెనకాల. సో అలా చిన్న చిన్న వాటిలో చాలా వాటిలో స్వామి ప్రేమను చూశాను. ఒకరోజు ప్రసాదం బ్లెస్సింగ్స్ కి వెళ్దాం అనుకున్నాను, మంచిగా రెడీ అయ్యి వచ్చాను, కానీ ఆ రోజు స్లాట్ అవైలబుల్ లేదు. కానీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒక అతను వచ్చి ఒక స్లాట్ ఉంది నువ్వు వెళ్తావు అన్నారు. అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్నవి చెప్పడానికి, కానీ దాని ఇంపాక్ట్ చాలా ఉంది నా మీద. సో MBA అయ్యాక ఏదైనా ఇంటికి తీసుకెళ్లేది ఉంది అంటే రోజు హాస్టల్ లో కనిపించే వర్డ్ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది. అంటే అది ఎవరైనా చెప్పగలుగుతారు, అది నేను 100 మంది కూర్చోబెట్టి చెప్తా, కానీ ఇక్కడ హాస్టల్ నా చేత చేయిస్తుంది అది. సో ఆ ప్రతి దాంట్లో స్వామి ప్రేమ కనిపిస్తుంది నాకు.
0: చాలా బాగుంది నిఖిల్. దినేష్,
3: నేను నా థర్డ్ యూజీ బృందావన్ క్యాంపస్ లో జరిగిందన్న, ఇది ఆ వీక్ మొత్తం కొడైకెనాల్ ట్రిప్ వీడియోస్ చూపిస్తున్నారు హాస్టల్లో. ఎవ్రీడే 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా వెళ్తుంది వీడియో, చాలా డైరెక్షన్ టువర్డ్ స్వామి అందరం. సో ఆ వీక్ ఏమైందంటే ఎందుకో ఐ ఫెల్ట్ స్వామి ఫీలింగ్ అండ్ ప్రెజెన్స్ ఇస్ దేర్ అక్కడ. సో ఏమైందంటే నేను నాకు స్వామి వినిపించాలి అని నేను అనుకుంటున్నాను, కానీ ఆ వీక్ అయిపోతుంది కానీ ఏం వినపడట్లేదు స్వామి వాయిస్. సో ఏమైందంటే నేను స్వామి ఓకే ఇప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది, నీ వాయిస్ వద్దు, నువ్వు పాద నమస్కారం వద్దు, ఎక్స్ట్రా డ్రామాస్ ఏం వద్దు, ఒక ఎక్స్ట్రా స్వీట్ అట్లీస్ట్ మీ దగ్గర నుంచి వస్తే తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుదాం అని ఆ రోజు ఆ వీడియో షోస్ కి వెళ్ళాం, అందరం చూసాం, అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. అదే రోజు ఈవినింగ్ నన్ను నా కో రూమ్ లీడర్ ని వార్డెన్ సార్ రూమ్ కి పిలిచి మా రూమ్ అందరికి గులాబ్ జామున్ గిఫ్ట్ స్వీట్ ఇచ్చాడు. మేమిద్దరం ఒకరినొకరు చూసుకొని నిలబడుకొని ఉన్నాం. ఏంటిది మా ఇద్దరిని పిలిచి ఎందుకు ఇచ్చాడు, అందులోను మరో మందరికి ఇస్తున్నాడు, ఏమైందా అని మేము అడగలేక ఊరికే నిల్చొని ఉన్నాం రూమ్ లో. అప్పుడు సార్ చెప్పారు, లాస్ట్ వీక్ మీ రూమ్ క్లీన్లీనెస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, దానికి తీసుకోండి ఇది అన్నారు. నేను అది కోయిన్సిడెంట్ ఏంటో ఆ రోజు ఈవినింగ్ నేను స్వామి వేముద్దు ఒక్క స్వీట్ అది అదే రోజు ఈవినింగ్ వార్డెన్ సార్ పిలిచి రూమ్ అందరికి ఇచ్చడం చాలా టచింగ్ అనిపించింది. ఆ తర్వాత కూడా వీడియోస్ వెళ్ళాయి, చాలా లవ్ అనేది నాకు బాగా స్ట్రైక్ అయింది అక్కడ. స్వామి
0: ప్రశాంత్,
1: స్వామి ప్రెజెన్స్ ముందుగా ఒక చెప్పాలంటే ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఇక్కడ స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ అనేది చాలా ప్రయారిటీ. ఇట్స్ అన్ ఆఫరింగ్ మన మన సాయి శక్తుల మనకు తగినంత మన సాయి శక్తులు మనం తగినంత స్వామికి అర్పించే దాంట్లో స్పోర్ట్స్ మీట్ ఈస్ బిగ్ థింగ్, చాలా పెద్ద విషయం. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ బైక్ స్టంట్స్ ప్రశాంతి నిలయానికి రావడం, అండ్ అప్పుడు నాకు తెలుసు నేను సెలెక్ట్ అవుతాను అని, అది ప్రాబ్లం లేదు సెలెక్ట్ అయ్యాను కూడా. కాకపోతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి కొంచెం చిన్న సర్జరీ లాంటిది జరగాల్సి వచ్చింది. సో నేను సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది, నా టైం అప్పుడే నేను మిస్ చేయలేను. సో అండ్ అప్పటికి ఎలా అయిందంటే వెన్ ఈవెంట్ మార్చుకుని దాంట్లో వేరే దాంట్లో ట్రై చేద్దాం అనుకున్నా లేదు అయిపోయింది. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, సర్జరీకి వెళ్లాల్సిందే. సో సర్జరీకి చేయించుకున్నాను, చేయించుకున్న తర్వాత ఇంకా నేను స్వామి
0: పార్టిసిపేట్ చేయలేను
1: అంటే చేయట్లేదు కూడా, జరుగుతుంది ప్రాక్టీస్. నేను నాకు ఫుడ్ తినడానికి లేదు, ఒక వారం రోజుల వరకు ఫుడ్ తినడానికి లేదు. కానీ నేను చేద్దాం అనుకున్నా నాకు ఓపిక కూడా లేదు, రోజు లిక్విడ్ జ్యూసెస్ తాగే వారం అంతా ఉన్నాను. సో అలాగే కూర్చుని స్టేజ్ దగ్గర కూర్చుని చూస్తూ ఉండేవాడిని, వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, నేను మట్టికి వెళ్ళలేను అలాగే కూర్చునేవాడిని. కానీ చాలా బాధగా అనిపించింది, ఇప్పుడు ఇలా రావాలి సర్జరీ, కొన్ని రోజులు ఆగుంటే బాగుండేది అని. బట్ థింగ్ ఇస్ అప్పుడు ఒకసారి నన్ను చూసి నువ్వు ఇలా కూర్చున్నావు, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, బట్ నేను చేయలేను సార్, నాకు హెల్త్ కూడా లేదు, స్ట్రెంగ్త్ లేదు, తినట్లేదు. సో మేబీ ఐ విల్ బి సపోర్టింగ్. బట్ సార్ అన్నారు ఓకే విల్ ట్రై చూద్దాము, ఉండొచ్చు అవకాశం ఉంటుంది, అలా ఏమి ఉండదు, స్వామి ఉండరు ఇస్తారు అవకాశం అని చెప్పారు. నేను ఐ డోంట్ బిలీవ్, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రాక్టీస్ సగంలో ఉంది, ఇంకా స్వామి బిలీవ్ ఏముంది, ఎవరో ఒకతను వెళ్ళిపోతే గానీ నాకు ఛాన్స్
0: రాదు,
1: కానీ తప్పు అది ఒకళ్ళు వెళ్ళి రావడం అనేది. సో నేనేం అనుకోలేదు ఏదో వస్తుంది ఏ జరుగుతుంది. కానీ సడన్ గా ఒక న్యూ ఈవెంట్ తీసుకొచ్చారు, అప్ వర్క్ లేనిది, ఎక్స్ట్రా ఉన్న రైడర్స్ తో 8 మెంబర్స్ రైడర్స్ తో న్యూ ఈవెంట్. సో అన్ఎక్స్పెక్టెడ్ అది. సో ఆ న్యూ ఈవెంట్ రావడం, సో డిఫరెంట్ స్టంట్స్ చేయడం, ఆర్డినరీ ఎప్పుడు చేసేది కాకుండా ఇది న్యూ ఈవెంట్. సో న్యూ స్టంట్స్ అండ్ ఇక్కడ ఏంటంటే మామూలు దాంట్లో ఆర్డినరీ ఫాలో అవ్వాలి, ఇక్కడ నీకు నువ్వు నచ్చిన నీ టాలెంట్ ఉపయోగించవచ్చు, ఇండివిజువల్ టాలెంట్, నథింగ్ దట్
0: ఒకళ్ళు
1: చెప్తారు ఇలా చేయాలని లేదు, నీ టాలెంట్ నువ్వు చూపించగలిగితే నీ ఇష్టం, ఇండివిజువాలిటీ ఉండేది. అండ్ అది చాలా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, స్వామి ప్రెజెన్స్ లాగా అనిపించింది. అండ్ అలాగే ఆ ఈవెంట్స్ లో కొత్త నా టాలెంట్ నేను చూపించుకోవాలి, ముందు దాంట్లో ఉంటే నేను అందరితో పాటు చేసేవాడిని, కానీ ఇలా సెపరేట్ గా ఉండటం వల్ల న్యూ ఆపర్చునిటీ రావడం చాలా. స్వామి నేను తెలిసినది ఏంటంటే మనకేం ఇది కావాలని ఎప్పుడు స్వామిని అడగకూడదు, అది నేను మంచి లెసన్ ఏంటంటే నెవర్ అడగదు, ఆస్క్ ఫర్ సంథింగ్, ఎందుకంటే మనకు తెలియదు అది మనం అర్హులమో కాదో, ఒకవేళ అది మన దగ్గరికి వచ్చినా మనం దాన్ని
0: అది మనకి మంచిదో
1: కాదు తెలియదు. సో అప్పటి నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటంటే స్వామి మంచిదైతే ఇవ్వండి లేదా వద్దు. సో అప్పుడు స్వామి ఎప్పుడు మనకి ఇంకా మనం అనుకునే దానికంటే ఇంకా ఎక్కువ
0: ఇస్తారు, మనకి ఏది
1: మంచిదో అది ఇస్తారు. సో ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ అలాగే నా సర్జరీ ఏదైతే చెప్పానో అప్పుడు బయట ఉండుంటే లైక్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా, పేరెంట్స్ తప్ప బయట ఎవరు అంత ప్రేమను అంత ప్రేమగా ఉండి మనకు అవసరాలని చూసుకునే వాళ్ళే ఉండరు, కష్టంగా ఉండేది. కానీ ఒక రూమ్ మేట్ గా ఉంటా, నా రూమ్ లో వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ మీట్ లో చాలా బిజీగా ఉన్నారు పొద్దున సాయంత్రం, కానీ నా కోసం సెపరేట్ గా ఫ్రూట్స్ తెచ్చి వాళ్ళే జ్యూసెస్ చేసి నాకేమి గబాలనా లైక్ సడన్ గా నాకు లేదు నాకు ఇది కాదు ఈ టేస్ట్ నచ్చలేదు వేరే టేస్ట్ కావాలి అన్నా సరే వాళ్ళు ఉండి చేసి చాలా ఇట్స్ లైక్ లవ్ చెప్పినట్టు లవ్ వాళ్ళు సర్వ్ అనేది ఈజీ కాదు, చాలా శ్రమి అది కష్టమైంది అది. కానీ వాళ్ళు చేసి వాళ్ళ వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను అది, లైక్ అంత టైంలో కూడా వాళ్ళు ఇలా చేయగలుగుతున్నారు నేను కూడా చేయాలి
0: పక్కన
1: పెట్టి చేయడం అనేది చాలా టచింగ్, హార్ట్ టచింగ్.
0: మనం స్వామి కోసం ఎప్పుడైతే స్వామిని ప్లీజ్ చేయాలి అన్న ఆలోచనతో మనం ఎప్పుడైతే చేస్తామో ఇలాంటివన్నీ చాలా సింపుల్ అయిపోతాయి మనకి. చాలా బాగుంది ప్రశాంత్. మరి సాయిబాబా నీ అనుభవం ఏంటి?
4: నాకు ముందుగా స్వామి కొటేషన్స్ లో ఇదే ఉంటది కదా లవ్ తర్వాత, దాన్ని అది నాకు నిజంగా పాజిబుల్ అవుతుందా, అందరికి పాజిబుల్ అవుతుందా, స్వామి కంటే పాజిబుల్ అవుతుంది, మనుషులకి పాజిబుల్ అవుతుందా కాదా అని అలా చిన్న డౌట్ ఉండేది. నిజంగా ఎంతమంది అలా ఫాలో అవుతారా అలా డౌట్ ఉండేది. అయితే ఇక్కడికి హాస్టల్లో ఈ సంవత్సరం ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అయితే అందులో ఏంటంటే ఒక జూనియర్ జాయిన్ అయ్యాడు, ఒక కోర్స్ లో జాయిన్ మ్యాథ్స్ లోనే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇక్కడ అలవాటు పడలేక వెళ్లిపోయాడు అనమాట. వెళ్లిపోతాను అని అన్నాడు. ఫస్ట్ టీచర్స్ తో చెప్పాడు అనమాట, ఇలా నేను వెళ్లిపోదలుచుకున్నాను అని అన్నాడు. అయితే వెళ్లిపోయేటప్పుడు అతనికి ఎన్ఐటి వేరే ఇంకో ఇన్స్టిట్యూట్ లో కూడా సీట్ వచ్చింది, అక్కడికి వెళ్లిపోతానని చెప్పాడు. కాకపోతే అదే టైంలో వార్డెన్ సార్ గారు లేరు, హాస్టల్లో వార్డెన్ సార్ గారు లేరు. ఇతనికి వెళ్లిపోతే మనం పే చేసిన డబ్బుల్లో ఇప్పటివరకు ఎంత అయితే దానికి ఇన్స్టిట్యూట్కి వెళ్తాయో అవి కట్ చేసుకుని మిగతా వాళ్ళు ఇస్తారు, మనీ ఇస్తారు జనరల్ గా. ఆ మనీ ఇవ్వలేరు ఎందుకంటే వార్డెన్ సార్ గారు లేరు కాబట్టి. సో ఆ టీచర్ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు వెళ్లిపోయినా కూడా వార్డెన్ సార్ గారు వచ్చేంత వరకు అయితే మేము ఇవ్వలేము అని అన్నారు. కానీ అతనికి ఏమో 2 రోజులలో జాయినింగ్ ఉంది, ఫీజు కట్టాలి, వాళ్ళేమో అంత డబ్బులున్న వాళ్ళు కాదు. సో ఆ స్టూడెంట్ వెళ్ళి ఒక టీచర్ తో ఇలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక టీచర్ తో ఇలా ఫోన్ లో అన్నాడు అనమాట, సార్ ఇలా నాకు డెస్పరేట్ నీడ్ లో ఉంది మనీ అని చెప్పాడు. అని చెప్పిన వెంటనే ఆ టీచర్ వెంటనే 21,000 పంపించేశాడు అనమాట. అవి హాస్టల్ మనీ కాదు, అతను ఇతను ఎవరో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే వెళ్లిపోయే ముందు చాలా చెప్పారు, బాబు వెళ్లిపోకు అని చాలా చెప్పారు, ఎందుకంటే ఇది ఒక అదృష్టం అని చెప్పాడు అని చెప్పారు. కానీ వినకుండా చెప్పినవి కూడా వినకుండా వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్ ఆ డబ్బులు వేసిన తర్వాత ఆ పిల్లవాడు షాక్ అయ్యాడు అనమాట. అరే ఇప్పుడు నాకు ఇంకేం సంబంధం, అతను ఇంతకుముందు వరకు అయితే ఒక ఫ్లోర్ టీచరు, ఇప్పుడైతే అది కూడా కాదు, ఇప్పుడు నేను ఎవరు కూడా తెలియదు, మనీ నేను డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడైనా ఏం చేయలేదు, నేను బయటకు వచ్చేసాను ఆల్రెడీ. కానీ 21,000 ఇమ్మీడియట్ గా 21,000 వేసాడంటే అప్పుడు అతనికి ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ నాతో నాకు తెలుసు అనమాట, నాతో షేర్ చేసుకో అప్పుడు అనిపించింది అనమాట. ఈవెన్ దో మనం చెప్పింది వినకపోయినా ఇక్కడ టీచర్స్ ఎలా ఉంటారంటే మనం ఎక్కడున్నా మన హ్యాపీనెస్ ని కోరుకుంటారనమాట. అప్పుడు మళ్ళీ ఆ టీచర్ కాల్ చేసి చెప్పారనమాట, సరే బాబు నువ్వు వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎక్కడన్నా నువ్వు హ్యాపీగా ఉండు, స్వామితో కనెక్టివ్ గా ఉండు అని అలా చెప్పాడు అనమాట. అప్పుడు అనిపించింది ఇక్కడ నిజంగా ఉన్న టీచర్లు హాస్టల్లో లవ్వాలు సర్వాలు అనేది మాటలతో కాదు, నిజంగా వాళ్ళ పద్ధతిలో మనం విన్నా వాళ్ళ మాట వినకపోయినా మనల్ని ప్రేమిస్తారనే లెసన్ నాకు బాగా నచ్చింది.
0: అద్భుతంగా ఉన్నది సాయిబాబా. మరి మనం స్వామి ప్రేమను మనం ఆస్వాదిస్తున్నాము, మన హాస్టల్లో ఉండేటటువంటి ఆ డిసిప్లిన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి దానివల్ల మీరు డిఫరెంట్ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో కూడా పనిచేస్తున్నారు, హాస్టల్లో నేర్చుకున్నటువంటి 1 or 2 లెసన్స్ మీ అందరూ పంచుకుంటే ఈ కార్యక్రమంలో చాలా శ్రోతలందరికీ ఎంతో మంచి ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఫస్ట్ గా దినేష్
3: అన్న, నేను ఇక్కడ జాయిన్ అవ్వకముందు అసలు చాలా ఇంట్రోవర్ట్ అన్న, నేను మా పెద్దాన్న గారు మా రిలేటివ్స్ ఎవరు ఫోన్ చేసినా బాగున్నావా బాగున్నాను అంతే, ఇంకేం మాట్లాడేవాడిని కాదు. మా అమ్మ ఏదైనా ఫోర్స్ చేస్తే ఆ పెద్దాన్న బాగున్నారా అంతే క్లోజ్, అలా ఉండేవాడిని అన్న. అలా నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చాక కూడా ఫస్ట్ 6 మంత్స్ నేను పెద్దగా మాట్లాడింది ఏం లేదు మా రూమ్మేట్స్ తో కూడా, వాళ్ళందరూ ఏమనుకున్నారో నాకు కూడా తెలియదు. కానీ నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఎక్కువ ఉంది, అక్కడ ఏం ఎక్స్ట్రా ఏం నేర్చుకునింది సపరేట్ గా కూర్చోబెట్టి ఎవరు చెప్పింది ఏం లేదు, సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ కి కూర్చుంటాం అందరం, అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటాం. అక్కడ నేను కొంచెం ఫస్ట్ 6 మంత్స్ బాగా ఇబ్బంది పడ్డాను ఇంగ్లీష్ లో, నన్ను చూసి వాళ్ళు నవ్వుకోవడం కూడా జరిగింది ఆ ఇంగ్లీష్ విని, నాకు అది పెద్ద అప్పుడు బాధ అనిపించలేదు. అలా ఉన్న నేను అలా ఎస్ఆర్డీస్ లో అది సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ కూడా మాకు చిన్న చిన్న పనులే చెప్పారు. ఇంకోటి డాన్స్ కూడా నేర్పించారు, నేను డాన్స్ కూడా జాయిన్ అయ్యాను. అలా అలా నేను నా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏ లెవెల్కి వెళ్ళిందంటే, లాస్ట్ హాలిడేస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా కాలనీలో ఫాదర్స్ డే ని ఆర్గనైజ్ చేయడం జరిగిందన్న. ఒక 9 ఫ్యామిలీస్ ఉన్నాయి మా కాలనీలో, అందరినీ 2 డేస్ ముందు ఇన్ఫార్మ్ చేసి పిల్లలందరినీ, అరే ఫస్ట్ ఈ యాక్టివిటీ, సెకండ్ ఈ యాక్టివిటీ, నువ్వు ఈ యాక్టివిటీకి ఇచ్చే, నేను ఈ యాక్టివిటీకి ఇచ్చేస్తాను. నేను యాంకరింగ్ చేయడం, అసలు నేను మాట్లాడటమే రాని వాడిని నేను యాంకరింగ్ చేయడం. అంకుల్స్ అందరూ, పేరెంట్స్ అందరూ, ఫాదర్స్ అందరినీ కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరికి యాక్టివిటీ చెప్పడం, వాళ్ళని ఏదన్నా రాకపోతే ఇది ఇలా చేయాలా ఎంకరేజ్ చేయడం. ఆ యాక్టివిటీ ఆర్గనైజ్ చేశాక కూడా మా అమ్మ ఇంకా నన్ను బిలీవ్ చేయదు, నేను బాగా మాట్లాడుతున్నాను, నాకు మాట్లాడడం వచ్చు అని. మా అమ్మ ఇప్పటికీ నేను ఏదైనా ఆశ్చర్యపోతుంది. సో ఇవన్నీ ఎస్ఆర్ ఈ హాస్టల్ లైఫ్ ఎలా నేర్పించిందో నాకు కూడా తెలియదు. చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని టుగెదర్ ఒక్కసారిగా అలా నేను బాగా డెవలప్ అయ్యానని నాకు అనిపిస్తుంది.
0: చాలా బాగుంది. మరి నిఖిల్?
2: నేను హాస్టల్ నుంచి లెసన్స్ ఏమున్నా అంటే నేను 3 చెప్పగలను. ఒకటి పేషెన్స్, ఓర్పు. చిన్నప్పటి నుంచి ఎలా అంటే షార్ట్ కాన్వర్సేషన్స్ అనమాట, టు ది పాయింట్, నీకేం కావాలో చెప్పు అంతే, ఎవరైనా ఏదైనా చెప్తున్నా గానీ పాయింట్ కి రానేవాడిని. సో అలా హాస్టల్లో చేరాక నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ నాకు మాట్లాడుకున్నట్టు నాకు మల్టీమీడియాలో వచ్చింది. మల్టీమీడియాలో కెమెరా ఇచ్చారు, కొన్ని లక్షల విలువైన ఎక్విప్మెంట్ నా చేతిలో పెట్టారు. సో అలా ఫోటోగ్రఫీ తీయాలి అంటే, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మీరు ఏదో సైకి తెలిసే ఉంటుంది, తీయాలి అంటే 3 గంటలు కంటిన్యూస్ గా నిలబడాలి, కంటిన్యూస్ గా వాళ్ళు ఏం చేస్తున్నా అటు ఇటు వాళ్ళ మూమెంట్ మొత్తం క్యాప్చర్ చేయాలి, ఫోకస్డ్ ఉండాలి. చిన్న అటు ఇటు డైవర్షన్ అయినా కానీ ఆ సీన్ మిస్ అయిపోతాం. సో అలా కంటిన్యూస్ గా 3 అవర్స్ ఉండి నిలబడి హాస్టల్లో జరిగే ప్రతి పండక్కి వీడియో రికార్డింగ్, ఫోటో. సో అలా పేషెన్స్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఎవరైనా కూర్చోబెట్టి నాతో గంట మాట్లాడితే వాళ్ళతో వింటాను నేను,
0: మాట్లాడుకుంటున్నట్టు.
2: సో అలా పేషెన్స్ ని బాగా డెవలప్ చేసింది. రెండోది ఏంటి అంటే విల్ పవర్. జోక్ చెప్పాలి అంటే నేను ఎప్పుడు బక్కగా ఫిట్ గా అవుతానని ఎప్పుడు అనుకోలేదు. సో హాస్టల్కి వచ్చాక నిజంగా బక్కగా అయ్యాను, అంటే అనుకున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే చాలా ఫిట్ ఉన్నారు, అరే నేనెప్పుడు ఫిట్ అవుతా, నేనెప్పుడు బక్క అవుతా. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మొత్తం బక్కగా ఫిట్ గా అని చెప్పను కానీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ విల్ పవర్ నేర్పించింది, నువ్వు ఏదైనా అనుకుంటే నిజంగా మనసులో అనుకుంటా జరుగుతుంది, ఆ జరగాలి అంటే హాస్టల్ నీకు సపోర్ట్ గా ఉంటుంది. సో మూడోది ఏంటి అంటే లీడర్షిప్ క్వాలిటీస్. నన్ను రూమ్ లీడర్ చేశారు, అంటే నాలో ఏం చూసి చేశారో తెలియదు కానీ ఆ లీడర్, రూమ్ లీడర్ చేయడం కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. నాకు
0: అదొక రెస్పాన్సిబిలిటీ,
2: అకౌంటబిలిటీ నాకు అది. సో అలా లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎవరో కోసం ఎవరో స్టార్ట్ చేస్తారని ఎదురు చూడక్కర్లేదు, నువ్వు స్టార్ట్ చేస్తే హాస్టల్ మొత్తం నీ వెనకాల ఉంటుంది, సపోర్ట్ ఇస్తారు నీకు. స్వామి అన్నట్టు ఎండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ ఎడ్యుకేషన్ అంటారు, సారీ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అంటారు. సో ఆ క్యారెక్టర్ కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఆ హాస్టల్లో ఉన్నంతసేపు ఆ క్యారెక్టర్ నే బిల్డ్ చేసుకోవచ్చు. హాస్టల్ ఒక మెథడాలజీ అనమాట నీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి.
0: చాలా బాగుంది నిఖిల్. మరి సాయి ప్రశాంత్?
1: నా సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ ముందు జాయిన్ అవ్వక ముందు మామూలుగా నేను బయట ఉన్నప్పుడు నాకు కోపం అనేది ఎక్కువ ఉండేది. ఏమన్నా ఒక పని సరిగ్గా చేయకపోతే వెంటనే కోపం వచ్చేసేది అతని మీద, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆ మాత్రం చేయలేడు ఆ పని, ఆ చిన్న పని కూడా చేయలేకపోతే ఎలాగా అని. కానీ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా చాలా యాక్టివిటీస్ ఉండేవి, అందరు కలిసి చేయాలి అది ఇది అని ఉండేది. నువ్వు ఒక పని ఇతను చేయాలి, ఒక పని ఇతను చేయాలి, ఇలా కోఆర్డినేషన్ ఉండాలి అన్నింటిలో, ఒక పని అవ్వాలి అంటే. కాకపోతే అప్పటికి కూడా జాయిన్ అయిన తర్వాత కూడా చాలా మంది పర్ఫెక్ట్ గా చేయట్లేదు, నాకు బాగా కోపం వచ్చేది, చాలా కోపం ఉంచేది, అందరి మీద కోపడేవాడిని, ఎందుకు అలా చేయలేకపోతున్నావు, చిన్న విషయం, నువ్వు టైంకి వచ్చి పని చేస్తే అయిపోద్ది కానీ. కానీ తర్వాత ఫ్రెండ్స్ తో, నా సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ వల్ల, వాళ్ళ వల్ల తర్వాత నేను నేర్చుకున్నది సెల్ఫ్ రిలయన్స్ తో మెయిన్ గా అంటే ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఒక సంఘటన, అంటే సంఘటన సర్కంస్టాన్సెస్, వాళ్ళ వాళ్ళ పనులు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాళ్ళకి అన్ని
3: అందరికి అన్ని తెలియాలని తెలియదు, నీకు తెలిసి ఇది నువ్వు ఎలా చేయగలో చేయరు, అతను మొట్టమొదటిసారి చేయొచ్చు అది. సో అతనికి ఏమి తెలియదు దాని గురించి,
0: వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి,
3: వాళ్ళ పరిస్థితి తెలియదు ముందుగా పరిస్థితులు. సో మనం అవి ఏమీ తెలుసుకోకుండా నువ్వు ఎందుకు ఈ పని చేయలేదు అని చెప్పి ముందుగా అతని మీద జడ్జ్ చేసి అతని మీద కోప్పడతాం. కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే అసలు అతను ఎందుకు అలా చేశాడు, కారణం ఉండి ఉంటుంది, ఎవరు కావాలని తప్పు చేయరు. సో ఇది చాలా నేర్చుకున్నట్లో మెయిన్ బిగ్ పాయింట్ ఇది. సో అప్పటి నుంచి నేను తెలిసింది ఏంటంటే డోంట్ జడ్జ్ ఎనీ వన్ జస్ట్, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అప్పుడు రాలేకపోవచ్చు, వేరే యాక్టివిటీస్ ఉండొచ్చు, ఇంపార్టెంట్ వర్క్ ఉండొచ్చు. సో అప్పటి నుంచి నేను నేర్చుకున్న మెయిన్ థింగ్ దట్ నెవర్ జడ్జ్ ఎనీ వన్.
0: చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నువ్వు కవర్ చేస్తావు
3: చాలా. అది దిస్ స్వామీస్ గ్రేస్ స్వామి అండ్ లైఫ్ లో మనకి. నేను ఎప్పుడు అనుకునే వాళ్ళని బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ అని కాదు, ఎప్పుడు సక్సెస్ కావాలనుకునేవాడిని కూడా, నేను ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి, ఇది చేయాలి అని. బట్ ఇంకో విషయం నేను నేర్చుకున్నది, పర్ఫెక్ట్నెస్ అనేది ఇప్పుడు ఉండదు. జస్ట్ ఇండివిజువల్ గా నువ్వు ఇది పర్ఫెక్ట్, ఇది రైట్ అని, అది జస్ట్ ఊహ, మన ఒక నాలెడ్జ్ ఇది రైట్ అనుకుంటాం. కానీ ఇది రైట్ అని కాదు. లైక్ ఎప్పుడు ఉదాహరణ మనం కామన్ గా తెలుసుకుంటాం, రైతు ఏమో ఎప్పుడు వర్షం రావాలి నాకు అని కోరుకుంటాడు, పక్కనే ఒక ఇంకో రైతుకి తన కూతురు పెళ్లి ఉంది, వర్షం వస్తే ఆగిపోతుందని. సో వీ కాన్ జడ్జ్ ఇట్. సో స్వామి షుడ్ డిసైడ్, స్వామికే వదిలేయాలి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లెసన్ నేను నేర్చుకున్నాను. అలా సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్ కి తనకు తనుగా ఎలాగ బతకాలి అని నేర్పిస్తుంది. ఎందుకంటే బయట ఆళ్ళు వీళ్ళు చేస్తారు, అంటిల్ ఒక జాబ్ లోకి వెళ్ళేంత వరకు డైరెక్ట్ గా ఒక జాబ్ కి వెళ్తేనే నీకు రెస్పాన్సిబిలిటీ
0: వస్తుంది.
3: కానీ ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ పెంట్ లో ఉండటం వల్ల నీకు నువ్వుగా బాధ్యత ఇస్తారు, టీచర్లు కూడా చేయకుండా నీకు ఈ పని చెప్తున్నావు, నువ్వు ఎలా చేయగలుగుతావు, ఇది రిజల్ట్ అని,
0: ఇది నా పని అని టేకప్ చేయడం,
3: బిహేవ్ అలర్ట్ చేయడం, నీ ఆలోచనలు చేయడం, నీవు తప్పులు చేయడం, తప్పుల ద్వారా నువ్వు తెలుసుకుని ఇంకా కొత్త
0: ఇంప్రూవ్మెంట్.
3: సో యాజ్ ఐ సెడ్, ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త విధానం, కొత్త తెలుస్తాయి అనుభూతులు.
0: పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది ప్రశాంత్. మరి సాయిబాబా,
4: హాస్టల్లో నాకు ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది హాస్టల్లో. ఇంకోటి ఏంటంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, మ్యూజిక్ నేర్చుకోవాలని నాకు కోరిక, కానీ ఎప్పుడు పాసిబుల్ అవ్వలేదు. అంటే మన అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా ఉంటదంటే చదువు ఒక్కటే, ఇంకా చదువు చదవకపోతే ఇంక నీకు లైఫ్ లో ఇంకేం లేదు అలా ఉంటది. సో నేను కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ హాస్టల్స్ లో ఉండడం వల్ల నేను ఎప్పుడు మ్యూజిక్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఈ హాస్టల్, సో ఈ డిపార్ట్మెంట్ ద్వారా నాది నాదని రాజనం. సో ఈ డిపార్ట్మెంట్ ద్వారా నాకు మ్యూజిక్ నాకు నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈ డిపార్ట్మెంట్ లో కూడా నాకు పర్స్పెక్టివ్ అనేది ఫస్ట్ నేను జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. నా మెంటల్ ప్రొసీజర్, నేను ఆలోచించే విధానము డిపార్ట్మెంట్ పట్ల చాలా మారింది. ఫస్ట్ ఎలా అనుకునేవానంటే డిపార్ట్మెంట్ అనేది మన టాలెంట్ ని బ్రింగ్ బయటకు తీసుకొస్తుంది అలా అనుకునేవాడిని. అయితే ఆ తర్వాత నెక్స్ట్ డైమెన్షన్ ఏమనిపించిందంటే లేదు, అది మెయిన్ మోటో కాదు. ఎందుకంటే మాకు శివశంకర్ సాయి గారు, సార్ గారు వచ్చి ఒకసారి ఇలా చెప్పారనమాట, ఈ డిపార్ట్మెంట్ మెయిన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్ స్వామి దగ్గర ఒక ఆపర్చునిటీ దొరకాలని. సో అది కూడా అలా అనిపించింది, ఓకే దీనివల్ల నాకు ఒక స్వామి ముందు ఒక ఆపర్చునిటీ దొరుకుతుందని. తర్వాత ఓకే అంతవరకే అనుకునేవాడిని. తర్వాత అలా ముందుకెళ్తున్న కొద్దీ నాకు లైఫ్ లెసన్స్ దొరికాయి, లైఫ్ కి సరిపడే లెసన్స్ దొరికాయి అనమాట. ఫస్ట్ ఏంటిదంటే పట్టుదల నేను నేర్చుకుంది. ఎలా అంటే కొన్నిసార్లు అంటే మేము మందిర్లో కులవంతాల్లో ప్రతి ప్రోగ్రామ్ కి ప్లే చేస్తాము. ప్రతి ప్రోగ్రామ్ కి అలా ప్లే చేసేటప్పుడు ఫస్ట్ సాంగ్ సెలక్షన్ నుంచి లాస్ట్ ఏం ప్లే చేస్తున్నాం మొత్తం ప్రాక్టీస్ వరకు మొత్తం మేమే డిసైడ్ చేస్తాం. సో అప్పుడు సాంగ్స్ అయిపోయిన తర్వాత మాకు బీట్స్ మేము ఫిక్స్ చేసుకుంటాం. ఇలా ఇలా ఇలా మాది పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి నా తవిలు, సో బీట్స్ ఫిక్స్ చేసుకుంటాం. కొన్నిసార్లు మన సీనియర్స్ కానీ ఎవరైనా బీట్స్ నేర్పిస్తారు, కొన్నిసార్లు సింపుల్ గానే ఉంటాయి బీట్స్, ఓకే. కొన్నిసార్లే ఆ బీట్స్ చాలా టఫ్ ఉంటాయి, అప్పుడు ఒకసారి ట్రై చేస్తారు, రెండుసార్లు ట్రై చేస్తారు, ఎంత ట్రై చేసినా రావు. అట్లాంటప్పుడే మనకు లైఫ్ పేషెన్స్, ఈ డిపార్ట్మెంట్ నాకు పేషెన్స్ నేర్పించింది, పట్టుదల నేర్పించింది. కొన్నిసార్లు ట్రై చేసి ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా వచ్చి ట్రై చేసి ఆ లాస్ట్ కి మందిర్లో ప్లే చేసినప్పుడు ఏ మిస్టేక్స్, అదృష్టవశాత్తు నేను ఎన్నిసార్లు అయితే పట్టుదలగా నేర్చుకున్నానో అప్పుడు మందిర్లో ఏ మిస్టేక్ జరగలేదు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత వచ్చిన ఆ ఆనందం ఇంకా మాటల్లో చెప్పలేదు అనమాట. రెండవది ఏంటంటే నాకు అట్లా గాని నేను ఎన్నిసార్లు ట్రై చేసినప్పుడల్లా నాకు సక్సెస్ రాలేదు. అంటే ఇన్ ద సెన్స్ ట్రై చేసేటప్పుడు చాలా సార్లు ఫెయిల్యూర్ వచ్చింది అంటే ప్రాసెస్ లో. ఓకే, అప్పుడు మనం ఒక రోజు నేను సక్సెస్ అయినప్పుడు నా మెయిన్ నేను ఎలా ఉండేవానంటే సక్సెస్ అయినప్పుడు నేను హ్యాపీగా ఉండదు, నా ముఖం చూసి చెప్పేయచ్చు నేను ఈ రోజు హ్యాపీగా ఉన్నాను, పక్క కూడా చెప్పేయచ్చు నువ్వు ఈరోజు హ్యాపీగా ఉన్నావు అలా ఉండేవాని. ఫెయిల్యూర్ అయినప్పుడు నా ముఖం వాడిపోయేది, ఇమీడియట్ గా వాడిపోయేది. అయితే అలా కొద్ది రోజుల తర్వాత ఏమైపోయిందంటే నేను ఫెయిల్యూర్ అయినా కూడా దాన్ని భరించగలుగుతున్నాను. సో అలా స్లోగా దాన్ని డెవలప్ చేసుకున్నాను.
5: హ్యాపీనెస్ ని అట్లాగే ఉంచుకోగలుగుతున్నాను,
4: హ్యాపీనెస్ ని మెయింటైనింగ్ ఈక్వానిమిటీని మెయింటైన్ చేయగలుగుతున్నాను. అది రెండవది. మూడవది ఏంటంటే మాది ఒక గ్రూప్, నాది నీరాజనం అనేది ఇండివిజువల్ ఐటమ్ కాదు కదా, అదొక గ్రూప్. ఆ గ్రూప్ లో ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, సో ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ నాకు నేర్పించింది. సో సిమిలర్ ఇదే కండిషన్స్ నేను రేపు ఎక్కడికి ఒక రీసెర్చ్ ల్యాబ్కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా అదే నాకు సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, గ్రూప్ చేంజ్ అవుతుంది. సో అవన్నీ నేను అక్కడ అప్లై చేయొచ్చు. మీన్స్ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, మనం ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంథింగ్ ఏదైనా నేర్చుకునేటప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా లేకపోతే మాత్రం మనకు ఆ గ్రూప్ లో వాల్యూ ఉండదు అనమాట. సో అలా గ్రూప్ డైనమిక్స్ నేర్చుకున్నాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకున్నాను. సో ఇలా నాకు యాక్చువల్ గా ఫైనల్ గా నేను వచ్చేసరికి అంటే హాస్టల్ నుంచి ఓన్లీ ఒక మ్యూజిక్కే కాదు, నాకు ఇక్కడికి రాకముందు ఏవి తెలియదు ఒక చదువు తప్ప. ఇప్పుడు కొన్ని ఒక గేమ్ ప్రాపర్ గా నేర్చుకున్నాను, మ్యూజిక్ బాగా నేర్చుకున్నాను. అలా నాకు
5: చాలా బాగుంది. మరి చివరిగా శ్రవణ్
6: అన్న, ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పినవన్నీ, ఇక్కడ 7 ఏళ్ళు ఉన్నాను కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కటి నా లైఫ్ లో కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఫస్ట్ నుంచి ఏంటంటే భయం అనమాట, బిడియం. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఎక్కడ బెడ్రూమ్కి వెళ్ళి దాక్కుండిపోయాడు అంటే వాళ్ళ మొహం చూడాలన్నా కూడా భయం వేసేది, అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో అది హాస్టల్ కి రావడం, ఆ 10 మందితో మెలగడం, ఎలా అయితే దినేష్ చెప్పాడో సాయంత్రం పూట కలిసి మాట్లాడుకుంటాం. సో అక్కడ ఆ భయం అనేది పోయింది, నాకు తెలియకుండానే నేను ఇంత చేయగలను అనే కాన్ఫిడెన్స్ రావడం. సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అక్కడ 3 హ్యాండిల్స్ చేసేవాడిని, ఒకటి కార్డ్ రూమ్, డిస్పెన్సరీ, డైటరీ. ఆ తెలియకుండా రెస్పాన్సిబిలిటీ రావడం, అంటే ఒక మనిషి నీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తే నువ్వు దాన్ని ఎలా తీసుకొని చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నానన్న. సో అది MBA పరంగా తీసుకున్నట్లయితే నాకు తెలిసిన పదాలు ఎలా పెట్టానంటే మేనేజరల్ స్కిల్స్ ఎలాగా మన డిపార్ట్మెంట్ ద్వారా నేర్చుకుంటున్నాం, డెలివరింగ్ క్వాలిటీ వర్క్ ఆన్ టైమ్ అనేది ఒకటి, లీడర్షిప్ అనేది ఇంకొకటి. సో బిఫోర్ యూ అంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్లే లోపల దే విల్ ఆల్వేస్ సే నువ్వు స్వామి హాస్టల్ ఉంటే యూ విల్ బి ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అది నా 7 ఏళ్ల లైఫ్ లో నేను చూసానన్న. ఇక్కడికి వచ్చే ముందు చదువు తప్ప ఏం తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆట, ఒక ఇన్స్ట్రుమెంట్, స్టడీస్ అన్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవడం అనేది ఇట్స్ కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ తో బయటకు వెళ్తున్నాను అనేది ఒక నమ్మకం అన్న.
5: చాలా బాగుంది. మీ అందరూ ఇన్ని అద్భుతమైన విషయాలు మా శ్రోతలందరితో పంచుకుంటున్నారు. సో చివరిగా మనం స్వామి ఇచ్చినటువంటి ఈ హాస్టల్ 38th యానివర్సరీ రోజు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం స్వామి గురించి. మరి మీరు మీ జీవితాల్లో స్వామి ప్రెజెన్స్ ని ఎట్లా ఫీల్ అవుతున్నారని ఒక్కొక్క పాయింట్ తో మనం మాట్లాడుకుని ఈ సంభాషణ కార్యక్రమాన్ని, ఈ చర్చను ముగిద్దాం. మొట్టమొదటిగా దినేష్
7: అన్న, ఒకసారి మేము అది అందరికి తెలుసు మందిర్లో స్వామి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఒకరోజు నేను నార్మల్ గా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఆ రోజు ఏమైందంటే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్ గా తీసుకునేవారు. స్వామి షర్ట్ ఎలా ఉండాలి, ప్యాంట్ ఎలా ఉండాలి, మీరు పబ్లిక్ ఎలా ఇవ్వాలి, అలా అక్కడ అన్న కూడా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు ఆ రోజే. సో ఆ వీక్ నుంచి ఏమైందంటే నేను ఎవరికిచ్చినా స్వామికే ఇస్తున్నట్టు అలా స్టార్ట్ చేశాను అనమాట. సో జనరల్ డివోటియా, స్టూడెంటా, వైట్స్ లో ఉన్నాడా, ఇవన్నీ చూడకుండా స్వామి మీకిస్తున్నాను అని అలా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఏమైందంటే నార్మల్ గానే స్టార్ట్ చేసాము. స్టూడెంట్స్ కి అయింది, జనరల్ డివోటీస్ కి ఆల్మోస్ట్ మిడిల్ వరకు వచ్చాం. సడన్ గా నా బేసిన్ లో ఇంటెన్స్ విభూతి స్మెల్ వచ్చిందన్న. ఎంత వచ్చిందంటే నేను ఇస్తుంది, నేను ఎందుకు ఇవ్వాలి, ఇంకా నేనే తీసుకుంటాను ఈ ప్రసాదం, అంత స్మెల్ వచ్చింది. విభూతి స్మెల్ వచ్చింది, చాలా విభూతి స్మెల్ వచ్చింది. వాళ్ళిద్దరికి ఇచ్చాను ఇక్కడ, అది అలా చివరి వరకు అలా వస్తూనే ఉంది. వేరే వాళ్ళు వచ్చి నా బేసిన్ లో రీఫిల్ చేస్తున్నారు, ఇంకా వస్తూనే ఉంది. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు నాకు ఆ బేసిన్ లో దొరకలేదు, కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ ఆ ఫీల్ ఏదైతే ఉందో, స్వామి నిజంగా ఎస్ నేనే తీసుకుంటున్నాను, నేనే తీసుకుంటున్నాను, నేనే తీసుకుంటున్నాను అని, ఆ రోజంతా అలా నాకు స్వామి బ్లెస్ చేయడం జరిగిందన్న.
5: చాలా బాగుంది శ్రవణ్.
6: అన్నా నేను చెప్పేది ఒకటే, లైఫ్ లో ఏది చేసినా సరే స్వామి ఇది నేను కాదు, నీ పని, నీ పని నువ్వు నా చాట్ చేయించుకుంటావు అని ఏది చేసినా సరే స్వామికి అర్పిస్తే అది 100% సక్సెస్ అవుతుంది అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్. ఒకసారి తనకి నమస్కారం చేసి, స్వామి నేను స్టార్ట్ చేస్తున్నాను, ఈ పనిని ఆశీర్వదించి నువ్వే చేసుకోవాలి, నాకు అంత శక్తి లేదు, అంత సామర్థ్యం లేదని వదిలేస్తే స్వామి చూసుకుంటే. దీనికి ఒక చిన్న ఉదాహరణ అన్న, మొన్న December 16th నా పుట్టినరోజు. సో కాన్ఫరెన్స్ వల్ల ఇక్కడ పుట్టుకొత్తలో ఉండలేకపోయాను. సో బెంగళూరు గోకులంలో ఉండాల్సి వచ్చింది. సో మనసులో ఎక్కడో బాధ, స్వామి నీ దగ్గరికి రాలేదు, దర్శనం అవ్వట్లేదు, ఎలా ఈ ఇయర్ తో లాస్ట్. అన్నా నేను చెప్పేది ఒకటే, లైఫ్ లో ఏది చేసినా సరే స్వామి ఇది నేను కాదు, నీ పని, నీ పని నువ్వు నా చాట్ చేయించుకుంటావు అని ఏది చేసినా సరే స్వామికి అర్పిస్తే

0: సో మనసులో ఎక్కడో బాధ, స్వామి నీ దగ్గరికి రాలేదు, దర్శనం అవ్వట్లేదు, ఎలా ఇయర్ తో లాస్ట్ స్టూడెంట్ లైఫ్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ రాదు కదా నీ దర్శనం అని. సో ఈ థాట్ అలా ఉండి ఇంకా అసలు మర్చిపోయాను, ఓకే అయిపోయింది కదా, రోజు కూడా అయిపోయింది. సో నైట్ 9:30 ఎందుకు అలా బృందావన్ హాస్టల్ కు వెళ్ళాను. సో అది అన్ఎక్స్పెక్టెడ్, ఒక జిరాక్స్ కాపీ కావాల్సి వచ్చి హాస్టల్ కు వెళ్తే ఎవరో ఒక సీనియర్ వచ్చి, ఇవాళ నీ బర్త్డే కదా, ఈ ప్రసాదం తీసుకో, ఈ యాపిల్ స్వామి త్రైలో స్వామి అక్కడ పెట్టారు, సో నీ బర్త్డే గిఫ్ట్ గా స్వామి ఇస్తున్నారు అనేది, ఇట్స్ ఐ మీన్ నేను అసలు
1: ఊహించలేదు.
0: సో వాట్ ఎవర్ యూ డూ, స్వామి కనిపిస్తే రెస్ట్ హీ విల్ టేక్ కేర్ అన్న.
1: చాలా బాగుంది.
2: నాది చాలా వెరైటీ ఎక్స్పీరియన్స్ అన్న, అంటే చాలా వెరైటీగా స్వామి ప్రెసెన్స్ ని ఫీల్ అవుతాను.
1: ఓకే,
2: రోజు హాస్టల్ ఎలా ఉంటుందంటే, హాస్టల్ నుంచి పై ఫ్లోర్ కి వెళ్ళాలి అంటే స్టేర్ కేస్ మీద ఒక స్వామి ఫోటో ఉంటుంది. సో స్వామి హ్యాండ్ మూమెంట్ అనమాట ఇలా ఉంటుంది, జనరల్ గా డివోటీస్ కి చూపిస్తూ ఉంటారు. సో అది నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇవాళ ఏం చేసావు అంటే, హాస్టల్లో ఎంటర్ అవ్వగానే నా రూమ్ కి వెళ్ళాలి అంటే లెఫ్ట్ తిరగాలి, లెఫ్ట్ లో ఆ ఫోటో ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే, ఇవాళ ఏం చేసావు, ఇవాళ ఒక మంచి పనన్న చేసావా, ఆ థాట్స్ అనమాట. అంటే చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మ అడిగేది స్కూల్ నుంచి రాగానే, ఏం చేసావు స్కూల్లో ఇవాళ, బాగా చేసావా. సో అలా ఆయన ప్రెసెన్స్ ఏదైనా ఉంది అంటే నేను అలా ఫీల్ అవుతాను. సో అక్కడి నుంచి నా థాట్ ట్రిగర్ అవుతుంది అనమాట, సో ఇవాళ నిజంగా నేను ఏమైనా చేశానా, ఒక మంచి పనన్న చేశానే వాళ్ళ, ఆ సాటిస్ఫాక్షన్ వేరే నాకు. సో అలా స్వామి ప్రజెన్స్ ఫీల్ అయ్యేవాడి.
1: చాలా బాగుంది దినేష్. నిఖిల్, మరి సాయిబాబా
3: అన్న, స్వామి ప్రజెన్స్ గురించి అయితే శ్రవణ్ అన్న చెప్పినట్టు, మనం ఏదైనా సెల్ఫ్ లెస్ గా ఏదైనా ప్రేయర్ చేస్తే దానికి ఖచ్చితంగా స్వామి రిప్లై ఇస్తాడు. అలా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మిగతా వాళ్ళకి అంత పెద్దగా కాకపోవచ్చు కానీ నాకు అది చాలా ఇంపార్టెంట్.
1: ప్రతి ఒక్కరికి ఆ చిన్న ఎక్స్పీరియన్స్ కోసమే వాళ్ళు తప్పిస్తూ ఉంటారు.
3: యాక్చువల్గా ఈ ఇయర్ సమ్మర్ లో నేను ఫ్యామిలీతో పాటు తిరుపతి వెళ్ళాను. మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. కాకపోతే మేము ప్లాన్ చేసుకునేది ఎక్కడి వరకు అంటే ఓన్లీ తిరుపతి వరకే, తిరుపతి వాళ్ళకి వెళ్ళి ఇంటికి వచ్చేద్దామని. కాకపోతే తిరుపతికి వెళ్ళిన తర్వాత నాకు ఏం ఐడియా వచ్చిందంటే, అరే అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రారు, సో ఒకసారి వాళ్ళకు కూడా పుట్టపర్తి చూపిద్దాము అనే థాట్ వచ్చింది. అయితే కానీ సరే అనుకుని ఓకే అనుకున్నాను. అక్కడ దర్శనానికి వెళ్ళాము, దర్శనం చాలా పబ్లిక్ ఉన్నారనమాట అక్కడ. అప్పుడు వాళ్ళిద్దరికి తొందరగా అయిపోయింది, ఎందుకంటే వాళ్ళతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ దర్శనం వల్ల అయిపోయింది. అన్నయ్య వదినకి, నేను ఇంకొక మా చుట్టాల అబ్బాయి ఇద్దరం మిగిలిపోయాం, మాకు దర్శనం కాలేదు. రేపు 1 డే 2 డేస్ అలా పట్టింది. సో అక్కడ నైట్ అప్పటికప్పుడు ట్రైన్ చూశాను, ఆ రోజు నైట్ 10:00 మా దర్శనం అయిపోయింది, నైట్ 2 గంటలకి ట్రైన్ ఉంది. అయితే వచ్చేసాను, వచ్చేసి పడుకున్నాను, కానీ ఒక థాట్ ఉంది, అసలు నేను ఇప్పటి వరకు దర్శనానికి వెళ్ళొచ్చాను, రాత్రి 2 గంటలకు లేకిస్తానో లేవనో కూడా తెలియదు, ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు. అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, సరే జస్ట్ నా కోసం కాదు వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను కాబట్టి, స్వామి ఇక్కడ నుంచి పుట్టపర్తికి తీసుకుపోయే బాధ్యత మాత్రం నీదే, నేను జస్ట్ నేను అలా వెళ్దామని చెప్తా అని అలా వచ్చేసాను. సడన్ గా ఎందుకో 1 గంటకే లేచాను, అలా లేచి కిందికి వచ్చాము. కిందికి వచ్చిన తర్వాత చూస్తే రైల్వే స్టేషన్ కి వెళ్ళాము, రైల్వే స్టేషన్ లో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఖచ్చితంగా ఇంకా ఒకవేళ ట్రైన్ వచ్చినా అది మేము జనరల్ లో వెళ్ళాలి, జనరల్ ఫుల్ అయిపోతుంది, చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళతో పాటు ఖచ్చితంగా నేను వెళ్ళలేనని అనిపించింది. వెంటనే సరే అని కొద్దిసేపు వెయిట్ చేశాము, ట్రైన్ వచ్చింది. సో అప్పుడు నేను అనుకున్నాను, స్వామి నాకు నాకు సీట్ ఇవ్వకు, ఎవరికి సీట్ ఇవ్వకు, కానీ మా వదినకి ఆ చిన్న పిల్లలకి, వాళ్ళకి మాత్రం అట్లీస్ట్ వాళ్ళకి ఒక్క సీట్ ఇవ్వు, వాళ్ళు కూర్చుని అంటే చాలు, నాకేమో నేను ఎన్ని గంటలైనా నేను నిల్చుంటాను, జస్ట్ వాళ్ళని మాత్రం చూసుకోనని ప్రే చేశాను. ట్రైన్ వచ్చింది, ఇంకా ఎలాగైనా ఒక్క సీట్ పట్టాలని చెప్పి పరిగెత్తాను సీట్ కోసం. చాలా మంది వచ్చారు, ట్రైన్ దిగుతున్నారు, అలా ఖాళీ అవుతుంది, నేను నా ఛాయాశక్తిలో ట్రై చేస్తున్నాను అనమాట, వేసాను ఒక సీట్ అక్కడ ఏమని చెప్పాను, ఒక అతను వేసాడు లోపల సీటు. నేను ఇంకా ఫస్ట్ ఎక్కుదామని చాలా కష్టపడుతున్నాను, అలా దిగడం స్టార్ట్ అయ్యారు జనాలు, దిగారు దిగారు దిగారు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా ఎక్కే వాళ్ళని చూస్తే అలా చూసుకుంటే ఎవరు లేరు, ఒక్క ఓన్ ఒక కంపార్ట్మెంట్ లో ఒక 10 మందికి ఎక్కువ లేరు. ఓన్లీ నేను అడిగింది ఒక్క సీటు, ఆయన నాకు ఒక ఓల్ కంపార్ట్మెంట్ ఇచ్చాడు. నాకు అసలు ఇంకా మా స్వామిని నమ్మితే ఇలా ఉంటదని అనిపించింది. ఆ

0: పిల్లలు ఇబ్బంది పడతారేమో అని నేను అనుకుంటే వాళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేశారు కంపార్ట్మెంట్ లో. అప్పుడు నాకు అనిపించింది స్వామిని నమ్మితే ఇంకా ఆయన చూసుకుంటారని.
1: మనం మేనేజ్మెంట్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి మనం చూస్తాం కానీ ఇక్కడ స్వామి కస్టమర్ డిలైట్ ఇస్తారనమాట. వెరీ నైస్. చివరిగా సాయి ప్రశాంత్,
2: నా స్వామి ప్రెజెన్స్ ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే స్వామిస్ ప్రెజెన్స్ యాక్చువల్ గా నార్మల్ గా యాజ్ ఎ డివోటీగా గానీ ఎప్పుడైనా సరే మనం స్వామిని చిన్న మామూలుగా మనం ఎప్పుడైనా ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడే స్వామికి ప్రే చేయడం ఇంటెన్స్ గా ప్రే చేద్దాం అంటాం. అప్పుడు స్వామి మనకి ఆయన ప్రెజెన్స్ చూపించడం, యా నేను నా బాధలో ఉన్నప్పుడు స్వామి నాకు ప్రెజెన్స్ ఇచ్చారు అని ఫీల్ అవుతాం. అది చెప్పి అది మామూలుగా వింటా ఉంటాం. అది కూడా మనమే దైవం అంటే ప్రెజెన్స్ అంటే అంతే, మన బాధలో ఉన్నప్పుడే దేవుడు వస్తాడు కాపాడతాడు అని. బట్ యాజ్ ఎ కాలేజ్ ఉంటూ టీచర్స్ తో సంభాషిస్తూ ఈ సమ్మర్ కోర్స్ గాని సత్సంగులని ఇవన్నీ వింటున్నప్పుడు వాళ్ళతో ఆ స్వామి డిస్కోర్స్ అన్ని వింటున్నప్పుడు స్వామి కూడా చెప్తుంటారు స్పిరిచువాలిటీ అనేది చాలా తేలికైన విషయం, దైవం ఎప్పుడు నీతోనే ఉంది, ఇట్స్ జస్ట్ మీ ఇగ్నోరెన్స్ మీరు గుర్తు పెట్టుకోలేకపోతున్నారని చెప్తారు. ఏంటి ఇది ఇలా అంటారు, మనకేమో అర్థం కాదు, మెడిటేషన్ కూర్చుందామంటే 2 నిమిషాలు కూర్చోలేము, స్పిరిచువాలిటీ ఏమో ఈజీ అంటారు, స్టెప్స్ అంటారు, ఏం అర్థం కాదు మనకి, ఏంటిది అని ఉండేది. కానీ యాజ్ ఇలాగే ఇక్కడ కాలేజ్ లో ఉండటం వల్ల స్టూడెంట్ గా నేను తెలుసుకున్నది ఏంటంటే టీచర్స్ దగ్గర నుంచి కానీ వేరే డివోటీస్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే మనం ఎప్పుడు హ్యాపీనెస్ కోసం కోరుకుని దాంట్లో మర్చిపోతాం. ఇప్పుడు మనం ఒకటి స్వామి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను ఈ రిజల్ట్ రావట్లేదు మీరే ఇవ్వాలనుకుంటాం, రిజల్ట్ వస్తుంది స్వామి మీదే క్రెడిట్ అంటాం, తర్వాత మనం ఆ హ్యాపీనెస్ లో మునిగిపోతాం. హ్యాపీనెస్ లో మునిగిపోతాం ఎలాగంటే ఇచ్చింది స్వామిని మర్చిపోతాం. అప్పుడు సో అలా నాకు జరిగింది, లైక్ నేను సెమిస్టర్ బాగా రాయలేదు స్వామి మీరే ఆ ఎగ్జామ్ రాసేంతసేపు స్వామిని మీకే స్వామి పూజ చేయడం నమస్కరించడం స్వామి మీరే రాసినారు ఎగ్జామ్ రాయడం, రిజల్ట్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత కూడా బాగా రిజల్ట్ వచ్చింది స్వామి మీరే అనుకున్నా. కానీ తర్వాత లైక్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఏం రాలేదు, బట్ వీ ఫర్గాట్ ఎందుకు ప్రాబ్లం రాలేదు అంటే స్టిల్ స్వామి ఇస్ దేర్, స్వామి ఇస్ దేర్ ఇన్ ఆల్వేస్. అప్పుడు కూడా నువ్వు ఆనందంలో ఉండగలుగుతున్నావు అంటే స్వామి నీకు ఒక బాధను ఇవ్వట్లేదు, అదే తేడా. అంతే ఆనందం ఉంటుంది అంటే స్వామి మన దగ్గర బాధ రానివ్వు కానీ చేస్తున్నారు. అది గుర్తు పెట్టుకోగలిగితే ఇట్స్ లైక్ స్పిరిచువాలిటీ అంటే ఇదే. స్వామి ఎప్పుడు స్వామి అంటారు నేను మీలోనే ఉన్నాను, మీరు అక్కడక్కడ ఎదిగితే అది తప్పు అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడే స్వామి ఉన్నారని మనకు మనమే క్రియేట్ చేసుకుని స్వామిని అక్కడే ఒక సూర్యదాస్ కథలోనే ఎక్కడో నేను విన్నాను స్వామి ఆయన పాండురంగ కథ ఏదో ఆ గుడిలోనే నా స్వామి ఉన్నారు నా స్వామి ఉన్నారు అనుకున్నప్పుడు స్వామి ఆయన వేరే చోట వెళ్ళినప్పుడు పూజిస్తే స్వామి రారు. ఏంటి స్వామి నేను పూజిస్తే ఎందుకు రారు అంటే నువ్వు నన్ను గుడిలోనే ఉంచావు కాబట్టి నేను రాలేకపోయాను అక్కడికి వెళ్ళి వచ్చాను. సో ఎప్పుడైతే నువ్వు నీ ఇగ్నోరెన్స్ ని వదిలేసి ఏకాగ్రత కాదు అని ఎప్పుడైతే నువ్వు ఆ శక్తి ఆ నమ్మకంతో ఉంటావు స్వామి నాతో ఉన్నారని ఆ నమ్మకమే నేను తీసుకువెళ్తుంది, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నీతోనే ఉంటాను నువ్వు గుర్తిస్తే చాలు అనేది నేను తెలుసుకున్నాను ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ ఉన్నా. సో చివరిగా చెప్పేది ఏంటంటే స్వామి ఎప్పుడు మనతోనే ఉన్నారు, ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా అది స్వామి ఉన్నారు, అది గుర్తించగలిగితే అంతే ఇట్స్ లైక్ వి గెట్ ఎవ్రీథింగ్.
1: చాలా బాగుంది సాయి ప్రశాంత్ నువ్వు చెప్తుంటే. మేము అండర్ గ్రాడ్యుయేషన్ లో చదువుతున్నప్పుడు స్వామి ఒకసారి హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయిన తర్వాత చివరిగా స్వామి స్పీచ్ ఉన్నది. స్వామి స్పీచ్ ఎండ్ చేస్తూ ఒకే ఒక మాట అన్నారు. స్వామి అన్నారు, మీతో నేను ఇంట వెంట జంట ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాను, మీరు నన్ను వదిలిపెట్టినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని ఎల్లప్పుడూ మీ షాడో లాగా నేను ఫాలో అవుతూ ఉంటాను అని చెప్తూ స్వామి కరెక్ట్ చేసుకుని షాడో కాదు మీలోనే నేనున్నాను అని స్వామి ఫైనల్ గా ఆ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి మన స్వామిని చూసుకోవడం అనేది మన అదృష్టము. స్టూడెంట్స్ గా స్వామి సంస్థల్లో మనం చదువుకోవటం అనేది అది ఎన్నో జన్మల సుకృతం అని మనం అనుకోవచ్చు. మీరు చెప్పినటువంటి ఇన్ని విశేషమైన అంశాలు ఈరోజు మా శ్రోతలందరికీ ఎంతో ఆనందాన్ని అందించుంటాయి. ఒక్కసారి మన సీజీ బ్రదర్ చెప్పిన విషయాలు కూడా నెమరు వేసుకుని అట్లాగా ఆ రోజుల్లో స్వామి ఎట్లా ఉండేవారు, మరి ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కి ఎట్లాగా పర్సనల్ టచ్ గా స్వామి తమ ప్రేమను అందిస్తున్నారనేది ఈనాడు మనం తెలుసుకున్నాము. చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్స్. రెండు చక్కని పాటలతో మనం ఈనాటి ఈ మొదటి అంశాన్ని ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు జాయ్ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారంలో విద్యార్థులతో హాస్టల్ లైఫ్ గురించి చర్చను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలను విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. వి ద సాయి సన్నిధి బాయ్స్ ఆఫర్ ఆర్సెల్వ్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ బిలవెడ్ మాస్టర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. హ్యావింగ్ బాస్డ్ ఇన్ ద సన్షైన్ ఆఫ్ హిస్ బినైన్ గ్రేస్ వి ఆర్ ఫర్ ఎవర్ బిహోల్డెన్ టు హిమ్ అండ్ ఆర్ హియర్ టు రీడెడికేట్ అవర్ లైవ్స్ అట్ హిస్ లోటస్ ఫీట్. బట్ ఫర్ ఆల్ దట్ హీ హాస్ గివెన్ అస్, what does our beloved Bhagwan really expect from us? In my humble opinion, nothing except the feeling of sincere love and devotion and its extension to all our thoughts, words and deeds. I remember it was the year 1998 when I was in my second MBA that I got an opportunity along with many other sports captains to get the table tennis match schedule blessed from Bhagwan. After speaking to us, when the gracious Lord permitted all the captains to take Pad Namaskar, being in a hurry, I did so mechanically as a formality and quickly gave way for others. But as I looked up to him, the Lord expressed his dissatisfaction to me and said, "No feeling, no use." As the message sank in, I realized that the Lord had taught me an important lesson for life. To do everything as an offering at His lotus feet with a heart full of love and devotion. Otherwise the effort does not satisfy the Lord and bestow His grace upon us. Thank you, Mother Sai, for such special moments of love and proximity that is our lives most valuable treasure.

0: Swami, ever since I have been fortunate to experience your love, life has been a saga of happiness, a journey filled with innumerable joys and happiness. Never can I even imagine how I would have had the courage to be strong during certain hardships. All that I can say, Swami, like the footprints on the sands of time, you have been carrying me through the difficult phase of life. What else but our lives can we offer to you? Right through our academic years, you have been and continue to be the very purpose of our lives, bringing joy to you and hearing you proudly say, "My boys," were the opportunities each one of us crave for. You have touched and inspired each and every one of us sitting here. Every day spent in your presence has a lifetime of lessons to be learned. All through you have been saying, "My life is my message." Swami, today we promise you that our lives will be your message. We will spread your love far and wide. We will sing your name together with pride. We are your children. We are your messengers. O Sai Ma, we offer ourselves at your lotus feet.
1: జగమేలే పరమాత్మా, ఎవరితో మొరలిడుదు? నీ నగుమోముగనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగరాదా అని ఎక్కడో హైదరాబాదులో ఆర్తితో నీ దర్శన భాగ్యానికై ఆక్రోశించే ఒక విద్యార్థి యొక్క ఆవేదనకు కరిగి అక్కున చేర్చుకుని, "నీ పరమాత్మను నేనిక్కడే ఉన్నానుగా" అంటూ చేరదీసిన దేవాధిదేవా, శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో మమ్ము చదివింపజేసి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములందించి మా అర్హతలకు మించి నీ అపారదయను మాపై కురిపించి, "నా పిల్లలు, నా సొత్తు, నా ప్రాపర్టీ" అంటూ మాకు అత్యున్నత స్థానాన్ని ప్రసాదించి మాకు అందరికీ మీ దివ్య పాద సన్నిధిలో సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు స్వామి. కరములు మోడ్చి నీ చరణమ్ములందు శిరముంచి మోక్కద శ్రీ సత్యసాయి, నీ మృదు పదసేవనే కోరుచుంటి సాయిరామా, నీదు చరణాలే శరణు. తల్లివైన నీవే, తండ్రివైనా నీవే, నీవ గురువు సర్వమీవ సాయి, వేగ బ్రోవుమయ్య జాగుసేయకుమయ్య సాయిరామా నీవె శరణు మాకు. ఎన్ని జన్మల ఫలము నీదు సన్నిధికి కన్న తండ్రి ఇప్పుడు చేరినాము. నీ ప్రేమ గంగా వాహినిలో మునిగి ఏకాగ్ర భక్తితో నిన్ను కొల్చెదము. అట్టి భాగ్యము నసగుమా పరమాత్మ సాయి. సాయీశ్వరా నీకు వందనము, సర్వేశ్వరా నీకు వందనము.